0: ధనమాశిస్తుంది.
1: ఈవెన్ ఏజ్ వుమన్ ఓల్డ్ లేడీ షీ టు వాంట్స్ మనీ.
0: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
1: దేర్ ఆర్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ టుడే.
0: ఇది కలియుగం కాదు.
1: This is not Kali age.
0: ఇది కలహయుగము.
1: This is age of Kalaha, the conflict.
0: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
1: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
0: ఈ ధనం వల్లనే మనం కలహములు కలుగుతున్నాయి.
1: It is the money that is responsible for conflict.
0: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
1: We go by the body considering.
0: దేహమును ఒక పెట్టెవలె చూసుకోవాలి మనం.
1: We have to consider this body as an iron safe box.
0: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఒక గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the treasures, the valuables inside.
0: అవి లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టి ఏమి పనికిరాదు.
1: Without these valuables, the iron safe is useless.
0: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి రీతిగా తీసుకోవాలి.
1: We have to consider our life highly valuable.
0: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
1: Human life is highly valuable.
0: ఈ వాల్యూలెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
1: What for if our life is valueless?
0: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
1: Animals, beasts and birds also have love in them.
0: కానీ ఈ విధమైనటువంటి ఒక ఆశలు లేవు.
1: But they don't have any ambition or desire.
0: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
1: If they are hungry, they would feed and just take rest.
0: కానీ మానవుడు అటు కాదు.
1: Man is not like that.
0: అన్ని కావాలి వానికి.
1: He wants everything on earth.
0: 5 బిల్డింగులు ఉండినప్పటికీ నాకు ఇంకా 10 బిల్డింగులు కావాలి.
1: Even if he owns 5 buildings, he wants 5 more.
0: ఇంకా ఎందుకు తనకు?
1: Why does he need them?
0: ఒక ఇంట్లో తన జీవితం జరుగుతా చాలా.
1: One residence is enough for him to live in.
0: కానీ ఇంకా 5 కావాలి.
1: But he wants 5 residences.
0: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతుండాలి.
1: Because of excessive desire, we are cheated.
0: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
1: We have to reduce our desires.
0: Less luggage, more comfort.
1: Less luggage, more comfort.
0: Make travel a pleasure.
1: Make travel a pleasure.
0: మేము ఎన్నో చేస్తున్నాం.
1: We are doing many things.
0: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
1: But we don't have any expectation, we don't ask anybody.
0: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
1: Swami has not even single residence.
0: నేను ఎక్కడ పోయినా కూడా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్లిపోతుంటాను.
1: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
0: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి.
1: యూ హావ్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
1: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
0: కంట్రోల్ ఆఫ్ డిజైర్స్.
1: Control of desires.
0: ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
1: When once you control your desires, you can live in peace.
0: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
1: But there should never be decrease in your love towards God.
0: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
1: You should develop the divine love for God.
0: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
1: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu aneka mandi peddalanta chudu maatadaru.
1: Today you have listened to all elders.
0: Vinnavanni kuda kevalamu acharanalo pettaru.
1: All that you heard must be put into practice.
0: Kaani satya dharma shanti premalanitutivi shashvatanga enchukovali.
1: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
0: If peace and love rendu unte entaina manam sadhinchavachu.
1: You can achieve anything in this world with these two, peace and love.
0: Ye pilavani pai adiginappudiki em nee kavalayya nenu goppa pass ayyanu.
1: You ask any boy what is that you want.
0: Chudandi ee mundu line lo kucchunnatundi pillalandaru kudanu PhD chesaru.
1: All the students seated in the first line, they are all PhD boys.
0: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సీ, ఇక్కడ పిల్లవాడు ఎంబీఏ. అందరు గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
1: ద బాయ్స్ హియర్, వన్ ఇస్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సీ, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
0: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
1: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
0: ఎక్కడ పోయినప్పటికీ వందలు వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
1: They may go anywhere. They would receive very high salaries. Thousands. అండ్ థౌసండ్స్.
0: ఎంబీఏ పిల్లలు పోతే
1: ఎంబీఏ బాయ్
0: 1 lakh 2 lakhs ఇస్తున్నారు జనకు.
1: హీ డ్రాస్ ద సాలరీ 1 lakh 2 lakhs పర్ మంత్.
0: కానీ మాకొద్దు.
1: హిస్ బాయ్ సే వీ డోంట్.
0: ధనం ఏం చేస్తుంది మాకు? ధనం ఏమైనా ఆనందిస్తుందా?
1: వెల్ విల్ ద మనీ గివ్ అస్ హ్యాపీనెస్? దట్స్ హౌ దే ఫీల్.
0: కాదు, నాకు వర్క్ కావాలి.
1: ద బాయ్స్ వాంట్ వర్క్. వర్క్ అలోన్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: డ్యూటీ ఈజ్ గాడ్.
1: డ్యూటీ ఈజ్ గాడ్.
0: కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
1: దే వాంట్ డ్యూటీ అలోన్.
0: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కలగాలి.
1: ద బాయ్స్ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్. బాయ్స్ ఎవ్రీవేర్.
0: కానీ ఈనాడు లోకములు ఎక్కడ చూసే కూడా డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
1: టుడే దిస్ మోడర్న్ వరల్డ్ వీ ఫైండ్ డిజైర్స్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
1: వాట్ ఇస్ దట్ ద డిజైర్ ఇస్ డూయింగ్?
0: కట్టబడి డిజైర్స్ ముంచుతూ ఉన్నాయి.
1: అల్టిమేట్లీ దే రూయిన్ యువర్ లైఫ్.
0: నీ జీవితం అనే ముంచిపోయేస్తున్నాయి.
1: అండ్ యువర్ లైఫ్ ఇస్ డ్రౌన్డ్ గాన్.
0: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
1: సో యూ షుడ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: Control your desire.
0: Less luggage, more comfort.
1: Less luggage and more comfort.
0: Make travel a pleasure.
1: Make the travel a pleasure.
0: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలం.
1: Then only you can be comfortable.
0: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
1: With heavy luggage on the head, how long can you walk?
0: నీవు ఇప్పుడు ఒక ఒంటరిగా ఉన్నావు.
1: You are only one, all alone now.
0: ఎంత హాయిగానో ఉండవచ్చు.
1: How happy you are.
0: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
1: యు గెట్ మ్యారీడ్.
0: భార్య వచ్చింది.
1: యు హావ్ ఎ వైఫ్ నౌ.
0: నాలుగు కాళ్ళు అయినాయి.
1: ఓ యు హావ్ 4 feet నౌ.
0: కొంచెం ఎక్కడైనా బయటికి పోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
1: ఇఫ్ యు వాంట్ టు గో అవుట్ సైడ్ యు హావ్ సో మచ్ ఆఫ్ వరీ బికాజ్ ఆఫ్ ఎ పర్సన్ ఎట్ హోమ్.
0: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
1: ఆఫ్టర్ ఎన్ ఇయర్ యు విల్ హావ్ ఎ సన్.
0: వాడు 6 కాళ్ళు.
1: నౌ యు విల్ హావ్ 6 feet.
0: ఫీట్స్ ఎక్కువయ్యే కొద్ది కూడా మన నడక తగ్గిపోతుంది.
1: యాజ్ యు హావ్ మోర్ అండ్ మోర్ ద నెంబర్ ఆఫ్ ఫీట్ యు విల్ స్లో డౌన్ ద పేస్ ఆఫ్ యువర్ వాక్.
0: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
1: యువర్ జర్నీ ఈజ్ డెడ్ స్లో నౌ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమను ఉంచుకోండి.
1: ప్రెజర్ దిస్ లవ్.
0: సర్వును ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
1: బట్ డోంట్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ హెవీలీ ఆన్ యు.
0: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
1: When you have too many responsibilities, there will be great difficulty.
0: Difficulty. ఇది బాగా మా టీచర్ కూడా తెలుసు.
1: Our teachers know pretty well what the difficulties are.
0: కనుక మనము భారం తగ్గించుకుని
1: therefore we should lessen our burden.
0: హాయిగా మనం జీవించవచ్చు.
1: And lead a very happy, comfortable life.
0: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
1: There will be no trace of misery or difficulty.
0: ఇట్టి బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించాడు.
1: Only to teach the lesson of sacrifice, to lessen the burden, it was the message of Dakshinamurti.
0: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
1: దక్షిణామూర్తి stands for only
0: one. మౌన వ్యాఖ్యానం.
1: It is an eloquence in silence.
0: సైలెంట్ గా ఉంటున్నాడు.
1: He remains silent.
0: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
1: He did it smilingly.
0: ఈ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
1: He could be smiling all the while because he has no personal responsibility.
0: కనుక ఒక తల్లి కుమారుడు ఊడినప్పుడే ఎంతో బాధ కలిగింది.
1: You have heard that a son and a mother had to face so many problems.
0: కట్టెడపడికి బిచ్చుపెట్టారు.
1: They had to beg at the end.
0: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
1: They have come all along from Rangoon.
0: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
1: But they reached Madras station.
0: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
1: Then started all the problems.
0: ఇంటింటికి తల్లి బిచ్చబెత్తడం.
1: Mother had to go around house to house.
0: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
1: And had to bring home some food and feed the son.
0: తాను పస్తు ఉండటము.
1: And she had to fast.
0: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
1: And the son could not bear this scene, mother fasting.
0: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
1: వై షుడ్ ఐ మేక్ మై ఓల్డ్ మదర్ సఫర్?
0: నేను చిన్నవాడిని.
1: ఐఎమ్ యంగ్.
0: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
1: ఐ షుడ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ మై మదర్ హ్యాపీ
0: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టూ వచ్చాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ బెగింగ్ అండ్ హీ స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్.
0: కట్టగడపడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
1: అండ్ దెన్ వాట్ హ్యాపెన్ మదర్ అండ్ సన్ డైడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ఈచ్ అదర్.
0: కనుక మనం చచ్చినా మంచిదే కానీ మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
1: వీ మే ఈవెన్ డై బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ లవ్ సేస్ భగవాన్.
0: ఏ నాటికైనా కూడా చావు తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ డెత్ వన్ డే ఆర్ అదర్.
0: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దేమిటి ఈ దేహం వదలక తప్పదు.
1: వీ మే మెయింటైన్ టుడే బట్ యూ హావ్ టు బౌండ్ టు గివ్ అప్ ది బాడీ టుమారో.
0: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కానీ మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: Doesn't matter even if we were to die, but we should get a good name.
0: Good name nijamainatuvanti yokka pranam.
1: Getting a good name is the real life spent.
0: Vaallu chachina kudanu
1: son died out of love for each other.
0: Kanuka manam chachina manchide kaani manam prema maatram vadalakoddu.
1: We may even die, but we should not give

0: not present any longer, the good name that he earned would remain.
1: కనుక పేరును మాత్రం పెంచుకోండి.
0: Therefore, get a good name.
1: సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలి.
0: Get a good name in society.
1: సమాజంలో గొప్ప పేరును తెచ్చుకోవటం గొప్ప కాదు.
0: It's nothing being great in the society.
1: He is a కోటీశ్వరుడు.
0: He's a millionaire.
1: కోటీశ్వరుడు అయినప్పటికీ కూడుగుడ్డే కానీ బంగారం మింగపోడు.
0: He may be a millionaire. After all, he eats normal average food of rice, not gold.
1: కానీ ఫుడ్ ను మాత్రమే భుజించాలి.
0: He partakes only food.
1: కనుక మనం ఉన్నంత వరకు సుఖపడాలి.
0: So long we are alive, we should be happy.
1: దేహాన్ని సుఖపెట్టాలి.
0: And we should make everybody happy.
1: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
0: And we should have association with the society.
1: అందరిని ఎందుకు ప్రేమ చూపాలి.
0: వీ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ చిల్డ్రన్ అలోన్.
1: అది సెల్ఫిష్.
0: యూ షుడ్ బి సెల్ఫ్లెస్, బట్ యు ఆర్ సెల్ఫిష్ నౌ.
1: సెల్ఫిష్ సెల్ఫిష్ ఎలాంటిది?
0: సెల్ఫిష్ వాట్ ఈస్ ఇట్?
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: భగవాన్ సేస్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: కనుక చేపనే చాలా మంచిది.
0: ఫిష్ ఈజ్ బెటర్.
1: ఎందుకంటే అందరినీ పెంచుకోవటం చాలా బాధ్యత అవుతుంది.
0: ఇన్ఫాక్ట్ సమన్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ ఇట్స్ హెవీ రెస్పాన్సిబిలిటీ.
1: ఇది సంచరించుతుంటుంది జలం లోపల. ఫిష్
0: ద ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్స్.
1: ఆనందంగా సంచరిస్తుంటుంది.
0: యాజ్ ఇట్ మూవ్స్ ఇట్ మూవ్స్ బ్లిస్ఫుల్లీ.
1: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
0: ఇట్ హ్యాస్ నో ఎక్స్ట్రా బర్డెన్.
1: ఎక్కువ భారం తీసుకోదు.
0: ఇట్ డజంట్ టేక్ ఎక్స్ట్రా లోడ్.
1: కానీ ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: చచ్చేంత వరకు కూడా భారం తీసుకుంటున్నాడు.
0: His death is prepared to accept heavy load of responsibility.
1: ఆ లోయల్ వల్లని చాలా తన లో అయిపోతున్నాడు.
0: Because of heavy load, he becomes so low in life.
1: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని
0: therefore we have reduced the burden.
1: దైవ చింతను పెంచుకొని
0: develop love more and more.
1: మనం పెంచుకోవాల్సింది దైవ చింతనే.
0: What we have to develop today is the constant thinking of God.
1: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
0: when you develop love for God,
1: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: You can experience the beauty and the joy of nature around.
1: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
0: డ్యూటీ ఇస్ గాడ్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: ఈ రెండింటినీ మీరు దగ్గర పెట్టుకుని
0: keep in you these two principles.
1: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
0: without extra burdens and responsibility.
1: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
0: In fact, God shoulders all the responsibilities of everybody.
1: కనుక అన్నింటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
0: When God is there to take care of us, why should we worry?
1: మనము అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
0: We know that theoretically, but we worry.
1: కానీ అట్ట ఉండకూడదు.
0: It should not be so.
1: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
0: Then once we offer to God, we should be free then.
1: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
0: Then only you retain peace.
1: కనుక ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
0: in spite of performing yajna yagas as many number as you can,
1: కతువులన్నీ ఆచరించినప్పటికీ
0: you may practice any number of rites.
1: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
0: You should accept, you should receive, convince yourself the inner meaning of every spiritual rite.
1: దైవాన్ని మనం మరవకూడదు.
0: You should never forget God.
1: సర్వము మరచవచ్చును కానీ దైవాన్ని మరచకూడదు.
0: You may forget anything in this world, never forget God, says Bhagavan.
1: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
0: Keep in your mind continuously the thought of God.
1: ఇదే నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
0: To remember God throughout our life is the message of Bhagavan today.

0: Bhagwan Baba, the supreme teacher, expounds the important lessons about character, gratitude, the strength of virtues from the great epic Ramayana. This divine discourse was delivered on the 29th of May 1996 during the summer course on Indian culture and spirituality.
1: Sadbhaktulandaru bhagavantudayanchu Sadbhaktulandaru bhagavantudayanchu Chevulakimpuga smarana cheyudinamu Bidala vetalanni ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము

0: కథలు చెప్పు దినము దినము కాని. తక్కినవన్నీయు తద్దినములే, సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్.
0: దట్ డే ఈస్ ద డే. బీదల వ్యథలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కి నున్న దినము.
1: When all people poor gather and just mingle like brothers is the day, that day, the true day.
0: Daiva chintana cheyu dasa brindambulaku preeti mrushtanambu pettu dinamu.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam manakadaketinchi chelimi bhagavat kathalu cheppu dinamu.
1: It is the true day when noble souls come to you and narrate the leelas, the mysteries of God.

0: That is only the true day in the truest sense of the word. The rest is just an obituary.
1: అయోధ్యా నగరమంతయు అత్యంత అలంకారముతో జనసమూహముతో కిలకలలాడుతూ కలకల నవ్వుతూ కనిపించింది పట్టాభిషేక దినం.
0: At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety.
1: మనువు ధరించినటువంటి ఈ కిరీటమును సాంప్రదాయంగా ప్రతి రాజు కూడాను ధరిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకుని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
0: As per the tradition of those days, all kings will certainly have the crown on their head. Likewise, the sages Vasishta, Vamadeva, they came over there carrying the crown.
1: ఈ సమావేశములో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు.
0: There in the assembly gathered the kings, the emperors, the sages and saints.
1: సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది.
0: At the main gate there is a big poster with big letters written there.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం. ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం. మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: దర్ ఇస్ ఎ బోర్డ్ ఎట్ ద మెయిన్ గేట్. ఇట్ క్యారీస్ దీస్ లెటర్స్. దోస్ దట్ అడ్హియర్ ఫాలో ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: Anaga ee janminchina janmam kaaka tirigi janmame ledu. Janmam vaste kada maranamu.
1: This birth is enough. You will not be born again as a human.
0: Kanukane jagattunakanta ee satya dharma parakramunu chakkaga chaatutu vachindi ee ramayanamu.
1: Ramayana taught these two main principles, satya and dharma, to the world.
0: Bharatadesha matruvarti ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ అట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: రామరాజ్యమునందు ఎక్కడ చూచినప్పటికీ సత్యధర్మములు అనేటువంటి పదములే వినిపిస్తూ వచ్చాయి.
1: రామరాజ్య ఎవ్రీవేర్ యూ హియర్ దీస్ టూ వర్డ్స్ సత్య అండ్ ధర్మ.
0: ధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపిస్తూ వచ్చింది.
1: దిస్ రైచియస్నెస్ ఇస్ ప్రాక్టీస్డ్.
0: పిల్లల మొదలు పెద్దల వరకు, స్త్రీల మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: As is the king, so are his ministers.
0: Mantru ettivaro, adeshakulu ettivaru.
1: As we find the ministers, so also the adeshakulu ettivaro,
0: prajalu ettivaru.
1: So also the people around.
0: Kanuka mantrulu satya dharma pravartulu.
1: So ministers followed these two principles, satya and
0: dharma. Ramadnalu sirasa vahinchi deshamunu palinchadaniki nalumulalu kudanu niminchinatunti vare Lakshmana Bharata Shatrughnulu.
1: Following the command of Rama, Lakshmana Bharata Shatrughna are asked to go around the whole of the kingdom and see that these two are observed.
0: చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: They go around the entire kingdom and find out to what extent dharma is practiced, to what extent people tell truth.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: They have many messengers. Fine.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైన ప్రజలకు అనానుకూలం జరుగుతుందాది, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messengers spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: సో లాంగ్ దిస్ రామరాజ్య టుక్ ప్లేస్ దే దెన్ దీస్ టు ఆర్ ఫాలోడ్.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు.
1: మెనీ అదర్ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములనే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగస్ ఆన్ వన్ హ్యాండ్ these two principles
0: are Rama rajyamulo andaru sumangulligane kanipincharu.
1: Everybody were happy at that time.
0: Vaidhatyam anetundi ekkada kudanu kanipinchaledu.
1: There is no enmity anywhere.
0: Pillala mundu tandrulu chachadamu idi sahajamu.
1: It's quite natural.
0: Tandrula mundu pillalu gatinchadamu idi asahajamu.
1: It's quite unnatural that children die before
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగంతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్.
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా ఏ మూల కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: దట్ వాజ్ ది కండిషన్ ప్రెజెంట్ ఇన్ దోస్ టైమ్స్. వాట్ వీ ఫైండ్, వీ డోంట్ ఫైండ్ ఎన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ టుడే.
0: రాముల వంటి నాయకుడు, సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు, వశిష్ట వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha Vamadeva,
0: కలహములు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు.
1: There was no controversy or conflict anywhere.
0: ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం.
1: There was no hatred or criticism.
0: ఏ చిన్న ఉపకారమును కూడా ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: People help for everything they receive.
0: పట్టాభిషేక సమయమునందు,
1: at the time of coronation,
0: ఈ రాములు ప్రప్రథమంలో ప్రదర్శించినటువంటిది, ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: Rama expressed to everybody very one important thing.
0: ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణం ఎవరు?
1: హీ సెడ్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఆస్పిషియస్ అకేషన్.
0: అనేక పర్యాయములు సీతను వెతికి, సీతజాడను నాకు, నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్ అస్ ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది,
1: సెకండ్,
0: రావణుడు సీతను కొనిపో సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకుని రాములకు సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రథమంలో అందరూ సందేహించినప్పటికి తాను సందేహించక, తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: Yetti sambandhamu lenatvanti ee vanarulu,
1: monkeys with no relationship whatsoever,
0: సీతకు కాని రాములకు కాని ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రాములకు త్యాగం చేసి అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: Rama expressed gratitude to all those that helped during this war.
0: Anaga ee ramayanam yokka pradhanamaitunte yokka sutram edanaga upakaram chesinatunte variki nirantaram kudunu jeevithamante kudunu krutagnyatanu choopinchali.
1: The main principle taught by this ramayana is this, that we should never forget anybody who helped you.
0: Krutagnyatanu choopinatunte vaade manavudu, krutagdhudu ainatunte vaade danavudu.
1: The one who is grateful is human. The one who is ungrateful is a demon.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకుని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct, we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను, దుశ్చేష్టలను, దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions, is a demon.
0: చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు.
1: హావింగ్ రిసీవ్డ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ ఈవన్ హార్మ్స్ ఇన్ టర్న్ ఈజ్ ఎ డెమన్.
0: కనుకని సత్య ధర్మములను విస్మరించి
1: ఫర్గెటింగ్ ట్రూత్ అండ్ రైచస్నెస్
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today, the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow unrighteousness.
0: కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చరాన్ని ప్రబోధిస్తుండాయి.
1: But how the Veda teaches, speak truth.
0: ఈ మాటలు ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలం ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: How do you decide?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: It doesn't depend on your faith.
0: దాని యొక్క స్వభావము దాని యొక్క స్వరూపము అది.
1: It is its natural form and its
0: quality. దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: That which burns is fire.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: Fire quality is to burn.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burned.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధంగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the ice.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైనటువంటి చల్లదనమును నిరూపిస్తుంటారు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు.
1: If it's not cold, you cannot call it
0: ice. తన ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is the
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉండండి.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేక్ నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునికి ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: వికరణ శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: With all the purity of heart, he should undertake every activity.
0: Anaga manasu, vaku, kayamu. Moodinti yokka ekatvamto acharincheetundide dharmam.
1: The dharma of every human is to have integrated form and a thought, word and deed.
0: Maatalo okati cheppi kriya marokati cheseetundide adharmam.
1: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
0: Kanukune ee naadu ee moodinti yokka ekatvam aneetundi kanipinchapovatu chetane adharmam aneetundi abhivruddhi ayipoyindi.
1: Today there is no harm in a thought, word and deed, therefore
0: vidyavantunu modalukoni vidyahiruni varaku kudanu ee triputi yokka ekatvam aneetundi kanipinchatam ledu.
1: I from illiterate to literate, you don't find this harmony.
0: Namakam beleka nammina vaani vale నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith. He is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడాను నాశనమవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith. ఈనాటి
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతే కూడాను సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: In the present day world there is no trace of such and dharma.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషును అభివృద్ధి చెయ్యాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ విల్ సడన్లీ ప్రాస్పర్.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది. సర్వ మానవులు కూడా సుక్షేమం కలగాలని చెప్పిన లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, ద మదర్స్, ద సేజెస్ అండ్ సెయింట్స్ స్ట్రగుల్ హార్డ్.
0: సామాన్యమైనటువంటి కుటుంబీకులు కూడా సత్య ధర్మపరాయణులుగా రూపొందారు.
1: ఎవరేజ్ హౌస్ హోల్డర్ ఆల్సో హస్ బికమ్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ రైచ్యూస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ప్రభు సత్య ధర్మపరాయణుడు.
1: బికాస్ కింగ్ ఫాలోస్
0: సత్యవాక్ పరిపాలకుడు. ధర్మాచరణ ఆసక్తుడు.
1: ఈ ఫాలోస్
0: కనుక ప్రజలు కూడా ఆ విధంగా మారటానికి అవకాశం ఉంటుంటాడు.
1: దేర్ఫోర్ పీపుల్ ఆల్సో కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ వే.
0: ఈనాడు యథా రాజ తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: టుడే వీ ఫైండ్ కింగ్స్ ఆఫ్ దట్ కైండ్.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake in
0: ప్రభువుల యొక్క దోషములే ఇవన్నీ.
1: The whole mistake lies with the
0: ప్రభువులు సరైన వారు కాకపోవటం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day.
0: ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own.
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకని తమ పదవులకు, తమ స్వార్థమునకు, తమ యొక్క ఆనందములకే తాము పాటుపడుతున్నారు. కానీ ప్రజల యొక్క ఆనందం ఏమిటి? ప్రజల యొక్క సుఖమేమిటి? ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్, సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే,
1: in order to have welfare in this country,
0: mahaniyulu yokka din tattvanni chakkaga tucha anusarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rishulanu anusarinchadam chetane bharat desham inta kalam varaku ee sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact, noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్?
0: దశరథ మహారాజ్ యొక్క కనక వస్తు వాహనాలు తనకెందుకు?
1: హౌ ఈజ్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమా,
0: నీకు ధనకనక వస్తు వాహనాలతో తృప్తి పరచడం నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై
0: చేత కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యువర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: ఇంత భక్తి వశుడవు.
1: యువర్ వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move about.
0: ఈ సంచారం చేత ముల్లోకములు కూడా సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్య ధర్మము అభివృద్ధి కావాలి.
1: Today సత్య ధర్మ should improve.
0: సత్య ధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఎనీ.
0: ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్వశ్చన్ వాట్ ఈస్ సత్య, వాట్ ఈస్ ధర్మ. దెర్ ఆర్ పీపుల్ హూ డాన్స్ టు దేర్ ట్యూన్.
0: సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీ వ్యక్త మనిషి అయినావు.
1: ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్
0: రైట్, మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మము.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్య ధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్య ధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: అంత ఉండి సత్య ధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ యూ సే దట్ యూ డు నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్య ధర్మం మూడు కూడాను కేవలము ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: దేర్ఫోర్ ఆల్ ది త్రీ వి హావ్.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో,
1: వాట్ యు థాట్
0: అది పలుకు.
1: యు సే దట్.
0: ఏది పలికావో,
1: వాట్ యు సెడ్
0: అది చెయ్యి.
1: ప్రాక్టీస్ ఇట్.
0: ఇదే ధర్మం.
1: దట్ ఈస్ ధర్మ.
0: కనుకనే ప్రతి దానికి కూడా మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ షుడ్ బి ట్రినిటీ, యూనిటీ ఆఫ్ ఆల్ ది త్రీ, థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇన్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: ఇస్ వాట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మ్యాన్ మ్యాన్
1: man man
0: enduku man an pettukunnadu.
1: Why do you call man?
0: Ee man anetundi ee proper study moodinti oka ekatvam kavali.
1: There should be proper study, there should be unity in this trinity.
0: Ee vidhamainatundi oka satya dharmanni prachara prabodhana salpite kaakunda idi kevalam manam sampadinchetundi kaadu.
1: These two are not merely to be propagated, cannot be earned or acquired.
0: Narasimha Murthy cheppadu satya dharmanni manam sadhinchali, sampadinchali.
1: నరసింహమూర్తి సెడ్ యు షుడ్ ఎక్వైర్, యు షుడ్ అచీవ్ దిస్. సంపాదించేటువంటి
0: మెటీరియల్ కాదు ఇవన్నీ.
1: ఇస్ నాట్ మెటీరియల్ వెల్త్ టు బి ఎక్వైర్.
0: తన యందే ఉంటున్నాయి స్థిరంగా.
1: దే ఆర్ ప్రెసెంట్ నేచురల్ ఇన్ యూ.
0: నీ యొక్క జననంతో పాటు అవి కూడా నువ్వు జన్మించినాయి.
1: దే ఆర్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్?
0: నీ చేతులు ఏమైనా ప్రపంచానికి దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హ్యావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎక్కడ వచ్చినాయో?
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ.
0: నీ ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా నువ్వు అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఎర్న్.
0: దీన్ని కొనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బై.
0: కంపెనీలో సప్లై అయ్యేటువంటివి కాదు.
1: ది కనట్ సప్లై
0: హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ఒరిజినేటివ్
0: సహజమైనటువంటివి.
1: ది ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: ది ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ హావ్.
0: సంపాదించుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఎర్న్.
0: సత్యమైనటువంటిది, ధర్మమైనటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్యధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్, బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ది రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాస్తున్నారు.
1: యూ జస్ట్ షౌట్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలము ఒక అజ్ఞానమే.
1: ఇట్స్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్? నీకు
0: అడిగే హక్కు కూడా లేదు.
1: యు హావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ, యూ హావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టు యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satyadharma, they can live here as humans.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
1: For this, renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vakili, aalu, biddalu vadalipetti aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
1: Renunciation doesn't mean running away into the forest, leaving your family in the house here.
0: సుఖదుఖంలో రెండింటి కూడా సమత్వంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రినన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటిని సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: యు హావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టం రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే ఒక వైరాగ్యము.
1: యు హావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీస్.
0: ఏక భావమును త్యజించడమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ఏక భావాన్ని విశ్వసించడమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ది స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య డజన్ మీన్ నాట్
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కుంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ వెన్ యువర్
0: దూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఃఖీ సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: చాలా మంది దీనికి అర్థం తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: వదిలిపెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యము.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చినది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: సుఖం వచ్చినది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: నీ ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను మిట్ట పైన నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్.
0: మరో నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖంలోనే, ఈ రెండింటి ఎందుకు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే ఫ్రమ్
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనములో ఉంది.
1: సీతా వాస్ దేర్ ఇన్ అశోకవన, సపరేటెడ్ ఫ్రమ్
0: అశోకవనమునకు. ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమోని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ ఇఫ్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజ్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: Sita is not deluded by worldly ephemeral
0: pleasures. రాక్షస భావాలు.
1: That's all demonic ideas.
0: కానీ ఏ అందం కూడాను ఆమెను ఆకర్షించలేదు.
1: నో బ్యూటీ అట్రాక్టెడ్ హర్
0: కానీ
1: బట్
0: ఒకనొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాది.
1: On one day, a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: వినింది. ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైన్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ,
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా?
1: మంకీ
0: రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుందో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్లీ షీ వాస్ వెరీ బ్లిస్ఫుల్.
0: అందమే ఆనందం, ఆనందమే జీవితం, మకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Ee ramaname naaku aanandam.
1: I like
0: ee aanandame naa andamu.
1: And this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu ramayanamlo aneka vidhamainatvanti yokka andaanandamulu kudanu gurinchi prabodhisthu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kanaka Sita Ramulu yokka aanandamu deni gurinchi aanandamu?
1: Where do you get this bliss?
0: Kshemame variki aanandamu.
1: The welfare of the people gave them the bliss.
0: సత్య ధర్మ మార్గములో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: When people follow these two principles, సత్య ధర్మ
0: మార్గములో ఏ కాసును కూడాను వారు కోరలేదు.
1: They did not expect anything.
0: ఏ విధమైన తత్ఫలితమును ఆశించలేదు.
1: They did not expect anything.
0: పేదలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, చూచుకోవటం ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారములన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving. It's not only then, even now incarnation gives and gives.
0: ఇప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతున్నాను నేను?
1: What is that Bhagavan is asking you today?
0: ఒక్కటి చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు.
1: He doesn't ask even a pie.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: ఫ్రీ ట్రీట్మెంట్.
1: ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్.
0: ఫ్రీ ప్లే.
1: ఫ్రీ ప్లే.
0: అన్ని కూడాను లాబొరేటరీ ఫ్రీ. అన్ని ఫ్రీని.
1: Everything is free, laboratory and library.
0: వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But however they eat their own food.
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happens?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేనే కించిత్ అయినా కూడా ఆశించటం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
0: కనుకనే ఇదియే నా ఆనందం.
1: దిస్ గివ్స్ బ్లిస్ టు భగవాన్.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: ఇఫ్ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ నోబుల్ గుడ్ పీపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్, వెల్ దట్ మేక్స్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: ఈనాడు ఎంత ఉందంటే ప్రపంచము,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే,
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్దా భక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యూ ఫైండ్ సిన్సిరిటీ ఇన్ సెంటర్స్ వేర్ దే పే మనీ.
0: ధనమిచ్చి హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్దాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: దే పే మనీ అండ్ అడ్మిట్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద హాస్పిటల్.
0: ఆపరేషన్ కంటే ఏమి, 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు.
1: దేర్ యూఆర్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్.
0: 2 లక్షలు ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది.
1: The moment they are admitted to the hospital, అలాంటి
0: హాస్పిటల్లో అబ్బా ఈ పెద్ద డాక్టర్ రా, ఎంతో డబ్బు తీసుకుంటున్నాడు, ఎంత పెద్ద డాక్టర్ అయితే కదా డబ్బు తీసుకోవటం. వీళ్ళ మూడు నమ్మకాలు.
1: People have got this nasty feeling, he's a very big doctor, popular doctor, because
0: he
1: charged
0: you. Operation చేసిన తర్వాత ఒక విధమైనటువంటి ఒక గుమ్మడికాయను కోసినట్టు కోసేస్తారు, తిరిగి ఇంటెన్సివ్ కేసులకు పంపిస్తారు, తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడరు.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: కానీ ఏ నయా పైసా లేకుండా హాస్పిటల్లో చేర్చుకుని సొంతం ఇంటి వలె మంచి డెన్లర్ బెడ్స్ అంతా వేసి, మంచి స్ప్రింగ్ కార్డ్స్ అంతా వేసి వాడు ఎంతో ప్రేమతో చూసుకుంటూ భోజనం కూడా వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: But on the other hand, the operation is conducted freely.
0: ఎందుకోసం పెద్దది కాదు?
1: డాక్టర్స్
0: ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
1: Because they don't collect fee.
0: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటుంటారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
1: The doctor who accepts, receives very big amount of money.
0: ఎక్కడ ఆపరేషన్ ఈ వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్, ఆ ఇన్స్టిట్యూట్ చాలా పెద్దవి.
1: The institute that charges thousands, you call it a great
0: అక్కడ
1: institute.
0: వీళ్ళు శ్రద్ధ కూడా వస్తుంటారు, ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
1: There the institutes that collect big amounts, you find sincerity. You are so foolish.
0: Anta free.
1: Your everything is free.
0: Dani valle deeniki vilu lekunda poyinattuga kanipistundadi.
1: That's why it appears as if you don't know the value.
0: Vela valla vilu lekunda potunda. Vilu enaatikaina untundadi.
1: The value is there at any point of time, not because of you.
0: కానీ ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the presence of comforts, what is it that you study here?
0: ఈ పట్టకూటి చదువుల కోసమని నీవు ఇంత శ్రమ పడన్నా?
1: జస్ట్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ షుడ్ యూ సఫర్ సో మచ్?
0: డబ్బుల కోసమని పాశపడుతున్నారు.
1: యు వాంట్ మనీ?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: ఇట్స్ నాట్ గ్రేట్ టు ఎర్న్ మనీ.
0: దొంగలు కూడా కావలసినంత డబ్బును సంపాదిస్తున్నారు.
1: ఈవెన్ ఎ థీఫ్ ఆల్సో కెన్ ఎర్న్.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: బెగ్గర్స్ దేర్ నియర్ ది బస్ స్టాండ్ ఎర్న్ మనీ.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There is a beggar there in Bombay sitting under a tree.
0: ఆ బెగ్గర్ అంతా సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
0: తాను కాపాడగలడు.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: He died at the time moment.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే ఏదో గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్
0: విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యు షుడ్ ఎర్న్, యు స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగను ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్ క్వాలిటీ.
0: మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్భోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings.
0: ఎంత మంది చక్రవర్తులు పోయారు?
1: సో మెనీ ఎంపరర్స్.
0: ఎంత మంది రాజులు పోయారు?
1: సో మెనీ కింగ్స్.
0: వారికి ఏ ధనం తక్కువ?
1: వాట్ ఈస్ ద షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణం తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ అండర్స్టూడ్ హూ రావణ ఇస్. అతనికి
0: ఉన్నటువంటి ధనం ఎవరికి లేదు, కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta muthyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearls.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నిటిని వదిలిపెట్టిపోయారు.
1: అల్టిమేట్లీ లెఫ్ట్ దెమ్ ఆల్.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వి షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gataku kukkaku yerenta parina trupti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluku tho taagutundi.
1: The dog doesn't drink the water, it stretches.
0: Inta neeru undina atte taagutundi. గొప్పగా ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్ ఎక్స్పీరియన్స్ ద
0: వానికి లేదు
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటాది.
1: హీ ఫాలోస్ ది పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ మ్యాటర్.
0: నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరిపోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: యూ హావ్ ఎక్సెసివ్ మనీ యూ టర్న్.
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యు సీ ఎనీవేర్.
0: ఈ ధనమున్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ అది ఏ మన యొక్క ప్రాణము, అది ఏ మన యొక్క జీవితము, అది ఏ మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కాన ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: Because of bad thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి,
1: విత్ ఆల్ ఫూలిష్ మైండ్,
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి,
1: విత్ ఆల్ ఫన్నీ గేమ్స్,
0: ప్రారంభం తీరగానే
1: ద మూమెంట్ ద డెస్టినీ అప్రోచెస్,
0: కపట వేషాలు విడనాడి,
1: హి విల్ గివ్ అప్ ఆల్ ది టైం,
0: కష్ట సుఖములతో కూడి,
1: విత్ ఆల్ ద ప్లెజర్ అండ్ పెయిన్,
0: చెరియుంతు ఓ కిలాడి,
1: ఓ టాయ్, యువర్ లైఫ్ ఇస్ ఎ టాయ్, యు స్పెండ్ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్,
0: ఇది కిలాడి,
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫనీ క్రియేచర్,
0: చెడ్డ చింత చేసి చేసి,
1: విత్ ఆల్ వికెట్ థింకింగ్,
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి,
1: విత్ ఆల్ ఫనీ గ్యాంగ్,
0: ఊడిపడే దేహానికి,
1: ద బాడీ దట్ ఫాల్స్,
0: ఊటకపున్న ఆటలాడి,
1: విత్ ఆల్ అదర్ డిసీట్,
0: పుణ్య పాపములతో కూడి,
1: విత్ ఆల్ ద మెరిట్ అండ్ సిన్,
0: మరణింతవ ఓ కిలాడి,
1: వాట్ విల్ హ్యాపెన్ టు యూ,
0: ఏమిటి నీ యొక్క జీవితము,
1: వాట్ ఈస్ దిస్ లైఫ్,
0: లాస్ట్ ఎప్పటికైనా తూరి మరణించవలసింది,
1: లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై,
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో,
1: ప్రయర్ టు డెత్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్,
0: నేను ఒక పెద్దవాడిని పెద్ద మానవుడిని అనుకుంటే అది గొప్పతనం కాదు,
1: నెవర్ థింక్ దట్ యువర్ ఎ బిగ్ మ్యాన్, నో,
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి,
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్,
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున,
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్,
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున,
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్,
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా,
1: ద పిగ్ మే బి హెఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్,
0: కాదు కాదు కాదు కాదు, మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు,
1: హీస్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హస్ గాట్ వర్డ్
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి,
1: హీ షుడ్ హావ్ డివైన్ థాట్స్,
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి,
1: హీ షుడ్ స్పెండ్ టైం థింకింగ్ ఆఫ్
0: గాడ్, దైవమే నా జీవిత ఆధారము,
1: హీ షుడ్ కన్సిడర్ గాడ్
0: ఇస్ దేవుని దేహం ఒక ఇన్స్ట్రుమెంట్,
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్, దీన్ని
0: నడిపించేటువంటి ప్రాణం ఉంటుంది,
1: దట్ ఇస్ డైరెక్ట్,
0: ఆ ప్రాణమే నేను,
1: దట్ వెరీ వెరీ లైఫ్ ఇస్,
0: కాబట్టి నేను మాస్టర్, నేను మాస్టర్, నేను మాస్టర్,
1: ఐ యామ్ ద మాస్టర్,
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్,
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్,
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిచిపోతున్నావు,
1: యూఆర్ అమ్యూజ్డ్ బై ది
0: మాస్టర్ ను మర్చిపోతున్నావు,
1: బట్ యు హావ్ ఫర్గాటెన్,
0: అది ఏ పెద్ద దోషం,
1: దట్స్ బిగ్ మిస్టేక్,
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య,
1: యూ ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్, యూ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్,
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు, తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు,
1: యువర్ ఆన్ జర్నీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్,
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు,
1: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ నో, ఆల్ నో,
0: సత్య నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి,
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్,
0: ఆహా అది మనకు అవసరం లేదు,
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్,
0: దేహం ఉంటే చాలు,
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్,
0: అన్ని తిని తిరిగి అనేక విధంగా సుఖాలు అనుభవించవచ్చు,
1: లెట్ us eat and enjoy all,
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్,
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో,
1: ఏ
0: ఎంజాయ్ నీవు భావిస్తున్నావో,
1: దట్ యు కెన్ ఎంజాయ్,
0: చక్కగా నీవు లోతులకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి,
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్స్ ఆల్సో,
0: అవి ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్,
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో తీర్చు,
1: is that life you should lead after
0: చాలా తప్పు,
1: it's a big mistake,
0: చదువు అంటే ఏంటి, ఆత్మ చదువును చదవాలి,
1: education means you should know the knowledge of the spirit,
0: ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో,
1: you should know that which
0: దాన్ని నువ్వు పోషించుకో,
1: నీ
0: భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది,
1: and then worldly comfort also you'll enjoy,
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example,
0: పెద్ద వృక్షం ఉంటుండాలి,
1: a big tree,
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి,
1: it has got many branches,
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటున్నాయి,
1: each branch has many fruits,
0: కానీ నీవు ఫలములు ఆశిస్తున్నావు,
1: but you want a fruit,
0: ఫలములు కనిపిస్తున్నాయి,
1: you see the fruit,
0: వృక్షం కనిపిస్తుండాలి,
1: you see the tree,
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు,
1: and you take it through,
0: అది అజ్ఞానము,
1: that is ignorance,
0: ఏదీ కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు, వేర్లకు నీవు వెరువు వేయాలి, వేర్లకు నీవు నీరు పోయాలి, అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి,
1: దట్ వాట్ యు డోంట్ సీ, ద రూట్స్ ఆర్ దేర్ బినీత్, యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూర్,
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి,
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్,
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి,
1: వాట్ దే డిపెండ్,
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి,
1: దే డిపెండ్ ఆన్ ద పవర్,
0: గాలిని పీల్చుకుంటున్నావు, ఈ గాలి దేని వల్ల వస్తుండాలి,
1: యు బ్రీద్ ది ఎయిర్,
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి,
1: యు హావ్ ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్,
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు,
1: ద సన్ అండ్ మూన్,
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి,
1: హౌ,
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు,
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి,
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్,
0: కుంభవర్షం కురుస్తుండాలి, దైవవశమై ఉంటుండాలి,
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్,
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్, అతనే దైవం,
1: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్, మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్,
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము,
1: you are forgetting that master,
0: కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపరమెంట్ అమంగ్
0: స్టూడెంట్స్. ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేటెంట్.
0: ఆ శక్తి నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇట్స్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: Sita is there in the forest.
0: ఎవ్వరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: She has none around that belong to her.
0: స్త్రీ
1: woman weak.
0: ఏకంగా ఉంటుండాలి. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. కానీ ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: Sita there in Ashokavana. She didn't have anybody to support her, but it's only her strength and virtue that supported her.
0: Even chillara kasalu vantivi ravana shakti chillara kasalu vantivi
1: and the
0: chillara kasalu
1: coins
0: kani sita yokka shakti maha divya tejastu kudinatundi shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shakti andari endu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ఇన్ సీతాలో.
0: పరమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
0: అందరి ఎందు కూడా కోటీశ్వరుని మధ్య కొన్ని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెసెంట్.
0: కొన్ని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ద డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని విడిచిపెట్టి వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: పొరుగు
0: ఇంటికి అగ్గికారు అరుగునేలా.
1: వై షుడ్ యు గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: మీ ఇంటిలో ఉంటుండాది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: కానీ పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యు గో టు ద నైబర్ ఫర్
0: ఇట్. చెప్పాలి
1: నీ
0: వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఫర్.
0: తపస్సును చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
0: ధ్యానము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు చారిటీ.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: టర్న్ ఇన్ వర్డ్.
0: ఆ దైవాజ్ఞను తిరసా వహించి నీవు వహించు అనగా పాటించు.
1: ఫాలో ది గాడ్స్ కమాండ్. అబ్జర్వ్ ఇట్ ఇన్ టోటో.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏమిటి?
1: వాట్ మోర్ వెల్త్.
0: జగత్తుకంత సరియైనటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వెల్త్. ద వర్చ్యూన్ ద క్యారెక్టర్.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
0: నేర్పునదే విద్య. విద్యార్థి నేర్వవలేవు.
1: It is the education who should learn. The student should learn.
0: సద్గుణములు,
1: good qualities,
0: సద్బుద్ధి,
1: good mind,
0: సత్యనిరతి,
1: truth,
0: భక్తి,
1: devotion,
0: క్రమశిక్ష,
1: discipline,
0: కర్తవ్య పాలనములు,
1: duty.
0: అవి చాలా ప్రధానము.
1: They are very important.
0: అవి ఎక్కడ ఉన్నాయి?
1: Where are they?
0: ఏ పొట్ట కోసినా కూడా రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
1: యూ ఫైండ్ ఓన్లీ ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్ట్ అండ్ ద బ్లడ్ వెన్ యూ డిసెక్ట్ ద బాడీ, బట్ నాట్ దిస్ క్వాలిటీ.
0: కడుపులోన మలము.
1: దేర్ ఇస్ ఫీకల్ మ్యాటర్.
0: కడనెల్ల ఎముకలు.
1: అండ్ ద బోన్
0: నరసిచూర్ణ పైన మురికి తోలు.
1: ఆఫ్టర్ ఆల్ ద డర్ట్ ఇస్ స్కిన్ అరౌండ్.
0: క్షణ క్షణమునకు
1: మొమెంట్ టు మొమెంట్
0: నీచు నూరునే కానీ పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ద రోమ్ అండ్ ఫ్రాగ్రెన్స్.
0: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు?
1: ఆర్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద బాడీ?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం దీని గురించే నీవు అహంకారపట్టము?
1: ఆర్ యు ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ?
0: స్వరూపం ఏమి కాదు.
1: ఇట్స్ నాట్ ద బాడీ.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: ఇట్స్ నాట్ యువర్ టెంపర్మెంట్ యాటిట్యూడ్ దట్స్ ఇంపార్టెంట్.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: ఇఫ్ యు డెవలప్ యువర్ క్వాలిటీ ద ఫామ్ విల్ ఇంప్రూవ్.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకున్నాను తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఫూల్స్ సరెండర్ టు గాడ్, బట్ యెట్ దే విల్ నెవర్ లీవ్ దేర్ ఫూలిష్ టెంపరమెంట్.
0: మనిషి కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ ఉండాలని వచ్చాడు స్టేషన్ కు.
1: ఎ పర్సన్ కేమ్ విత్ హిస్ లగేజ్ అండ్ హి వాంటెడ్ టు ట్రావెల్ బై ట్రైన్.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: ఈ పర్చేజ్ టికెట్ క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్, పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ది ట్రైన్.
0: పాపము అమాయకుడు.
1: ఇస్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్.
0: అజ్ఞాని.
1: ఇన్నోసెంట్.
0: అహంకారి కాదు.
1: నాట్ ఈగోయిస్ట్.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాను తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్, this train is carrying the luggage of everybody, so many people, why can't he give some sort of
0: తనను తన లగేజ్ రైలే నువ్వు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ద లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: నీవు కూర్చో చక్కగా హాయిగా,
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్.
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి,
1: సరెండర్ టు
0: గాడ్. చక్కగా కూర్చో, అన్ని తానే చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: యు. అన్ని తానే మోసుకుని పోతాడు.
1: హీ విల్ క్యారీ ద బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియా.
0: సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టు.
0: దైవ ఆజ్ఞల పైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు, ఒక నిమిషం ఇటు, ఈ విధంగా గడియారం పెండులం వలె తూకుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక, చెప్పడం ఒకే పదము.
1: వీ షుడ్ సే వన్ థింగ్.
0: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
1: వన్ వర్డ్ వీ షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: నాట్ దట్ ఫార్, వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: యూ సెడ్ బోత్.
0: ఆ రెండింటి రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము ఒకటి అసత్యం.
1: సో విచ్ ఇస్ రైట్ నౌ, ద రైట్ దట్ యూ సెడ్?
0: ఈ విధంగా గడియారం పెండులం వలె తూకుతూ.
1: అవర్ లైఫ్ షుడ్ నాట్ బి లైక్ ఎ పెండ్యులమ్ ఆసిలేటింగ్ ఆన్ ఈదర్ సైడ్.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక,
1: వన్ టంగ్,
0: చెప్పడం ఒకే పదము.
1: వీ షుడ్ సే వన్ థింగ్.

0: లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.
0: అది రాముని యొక్క ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము.
1: దట్ ఈస్ ది
0: ఒకే మాట,
1: వన్ పాత్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఏరో.
0: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాములు, ఆత్మారాముడు. ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని చెప్పి మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూమ్ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం ఈ కాన్షియస్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీబడి షుడ్ లీడ్ దిస్ లైఫ్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ. షేర్ విత్ ఎవ్రీబడి అండ్ లీడ్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ,
0: క్షేమాన్ని మనం కోరి లోక కళ్యాణం ఆశించి,
1: థింక్ ఆఫ్ ది
0: శ్రేయస్సును గురించి, మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికీ దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యు మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి.
1: యు షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు. అది దేశం యొక్క శ్రేయస్సు.
1: దట్ ఇస్ హ్యాపీనెస్
0: సమాజం యొక్క శ్రేయస్సు.
1: టు ది ఎంటైర్ వరల్డ్.
0: అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యు అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నామని ఇప్పుడు.
1: బట్ వీ సే విత్ అవర్
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోక సుఖము. ప్రక్కనున్నటువంటి వాడిని సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: You don't make the person sitting by your side happy. How do you make the world happy?
0: కనుక నీ మొట్టమొట్ట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: First satisfy your conscience.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: Enjoy the bliss within.
0: తరువాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: Then share with others.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: ఆ శాసనమే మీకు సరైనటువంటి శాస్త్రము.
1: వి షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: శాసనం ఇది శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. దైనా నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't
0: do, అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి, తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagwan has?
0: ఇది నాకు కాదు, ఈ loss and profit రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యూ క్రై వెన్ యూ
0: ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వుతున్నావు. ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
1: దే ఎర్న్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ వాడు ఆనందించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ హ్యాపీ.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ద ట్యాక్స్.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు. కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
1: దో యు ఆర్ హ్యాపీ ఆన్ వన్ సైడ్, యు ఆర్ మిజరబుల్ ఆన్ ద అదర్ సైడ్.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: సో బోత్ ది క్వాలిటీస్, ది వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఆర్ దేర్.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: లివ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ వరల్డ్.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో,
1: స్టడీ
0: ఏ డిగ్రీనైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యూ టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యూ డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు. ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. But he works in the university.
0: కానీ దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు.
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేను
1: ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీ విల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్. వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకును ఈ కలికాలంలో చేసే పనులకు సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకంటే చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు.
1: బికాజ్ యూ డోంట్ గో ది

0: get the job appropriate to the your study.
1: మనం చదువుల కోసము ఉద్యోగం కోసం పాటుపడకూడదు.
0: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
1: ఉద్ యోగము, యోగాన్ని సంపాదించాలి.
0: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం
1: ఒకటి, దైవ యోగం ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
0: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై.

మోహన మోహన మురళి ధార్ కృష్ణ చెయ్యి కృష్ణ జై రామకృష్ణ జై రాధాకృష్ణ జై బాలకృష్ణ కృష్ణ కృష్ణ

తెలిసికొనగా కాలమంతయు వ్యర్థంబు గడుపతగుని మనిషిగా జీవించి ఇకనైనా

0: నియమస్వరూపులు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: వ్యాప్తి చేతనే రాజ్యములను సంపదలను కూడా పొందవచ్చు.
1: బై హిస్ పవర్ ఆఫ్ స్పీచ్ యు కెన్ హ్యావ్ ద కింగ్డమ్ అండ్ వెల్త్.
0: జిహ్వాగ్రే మిత్ర బాంధవ. వ్యాప్తి చేతనే మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ మైటీ పవర్ ఆఫ్ స్పీచ్ దట్ మేక్స్ ఆల్ యువర్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటిమేట్.
0: బంధనము ప్రాప్తి. వాక్కు చేతనే మనం బంధితులం అయిపోతున్నాము, పరాధీనులం అయిపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము.
1: We are bound by this speech and we become parasites, slaves and others.

0: మరణము కూడాను వాక్కు చేతనే సంభవిస్తూ ఉంటుండాలి.
1: డెత్ ఆల్సో హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది స్పీచ్.
0: వాక్కే మానవులకు ప్రాణం.
1: దిస్ టాక్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: వాక్కే జీవితమునకు వెన్నెముక.
1: The sense of talking is the backbone in human life.
0: వాక్కు మహత్తరమైన శక్తి కలిగినటువంటిది.
1: Speech has mighty power.

0: ఓ నాలుక రసగ్ని, మధురమైనటువంటి రసము కలిగిన జాలము నీవు.
1: ఓ టంగ్, యువర్ ఆల్ స్వీట్నెస్,
0: మధుర ప్రియత్వం, చాలా ప్రియమైనటువంటి జాలము నీవు.
1: ఓ టంగ్, యువర్ వెరీ డియర్ వన్,
0: సత్యం హితం త్వా, ఈ సత్యమును కూడాను హితము గను మితము గను కలిగేటువంటి దానము.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలటబుల్ వే,
0: ఓ సత్యమా, ఓ యొక్క నాలుక, నీవు పరదూషణ ఎందు కాని, పర విమర్శలు ఎందు కాని, పరలను హాస్యాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్, డు నాట్ యువర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్లాండర్, క్రిటిసిజం అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని పరులకు తెలిపించు, మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
1: యు చాంట్ డివైన్ స్వీట్ నేమ్ ఆఫ్ ద లార్డ్, టాక్ స్వీట్లీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ.

0: హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అట్టి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవట చేతనే
1: unfortunately as the sacred sweet novel divine talk is fast disappearing,
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: the present day society is in total confusion and restlessness.
0: సమాజమును సతమతము చేయుచున్నది.
1: The whole society is confused.
0: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present day advancement of civilization is beyond all limits. There is no discipline and morality, and the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజములు అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: ద సొసైటీ ఇస్ డివైడెడ్ ఇంటు మైన్యూట్ ఫ్రాగ్మెంట్స్, ద యూనిటీ ఇస్ టోటల్లీ లాస్ట్ అండ్ సో ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: కుల మతముల భేదము చేతను
1: because of the differences of caste and
0: rantiya duradhamanam chetanu
1: because of regional attachments
0: inka aneka rakamulainatundi yokka vanchana chetanu
1: various kinds of desires
0: gharshanalu
1: conflicts
0: raktavahamulu
1: bloodshed
0: cheta samajamulu kevalam smashananga marustunnadi.
1: All these things made the society a graveyard.
0: ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడా శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ ది ఎటర్నల్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్ and mankind is treading along that ephemeral transient physical worldly pleasure and therefore it is totally restless.
0: Manavudu bhautikanga vaigyanikanga ento pragatini sadinchadu.
1: Man has progressed from the worldly point of view and in science
0: kaani naitikanga chudra vimarsanam కేవలము అసూయా సంపత్తితో కూడినటువంటి యొక్క మాటల చేత మానవులను బాధించి ఇది తన యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: బట్ ఫ్రమ్ ది మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఇండల్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ మీన్ క్రిటిసిజం డౌన్ జెలసీ అండ్ హార్మ్స్ ఎవ్రీబడీ and spends his life in selfishness and self-interest.
0: దేనిని ప్రేమించిన తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
1: Man doesn't love anything for the object's sake. He loves it for his own self.
0: ఆలు బిడ్డలను తల్లిదండ్రులను సహితము తన నిమిత్తమై తాను ప్రేమిస్తున్నాడు. కాని ఆలుబిడ్డల నిమిత్తము తల్లిదండ్రుల నిమిత్తము మానవుడు వారిని ప్రేమించటం లేదు.
1: మ్యాన్ లవ్స్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ మదర్ అండ్ ఫాదర్ ఓన్లీ ఇన్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ నాట్ ఫర్ దేర్ సేక్.
0: సర్వత్ర స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుచున్నది.
1: ఎవ్రీవేర్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్ డాన్సింగ్.
0: ఏది తలచినా ఏది చెప్పినా ఏది చూచినా ఏది విన్నా అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది.
1: Whatever is said, whatever is done, whatever is heard, it is full of selfishness.
0: ఈ నాటి మానవుడు స్వార్థములకు సేవకుడై స్వార్థము చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
0: స్వార్థమే లేకుండా స్వప్రమేయోచనమే లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయడు.
1: He doesn't step ahead, even a single step, if he has no selfishness.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగింది.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒక వైపున పెరుగుతున్నటువంటి ఒక విజ్ఞాన శాస్త్రం.
1: This is an increase in the field of science.
0: Plastic, electronic, computers అనేటువంటి దాని వల్ల మహా అద్భుతమైనటువంటి ఒక శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: Man has advanced in the field of electronics and computers.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి ఒక రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: He is victorious in space travel.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: On the other hand, there is political and economic agitation.
0: కుల మత ప్రాంతీయ దురభిమానములు.
1: There is misdirected attachment towards the region and religion.
0: విద్యార్థుల అల్లకల్లోలములు.
1: Student agitations.
0: ఈ విధముగా పరస్పర విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు మూల కారణమేమని విచారించవచ్చు.
1: He is not bothered to think the reason behind this mutual conflicting, contradicting aspects going on in life.
0: ఈనాటి మానవుడి యందు నైతిక విలువ క్షణక్షణములకు దిగజారిపోతున్నది.
1: The modern man is losing the moral value moment to moment.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికములందు మానవుని యొక్క భావము అతి ఘోరంగా మారిపోతున్నది.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: Sakala Shastra Puranamulo chadivina panditulu kudunu,
1: a scholar who have gone through all sacred texts,
0: satya dharmamulo pracharamu gavinchetuvanti yokka mahaneeyulu kudunu,
1: noble souls who propagate the principles of truth and right,
0: ee sankuchi hrudayam chetane aneka vidhamulaitunti vaadopavadamulo cheta kalahamulaku kaalu duvutunnaru.
1: Because of narrow mindedness and narrow feelings, they enter, indulge in argumentation and lead into conflicts.
0: Itti ganulainatunti vaaru kudanu vidyavantulainatunti vaaru kudanu vivekavantulainatunti vaaru kudanu medhavulainatunti vaari gendu kudanu ee sankuchita bhavamulu aavirbhavinchi nee matamu naa matamu nee siddhantamu naa siddhantamu nee guruvu naa guruvu aneekunti bhedamulu cheta జగత్తునందున్నటువంటి ఏకత్వాన్ని భిన్నత్వంగా రూపొందింపజేస్తున్నారు.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు వేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: There are many, many intellectuals who view multiplicity in unity, but there are very few sacred people who can understand unity in that.
0: పూర్వం కంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు దురాలోచనలు దుర్గుణములు దుర్ప్రవర్తనలు కూడా అధికమైపోతూ వచ్చున్నాయి.
1: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: When we investigate clearly, we will understand ద రెమినెంట్స్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ ఇన్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్.
0: కాలము చాలా ప్రమాణమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
1: ద టైమ్ ఈజ్ ద స్టాండర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్.
0: పవిత్రమైనటువంటి ఈ కాలమును అర నిమిషమైన కూడా మనం వ్యర్థం చేయకుండా జీవితాన్ని సాగించేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ట్రూ మ్యాన్ హూ విల్ నాట్ వేస్ట్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ విచ్ ఇస్ సీక్రెట్.
0: ఈ విలువైనటువంటి కాలము ఎవరికి స్నేహితుడు కాదు.
1: దిస్ వాల్యుబుల్ టైమ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నన్.
0: దీని యొక్క కాలచక్రము ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్.
0: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలము ఎవరిని అనుసరించదు.
1: ఎవ్రీవన్ విల్ హ్యావ్ టు ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
0: కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. కాలమును కారుడు మింగుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మాస్టర్ హు స్వాలోస్ దిస్ టైమ్.
0: కాలము కాయాన్ని మింగుతుండాలి.
1: ఇట్ ఇస్ ద టైమ్ దట్ కన్స్యూమ్స్ ద బాడీ.
0: కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కారుడు.
1: దేర్ఫోర్ ద మాస్టర్ ఆఫ్ దిస్ బాడీ ఇస్ టైమ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్ ఇస్ కారుడు.
0: ఆ కాలుడే దైవ స్వరూపుడు.
1: ద టైమ్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: Man has forgotten the time which is very much divine and is wasting his time in worldly pleasures.
0: Paramarthikame pratibhasikamulandu vyavaharikamulandu pratibimbistu ostundadi.
1: He finds himself the reflections in these paramarthika vyavaharika.
0: Samudramuleka alalu levu.
1: Without ocean you don't find waves.
0: Alalu leka nirugu ledu.
1: When there are no waves, no foam either.
0: ఈ నురుగు అలలను ఆశ్రయించి ఉంటుంది.
1: The foam is associated with the wave.
0: అలలే లేకుండా నురుగు లేదు.
1: When there are no waves, no foam.
0: సముద్రం లేకుండా అలలు లేవు.
1: Without ocean, no waves at all.
0: సముద్రము, అలలు, నురుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే కాని మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే.
1: We classify as three different states. The ocean, waves and foam.
0: నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే.
1: The quality of water is present in all the three.
0: చల్లదనము, తెల్లదనము, మాధుర్యము, ఇవి నీటి యొక్క గుణములు.
1: The qualities of water are cold and also sweet.
0: ఇవి అన్ని కూడా పారమార్థికం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: They all come out of spiritual aspect, paramarthika.
0: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివే ఈ జీవులు.
1: అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద బీయింగ్స్ ద వేవ్స్ ఒరిజినేట్.
0: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద లైఫ్ ఆఫ్ దీస్ బీయింగ్స్ దాట్ ఈస్ ద డివినిటీ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలం.
1: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ బ్లెస్.
0: దీనిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
1: దే ఆర్ కాల్డ్ వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: జాగ్రత్త అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
1: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వేకింగ్ స్టేట్ ఇస్
0: సేమ్ వన్. దృశ్యంలో అనుభవించేది కూడా అదే వ్యక్తి.
1: ద డ్రీమర్ ఇస్ ద వెరీ సేమ్ ఇండివిజువల్.
0: సుషుప్తి యందు ఆనందించేది అదే వ్యక్తి.
1: ద వన్ దట్ డిలైట్స్ ఇన్ ద డీప్ స్లీప్.
0: కానీ జాగ్రత్త, సుషుప్తి లేనిటువంటి కాలము, స్థానము, అనుభూతులు వేరు వేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
1: ద పొజిషన్ అండ్ ద టైమ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ డిఫర్ ఇన్ వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్, బట్ ద ఇండివిజువల్ ఇస్ వెరీ సేమ్.
0: కానీ పారమార్థికమే విస్తరించి కేవలం లౌకికమైనటువంటి యొక్క జీవితమునే ఆశించి
1: forgetting the spiritual aspect and taking this world as very true,
0: ee vyavaharame sariyainatunti yokka jeevitham ani vishwasinchi kevalamu satta drushtamu chuchi bhraminchinattuga untunnadi.
1: Take all that is apparent here as the main and the end,
0: ee satta drushtamulu enaadiki nee satyamu kaadu.
1: All this scenario of a dream is not true.
0: Kalalo chuchina medalu biddalu kannulu vippina levu kada.
1: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
0: Adi vidhamugare
1: సిమిలర్లీ
0: ఈ వ్యావహారికమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
1: లైక్ వైజ్ all the pleasure and the pain and the happiness and the misery in this world
0: paramarthika nunchi aavirbhavinchinatvantivi
1: they also originate out of paramarthika spiritual
0: kaluka vyavaharikamu paramarthikamu vere bhavinchakoddu
1: therefore we should not take world and spiritual
0: rendintu yokka ekatvanni manam gurtinchinappude manavattam arthamavutundi
1: when you understand the underlying unity between the two we can understand the purpose
0: సుఖదుఖములందించేది వంటిది మనసే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ దట్ పుట్స్ మ్యాన్ టు ప్లెజర్ అండ్ పెయిన్.
0: మనసే మూల కారణము.
1: మైండ్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయుః.
1: ఇట్స్ ది మైండ్ దట్ బైండ్స్ మ్యాన్ అండ్ గివ్స్ లిబరేషన్.
0: ఈ బంధమోచమునకు మనస్సు కారణమైనప్పుడు మన యొక్క విముక్తి కూడాను మనసే కారణం.
1: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫ్రీడమ్ అండ్ ద బాండేజ్. It is also responsible even for liberation.
0: ee naati prapanchamulandu ee ashanti niyamam chesi nitya satyamainatundi prashanta tattvanni prajalu andukovalante deeniki ee vidhamainatundi nava samajamu yuva samajamu sthapimpanakkaraledu.
1: To be free from all this restlessness, to establish this eternal truth, a new order, a new society is not required.
0: దీనికి కొత్త మతము అక్కర్లేదు.
1: న్యూ రిలిజన్ ఇస్ నాట్ నీడ్.
0: కొత్త విధానము అక్కర్లేదు.
1: న్యూ ప్రొసీజర్ నాట్ నెసెసరీ.
0: కానీ ఒక్కటి మాత్రం సత్యము ఆ కావాలి.
1: బట్ ద ట్రూత్ ఈస్ నీ వన్ ట్రూత్ ఈస్ నెసెసరీ.
0: పవిత్రమైనటువంటి మనోగుణములు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు అవసరం.
1: మెన్ అండ్ విమెన్ విత్ సేక్రెడ్ మైండ్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: పవిత్ర మనోహృదయులైనటువంటి స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యంగా దివ్యమైనటువంటి పరిపాలనగా జరుగుతుంది.
1: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
0: అయితే ఆ రాజ్యమును చిత్త శుద్ధి శీల సంపత్తి రెండు ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలవగలరు.
1: In that country, these noble souls, men and women, can thrive where there is purity and character.
0: ఈ చిత్త శుద్ధి సౌశీల్యము అభివృద్ధి కావాలన్న తేజవంతము కావాలన్న వికసించాలన్న దీనికి ఆధారము నీతి.
1: If this purity of the mind and character are to shine or to be brilliant, the morality is needed.
0: ఆధ్యాత్మికమే లేకుండా నీతి దీపించదు.
1: When there is no spirituality, the morality cannot sustain.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
1: Therefore, on the foundation of spirituality, the man's morality is
0: నీతి అనే గోడలపైన చిత్త శుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
1: On this wall of morality, we should lay down the roof of purity.
0: అదే లైఫ్ యొక్క భద్రత.
1: That is the procedure of life.
0: గోడలు కట్టినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ బై రేజింగ్ వాల్.
0: పునాదులు త్రవ్వినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డిగ్ ఫౌండేషన్.
0: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
1: వెన్ యు పుట్ ద రూఫ్ ద లైఫ్ ఇస్ కంప్లీట్.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
1: అండ్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఏ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: Self-realization is life.
0: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించాలన్నా
1: టు ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లైఫ్
0: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి. ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
1: వీ షుడ్ లే డౌన్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్ ద స్పిరిచువాలిటీ.
0: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడా ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
1: ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువాలిటీ.
0: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ రెస్టెడ్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించటం చేతని భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
1: The Bharat earned such a great name because of noble souls, women of chastity and character, the great sons of this country.
0: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా.
1: హరిశ్చంద్ర, who ruled this entire kingdom, holding on to the truth completely with all passing all problems, has he not left this world?
0: Yella lokamulelu yosaku srinalaraju tana venta bhumini gonuchuchanana.
1: King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of
0: land? Kutayugambunaku kutayugambunaku meru chekurchu అలరాజు తన వెంట ఏమి గునియే.
1: ద కింగ్ ఆఫ్ కృతయుగ, వాట్ ఈజ్ దట్ హి హస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్?
0: ఎవ్వరు కూడా ఏమీ తీసుకుని పోలేదు.
1: నో వన్ హాస్ టేకెన్.
0: ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
1: బట్ దే హావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
0: ఇంకా స్త్రీలయ్యిండు.
1: దెన్ అమంగ్ విమెన్,
0: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
1: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ ఫర్ సొసైటీ అండ్ హావ్ సచ్ ఎన్ ఐడియల్.
0: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడా తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
1: సత్యవతి, హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్, కుడ్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్, బ్రాట్ హిమ్ బ్యాక్ అలైవ్.
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ, పతి యొక్క తత్వాన్ని హృదయమునందు నింపుకుని 10 నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్, ఇన్కన్వీనియన్సెస్, షీ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు.
1: టుడే ఈజ్ నో వన్ ఇస్ బాదర్డ్ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్.
0: శీల సంపత్తిని ఎవరు కూడా చింతించటం లేదు.
1: నో వన్ ఇస్ మైండ్ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
0: కేవలం భౌతికమైనటువంటి యొక్క ధనం అత్యవసరము.
1: ఓన్లీ దిస్ వరల్డ్లీ మనీ ఈజ్ నీడెడ్
0: నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
1: ఈ వరల్డ్లీ మనీ ఈజ్ నెసెసరీ. హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ పీస్ఫుల్? వై ఈజ్ ఈ నాట్ హ్యాపీ?
0: ధన కనుక వస్తు వాహనాదులు మానవులకు శాంతిని అందించటం లేదు.
1: ద కంఫర్ట్స్ అండ్ ద ప్లెజర్స్ విల్ నాట్ కన్ఫర్ పీస్.
0: కేవలము మానసిక శాంతి తన యొక్క దివ్యమైనటువంటి భావమును ప్రకటించినప్పుడే శాంతి మనకు చేకూరుతుంది.
1: When one expresses the divine feelings, one will have peace in mind.
0: ఈనాటి మానవుడు ప్రతి దీనిని కూడాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని పలుకులు ఉచ్చరిస్తుంటాడు.
1: Man today says that he loves, he loves.
0: నిజముగా ఈ ప్రేమ అంటే ఏమిటో కూడాను వారు అర్థం చేసుకోవటం లేదు.
1: They don't understand the meaning of love.
0: ఎవరిని ప్రశ్నించినప్పటికీ మా పిల్లలు కూడాను రాస్తుంటారు, I love you, I love you, I love you.
1: You ask anyone, our students also write, I love you, I love
0: Yemti,
1: you.
0: Yemti, I love you. Yemti, I love.
1: What is this love?
0: Tellavari modalu, ratri varundanu, parundananta varakunu, prakinti vadu, swaswarupamto kanipistu undinappudikini, vaanini preminchakunda, kanipinchinatvanti paramatmani premistunnamante, idi emaina nammadaginatvanti vishayamena?
1: Right from the bed, right from the time we get up from the bed, and then go back to bed. If we don't love our neighbor,
0: vyaktulani manam preminchatam ledu.
1: We don't love our very own parents,
0: vyaktulanu preminchinappude shaktini preminchina vaadu avutavu.
1: When you love individuals, you can also love the mighty power.
0: Prati vyakti endukunu antarbhutamai undinatvanti oka daivathamu okkade.
1: The very divinity in all individuals is one.
0: Ekovasi sarvabhutantaratma.
1: There is only one present in all beings.
0: Kanuka andari endu unnadu bhagavantudu.
1: God is present in all.
0: నీవెవ్వరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీ వన్.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత.
1: సో ఉపనిషత్ డిక్లేర్డ్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఇస్ రీచ్డ్.
0: జాగ్రత్తగా ఉంటుండు,
1: బీ కేర్ఫుల్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చతే, ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
1: Whomsoever you salute, pay obeisance, will go to God.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మీరు విమర్శించినా దూషించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది.
1: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
0: భగవంతుంటే ఎవరు?
1: Who is God?
0: ఏదో ఒక దేవాలయమునందు, ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్లీ ప్రెజెంట్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్. బాడీ ఈజ్ ద టెంపుల్, ద ఇండ్వెలర్ ఈజ్ గాడ్.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హిస్ బాడీ.
0: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: We are neglecting such a body.
0: దేహం అనేది ఇల్లు, దినదినమును ఊడ్చి అరికి పూసి మెత్తి నినుకువరచి.
1: You have to clean and decorate the body.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు. దేవుడనగా తనదు దేహమంది.
1: God is not present in a foreign land, he is present one's own body.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
1: Man has to investigate the nature of such a truth.
0: ఇట్టి సత్యభావమును, నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతని ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
1: As this eternal fundamental truth is forgotten, the life today is
0: హృదయంలో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
1: When this truth shines brilliantly within, all our actions are bound.
0: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుండాలి.
1: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్‌రైచ్యూస్నెస్.
0: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
1: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్.
0: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
1: ఎవ్రీ లుక్ డజంట్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
0: ఆలోచించే ఆలోచనలు దురదృష్టి నశించిపోయినది.
1: ఇన్ ఆల్ థింకింగ్ There is absence of vision.
0: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
1: All desires are full of selfishness and
0: మానవుని లేని చైతన్యం చల్లబడిపోయినది.
1: The awareness in man has calmed down.
0: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
1: Senses are dancing freely.
0: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయింది.
1: To say the truth, the mankind human quality is ruined.
0: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: One has to know the procedure to have sense control.
0: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
1: One has to recognize and conduct one's own self.
0: ప్రతి చిన్న దానికి ఉద్రేకములు.
1: In every simple thing, agitation.
0: ద్వేషములు,
1: hatred,
0: అసూయలు,
1: jealousy,
0: అహంకారములు,
1: ego.
0: అబ్బా, చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
1: Man is full of these wicked qualities beyond all known measure.
0: మానవత్వం ఎట్లవుతుంది?
1: How can you call it a human life?
0: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
1: Man should be one of compassion.
0: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉండాలి.
1: The compassion should be
0: హృదయం యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
1: The whole world should be the reflection of his heart.
0: ఈ విశ్వ విలాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
1: This entire principle of the universe is in one.
0: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to understand the meaning clearly.
0: హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: దయ కలిగినటువంటిదే హృదయము.
1: దట్ ఈస్ ద హార్ట్ విత్
0: కరుణ.
1: దట్ ఈస్ కంపాషన్.
0: ఆ కరుణ లేనటువంటి హృదయము కఠినమైన హృదయమే.
1: Without compassion, the heart is a stone.
0: ఈ కఠినమైన హృదయం లోపల కఠినమైనటువంటి భావాలే ఆవిర్భవిస్తాయి.
1: ఇన్ ద స్టోని హార్ట్స్ ఓన్లీ స్టోని హార్ట్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: పులి లోపల మేక గుణములు పుడతాయా?
1: In a tiger, do you expect the qualities of a goat?
0: క్రూర మృగములందు క్రూర గుణములే పుడుతుంటాయి.
1: You find only wicked qualities.
0: అది క్రూర తత్వాన్ని అనుభవిస్తుంది.
1: They only spend the wicked.
0: తన ప్రవర్తన అంతా కూడా క్రూరంగానే ఉంటుంటాయి.
1: The entire behavior is wicked.
0: ఆకలి కొన్నదే అని పులికి మనం పూరి చపాతీ ఇస్తే అది భుజిస్తుందా?
1: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
0: మాంసమే దానికి రుచి.
1: It delights to taste only meat.
0: కనుకనే భౌతికమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్
0: సుఖములు కాదు.
1: దట్స్ నో ట్రూ.
0: అందుకోసమనే త్యాగరాజ్ చెప్పారు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు.
1: త్యాగరాజ్ హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్.
0: అలాంటి త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంకటములు ఎందు కొంత మనస్సు చెలించింది.
1: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: భరించుకోలేని బాధలు సంభవించాయి.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
0: ప్రాణ సమానంగా ఆరాధించుచున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
1: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
0: నేనెందు వెదకుదురాని అనేక పర్యాయములు అనేక చోట్ల కంతా వెతికాడు.
1: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్. వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ.
0: విసుగెత్తింది మనస్సు.
1: ద మైండ్ వాస్ డిస్గస్టెడ్.
0: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
1: దెన్ హీ వాస్ యాంగ్రీ.
0: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
1: రామా ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
0: కానీ నీలో శక్తి లేదు.
1: బట్ యు హ్యావ్ నో పవర్.
0: లేక నాలో శక్తి లేదా?
1: ఆర్ యామ్ ఐ పవర్ లెస్?
0: నా శక్తి నాకు తెలుసు.
1: ఐ నో మై పవర్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు రామచింతనే చేస్తున్నాను.
1: At all times, at every place, I think of Rama.
0: Satatam Ramachintanaha.
1: I always chant Rama's name.
0: Karaku nano shakti ledanti nenu oppukonu.
1: I don't accept that I have no power.
0: Neelone shakti ledu.
1: You have no power.
0: Neelo shakti lekapotam chetane naa baadhanu neevu nivaranam cheyalekapothunnavu.
1: Because you are powerless, you are not able to relieve me from this suffering.
0: Aaveshanalo, aa asantriptilo, aa nirashalo, aa nispruhalo aneka vidhamulaga ramunnu విమర్శించాడు.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
0: కానీ తరువాత తన దోషము తాను గుర్తించాడు.
1: లేటర్ హీ రికగ్నైజ్డ్ హిస్ మిస్టేక్.
0: రామ, నీలో నీ శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
1: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
0: కపివరది దాటునా,
1: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటగట్టునా,
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
0: లక్ష్మీదేవి వలచునా,
1: విల్ ద కాన్స్టెంట్ లక్ష్మి సర్వ్ యూ?
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?
0: సూచ

0: With that highly intelligent, noble Bharata, I will serve you, will worship you. You have got mighty power.
1: మీ అందరికీ ఈ విధంగా రావాలనుకుంటే నీ శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worship you, serve you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand
1: here. సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా, ఏ లండన్, 108 దేశాల నుంచి కూడా నువ్వు వచ్చి పడిపోతున్నాను.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్?
1: వాళ్ళకి
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ దే ఇన్నోసెంట్?
1: లేక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: వెరీ హై ఇంటెలెక్చువల్.
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్. ఇఫ్ వన్ ఇస్
1: ఎ దివ్య భావం కూడా నువ్వు అందులో ఆవిర్భవించాలి.
0: పీపుల్ ఫాలోడ్ యూ, వర్షిప్ యూ, సర్వ్ యూ బికాస్ యూ గాట్.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: ఇన్ దిస్ రెస్పెక్ట్ యూ కెన్ అండర్స్టాండ్.
1: స్థాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా, ఏ లండన్, 80

0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్
0: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
1: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
0: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
1: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
0: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్రెడ్.
0: ద్వేషమే లేకుండా సమాజంలో అశాంతికి అవకాశమే ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ నో హేట్రెడ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: సమాజము శాంతి భద్రతలతో తొలుతూగవలనన్నా
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ
0: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
0: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
1: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
0: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
0: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
1: వెన్ ద మూన్ ఈస్ ఫుల్ వీ కెన్ సే ఇట్ ఈస్ టోటల్.
0: దీన్నే ఫుల్ మూన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఫుల్ మూన్.
0: పూర్ణిమ
1: పూర్ణిమ.
0: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
1: వాట్ ఈస్ ఇట్ డ్యూ టు ద నేమ్ పూర్ణిమ ఫుల్ మూన్?
0: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
1: The place of origin, if it goes back to the place of origin.
0: ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి చుట్టి చుట్టి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి. అదే పూర్ణము.
1: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
0: కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి.
1: This fullness, totality should be a circle.
0: ఈ పూర్ణమును కొంతవరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటుంది.
1: ఇఫ్ యు ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
0: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
1: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
0: సి అనేటువంటి రూపంలో ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
0: దీనినే సైన్స్ అన్నారు.
1: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
0: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుంది.
1: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
0: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది. రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
1: That which is new today becomes old tomorrow and tomorrow on start.
0: ఈ పూర్ణం అట్టిది కాదు.
1: This totality is not that.
0: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
1: It's full continuously.
0: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
1: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
0: కనుకనే గురు పూర్ణిమ.
1: It is Guru Purnima.
0: Guru anaga pedda ani arthamu.
1: Guru means big.
0: Ajnanamunu roopamapeyatundi ani kuda maroka arthamu.
1: Now the meaning is the one.
0: Gukaram ajnanamu. Gukaram tannivaranam.
1: The one who dispels the darkness of ignorance.
0: Anaga Purnima dinamu cheekate undadu.
1: Meaning in full moon day there is no darkness.
0: Cheekatini dooram chesetundi de Purnima.
1: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
0: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది పూర్ణమైనప్పుడు ఇది కూడా పూర్ణం కావాలి.
1: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
0: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ దేర్ బి ఇంటిమేట్ రిలేషన్.
0: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
1: ఇన్ ఆర్డర్ టు కాంప్రిహెండ్ ద టోటాలిటీ ది ఫుల్నెస్ యూ హ్యావ్ గాట్ టు బి ఫుల్.
0: అదియే నిజమైనటువంటి భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావం.
1: దాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూ డివోషన్ అండ్ సరెండర్.
0: కానీ ఈనాడు మంది పరిపూర్ణంగా లేదు.
1: టుడే అవర్స్ ఈస్ నాట్ ఫుల్.
0: అయితే ఏ విధంగా ఉంది?
1: హౌ ఇస్ ఇట్?
0: ఏదో కొంత కొరత కలిగి ఉంటుండాలి.
1: దర్ ఈస్ షార్టేజ్.
0: ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చి నిలిచింది. మధ్యలో పెద్ద అగాధమైనటువంటి అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
1: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
0: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
1: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్.
0: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటుంది.
1: ఫర్ ఎ ఫుల్ హార్ట్.

0: ద రిజల్ట్ విల్ బి ఫోల్. కనుక పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
1: When we work with all fullness in our hearts, you'll receive total pay.
0: వారికి పెన్షన్ ఇస్తారు.
1: They also receive pension.
0: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
1: They also receive DNS allowance.
0: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
1: But part-time devotees, part-time workers will not receive these benefits.
0: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
1: They don't receive pension also.
0: డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వరు.
1: They don't receive DNS allowance.
0: అనగా పూర్ణమైన హృదయంగా ఉండేటువంటి వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటాది.
1: మీనింగ్ ద వన్ విత్ ఫుల్నెస్ ఇన్ హిస్ హార్ట్.
0: కనుక నీ నవవిధ మార్గంలో ప్రవేశించి
1: హీ రిసీవ్స్ ఫుల్ గ్రేస్.
0: ఏ మార్గంలో ఒకదానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము.
1: హీ ఫాలోస్ వన్ ఆఫ్ ది పాత్స్ ఆఫ్ డివోషన్ అండ్ అటైన్స్ దట్ ఫుల్నెస్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్.
0: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
1: వాట్ ఆర్ దీస్ 9 పాత్స్?
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్వీస్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: స్నేహం, స్నేహం చాలా అవసరం.
1: Friendship is very essential.
0: Yetti sneham,
1: what sort of friendship?
0: Inaati kaliyuga sneham, aa snehamu
1: is the friendship of kali age.
0: Pocket lo money undi, father position chakkaga untundadi, andala mandi hello hello hello ani vachi chustaru.
1: When there's money in the pocket and father in position, everyone will say hello to you.
0: Pocket lo money ledu,
1: there's no money in the pocket.
0: Father retired aipoyina,
1: father retired,
0: ek minister tappipoyindi,
1: he lost the position.
0: Attuvanti vaani evaru kodlu daggariki vachi goodbye ani kuda chepparu.
1: No one will come to me and say at least goodbye.
0: ఇలాంటి స్నేహం స్నేహాలా?
1: Can that be a friendship?
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
1: This only temporary relationship.
0: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛలతో కూడినటువంటి స్నేహము.
1: It is full of physical worldly desires association.
0: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట దంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
1: It is not the friendship that follows you like a shade after you, with you always.
0: Inta venta kanta janta untundi chusukuneetvanti snehithulu okka bhagavantulu okkade.
1: There is only one friend, God, who is with you continuously like an eyelid follows you.
0: Aa bhagavantunto manamu friendship cheyali.
1: So we have to develop friendship with God.
0: Sarva vidhamulainatundi paadalu kodanu nivarana kagalavu.
1: He will cure all sorts of problems.
0: Ee sneham chesinappudu rendu kudunu ekamaipothundi.
1: Out of this friendship both become one.
0: కనుకనే జీసస్ కూడాను మొదలు తాను సమాజంలో ప్రవేశించినప్పుడు I am the messenger of God అన్నాడు.
1: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
0: అనగా ఆ భగవంతునికు నాకు ఎట్టి సంబంధం లేదు, అతని ఆజ్ఞను మాత్రం శిరసావహిస్తున్నాను.
1: I have no direct relationship with God. I follow his command.
0: కానీ అతనికి సమీపంగా పోయేటువంటి విధానమును గుర్తించి సాధన సలిపి తర్వాత కనుక్కున్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి, నేను కొడుకు అన్నాడు.
1: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
1: From the worldly point, all are
0: messengers. ప్రతి వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
1: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
1: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
0: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
1: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి
0: lost. భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
1: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
0: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore, whole world depends on భారత్.
0: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
1: Therefore, you should understand the greatness of భారత్.
0: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి వీధి కూడా చాటాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ స్పిరిచువాలిటీ టు ఎవ్రీ స్ట్రీట్.
0: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
1: బికాస్ స్పిరిచువాలిటీ
0: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
1: వీఆర్ సరౌండెడ్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
0: మానవత్వమే నశించిపోయింది.
1: ద హ్యూమన్ క్వాలిటీ ఇస్ గోన్.
0: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
1: వీఆర్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
0: మానవులు అవుతాము.
1: When do we become human?
0: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
1: When we have good mind, a total mind, then we are human being.
0: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
1: Therefore man is the one born out of such mind.
0: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
1: So he is born through that manu. So his name is Manuja.
0: మను,
1: who is manu?
0: అతనే సర్వ ధర్మములను సర్వ న్యాయమునకును దేశమునకు అందించి ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన సల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
1: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
0: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మను ధర్మాలు కానే కావు.
1: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in accordance with manu.
0: Bodhisthunnaru aa kaalanni patti paristhitini patti prabhavanni patti dhanamunu patti nyayam bodhisthuntuntaru.
1: The justice today depends on the time, the situation, environment, karma.
0: Nyayam desha kala paristhitini prabhavaniki atheetamainatundi.
1: But the justice in those times transcended all environment.
0: Manu yokka vishayanni kodu ee naadu marchipoyinaam manamu.
1: And today manu is totally forgotten.
0: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
1: Then Kautilya, who taught economics.
0: ఈ అర్థశాస్త్రం అనేటువంటి దాన్ని ఈనాడు మనం మర్చిపోయినాం. ఎకనామిక్స్ అని పెట్టుకుని దాంట్లో అనేక అల్లకల్లోలము జరిగిపోతుంటున్నాయి.
1: వి కాల్ అర్థశాస్త్ర యాజ్ ఎకనామిక్స్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ టుడే.
0: ఈనాడు ఈ ఎకనామిక్స్ యొక్క దోషం చేతనే బ్యాంకులంతా లూటీలు అయిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎకనామిక్స్ ఆల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్.
0: ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌటిల్య.
0: సత్యవాక్ పరిపాలన,
1: అడియరెన్స్ టు ట్రూత్.
0: హరిశ్చంద్రుడు తన ఆడుబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
1: హరిశ్చంద్ర సాక్రిఫైస్ వైఫ్ అండ్ సన్ టు అప్హోల్డ్ ట్రూత్.
0: ఇలాంటి మహాపవిత్రుడైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసా వహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
1: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్. We don't follow their ideal and example, and therefore we have become weak.
0: Adhyapakulara,
1: teachers,
0: meer balavikas vidya adhyapakulaga undinappudu pillalakanta kudunu mana prachina maharishulu yokka tattvamu, mahaneeyulu yokka tattvamu, pativrutulu yokka tattvamu, satyaseelamu yokka tattvanni aa pillalaku chakkaga bodhinchali.
1: As balavikas gurus, you should teach clearly the ancient culture of Bharat, the stories and the message of the noble
0: souls. Bhakti yokka shravana kumarudu ee vidhanga chesadu.
1: The devotion to parents has demonstrated by Shravana Kumara.
0: Peru matram shravanaani pettukunte prayojanam ledu.
1: There is no use in
0: having tallidallu gauravinchetuvanti vaadiga untundaru.
1: He has to conduct himself.
0: Elanti tana swarthanni tyagam chesi tallidallu yokka jeevitaliki sukshemaanni andinchetuvanti putruduga undinappude atanu satputrudu.
1: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
0: Kulamulo okandu gunavantudundana kulamu velayu vaani gunamu velayu.
1: If there is one of noble character in the entire community,
0: vela yuvalamulona malayajam unnattu okka adavi lopala okka malla chettu untundeki chalu aa malla pushpam yokka sugandhamu sarvatra vyapimpa chestundi.
1: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
0: Kaluka tallidandrulu yokka bhaktini శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి.
1: Devotion to parents is demonstrated by Shravana Kumara. We have to teach it example clearly.
0: Inka guru bhakti lopala ekalavyudu.
1: Devotion to teacher ekalavya.
0: Alanti paristhiti lopala deninainappudu tyagam chesi mana loka samrakshana kosamani ee samaja kshemam kosamani loka kalyanam kosamani aa vidhamainatvanti yokka shakti samarthyamulu tyagam cheyali.
1: One has to sacrifice for the welfare and the progress of the country, and he should be prepared.
0: Daiva bhaktulo prahladudu
1: and devotion to God prahlada
0: elanti paristhitulu endele kodalo
1: under any circumstances.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that large
1: eye.
0: The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna barudu amma appa ani kuda anledu narayan narayan narayan.
0: That young boy didn't say mother father, he said narayana.
1: Ichacharul poduva daitya kumarudu maati maatiki o pannagasai doi bhagavantuda.
0: He said, oh God.
1: Ani nutinchenu kani.
0: He praised him.
1: Ta kannula neeru teedu.
0: He never shed a tear.
1: Kannula neeru ye maatramu teledu.
0: He never shed a tear.
1: Kaaranam emti?
0: What is the reason?
1: Praaptutamainatundi dukkhamunaku kanti neeru nimpakoodadu aneetundi satyanni aa Prahlada lokaniki chaataadu.
0: Prahlada taught the truth that one should not shed tears for only pain.
1: Anityamaina ashashtamainatundi ee loka sambandhalaku మనం కట్టినీరు నింపుకోవచ్చు.
0: We should not shed tears for this temporary ephemeral transient.
1: ఎవరి కోసం కట్టినీరు నింపాలి?
0: For whose sake should we shed tears?
1: దైవానికి ఆనంద భాష్పములుగా అర్పితం చేయాలి.
0: We should shed the tears of joy for God.
1: కనుకనే నారములు అనగా నీరు.
0: సో నారములు మీన్స్ వాటర్.
1: నయనములు అనగా కన్నులు.
0: నయన ఆర్ ది ఐ.
1: సరే ఆ నీరును కన్నులతో ఇచ్చినప్పుడే నారాయణములు అయిపోయింది. నారాయణ అంటే ఏమిటి? నయనముల నుంచి ఆనంద బాష్పములు నారాయణకు వదలటమే. ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ది ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందండి.
0: There is an intimate relationship between you and Narayana.
1: దరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: For the simple reason, you have a body, you are not new.
1: పురాతనులము కాదు.
0: You are not an ancient one either.
1: సనాతనులమే.
0: You have been eternal.
1: సనాతన ధర్మమే మన యొక్క మానవ ధర్మము.
0: That quality of sanatana is the quality.
1: మానవ అని పిలుస్తూ వచ్చారు.
0: So you are called మానవ.
1: మా కాదు.
0: మా నో.
1: ఏది కాదు? నవ. కొత్తది కాదు.
0: నవ న్యూ నాట్ న్యూ.
1: కనుక మనం కొత్తవారు కాదు.
0: సో వర్ నాట్ న్యూ.
1: పాతవారమే.
0: వేర్ ఓల్డ్.
1: కానీ పాతవారమైనటువంటి సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం.
0: దో వీఆర్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్ వీఆర్ రాటన్ టుడే.
1: ఏనాడు భగవంతుతో సంబంధం కూలిపోయిందో విడిపోయిందో అది మనం రోత జీవితమే.
0: ద మూమెంట్ ద అసోసియేషన్ ఈజ్ లాస్ట్ విత్ గాడ్ అవర్ లైఫ్ ఈజ్ రోటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనులు.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్ వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: Divinity is responsible for everything.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రాపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్ ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్లు పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే, సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై, ఇట్ ఇస్ ఎ సెక్యులర్
1: స్టేట్. అర్థం లేని పదం ఇది అంటారు.
0: ఇట్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్ యువర్ సెక్యులర్ థాట్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హర్మ్ ఎనీ.
1: ఎవరిని దూషించకూడదు.
0: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఏ మతాన్ని విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్
1: అక్యూజ్. ఏ పౌరుని కూడా విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దానిని అనుసరించు. దీనికి ఎవరి అడ్డేం ఉంది?
0: యూ ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్ని చేసినప్పటికీ అన్నింటి యందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
0: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all the sweetness is one.
1: Jorastani, Kaistani.
0: You may say Jorastani.
1: Ivanni kudunu namamule.
0: They are names.
1: Anninti endu undinatvanti okke divyatvamu.
0: But in all, divinity is one and the same.
1: Matamulaneatvanti perithopana, kalahamulu abhivruddhi kavinchukoni, aneka raktapatamulu jarugutu ustuntunnayi.
0: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
0: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ టాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మత చక్కగా ఉంటే మతములన్నీ మంచివి.
2: యాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: దైవం అంతా ఒక్కడే,
2: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
2: యు థింక్ ఇన్ యువర్ ఓన్
1: రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
2: యు కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావముల చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
2: When this equal mindedness is taught to our children by teachers, the country will prosper.
1: Manam bhagavantuni poojistunnam.
2: We worship God.
1: Ee vidhanga poojistunnam.
2: How do we worship
1: him? Ee poojaku ee phaltamu, ee pooku ee phaltamu ani manam cheppukovatam ledi.
2: We don't say this should be the result of the fruit of our worship.
1: Ulla jaatulu veru poojalu okate.
2: Flowers are different types, but worship.
1: Darshanappulu veru daivammu okkade.
2: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
2: ద బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
2: మిలియనేర్ హ్యాస్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ స్కై.
1: ఎవరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
2: బోత్ ఆర్ బోర్న్ ఫ్రమ్ మదర్.
1: కనుకని ఈ దివ్యత్వమైనటువంటి యొక్క తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
2: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
2: వెన్ వన్ ఈస్ హంగ్రీ మిలియనేర్ అండ్ పాపర్,
1: పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చు.
2: ఏ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చు.
2: ఏ పాపర్ మే ఈట్ జస్ట్ పాపర్.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
2: బట్ అపిటైట్ ఈస్ సేమ్.
1: దాహమైనప్పుడు
2: వెన్ వన్ ఈస్ థర్స్టీ,
1: ఏదో ఒక వంకలో కాలంలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకుంటాడు.
2: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ తాగుతాడు.
2: ఏ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండూ మన దాహాన్ని తీర్చినవే కాని
2: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరుగా కనిపించాయి.
2: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వము ఒకటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు
1: ఆల్. అడవులు ఎందున్నా, ఆకాశంలో ఉన్నా,
2: సిటీ
1: పల్లెనున్నా,
2: విలేజ్
1: గుట్ట మీద
2: నున్నాబడి
1: ఉన్నా, దైవం ఒక్కడే.
2: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈస్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈస్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం, సత్యం ట్రూత్ ఈస్ గాడ్.
2: దట్ ఈస్ ద ట్రూత్. ట్రూత్ ఈస్ గాడ్.
1: ఇది రెండోది కాదు.
2: నో టూ.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి.
2: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: ఈ టండర్ లో నీరు ఉంది.
2: దిస్ టండర్ హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
2: మెనీ పీపుల్ కాల్ ఇట్ నీరు.
1: తమిళ వాడు తండ్రి అని పిలుస్తాడు.
2: తమిలియన్స్ కాల్ ఇట్ తండ్రి.
1: హిందీ వాడు పాని అని పిలుస్తాడు.
2: హిందీ పీపుల్ పాని.
1: అమెరికా వాడు వాటర్ అని పిలుస్తాడు.
2: అమెరికన్స్ వాటర్.
1: వాడు వారి అని పిలుస్తాడు. వాటర్ ఒక్కటే కదా.
2: బట్ వాటర్ ఈజ్ వన్.
1: కనుక దేశ భాషలు ఎందు వ్యత్యాసం గోచరించవచ్చును కాని పదార్థం యొక్క తత్వము పరతత్వం ఒక్కటే.
2: దేర్ఫోర్ దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజెస్, బట్ ది మెటీరియల్ ఇస్ వన్ అండ్ సేమ్.
1: కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి.
2: Therefore, we have to keep and preserve by this speech.
1: Adhika bhashalu ye matramu manam pravesha pettakoodadu.
2: We should not talk too much.
1: Nalugu chese paapamunu nalugu.
2: Man commits four types.
1: Idi pillalaku chakkaga meeru bodhinchali.
2: Teach well to children.
1: Modati paapam emiti?
2: What is the first sin?
1: Asatyam anatam modati paapamu.
2: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండో పాపము.
2: Second, excessive
1: thought. త్వరను దూషించడము మూడో పాపము.
2: Criticizing others.
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం. కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు.
2: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్, దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుడు.
2: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
2: ఈ ప్రే
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ శరణై గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశ భూషణ భో ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
2: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
2: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
2: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
2: ద ఫస్ట్ వన్,
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? పరులకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సెవెరల్ వర్డ్స్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి. ఇది పాపము, ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకోవశి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
1: శరీరము భౌతికమని,
2: body is physical,
1: పాంచభౌతికము దుర్బలమైన కాయము,
2: that the body is weak,
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
2: When it will,
1: శతవత్సరముల దాకా మితము చెప్పిరి కాని,
2: 100 years is the limit,
1: నమ్మరాద ఈ మాట నమ్మనమను.
2: Do not believe that word.
1: బాల్యమందు, ప్రాయమందు,
2: యోక
1: ముదివియందు, యోక ముసలియందు, ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
2: దట్ డెత్ ఇస్ సర్టెన్.
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: సో లాంగ్ యువర్ అలైవ్ యు షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ ఆల్.
1: మరణపు కొంప,
2: బాడీస్ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్ ఓన్లీ
1: సీజన్, దాని చలనము పొందు దుంప,
2: ఇట్ పెరినే
1: సాగర మీద గలేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల అదిలంబు మన మెప్పు దలంప,
2: ఫుల్ ఆఫ్ బోన్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీస్
1: పరిపాదములు ఆశ్రయించవి.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీ ఇస్ టెంపరరీ.
1: కానీ దేహాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: This is like a water bubble.
1: Mind అనేటువంటిది వే పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
2: Mind is like a mad
1: body monkey. Is like a water bubble.
2: Body is a water bubble.
1: Don't follow the body.
2: Don't follow the mind. Don't
1: follow the
2: mind.
1: Follow the conscience. ఇది ఆత్మతత్వము.
2: Follow the conscience. That is the
1: నీ conscience, నీ witness, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: The conscience, the witness, know your ఆత్మ.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్తాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్ హుడ్ ఇట్ సెల్ఫ్ వీ షుడ్ సీ దట్ దే విల్ హ్యావ్
1: వాడే
2: థాట్.
1: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: You are not separate. Name and form are different.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రము భేదమును తలంచకూడదు.
2: Don't think of differences.
1: పుట్టినచమే చేంజ్ అని పిలిచారు నిన్ను.
2: The moment you are born, you are a child.
1: 10 సంవత్సరాలకు బాయ్ అని పిలుస్తున్నారు.
2: Later boy.
1: 30 years కు మ్యాన్ అని పిలుస్తున్నారు.
2: At age of 30 man.
1: 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: At age of 75 grandfather.
1: నలుగింటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
2: But in all these stages you are one.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
2: They consider the child, man and grandfather different states, but the individual one same. He may be a celibate or a householder or an
1: annunciate. ఒక భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మికమంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ అసహ్యంగా కూడా చూస్తున్నారు.
2: Since these things are not taught to students, the students are bound to neglect spirituality.
1: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
2: The first teachers are parents.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
2: బాయ్స్ అండ్
1: చెప్పాలి, నీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: నీ హెడ్,
2: యువర్ హెడ్,
1: నీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: నీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ
1: గిఫ్ట్,
2: ఆర్ ద పేరెంట్స్.
1: సరే, మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూట్యూడ్ చేయి.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
2: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
1: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం!
2: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
1: ఈనాడు నీవు నీ పేరెంట్స్ నీవు గౌరవించకపోతే నీకేమి తెలియదు ఇప్పుడు. కానీ రేపటి దినం నీ పిల్లలు నీకు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, నిన్ను అగౌరవపరిచినప్పుడు ఆనాడు నీవు కంటిన్యూ నింపి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ మే నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్ టుమారో వెన్ యువర్ చిల్డ్రన్ డిస్ట్రాక్ట్ యు. భవిష్యత్తులో
1: మనం సుఖశాంతిని అనుభవించాలంటే వర్తమానంలో మనం సక్రమమైనటువంటి పనులను మనం చేయాలి.
2: టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఫ్యూచర్
1: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
2: వి షుడ్ డు అవర్ డ్యూటీ.
1: నీకు ఈ వయసులో నీకు అది తెలియదు.
2: At this age you don't
1: know. ఎప్పటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైన రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు?
2: When your children are going to punish you tomorrow, you will feel sad.
1: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటి వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
2: సో వాట్ ఆల్ దట్స్ గోయింగ్ టు అపియర్
1: ఈనాటి మానవుల యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణమేమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
2: పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సఫరింగ్, యాంగ్జైటీ అండ్
1: ట్రబుల్. ఒక్కటే ఒక ఆన్సర్,
2: ఓన్లీ వన్ ఆన్సర్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
2: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
2: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: నీవు ఏమి చేసినా అది తిరిగి వాపసు రాదు.
2: యూ కెనాట్ రికవర్ ఇట్.
1: నరుని యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని.
2: ద యూత్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ షాల్ నెవర్ రిటర్న్.
1: కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
2: సో పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది
1: పాస్ట్. చూడండి, చూసుకునే వచ్చాం.
2: యూ జస్ట్ పాస్డ్ త్రూ.
1: ఇంకా వెనక్కి ఎందుకు తిరిగిదాలి?
2: దెన్ వై డు యూ టర్న్ బ్యాక్?
1: ఇంకా ఫ్యూచరా?
2: దెన్
1: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
2: యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
1: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
2: యూ ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్
1: రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము, ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
2: What sort of hope that you will be alive?
1: రాత్రి లోపల ఏమైపోతావు?
2: What will happen in the night?
1: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
2: సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్.
1: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్.
2: డోంట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
1: లివ్ ఇన్ ది ప్రజెంట్.
2: లివ్ ఇన్ ది ప్రజెంట్.
1: ఈ ప్రజెంట్ చాలా మనకు అవసరము.
2: దిస్ ప్రజెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ ప్రజెంట్ కూడా ఆర్డినరీ ప్రజెంట్ కాదు, ఆమ్ని ప్రజెంట్.
2: దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, ఇట్స్ ఆమ్ని ప్రజెంట్.
1: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రజెంట్ లో ఉంది.
2: The results of the past are in the
1: future. Results in presence lo undi.
2: Future results also.
1: పూర్వమేసినటువంటి విత్తనమే ఇప్పుడు చెట్టయింది.
2: The seed sown earlier.
1: ఈ యొక్క సీటే ముందుకు రాబోతుంది.
2: And the seed will be tomorrow.
1: రెండు ప్రెజెంట్ లో ఉంది. ప్రెజెంట్ నీవు భద్రంగా తీసుకోవాలి.
2: So past and future lie in the present. Take care of it.
1: ప్రెజెంట్ ని ఈనాడు మర్చిపోతున్నారు.
2: Parents have forgotten.
1: జరిగిన దాన్ని చింతిస్తున్నారు.
2: They bother with the past.
1: రాబోయే దానికి ఆశిస్తున్నారు.
2: And they are expecting in the future.
1: ఈ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు.
2: They are forgetting the present.
1: అందువల్లే సర్వ దుఃఖములకు మూల కారణమే.
2: Therefore it leads to all sorts of misery.
1: అది నీవు అనుకోలేవు.
2: They are not prop.
1: ఇది నీవు తెలుసుకోలేవు. ఉన్నదాన్ని అనుభవించలేవు.
2: They don't experience the present.
1: ఏమైపోతుంది అది అప్పుడు?
2: Then what will happen?
1: తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతి పోనక్కర్లేదు అన్నాడు. అది బోడి, ఇది బోడి, ఉండి ప్రయోజనం ఏమిటి?
2: You lose both. What is the fun of having it?
1: కనుకని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి.
2: సో థింక్ ఆఫ్ ది ప్రజెంట్.
1: వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
2: డూ యువర్ డ్యూటీ ఇన్ ద ప్రజెంట్.
1: దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది.
2: దెన్ యూ సడన్లీ గెట్
1: ఫస్టే ఫలి.
2: అవుట్ ఆఫ్ హార్డ్ వర్క్
1: నీవు హృదయపూర్వకంగా పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు.
2: ఇఫ్ యూ వర్క్ వెల్, యూ గెట్ ప్రాపర్ రియాక్షన్.
1: ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిదే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిర్రర్.
1: నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని నీవు తప్పక నీవు రేపు అనుభవిస్తావు.
2: వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇంకా
1: 10 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: టుమారో ఆర్ అట్లీస్ట్ 10 ఇయర్స్
1: తర్వాత ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: ఆర్ 50 ఇయర్స్
1: తర్వాత. తప్పినది కాదు.
2: యూ కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే బి గుడ్, సీ గుడ్ అండ్ డూ గుడ్.
2: సో బి గుడ్, సీ గుడ్ అండ్ డూ గుడ్.
1: ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
2: Stand in front of mirror.
1: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
2: డూ నమస్కార్.
1: ఆ ప్రతిబింబం, ఆ నమస్కారం నీకే వెనుకొస్తుంది.
2: రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
1: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
2: యూ ట్రై టు పనిష్.
1: అది నిన్ను దండిస్తుండాలి.
2: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
1: చూసారా, నీవు ఏమి చేసినావో దాని యొక్క ప్రతిబింబం, దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
2: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
1: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
2: యూ స్టాండ్ దేర్.
1: ఓ అను. అది కూడా ఓ అని అంటుంది.
2: నియర్ ద హిల్ యూ సే ఓ, యూ గెట్ ది ఎకో.
1: అది రీసౌండ్.
2: దట్ ఇస్ ది రీసౌండ్.
1: ఇంకా రిఫ్లెక్షన్.
2: దెన్ రిఫ్లెక్షన్.
1: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
2: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
1: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
2: అండ్ దర్ బి వైట్ లైట్.
1: తక్షణమే డార్క్ అయిపోతుంది.
2: దట్ విల్ ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
1: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: Therefore reaction, resound and reflection.
1: ఇది ప్రపంచం యొక్క, ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
2: దిస్ ఇస్ ది లా ఆఫ్ నేచర్.
1: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
2: వీఆర్ బౌండ్ టు ఫాలో ద లా ఆఫ్ నేచర్.
1: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్.
1: కనుక అద్దమే ఈ ప్రకృతి.
2: దిస్ వరల్డ్ ఇస్ మిర్రర్.
1: నీవే రియాలిటీ.
2: యువర్ ద రియాలిటీ.
1: జీవతత్వమే రిఫ్లెక్షన్.
2: అండ్ యువర్
1: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
2: వాట్ ఎవర్ యూ డూ ద కాన్సిక్వెన్సెస్ విల్ కమ్ బ్యాక్.
1: పిల్లలకు చక్కగా చెప్పాలి.
2: దిస్ హాస్ టు బి టాక్ట్.
1: నాయనా తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
2: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
1: పాపాలు చేస్తున్నావు.
2: యు కమిట్ సిన్.
1: పాపాలు తలుస్తున్నావు.
2: యు థింక్ సో.
1: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
2: బట్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్
1: చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
2: అండ్ టెల్ దెం దట్ దే షుడ్ నాట్ గో.
1: దురదృష్టవశాత్తు ఈనాడు ఇంటిలో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా ఆనాడు స్ట్రైక్.
2: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
1: ఎంత బాగుపడతారు.
2: వెల్ హౌ డు ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు
1: బి అంటే ఏమిటి శిక్షణ అనేటువంటిది పేరు.
2: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
1: శిక్షించాలి.
2: దే మస్ట్ బి పనిష్డ్.
1: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
2: దట్ ఇస్ ద ట్రైనింగ్ ఇన్ గురుకులం.
1: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
2: దేర్ఫోర్ దోస్ పీపుల్ ఆర్ స్టిల్ షైనింగ్ టుడే.
1: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
2: వి మస్ట్ టీచ్ చిల్డ్రన్.
1: పూర్వము మదాలస
2: అర్లియర్ మదాలస
1: ఆమె పిల్లలకి ఏమని బోధించేది?
2: వాట్ ఈస్ ద షీ టాట్ టు చిల్డ్రన్?
1: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
2: షీ టాట్ సీక్రెట్ థాట్స్.
1: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు మహాబుద్ధిమంతుడవు. నీవు నిరంజనుడవు.
2: ఇట్స్ ఎ గో చైల్డ్ యు ఆర్ సీక్రెట్ వన్. యు ఆర్ ఫార్మ్ ద చానల్ బ్లెస్.
1: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచము ఇది వర్జించు త్యజించు.
2: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
1: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటిది ఒక స్వప్నము.
2: ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
1: త్యజ మోహ నిద్ర. ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము?
2: హౌ డు యూ డ్రీమ్?
1: నిద్రపోతేనే స్వప్నం వస్తుంది.
2: When you sleep, you dream.
1: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
2: If you don't sleep, there is no dream.
1: కాబట్టి స్వప్నానికి ఏది కారణము?
2: So what is the responsible dream?
1: కలలకు ఏమి కారణము?
2: What is responsible?
1: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కొన్ని మంది డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
2: Doctors say, why do you dream? They say that if the food is not digested properly, you dream.
1: Dream karanam nidrane.
2: None of these, the reason for dreaming.
1: Nidrane ekapothe manaku dream e raadu.
2: When you don't sleep, you don't dream.
1: Samsara. Ee samsaram anetundi swapnam. Tyaja moha nidra.
2: The family is a dream.
1: Madalasa vakyam.
2: It's the word of Madalasa.
1: Vachaspati. నాయనా నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి. ఇలాంటి మాటలకి ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూచేటువంటి వాళ్ళు.
2: షీ యూజ్డ్ టు లే డౌన్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ టెలింగ్ యు ఆర్ ద ప్యూర్ అన్సైడ్ వన్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
2: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
1: తత్వమసి అని ఏటి పరుపుతాపరచి.
2: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
1: ఎరుకనే బాలుణ్ణి ఏమరక ఉలచి.
2: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
2: విత్ ది పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
1: జో అని ఊపే దైవ.
2: దే గో ఆన్ సింగింగ్ ద లల్లబీ.
1: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
2: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లల్లబీ.
1: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
2: My son should be highly educated.
1: Dandiga varakattam icchetuvanti attagarulu chikkali.
2: He should have very high amount of dowry.
1: Videshaluku pampali.
2: He should go abroad.
1: Vai bestunni gavinchali. Ilanti korikalu ilanti tallulaku.
2: These are the desires of mothers today.
1: Idantha kuda emi gauravam anukuntunnaru veeru.
2: What sort of respect is that?
1: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
2: ది పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
1: నిన్ను లక్షలిస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
2: అన్లెస్ యు పే సో మెనీ లాక్స్ ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
1: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
2: ది పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
1: ధర్మేచ అర్థేచ కామేచ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
2: దే ఆల్సో మేక్ ప్రామిసెస్.
1: Dharmecha, Bhaktecha, Kamecha.
0: In the field of righteousness, in the field of wealth and in the field of empire.
1: Appudu adarinu promise chesechunte vaadu. Aate chertavyam, nenu tappaka chuchukuntanu.
0: The bridegroom also makes such promises, I'll certainly take care of.
1: Kanyane danam chestunnadu. Inni samvatsaramlu 15, 18, 20 samvatsaramlu penchi aa biddanu techi ee pilla valiki danam chesaru.
0: Having brought up the daughter 15, 16 years, that daughter is honored.
1: Anduvalle aame ardhangiga maaripoyindi.
0: So she becomes ardhangi.
1: Anduvalle aame grihalakshmiga teechididdaru.
0: So she is grihalakshmi.
1: Aame pavitramainatundi yokka ఆ ఇల్లాలుగా మారిపోయింది.
0: షీ ఆల్సో షీ సేక్రెడ్ ఇల్లాలు.
1: ఈనాడు ఈనాటి విద్యావంతులంతా కూడాను మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజ్ కు ఏ ఇంజనీర్ కాలేజ్ కు పోవాలి.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే దే వాంట్ టు గో టు మెడికల్ కాలేజ్.
1: తల్లిదండ్రులు ఏడిపించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
0: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్
1: టు యువర్ సీట్. డబ్బులు వరకట్నం రావాలి.
0: And then they should get it in the form of dowry.
1: Chalite 10 lakhalu.
0: And you'll get 10 lakhs.
1: Engineering chalite 5 lakhalu.
0: Engineer 5 lakhs.
1: Vyaparanga tayaraipoyindi.
0: And that has become business.
1: Kaluka tallidandrulu tama kumarunni ammukuntunnaru.
0: So parents are selling their son.
1: Ammukunnappudu bhariki veedu slave kaani veedu yajamanudu kaadu.
0: When the son is sold, he is a slave to the wife.
1: Etta cheptuntavani siggu lekunda.
0: He receives money shamelessly.
1: Ammayiki ammadipoyavu neevu.
0: You got yourself sold to a girl.
1: Kanaka vidyarthulara meeru chakkaga gurtinchukovali.
0: So students, you should understand clearly.
1: Varakattamlo meeru ye maatram kudulu praveshinchakandi.
0: Don't accept any dowry.
1: Nooru terchukudanu adakkudu.
0: Don't ask openly.
1: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
0: దే మేక్ యూ టు దేర్ డాటర్.
1: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
0: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్ నౌ.
1: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
0: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
1: 2000 లో కొంచెం తక్కువ అయిపోయేసరికి కారక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
0: If they are short of 1 or 2,000, they just retreat like a coward.
1: ఇది విద్య యొక్క లక్షణమా?
0: Is the college of education.
1: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలు ఇచ్చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
0: Having been educated, having brought up till 20 years, he follows a new man whom he never left, leaving the parents and
1: తల్లిదండ్రులను వదలి అక్క చెల్లెండ్రు వదలి అన్న తమ్ముళ్ళు వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలు నీవు సంరక్షించాలి?
0: ఎన్ని
1: విధాలు ఆమెను సంతోష పెట్టాలి?
0: ఈనాటి
1: విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
0: స్టూడెంట్స్ మెన్ ఇన్ పర్టికులర్ దే ఆర్ మేకింగ్
1: ధనం అవసరమో అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
0: దే సెండ్ దేర్ మదర్స్
1: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్.
0: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
1: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
0: అవర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ సచ్.
1: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
0: టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
1: ధనం ప్రధానం కాదు.
0: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
1: గుణము ప్రధానం.
0: క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
0: యూ కెనాట్ బై క్యారెక్టర్ విత్ మనీ.
1: అందువల్లనే సత్యభామ చేసింది.
0: సో సత్యభామ అంటే
1: ఏమిటి?
0: వాట్?
1: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
0: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ బై
1: క్రికెట్ ఉంటుండాలి. సమంతక మణి.
0: దెన్ షీ హాస్ సమంతక
1: కావాల్సినంత ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా వచ్చింది.
0: ఐఎమ్ ఫియర్లెస్. ఐ కెన్ బై కృష్ణ.
1: కించిత్ అయినా కూడా కృష్ణుడు కదలలేదు.
0: But Krishna didn't move even a breath.
1: భగవంతుడు ధనానికి లొంగుతాడా?
0: Do you think God will submit to money?
1: ఎప్పటికీ లొంగడు అనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
0: ఇది సత్యభామ టు ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
1: పట్టుకుంటే ఇది ఏమైపోయింది?
0: లేటర్ వాట్ హ్యాపెన్?
1: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
0: దేర్ కేమ్ రుక్మిణి హూ తులసి
1: దళాన్ని చేతిలో పట్టుకుంది.
0: షీ టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
1: వచ్చింది.
0: షీ కేమ్.
1: నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరైన తూకము అనింది.
0: షీ సేడ్ నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
1: Naamu rupani chupistundi.
0: The name will show the form.
1: Rupamu naamani smaristundi.
0: The form will change the name.
1: Sariyainatundi tookamade okkate. Rupaniki naamamu, naamamuku rupamu.
0: Both will balance exactly the name and form.
1: Karaka Krishna anindi papa Rukmini.
0: So Rukmini said Krishna.
1: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
2: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర హైలీ ఎడ్యుకేటెడ్,
1: అతను అందరినీ మోసం చేయగలడు కాదు, తన ఎవరు మోసం చేయడానికి వీలు కాదు.
2: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడి బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
1: అమ్మ సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకేం ఆదాయం?
2: షీ సెడ్ కృష్ణ ఈజ్ హియర్ ఇన్ ఫార్మ్, ఇఫ్ యూ టెల్ ద నేమ్ వితౌట్ ఫార్మ్
1: సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
2: Therefore you should attach the value appropriate to the
1: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
2: Then she picked up the leaf of tulsi.
1: పత్రము,
2: the leaf,
1: పుత్రము, పుష్పము,
2: flower,
1: ఫలము,
2: root,
1: తోయము,
2: water.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని, నీవు ఈ తులసి దళమునకు తూగుదూగాక.
2: God, if you submit yourself to the one with all devotion and offers you the leaf or the flower, the fruit or water.
1: Patram ante emiti?
2: What is leaf?
1: Dehame patram.
2: The body is leaf.
1: Pushpam ante emiti?
2: What is flower?
1: Hrudayame pushpam.
2: Heart is the flower.
1: Phalam anaga emiti?
2: What is fruit?
1: Manasse phalam.
2: Mind is the fruit.
1: Toyam anaga emiti?
2: What is water?
1: Tap water kaadu, river water kaadu. Ananda bhaspame toyam.
2: Is not the tap water, is not the river water.
1: Ee nalugintoni chustavu Krishna ani Krishna ana tulasi dalam vesindi.
2: With all these things she said Krishna.
1: Ee Krishna anetundi naamam Krishnuniki sariyaina thookam vachindi.
2: The name of Krishna is exact.
1: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
2: అండ్ దిస్ తులసి దళ, ది లీఫ్ ఆఫ్ తులసి ఇస్ ఎక్స్ట్రా వెయిట్.
1: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
2: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్, నథింగ్ ఎల్స్.
1: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
2: మేక్ యువర్ హార్ట్ సేక్రెట్.
1: సరి అయినటువంటి ప్రేమతో నింపుకో.
2: Fill it up with love.
1: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
2: Share that love with everybody.
1: నీవు ఆనందించు.
2: You be happy.
1: ఇతరులకు ఆనందం.
2: Make others happy.
1: ఇది నీ యొక్క కర్తవ్యం.
2: That's your duty.
1: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
2: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
1: ఇది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
2: యూ షుడ్ గివ్ అండ్ రిసీవ్.
1: నీ డబ్బుని నీవు బ్యాంకులో పెట్టినప్పటికి,
2: even if you deposit your money in the bank,
1: check pay chevral rasi ichinappude nee dabbu neeku istadu, aa check ivukunda nee dabbu kuda neeku ivvadu.
2: When you sign and give the check, then you will draw the money without signature. If you go to the
1: shop kemaina nee velite,
2: if you go to the shop
1: 10 rupayalu vaani mokhalu kodthe oka handkerchief nee mokhalu kodtadu.
2: If you pay 10 rupees you will receive handkerchief.
1: Yedo okati teeskoni inko dan andistuntadu.
2: He receives and gives something.
1: Kalpane bhagavantudu kudunu ante.
2: God is also like that.
1: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
2: ఇఫ్ యూ ఆఫర్ టియర్స్ ఆఫ్ జాయ్, ఇచ్చాడు
1: చిటికెట్ అటుకులు ఇచ్చాడు,
2: కుచీలా గేవ్ ది
1: ఆరోగ్యమంతా అందించాడు.
2: బట్ హి గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
1: ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది.
2: వాట్ ఇస్ రుక్మిణి గేవ్? ది లీఫ్ ఆఫ్ తులసి.
1: వశమైపోయాడు.
2: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
1: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
2: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
1: భగవంతునికి ఏది అక్కర్లేదు.
2: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
1: దేనీ ఆశించడు.
2: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
2: బట్ వన్ లవ్.
1: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
2: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
2: Love is God's property. Love is God.
1: పిల్లలకు చెప్పాలి మీరు. టీచర్స్,
2: టీచర్స్ టు టీచ్ చిల్డ్రన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
2: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
2: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
2: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
2: ఎండ్ ది డే విత్ లవ్.
1: టు గాడ్.
2: దట్స్ ది వే టు గాడ్.
1: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
2: యు షుడ్ టీచ్ లైక్
1: దట్. ఏమతో ఉండాలి కానీ పిల్లల్లో పిల్లలకు పోకాటం రాకూడదు.
2: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
1: దెమ్. పిల్లల్లో పిల్లలు ఏమాత్రం ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
2: దే షుడ్ నాట్ హేట్.
1: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లలు హృదయాలకు అందించాలి.
2: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
1: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
2: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో
1: ప్రాక్టీస్. మీరు ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
2: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
1: బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు చెప్పేస్తాడు.
2: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక పిల్లలను ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
2: when there are such feelings among children, there's no use of
1: teaching. Yeah, bookish knowledge ga ne mari potundi.
2: It all becomes bookish knowledge.
1: Aa pillalu kal superficial knowledge ga vastundi.
2: And children will have superficial
1: knowledge raavali.
2: But they should have practical knowledge.
1: Alanti samayalopala adhyapakulu pillalku emi cheptunnaro avi tappaka meer paatinchali.
2: Under these circumstances, teachers should practice what they teach.
1: Ye matram potlaadakoodadani cheptu teachers potlaadutunte pillalu em chestaru.
2: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
1: Cigarette taavutu mare సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది ఏంటంటే వాడేమంటాడు ఇప్పుడు తెలివి తెలిసి పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
2: If a teacher tells students, don't smoke, smoking is a bad habit, intelligent student will question, if it's a bad habit, why do you smoke?
1: పిల్లలు పడిపోవడానికి మూల కారణాలు ఇవే.
2: These are main things that are responsible for the students.
1: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే
2: when students read all trivial
1: things, పిల్లలకు తాము చెప్పరు.
2: They don't tell their own.
1: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
2: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్స్.
1: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
2: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
1: నీ ఇంట్లో నీ పిల్లలు చక్క చేసుకో.
2: యూ రెక్టిఫై యువర్ చిల్డ్రన్.
1: తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
2: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
1: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
2: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
2: Students should be highly careful.
1: మంచి వాళ్ళ బుద్ధులు అతి షార్ప్ గా ఉంటుంటారు.
2: Their minds are very sharp.
1: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
2: They have got very big knowledge.
1: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుంది? మిస్యూజ్ చేస్తున్నారు.
2: They are misusing their knowledge.
1: నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు.
2: There are none without knowledge.
1: కనుక వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
2: So in Vedanta there are four steps.
1: First step knowledge.
2: First step knowledge.
1: Second step skill.
2: Second step skill.
1: Third step balance.
2: Third step balance.
1: Fourth step insight.
2: Fourth step insight.
1: మొట్టమొదటి నాలెడ్జ్,
2: ద ఫస్ట్ నాలెడ్జ్
1: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
2: వెన్ వన్ స్కిల్స్ ద నాలెడ్జ్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని స్కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
2: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఆర్ నాట్ స్కిల్లింగ్ దర్ నాలెడ్జ్, బట్ దే ఆర్ కిల్లింగ్ దర్ నాలెడ్జ్.
1: బ్యాడ్ లుక్, బ్యాడ్ ఇయర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ థింగ్స్ ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నారు.
2: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
1: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
2: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీవే.
1: కనుకనే బ్యాలెన్స్ తప్పు అవుతుంది.
2: దేర్ ఫోర్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పు అవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
2: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
1: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
2: Balance in life is important.
1: Life is balance.
2: Life rests on balance.
1: Life is character.
2: It's character.
1: Life is happy.
2: Life is happiness.
1: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
2: How should they be?
1: మనం అన్నింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
2: We should face the challenge.
1: Challenge meet it.
2: Life is a challenge, meet it.
1: Life is game, play it.
2: Life is a game.
1: నీ ఆడేటువంటి ఫుట్బాల్ కాదు కదా నీ గేమ్.
2: It's not a football game.
1: Life is ఒక ఫుట్బాల్.
2: Life is a football game.
1: మన ఫుట్బాల్ లోపల
2: in this football
1: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. ఒకవైపున ఈ సమునసుకింప హేమ తారక విద్య, పరమునసుకింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
2: ఆన్ ఎయిదర్ సైడ్ దేర్ టూ గోల్స్.
1: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్ ఉన్నాయి.
2: దేర్ టూ లిమిట్స్.
1: ఆ లిమిట్ మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
2: ఇఫ్ ది బాల్ ఈస్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్,
1: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
2: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
1: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
2: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభు ధర్మం, ఈ సిక్స్ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు.
2: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, రోగ,
1: మోహ, మద, మత్సర్యము, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
2: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్.
1: ఇరువురు కూడాను దీన్ని కాళ్లతో కొట్టేస్తున్నారు, మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
2: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఎంతవరకు దీన్ని కొడతారు?
2: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
1: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
2: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
1: ఆ ఏరు పోతే చేతులతో ఎత్తుకుంటారు.
2: ద మూమెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
1: ఆ ఏరే ఫుట్బాల్ ఉన్నటువంటి ఏరే అహంకారము.
2: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
1: ఇస్ ది అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
2: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
1: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
2: Therefore, you should be egoless.
1: దీనినే వినయం అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ హ్యూమిలిటీ.
1: విద్యోసగును వినయంబు.
2: ఎడ్యుకేషన్ కన్సిస్ట్స్ ఇన్
1: వినయం అనేటువంటిది ఎట్ట ఉండాలి?
2: హౌ షుడ్ హీ బి?
1: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
2: నాట్ సింప్లీ బెండింగ్ ది హెడ్ అండ్ సే నమస్కార.
1: అహంకార,
2: ఈగో,
1: మమకార,
2: అటాచ్మెంట్,
1: క్రోధము,
2: యాంగర్,
1: రహితమైన మనస్సు,
0: The mind should not be with these.
1: అహంకార రహితమైన మనస్సు.
0: It should be egoless.
1: ఆడంబర రహితమైన మనస్సు.
0: Without any pomp.
1: మమకార రహితమైన మనస్సు.
0: Without any attachment.
1: అది నిజమైన వినయం.
0: That is true humility.
1: ఈనాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
0: Today there's more of
1: arrogance. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
0: Of all the kara, the hot ahankara, very very hot.
1: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు బెజవాడలో ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
0: This kara hot is much more than avakaya.
1: ఈ కారమును నీవు భుజిస్తివా, ఇంకా నీరు త్రాగవలసి వస్తుంది.
0: When you eat hot stuff, you should drink
1: water. ఆ నీరు దుర్వాసనలు అనగా లోకవాంఛనైనటువంటి నీరు త్రాగవలసి వస్తుంది.
0: What is this water? The worldly desire.
1: దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
0: Therefore health is spoiled.
1: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
0: So first you should respect your parents.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God.
1: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no other God more than mother.
1: కనుక శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రుడు పుత్రికలైన ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
0: So Shankara said there may be bad children, wicked son and wicked daughter.
1: ప్రాణ సమానంగా చూచి ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరే నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా.
0: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: కనుక రియాక్షన్ సౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
0: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
1: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
1: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
0: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
1: అతిభాష లేకుండా, దుస్సంగమును చేరకుండా.
0: యు షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
1: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
1: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: సో ఇట్ ఈస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎటువంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
0: యూ బికమ్ దట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు
1: ఆర్. మంచిని తలంచు,
0: థింక్ గుడ్.
1: మంచిని చూడు,
0: సీ గుడ్.
1: మంచిని చేయి,
0: డూ గుడ్.
1: మంచిని అనుభవించు,
0: ఎక్స్పీరియన్స్ గుడ్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
0: They are the human values.

0: శైలే శైలే విహర దైవం. పర్వతముల యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూలతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్ గాడ్.
0: గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణము గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్య స్వరూపమైనటువంటి సర్వంతయ్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్
0: నీ

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెలలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఇస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవునకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ వుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: manavatme kolipoyina samajam yokka gauravam kudanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kudanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it becomes as it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: Attu kaaka beejamunu oka tinnu lo petti neeru poste idi krulli pothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: Kaaka neeti nijayithulu annatundi manavata hrudayamulandu maatrame abhivruddhi avutaku avakasam unnadi.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: Manava samajamulo manam abhivruddhi gavinchukovalsinatundi manavatvame.
0: It is this human quality which has to be developed in human society.
1: Itti manavatvaniki sadgunamulaku aadharamu moolamu neeti.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anega nadata yokka paripurnataye neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: The nita aneetvanti sanskrita padam nundi aavirbhavinchinatvanti neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kani సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్ దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమలమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీ వన్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వార్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యమునందుంచుకొని సర్వకాలము ఎందుకును దాని దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూజ్ టు రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ మచ్ మోర్ దాన్ ఈవెన్ క్వీన్ విక్టోరియా హర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దాట్.
1: ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి.
0: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సిటిజన్స్.
1: విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణికి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాయితీలను పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హి వాజ్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: దిస్ మొరాలిటీ కెన్ బి ఒబ్టెయిన్డ్ ఓన్లీ బై సెన్స్ కంట్రోల్.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యాస్ గాట్ సెల్ఫ్ కంట్రోల్ కెన్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అదర్స్.
1: తనను తానే శాసించుకోలేనిటువంటి యొక్క బలహీనుడు ఇతరులు ఏది రీతిగా శాసించగలడు.
0: ఎ వీక్ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ యూ కంట్రోల్ ఆర్ రూల్ ఓవర్ అదర్స్.
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకునేందుకు తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
1: తన మాట తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: హిస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఎ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు మనుజుండు నడదేని మనిషి కాడు వాడు మృగమే కాని. మాట చెప్పినట్టు

0: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ వర్డ్, ఇఫ్ మ్యాన్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ద వే దట్ హీ టాక్స్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ వర్డ్, హీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ అలోన్, హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ మ్యాన్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ హీ డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్, హీ ఈజ్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్, లెట్ అలోన్ మ్యాన్.
1: ఈనాటి మానవ సమాజములు మాటకు క్రియకు సంబంధము లేదు.
0: ఇన్ టుడేస్ హ్యూమన్ సొసైటీ దెర్ ఇస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్స్ వర్డ్.
1: మాట క్రియతో కూడినటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ లెండ్స్ లైఫ్ ఫర్ ద వర్డ్.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము ఈజ్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తన యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: ద స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ లవ్ ఆఫ్ ద నేషన్, మస్ట్ ఆల్వేస్ థింక్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద నేషన్, మస్ట్ ఆల్వేస్ ఆస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: ఈనాటి విద్యార్థులకు హిందీ నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు.
0: Today students do not know what sense control means.
1: Samyamam ani deeniki peru.
0: The word used for this is samyama.
1: Ee samyam anetundi manaviki maatrame idi chendinatundi.
0: Only man has the right for this samyama.
1: Indriyamunu anusarinchi swechchaadhikaram jarpatam cheta manavudu chaala tana divyattani kolipothunnadu.
0: Man has lost his divine nature as he simply follows his senses and behaves himself in a licentious way.
1: Kanukane itti indriya nigrahamunu sadhinchinatunti variniki samskrutam nandu damamu ani peru.
0: Those people who have exercised this sense control are said to have damamu.
1: Ee damamunu sadhinchinatunti vade dhantudu.
0: That person who has అచీవ్డ్ దిస్ దమము ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ దాంతులు.
1: ఈనాడు లోకానికి దాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈస్ టు హ్యావ్ మోర్ ఆఫ్ దాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: It is becoming mere exercise in talking.
1: Aadambaramulu adhikamaipothunnayi.
0: Ostentation and show are growing.
1: Aacharamulu sannagilithunnayi.
0: Practice is declining.
1: Kanukane aanandam shunyam avutundadi.
0: That is why joy and bliss are also declining.
1: Kanuka prati vidyarthi kudanu daantudu kavali.
0: Every student should aspire to become daantudu.
1: Eenaati vidyarthi,
0: today's student,
1: చదువు సంధ్యలకు పూర్వమే,
0: బిఫోర్ హీ కంప్లీట్
1: ఆడంబరము అహంకారము,
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో,
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారం జరుపుతున్నారు.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్.
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయిన స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజం లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికం అంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ అండ్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ డే ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: Students should not consider education for getting a job and earning money.
1: Kevalam vidya jeevita paramavathi nimittam aneetundi satyanni maravakoodadu.
0: You should not forget the truth that education is meant for achieving the goal of life.
1: Jeevanopadhi nimittam udyogalu aacharinchavalasindi.
0: Jobs will not be taken up for eking out a livelihood.
1: Kaani aa udyogamulandu kodanu neethi nijayithi nundi vidchukunda manamu ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్ in order to act
1: mana chaduvulu deeni nimittam kaadu yerpadinatundi.
0: Our education is not meant for these things.
1: Vidya gnana nimittam
0: education is meant for knowledge and wisdom.
1: Ilanti gnana poshana lekunda kevalam dhana poshana maatrame mana pradhana lakshyam nandunchukotam chetane vidya viluvalu kramakrameena kudanu shunyamai pothundadi.
0: Education is declining because people consider earning money as the goal and not earning wisdom.
1: Dhanamu kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: mana viniyoginchukuneetundi vidhanam lopala daani yokka gauravam maryadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka ooparithithulu debbatintayi.
0: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
1: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
0: There is need for earning money and learning education.
1: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchali.
0: But there is a need for utilizing whatever money you have earned and education also.
1: సన్మార్గములో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: You have to use it for the good of the society.
1: ఇది కేవలము ఈ విధమైన భావము విద్యార్థుల హృదయాల్లో ఏమాత్రము కలుగుతటం లేదు.
0: But one cannot come across such sacred feelings in the hearts of students today.
1: చదివిన చదువును సమాజములో ప్రవేశపెట్టి తద్వారా సమాజం యొక్క ప్రజలకు సరియైనటువంటి యొక్క ఆనందాన్ని అనుకూలతను మనం అందించాలి.
0: Whatever education you have acquired, you should use for the welfare of the society and for their own growth, development and happiness.
1: Dhanamunu kudanu samajamulo sariyainatti sthitilo sadviniyoga parchali.
0: Money also should be employed for the good of the society, for its welfare.
1: Aa vidhanga samajamulo sadviniyoga parchukundina idi kevalam mattito samaname.
0: If money is not used for the good of the society, it is as useless as
1: ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అది నిజమైన సేవ.
0: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్ మనీ, యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
1: విద్యార్థులు ఎందు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రోగు చేసుకోవటం
0: అక్వైరింగ్ అక్యుమిలేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ గా మన దగ్గర యోచన చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యు హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండినా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యూ కెనాట్ పుష్ ది వాటర్.
1: వెనుకకు త్రోస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యూ షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసిన ప్రతిత్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్, రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ.
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించడం గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు ప్రతి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యుమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికే కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామ క్రోధ లోప మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గముల లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికు 16 కడలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కడలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్,
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని ఎందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హి హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్ట మదములు అని.
0: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
1: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: ది క్వాలిటీస్ ఆఫ్ రజస్ అండ్ తమస్ టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలను కూడా మనం నిర్మూలన గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ అండ్ ఎలిమినేట్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్.
1: అన్నింటి ఎందుకు దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ డివినిటీ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్
1: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెరపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమల్.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వి పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికిడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట, నే పలికిన భవరమగునట పలికెద వేరుండు గాద పలుకగనేలా. అన్ని భగవంతుడితే పలికించెడి వాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే. ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్, స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatundi yokka aadhyatmika bhavam cheta taanu bhagavatamunu vraayatam vallane ikkada ee okka padamunande tattvam aseyaneetundi yokka divyattam imidi untundadi.
0: as Potara undertook to write with such lofty, noble, sacred ideals about bhagavatam, this tattvam asi was incorporated in that
1: palikedi di bhagavatamata palikinchedi vaadu vaadu ade bhagavantudu,
0: that the one who is making him utter is vaadu, that is bhagavan.
1: ne palikina ne idine jeevaatma.
0: There is that reference to me, that is I. If I were to utter this,
1: paramatmudu nenu jeevaatmudu,
0: the one who makes me utter is God.
1: Karmanattu tam asi, ee rendintu yokka ekatvame ee bhagavatam annadu.
0: This bhagavata, therefore, he just said, there is a tat, that and tvam.
1: Ee bhagavatamunde manavatvaniki sarina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వం.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఇవే పంచభూతములు.
0: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే పంచేంద్రియములు.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
1: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
0: ము స్టాండ్స్ ఫర్ లిబరేషన్.
1: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్, తత్వం, ప్రిన్సిపల్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము. ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్. దట్ ఈస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫర్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూప్.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిర్ ఇస్ దిస్ వానప్రస్థ రూప్ ఇస్ లేయింగ్.
1: జీవిత భవనమునకు విద్యార్థులు, బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: దేర్ఫోర్ ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ద విద్యార్థి
1: పునాది భద్రంగా లేకుండా భవనం అంతా కూలిపోతుంది.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ద మ్యాన్షన్ కెన్ కొలాప్స్ అట్ ఎనీ టైం.
1: విద్యార్థులు మొట్టమొదట గుణములను భద్రమైనటువంటిగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ కల్టివేట్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: గుణమే లేకుండా మన జీవితంలో శాంతియే ఉండదు.
0: You will not have peace without virtues and good qualities.
1: Manam samajamlo puttinamu.
0: We are born in society.
1: Samajamlo periginamu.
0: We have grown in society.
1: Samajamlone mana jeevithanni gaduputhunnamu.
0: We are living our life in society.
1: Samajame lekapothe mana yokka jeevithame ledu.
0: We will not have our own life without society.
1: Kani duradrishtavachattu ee naati manavudu నేను, నా కుటుంబము, నేను, నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈజ్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈజ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your
1: samajame lekapothe neevu ekkada?
0: If there is no society, where do you
1: samajamlo neevu oka vyaktivi?
0: You are only an individual in the society.
1: Alanti samajane nee visarjinchi, samajane nee lekka cheyakunda kevalam swarthamu saprayojanam nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: Bhakti prapattulu endukudanu bhaktulu kudanu mottavodu tana palitalaku mukhyamu.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadapare daivam yokka pari,
0: and he then only thinks of God.
1: Kanukane manavudu anukunnatundi yokka anandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavantyuka tattvanni vismarinchi భౌతికమైన, లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ది వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్, దే మే బి డిస్కవర్డ్.
1: సంపదలు ఉండినప్పటికీ కట్టకడపటికి ఏమైపోయినది?
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, dheerulu, gambheerulainatunte varanta kudanu Kauravulu yende goppa variga nilichipoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
1: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడాను వారికి ప్రయోజనం లేకపోయింది. దైవ బలం ఆధారపడినటువంటి వారు పాండవులు.
0: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దోస్ పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ విల్ గెట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: క్షత్రియ కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
1: కానీ కట్టగనపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మంతో ప్రారంభించి విజయంతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకొని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఆర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ దే అండర్టుక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్ట్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు,
0: కౌరవాస్ వారు
1: తమ స్వార్థము స్వప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకనుంచేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై they suffered so much of loss and so much of
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: పాండవాస్ మైట్ హావ్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ బట్ యాజ్ దే కెప్ట్ గాడ్ ఇన్ ఫ్రంట్
1: కష్టపడక సుఖము మనకు ప్రాప్తించదు.
0: వితౌట్ డిఫికల్టీ
1: కష్టే ఫలి.
0: ఓన్లీ ద వన్ హూ వర్క్స్ హార్డ్ విల్ బి రివార్డెడ్.
1: పాండవుల యొక్క స్వరూపము, కౌరవుల యొక్క విభాగము ఏ రకంగా మనం గుర్తించాలంటే, కౌరవులు మొట్టమొదట ఐ ఐ ఐ నేను నేను అనే అహంకారాన్ని ముందుంచుకున్నారు.
0: టు అండర్స్టాండ్ ది డిస్టింక్షన్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ టు రికగ్నైజ్ కౌరవాస్ బేస్డ్ అపాన్ దర్ ఎంటైర్ స్ట్రెంగ్త్ ఆన్ దెమ్సెల్వ్స్. ఫస్ట్ ఐ,
1: నెక్స్ట్ వరల్డ్,
0: నెక్స్ట్ వరల్డ్,
1: లాస్ట్ గాడ్,
0: లాస్ట్ గాడ్.
1: కనుకనే వాళ్ళు అన్ని లాస్ట్ అయిపోయింది.
0: Therefore, they lost everything.
1: పాండవులు అట్టు కాదు, ఫస్ట్ గాడ్, నెక్స్ట్ వరల్డ్, లాస్ట్ ఐ. వారు అహంకారాన్ని కట్టకట్టపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ టాట్ దట్ వి షుడ్ డిస్ట్రాయ్ ది ఈగో ఇఫ్ వి షుడ్ రియలీ ఎంజాయ్ బ్లిస్ అండ్ పీస్.
1: విద్యార్థులారా, ఈ వయసు లోపల మీకు ఈ అహంకారం ఉండటము సహజమే.
0: స్టూడెంట్స్ ఇన్ దిస్ ఏజ్ ఇట్ మే బి నేచురల్ ఫర్ యూ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఈగో.
1: కండబలం ఉండినంత వరకు కన్నులో అహంకార బలము ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ యువర్ ఐస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఈగో.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడాను పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దేర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దేర్ విల్ నాట్ బి
1: దేనిని కూడాను లెక్క చేయరు.
0: దే డోంట్ సిప్ కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డల విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయత ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్
1: ఆస్పెక్ట్. వినయము,
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: The authority is obtained on account of
1: పాత్రత వలన ధనము.
0: One gets money on account of
1: ధనము వలన దైవంబు.
0: On account of money one gets the God.
1: చూసారా, దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టెయిన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టెయిన్ గాడ్ ఇన్ ఎనీ వే.
1: కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్ మోస్ట్ ప్రెషియస్.
1: ఈ కాయమును ఈ కాలమును ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్స్.
1: చక్కగా చదవండి,
0: స్టడీ వెల్,
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
0: పాస్ వెల్,
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: కేవలం డిగ్రీల నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ డిగ్రీస్.
1: మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుంది.
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
0: ఇఫ్ ది ఈగో గ్రోస్ డివైన్ పవర్ రిడ్యూసెస్.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాది.
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం.
0: Dear students, spiritual life దైవభావం
1: లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: Man today has become worse than a cruel animal because he has given up the divine and sacred feelings in him.
1: మనకు ధనము ప్రధానము కాదు.
0: Wealth is not important for us.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: If wealth grows, you are
1: మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు.
0: If with your arrogance all the bad qualities
1: danamudigina madamudugunu.
0: If wealth declines
1: madamudigina durgunambu manunu veemanna.
0: If your arrogance declines good qualities also will increase.
1: Manaku padavulu kaani leka danamu kaani gaurav pratishthalu kaani kadili poyye meghamulu.
0: Power and authority, money, wealth, name and fame, all these are
1: ee ahankarame manavuni atappataram chestundadi.
0: It is his ego which brings down man to a state of animal.
1: Yenu patti nu ee ahankaranni vinivog chestunnavu.
0: Why are you so much proud of yourself? On what basis?
1: Ee aadharamu ledu.
0: There is no basis whatsoever.
1: Ide murkhatvam.
0: There is only stupidity which is the basis.
1: Kanuka ahankaram undatam chetane manamu tanantane marchipothunnadu manavudu.
0: Man is forgetting his own real nature because of his ego.
1: Tanantanu marchatame pedda bandhana.
0: The greatest bondage is forgetting one's own real nature.
1: తనంతాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: Recognizing who he really is the real సాక్షాత్కారం.
1: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యు డూ, వీ ఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్.
1: విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
0: By mere change of man there is no use. There the mind should change.
1: గుడ్డలు మారినంతం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమీ లేదు, గుణము మారాలి.
0: By change of clothes you are not going to get anything.
1: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గమును మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కానీ అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
0: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ if you do not develop good qualities and
1: virtues. Bhavishyattunaku nayakulu.
0: Today's students are tomorrow's leaders.
1: Meeru sariyainatundi sthiti endu undinappude desam sariyainatundi sthitini anubhavistundi.
0: Only when you are in a good state the nation will be
1: desam yokka manchi cheddalanni kudanu vidyarthulapaine aadharapadi untundadi.
0: ద ఫ్యూచర్ వెల్ఫేర్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద నేషన్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద
1: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
0: ఇఫ్ ది స్టూడెంట్స్ ఫాలో ద పాత్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ద నేషన్ వుడ్ ప్రాస్పర్ అండ్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
1: భారతదేశము అనాది కాలం నుండి ఇటు సత్కీర్తిని సంపాదించినటువంటిది.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారత్ హ్యాడ్ ఎర్న్డ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్ అండ్ ఎ గుడ్ నేమ్.
1: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింప చేయండి.
0: రెస్టోర్ ద ఏన్షియంట్ కల్చర్ టు ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: నాట్ మెర్లీ భారత్, ఆల్ ది కంట్రీస్ ఎంజాయ్డ్ ఆల్ ప్రాస్పరిటీ అండ్ వెల్ఫేర్ బికాస్ ఆఫ్ ది సేక్రెడ్ ఇండియన్ కల్చర్.
1: భారతీయులే ఈ యొక్క ధర్మమును, ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఇండియన్ దెమ్సెల్స్ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ దర్ ధర్మ అండ్ దేర్ కల్చర్.
1: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది, పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
0: భారత్ ఈజ్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
1: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
0: భారత్ ఈజ్ వన్ విచ్ షోడ్ గ్రేట్ లెసన్స్ as expounded in various scriptures like Vedas.
1: కాని ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: నో వన్ హస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ టుడే ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్ బికాస్ ది టీచింగ్స్ ఆర్ నాట్ అకంపెనీడ్ బై ద ప్రాక్టీస్.
1: విద్యార్థురారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: డియర్ స్టూడెంట్స్, డూ నాట్ ఫర్గెట్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అట్ ఎనీ టైమ్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ది ఫాలో రైట్నెస్.
1: భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయస్.
1: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనం జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్
1: కనుక వేదర్మ సత్యం వద ధర్మం చెర. ఈ రెండింటినీ మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్
1: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
0: యూ వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాలను పెంచుకోవడంలో తప్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
1: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
0: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనవర్స్ నేషన్.
1: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
0: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్
1: చేయకూడదు.
0: వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: In this great sacred Bharat, it is patience which is beauty.
1: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు.

0: దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
0: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
1: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
0: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ లైఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్స్ గివింగ్ అప్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ అవర్ ఓన్ సేక్రెడ్ మదర్ ల్యాండ్.
0: కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ లవ్ ఫర్ ద నేషన్, టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ గ్రేట్నెస్ అండ్ సీ ఇట్స్ సేక్రెడ్నెస్ అండ్ ఇట్స్ గ్రేట్నెస్ ఆర్ రెస్టోర్డ్.
0: మీ దృష్టి లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
1: ఆల్వేస్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ ఒక విధమైన అయిష్టమును కానీ మీరు పెంచుకోకూడదు.
1: డు నాట్ డెవలప్ ఎన్మిటీ ఆర్ డిస్లైక్ ఫర్ ఎనీ నేషన్, ఎనీ రిలీజియన్, ఎనీ పర్సన్, ఎనీ కంట్రీ.
0: విశాల విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: బ్రాడన్ యువర్ విజన్, బ్రాడన్ యువర్ మైండ్.
0: సంకుచితమైన భావాలను త్యజించాలి.
1: గివ్ అప్ నారో మైండెడ్నెస్.
0: ఇది భారతీయుల నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
1: దాట్ ఈస్ ట్రూ కల్చర్ ఆఫ్ భారతీయాస్.
0: అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
0: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
1: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
0: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ నలిటీ.
0: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ దిస్ కైండ్ ఆఫ్
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
1: డూ నాట్ గివ్ అప్ సచ్ సేక్రెడ్ లవ్. అండ్
0: కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
1: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్.
0: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ విచ్ కెన్ గివ్ యూ ప్రొటెక్షన్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, అకంపెనీయింగ్ యూ అట్ ఆల్ టైమ్స్.
0: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
1: వెన్ యూ ఫేస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్, డూ నాట్ క్రిటిసైజ్ గాడ్.
0: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్
0: సెల్ఫ్‌లెస్నెస్. ఏ నిమిత్తమై, ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు,
1: ఫర్ వాట్ జస్టిఫైడ్?
0: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
1: యుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ డిఫికల్టీస్ గివన్ బై గాడ్ యాజ్ గిఫ్ట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
1: లైఫ్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
0: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని, భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
1: డూ నాట్ వరీ అండ్ బాదర్ యువర్ సెల్ఫ్ అబౌట్ దిస్ ఓన్లీ డిఫికల్టీస్. హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్. యూ కెన్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ అండ్ కాంకర్ దెమ్ అండ్ అచీవ్ విక్టరీ.
0: ఎలాంటి పరిస్థితులు ఏందకునే కూడాను భగవత్ నామాన్ని మీరు మరవకూడదు.
1: డూ నాట్ గివ్ అప్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అండ్ రిమెంబరింగ్ హిస్ సేక్రెడ్ నేమ్.
0: మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది.
1: దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ బోట్ ఫర్ యూ టు సేవ్ యూ ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్.
0: కనుక నామస్మరణ చేయండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: That what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, భేదమును ఇస్తుంది కాని ఆధ్యాత్మిక తత్వము దృశ్య అదృశ్యములకు రెండింటిని కూడాను సమత్వంగానే భావిస్తుంది.
0: ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఈస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ అపేరెంట్ అండ్ దాట్ విచ్ ఇస్ నాట్ అపేరెంట్ బట్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ బోత్ ఆర్ వన్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్.
1: ప్రకృతి దృష్టిలో చూచినప్పుడు ఇది అంతయి కూడాను ప్రకృతిగా కనిపిస్తుంది.
0: ఫిజికల్లీ ఎవ్రీథింగ్ ఇస్ నేచర్.
1: పరతత్వంతో చూచినప్పుడు అంతైకుడును పరబ్రహ్మ స్వరూపంగా నిరూపిస్తుంది.
0: స్పిరిచువల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ద వన్ ఆఫ్ పరబ్రహ్మన్ ఓన్లీ.
1: ఎవరిది ఎట్టి దృష్టియో అట్టి సృష్టిగా కనిపిస్తుంది.
0: యాజ్ ఈజ్ యువర్ విజన్ సో ఈజ్ ది టైప్ ఆఫ్ క్రియేషన్ యూ ఎక్స్పీరియన్స్.
1: ఎవరు ఎట్టి రంగు అద్దాలు వేసుకుంటుందో అట్టి వారికి అట్టి రంగుగానే కనిపిస్తుంది ఈ ప్రపంచము.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ది గ్లాసెస్ యూ పుట్ ఆన్ సో ఇస్ ఇట్ కలర్డ్ విజన్ యూ హ్యావ్.
1: ప్రేమ దృష్టితో చూచేటువంటి ప్రతి వ్యక్తి కూడాను బాహ్య ప్రపంచము జ్ఞాన దృష్టిగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ది లుక్స్ ఆఫ్ లవ్ నేచురల్ ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ టు బి ది వన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి.
0: Therefore, everyone should develop this vision of love.
1: Arvan appude sarvamu brahmamayanga roopondutundi.
0: Then everything would appear to be the one of Brahman.
1: Shankarla varu brahma satyam jagat mithya annaru.
0: Shankara said brahma is truth while universe is mithya or illusion.
1: Ee vedanta siromanini patinchinatvanti oka vidyarthi naa daggariki vachi swami brahma satyam జగత్ మిథ్య అని శంకరులు వారు చెప్పారు. ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: ఎ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ కేమ్ టు స్వామి అండ్ సెడ్ స్వామి ఇట్ ఈ శంకరా హూ సెడ్ దట్ బ్రహ్మం ఇస్ ఆల్ ట్రూత్ వైల్ దిస్ యూనివర్స్ ఈస్ ఇల్యూషన్ వాట్ ఈస్ కరెక్ట్.
1: పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాను.
0: Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or not.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు.
0: Leave that to the nature.
1: ప్రకృతి నిర్ణయం చేస్తుంది.
0: The nature will decide.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: Don't bother about the nature.
1: వాదించనక్కర్లేదు.
0: Don't argue.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదో తెలుసుకోమని చెప్పాను.
0: First know whether you are true or not.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో వెదర్ హీస్ ట్రూ ఆర్ నాట్ వాట్ రైట్ హ్యాస్ హీ టు డిసైడ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్.
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ అపేరెంట్.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: బట్ ది ఇన్వెలర్ హూ ఇస్ నాన్ అపేరెంట్ కన్సిడర్స్ ఇట్ యాస్ ఫాల్స్.
1: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా.
0: That
1: ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
0: ఓ మ్యాన్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
1: ఇప్పటికీ ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ది ప్రెసెంట్ యాస్ ట్రూత్.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
1: దృశ్యకల్పితమైన జగత్ అంతైకుడును మార్పు చెందునదే.
0: ఆల్ దట్ అపేరెంట్ వరల్డ్ చేంజెస్.
1: మార్పు చెందనది ఏదియో అదే సత్యము.
0: That which is changeless is truth.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటాడు.
0: Students in this modern age consider this as a matter of fashion.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ది థియేటర్.
1: పోయినది తచ్చడమే, తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం, ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ దే వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుండాలి.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము, రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ దిస్ జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యుల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు, పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నార్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, బొమ్మలు మిథ్యము.
0: స్క్రీన్ ఇస్ ట్రూత్ while pictures are false.
1: Aithe ade shankarla varu sarvam kalvidam brahma anta brahma swarupame annaru.
0: But same Shankara said that everything is brahman only.
1: Aithe ee mithyamainatundi bommalu kudanu bhagavat swarupame na?
0: Then do you consider the pictures that are false, do you consider
1: avunu,
0: that divine?
1: Avunu.
0: Yes.
1: Etla?
0: How?
1: Satyamainatundi oka screen paina mithyamaina bommalu padinappudu ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: When these pictures are projected on the screen which is all true, there is the screen in the pictures also.
1: లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: Without the screen you can't see the pictures.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: Therefore it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ.
0: So he said సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒకటి వాత.
0: The first one is vata. The air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహము లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: The wind, the vata is responsible for 80 types of diseases.
1: పైత్యము, పిత్తం అంటారు దీన్ని.
0: And the next one is the bile.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: This is responsible for 82 types of diseases.
1: శ్లేషము,
0: phlegm.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డు యూ హావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలే ఉంటుంటారు, రోడ్ రోలర్ వలే ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: సమ్ అపియర్ టు బి వెరీ ఫైన్, వెరీ ఫ్యాటీ, లైక్ రోడ్ రోలర్ అండ్ పకోడా, బట్ యెట్ దే హ్యావ్ డిసీజెస్.
1: దాహము ఒక రోగమే.
0: థర్స్ట్ ఈజ్ ఎ డిసీజ్.
1: ఆకలి ఒక రోగమే.
0: హంగర్ ఈజ్ ఎ డిసీజ్.
1: కదలిక ఒక రోగమే.
0: మూవ్మెంట్ ఇస్.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: బ్రీతింగ్
1: మాటలు రోగమే. పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: ద హంగర్, ద థర్స్ట్, ద వాకింగ్, స్మైల్స్, ఎవ్రీథింగ్ ఇస్ డిసీజ్.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: Say that don't laugh so much because you'll suffer the pain.
1: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: So nobody can decide what is sickness and what is health.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: The body is just full of diseases.
1: అంతే కాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ది అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్ బట్ నథింగ్ సెన్స్ వాట్.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: దేహము పంచభౌతికము.
0: బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ సెన్స్.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
1: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వి హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్.
1: దేహానికి సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక మితుగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: Kani dehi yokka aanand nimittamai manam ye maatramaina manam vicharam chestunnama.
0: But do we ever bother about the delight and the joy?
1: Nee santosham kosamani, nee anukoolam kosamani, nee aanand nimittamai neevu praapulaadutunnave kaani dehi yokka trupti emiti, daivam yokka trupti emiti, daivam yokka vaanchi emiti, daivam yokka lakshyam emiti aneetundi ye maanavudu kuda nu vicharinchatam ledu.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
0: What is that makes him happy?
1: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
0: Your happiness is the happiness of God.
1: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
0: So be happy.
1: I want happy అంటారు.
0: Everyone says I want to be happy.
1: ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get it?
1: వస్తువు నుంచి వస్తుందా? విషయం నుంచి వస్తుందా? వస్తువాహనాల నుంచి వస్తుందా?
0: ఆర్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
1: కాదు కాదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: సో ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: దేర్ ఓన్లీ గెట్ దిస్ హ్యాపీనెస్.
1: అయ్యా, ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందా అది అంటే,
0: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ కరెంట్.
1: ఈ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: యూ ట్రావెల్ రైట్. Right from the point of the bulb where it is put there.
1: ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach.
1: అక్కడ జనరేటర్. అక్కడ నుంచి వస్తుండాలి కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటిని నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కార్.
1: కారుకు లైట్ కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ ది లైట్.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: హార్న్ యు లిసన్.
1: టైర్లు తిరుగుతుండాలి.
0: టైర్స్ మూవ్.
1: ఇంజన్ పని చేస్తుండాలి.
0: ఇంజన్ వర్క్స్.
1: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find
1: ఆ
0: బ్యాటరీ
1: యొక్క హృదయము.
0: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్.
1: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటెన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: అన్ని హృదయం ద్వారానే జరిగిపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: ఈనాటి మానవుడు హృదయము లేని, అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగోలే కనిపిస్తుండాలి.
0: టుడే మ్యాన్ ఇస్ లైక్ దాట్, విదౌట్ ఎనీ హార్ట్, ఎ స్టోనీ మ్యాన్.
1: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
0: Human heart is like that without any love, a barren land.
1: Prema undinattuga kanipistundade kani natistunnare kani prema kinchittaina kuda kanipinchatam ledu.
0: దే అపియర్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ లవ్ బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ దే హ్యావ్.
1: ఏదైనా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటారు, నవ్వినట్టుగా ఉంటుంటారు.
0: దే ప్రిటెండ్ అండ్ స్మైల్.
1: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు, యాక్టింగ్ చేయటం.
0: బట్ దీస్ స్మైల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ సినిమాటిక్.
1: లోపల నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందము, హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
0: ద ఇన్నర్ జాయ్,
1: ఇన్నర్ బీయింగ్,
0: ద ఇన్నర్ ఫీలింగ్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది ఫేస్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: In order to be happy, we have forgotten the indweller.
1: దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know the nature of the divinity.
1: ఈ దేహం యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: The body is full of diseases.
1: మనినపు కొంప.
0: It's dirty.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's a basket of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It berenates life
1: of సాగరమేదిగలేని కంప.
0: It cannot cross across the ocean of life.
1: మెప్పు దలంప.
0: It's full of bones.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
0: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఈస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ దేహము?
0: వాట్ ఈస్ దిస్ బాడీ?
1: కుళ్లిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
0: ది బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
1: రోగముల సేవక గంప. ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
0: ద బాడీ ఈస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
1: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గాని, ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
0: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
1: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
0: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
1: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
0: There's one thing that's special and particular, that is the indweller within the body.
1: Yemukannu poshistundadi.
0: It they sustain the bone.
1: Kandalaku balam istundadi.
0: It gives strength to the muscle.
1: Rakthani parishuddham chestundadi.
0: And blood is purified.
1: Nijanga deeni yokka vichitram chusthe maha chitranga untadi.
0: It's mystery. It's stupendous grand.
1: Bhagavantuni yokka srishti shakti layamuli yokka moola karanalu.
0: These are the characteristics, the features of the divinity.
1: Chitrambulu.
0: They're peculiar.
1: ఎంత చిత్రంగా ఉంటుందని.
0: హౌ పెక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
1: లోక పవిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ది వరల్డ్.
1: వరదలాల మిత్రంబులు,
0: అండ్ దర్శన
1: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
0: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్, దట్ పెక్యూలియర్ అండ్ మిస్టీరియస్.
1: త్రైలోక్య పవిత్రంబులు, విచిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్.
1: ఇంత విచిత్రము, ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
0: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
1: తొమ్మిది తిల్లుల తోలుచిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
0: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
1: తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ.
0: You are only a puppet just dancing like that.
1: ఏమిటి తమాష?
0: What is this?
1: కన్నులు మసకలు వస్తున్నాయి.
0: ఐస్ నేచురల్లీ సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
1: నొసట మడతలు పడుతున్నాయి.
0: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: కళ్ళు ఊడుతున్నాయి.
0: అండ్ టీత్ ఆల్సో
1: నడుస్తున్నాయి.
0: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ఇది ఎవరి కారణము?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఏది కారణము?
0: వాట్ ఇస్?
1: ఇవన్నీ రోగాలు కాదా?
0: ఆర్ దే నాట్ డిసీజెస్?
1: ఇవన్నీ రోగాలే.
0: దే ఆర్ ఆల్ డిసీజెస్.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు కూడా నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యుల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటూ గుడ్.
1: ఎట్టి రోగము?
0: వాట్ టైం?
1: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
1: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
0: God shows excess of grace towards
1: kondara paina edo choopi choopanattiga untadu.
0: It appears as though he is not showing it.
1: Kondara paina choopanattigane kanipistadu.
0: God appears as if he is not showering grace.
1: Kaani ani brantiye kaani marokati kaadu. Daivamunaku andaru samanule.
0: It's all your illusion. All are equal to God.
1: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: అద్దము చూసినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
1: Glass maroku vaipuna prema aneetvanti rasayanamu aa yokka mercury poosinappudu nee pratibimbam andulo kanipistundi.
0: But to the glass, if you smear the mercury of love, you'll be able to see your reflection.
1: Kabatti evari hrudayaniki ee prema aneetvanti mercury వెనకలు తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
0: Therefore, the one who applies this mercury of love will be able to see.
1: ఇతరులు కనిపించలేదంటే కనిపించకపోవటం దైవం దోషం కాదు, నీవు ఆ మెర్క్యూరి పోయలేదు.
0: When some say that they have noticed, it means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుందని.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy.
0: That leads to another disease called jealousy.
1: Asuya.
0: Jealousy.
1: పఠేదు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాళ్ళని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ ఆస్క్ బాబా ఏజ్ 10 అట్ ద టైమ్ అండ్ టుక్ హిమ్ టు
1: పటేల్ కు స్వప్నంలో వచ్చింది.
0: పటేల్ డ్రీమ్.
1: పటేల్ ఇంకా నీవెంత కాలము ఉండవు.
0: ఐ వోంట్ స్టే.
1: నీవు పెంచినటువంటి ఈ పచ్చిపల్లెలను ఇంకెవరూ సాకలేరు. నీవు పలాన చోట వెంకుస అనే ఉంటుంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
0: నోబడి కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డ్రాప్ హిమ్ దేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వెంకుస.
1: అతను ఒక గురువు వలె పితరులకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
0: వెంకుస వాస్ ఎ గ్రేట్ టీచర్, టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడి అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుస.
0: వెంకుస ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుజీ అని పిలిచారు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: అండ్ ఆల్ టచ్డ్ హిస్
1: షోల్డర్స్. ఇంతకాలం నీకోసం కాచుకున్నాను నాయన.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యు సో లాంగ్
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
0: హి స్పోక్ టు హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు హావ్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడి పైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: ద అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హూ హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్ లుక్డ్ అట్.
1: కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు, ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్, గుడ్ లక్.
1: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకుని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: సమ్ స్టూడెంట్స్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్, పర్హాప్స్ వెంకుస ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: యాజ్ ద హెడ్స్ వేరీ, థాట్స్ ఆల్సో వేరీ.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
1: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
0: In Sanskrit it said, as is the feeling, so is the consequence.
1: భావములు కొద్ది కూడా మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: We start imagining
1: లోకో భిన్న రుచి,
0: taste differ.
1: వారి వారి టేస్ట్ ను బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
0: Because basing on their taste they waste their intelligence.
1: దినదినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
0: దిస్ ఇస్ ద రైట్ టైం.
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడం అనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచి పోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: యాజ్ దే వర్ వెరీ మచ్ టైర్డ్ దే ఆర్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ ఎ హట్ నియర్ బై.
1: ఈ 5-6 మంది పిల్లలు ప్లాన్ వేశారు.
0: 5 to 6 బాయ్స్.
1: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
0: దేర్ వాస్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
1: ఒక ఇటుక తీసుకున్నారు, పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
0: ఫెలో విత్ స్ట్రెంగ్త్
1: సూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
0: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ ట్రైట్ అప్రోచింగ్
1: బాబా. ప్రాణము ఈ మహానస్పతికి వెంకుసాకు.
0: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్.
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
1: అనగా ఎట్లా? బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడట.
0: మీనింగ్ హి స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుట తల ఎత్తలేదు.
0: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా, ఇట్ హాడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుశ.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో చించి దాన్ని తలకు కట్టాడు.
0: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఆఫ్ దట్ వాట్ హి వాస్ వేరింగ్.
1: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ, బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
0: When they were talking about this blood that has been bleeding at the time, the rest of the boys came there.
1: ఎవరు ఆ డెడ్ బాడీ?
0: They brought the dead body. What is that?
1: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశారు వాడే చనిపోయాడు తక్షణమే.
0: That boy who had pelted stone, said Baba, that boy died.
1: చెడపకుర చెడదవు.
0: Never ruin, you will be ruined.
1: పరులో తిట్టినంత పాప ఫలం బప్పు.
0: If you accuse anybody, you will be committing a sin.
1: విడువదన్నటికి నీ వేగమందు.
0: You can never escape from that sin.
1: పరులు పరులు కాదు పరమాత్ముడగునయ్యా.
0: The so-called others are not others, they are divine.
1: కనుకనే తక్షణమే తీసుకువచ్చేటప్పటికి గురుజీ మా దోషాన్ని క్షమించమని పాదాలపైన వేశారు.
0: They sought pardon and they fell at his feet of the Guruji.
1: అప్పుడు వెంకుసా చెప్పాడు.
0: Then Venkusa said,
1: నాయన నేను వృద్ధాప్యం అయిపోయాను, వృద్ధుణ్ణైపోయాను.
0: I am old.
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: I consider this boy as my life.
1: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: ఇట్స్ ఓన్లీ ప్యూర్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ, నథింగ్ ఎల్స్.
1: ఈ మాట వినేటప్పటికి బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైలింగ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
0: Not that out of joy that the fellow who pelted stones died.
1: Tetavarshamula daaka mitamu jeppiri kaani nammarada maata nemmanamuna.
0: Though 100 years life span is prescribed,
1: you cannot believe it. Antunnaru idi nammaraani.
0: You should never believe this statement.
1: Purano
0: either village,
1: adavino
0: forest,
1: udaka madhyambuno
0: midst of water,
1: ఎప్పుడు విడ చేది ఎరుకలేదు.
0: When the body drops, nobody can decide.
1: బాల్యమందు
0: యంగ్
1: లేక ప్రాయమందు
0: యూత్
1: లేక ముదిమియందు లేక ముసలియందు విడచేది ఎరుకలేదు.
0: When one would die, nobody can say.
1: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు.
0: He was smiling because that's quite natural to the body.
1: చిన్న వయసునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
0: Baba realized this truth at his, that tender age itself.
1: కాని బాబాకు వయసు అక్కర్లేదు.
0: But Baba is beyond age.
1: తనకు మొదటి నుంచినే తెలుసు.
0: He knows from the beginning.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి.
0: Because every creation, everything is in his hands.
1: తక్షణమే మీకేం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను నేడు, రేపటి దినం మీరు.
0: He said, what for have you come here? What shall I do with this dead body?
1: కాదు.
0: No one is permanent.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: What reply should we give to our parents?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
0: బాబా said, tell the truth what had
1: happened. జరిగింది చెప్తే అవమానము.
0: It's a matter of shame to tell the truth.
1: జరగంది చెప్తే అసత్యము.
0: They cannot tell that what had not happened. It's false.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
0: బాబా never asked them to tell
1: the truth. అవమానం మీకు జరిగించాలని కూడా బాబా కోరలేదు.
0: బాబా doesn't want them to be humiliated.
1: ఏమిటి?
0: What is to be done? What do you want?
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
0: And they bring back to life this boy.
1: తక్షణమే తాను ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథంకి శరణ చుచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్ హిస్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి యందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
0: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ద గ్రౌండ్,
1: కానీ జలం లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: హౌ టు డ్రా దట్ వాటర్?
1: జలం మన కంటి కనిపించడం లేదు.
0: యు డోంట్ సీ ఇట్,
1: కానీ జలం ఉంది.
0: బట్ దేర్ ఈస్ వాటర్.
1: ఏమి చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యనున్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: వి హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ అపియర్స్ బిట్వీన్ దట్ వాటర్ అండ్ యు.
1: మట్టిని తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
0: ఇఫ్ యు గో ఆన్ రిమూవింగ్ ఆల్ ద మడ్ ఆన్ ద వే యు ఫైండ్ వాటర్.
1: అజ్ఞానము,
0: దట్ మడ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఆ మట్టియే అహంకారము,
0: ఈగో.
1: ఆ మట్టియే అసూయ,
0: దిస్ మడ్ ఆఫ్ జెలసీ.
1: ఈ మట్టియే రాగము, ఈ మట్టియే ద్వేషము, సర్వము ఈ మట్టియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ మడ్ ఓన్లీ.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్.
1: అంతా మట్టిమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
0: ద బాడీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ మట్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
0: యూ హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాటతో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
0: యూ ఫెచ్ వాటర్,
1: వంటలు చేసుకుంటున్నావు.
0: అండ్ యూ కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు.
0: యూ ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుపోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
0: యాజ్ యూర్ క్యారీయింగ్ వాటర్ ఆన్ వన్ డే దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: కింద పడిన ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
0: కెన్ యూ క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తావు.
0: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వాట్ హ్యాపెన్స్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకబెట్టి మట్టిగా మారిపోతుంది.
0: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యు గాట్?
1: మట్టి నుంచి వచ్చింది.
0: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మట్.
1: కట్టకబెట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
0: సో ఇట్ వాస్ మట్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్లీ. ఒక విత్తనం
1: భూమిలో నాటావు.
0: You have sown a seed in the ground. There germinated a plant. It has grown. The tree has branches. Branches have lakhs and lakhs of leaves. And they have flowers. And these flowers transform into unripe fruits.
1: కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
0: What are they actually? The leaves and the unripe flowers and the flowers, the bud and the fruit, what are they?
1: Anta mattiye.
0: Everything is mud only.
1: Bhinna roopalu gaani kanipistunnayi kaani anta matti mayame.
0: They have different forms as you find it, but everything is mud.
1: అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్టకడపటికి రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
0: Though the names and forms vary,
1: మట్టి గల్పును జన్మంబు మానవుండు.
0: And man ruins his life and becomes mud ultimately. He has come out of the mud.
1: Ekka vachinadu matti nunchi.
0: How does he come?
1: Oka chinna udaharanamu.
0: A small example.
1: Manu oka manta veskunnam chali kosam ani.
0: Supposing you have got the fireplace.
1: Winter. Konni chettalu techukunnam manta veskunnam.
0: Your fireplace there being winter.
1: Yetti manta.
0: As is the fire.
1: Atti poga.
0: As is the fire, so yetti pogano is the smoke. As is the smoke,
1: atti megham.
0: So is the cloud.
1: Yetti megham.
0: As is the cloud,
1: atti varsham.
0: So is the rain.
1: Yetti varsham.
0: As is the rain,
1: atti panta.
0: So is the crop.
1: Yetti pantano.
0: As is the crop,
1: atti vanta.
0: So is the preparation.
1: As is the food, megham.
0: So is the body.
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మన తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
0: So everything is the result of the food that we have partaken.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
0: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ ద మడ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
0: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, దే హావ్ సాక్రిఫైస్డ్ దేర్ బాడీ అండ్ సస్టైన్డ్ ఇన్ ద
1: దేహాన్ని త్యాగం చేయమని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ నెవర్ వాంట్స్ యు టు సాక్రిఫైస్.
1: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోండి చక్కగా.
0: యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ సద్వినియోగం
1: చేసుకోండి.
0: మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్.
1: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
0: సీ దట్ ఇట్ గోస్ అలాంగ్ ద రైట్ పాత్.
1: సత్యాన్ని అందుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: సదుద్దేశంతో నీవు జీవించండి.
0: లీవ్ ది లీడ్ ద లైఫ్ విత్ గుడ్ థాట్స్. అండ్
1: దీనిని చక్కని హంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
0: If a person, the mother, has got a knife on hand, he will kill everybody.
1: Doctor chetilo katti unte rogani nivaran chestadu.
0: But a doctor with his knife will cure the disease.
1: Kabatti katti dosham kadadi.
0: No mistake with the knife.
1: Danni pattina vaani dosham unda.
0: Is the one, the holder, the mistake lies with him.
1: Bazaar lo poye samayalo kottukottuvaadu okoka beedi kottuvaadu lekapothe photos kottuvaadu oka mangal kottuvaadu ogaru kori potladukoni konchi kottladutunnaru.
0: Along the street there are so many shops over there and they started fighting one day.
1: Edo chinnaga koncham cheti paina oka koncham gatla rasukundi katti.
0: There is a slight cut there.
1: Tatchane police vastadu case ni register chestadu vaani kondu ve jail lo vestadu.
0: Immediately police comes there and registers the case and put him in prison.
1: Chinnadi raktam kuda anta kanipinchatam ledhu.
0: Not that much of blood is.
1: Daniki inta pedda police case ga vachindi.
0: But a big police case is registered.
1: Karanam emiti?
0: Why?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
0: He has no right to hold the knife.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
0: A doctor is there.
1: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
0: డాక్టర్ డిక్లేర్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్. I am going to cut your stomach with this knife.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
0: All relations, friends came.
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
0: The body is taken to the theater.
1: కోశాడు బాగా.
0: Yes, cut the stomach.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్సికేషన్ లో పెట్టేసేసాడు.
0: అండ్ దెన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ, స్టిచెస్ ఆర్ ఓవర్ అండ్ ద బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
1: బాగా అయిపోయింది.
0: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెక్టిఫైడ్.
1: చూచారా, చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ను కూడా ఎందుకు పెట్టకూడదు?
0: ఏ స్లైటెస్ట్ సింపుల్ కట్, ఫర్ దట్ రీజన్ ఏ ఫెలో ఇస్
1: ఇంప్రెస్డ్.
0: డాక్టర్ హస్ డన్ గుడ్.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
0: బట్ వాట్ హి హస్ డన్,
1: చేసిన పనుల్లో ఉంటుందది మంచి చెడ్డలు.
0: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
1: హనుమంతుడు,
0: హనుమాన్
1: వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
1: దంతశాలలు వాడ మేడలు దంతు చేసిన దంతవందను కాంతికేయుడు గృహములర్శనమని సంత సమ్మున వీధి వీధులు.
0: హి వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: దంతశాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
0: Yes, set everything on fire, all the mansions, the palaces, everywhere.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది లంక.
0: That pitch dark night appeared to be as though it is bright.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
0: బట్ వీ డూ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక ఆన్ ఫైర్.
1: అతను చేసింది మంచిది.
0: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
0: And he has put these wicked people to suffering.
1: Adhe oka chinna pillavadu amayakudu dovalo pothi pothu beedu daagi chesi oka kuppa paina veste aa kottam antukundi.
0: On the other hand, an innocent boy while smoking his beedi or cigar just throws it on a heap of grass.
1: Hattu antukune tappatiki veedu hattunu kaalchesadani veenni andaru pattukoni baadichadu.
0: Everybody will catch hold of this boy.
1: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
1: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
0: సో లెట్ అస్
1: దుర్గుణములు,
0: దురాలోచనలు, దుర్బుద్ధులు,
1: దుశ్చింతలు, అసూయలు, అసూయలు, క్రోధములు, తాపములు ఇవన్నిటిని కాల్చివేసేయండి.
0: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
1: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
0: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
1: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
0: ఎ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
1: వాని పేరేమిటి? వానరా.
0: నేమ్ ఈజ్ వానరా.
1: వానరా,
0: వానరా.
1: చూసావా, వానరా మూడు అక్షరాలు.
0: వానరా 3 లెటర్డ్.
1: మానవునికి వా తీసేశారు వీడు, నారాయణాడు.
0: హ్యూమన్ బీయింగ్ హెస్ గాట్ ఓన్లీ నరా వితౌట్ వా.
1: ఎందుకు అతను వానరుడు? వాలముంది కాబట్టి వానరుడు అన్నారు.
0: వై ఈజ్ హి వానరా? వా మీన్స్ వాలము, టెయిల్.
1: మీకు వాలం లేదు కాబట్టి నరా అన్నారు.
0: సిన్స్ యూ హావ్ నో వాలము టెయిల్ యు ఆర్ నరా.
1: కానీ తోకపోయింది, కానీ బుద్ధులు ఇంకా పోలేదు.
0: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
1: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
0: The moment there is no tail,
1: వానర కుత్యములు అన్ని కూడా పోవాలి.
0: We should give up all monkey habits.
1: నర కుత్యములు రావాలి.
0: We should only
1: నర జీవితాన్ని జయించాలి.
0: We should conquer
1: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
0: We should redeem our lives, human life.
1: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సరుపుతూ వస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక మనము నరులము, వానరులు కాదు.
0: We are not as humans, not
1: వెళ్ళండి.
0: You go to any temple,
1: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
0: There in Shiva temple, in front you find a bull, Nandi.
1: Bull, Nandi.
0: Nandi.
1: మొట్టమొదట అక్కడ శివదేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
0: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
1: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
0: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
1: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
0: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్
1: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
0: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్.
1: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
0: ఇట్ కాన్సన్ట్రేట్ ఇట్స్ లుక్ ఆన్ ఈశ్వర్.
1: కనుక కలిగినటువంటిది కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
0: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్ వి వర్షిప్ ఇట్ ఆల్సో.
1: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాము.
0: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వి బికమ్ ఐడియల్.
1: రామునుకు హనుమంతుడు సేవకుడు.
0: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఏ పని చెప్పినప్పటికీ కాదు అవును లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
0: హి నెవర్ సెడ్ నో ఆర్ ఎస్, నెవర్ క్వశ్చన్డ్.
1: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
1: ఇత్త కట్టుకోడు.
0: ఇస్ వెరీ వెరీ హంబల్.
1: దీనుడు.
0: హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ లో.
1: రావణుడు దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
0: But in front of Ravana is Dhira, the one of
1: Vela. Chattavana daggara dheerudai nilchadu.
0: Before bad fellow is Dhira, the one of Vela.
1: Dheerudai nilchadu.
0: Whereas before Rama is Dina, very humble.
1: Anduvalle Hanumantuni neevu Sita anveshinchu poi Rama ani cheppadu.
0: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
1: Kani Hanumantudu ye matramu sandehaniki avakasam ivvaledu.
0: But Hanuman never doubted.
1: Daivagna.
0: It's God's command.
1: ఆ శక్తి నాకు ఇచ్చే నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
0: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్
1: మీ ది విశ్వాసం. ఆ యొక్క హనుమంతునకు.
0: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
1: కోతిని ఇన్ని మైళ్ళ దూరము లంకను దాటాలని ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
0: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్. ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్. హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
1: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
0: రామ హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్త్.
1: నీ ఆజ్ఞను శిరసావహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
0: I will follow your command. That is my life, most important.
1: నమస్కారం చేశాడు.
0: He did namaskar.
1: వెళ్ళాడు.
0: And he started.
1: అనగా ఏమిటి? అంత విశ్వాసం, గాఢ విశ్వాసము.
0: He has got an intense faith, strong faith.
1: అయ్యో ఇలాంటిది ఎట్లా చేసేది, ఇలాంటిది చేస్తానో చేయను, నాకు శక్తి ఉందో లేదు, నేను ఏ విధమైనటువంటి పరిస్థితి పోతానో అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
0: He never doubted whether he would be successful or not, whether he would be able to accomplish or not.
1: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను.
0: Therefore people even today.
1: మంచి మాట వినరు.
0: They don't listen to good words.
1: మనసిచ్చి చెప్పినా
0: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యూ గుడ్
1: మాటలట్లే చెవికి చేరు.
0: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎట్టి వారు నన్ను ఎరుగంగా నెత్తురా.
0: సచ్ పీపుల్ కెన్ దే ఎవర్ నో మీ.
1: ఎట్టి విద్య నుండి ఏమి ఫలము.
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: వారు
0: సచ్ పీపుల్.
1: ఎట్టి వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా. ఎంత చదువు నుండి ఏమి ఫలము.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? డూ యూ థింక్ దట్ సచ్ పీపుల్ విల్ ఎవర్ నో మీ?
1: మంచి మాట వినరు.
0: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
1: మనసిచ్చి చెప్పిన
0: ఈవెన్ హోల్ హార్టెడ్లీ
1: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు.
0: విత్ లవ్ హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఫై
1: చెడ్డ మాటలంటే చెవిని చేరు.
0: ఆల్ బ్యాడ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఇయర్.
1: సూటిగా వెళ్లిపోతాయి.
0: ఇట్ విల్ గో స్ట్రైట్.
1: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
0: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
0: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
1: దీనిని నాగరికత అని పేరు.
0: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
1: సార్థకమైనటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
1: కలియుగం కాదు ఇది.
0: ఇట్స్ నాట్ కలి ఐదర్.
1: కలహయుగము.
0: ఇట్ ఇస్ కలహయుగ. కల్మషయుగము.
1: కల్మషయుగము.
0: ఇట్స్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
1: కనుకనే ఇట్ దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
0: సో వీ హావ్ టు అకంప్లిష్ ఇట్ మై
1: ఈజీ. అది సులభము.
0: హౌ డు యు సే ఇట్స్ ఈజీ?
1: భగవత్ ప్రేమకు పాత్రులు కావు.
0: డిజర్వ్.
1: When
0: once you receive his love,
1: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇది చేతం అవుతుంది, ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
0: నెవర్ డౌట్ వెదర్ యూడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
1: కనుక ప్రేమకు పాత్రులు కాదు.
0: సో రిసీవ్, బి ద రెసిపియెంట్
1: ఆఫ్ గాడ్స్ లవ్. పాత్రులు కావాలి.
0: హౌ?
1: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
0: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
0: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
1: ఐ అండ్ యు ఆర్ వన్ అని.
0: దట్స్ వాట్స్ ది మీనింగ్. ఐ అండ్
1: రెండు దేహములు ఒక ప్రాణము.
0: బాడీస్ ఆర్ టూ బట్ వన్ లైఫ్.
1: అది నిజమైన ఆదర్శము.
0: దట్స్ ట్రూ ఐడియల్.
1: అదే ఏకాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్ ఈస్ ఓన్లీ వన్ స్పిరిట్ ఆత్మ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ క్రియేచర్స్.
1: ఏకాత్మ,
0: ఓన్లీ వన్ ఆత్మ,
1: సర్వభూతాత్మ
0: ఇట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేచర్స్.
1: ఎంత చక్కగా ఉంటుండాలి.
0: హౌ ఈజీ, హౌ నైస్ ఇట్ ఇస్.
1: వేదాంత గ్రంథాల సారమంత,
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ ఇంపార్టెంట్ టెక్స్ట్.
1: ఒక్క వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
0: ఐ విల్ టెల్ యూ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: సర్వ వేదాంతానికి మనం ప్రయత్నం చేయాలి.
0: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
1: ఐ అండ్ యు ఆర్ వన్ అని.
0: దట్స్ వాట్స్ ద మీనింగ్. ఐ అండ్
1: రెండు దేహములు ఒక ప్రాణము.
0: బాడీస్ ఆర్ టూ.

0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత
1: వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
0: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ,
1: నీ యందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
0: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హింసెల్ఫ్, యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
1: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
0: ఆత్మ ఇన్ యూ అండ్ భగవాన్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: ద మూమెంట్ యు అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్ నోయింగ్
1: వేదాంత గ్రంథాల సారమంతా,
0: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్,
1: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
0: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్.
1: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి,
0: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
1: వాడే దైవాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు.
0: హీ ఓన్లీ డిజర్వ్స్.
1: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
0: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
1: పూర్వమంతా అప్పుడు భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
0: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్?
1: దాసను దాసుడను కావలెనురా,
0: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్.
1: నేని దాసులకు సేవనే చేయవలెరా,
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: దాసను దాసుడను కావలెనురా,
0: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్.
1: నేని దాసులకు సేవనే చేయవలెరా,
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఆలు బిడ్డలు కూడి వేళ వేళల యందు,
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్ ది
1: అందరి కుటుంబం అంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళల్లో పడకూడదు మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబం అంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది.
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోల్.
1: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు హిస్ డివోటీ.
1: భక్తునికి ఆధీనుడైపోతాడు.
0: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఏ డివోటీ.
1: ఒక్క నిము క్షణమైన కూడా తాను ఏమాత్రం భక్తుడు కోరంది ముందుగానే ఒక అడుగు వేయడు.
0: He will not proceed without asking.
1: అంతటి సులభప్రియుడు భగవంతుడు.
0: God is so simple and easy.
1: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
0: He just appears in front of you.
1: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
0: To melt this butter you
1: should show. భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
0: But such heat is not necessary.
1: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
0: God melts, God moves and proceeds much higher.
1: ఆ ప్రేమకి.
0: What for? For that love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన. ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ సర్టన్లీ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ ఎన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండినా గరుడైన కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రమును వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: Through at that tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana intensely.
1: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: That is the power in this sacred thought that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani e maatramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: Enta mandi charitralo meeru vini untaru.
0: You must have heard in several histories.
1: Goppa goppa mahaneeyulu kudanu aneka samvatsaramulu tapasu aacharinchi kadapatiki aa tapasu yokka shaktini kudanu kolipoyi nirashaku guri ayi nispruhatopa jeevitanni kontha varakunu vyarthamu gaavinchukuntu vacharu.
0: You must have certainly known the history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: Aneka paryayamulu tapassu aacharinchi kadapatiki oorimi lekapovatam chethanu chamamu lekapovatam chethanu tana tapasshaktini kolipoyi tirigi tirigi tapassunaku velladaniki prayatnistu vachadu.
0: Though sage Vishwamitra did penance repeatedly, time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamunu kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragam atishayiluchunundu tinaga tinaga vepatiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: ఈనాటి భజనలో పాడేటువంటి విద్యార్థులు కూడాను ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
0: Singers, as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు.
0: Durvasa is highly powerful.
1: Mahatapassampannudu.
0: The one of deep penance.
1: Kani atani yandu chamamu aneetvantidi durbini betti chuchina gaani kanipinchadu ekkada.
0: Even if you watch with the help of a lens, we don't find this control over the senses a fraction.
1: Ataniki ati kopamu
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతిని లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: Chamam kudanu atyavasaramu.
0: Along with peace, forbearance is also required.
1: Chama satyamu, chama dhammamu, chama vedamu, chama ahimsa.

0: It is this forbearance that is truth. It is dharma. It is veda. It is all sacred ritual for that matter.
1: క్షమము ప్రతి మానవునికి కూడాను ప్రధానమైనటువంటి యొక్క నేత్రము.
0: Forbearance is the main eye to every person.
1: ఈ అన్నింటికి కూడాను సర్వ విధమైనటువంటి సాధనలకు కూడాను ప్రేమ ప్రధానమైన ప్రాణము.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకనే ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కాని ఏది డ్రీమ్?
0: What is a dream?
1: Life అంతా డ్రీమే.
0: Whole life is a dream.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: You have been listening to Bhagwan's discourse in this broad daylight, daytime.
1: ఇది డ్రీమ్ కాదు.
0: This is not a dream.
1: కన్నులతో చూస్తున్నాము.
0: You see with your eyes.
1: చెవులతో వింటున్నాము.
0: You listen with your
1: ears. మనస్తో అనిపించుకుంటున్నాము.
0: You also think with your mind.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాము.
0: And your heart's melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత,
0: after taking your dinner, when you sleep,
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నం లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again, you are put to loss.
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమ్ వుడ్ లాస్ట్ అంటిల్ యు ఆర్ ఇన్ దట్ స్టేట్.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: ద మూమెంట్ యు ఆర్ అవేక్, ఎవ్రీథింగ్ టర్న్స్ ఎ లై.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: దేర్ఫోర్ ఇన్ ద డే డ్రీమ్ డే లైట్ you don't have any dream. There in the dream you don't have any dream. Nidrala yandu
1: ee pagati anubhootini manaku e maatram kudanu smarinchavu.
0: There in the night dream you don't think of your day to day experiences.
1: Kabatti idi day dream adi night dream.
0: Therefore this is day dream and there's a night dream.
1: Ee day dream lo night dream ledu.
0: In this day dream there's no night dream.
1: Night dream lo day dream ledu.
0: There in the night dream there's no day dream.
1: Kaani night dream day dream lo rendintilo kuda nee unnavu.
0: However, both in the night dream and the day dream, you are there.
1: Kanukane, you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka, ivu rendu kudanu dream day.
0: So both are dream.
1: Kanukane, ratri pagalu rendu dream lainappudu, life is dream.
0: So when day and night are equally dreams, life is a dream.
1: Kanukane, realize it.
0: Realize it.
1: Adi a religion.
0: That's religion.
1: Religion anaga, realize is religion.
0: To realize is religion.
1: ఏది సత్యము అని గుర్తించడమే మన యొక్క రిలిజన్.
0: To know the truth is religion.
1: ఈ అన్నింటికను కూడాను ప్రేమనే ప్రధానము.
0: For all, love is essential.
1: కఠినమైన అడవులు యందు, క్రూర మృగములు సంచరించేటువంటి కారడవులు యందు అనేక మంది ఋషులంతా కూడాను తపస్సు చేస్తూ కాలం గడుపుతూ వచ్చారు.
0: In thick forests, full of wild animals, you find sages doing penance.
1: అనేక విధమైన క్రూర మృగములు అంతా కూడా అందులో సంచరిస్తూ వచ్చాయి.
0: యు ఫైండ్ ఆల్ క్రూయల్ వైల్డ్ యానిమల్స్ మూవ్ అబౌట్ ఇన్ ద
1: కానీ ఋషుల దగ్గర ఏ పిస్టల్ కానీ, ఏ తుపాకులు కానీ, ఏ కత్తులు కానీ, ఏ యొక్క ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు.
0: తేజస్ డు నాట్ క్యారీ విత్ దెమ్ పిస్టల్స్ ఆర్ రైఫిల్స్ ఆర్ స్వోర్డ్స్ ఆర్ నైవ్స్.
1: కానీ ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడోలయందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: Itti kroora mrugamulu chusi rishulu bhayapadaledu, rishulu chusi mrugamulu bhayapadaledu.
0: These wild animals are not afraid of the saints, nor the saints of these wild animals.
1: Rishulu yendu paripurna prema undatun chetane aa prema prabhavame ee kroora mrugamulu yendu kodanu sancharinchi tadwara kroora mrugamulu kodanu prema swaroopane dharinchayi.
0: The saints are embodiments of love. And the effect of love has gone down, percolated into the wild animals around.
1: కనుకనే ఎట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఎఫెక్ట్.
1: కనుక నీ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు
1: ఆర్. మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడా మంచివిగానే ఉంటాయి.
0: అండ్ వన్స్ వేర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ హావ్ గుడ్ క్వాలిటీస్.
1: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: ఆఫ్ ఆల్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: లవ్ ఇస్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
0: వి హావ్ టు లివ్ ఇన్ లవ్.
1: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ ఆంటోని ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇన్ ఇటలీ ఎ వెరీ గ్రేట్ వయలనిస్ట్ బై నేమ్ ఆంటోని వాస్ లివింగ్.
1: ఈ ఆంటోని వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
0: అండ్ ద వయలిన్ ఆఫ్ ఆంటోని వాస్ హైలీ రెప్యూటెడ్.
1: కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: ఆంటోని టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: అతని స్నేహితుడు వచ్చి, ఆంటోని నీవు కుటుంబీకుడవు, కానీ ఒక సంవత్సరంలో ఒక వయలిన్ తయారు చేస్తే దీనివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: హిస్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్, ఆంటోని ఇఫ్ యు టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్.
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: హౌ కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ?
1: నీ కాలం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: హౌ కెన్ యూ లివ్ ఇన్ పీస్?
1: అప్పుడు ఆంటోని చెప్పాడు.
0: దెన్ ఆంటోని సెడ్,
1: మై ఫ్రెండ్ పరమాత్ముడు పూర్ణస్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఫుల్.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: గాడ్ ఇస్ ఫుల్.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: యాజ్ గాడ్ ఇస్ వన్ ఆఫ్ పర్ఫెక్షన్, వాట్ ఎవర్ మ్యాన్ డస్ షుడ్ బి వన్ ఆఫ్ పర్ఫెక్షన్.
1: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: దెర్ ఓన్లీ గాడ్ హూ ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ విల్ బి సాటిస్ఫైడ్.
1: కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: ఐ డోంట్ మేక్ దిస్ వయలిన్ టు సాటిస్ఫై
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్స్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: Paripoorudaina Paramatma truptikai nenu ee violin chestunnanu annadu.
0: I make this violin to satisfy God, who is embodiment of perfection.
1: Anaga prati manavudu kodunu ee pani chesinappatikini idi Bhagavat santrupti kosam cheyali.
0: So every man, whatever he does,
1: deenini puraskarinchukoni ee vedamu sarvakarma Bhagavat prityartham annani.
0: Therefore it is said that all actions must be offered so as to please God.
1: Kanuka మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
0: సో ఇఫ్ వి డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విత్ ఇన్
1: లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం, కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
0: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్ బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
1: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి జపంగా రూపొందుతుంది, కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
0: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఆస్ట్ ఆఫర్ ఆల్ అవర్
1: యాక్షన్స్. ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
0: Doesn't matter even it, but we
1: are small. అదంతకుడు నువ్వు మనం భగవంతుడు ఎప్పుడు నువ్వు క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడడు.
0: గాడ్ విల్ గో బై ద క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన ఏల కరము పాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ గాట్ స్పూన్ ఫుల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ గ్యాంజెస్ ఆఫ్ కౌ మిల్క్, వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్.
1: కనుకనే మనం ఎంతో గొప్ప సాధన చేస్తున్నాము. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను, ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కానీ ఎంతసేపు మనసు నిలిచింది?
0: యు సే దట్ ఐ ఎమ్ ఇన్ మెడిటేషన్.
1: ఒక్క క్షణమైన మనసు నిలవలేదు.
0: యు కెనాట్ కంట్రోల్, కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్.
1: నీవు వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
1: కనుక నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలే కాదని భావించు.
0: టేక్ ఎవ్రీ వర్క్ యాజ్ గాడ్స్ వర్క్.
1: ఇది సరి అయినటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
0: దిస్ ఇస్ సాఫ్ట్, ఈజీ, కరెక్ట్, ఎగ్జాక్ట్ పాత్.
1: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
0: లీవింగ్ దిస్ ఈజీ పాత్, వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్?
1: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
0: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ యాస్ డివైన్.
1: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
0: సో వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ టేక్ ఇట్ దట్ ఇట్స్ గాడ్ హూ డస్ ఇట్.
1: చూచే కన్నులంతా కూడా తన ద్వారానే చూడగలుగుతుంది అది.
0: ఐస్ సీ బికాస్ ఆఫ్ గాడ్.
1: చెవులు కేవలం లౌడ్ స్పీకర్స్ మాదిరి కనిపిస్తున్నాయి కానీ ఆ చెవుల్లో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి దైవం యొక్క శక్తియే.
0: ది ఇయర్స్ అపియర్ యాజ్ లౌడ్ స్పీకర్స్ బట్ ఇట్స్ ద డివైన్ పవర్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆడిషన్.
1: కనుక మన ఇంద్రియములు అన్ని కూడాను దైవ సంబంధమైనటువంటి ఒక కర్మేంద్రియములే.
0: సో ఆల్ అవర్ సెన్సెస్ ఆర్ డివైన్.
1: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
0: వాట్ ఎవర్ వీ మే డూ విత్ దీస్ సెన్సెస్ వీ షుడ్ డూ ఇట్ సో
1: ఎవరి తృప్తి కోసం చేస్తున్నామని విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
0: ఇఫ్ యూ రియల్లీ ఎంక్వైర్ ఫర్ హూస్ సాటిస్ఫాక్షన్ యూఆర్ డూయింగ్ ఇట్ తానంటే ఎవరు
1: తానంటే ఎవరు
0: హూ ఆర్ యూ
1: దేహమా తాను
0: ఆర్ యు ద బాడీ
1: కాదు
0: నో
1: దేహమే తానైతే దిస్ ఇస్ మై బాడీ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద బాడీ దెన్ వై షుడ్ స్టే దిస్ మై బాడీ.
1: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద మైండ్ వై షుడ్ యు సే
1: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు.
0: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై.
1: యు ఆర్ నాట్ ది బాడీ యు ఆర్ నాట్ ది మైండ్.
0: యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ నాట్ ద మైండ్.
1: You
0: are the master.
1: కనుక మైండ్ సెన్సెస్ బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: సో మైండ్ సెన్సెస్ బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడా అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
0: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్ డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
1: ఎందుకు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాన్షియస్
0: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
1: కనుకనే సర్వులు ఎందు కూడాను ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ దేర్ ఇస్ కాన్షియన్స్.
1: ఇదం జగత్ జగత్తంతా కూడాను దైవ స్వరూపమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all.
1: Chusara. Kanukane bhagavantudu evarindu unnante andari endu untunnadu.
0: If you say where is God, you'll know that he is in all.
1: Aithe
0: however
1: enduku kanipinchakoodadu.
0: Why don't you see him?
1: Pillalu meeku andariki telusunu.
0: All students
1: aneka rakamainaatu japamala untuntai.
0: You find talisman japamala.
1: Konni tulasi japamala untuntai.
0: You also have tulasi mala.
1: Konni lotus seeds japamala untuntadi.
0: And you also the mala made
1: up konni rudraksha japamala untuntadi.
0: Some are made up of rudraksha.
1: Kaani konni spatika japamala untuntai.
0: You also made of crystals.
1: Anninti endukodu daram okate cheri untundadi.
0: Whatever may be the one making of the
1: talisman
0: you find the
1: thread. మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
0: నాట్ ద థ్రెడ్ ఆఫ్ వన్
1: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
0: నాట్ ఇన్ ఆఫ్ తులసి.
1: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
0: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
1: అందరూ కూడాను మానవాకారులే.
0: సో ఆల్ ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: కానీ
0: బట్
1: అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి ఒక స్ఫటికం వల్ల ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
0: బట్ ద వన్ విత్ ద ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్ విల్ హెల్ప్ అస్ టు సీ ద థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ విద్ ఇన్ యాజ్ సంథింగ్ లైక్.
1: కనుకని సర్వులు ఎందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము.
0: సో ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ సూత్రం ఆఫ్ ప్రిన్సిపల్ డివినిటీ.
1: సర్వులు ఎందు చేరి ఉంటుండాలి.
0: దిస్ థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్ క్లియర్.
1: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
0: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విద్ ఇన్.
1: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు ధ్యానములు చేస్తున్నాడు యోగానికి కూర్చుంటున్నాడు అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
0: Today man has been undertaking the penance meditation yogic exercises. What is the use of all
1: mana yendu unnatundi okka durgunamulu duralochanalu durbuddhulu povali.
0: We should see that we'll be free from all bad activities bad thoughts.
1: Manavunaku pradhanamainatundi sutranni andinchetundi ramayanamu bhagavatamu bharatamu.
0: The main principles of life are revealed to us by these three texts.
1: రామాయణము భాగవతము భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
0: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
1: కామ క్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
0: దీస్ త్రీ సింబలైజ్ త్రీ క్వాలిటీస్ ద కామ డిజైర్.
1: రామాయణము కామము.
0: రామాయణ స్టాండ్స్ ఫర్ కామ డిజైర్.
1: అంటే ఏమిటి ఇంత పవిత్రమైనటువంటి చరిత్రను కామం అని చెప్తున్నారా అని మీరు విచారించవచ్చును, విచిత్రంగా వినవచ్చును.
0: యూ మే టేక్ ఇట్ ఫనీ వెన్ వీ కాల్ దట్ రామాయణ సింబలైజ్.
1: రామాయణముకు మూల కారణం రావణుడే. రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం. రామాయణం అంతా రావణి యొక్క దుర్గుణమే కొట్టుంటున్నది.
0: ది ఎంటైర్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ రావణ, ద డిజైర్ ఆఫ్ రావణ.
1: కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే.
0: సో రామాయణ సిగ్నిఫైస్ రావణ.
1: క్రోధం అనగా భాగవతము.
0: క్రోధ
1: ఈ భాగవతంలో ఏమిటి ఉంటుండది?
0: హిరణ్యకశిపుడు
1: హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము.
0: హిరణ్యాక్ష ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యూర్ అండ్ యాంగర్.
1: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏ మాత్రం కూడా ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడా కోల్పోయాడు.
0: హిరణ్యకశిపు హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. Therefore,
1: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
0: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
1: భారతము,
0: భారత
1: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా స్థలం కావలసినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
1: ఇతనే లోభి.
0: హి ఇస్ వన్ ఆఫ్ మై మైసర్లీనెస్.
1: లోభము, ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు.
0: దేర్ఫోర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ?
1: రావణుని గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు రావణ?
1: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు,
0: రావణ విత్ ఆల్
1: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి,
0: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్,
1: తన రాజ్యమును తన బంధువులను తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
0: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు,
1: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము, క్రోధము, హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు ది మూమెంట్ హియర్స్
1: కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
0: హీ డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిజ్ ఓన్ సన్.
1: ఈ క్రోధం అనేది విచక్షణ జ్ఞానమే కోల్పోయింది.
0: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కట్టగడబడికి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
1: తాను అన్ని విధములు కూడాను అపకీర్తుల పాలైపోయి అన్ని విధాలా భ్రష్టుడైపోయాడు. సర్వశక్తిని ఉండుకున్నాడు.
0: అల్టిమేట్లీ హి గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్?
1: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
1: ఇంకా లోభము.
0: దెన్ ది గ్రీడ్.
1: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు,
0: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్.
1: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
1: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కృష్ణుడి పైన కూడా ద్వేషం పూనుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హీ హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
1: కృష్ణుడి పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు, కానీ
0: హీ ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్.
1: విశ్వాసం లేదు.
0: నో ఫెయిత్ దేర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
0: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవర్స్, దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
1: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
0: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
0: Therefore, the desire, anger and greed.
1: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
0: There are a sort of doors towards spirituality.
1: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
0: They are closed completely.
1: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
0: They are the enemies to liberation.
1: ఏమిటి ఈ మోక్షము?
0: What is this moksha liberation?
1: ఈ మోక్షం ఎక్కడ? కైలాసమా లేక స్వర్గమా? ఇంకే విధమై వైకుంఠమునందుందా?
0: Is it kailasa or vaikuntha or heaven?
1: కనుకనే ఈ మోక్షమనగా ఏమిటి? మోహక్షయమే మోక్షము.
0: మోక్ష, ద లిబరేషన్ మీన్స్ మోహక్షయ, డిటాచ్మెంట్.
1: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం.
0: వెన్ వీ డెవలప్ దిస్ డిటాచ్మెంట్ ఇట్ ఈస్ డైరెక్ట్ లిబరేషన్, మోక్ష.
1: కనుకనే ఒకనొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
0: ఎట్ వన్ టైమ్ నారద ఆస్క్డ్ విష్ణు,
1: స్వామి,
0: స్వామి,
1: నేను నిరంతరం కూడాను మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
0: స్వామి, ఐ కమ్ అండ్ విజిట్ యూ టు హ్యావ్ యువర్ దర్శన్.
1: కానీ సమయం లోపల ఎమర్జెన్సీ, ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
0: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, అర్జెన్సీ,
1: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే మీరు ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
0: ఇన్ ఆర్డర్ టు సీ యు అండ్ సెండ్ ద మెసేజ్
1: కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
0: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
1: అప్పుడు విష్ణువు చెప్పాడు, నారద నా అడ్రస్ నువ్వు రాసుకోమన్నాడు.
0: విష్ణు సెడ్ టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
1: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద
0: నారద,
1: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
0: వైకుంఠ, కైలాస, హెవెన్, దే ఆర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: నా హెడ్ ఆఫీస్ మద్భక్త,
0: మై హెడ్ ఆఫీస్,
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యే ఉంటుంటాను.
0: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
0: ఇన్ అదర్ ప్లేసెస్ ఐఎమ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
1: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
0: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ఎ సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం,
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచ భౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వి హావ్ పుట్ ఆన్, వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాస్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ద ట్రూత్.
1: సత్య నిత్యాన్నిమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితం అంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన దీని ఎందే కాలం గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండెంట్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమనే.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యు కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫామ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హాస్ నో ఫామ్.
1: ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యూ కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ
0: బట్
1: ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ హేమిరెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ, హేమిరెడ్డి మల్లమ్మ.
1: నీలింగే నైదిలియ శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
1: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనుకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
1: Ringe agareve shringara gramaniki inde shringaram.
0: For the village the houses are the decoration.
1: Gaganakke chandramane shringara aakashamulaku chandrude chakkani shringaram.
0: For the sky the moon is the beauty.
1: Chandrude lekapothe aakashamulaku andame ledu.
0: Without moon the sky has no beauty at all.
1: Samudra ke teraye shringara samudramulaku alale shringaram.
0: For the ocean waves are the beauty.
1: Nimma bhaktara nosalige premaye shringara. Swami, nee bhaktulu yokka talarataku premane shringaram.
0: Swami, for your devotees is the love that would
1: ni prema kante variki shringaram marakata ledu.
0: There is no other decoration or the jewel other than
1: alandeni samudramu,
0: ocean without waves,
1: chandruleni aakashamu,
0: sky without the moon,
1: kalamu kamalamuleni kolanu,
0: lake without lotus.
1: Ivanni kuda ye vidhanga shringara rahitamainatuvo aa vidhangani nee premane lekapothe ee jeevitame shringara rahitam aipothundi.
0: Or things without beauty, likewise a devotee without love is also one without beauty.
1: Kalukane premane manaku pedda shringaramu.
0: Therefore it's love that adds to our beauty.
1: Kalukane love is God, live in love. Ee premane daivamu.
0: Love is God, live in love.
1: Andarni preminchu.
0: లవ్ ఆల్.
1: ఏమైనా ప్రేమ ఎదుటి వాళ్ళలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: చెప్పాను, ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచక యంత్రము వంటిది.
0: This love is a compass.
1: Compass.
0: Compass.
1: అది ఎక్కడ పెట్టినా గాని ఉత్తర దిశకే చూస్తూ ఉంటారు.
0: You may keep it anywhere, it directs towards the north.
1: అదే రీతిగా మనం ఏ పని చేసినప్పటికీ,
0: whatever you may do,
1: ఏమి చింతించినప్పటికీ,
0: whatever you may think,
1: ఏమి కోరినప్పటికీ,
0: whatever you may ask for,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: whatever you may think,
1: అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
0: All should travel towards the direction of God.
1: మనం వ్యాపారం చేసి ఉద్యోగం చేసి ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: just as we earn money through business and undertaking a job,
1: అదే విధంగాని
0: లైక్
1: మన నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మలందు కూడాను ప్రేమను సంపాదించాలి, ప్రేమను సంపాదించాలి.
0: ఇన్ అవర్ ఎవ్రీ డే డే టు డే రొటీన్ వీ షుడ్
1: రిసీవ్ లవ్. ప్రేమ ఏ విధమైనటువంటి కూడాను పెరిగేది తరిగేది కాదు.
0: లవ్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: కనుక ఇది ఎప్పుడు కూడాను ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటారు.
0: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
1: ఏ మాత్రం వడ్డి పెరగటమో వడ్డి తగ్గటమో ఉండదు.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
1: ఎప్పుడు కూడాను సమత్వం గాని పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్మదచ్చతే. ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
0: ద లవ్ రిమైన్స్ ఫుల్ ఆల్ ద టైమ్.
1: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే పుడతాడు భగవంతుడు.
0: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్ ఫుల్ లవ్ యు ఫైండ్ గాడ్ దేర్.
1: అక్కడే కాదు అప్పుడే పుడతాడు.
0: Not only that, he is born there only.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: You don't understand how easy the divinity is. Way to divinity is so easy.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: You may find it difficult even to just pressure.
1: కానీ భగవంతుని పొందటం అంతకంటే సులభం.
0: But earn God's grace is much easier than that.
1: వెన్ననైన కూడాను నలపడం కొంచెం కష్టం అవుతుంది.
0: It may be difficult to handle the butter.
1: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
0: To see God is easier than that.
1: ఇంత ఈజీ పాత్ ను,
0: ఇట్స్ ఎన్ ఈజీ పాత్.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
0: Why don't we try to know when that is easy path?
1: మన భావములే దీనికి మూల కారణము.
0: Our thoughts are responsible for
1: this. భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: We are deluded by our thoughts thinking that God is somewhere else and we should take to penance.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: God is not somewhere.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: He is everywhere.
1: సర్వత పాణిపాదం.
0: He is everywhere.
1: సర్వతోచి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: When he is everywhere, why do you search for him?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: మనం చూడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సీ.
1: చూచేదంతా కూడా చర్మ చచ్చువులే.
0: వాట్ ఆల్ యూ సీ,
1: ఈ చర్మ చచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి.
0: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
1: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ది
1: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. మూఢో మూఢో ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైన యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించండి, అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కానీ సృష్టి దోషమే మాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది
1: క్రియేషన్. దోషము
0: మిస్టేక్ లైజ్ ఇన్.
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్,
1: ద్వేషంతో చూడు ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవత్ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ యందు ఉండినటువంటి ఒక శక్తి సామర్థ్యం మరి ఏ దీని యందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
0: The mighty, magnificent power latent in love is not noticed in hydrogen
1: bomb. ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
0: You can achieve anything to any extent.
1: ఇంతమంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: So many of you have assembled here.
1: వీరందరికీ ఏమి కారణము?
0: What is this main cause?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: It is only the love that has drawn all of you to Swami.
1: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబ్ల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: Have you received any invitation? No.
1: లేదే.
0: Nothing.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: We are all bound by his divine love.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
0: Develop this love.
1: ప్రేమతో సంభాషించండి.
0: Talk with love.
1: ప్రేమతో పనులు చేయండి.
0: Work with love.
1: ప్రేమతోనే చింతించండి.
0: And think with love.
1: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
0: Do every action with love.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There is no other easier path than this.
1: ఏదో కనుమ జపమాలు జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: You think that you are doing japa by just going around this
1: talisman. చేతులో జపము, చెవులు మంగళిల్లు, సాకలిల్లు పైన పోతుంటారు.
0: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
1: ధ్యానంలో కూర్చుంటాము.
0: You sit for meditation.
1: కానీ వంటింటి లోపల మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి.
0: But you will be thinking of all the curries prepared there on the frying pan.
1: ఇది ఆ మనం చేసే ధ్యానము.
0: Is that the meditation?
1: ఇది ఆ మనం చేసేటువంటి జపము.
0: Is that the japa?
1: కాదు.
0: No.
1: జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐ ఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్ ద పెనెన్స్ ఇస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి,
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్ టెక్స్ట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి,
1: తత్వం అసి,
0: తత్వం అసి,
1: నేను నీవే,
0: దట్ ద వాట్ ఐ యామ్, యు
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, ఐఆమ్ ఆత్మ అండ్ ఐఆమ్ బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ, ఐఎమ్ ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: Pandits with all their pedantry and jugglery will confuse us, that so as to lose the very faith.
1: Confusion ki meer choti vakandi.
0: So don't give ee kasrat
1: cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
0: Don't spoil your mind by this.
1: Sulabhamaina margamu, sunnitamaina tundi margamu, adi maduramaina tundi margamu, adi aanandamayamaina tundi margamu, prema okkate okkate okkate.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
1: Prema mudita manase kaho rama rama ram, rama rama ram.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 13th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 15th August 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు డెవలప్ అ స్పిరిచువల్ అవుట్లుక్ as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagwan Vacha.
1: Sarveshu Kaleshu Mamanusmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
2: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జురీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదియో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
2: These old people referred to earlier, after enjoying objects of senses and enjoying the family life, thinking that there is some enjoyment and some pleasure in the objects of senses and in the family life, in wife and children and in wealth, properties, name and fame, and after realizing that it is not true, after being haunted back by them, then they are trying to enter into the spiritual world.
1: Shanti sukhamulu dara putradulu endukani dhanakanaka vastu vahanadulu endukani dushyakalpitamaina jagattunandukani ledaneetunte satyanni anubhavinchina tarvatane aadhyatmikamulo praveshistunnaru.
2: Only after realizing that peace of mind, joy and happiness do not rest in the world of the phenomenal world, the property, the wealth, the wife and the children and such enjoyments, then only they are taking to the path of spirituality.
1: Jeevitamulo bhagavat chintana cheyinatunti vari kante edo ee vruddhapyamunandaina ee margamlo praveshinchinatunti vari yokka sthiti kontha merugane cheppavachchu.
2: In a way it can be said that instead of not doing any not thinking of the Lord at all, it is better at least in the old age people think of the Lord.
1: Aithe bhagavat chintanaku oka kalamu oka neemamu oka vayasu anetunte neemam le maatram levu.
2: But there is nothing, no restrictions whatsoever regarding the time, age and place so far as థింకింగ్ ఆఫ్ ద లార్డ్ గోస్.
1: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
2: దట్స్ వై గీతాచార్య హస్ డిక్లర్డ్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: భగవద్గీత యందు సుఖ దుఃఖములు కష్ట నష్టములు శీతోష్ణములు లాభాలాభములు దూషణ భూషణులు.
2: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ జాయ్ అండ్ సారో అండ్ కోల్డ్ అండ్ హీట్ ప్రాఫిట్ ఆర్ లాస్
1: క్రిటిసిజం
2: అండ్ సెన్సర్ అండ్ ప్రైజ్ క్రిటిసిజం అండ్ ప్రైజ్
1: ఇవన్నీ కూడాను సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హెస్ టాట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ఎన్ ఈక్వల్ మైండ్ అండ్ ఈక్వలీ.
1: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హెస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
1: ఇవన్నీ కూడాను భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
1: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలన్నీ కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నవి.
2: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టూ థింగ్స్ దట్ ఈస్ వన్ ఇస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ది అదర్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినౌన్సియేషన్.
1: శారీరక తపస్సు వాక్ తపస్సు మానసిక తపస్సు మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
2: ప్రాక్టీస్ రెఫర్స్ టు ద ఎసెన్స్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీలీ తపస్ ద మెంటల్ తపస్ అండ్ తపస్ ఆఫ్ స్పీచ్.
1: ఇంకా వైరాగ్యం అనగా వస్తు దోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమునకు సరి అయిన లక్షణం.
2: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
1: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
2: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
1: ఇట్టి అర్హతలు మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనం అనేటువంటి వయసులో చాలా ప్రధానము.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ అండ్ ఎంకరేజ్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్ వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ చైల్డ్ హుడ్ అండ్ వన్స్ బాయ్ హుడ్ ఇన్ ఎన్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ఎ నైస్ వే.
1: ఇంద్రియ శక్తి దేహ పటుత్వము ఆరోగ్యము ధీశక్తి ఒక ప్రతిజ్ఞాశక్తి ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
2: స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
1: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడా కోల్పోయి జ్ఞాపక శక్తి కాని ఆరోగ్యము కాని ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహములు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుండటం చేత సాధనలు సలపటం అతి కష్టం.
2: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఫిజికల్ మెంటల్ మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కర్లేదు.
2: ఇన్ దట్ కేస్ వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో వే ఫర్ ద ఓల్డ్ పీపుల్.
1: అయితే వారికి కూడా కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
2: ఈవెన్ ఫర్ దెమ్ సర్టన్ అకేషన్స్ సర్టన్ ఆపర్చునిటీస్ మే కమ్ దేర్ వే.
1: అయితే ఈ బాలకులకు యువకులైనటువంటి వారికి ఇది లభ్యము కావటము తథ్యము అనేటువంటి గ్యారంటీని కూడాను అందించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ the boys and the youth would certainly get this opportunity to practice these exercises in a more definite way.
1: Ekkanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
2: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go, after reserving the food, we are likely to get the food.
1: Idi mana guarantee.
2: This is guarantee to us.
1: Attu kaakunda edo aakalainappudu kaalam theerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
2: On the other hand, if one goes to a hotel when he is hungry, outside the timings, one may not be able to get the food.
1: Labhinchaka povachu.
2: He may not get the food.
1: Okavela labhinchavachu.
2: He might sometimes get it also.
1: Idi kevalamu vaari chance paina aadharapadutundadi kaani guarantee anetundi ledu akkada.
2: In such a case, there is no guarantee of getting food, but it depends upon the chance factor. They may get it.
1: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయచ్చు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమవుట సత్యం.
2: ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ద సేమ్ ఓల్డ్ పీపుల్ రైట్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్ హ్యావ్ అండర్టేకన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ అచీవ్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ దెమ్ దే ఆర్ షూర్ టు గెట్ సచ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్.
1: కాకుండా బాల్యము నందు ఏమాత్రము కూడా సాధనలు సలపక భగవత్ చింతనను చేయక కాలమును వ్యర్థము గావించుకుని ఇంద్రియముల చేత దేహము చేత అనేక విధములైనటువంటి లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖములను అనుభవించి ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ వేస్టింగ్ ది పవర్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్ అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
1: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థము లేదు.
2: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ keep all the delicious food on a plantain leaf and offer all these food to the demons and the demonic characters, and after everything is taken away by the demons, after the leftover, if it is offered to the god and then try to please him, there is no meaning and it is impossible.
1: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaku vantidi.
2: The body of the youth may be compared to the tender plantain leaf.
1: Shabda sparsha roopa rasagandhavulato koodinatvanti yokka madhuryamainatvanti yokka phalitamule ee panchabhaksha paramannamulu.
2: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
1: ఈ మధురమైన ఈ అందమైన ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ క్రోధ లోభ మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదట అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
2: People are trying to offer to the God after all their powers, all their capacities are offered to various things like desire, anger, the greed and pride and such other things. The leftover, if it is offered to the God, it is not acceptable, it is not a nice thing to do.
1: Bhagavantuniki naivedyam gavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi vaaru vadalapettinatundi sheshamulu భగవంతునికి ఇస్తున్నారు వాటి వృద్ధులు.
2: ద ఓల్డ్ పీపుల్ ఆఫ్టర్ ఆఫరింగ్ ఆల్ దీస్ డెలీషియస్ స్వీట్ థింగ్స్ టు ది డెమన్స్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
1: కనుక మానవత్వంలో బాల్యము యవ్వనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదని కూడాను గీతాచార్యుడు ప్రబోధించాడు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ద యూత్ అండ్ ది బాయ్హుడ్ ఆర్ వెరీ ప్రెషియస్ థింగ్స్ విచ్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ యూజ్.
1: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
2: When you are having an object, probably it would not be possible for you to understand its value.
1: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
2: When we are having eyes, we do not know the preciousness and the value of the eyes.
1: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
2: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
1: అదే విధముగానే మానవుని యొక్క ఆరోగ్యము అన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పుడు ఈ మానవునికి ఈ పటుత్వం యొక్క సంగతి అర్థం కాదు.
2: ఇన్ ద సేమ్ వే వెన్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఫుల్ హెల్త్ అండ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఇన్ ద ఫుల్ గ్లోరీ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఇంపార్టెన్స్.
1: ఆరోగ్యమును కోల్పోయిన తర్వాత అన్ని విధమైనటువంటి శక్తులు ఉడికిపోయిన తర్వాత ఆనాడు తమ యొక్క దేహం యొక్క శక్తి ఇలాంటిది కదా అని అప్పుడు తాను విచారించి అయ్యో నేను వ్యర్థము గావించుకుంటునే అని తాను విచారిస్తాడు.
2: ఆఫ్టర్ లూజింగ్ ఆల్ ది హెల్త్ అండ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మ్యాన్ దెన్ హీ రియలైజెస్ అండ్ రిపెంట్స్, ఓ ఐ హావ్ లాస్ట్ ఆల్ మై కెపాసిటీస్ అండ్ పవర్స్.
1: అప్పుడు విచారించే ప్రయోజనం ఏమిటి?
2: లామెంటింగ్ దెన్ ఈజ్ యూజ్లెస్.
1: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
2: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
1: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములు అవియే శత్రువులుగా రూపొందుతూ వచ్చింది.
2: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్ ఇన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
2: యూత్ in spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
1: Mitru evaru shatru evaru.
2: Who is a friend and who is a foe?
1: Guru evaru shishyu evaru.
2: Who is guru and teacher? Who is disciple?
1: Kavi evaru natakudu evaru.
2: Who is a poet and who is an actor?
1: Telisukone telivunnada.
2: Do you have the discriminating power to understand?
1: Telisina samshayam unnada?
2: After knowing it, will you have a doubt?
1: Telivileni talayunnacho vanarudana tappunnada?
2: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
1: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamulandu anubhavinchu chesukunnappudu ee vidhamainatunte oka vicharana shakti manalo e maatramu kudanu tabbibbu cheyinivadu.
2: If we understand and experience the human qualities in the proper way, then the intelligence will not confuse you.
1: Eenaalu bhagavantuni dana deha nimittamai devunnu upayoga pettukuntunnadu.
2: These days we are using God for the sake of the body.
1: Devunu nimittamai dehaanni upayoga pettatam ledu.
2: But on the other hand, he is not using the body to worship the Lord.
1: తన దేహము అనారోగ్యము చెందినప్పుడు బలహీనతను ఏర్పడినప్పుడు ఓ దైవమా నాకు ఈ బలమును అందించు నాకు ఈ ఆరోగ్యము చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడే కాని అయ్యో ఈ దేహం పటుత్వంగా ఉన్నది, శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది, ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది, ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
2: Today's man is making use of God to pray for good health whenever the health is disturbed, to pray for such facilities of the body. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshiping the Lord.
1: Inka eppudu eppudu eppudu kayala kaalam unnadu kanani kaalam nimittamai taanu కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
2: హీ ఈస్ థింకింగ్ అండ్ ఇమాజినింగ్ దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హీ ఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ దట్ వే.
1: ఇంకా కొంతమంది ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ భాగ్యములను అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
2: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ that after retirement we can just take up contemplation of God and his spiritual exercises and let us just enjoy the things of the objects of the world.
1: ఇప్పుడు ఈనాడేని వీడేరకున్న ఇంక తరించుటి ఇంకెన్నడో అని ఒక ప్రశ్న వేసినట్టుగా ఇట్టి శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయం నందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు. అన్ని విధముల శక్తిని ఉడికించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
2: హౌ కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ when you are becoming old and when you do not have any capacities, if you are not using all the physical strength, physical prowess and physical capacities for the worship of the Lord,
1: kadalalevu,
2: you would not be able to move,
1: kanu masakalu,
2: you would not be able to see,
1: moguna madatalu bade,
2: and there will be folds in
1: tala narise kada,
2: your hair would have become gray,
1: musilu musivada ninnu pachivaralu ninnu ముసిపుసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడరా తోల బొమ్మ అన్నారు. ఇలాంటి మానవత్వము కృషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు, ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
2: When all the sense organs become weak, when they are not in a position to be used for the worship of the Lord, then we will not be able to use it. Only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old man.
1: Kadatta bhagavatam marinta ghatuga andinchindi ee vruddulaku.
2: It is not merely this, bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
1: Padapada manchu kinkarulu paasamu lagedu vela,
2: get away, come come. In that particular fashion, when the Yamakinkaras are inviting you,
1: dabba paita pettudika labham ledani cheppu vela,
2: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out,
1: aalu bitalu labalava yerchu vela,
2: your wife and children when they are wallowing,
1: tarama harinamamu notanu palka, ఉండండి కొంతసేపు ఏడ్చకండి, నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలము తనకు చేరి వస్తుందా?
2: Would it be possible to think of hurry at that particular time? Can you just ask your people to just wait, not cry, that you should, you want to think of the Lord at that particular moment of time?
1: Kanuka manamu bhavishyattuku taginatundi bhadratalanni kudanu manamu ee yavvanamu nandi balyamu nandi manamu krodikarinchukovali.
2: We will have to accumulate and collect all those things which are necessary, which are going to lay a very strong foundation for a happy future in the age of youth itself.
1: Koni retire ayin tarvata emaina bhagavant chintana chestamu ani cheppani uhistara? Ledu.
2: All right, do you think that out of the retirement you would be able to think of the Lord? It is not possible.
1: Retired kaakamunapu office panulato taamu alamatinchi pothuntadu.
2: Before retirement he would be fully engaged in with office,
1: leka mare vidhamainatundi vyapara rangamulo taanu munigi untadu.
2: It may be in the business he gets immersed.
1: Retire ayin tarvata ye clubulu ventano tirigi cards aadatam aadukotamo kaalamuni vyartham gaavinchukuneetundi vyartham maatalu yendu నిరర్థకం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
2: ఈవెన్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ పీపుల్ వేస్ట్ దర్ టైమ్ బై గోయింగ్ టు క్లబ్స్ అండ్ వేస్ట్ దర్ లైఫ్.
1: ఏదో ఒక ఇల్లాలు వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటిది నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనే కూడాను కొంత భగవంతుని చింత చేయటానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
2: హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్, సార్, at least now in the old age you think of the Lord, you have not found any time at all during your busy period to think of the Lord.
1: Vyaparastudu cheptadu ante emiti, చావడానికి కూడా నాకు టైం చిక్కటం లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుందన్నాడట.
2: It seemed the businessman expressed that I do not have time even to die. When can I just...
1: I have no time even to die, annadu.
2: He said, it seems I have no time even to die.
1: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
2: For a person who says that I have no time even to die, will death leave him? Is it according to his wishes?
1: కాల ప్రవాహం ఎవరి కోసము ఆగదు.
2: Time waits for none.
1: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: Therefore, when time is available for us, we have to make use of the time in the proper way.
1: మృత్యు అనేటువంటి శత్రువులు, రోగం అనేటువంటి యొక్క సైన్యంతో చేరి దేహం అనేటువంటి రాజ్యం పైన దండెత్తి వస్తున్నారు.
2: The enemy of death, along with the soldiers of diseases, will be waging a war against the body.
1: అట్టి సమయంలో దిక్కు మొక్కు లేక నక్క కుక్కల వలె చావడానికి ప్రయత్నిస్తున్నారు మానవులు.
2: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
1: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యం కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేదు.
2: People who have earned the grace of the Lord, no enemy, no army can attack them.
1: కనుకనే మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమును ఆవరించేటువంటి యొక్క శత్రువులను, మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి, వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యము మనం సంపాదించుకోవాలి.
2: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ వి హావ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్ఫ్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఎ సీజ్ ఆన్ అస్.
1: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
2: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దాట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
1: రైలు ప్రయాణమో లేక ట్రైన్ ప్రయాణమో ఇంకేవిధ ప్లేన్ ప్రయాణమో బస్సు ప్రయాణమో ఏదో కొంతకాలం జరుగుతుంది.
2: It may be any other type of travel, bus travel or train travel, it lasts for a short
1: time. Mana jeevitham anetundi dirgha prayanam.
2: The travel of life is going to be a long one.
1: Ee prayanam anetundi manam eppudu kodanu gatti andinchukovali.
2: This particular aspect we will always remember.
1: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖములకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకునలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యం ఇయ్యండి కుమిలిపోతున్నాడు.
2: A person who has not remembered this particular thing, that life is a long journey, who has not equipped himself for all the contingencies in the travel, he would be suffering very much when he is faced with real troubles and real problems.
1: Meekandariki telusunu,
2: all of you know it,
1: railway oka pettalanta untuntai, goods pettal.
2: In the compartments of the train,
1: dini nirminche samayam lopalle దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
2: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్ ఎస్పెషల్లీ
1: ఎక్కడికైనా కొన్ని స్టేషన్ పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
2: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఇస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
1: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
2: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం దట్ కంపార్ట్మెంట్ ఇట్ హ్యాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైం వెన్ ది
1: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ను వీరు గమనించడం లేదు.
2: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హ్యాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో,
2: we do not know when this has to go back.
1: Ilanti satyanni manavudu ematram kudanu vicharinchatam ledu.
2: Such important truths man is not trying to remember at all.
1: Kanuka mana jeevithamu lopala anni vidhamulainatundi yokka sukha shantam nijamuga undavalananna ఈ యవ్వనమునందే మనం దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్సెల్ఫ్ యూ హావ్ టు మేక్ యూ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఈ మానవత్వములో ఈ బాల్యం అనేటువంటిది, ఈ యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిపోకులకు అమ్ముకుంటున్నాం.
2: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ వేస్టింగ్ అవర్ యూత్ అండ్ అవర్ బాయ్హుడ్.
1: వజ్ర వైడూర్య మరకత మాణిక్య గోవేదిక పుష్యరాగమంతో పొంచింపబడినటువంటి ఒక బంగారు గిన్నెలో తిలకను కలిపి, అనగా నూగులు పిండి కలిపి దానిని వండుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
2: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ కప్ స్టడెడ్ విత్ ప్రెషియస్ జెమ్స్ అండ్ జ్యూవెల్స్ ఫార్ ఎ వెరీ పెటీ యూజ్.
1: దీన్ని కాంచడానికి కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
2: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ది శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
1: పాత్ర చూస్తామా, చాలా విలువైనటువంటిది.
2: ది వెసల్ ఈస్ వెరీ ప్రెషియస్.
1: కట్టెలు చూస్తామా, మహావిలువైనటువంటివి.
2: ఫ్యూయల్ ఆల్సో ఈస్ వెరీ వాల్యుయబుల్ అండ్ ప్రెషియస్.
1: కానీ పదార్థం చూస్తామా, అల్పమైనటువంటిది.
2: ద ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ ఈస్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
1: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని, పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
2: ప్రెషియస్ బాడీ, సేక్రెడ్ ఫీలింగ్స్ ఆర్ సోల్డ్ అవే ఫార్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ యూజ్లెస్ ట్రివియల్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
2: మీన్ అండ్ వాల్యూలెస్ థింగ్స్ ఆర్ పుట్ ఇన్ దిస్ పర్టికులర్ వెసల్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దెమ్.
1: బంగారు నాగలను తీసి దున్నుకుని దానిలో జిల్లేడు మొక్కలను మల్పించినట్టుగా మనం అనుభవిస్తున్నాము.
2: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ అండ్ టు ప్రొడ్యూస్ యూజ్లెస్ ప్లాంట్స్.
1: నీ హృదయ క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
2: ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ అండ్ సేక్రెడ్.
1: క్షేత్రము కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఈవెన్ దట్ ఫీల్డ్ బిలాంగ్స్ టు హిమ్.
1: క్షేత్రజ్ఞ చాపి మాంది. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటిని భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగల్ని పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్ట కడపటికి ఏమి పంటను బంధించుకున్నాం, విషయ భోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
2: గాడ్ హస్ డిక్లర్డ్ హీఈస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్సెల్ఫ్. హీ ఓన్డ్ బోత్ దోస్ థింగ్స్ అండ్ హీ హస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దెమ్. అండ్ వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ దట్ క్షేత్రం ద హార్ట్? వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ, బట్ వీఆర్ రేజింగ్ క్రాప్స్ విచ్ ఆర్ యూజ్లెస్ అండ్ విచ్ ఆర్ సెన్షియస్ అండ్ సెన్షియల్.
1: నిజముగా ఈ క్షేత్రం యొక్క విలువ, ఈ యొక్క నాగలి యొక్క విలువ గుర్తించినటువంటి వ్యక్తి ఈ విధంగా వీటిని దుర్వినియోగం చేసుకునలేడు.
2: ఎనీ పర్సన్ హూ రికగ్నైజెస్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద ఫీలింగ్స్ విచ్ హావ్ టు బి దేర్ హీ వుడ్ నాట్ మిస్యూజ్ దీస్ థింగ్స్.
1: జీవితాన్ని పరోపకార సంబంధమైన కార్యములో
2: లైఫ్ మస్ట్ బి యూజ్ ఫార్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
1: పవిత్ర గమ్యంలో చేరేటువంటి మార్గములో
2: ఫార్ రీచింగ్ ది సేక్రెడ్ గోల్ అండ్ ఇన్ ది సేక్రెడ్ పార్క్.
1: దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో
2: ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఎ షైనింగ్ ఎఫల్జెన్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద మైండ్.
1: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకంగా గావించుకోవాలి.
2: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ ఇన్ గెటింగ్ అవర్ దస్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
1: అప్పుడే ఈ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
2: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్
1: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం, ఇందులో ఉండే విశేషం ఏమిటి?
2: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
1: పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టివే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
2: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ ఆనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. ఇన్ దట్ కేస్ వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఆఫ్ డిక్లరింగ్ దట్ హ్యూమన్ లైఫ్ ఇస్
1: మిగిలినటువంటి జీవరాశుల కంటే ఈ మానవత్వము ఒక విశిష్టమైనటువంటి మార్గములో దీన్ని అనుభవించాలి.
2: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
1: మానాభిమానములను విసర్జించి
2: One has to give up attachment and
1: నిత్యానిత్య పరిశీలన సలపక
2: One has to discriminate between right and wrong.
1: ఆత్మానాత్మ వివేక తత్వం కోల్పోయి
2: giving up what is atma and giving up the discriminating power between
1: బుద్ధి యోగమునకు దూరమై
2: being away from the yoga of intelligence
1: దృఢత్వమును కోల్పోవటం చేత మానవుడు ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతున్నాడు.
2: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
1: దృఢ నిశ్చయుడై వాక్ తపస్సును మానసిక తపస్సును శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
2: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the manasika tapas, the vaak tapas and deha tapas and enjoy that and set an example for the world.
1: Sattva gunamuto rajo gunamunu nimpali.
2: With the help of sattva guna, rajo guna has to be subdued and it has to be filled with it.
1: హృదయములో రజోతమో గుణములను నింపుకొని సాత్వికము చేత దానిని అభివృద్ధి పొందాలని పొందించాలంటే ఇది సాధ్యము కాదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ సత్వగుణ ఇఫ్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ రజో గుణ అండ్ తమో గుణ.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద హెడ్ సంథింగ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఇట్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
2: ఇఫ్ యూ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్.
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
2: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సంథింగ్ గ్రేట్ అండ్ సీక్రెట్ ఇన్
1: మొట్టమొదట ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
2: వీ హావ్ ఫిల్డ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ వీ హావ్ టు ఎంప్టీ దట్ ఫస్ట్.
1: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
2: Then only you will be able to just fill the head with sacred thoughts and sacred feelings. That will be possible only then.
1: కనుకనే మానవుడు అర్థము లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
2: Man has been crying a meaningless cry.
1: అర్థము లేని నడకలను నడుస్తున్నాడు.
2: A meaningless path he is taking.
1: అర్థము లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
2: He is living a meaningless life also.
1: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
2: When he was born, he cried.
1: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
2: While dying, he cries.
1: మధ్య నిన్న సుఖాలకు ఎందుకు ఏడ్చుతాడు.
2: In between, for number of things, he goes on crying.
1: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
2: Has he cried for when he just saw decline of dharma?
1: కనుక ధర్మజ్ఞాని నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
2: We have to cry when we see the decline of dharma and the fall and the ruin of dharma as such.
1: ఈ ధర్మం ఏమిటి?
2: What is this dharma actually?
1: దైవచింతని నిజమైన ధర్మం.
2: Real dharma is thinking and contemplating of the Lord.
1: దానిని చింత చేసుకుంటూ నీ నిత్య జీవితంలో నీ కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషము లేదు.
2: Thinking of the Lord always. Discharging your daily duties which are imposed upon you.
1: ఇక్కడి భగవద్గీత సర్వసంగ పరిత్యాగై ఆలపిట్టలను వదలపెట్టి ఆస్తిపాస్తులను విసర్జించి నీ వెళ్ళమని బోధించటం లేదు.
2: భగవద్గీత హాస్ నాట్ టాట్ దట్ యూ షుడ్ గివ్ అప్ ఆల్ యువర్ ఫ్యామిలీ యువర్ వెల్త్ ప్రాపర్టీస్ అండ్ యూ హావ్ టు జస్ట్ గో అవే టు ద ఫారెస్ట్.
1: నీ ఆలపిట్టలను చూసుకో.
2: యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
1: ఉద్యోగాలు నువ్వు చేసుకో.
2: యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: నీ కర్తవ్య కర్మలను నువ్వు ఆచరించు.
2: యూ డూ యువర్ డ్యూటీస్.
1: కానీ లక్ష్యం మాత్రము దైవత్వం పయనించుకోవాలి.
2: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
1: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
2: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
1: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
2: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
2: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
1: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మలు ఎందుకూడను ఈ కాయము నియమిర్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
2: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా వీ కెన్ డిశ్చార్జ్.
1: మన మాట ఎందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
2: ఇన్ అవర్ వర్డ్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దాట్.
1: సత్యమునే ఉచ్చరించాలి.
2: We should always tell the truth.
1: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపత్సత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చు కదా, మార్చుకోవచ్చు కదా అని కూడా సందేహిస్తుంటారు.
2: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వి జస్ట్ స్లైట్లీ మాడిఫై ది ట్రూత్.
1: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
2: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసరీ టు టెల్ అన్ ట్రూత్.
1: కానీ ఒక్కటి,
2: బట్
1: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
2: You can develop that much of cleverness to keep silence instead of telling either truth
1: or lie. Satyam brujat, priyam brujat, apriyam satyam apriyam ani. Brujat na satyam apriyam ani. Ee satyam anekuntidi apriyam anekunte satyam kodani cheppakoddu.
2: That is why it is said
1: priyam kada ani manamu kontha varaku nu asatyam kodani cheppakoddu.
2: That is why it is said tell the truth, tell it dearly, but you should not tell untruth which may be dear. You should not tell truth in an undear way also.
1: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుందేమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
2: Whenever there are some testing or trying times as such, you should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth, you should be able to just avoid situation and overcome that particular problem.
1: కనుక మనము కొన్ని కొన్ని సమయములందు మనము చాలా మెలకువగా నడుచుకోవాల్సి వస్తుంది.
2: ఇన్ సర్టన్ టైమ్స్ వీ హావ్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వే.
1: ఈ మాటను పరులకు బాధించకుండా ఉండేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి.
2: వీ షుడ్ నో హౌ టు యూజ్ ద వర్డ్స్ వితౌట్ హర్టింగ్ పీపుల్.
1: మొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
2: It is said that he is a fortunate one who knows without hurting anyone.
1: Itarunu mettinchakoodani taanu noppi padakoodu.
2: He should neither hurt nor get hurt by others.
1: Taanu noppi padakoodani itarunu noppincharadu.
2: Just because he should not hurt others also.
1: Itarlanu noppinchaka taanu noppi padakundeetundi ikka satyanni manam gurtinchali.
2: We should recognize this truth which does not hurt others, which does not hurt us also.
1: Oka chinna udaharana, oka katha.
2: One small example and a story.
1: Oka illalu ee vidhamga samaveshamlo palgoni pauranikudu cheppetundi deenini chakkaga vintu vachindi.
2: One hasif participated in a meeting like this and she was concentratedly listening to what was being expounded in the meeting.
1: Oka naadu ee pauranikudu ramayanamu cheptu patiye sati.
2: Once when he was just describing Ramayana, he just said patiye
1: sati gati.
2: Husband is the only goal.
1: Kanuka atti patini ananda pettatame sati yokka lakshyamu.
2: Therefore it is the responsibility and the duty of husif to satisfy the husband who is
1: patini daivamuga bhavinchali.
2: Treat husband as god
1: ani అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
2: హీ వాజ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది విన్నటువంటి యొక్క ఇల్లారు ఇంటికి వెళ్ళింది.
2: దిస్ హసిఫ్ హూ హెర్డ్ విత్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆల్ దీస్ థింగ్స్ వెంట్ బ్యాక్ హోమ్.
1: అతనికి అనేక విధములైనటువంటి సేవలు చేయాలి అని కూడాను ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
2: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్
1: పతి దైవమని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది అది.
2: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్ బై ది టాక్ గివన్ షీ వెంట్ విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హర్ లర్న్డ్. అండ్ వెన్ ది హస్బెండ్ రిటర్న్ ఫ్రమ్ ది ఆఫీస్ షీ టుక్ a pot full of water and poured the water right on the shoes itself and she began just giving this kind of service to the husband.
1: Bhartaki enti enaadu lenetunte yokka ee yokka idi ee naadu etta vachindi endukosam vachindi ankoni idi edo koncha varaku chedipoyi undochunu ani lopaliki teeskollinaadu.
2: She was confused and flabbergasted and he was wondering how all of a sudden this particular lady has developed so
1: much. Ayana bootsulu vidichadaniki kurchi paya kurchunte ee kinda kurchundi kaallu ottutu untundali bootsulu kuda nu vidipinchadaniki avakasam ivvaledu.
2: And he entered the house thinking that she must have be a little off the head. And then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
1: Itani yokka paristhithini gurtinchi nettaga office room ku velli doctor ku phone chesadu.
2: after observing all these things, the husband went into the office room and he rang up the door.
1: ఈ స్త్రీ మీ పౌరాణం పురాణమునకు వెళుతుందని తెలియదు పాపం ఈ భర్తకు.
2: This husband did not know that she was going to this పురాణం.
1: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్ళాడు.
2: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
1: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
2: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ 2 డేస్ ఇట్ వుడ్ బి ఓకే.
1: మరి భర్త ఫోన్ చేశాడు, ఈమె ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు, ఆయన ఆఫీస్ కు వెళ్ళాడు.
2: హస్బెండ్ టుక్ హిస్ ఫోన్, దెన్ హీ ఆస్క్డ్ హర్ టు టేక్ సమ్ రెస్ట్ అండ్ హీ వెంట్ టు ద ఆఫీస్ అగైన్. After he went to the office, she again went to the place where scriptures were expounded.
1: Anadu ee pauranikudu evariki evaru tallevaru biddalevaru bharyam
2: anda
1: bharta evaru mata rasti pita rasti nasti bandhu sahodaraha artham nasti nasti tasma jagrata jagrata ani cheppadu.
2: On that particular day the pandit was telling the ephemeral relationship that exists between the husband, who is wife, and nothing is permanent, nothing exists, all these things are only transitory and transient.
1: దైవమే ఒక్కటి సత్యం అని చెప్పాడు.
2: He said that God alone is true.
1: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది, వస్తానే.
2: That day she went back home and she settled down in the worship room.
1: ఎట్ల ఉందో ఏమో అని పాపం ఆయన అరగంట ముందుగానే వచ్చాడు పాపం.
2: Husband returned half an hour earlier itself, thinking that she might not be well.
1: తలుపు తట్టాడు.
2: He tapped the door.
1: నేనే నేను వచ్చాను అని చెప్పని చెప్పాడు పాపం.
2: He announced that he has come, asked her to open the door.
1: ఆమె లోపల నుంచి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి పతి నాస్తి అంట.
2: From the worship room she began telling that there is no mother, no father, no house, not even husband, she declared.
1: ఈ విధంగా చెప్పేటప్పటికి ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాట్రిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు.
2: He was quite alarmed at this particular behavior, but he somehow got the doors open and then he called a psychiatrist to examine her in all detail.
1: అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినిపించి వచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇది అని భావించుకున్నాడు.
2: The psychiatrist could diagnose the disease as the, after all she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
1: సరే, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా కారులో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
2: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటేషన్.
1: ఈ విధమైనటువంటి కట్టుదిట్టము చేసేటప్పటికీ రెండు దినాలు పురాణమునకు పోలేదు.
2: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
1: ఈ తాత్కాలిక వైరాగ్యం అనే పొంగులు చల్లారినాయి.
2: This temporary type of detachment which she developed, it was
1: cooled down. సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాలు నార్మల్ లో ఉంటుండాలి పాపం.
2: By the time the husband returned home, she was behaving in a normal way.
1: సరే, సంతోషించాడు ఆయన, అన్ని విధాలు ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
2: Husband was very happy after all this happened and the daily routine continued later.
1: Oka varam ayin tarvata tirigi puranaaniki vellindi.
2: After 1 week this lady went again to the place where scriptures were.
1: Aanadu puranam lopala ee bhagavad geeta cheptu anudvegakaram vakyam satyam preeti hitam cheyutunnadu. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
2: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పోల్డింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ used in an excited way, he was expounding this particular thing.
1: అది వినింది ఇంటికి వచ్చింది.
2: She heard it and returned home.
1: But చెప్పాడు, ఈనాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ కోసం ఉద్రి సిద్ధం కామన్నాడు.
2: Husband told her that there is a marriage reception today, my friend's marriage reception is there.
1: Manni alankaram chesukundi bhattuto paatu pendle reception ki vellindi.
2: She got ready quick and she went with her husband to the reception.
1: Akkada pendi jarugutu untundadi.
2: Marriage was going on.
1: Appudu ee brahmanulu mangala sutram teeskoni andariki peddalaku muttincheetundi alavatu ee oka bharat deshamulo.
2: In bharat there is
1: andi aashirvadalu untundalani vaari abhiprayam.
2: There is a particular tradition that the Mangala Sutra would be taken to every elder and they would touch it and they would bless it.
1: Ayaka Brahmanudu anaga ayaka pendi cheyinchetundi Brahmanudu Paurohitudu veelinti kudanu Paurohitudu papa.
2: The Paurohit who was celebrating the marriage on that day, they was also Paurohit for this particular family. This
1: ee mundara kurchunte ochi chuchadu, emandi amma garu bagunnara muttandi annadu.
2: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
1: andaru chemaina ani adigadu idini muttistu papa ee pauranikudu.
2: This pauranik he just asked her to touch it and just said everyone is okay.
1: Ee yokka brahmanudu ee vidhanga adigetappudiki andaru bagare unnarandi poyina varam maa atta garu chachipoyindi annindi annadu.
2: She said that well everyone is okay, 1 week ago I lost my mother-in-law.
1: ప్రక్కన ఉండేటువంటి ఆమె ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
2: ద నైబర్ హూ వాజ్ జస్ట్ సిట్టింగ్ బై హర్ సైడ్ జస్ట్ సెడ్, వెన్ యూ ఆర్ టచింగ్ దిస్ మంగళసూత్రం వై షుడ్ యు సే సచ్ అన్ ఇన్ఆస్పిషియస్
1: ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది చచ్చిపోయింది చావు మాటలు మంగళసూత్రం ముట్టు చెప్తూ వచ్చింది.
2: షీ సెడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ మంగళసూత్ర డూ యూ ఎక్స్పెక్ట్ మీ టెల్ అలై, ఐ వుడ్ నెవర్ టెల్ అలై, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ దట్ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా, మై మదర్ ఇన్ లా డైడ్, మై మదర్ ఇన్ లా
1: డైడ్. తెలివితేటలుగలిగినటువంటి ఒక వ్యక్తి అమ్మాయి లేచి, అమ్మా ఇది కేవలము సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకుని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లంటి ఎట్లా కూడా పదాలను ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
2: One intelligent young lady who was sitting there, she just said, mother, you should have a sense of proportion and context, should not go
1: adhi vidhanga kontamandi streelu yenaadu ye vishayanni cheppinaro aa vishayanni aa roju chaala gattiga pattukoni sadhisthuntaru.
2: In that particular way women whatever the lesson on a particular day they would be implementing it with a lot of rigor that particular day alone.
1: Pratidaniki ni samaya sandarbhanni puraskarinchukoni manamu maatalu upayoginchukovali.
2: One should use the words and one should use the intelligence and context should be understood whenever we do a particular thing.
1: Satyamu mana yokka nitya sthanamunu pondinchadaniki oka margamani manam visvasinchali kani prati vishayamlo kudanu deenni itte cheyalani munditananga manam vaadinchalaru.
2: We should know truth is the means to reach the goal of the lotus feet, but we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
1: Asatyamuto dushitam kaanatvanti naluka,
2: a tongue which is not tainted by untruth.
1: Himsadulto dushitam kaanatvanti dehamu,
2: body which is not tainted by violence.
1: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu,
2: mind which is not stained by bad feelings.
1: కనుక ఇట్టి మనసు అట్టి దేహము ఇట్టి వాకు వీటినే త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
2: దీస్ త్రీ సచ్ ఎ మైండ్ సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్ దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
1: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
1: ఈ మూడింటిని మనం పవిత్రం గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
2: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్, దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
1: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
2: Have control over your talk.
1: ఒక్కొక్కరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడి పైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోని ఇక్కడికి కలిగించడం కూడా జరుగుతూ ఉంటాయి.
2: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
1: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
2: You will have to just also remember the fact that one should not hate others.
1: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
2: వన్స్ యూ డెవలప్ లవ్, ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
1: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
2: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
1: అందుకోసమే చెప్పారు, సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటాదా పోతుందట.
2: ద యాంగర్ విచ్ ఏ పర్సన్ హూ ఈజ్ అ సాత్విక్ నేచర్ ఇట్ విల్ బి వెరీ షార్ట్ లివ్డ్.
1: ఇతను ఉత్తముడు అని గీత చెప్పింది.
2: గీత హాస్ డిక్లేర్డ్ హిమ్ యాజ్ ఏ గ్రేట్ మ్యాన్.
1: మధ్యముని యొక్క కోపము రెండు గడియల వరకు ఉంటాదట.
2: ఏ మిడ్లింగ్ ఆర్ ద సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్ హీ విల్ హ్యావ్ హిజ్ యాంగర్ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అధముని యొక్క కోపము ఒక దినమంతా ఉంటుంటాదట, 24 గంటలంతా ఉంటుంటాదట.
2: For the one who belongs to the lowest category, he will have
1: a palaku kudanu chaala madhuranga untadi.
2: When we have love in the heart, our words will be very.
1: Andukosame chepparu sattvika gunavantuni yokka kopamu

0: in the category, he will have throughout the life that anger.
1: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
0: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
1: ఉత్తముల యొక్క కోపము నీతి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే వ్రాస్తుంటే అది చెడిపోతుంటుంది, అప్పటికప్పటికే పోతుంటారు.
0: ది యాంగర్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఇస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఆన్ వాటర్. That is not permanent at all, even while you are writing the...
1: మధ్యముని యొక్క కోపము ఇసుకలోపు వ్రాత వంటిది అన్నాడు.
0: The second category of the category of a person, it is something like writing on sand.
1: ఇసుకలో రాస్తూ రాస్తుంటే గాలి వస్తారని అది కొట్టుకుని కొట్టుకుని అది మూసిపోతుంటుంది, అది మరుగుపడిపోతుంటుంది.
0: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
1: it will... అధముని యొక్క కోపము నల్లరాతిపై చెక్కబడినటువంటిదిగా ఉంటుందట.
0: The third category of person who is bad one, his, it is something like writing, I mean,
1: black rock.
0: Writing on a black stone. Writing on a black stone.
1: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోనా ఎండతోనా అరిగి కొంతకాలమున పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
0: Over a period of time, this will also be washed away.
1: అధమోధముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట.
0: It is something like writing on an iron slab which will never be wiped off.
1: అది తిరిగి కరగబెట్టి దానిని శుద్ధితో కొట్టేంత వరకు అది పోదు.
0: Only when it is melted and then again made into a block, it will not go out of.
1: అది కరగబెట్టాలంటే నిప్పులో వెయ్యాలి.
0: If you want to destroy it, you will have to put it in the fire.
1: అనగా సంస్కారము కావాలి.
0: In other words, it means there is need for samskara and transformation.
1: ఇది కేవలం గాఢమైన సంస్కారం జరిగినప్పుడే ఇది కోపం చల్లారడానికి వీలవుతుంది.
0: Only when there is intense transformation, then only it is possible to change it.
1: కానీ ఇలాంటివి నిత్య జీవితంలో సంబంధించినటువంటి యొక్క సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
0: Things which are highly relevant to day-to-day life and day-to-day practices will have to be taken from Bhagavad Gita.
1: Kanuka, manamu annintini teesukoni mana aacharanalo pettadam idi asadhyam.
0: It would be impossible for us to take all the things from Bhagavad Gita and practice them.
1: Konni konni mana nitya jeevithaniki ee laukika jeevithaniki avasaramaina vishayalanu manamu జాగ్రత్తగా తీసుకుని దానిని ఆచరించడానికి, అనుభవించడానికి, ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: We have to take such of those things which are useful in day to day life and practice them so that we'll get the benefit out of it.
1: భజన బిన సుఖ శాంతి నహి. హరి భజన బిన సుఖ శాంతి నహి.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం.

0: ప్రేమ స్వరూపులారా, ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండినటువంటి వాడు నేనే. అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్. అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే. ఐఎమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్. ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే. ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ. ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని. ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్. కనిపించినది ఆత్మని. వాట్ యు సీ ఈజ్ ఆత్మ. అనిపించినది ఆత్మని. వాట్ యు హియర్ ఇస్ ఆత్మ. మై మరపించినది ఆత్మని. ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్. కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు. దట్ ఈస్ వై హీ హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈజ్ నాట్ ఆత్మ. ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టనే. వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దాట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ. స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట. రియలైజింగ్ హూ యూ రియలీ ఆర్, స్వస్వరూప సందర్శన ఈజ్ దట్ వౌ విచ్ యూ హావ్ టు టేక్ టు హావ్ దర్శన ఆఫ్ ఆత్మ.
1: తనను తాను గుర్తించుకోవటమే ఆత్మజ్ఞానం.
0: Realizing oneself is ఆత్మజ్ఞానం.
1: మానవత్వమునందు ప్రప్రథమంలో మనము సాధించవలసినటువంటిది ఆత్మానందమే.
0: ఇట్ ఈస్ ది ఆత్మిక్ బ్లిస్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
1: మనము నిరంతరము కూడాను జ్ఞప్తి అని ఉంచుకోవలసినటువంటిది ఆత్మతత్వమే.
0: వాట్ విల్ హావ్ టు రిమెంబర్ కాన్స్టెంట్లీ అండ్ త్రూ అవుట్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.
0: దిస్ ఆత్మ ఈజ్ అవేర్నెస్, ఎరుక.
1: ఈ ఎరుకనే సర్వభూతముల యందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
0: దిస్ అవేర్నెస్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ యాజ్ ఐ ఐ అండ్ ఐ.
1: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
0: దిస్ పర్టిక్యులర్ మెమరీ ఆఫ్ వన్స్ రియల్ సెల్ఫ్ ఈజ్ అహం ఐ ఐ.
1: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ బికమ్స్ అహంకార.
1: ఇది మిథ్యా నేను.
0: దిస్ ఈజ్ మిథ్యా.
1: ఇది సత్యమైన నేను కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ది ట్రూ నేమ్.
1: ఇది మిథ్యా నేను.
0: దిస్ ఈజ్ ది నేమ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మిథ్యా.
1: అయితే ఈ ఆత్మకు అనంతరము అనంతరము కేవలము అనవరతము అడ్డుతగులనిది మనస్సు.
0: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ అండ్ వన్ సెల్ఫ్ కంటిన్యూస్లీ.
1: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి.
0: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
1: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థము చేసుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
1: సర్వకాల సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
0: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
1: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
0: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
1: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతేకుడును ప్రారంభమైంది.
0: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
1: నేనే లేకుండా సృష్టియే లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
1: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
0: దిస్ ఐ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
1: మనోరహితమైనటువంటి యొక్క నేనే సస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
0: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
0: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
1: ఉన్నది ఒక్కే ఆత్మ.
0: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
1: అదే ఒక్క నేను.
0: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
1: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
1: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై చలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
0: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని యందు కానరావు.
0: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్డ్ ఇన్
1: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
0: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
1: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
1: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
0: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
1: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
0: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
1: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే
0: ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సాధనాస్
1: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
0: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్ భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మ వైపును మరల్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
1: ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఆల్ ది ఎఫర్ట్స్ మే ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
1: కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
0: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ది మైండ్.

0: సీకింగ్ లిబరేషన్ మ్యాన్ ప్రేస్ టు 3 crores ఆఫ్ గాడ్స్ అండ్ హీ రిసార్ట్స్ టు దెమ్, బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్.
1: కానీ ముక్కోటి దేవతలను ఆరాధన చేస్తుంటాడు ముక్తి కోరి మానవుడు.
0: ఆస్పైరింగ్ టు గెట్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ వర్షిపింగ్ 3 crores.
1: ఉన్నది ఒక్కటే అని, వేదము కాని, శాస్త్రం కాని, బైబిల్ కాని, ఖురాన్ కాని, ఏ గ్రంథములైనప్పటికీ నిర్ణయాన్ని పరిచి సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువ ఎక్కడ ఉంటుందాడి?
0: వెన్ ది వేద, శాస్త్రాస్, బైబిల్, ఖురాన్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ టీచింగ్ దట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వాట్ ఇస్ ది ఐడియా ఆఫ్ 3 crores ఆఫ్ గాడ్స్?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి
1: అభిమాన మమకారములు ఉండినంత వరకు అహంకారం పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలగదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కాని, ఆత్మానందం కాని, ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో అండ్ బై నో ద
1: మనసు, బుద్ధి, చిత్తం మరి అహంకారము ఎందు పుట్టి పెరిగే ఎందడంగే.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
0: వేర్ డిడ్ దే టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ దే గ్రో అండ్ వేర్ డిడ్ దే మర్జ్ బ్యాక్?
1: అది ఏ బ్రహ్మ, అది ఏ ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ సల్పినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
0: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
1: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
0: దిస్ ఈజ్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ ద థీఫ్ ఈజ్, హీ ఈజ్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
1: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు?
0: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యు రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
0: 10 stupid people undertook a pilgrimage.
1: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడ వచ్చి చేరినామా లేదా అనేటువంటి వాళ్ళకి సందేహం.
0: దే వాంటెడ్ టు క్రాస్ ద రివర్ అండ్ ఆఫ్టర్ క్రాసింగ్ దే గాట్ ఎ డౌట్ వెదర్ ఆల్ ది 10 people
1: have ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అయ్యో ఇంకొకటి లేడే, నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
0: దీస్ స్టూపిడ్ వన్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
1: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది, ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ, హీ స్టార్టెడ్ కౌంటింగ్ కేమ్ అప్ టు 9 అండ్ హీ సెడ్ yes, what you said is true, the 10th one is lost.
1: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హీ ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్?
1: కానీ 9 మంది ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 of us came, one is washed away in the river, therefore we are grief stricken. They replied,
1: అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా పది వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు పది మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనం తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీ విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్ అనదర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ టెన్ ఆన్ వన్ సైడ్ అండ్ సెట్ వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
1: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీరేది ఏ రీతిగా గుర్తించగలవు?
0: వెన్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రే టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈజ్?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభిరుచిని అభివృద్ధిపరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
1: ఇవన్నీ ఇక్కడను అద్దంలో కనిపించే ప్రతిబింబముల వలె నీ యొక్క ప్రతిబింబములే.
0: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
1: బింబాన్ని వదలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
0: You are forgetting the object and placing confidence in
1: కనుకని భ్రమతోను కట్టబడుతుంటున్నావు.
0: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
1: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
0: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
1: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, all the efforts which you are doing in order to find atma are really useless.
1: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
0: But all these sadhanas are capable of pacifying
1: manasunu challabarchi prayojanam emiti.
0: These are all capable of pacifying
1: manase lekunda cheskovali kani manasunu challabarthe tirigi daniki vedi ekkavachu.
0: What you have to do is you have to eliminate the mind, not pacify it.
1: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
1: ఇక్కడ మనిషి యందు ఈ దేహాత్మభావం చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి.
0: యాజ్ man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
1: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jeyinchinanu ane 20 yokka takrutya bhavamu manaviyandu dinadina abhirudhi chendutundali.
0: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
1: Vidyarthulara jayapajayamulu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetundi kaadu.
0: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
1: Kevalam nee bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
1: నీ ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించడం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్ హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యు కమ్ అక్రాస్.
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: హౌ మెనీ మోర్ ఆర్ వి సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సమ్ పీపుల్ ఆర్ అచీవింగ్ సక్సెస్.
1: నీవు ప్రయత్నం చేసి తద్వారా నీవు కేవలము అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
1: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ దాట్ దెర్ ఈస్ నథింగ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ మీన ఎఫర్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
0: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
1: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
1: నీవు క్షణ క్షణం కూడా నువ్వు విశ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్?
1: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింపజేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
1: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
0: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: నేను బ్రతకాలి బ్రతకాలి అనుకుంటే నీవు బ్రతకగలుగుతున్నావా?
0: If you want to say that I want to live and live and live,
1: can you chavali chavali anukunte nivu chestunnava?
0: Even if you want to die, can you die just like that?
1: Nee puttukku nive kaarakula?
0: Are you responsible for your birth?
1: Kaadu kaadu kaadu,
0: not at all.
1: Kanuka ee vishayanni chakkaga vicharana chesthe kevalamu nee kartrutva bhaktutvamule ee ahankara mamakaramunu marinta abhivruddhi gaavinchutunnayi.
0: If you carefully examine, it is the doership and it is the enjoyership in you which is creating
1: in our jagatlo manam aacharinchesunte samasta karyamulu kodanu manotrupti nimittamai chesetunte yokka karmale.
0: All the action performed in the world is meant to satisfy your own mind.
1: Kanukane ee manastrupti anetundidi enta kaalam chesinappudikini ee manasuku trupti anetundidi undadu.
0: For any length of time you go on trying to satisfy your own mind, you are not going to completely satisfy your mind.
1: Ee manas ante emiti?
0: What do you mean by mind?
1: Manase maya.
0: Mind is illusion.
1: Manase korika.
0: Mind is desire.
1: Manase avidya.
0: Mind is ignorance.
1: Manase prakruti.
0: Mind is nature.
1: Ee manase bhranti.
0: Mind is delusion.
1: Kanuka ee bhranti lo nee munigi భ్రాంతిని పోగొట్టుకొనుక బ్రహ్మను పొందాలనుకుంటే ఇది సాధ్యమవుతుందా?
0: గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ దిస్ డెల్యూజన్, ఇఫ్ యు వాంట్ టు అటైన్ బ్రహ్మ, హౌ కెన్ యూ అచీవ్ ఇట్?
1: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
0: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్డ్.
1: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
0: యు ఆర్ ఫ్రైటన్డ్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఇది ఏకం సత్, అది ఆత్మ.
0: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్కాలర్స్ డిస్క్రైబ్ గాడ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇది సరి అయినటువంటి యొక్క జవాబు కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ డిస్క్రిప్షన్ అట్ ఆల్.
1: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కానీ అతను ఆనంద స్వరూపుడని కాని చెప్పడానికి, అతను ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
0: హీఈస్ ట్రూత్, హీఈస్ అవేర్నెస్, హీఈస్ బ్లిస్.
1: భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హ్యాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
1: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
0: Some people think that there is some power other than themselves which will have to be meditated upon and they undertake meditation.
1: Gopyamuga rahasyanga edo okati divyamainatundi shakti naaku veruga unnadi danini nenu pondali aneetundi yokka vishayamto aneka rakamainatundi yokka deekshalu poonutaru.
0: Some people take great resolution in order to find out that there is some secret mysterious power other than themselves which they want to realize.
1: Idi kevalamu agnanam yokka cheriya.
0: This is an act of ignorance.
1: నీకంటే వేరేనటువంటిది ఒకటి ఉన్నది అనుకున్నంత వరకు కూడాను నీవు పూర్తి అజ్ఞానంలో మునిగిన వాడే.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ యూ, యు ఆర్ అండర్ ఇగ్నోరెన్స్.
1: నీకంటే మించినటువంటిది మరొకటి లోకంలో లేనే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: అయితే ఉన్నది అని నీవు నిరూపించటము ఇది నీ మనోభ్రాంతి.
0: బట్ టు సే దట్ యు వాంట్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ ఈజ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్.
1: ఉన్నదనగా స్వప్నములో మనం అనేక దృశ్యములు అనేక అనుభవములు మనం అనుభవిస్తాం.
0: వి గెట్ ఎ నంబర్ ఆఫ్ సైట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ స్టేట్ ఆఫ్ డ్రీమ్.
1: ఎంత వరకు నిజం?
0: హౌ లాంగ్ ఆర్ ది ట్రూ?
1: స్వప్నములో ఉండినంత వరకే.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డ్రీమ్.
1: స్వప్నము తీరినా ఇది నిజము కాదు.
0: వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ డ్రీమ్ దిస్ ఆర్ నాట్ ట్రూ.
1: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్ all these things like joy,
1: భ్రాంతి, వీడితివ ఇదంతా అసత్యం.
0: కమ్ అవుట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్, దీస్ ఆర్ ఆల్ అంట్రూ.
1: కనుకని ఇవన్నీ కూడా మనోభ్రాంతి చే కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు.
0: ఆల్ దీస్ ఆర్ బౌండ్ బై ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్ అండ్
1: ఈ మిథ్యా నేనును ఆధారం చేసుకుని సత్యా నేనును విసర్జిస్తున్నాము.
0: వీఆర్ గివింగ్ అప్ ట్రూత్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మిథ్యా.
1: దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మభావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
0: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ యు ఆర్ డెవలపింగ్ ఈగో ఇన్.
1: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
1: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ వన్ సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్లీ
1: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త కర్మ క్రియ ఈ మూడుకును ఉంటుంటాయి.
0: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
1: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు. కర్మ
0: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
1: చేసేవాడు తానే.
0: హీఈస్ ద డూయర్.
1: చేయించేవాడు తానే.
0: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
1: చేయింపబడినది తానే.
0: He is the act which is being done.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
1: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్ వెన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజంట్.
1: ఈ చైతన్యమునే మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైనటువంటి మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ, సచ్ అ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
1: దాని ఇది దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
0: దిస్ philosophers began their showing one as the reflection of the other.
1: దీనిని వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పారలన్స్ దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆస్తి భాతి ప్రియం.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ది సేమ్.
1: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది ఆస్తి, ఇది సత్.
0: హియర్ ఈస్ ద టంబ్లర్, దిస్ ఇస్ ఆస్తి, దిస్ ఇస్ ట్రూత్.
1: అయితే చిత్ అంటే ఏమిటి? దానిని గోచరింప అది మనం చూస్తున్నాము.
0: వాట్ డు యు మీన్ బై చిత్?
1: చూడటమే కాకుండా ఇది టంబ్లర్ అని మనం తెలుసుకున్నాము.
0: ఐఎమ్ సీయింగ్ దిస్ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ టంబ్లర్.
1: ఇంకా ఆనందం అంటే ఏమిటి? దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: వాట్ డు యు మీన్ బై ఆనంద? ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.
1: ఈ సత్తు చిత్తు ఆనందం మూడైంది, ఇది లేదే ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్. Is it really
1: ఈ సత్తు ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపజేయునది ఒక్కటే.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ and it is shining as, and that also is one, and it is experience, that is also the same thing.
1: Kanuka oke dani yendu manam anekamainatundi yokka bhramtulu cheta anekatvanga dani anubhavinchi aneka roopanamamulu kalpistunnam.
0: There is only one. By delusion we are experiencing that one as many and feeling that we are experiencing many.
1: Kanuka ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Therefore it is necessary to realize when we say that ఆత్మతత్వ, this is the principle of unity which is underlying everything.
1: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
0: This ఆత్మ does not have form.
1: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
0: ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ మెనీ ఫార్మ్స్.
1: గాలి ఉంది.
0: హియర్ ఈస్
1: ఎయిర్. దీనికి ఏమి రూపం?
0: వాట్ ఫార్మ్ డస్ ఎయిర్ హ్యావ్?
1: రూపము లేనంత మాత్రమే గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్, కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
1: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
0: బట్ విచ్ ఎవర్ container this air enters in, that form it gets.
1: Balloon lo cheripothe adi balloon roopanga dharistundi.
0: When air enters into balloon it takes the form of
1: balloon. Football lo cherite football roopanga pothundi.
0: When it enters into a football its form is the
1: ball. Talakinda pettukuneetundi oka pillow roopamlo poi cherite pillow ga kanipistundi.
0: When air enters into a pillow its form is that of a pillow.
1: Kani deeniki oka roopam ledu.
0: But air doesn't have a form.
1: అయితే గుణము మాత్రం ఉంటుంది.
0: బట్ ఇట్ హాస్ ఎ క్వాలిటీ.
1: అదే చైతన్య గుణం.
0: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ చైతన్య హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా, అర్థం చేసుకోవాలనుకున్నా, దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియస్నెస్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం.
0: ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ దిస్ కాన్షియస్నెస్ ఇట్ హ్యాస్ టు బి రిడ్యూస్ టు కాన్షియన్స్
1: అనగా విట్నెస్.
0: దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ విట్నెస్.
1: దీనిని అవేర్నెస్ అని.
0: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
1: సాక్ష్యము అని.
0: This is also called again witness. Saksha.
1: Aithe deeniki oka sakshyam undi. Ee sakshyaniki mari edaina okati aadharam kavali kada.
0: Even for this witness there must be some basis.
1: Dani vallane ee conscience nunchi kudanu conscious vachesindi.
0: From this conscience conscious has come.
1: Consciousness, conscience, conscious. Ee moodinti yokka tattamu moodu gunamuluga maaripothu vachayi.
0: Consciousness, conscience and conscious are the three entities which have got
1: conscious three qualities. Conscious and the senses to kudinatvante.
0: Conscious is associated with senses.
1: Conscience and the manas to kudinatvante.
0: Conscience is associated with mind.
1: Consciousness and the atma to cheyinatvante.
0: Consciousness is associated with atma.
1: Ee moodinti yokka tattamulne loka nimittamai లోకాచరణ నిమిత్తమై లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం.
0: దీస్ త్రీ ది డివిజన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మెంట్ ఫర్ సేక్
1: ఆఫ్
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
0: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
1: హాల్ అంతా డాక్టర్స్ ఉంటుంటారు.
0: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
1: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
0: But the word to describe them is doctors.
1: Kani okkoka doctor ENT doctor okadu kavachunu, bones doctor okadu kavachunu, blood doctor okadu kavachunu, inka aneka rakamulaintundi ee vidividiga adanni desha dehanni bhagamulu chesi vicharana chesinatundi vyaktuluga roopondavachu.
0: There may be different doctors who have specialized in different parts and limbs of the body.
1: Okadu bones specialist chesintadu.
0: There is one bone specialist.
1: ఇంకోడు కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు.
0: There is a
1: heart special చేసి ఉంటాడు.
0: There is another who has specialized with reference to kidney.
1: ఇవన్నీ కూడా ఒక్క దేహంలో ఉండినటువంటి దాని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ని పేరు పొందారు.
0: ఈచ్ వన్ హ్యాస్ స్పెషలైజ్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఆల్దో దేర్ ఇస్ ఓన్లీ వన్ బాడీ, దిస్ ఈస్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏ ఓన్లీ
1: బెనిఫిట్. అందరూ డాక్టర్స్.
0: బట్ బేసికలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్.
1: అదే విధంగానే అందరూ ఆత్మస్వరూపులే.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ఆఫ్ అస్ ఆర్
1: జీవనోపాధి నిమిత్తమై ఒకటి ఉద్యోగం చేయవచ్చును.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ ఏ లైవ్లీహుడ్ వన్ మే
1: ఇంకోటి కూలి పని చేయవచ్చును.
0: వన్ మే బి వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్, వన్ మే బి ఏ లేబర్.
1: ఇంకోటి వ్యాపారం చేయవచ్చును.
0: వన్ మే క్యారీ ఆన్ బిజినెస్.
1: ఇంకోటి వ్యవసాయం చేయవచ్చును.
0: వన్ మే అండర్టేక్ కల్టివేషన్.
1: ఈ యొక్క జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివే కానీ శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది నేమ్స్ విచ్ వన్ హెస్ గాట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్స్ విచ్ పర్ఫార్మ్స్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ నేమ్ గివెన్ టు ఈచ్ ఇండివిజువల్.
1: అదే విధంగానే ఆత్మ అనేటువంటిది సర్వుల యందు ఒక్కటే ఉండినప్పటికి ఆయా శరీరం యొక్క అభిమానమును పురస్కరించుకుని ఆ సుఖ దుఃఖములు అందుకుంటున్నారు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ ఇన్ ఆల్ ది బాడీస్, బట్ డిపెండింగ్ అపాన్ దట్ పర్టికులర్ బాడీ అండ్ ది యాక్షన్ ఇట్ పర్ఫార్మ్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఒక ప్లేన్ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది.
0: There was an accident in a particular place.
1: ఆ ప్లేన్ లోనే నిజంగా మనవారు ఉన్నారంటే ఇంక చెప్పనక్కర్లేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం.
0: ఇఫ్ వన్ కమ్స్ టు నో దట్ హిజ్ ఓన్ పీపుల్ ఆర్ ఇన్ దట్ ప్లేన్ వెన్ ది యాక్సిడెంట్ హస్ టేకన్ ప్లేస్,
1: నిజంగా ఆ ప్లేన్ లోనే మనవారెవరు లేకుండా పోయినప్పుడు ఎట్లా జరిగిందట, ఏమి జరిగిందంట, ఎంతమంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
0: If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information.
1: Kanukane, idi naadi aneetvanti yokka bhavam lekapovatam chetane manamanta information lopala pothunnam.
0: As we do not have the feeling that these are mine, you go in for information.
1: Andari endu unnatvanti yokka tattam okkate anukunnappudu neevu information lo digavu, transformation lo vastavu.
0: If you know that there is only one atma which is existing in everyone, you don't get yourself interested in information. You want transformation then.
1: కనుక ఆత్మ భావము అనేటువంటిది ఏకంగా మనం భావించాలి.
0: Therefore we should have that unity.
1: ఉన్నది ఒకటే, ఒకటే, అన్యము లేదు.
0: There is only one thing and one thing alone.
1: అయితే
0: the second thing
1: doesn't exist. మనస్సు, దేహము ఇవన్నీ ఉండినంత వరకు కూడాను ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం.
0: బట్ యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ ఎ మైండ్ అండ్ ఎ బాడీ అండ్ అదర్ థింగ్స్,
1: కష్టము కష్టం అని చెప్పండి, నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కర్తం కాదు.
0: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
1: కష్టమైనప్పటికి మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్ టు రియలైజ్ ది రియల్ నేచర్.
1: మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాము.
0: వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ చారియట్.
1: గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాల గురించి గుర్తించాము.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ సెన్సెస్ ఆర్ లైక్ హార్సెస్.
1: పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాము.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది మైండ్ ఈజ్ లైక్ ది రెయిన్.
1: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాము.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ this charioteer is intelligence.
1: Aithe ee rathamu, ee gurramulu, ee paggamulu, ee sarathi deni nimittam ayyerpadnai.
0: For whose sake have all these things come into existence like chariot?
1: Yajamani.
0: There is a owner for this.
1: Aa yajamani anetundi vaadu indulo aatma swaroopudai untunnadu.
0: That master is aatma residing in this heart.
1: Kanukune ekoo vasi సర్వభూతాంతరాత్మ, ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని యందు సర్వభూతములు యందు కూడాను నివసిస్తున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీఈస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్
1: బీయింగ్స్. అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
0: వెన్ యూ సే ఇట్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్, డస్ ఇట్ హ్యావ్ లైఫ్?
1: భూతం అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక.
0: When you say this bhutam, the word is used, it is a conglomeration of
1: bhutam
0: this
1: jadamule.
0: These are all qualities only.
1: Ee jadamule yokka dinine bhutam ani peru pettu vacharu.
0: These are all inert and they are called as bhutam.
1: Ee bhutam ante inkoka artham kuda untundadi, pichachamu ani.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్
1: పెనుభూతంగా ఉంటుండదన్నారు. అనగా ఏమిటి? విడువలైనటువంటి ఒక దయ్యంగా ఉంటుండదని.
0: దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డెవిల్.
1: ఈ భూతములన్నీ కూడా మనకు ఒక పిచాచములే.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెన్సెస్.
1: ఇవి మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ గివింగ్ అస్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్.
1: కనుక వీటి యొక్క సత్యస్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
0: Therefore it is necessary to come across people who can make us realize the real nature.
1: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
0: Feeling its principle and conduct ourselves properly.
1: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
0: Don't think, don't consider that you are doing it. Don't accept this. Do your
1: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తత్వంలో నువ్వు తిరగద్దు.
0: Do not also indulge that you should get
1: ఈ కర్తృత్వ భక్తత్వాన్ని మనం దూరంగా ఉంచి కర్తవ్యాన్ని ఆచరించాలి.
0: Give up doership, give up enjoyership and undertake that as a duty.
1: ఈ కర్తవ్యం యోగం ఉచ్యతే, ఇదే నా యొక్క యోగం.
0: This duty is the real yoga.
1: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
1: కానీ ఈ యోగము లేకపోవడం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
0: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
1: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
0: We have to carefully analyze and understand the mental activity.
1: ఇది ఎక్కడి నుంచి పుడుతుండాలి?
0: From where does this mind come?
1: ఇది చేసే పని ఏమిటి?
0: What does it do?
1: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
0: Why should we follow?
1: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result of all this?
1: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండదా, లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండదా?
0: Does it bind us or does it liberate us?
1: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనకే తీసుకుని పోతుండాలి.
0: ఇవి గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్
1: మారుతున్నాం.
0: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
1: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా

0: ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
1: Therefore, it is not possible to understand the principle of Atma in any other way.
0: ఈ నాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
1: As we have lost this sense of unity, this has manifested itself in the form of all the differences, jealousies, quarrels, conflicts, strife, grief, and every problem in the world.
0: Kanuka manamu samattamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: Therefore, we have to develop the love which brings about equality in us.
0: Ee naadu manam chadiveetundi chadulu yokka gnanam emiti?
1: What is the knowledge which you are going to gain by the type of studies which you have undertaken?
0: Idi nijamainatundi gnanama?
1: Is it a real knowledge?
0: Kaadu kaadu.
1: Certainly not.
0: Idi అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
1: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: మనం అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
1: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ? It is between one consciousness, another type.
0: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికి అర్థం కాదు.
1: It is difficult for all people to understand.
0: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
1: It is something like a state in between, a state of awakening and deep sleep.
0: అయితే జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి తెలియదు.
1: What is the state between waking state and deep sleep state? No one really knows.
0: జాగ్రత్తగా ఉండినట్టు ఉంటుంటాము, తిరిగి కన్ను మూతబడిపోదు.
1: You are thinking that you are really awake, but you start sleeping.
0: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
1: But yogis have recognized that real state.
0: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైన ఆత్మతత్వం అన్నారు.
1: That particular state which comes between waking and
0: sleep. జాగ్రత్త రజోగుణము నిద్ర తమోగుణము రెండింటికి మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం.
1: State of waking is రజోగుణ, sleep is associated with తమోగుణ. In between these two comes సత్వగుణ, and that has to be experienced.
0: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
1: If you want to realize the principle of Atma, you should have knowledge of Atma.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Vrindavan.

సాయిరామ్ డియర్ లిసనర్స్, డు బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వర హ్యావ్ స్పెసిఫిక్ ఫార్మ్స్? వాట్ డస్ దిస్ హోలీ ట్రినిటీ యాక్చువల్లీ రిప్రజెంట్? భగవాన్ బాబా స్పీక్స్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద హోలీ ట్రినిటీ ఇన్ టుడేస్ డిస్కోర్స్. లెట్ అస్ నౌ లిసన్ టు ద డివైన్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ అ డిస్కోర్స్ దట్ భగవాన్ బాబా డెలివర్డ్ ఆన్ 16th of May 2000 during the summer course in Indian culture and spirituality in Vrindavan, Bangalore.

0: చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి సత్య సంకల్పముల చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట. చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamula cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy
0: సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ సాయి విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అనంతమైన ఈ జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అగ్రగణ్యుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: విలువైనటువంటిది.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది?
1: Where from it got its value?
0: Kevalamu ee dehama ee aakarama kaadu kaadu.
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: Manava dehamu kevalamu paancha bhautikamainatundi.
1: The human body is composed of elements.
0: ఈ పాంచభౌతికమైన దేహమునందు మలమూత్ర దుర్గంధ మాంసముతో రక్తములతో కూడినటువంటి ఈ దేహమునందు.
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ది యూరిన్ అండ్ ది ఫీకల్ మ్యాటర్.
0: ఈ దేహమే ఆత్మకు ప్రధానమైన అద్దెకొంపగా ఏర్పడుతుంది.
1: అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఇస్ ద సెంటర్ యాజ్ ఇట్ హోల్డ్స్ ది డివైన్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలాసేపు ప్రసంగము సలిపి కట్టకడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు.
1: హావింగ్ స్పోకన్ ఫర్ లాంగ్, దీపక్ ఆనంద్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ 3 questions.
0: ప్రతి అవతారమునకు కూడాను తల్లి తండ్రి ఉంటారు.
1: Every incarnation has a mother and a father.
0: కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లిదండ్రులు ఎవరు?
1: He wants to know the parents of Brahma, Vishnu and Maheshwara.
0: ఈ సత్యాన్ని ఎవరు గుర్తించుకోలేదు.
1: No one can know the truth behind this.
0: ఏ శాస్త్రం ఉపనిషత్తులు కూడాను దీన్ని వర్ణించలేదు.
1: No sacred epic or text.
0: ఏ గ్రంథం కూడా దీనిని రచించలేదు.
1: నో బుక్ ఈస్ ఎవర్ రిటన్ ఆన్ దిస్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ, దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ.
0: కేవలం వీరు గుణస్వరూపులే.
1: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్.
0: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు.
1: They move from top to toe in every human body in the form of attributes.
0: Guna pravartana chetane మానవ దేహమును ఆశ్రయించి ఈ దేహమునుండే సమస్త కర్మలు కూడాను సాగిస్తూ వస్తున్నారు.
1: These three are in the body in the form of attributes manifest and express out by way of their conduct and perform actions thereby.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand the divinity in him.
0: అలాంటి తన మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
1: He is not able to understand his human quality to begin with. How do you expect him to know the divinity?
0: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: In the first instance, we have to know the Trinity. Brahma, Vishnu, Maheshwara represent the qualities, attributes.
0: Isha vasyam midam jagattu.
1: The entire universe is full of divinity.
0: Bhagavantudu sarvabhuta nideyudu.
1: God dwells in all of the beings.
0: Sarvabhuta antaratma.
1: He is the indweller of all of the creatures.
0: Aite ee atmaku శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
1: Shrutis, the texts have given a name to this indwelling spirit in every body.
0: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
1: In fact, every body has got the heart.
0: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
1: The heart present in every body, the Veda calls it as Atma, the spirit.
0: ఇట్టి ఆత్మ అనే హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది మనస్సు.
1: Mind is born to this spirit.
0: కనుకని ఈ మనసునే విష్ణు స్వరూపుడు అన్నారు.
1: విష్ణు సింబలైజెస్ ద మైండ్.
0: విశ్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ విష్ణు.
0: మనసు కూడా అట్టిదే. మనోమూలం మిదం జగత్.
1: The mind spreads, it expands, so expansive.
0: కాబట్టి ఈ మనసు ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
1: What is the origin for this mind?
0: ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
1: It is born out of ఆత్మ.
0: ఆత్మకే ఈశ్వర అని పేరు.
1: ఆత్మ, the spirit, is called ఈశ్వర.
0: కనుక అట్టి ఈశ్వరత్వము ప్రతి వ్యక్తి యందు కూడాను ఉంటున్నది.
1: This ఈశ్వరహుడ్ is present in everyone.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర ఆత్మ dwells in all of the creatures.
0: సర్వభూతముని యందు ఉండేటువంటిది ఈశ్వరత్వమే.
1: It is the principle of ఈశ్వర present in all of the beings.
0: ఈశ్వరత్వం అనేటువంటి యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి మైండ్ అనే విష్ణువు.
1: Therefore, it is of that ఈశ్వరహుడ్, the ఆత్మ, the మైండ్, విష్ణు is born.
0: విష్ణువు యొక్క నాభి నుండి కమలము నుండి ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ comes out of the navel and the lotus of Vishnu.
0: Vishnu yokka nabhi kamalam nundi udbhavinchinatundi vaadu Brahma.
1: Brahma is born out of the navel and the lotus of Vishnu.
0: Ee Brahmane vak swaroopudu.
1: Brahma is the presiding deity of the faculty of speech.
0: Kanukone itanni varnistu vacharu.
1: That's how the narration goes.
0: Shabda brahmamai.
1: The sound.
0: చరాచరమయీ.
1: ద మొటిలిటీ.
0: జ్యోతిర్మయీ.
1: లైట్.
0: వాంగ్మయీ.
1: ద స్పీచ్.
0: నిత్యానందమయీ.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరాత్పరమయీ.
1: ద సుప్రీం.
0: మాయామయీ.
1: ఆఫ్ ఇల్యూషన్. ద వన్ ఆఫ్ వెల్త్.
0: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
1: దీస్ రిలేట్ టు బ్రహ్మన్.
0: శబ్ద బ్రహ్మమయీ.
1: To begin with, Shabda Brahmai, the sound.
0: Anaga vak swaroopude Brahma.
1: Brahma represents the very speech or the thought.
0: Mano swaroopude Vishnu.
1: Vishnu represents the mind.
0: Atma swaroopude Shivudu.
1: Shiva is Atma or the spirit.
0: Atma, Manasu, Vaku. Ee moodinti yokka avinabhava sambandhame divyatvamainatundi atmatattvam.
1: The divinity has got the combination of these three principles. One, the spirit, the atma. The second, the mind. And the third, the faculty of speech-making.
0: Avinabhava sambandhamu anyonyasriyamu.
1: They are interdependent and intimately related.
0: Kabatti gunaswarupude prati manavuni yandu kudanu Brahma, Vishnu, Maheshwarulu తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.
1: లైక్ వైజ్ ద ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ బై
0: మానవ ఆకారమే వారి ఆకారము.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డూ హ్యావ్ ద ఫార్మ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు.
1: దే డోంట్ హ్యావ్ సెపరేట్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఆత్మకి ఎట్టి ఆకారము?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్?
0: ఇది ఏ చైతన్య స్వరూపము?
1: దిస్ ఈస్ వన్ ఆఫ్ అవేర్నెస్,
0: కాన్షియస్నెస్.
1: దట్ ఈస్ వన్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
1: దిస్ కాన్షియస్నెస్ రిప్రజెంటింగ్ ఈశ్వర హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
1: ఈశ్వర రిప్రజెంట్స్ దిస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
1: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఎమనేటెడ్.
0: అది మైండ్
1: దట్ ఇస్ ద మైండ్.
0: ఆ మైండ్ నుంచి వాక్స్వరూపుడైపోయి కాన్షియస్ అనేటువంటి వాక్స్వరూపుడైనాడు.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ఇస్ బాండ్ దిస్ టాక్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనేక పర్యాయాలు నేను కూడా చెప్తుంటాను. ది వన్ యూ థింక్ యు ఆర్,
1: భగవాన్ టెల్స్ us repeatedly, ది వన్ యూ థింక్ యు ఆర్,
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్,
0: ది వన్ యు రియలీ ఆర్,
1: ది వన్ యు రియలీ ఆర్.
0: ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణు స్వరూపులు.
1: దీస్ త్రీ స్టాండ్ ఫార్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక బ్రహ్మ అనేవాడు వాక్ స్వరూపుడు.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ద టాక్ ఆర్ స్పీచ్.
0: విష్ణు అనేటువంటిది మనోస్వరూపుడు.
1: విష్ణు స్టాండ్స్ ఫర్ ద మైండ్.
0: విష్ణుకు ఉన్నటువంటి సర్వవ్యాపకత్వం కూడాను మనసుకుంటున్నది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ఇస్ ది
0: విష్ణు సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
1: విష్ణు రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్.
0: మనసు కూడాను అంతే.
1: సో ఆల్సో ద మైండ్.
0: మనోమూలం విధం జగత్.
1: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
0: ఏ క్షణమైందైనా, ఏ ప్రదేశమునందైనా, ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
1: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఈ మూడు కూడా లొంగునవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్ సెల్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: ఇతని ఆకారములకు కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితమైనటువంటిది లేదు.
1: యూ కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫార్మ్.
0: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కాబట్టి ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
1: హీ హాజ్ నో స్పెసిఫిక్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఇంకా వాక్,
1: దెన్ ద స్పీచ్.
0: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
1: దిస్ ఇస్ ద వన్ ఆఫ్
0: సౌండ్. దీనికి కూడా ఒక పరిమితం లేదు.
1: సౌండ్ హాజ్ నో లిమిట్.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితమైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్ ఆల్ బౌండరీస్.
0: ఈ సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
1: దీస్ త్రీ ఆర్ సో ఇన్ఫినిట్ బట్ యెట్ దే ఆర్ బోర్న్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫార్మ్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్. మహత్తరమైనటువంటి యొక్క ఈ శక్తులు అణుశక్తి అయినటువంటి దేహమునందు లీనమై ఉన్నవి.
1: బీయింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైన్యూటెస్ట్ ఫార్మ్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కానీ ఈ అణువైనటువంటి యొక్క దివ్యశక్తులు బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంటున్నాయి.
1: ద డివైన్ పవర్ సో మైన్యూట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
1: యు కెనాట్ సీ ద కాస్మాస్.
0: చూస్తున్నకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారవుతారు.
1: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ ఇన్ అవర్ సెల్స్ యూ కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
0: హృదయమే ఈశ్వరుడు.
1: ద హ్యూమన్ హార్ట్ స్టాండ్ ఫర్ ఈశ్వర.
0: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కానీ దురాలోచనలకు కానీ దుర్బుద్ధులకు కానీ అవకాశం ఇవ్వకూడదు.
1: ద వన్ హూ కన్సిడర్స్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఈశ్వర విల్ నెవర్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ సెంటిమెంట్స్ బ్యాడ్ థాట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
0: అట్టి ఈశ్వరత్వాన్ని ఎంత దురుపయోగం చేస్తున్నారు మానవులు.
1: That divinity, Godhead, is misused by man.
0: హృదయం అనేటువంటి ఉండి కూడాను హృదయరహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
1: He has the heart, but his behavior is heartless.
0: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మభావంతోనే జీవించాలి.
1: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
0: ఎట్టి సంకల్పమును లేనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్, ట్రాన్సెండ్స్ థాట్.
0: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
1: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
0: ఆ వాక్కు కూడా ఎటువంటి వాక్కులు?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
0: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
1: వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ మొటిలిటీ,
0: మాయామయంతో చేరినటువంటి వాక్కు.
1: హూ ఇల్యూజివ్,
0: సీమయంతో చేరినటువంటి వాక్కు.
1: వన్ ఫుల్ ఆఫ్
0: ఇలాంటి వాక్కును బ్రహ్మస్వరూపంగా మనం భావించినప్పుడు మన వాక్కులు ఎలాంటి మృదుమధురంగా ఉంటుండాలి?
1: వెన్ వి కన్సిడర్ వర్డ్స్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్ బ్రహ్మన్, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ షుడ్ యు అటాచ్?
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: బ్రహ్మ. ఏ విధంగా మౌన వాక్కును అభివృద్ధి పరుచుకుంటూ జగత్తునంతా పరిపాలన జరుపుతున్నారో ఆ శబ్దమును మనం కూడాను మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింప చేయాలి.
1: జస్ట్ ఎస్ బ్రహ్మ take the control of the mind and the word, we should also have total control and value highly the thought flow and the word. We should have very good words to begin with.
0: మృదువైనటువంటి వాక్కులు రావాలి.
1: So sweet and soft.
0: చల్లనైనటువంటి వాక్కులు రావాలి.
1: So cool and sweet.
0: ఇది ఏ బ్రహ్మ వాక్కు?
1: That's what's called the walk of the
0: బ్రహ్మ. ఉదయంలో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
1: This is the result when we feel God Brahman in our heart.
0: ఇంకా విష్ణు.
1: Then comes Vishnu.
0: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించున్నాడు?
1: What form has he?
0: మనోస్వరూపాన్ని ధరించున్నాడు.
1: Vishnu has the form of the mind.
0: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
1: In what way? In what sanctity should we hold our mind?
0: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక మైండ్.
1: Mind is so useful, you know.
0: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
1: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైజ్.
0: విష్ణువు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
1: యు విల్ ఫైండ్ విష్ణు స్మైలింగ్ ఆల్వేస్, ఎంజాయింగ్ సుప్రీం.
0: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
1: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
0: విష్ణువును సందర్శించాలని
1: and Vishnu protects.
0: నలుగురు మహర్షులు ప్రయాణమై వెళ్లారు.
1: అండ్ ఫోర్ సేజెస్ హావ్ గాన్ టు సీ విష్ణు.
0: విష్ణువు చూడటానికి పోయినప్పుడు గౌరవంతో పోవాలి అని ప్రజల యొక్క అభిప్రాయములు.
1: ఇట్స్ అవర్ ట్రెడిషన్ దట్ వన్ షుడ్ అప్రోచ్ విష్ణు ఇన్ రెస్పెక్ట్ఫుల్ వే.
0: విజయ, సనక, సనందన ఈ నలుగురు కూడాను వెళ్లారు.
1: ద ఫోర్ జయ, విజయ, సనక, సనందన
0: వీరందరూ ఎట్ట పోయారు? చిన్న పిల్లల రూపంతో పోయారు.
1: దే వెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేబీస్.
0: పుట్టిన వారు పుట్టినట్టుగానే వెళ్లినారు విష్ణు సందర్శనం.
1: దే వెంట్ టు సీ ది లార్డ్ విష్ణు.
0: అనగా వారి ఎట్టి గుణములు లేవు,
1: నో డిఫెక్ట్,
0: ఎట్టి మానాభిమానములు లేవు,
1: నో అటాచ్మెంట్,
0: ఎట్టి పరిస్థితి ఎందుకు మార్పు లేదు.
1: దే ఆర్ చేంజ్ దిస్ అండర్ ఇన్
0: సర్కంస్టాన్సెస్. వారు కూడాను విష్ణు సందర్శనం కోసం వెళ్లారు.
1: ఆల్ ఫోర్ కిడ్స్ హావ్ గాన్ టు సీ విష్ణు.
0: పవిత్రమైనటువంటి మనస్సు సందేశం కోసం వెళ్లారు.
1: హియర్ వీ షుడ్ నో దే హావ్ గాట్ ది సెకండ్ మైండ్.
0: మంచి మనసు కలవాడే మహావిష్ణువు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మహావిష్ణు.
0: మంచి మనసు కలవాడే మానవుడు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మానవ, హ్యూమన్ బీయింగ్.
0: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
1: హూ హ్యాస్ సచ్ ఎ గుడ్ మైండ్?
0: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉండటం చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
1: Since Vishnu has got that soft and cool and sweet mind,
0: volunteers madri akkada kuda iddaru dwarapalakulu unnaru.
1: Just as we have volunteers here, there are two volunteers there at the board of Vishnu.
0: Aa volunteers addu chesaru.
1: The volunteers objected.
0: Bhagavantun daggariki vellesa samayalo meer ee vidhanga velladaniki veelu kaadu.
1: When we want to see God, well, you can't object us like that.
0: Ani varito vaadanalu prarambhincharu.
1: They argued with the volunteers.
0: Bhagavantudu nirmanudu, nischaludu, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
1: గాడ్ ఈస్ ప్యూర్, అన్సలీడ్, అట్రిబ్యూట్లెస్. యూ షుడ్ ఆల్సో బి లైక్ దట్ సో యాస్ టు డిజర్వ్ హిస్ దర్శన్.
0: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
1: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
0: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
1: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
0: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
1: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
0: కానీ ఏమైనా శపించుకోని
1: విష్ణు
0: సందర్శనం మాకు కావాలి.
1: ఈ
0: శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ us.
0: వెళ్లి విష్ణుకు నమస్కరించి అనగా మనసును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
1: దే హ్యాడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ గుడ్ మైండ్.
0: అప్పుడు ఓ మనసా, అనగా విష్ణువును మనసా అని అడ్రస్ చేశారు.
1: అండ్ దే అడ్రస్ విష్ణు దిస్ వే, ఓ మైండ్
0: మాకతి ఏమిటి,
1: వాట్ విల్ హ్యాపన్ టు అస్,
0: మాకు మీ మృదుమధురమైనటువంటి ఒక దర్శనమే మాకు ప్రాప్తించాలి.
1: We should see you anywhere.
0: అన్య కోరికలు మా యందు లేవు.
1: We don't have any.
0: అన్య అభిష్టములు మా యందు లేవు.
1: We don't have any desire.
0: మీ దర్శనమే మా యొక్క ఆనందము.
1: But we should see you there by
0: your place. మీ దర్శనమే మా యొక్క ఆహారము.
1: That's our very basic food.
0: మీ సంభాషణే మా యొక్క శ్వాస.
1: Conversation is శ్వాస, the breath.
0: కొనుకొని మీ దర్శన స్పర్శన సంభాషణను మాకు లభ్యం కావాలి.
1: We should certainly earn the gift of your darshan and conversation.
0: ఆ చంటి బిడ్డలుగా ఉండినటువంటి ఒక ఆ ఋషులను అనుగ్రహించి,
1: the sages who came there in the form of kids were blessed. And then he called
0: ద్వారపాలకులారా
1: and told them,
0: మీరు ఈ విధంగా శాపించడానికి మార్గం లేదు.
1: Volunteers
0: శపించారు.
1: And they too cursed you.
0: మీరు కూడా రాక్షసునే జన్మించాలి.
1: You also going to be born as demons.
0: అయితే మీరు ప్రార్థన చేత, నా యొక్క అనుగ్రహం చేత మీరు త్వరలోపల మీరు తిరిగి నా సన్నిధికి వచ్చేటువంటి మార్గం ఉన్నది.
1: However, by constant incessant prayer and by my mercy, you'll come back to me.
0: శిశువు యొక్క శాపాన్ని ఏమాత్రం కూడా మార్చటకు వీలు కాదు.
1: The curse given cannot be changed.
0: శిశువు మానస సంచారులు.
1: And in fact, Vishnu dwells in our mind.
0: మనసనగా విష్ణు యొక్క హృదయములో చేరినవాడు.
1: And Vishnu symbolizes the very mind.
0: మనోసంచారులనగా విష్ణుతోనే జీవించేటువంటి వారు.
1: The mind moves all over, that is Vishnu aspect.
0: మీ మానస సంచారి.
1: Oh, you move in the minds of sages.
0: మేము రాక్షసులుగా పుడితే మీకు దూరం అయిపోతాం కదా
1: అన్నారు. If we are born as demons, we will be distanced from you. They felt so sad about it.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: నాయన, వారు ఇచ్చిన ప్రకారం శాపంతో 9 సంవత్సరములు మీరు రాక్షసులుగా బ్రతించాలి.
1: Because of the consequence of the curse given to you, you will live as demons for 9 years.
0: ఒకవేళ నాకు దూరం అయిపోయి మీరు పరితపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
1: If you cannot bear the pangs of separation from me by meditating, praying to me for 3 years in absolute rivalry, you will come to me.
0: దైవం యొక్క ఆరాధనలే.
1: And every form of word is worship.
0: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత 9 సంవత్సరములు ఉండవచ్చును.
1: As you think of me constantly, you can live for 9 years.
0: నన్ను దూషించడం చేత 3 జన్మం లోపలే కడతేరవచ్చును.
1: Constantly criticizing me all through, you can reach me in 3 years time.
0: దూషణభూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు. మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
1: We don't want praise or blame. We want proximity.
0: దూషణైనా సరియే, మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
1: Doesn't matter even if it were to be blame, but we blame you constantly.
0: సర్వకాలేషు సర్వత్ర హరిదూషణం.
1: At all the time, every place, we blame you, God.
0: ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు భగవంతుని దూషించటము.
1: ఎనీ మ్యాటర్ డజంట్ మ్యాటర్ హౌ సిల్లీ ఇట్ ఇస్, వి బ్లేమ్ గాడ్.
0: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
1: బై బ్లేమింగ్ గాడ్ కన్స్టెంట్లీ దే ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద కర్సెస్ గివెన్ బై దోస్ సేజెస్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
1: What are the changes you find because of praise and blame?
0: ఏమీ మార్పు లేదు.
1: No change.
0: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
1: Sometimes you also blame God.
0: Chitta chora Yesoda ke baal, Navanita chora Gopal. Chitta chorudu antaru.
1: You say, oh God, you have stolen my mind.
0: Adi dushana kada?
1: Is it not a blame?
0: Adhe matamto chepte, hey gadidonga antaru.
1: And if you are to say in a harsh way, you are a big thief.
0: Gadidonga ante Krishnu yokka bhaktulandaru kuda Krishnu gadidonga annadani.
1: But if you say so, you are a big thief, the devotees of Vishnu will fight with you.
0: కాని అదే సంగీత సాహిత్యంతో కూడినటువంటి రీతిగా చిత్త చోర యశోదకే నవనీత చోర గోపాల్ అంటే మీరు కూడా తాళం వేస్తారు.
1: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh, the son of Yashoda, you are a big thief, you also join in chorus, then everything will go now.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
1: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
0: అది ఏదో ఒక శాపరహితమైనటువంటి ఒక మార్గము.
1: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ది కర్స్.
0: కనుకనే ఈ జై విజయులు కూడాను 3 జన్మముల లోపల కడతీర్చుకున్నారు.
1: సో జై విజయ టుక్ 3 బర్త్స్.
0: అది కూడాను మనసు యొక్క
1: ప్రభావం.
0: విష్ణు అనగా మనోస్వరూపుడే.
1: విష్ణు టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: శంఖ చక్ర గదాధారి కాదు.
1: నాట్ ద వన్ హ్యావింగ్ ద వీల్ అండ్ ద కాన్సెప్ట్
0: మరే పిక్చర్ వాళ్ళంతా దీన్ని అంతా ధరిస్తూ వచ్చారు.
1: దాట్ ఈస్ ఆల్ ది ఇమాజినేషన్ ఆఫ్ ద పెయింటర్.
0: మనోస్వరూపుడే విష్ణువు.
1: విష్ణు రిప్రజెంట్స్ ద మైండ్.
0: అందుకోసం నేను అప్పుడప్పుడు అంటుంటాను,
1: భగవాన్ టెల్స్ us time and again,
0: నేను డైమండ్ రింగ్ ఇచ్చినప్పుడు డై మైండ్ అంటుంటాను.
1: దెన్ భగవాన్ gives the beautiful gift of diamond,
0: he says,
1: it means let the mind be annihilated, withdrawn.
0: అనగా ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండనటువంటి మనసు పోయి,
1: you should have leave give up the
0: దైవత్వంతో ఉండనటువంటి మనసు నీకు ప్రాప్తించుగాక అని.
1: You should sacrifice the human mind and attain the divine mind.
0: అనగా ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
1: Therefore the mind present in every human being represents Vishnu.
0: ప్రతి మానవుని ఎందుకు ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మస్వరూపము.
1: ఎవ్రీ వర్డ్ దట్ ఎ మ్యాన్ అటర్స్ సింబలైజెస్ బ్రహ్మ.
0: కనుక మన యొక్క వర్డ్స్ అంటప్పుడు దురుపయోగం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ అవర్ వర్డ్స్.
0: దీనికి ప్రాచీన పురుషులందరూ కూడా మౌనము అని వహిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: మాట్లాడటం చేత అధిక భాషలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
1: By talking too much excessive talk, you may be tempted to speak lies.
0: Adika bhashala cheta parlo noppinchina varamavutamo emo.
1: Too much of talk sometimes may hurt others.
0: Adika matala cheta udregam aavirbhavinchi aa udregam cheta tappu padamulu prarambhamavutayo emo.
1: By talking too much it might lead to agitations and misdeeds.
0: Kanuka mounam vahistam annaru.
1: Therefore they observed deep silence.
0: Mounam anaga emi vaagbandhana mounam kaadu.
1: Not merely keeping the lips tight. It not merely withholding the thought.
0: Sankalpamle lekunda undali.
1: One should be thoughtless.
0: Adi anaati maharishulu aneka rakamga tirigaru.
1: That's how they moved about in
0: the world. Ee manasu anaga emti? Sankalpamle oka swaroopame manasu.
1: How do we take it today? The mind is bundle of thoughts.
0: Idi emti?
1: What is this?
0: Batta.
1: This is a cloth.
0: Idi batta kaadu.
1: Not so.
0: Bundle of thoughts.
1: It's bundle of threads.
0: ఈ థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: నాట్ థ్రెడ్స్ ఈవెన్, ఇట్స్ కాటన్.
0: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేరంటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
1: సో ద థ్రెడ్స్ ఇంటర్లీ వోవెన్ కాన్స్టిట్యూట్ ద క్లాత్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద క్లాత్ యూ షుడ్ రిమూవ్ ద థ్రెడ్స్ వన్ బై వన్.
0: కనుక మన ఎందుంటున్నటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ ద థాట్స్ విత్ ఇన్ us has come out manifest by their words, we should cut short our speech.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
1: అండ్ హెన్స్ భగవాన్ సేస్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
0: మనము తక్కువ మాట్లాడాలి.
1: We should talk less.
0: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
1: Then you can enjoy the principle of Brahman.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బ్రహ్మ అనగా వాక్కే.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
0: విష్ణు అనగా మనస్సే.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఈశ్వరుడు అనగా హృదయమే.
1: ఈశ్వర ఇస్ హార్ట్.
0: హృదయము ఉన్నది మనకు.
1: వి హావ్ ద హార్ట్.
0: మనసు ఉన్నది.
1: వి హావ్ ద మైండ్.
0: వాక్కు ఉన్నది.
1: అండ్ వి హావ్
0: నీవే విష్ణు బ్రహ్మ స్వరూపాన్ని.
1: దే రిప్రజెంట్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్.
0: ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ మ్యాన్,
0: త్రిమూర్తి స్వరూపుడే.
1: రిప్రజెంట్ దిస్ ట్రీ.
0: కనుకనే త్రిగుణములు అతని యందు ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రీ
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఐడ్ గాడ్ అండ్ విచ్ హెస్ గాట్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుండాలి.
1: అండ్ ఈశ్వర హ్యాస్ త్రీ ఐస్.
0: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ త్రీ ఐస్.
0: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
1: దే వాంట్ టు చెక్ వెదర్ దే హావ్ ద థర్డ్ ఐ ఆర్ నాట్. ఇస్ నాట్ సో.
0: పాస్ట్ జరిగిపోయిన దాన్ని చూడగలవు.
1: పాస్ట్ యు కెన్ నో.
0: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు.
1: ప్రెసెంట్ యు కెన్ విజువలైజ్.
0: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు.
1: ఫ్యూచర్ యు కెనాట్ సీ.
0: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము.
1: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ.
0: నీవు నిజముగా పాస్ట్ ప్రెసెంట్ నువ్వు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి.
1: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఎప్పుడు చూసినా గానీ ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్
1: ఈస్ బాదర్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
0: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు.
1: హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్.
0: వాట్ అబౌట్ మై ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ను
1: చింతిస్తుంటాడు.
0: ఈ ఫ్యూచర్ ను పాస్ట్ ను చింతించడం చేత ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు.
1: ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ ద ప్రెజెంట్.
0: కానీ ప్రెజెంట్ అనేటువంటిది పాస్ట్ నుంచి వచ్చినటువంటిదే.
1: ద ప్రెజెంట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్.
0: ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్.
1: ద ప్రెజెంట్ విల్ గివ్ ఈల్డ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్.
0: కాబట్టి ఫ్యూచర్ పాస్ట్ రెండు కూడా ప్రెజెంట్ లోనే ఉంటున్నాయి.
1: ద ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్రెజెంట్.
0: ఈ సత్యాన్ని మానవులు ఎవరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్
0: టు నో ది ఫ్యూచర్ ఎట్లా వస్తుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: నువ్వు ప్రెజెంట్ ను సరైన రీతిలో వినియోగించు.
1: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద ప్రెజెంట్.
0: ఆ ప్రెజెంట్ నీవు చాలా ఆనందంగా యూజిస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది.
1: ఇఫ్ యు ఎంజాయ్ ద ప్రెజెంట్ జాయ్ఫుల్లీ యు విల్ హావ్ ద రిజల్ట్ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రెజెంట్.
1: ద ప్రెజెంట్ ట్రీ ఇస్ నథింగ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది సీడ్ ఆఫ్ ద పాస్ట్.
0: ఈ ప్రెజెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్.
1: ప్రెజెంట్ ఈస్ ద సీడ్ దట్ స్ప్రౌట్స్ అప్ ఇంటూ ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్.
0: ఫ్యూచర్ అనేటువంటి ట్రీ, పాస్ట్ అనేటువంటి ట్రీ, ప్రెజెంట్ అనే సీడ్ లో ఉంటుండాలి.
1: సో ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్, ద ట్రీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్.
0: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది?
1: హౌ డు యు ఫైండ్ ద ట్రీ విదిన్ ద సీడ్?
0: చిన్న మొక్క మాదిరి ఉంటున్నది.
1: ఇట్స్ సో టెండర్ విదిన్ ద సీడ్.
0: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది.
1: ద సీడ్ జర్మినేట్స్,
0: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది. కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ప్రెజెంట్ లోనే ఇమిడి ఉంటుంది.
1: ది ఎంటైర్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద ప్రెజెంట్.
0: కనుక నీ వాక్ను పవిత్రమైన రీతిగా పెట్టుకో.
1: సో వీ షుడ్ మేక్ అవర్ టాక్ సేక్రెడ్.
0: ప్రెజెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్ను.
1: ఇన్ ద ప్రెజెంట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ టాక్.
0: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచి మనసును కలిగి ఉంటుంది.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ యూ షుడ్ హావ్ ఎ గుడ్ మైండ్.
0: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు?
1: బ్రహ్మ వేర్ డస్ హీ కమ్?
0: వాక్ శబ్ద స్వరూపుడు.
1: ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్.
0: ఆ వాక్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్?
0: విష్ణువు నుంచినే వచ్చింది.
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ విష్ణు.
0: విష్ణువు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండినే బ్రహ్మ ఆవిర్భవించాడు.
1: ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణువు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది.
1: అండ్ వెన్ యూ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు యూ విల్ హ్యావ్ ప్యూర్ టాక్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ ద ట్రినిటీ.
0: త్రిమూర్తాత్మక స్వరూపులే.
1: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్.
0: త్రిగుణ స్వరూపులే.
1: యు హావ్ ద ఫామ్ ఆఫ్ ద క్రియేటివ్
0: స్వరూపులే.
1: అండ్ యు రిప్రజెంట్ దెం.
0: నేత్ర స్వరూపులే.
1: యు రిప్రజెంట్
0: స్వరూపులే.
1: అండ్ యు సింబలైజ్ ది క్రియేటివ్.
0: సిద్ధాకారం.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ దేర్.
0: ఒకానొక సమయం లోపల చిన్న కథ.
1: ఎ స్మాల్ స్టోరీ. పార్వతి
0: ఈశ్వరుని దగ్గరకు వచ్చి, ఈశ్వరా, దినదిన ఊరూరు తిరుపమెత్తుట కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: పార్వతి క్వశ్చన్ శివ. యు మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యూ డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ టైం.
0: దినదినము ఊరు తిరుగుచుండుట కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: యు మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్ బట్
0: కొలలో తిరగవలే కాని తలదాచుకుని దోశడు కొంపలేదే.
1: And you move about everywhere, we don't have residence to reside.
0: ఇట్టి నీకా ప్రభు నేను ఎట్టు చేతువని.
1: How can I live with you with such a life?
0: ఒక ఇల్లు లేదు.
1: I don't have residence.
0: ఒక షీట్ అయినా లేదు.
1: I don't have anything.
0: వర్షం వస్తే తడచడానికి కాపాడుకోవడానికి కూడా ఒక షీట్ లేదు.
1: Well, we cannot protect ourselves against rain.
0: నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులంతా వస్తున్నారు.
1: And many sages come to see you.
0: కాబట్టి ఇలాంటి ఋషులకంతా కూడా ఏదో ఒక చిన్న షెడ్ కట్టేస్తే, లేకపోతే ఒక ఇల్లు కట్టించుకుంటే చాలా మనకు వారికి అందరికీ అనుకూలం అవుతుంది అన్నది.
1: పార్వతి రిక్వెస్టెడ్ శివ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యూటిఫుల్ హాల్ సో దట్ సేజెస్ కెన్ బి సీన్.
0: గృహలక్ష్మికి ఆ గృహం కావాలని ఆశ.
1: గృహలక్ష్మి ది హౌస్ వైఫ్ నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
0: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
1: ఇట్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
0: ఇల్లు కట్టాలి అన్నాడు.
1: Yes, house has to be built.
0: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర సార్,
0: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే, ఎలుకలు మనకన్నా ముందు చేరు.
1: పార్వతి, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
0: ఎలుకల రావిడికి ఏదని ఒక పిల్లి.
1: In order to arrest the rats getting in, we need a cat.
0: పిల్లి పాలకు ఒక పెయ్య వలయు.
1: And we need milk.
0: పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
1: And then we need
0: a... ఎందుకు ఇవంత మనకు?
1: We need a servant maid.
0: పిల్లే మనకు వద్దు అన్నాడు.
1: Why is all this paraphernalia? Better we don't have a house at all.
0: ఈమె కావాలని ఆయన వద్దని.
1: And she wants it and he doesn't want it.
0: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
1: That is the argument.
0: ప్రతి కుటుంబంలో కూడా yes, no, yes, no, yes, no. ఇవి జరుగుతూనే ఉంటుంది.
1: This is true in every family. Husband says yes, wife says no.
0: కట్టగడబడికి ఈశ్వర వాక్యే సిద్ధించుతుంది.
1: Finally, decision of Ishwara prevails.
0: కట్టగడపి చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
1: పార్వతి, హౌ ఎవర్ ఇన్ ఏ కూల్ వే క్వశ్చన్.
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
1: నా కోసం
0: కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తుంటారు, ఇక్కడ నిలుస్తుంటారు, నీడకుంటుందని.
1: ఆఫ్టర్ ఆల్ ద హౌస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఫర్ సేజెస్ అండ్ సెయింట్స్ దట్ కమ్ టు సీ యు.
0: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గివ్స్ ఎ షార్ట్ ఆఫ్ ఎ షెల్టర్ టు ఎవ్రీబడీ.
0: ఇప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సేస్,
0: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిగా కాదు.
1: Even if you want to begin this project, that auspicious moment is not there right now.
0: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
1: యూ మే కన్స్ట్రక్ట్ ఎ వెరీ బిగ్ మ్యాన్షన్, బట్ ద ఫైర్ గాడ్ విల్ బర్న్ యూ.
0: అది నాకు తెలుసు ఫ్యూచర్.
1: I know the future.
0: నీకేమి తెలియదు.
1: You do not know.
0: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
1: So remain silent, shut your mouth and sit down.
0: ఇప్పుడు ఆమె చెప్పింది,
1: then she says,
0: ఈశ్వర
1: సర్వశక్తులు మీలో ఉంటున్నవి. You have got all capacity.
0: సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
1: All deities are in you.
0: అగ్ని కూడాను మీ యొక్క బంటే.
1: Fire is also under your control.
0: పంచభూతములు కూడాను మీ యొక్క విలువలే.
1: All five elements are under your control.
0: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏమి చేయలేదు కదా.
1: If you will instruct, order fire, then it cannot act.
0: అగ్ని వహిస్తుందే కానీ దీనికి ఉల్లంఘించిపోదు.
1: Fire God obeys your command, will not disobey you.
0: కొంత ఆర్డర్ వేయండి అని.
1: Pass some order to the fire God.
0: చెప్పాడు.
1: అండ్ హి సెడ్
0: సరే, ఇంకేం చేసేది, ఆడవారికి ఒక నెరవేరాల అని చెప్పి నెరవేర్చుకున్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ద డిజైర్ ఆఫ్ ద హౌస్ వైఫ్ హస్ గాట్ టు బి ఫుల్ఫిల్డ్ ఎనీవే. హి ప్రామిస్డ్
0: అయితే అగ్ని దగ్గరికి పోయి వారి దగ్గర ఒక మాట తీసుకుని వస్తాను, అంతవరకు ఉండు అన్నాడు.
1: అండ్ హి సెడ్ జస్ట్ రిమైన్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ గెట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద ఫైర్ గాడ్.
0: ఈశ్వరుడు సత్యమే కనుక ఆమె ఇల్లును ప్రారంభం చేసింది.
1: అండ్ వాట్ ఎవర్ ఈశ్వర సేస్ విల్ హ్యాపెన్. దెన్ షీ స్టార్టెడ్
0: ఈ సమయం మాత్రం ఒకటి చెప్పింది ఈమె.
1: హౌఎవర్ షీ సెడ్ వన్ థింగ్,
0: ఈశ్వర నేను కట్టినటువంటి గృహాన్ని అగ్ని వచ్చి కాల్చిందంటే నాకు చాలా అవమానం అవుతుంది.
1: ది హౌస్ ఐ బిల్ట్ కెన్ నాట్ బి బర్న్ బై ఫైర్ గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్.
0: కాబట్టి అగ్ని ఒప్పుకోలేదు అంటే మీరు ఒక డబరక వాయించండి.
1: ఇఫ్ ఫైర్ గాడ్ ఈస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ మై ప్రపోజల్, ఐ వాంట్ యూ టు ప్లే ఆన్ డబరక.
0: నేను కట్టి నేనే కాల్చి వేసేస్తాను.
1: వై ఫైర్ గాడ్, ఐ విల్ బర్న్ ది హౌస్ దట్ ఐ
0: బిల్ట్. వానికి ఈ అవకాశం ఇవ్వను.
1: I don't give that any scope for fire god.
0: చెప్పాడు. ఈ విధంగా ప్రామిస్ చేసుకున్నారు.
1: And that was the promise contract between them.
0: ఈశ్వరుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు.
1: Ishwara went to Agni.
0: అగ్ని నమస్కరించి, ప్రభు మీరు వచ్చిన పని ఏమిటి.
1: The fire god asked, oh lord,
0: why have you come? అగ్ని ఏమిటి,
1: what is your command
0: అని అడిగింది.
1: And asked,
0: నాకేమి లేదు,
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
1: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్. దానికి
0: నీ గండం అధికంగా ఉంటుండాలి.
1: వెల్ యూ మైట్ అబ్జెక్ట్.
0: నువ్వు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే అన్నాడు.
1: సీ దట్ యూ డోంట్ గో స్టాండ్ ఇన్ హర్ వే, మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
0: అగ్ని మాట ఇచ్చింది.
1: ఫైర్ గాడ్ ప్రామిస్.
0: ఇచ్చి అగ్ని తిరిగి ప్రార్థించుకుంది ఈశ్వరుని.
1: అండ్ దెన్ ఫైర్ గాడ్ ఈశ్వర,
0: నేను ఎన్ని దినముల నుంచి మీ యొక్క శివతాండవం చూడాలని చాలా ఆశపడుతున్నాను.
1: ద ఫైర్ గాడ్ ప్రేయర్ అండ్ సెడ్, స్వామి, ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ టు విట్నెస్ శివతాండవ ద సెలెస్టియల్ డాన్స్.
0: ఈ శివతాండవం నేను చూడాలని ఎంత కాలం నేను ఆశించినాను.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద సెలెస్టియల్ డాన్స్.
0: అప్పుడు అతను సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు.
1: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ, లార్డ్ శివ
0: శివతాండవంలో డబరకం వాయించాడు.
1: దేర్ హి స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ అమరుక.
0: ఈ డబరకం వినింది పార్వతి, అగ్గి పెట్టుకుంది ఇంటికి.
1: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
0: తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు, తాండవ కేళి సల్పేనే.
1: It was the time of Lord Shiva. He was just enjoying
0: himself in Kakunda. Keni salpe kundalendra kankanudu chaluga damarakam chepatti tanam janam janam janatakayanchu tandava keli salpe ne.
1: Lord Shiva started the cosmic dance with all his that instrument damaruka.
0: Sikamulo munneti kanya శిఖములో మున్నేటి కన్యా, ముఖములో మూడవ కన్ను, సుగసుగ స్ఫటిక చమాలలు నిఘా నిఘా నిగ నిఘ మెరియా, తాండవ కేళి సల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
1: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్.
0: కట్ట కనపడికి
1: అల్టిమేట్లీ
0: కాల్చి వేసింది ఇల్లు.
1: Yes, she had set her house on fire.
0: ఈశ్వరుడు వచ్చి చూచాడు.
1: ఈశ్వర came and saw.
0: మంటలు మండుతున్నాయి.
1: And he saw the bonfire.
0: పార్వతి, ఏమిటి ఇది విచిత్రము?
1: What is this mess today?
0: వాడు నేను కాల్చినని మాట ఇచ్చాడు కదా.
1: Well, I gave the promise earlier.
0: మరి ఎందుకు మీరు డమరకం వాయించారు అనింది.
1: Then she asked, why did you play that instrument, Amaruka?
0: నేను సంకల్పించుకున్నాను ఇల్లు ఉండకూడదని. కానీ అక్కడ తన యొక్క ఆశని పరిహారం చేయకుండా ఒక తృప్తిపరచాలని నేను జీవితాండవం ఆడాను.
1: He said, my original will was not to have the house. I just wanted to satisfy you.
0: డబరకు మర్చిపోయి వాయించాను.
1: And therefore I just played on that instrument, having forgotten the promise made.
0: ఈశ్వర సంకల్పమైనటువంటిది ఎన్ని విధములైనటువంటి అడ్డులు వచ్చినా కానీ అది నెరవేరకుండా పోదు.
1: The will of God will prevail whatever obstacles on the way.
0: కనుక హృదయ స్థాయిలో ఉండేటువంటి ఒక తత్వము ఎప్పటికూడ ఫలిస్తుంది.
1: The principle present in the heart will certainly fructify.
0: మంచిదైనప్పుడు పవిత్రమైనప్పుడు ఫలితం కూడాను మంచిదే అవుతుంది.
1: When the heart is sacred, the results are bound to be sacred.
0: కనుక హృదయం ఎప్పుడు కూడాను మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
1: The heart should be sacred all through.
0: అది ఏ శివతత్వము?
1: That is the nature of
0: Shiva. ఏ శివమహస్తు?
1: That mystery of Shiva.
0: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: The heart should be so auspicious, it has got to be sacred and pure embodiments of love.
0: ఈనాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
1: వాట్ ఈస్ టు బి సెట్ టుడే ఈస్ టు కీప్ యువర్ హార్ట్ ప్యూర్.
0: దూషించడం కానీ ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని తూలనాడటం కానీ ఎవరిని తిట్టడం కానీ ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ దట్ మైట్ లీడ్ యూ టు క్రిటిసైజ్, అక్యూజ్, యూజ్ హార్ష్ వర్డ్స్.
0: శివస్వరూపము,
1: దట్ ప్యూర్ హార్ట్,
0: ఆ శివస్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్.
1: అండ్ దట్స్ ద మైండ్.
0: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
1: They think mind is different in the modern concept.
0: Monkey mind kaadu, mankind.
1: It is not the monkey mind, it's mankind.
0: Mankind.
1: Mankind.
0: Kabatti adi Vishnu swaroopame.
1: Mankind, the mind represents
0: mind to koodinatvanti mind.
1: And it's comprised of mind.
0: Kanuka mana manasunu pavitramaitu karunato nimpali.
1: And our mind should be filled with sacred compassion.
0: Aanandamto nimpali.
1: It should be full of bliss.
0: Premato nimpali.
1: It should be filled with love.
0: Satyamto nimpali.
1: It's wonderful.
0: Ee vidhanga manam chesinappude ee mind Vishnu swaroopani pondutundi.
1: Where it's pure. It's fully pure love and bliss. It takes the form of Vishnu.
0: Brahma swaroopamunu
1: is one of Brahma.
0: Satya vakuto.
1: Brahma stands for truthful talk.
0: సత్యం కంటే మించింది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
0: సత్యము నందుండి సర్వము సృష్టించి,
1: రైట్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ట్రూత్ హి క్రియేటెడ్
0: సత్యము నందు అణగే సర్వ సృష్టి.
1: ఎవ్రీథింగ్ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్య మహిమలేని స్థలమేది కనుగొన్నా,
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ హియర్ దట్ డస్ నాట్ స్టాండ్ ఫర్ ట్రూత్?
0: సత్యమే చూడరయ్యా,
1: ఇట్స్ ఎ ప్యూర్ అన్సల్లీ ట్రూత్.
0: సత్యమే బ్రహ్మ స్వరూపము.
1: ద ట్రూత్ ఇస్ బ్రహ్మ.
0: అది ఏ వాక్యే బ్రహ్మస్వరూపము.
1: అండ్ దిస్ వెరీ వర్డ్
0: మైండ్ ఏ విష్ణు స్వరూపము. హృదయమే శివస్వరూపము.
1: దిస్ హృదయ హ్యూమన్ హార్ట్ ఇస్ శివ.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్, దే రిప్రజెంట్ ద వాల్యూస్, దే అట్రిబ్యూట్స్.
0: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
1: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
0: ఎలాంటి గుణములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ?
0: ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పొందుతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యు దేర్ ఇస్ ఎ చేంజ్
0: నందు కూడా ఉంటుంది. రుద్రము భద్రము ఎండిటి ఎందు కూడా ఉంటుంది.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
0: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
1: గాడ్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హీ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
0: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
1: అండ్ ఇఫ్ యూ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హీ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మార్కండి ఏనుకు, నాయన నీవు 16 సంవత్సరం సత్పుత్రుడిగా బ్రతకమని వరం ఇచ్చాడు.
1: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
0: కానీ అది మన మార్కండేయుడు తెలియదు, తల్లిదండ్రులకు తెలుసు.
1: మార్కండే ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ ఇస్ పేర్.
0: అది 5 సంవత్సరం అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
1: దిస్ హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ దేర్ సన్ ఫర్ 15 ఇయర్స్.
0: 16 సంవత్సరం ప్రారంభమవుతుంది.
1: 16th year ఇస్ అబౌట్.
0: అమ్మ ఒక తట్టు ఏడుస్తూ ఉండాలి, నాన్న ఒక తట్టు ఏడుస్తూ కూర్చున్నారు.
1: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్ 16th year.
0: మార్కండే ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా?
1: హి సెడ్ మదర్ వై ఆర్ యు సాడ్.
0: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీసుకుని,
1: ది పేరెంట్స్ కాల్డ్ హిమ్ సో,
0: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
1: దిస్ ద లాస్ట్ డే, యు ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
1: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
0: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
1: సర్ప్రైజ్ టు
0: హియర్ రహస్యం అంతా గుర్తించుకున్నాడు.
1: హస్ నోన్ వాట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెన్డ్.
0: ఈ క్షణం కూడాను నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను,
1: I don't want to waste this single moment left.
0: ఇంతకాలం నాకు తెలియకుండా 16 సంవత్సరాల అంతకును కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: Unknowingly I wasted all the time so far.
0: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడాను నేను ఈశ్వరుని పూజిస్తాను.
1: The remaining time now I'll make best use of it.
0: ఈశ్వరుని దేవాలయానికి వెళ్ళాడు.
1: He went to the temple.
0: ఈశ్వరుని సన్నరేసి పరేసి బిరేసి భూషణభవ సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణేగం అని ఈశ్వరుని కౌగలించుకున్నాడు.
1: He prayed Lord Shiva in various names and forms and hugged that Shiva.
0: అప్పుడు కాలం తీరిపోయింది, యముడు వచ్చాడు.
1: At the right point, the dot of time, god of death Yama came and he said,
0: అంత ఆలోచించకుండా యముడు కూడా పరిచేయడు.
1: Yama also will not act.
0: ఇతనికి ఎట్ట వేసేది ఇప్పుడు?
1: Well, how am I to rope?
0: ఈశ్వరుడు ఈ మార్కండేయుడు ఇద్దరు కూడా శిరస్సులు చేరిపోయినాయి.
1: ఈశ్వర అండ్ మార్కండేయ ఆర్ టుగెదర్ నౌ.
0: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
1: అండ్ మార్కండేయ కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
0: కానీ టైం జరిగిపోతుండాలి.
1: సో ద టైమ్ ఇస్ పాసింగ్.
0: ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెతని.
1: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైం హస్ టు బి టేకెన్.
0: పాశం.
1: అండ్ హి స్ప్రెడ్ ద నోస్.
0: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
1: And the noose has tied up the neck of Shiva.
0: తక్షణమే ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు.
1: There manifested Ishwara.
0: ఓ యమ నాకును పాశం వేసేటువంటి దీనికి వచ్చావా నువ్వు?
1: ఓ యమ యు హావ్ కమ్ టు దట్ లెవెల్ యాస్ టు టేక్ మీ ఆల్సో.
0: అండ్
1: హి కర్స్డ్ హిమ్.
0: చిరంజీవిగా ఉండమని చెప్పని మార్కండేయునికి వరం ఇచ్చాడు.
1: అండ్ దెన్ హి బ్లెస్డ్ మార్కండేయ దట్ హి వుడ్ లివ్ ఫర్ లాంగ్.
0: ఏమనగా మార్కండేయుడు పట్టుపట్టి ఈశ్వరుని యొక్క ప్రాప్తంలో తాను లీనమైపోవటం చేతనే భగవంతుడు కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించి వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్ లైఫ్. యాజ్ ఇస్ ది ఫీలింగ్
0: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ దట్ యు కుక్
0: ఎలాంటి
1: తిండో
0: అలాంటి ఫలితం వస్తుంటది.
1: అండ్ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుడు కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: Basing on the kind of worship that you do, God
0: blesses you.
1: At any point of time, is
0: no doubt to.
1: There's no doubt about it.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి హృదయాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: Know this truth fundamentally. My heart is Ishwara.
0: నా మైండ్ ఏ విష్ణువు.
1: My mind is Vishnu.
0: నా వాక్కే బ్రహ్మ.
1: My walk is Brahma.
0: ఈ మూడింటిని పూర్తిగా నమ్మి
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది త్రీ.
0: ఆ మూడింటిని సద్వినియోగపరచుకుంటూ రండి.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ త్రీ.
0: మీకు సద్గతి తప్పక కలుగుతుంది.
1: యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ పాజిటివ్లీ.
0: అన్ని విధాలా దైవంతోనే మీరు లీనమవుతారు.
1: అండ్ యూ విల్ అల్టిమేట్ మర్జ్ ఇన్ గాడ్.
0: కనుక
1: సో
0: ప్రతి ఒక్కటి మానవుడు చేసేటువంటి మంచి చెడ్డల కర్మల చేతనే ఫలితం కూడా మంచి చెడ్డను అనుభవిస్తున్నారు.
1: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
0: ఈనాడు దీపక్ ఆనంద్
1: టుడే దీపక్ ఆనంద్
0: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
1: హి గేవ్ అస్ ఎ నైస్ ఛాన్స్.
0: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి
1: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్.
0: ఈ విధంగా మీకు తెలియనటువంటి యొక్క రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ సీక్రెట్స్
0: దైవతత్వం లోపల కట్టినటువంటి రహస్యాలు మీరు తెలుసుకునే లేకుండా
1: యు డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: యు వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: కాలాయన మహా
1: గాడ్ ఇస్
0: కాల కాలాయన మహా కాలదప్పద మునాయన మహా కాలస్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. గాడ్ కంట్రోల్స్ టైమ్.
0: కనుక ఈ కాలాన్ని మనం పవిత్రం చేయడం కోసమని మంచి మాటలు మంచి మనస్సు మంచి హృదయము కలిగి ఉంటుంది.
1: వీ షుడ్ మేక్ టైమ్ సీక్రెట్ by making use of proper words, sacred words, the sacred mind and good heart, and love should be the primordial principle.

0: ఎందు వెతుకదు నీవు దేవుని చెట మీది చెడి నట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయద వెండులో వెతివాడా వెతుకబోయద వెండు
1: జస్ట్ ఎస్ the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God,
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కాని ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరువేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధమును పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇట్స్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ee sambandha bandhavyamulo cheta మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ee avidya klesham anaga emi?
1: What do you mean by this avidya or ignorance?
0: Kevalam sankushtamainatundi bhavam cheta ee dehame neenani praminchi,
1: because of the narrow feeling one identifies with the body,
0: nenu ko jeevudanu ani vishwasinchi,
1: he has got full faith that he is a being,
0: ee jeevunaku devunaku chaala sambandham ledani bhavinchi,
1: he feels that there is no relationship with his self and God.
0: Tanakante devudu bhinnamainatti vaadani vishwasinchi,
1: he believes that God is different from him.
0: Aneka dukkhamulaku guri avutunnadu manavu.
1: Man suffers.
0: Idi avidya klesham.
1: This is the suffering out of avidya or ignorance.
0: Deeni valla aneka vidhamainatti yokka vicharamulu prarambhamai manavatvanni kinchit parastu vastundi.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: The rendavadi abhinava kleshamu.
1: The second one is
0: abhinava klesha.
1: Abhinava klesha.
0: Ee abhinava klesham anaga emi?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku aasalaku rogamulaku raagamulaku nilayamainati manasu.
1: For all anxieties, the anger, for all sufferings, mind is the center.
0: కనుక ఈ మనోమూలము చేతనే మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు ఈ విచారములకు ఈ దుఃఖములకు అన్నిటికీ మనసే కారణమని తెలుసుకోవడను.
1: Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ee manasunu veru cheyataku manavudu prayatninchalekapothunnadu.
1: Man is not able to separate out the mind.
0: Manasunu veru cheyalekapothunnadu.
1: He is not able to differentiate.
0: Manasuto bandhipabadi dukkhamulanu anubhavinchalekapothunnadu.
1: He is bound by the mind and suffers.
0: Kanukuni ee manasunu veru cheyaka ee manasunaku kattubadi అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఇస్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఇస్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. ఇట్స్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంత ఈ కొడు విషయములకే చేరబడినటువంటి.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండము.
1: When there's no sensual pleasure, there'll never be this poison that are is.
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: vishyanni aarandinchagori,
1: as he wants to enjoy delight himself,
0: vishaya lonudai,
1: is drenched in sense of pleasure,
0: vivekamunu kolpoyi,
1: he aspires after insight,
0: vichichana gnanamunu kolpoyi,
1: he loses all discrimination wisdom,
0: vishayame tane yokka jeevitamuni yokka pradhanamaina lakshyamuni pettukoni,
1: keeping the sensual pleasure as the main one,
0: ee vishayamulu cheta aneka vidhamainatundi yokka kleshamulu anubhavistunnadu manavu.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by raga?
0: మానవుని యందు
1: in man
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కొడును తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైన శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచిన మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
1: he exerts himself from dawn to dusk.
0: అన్నపానాదులు మాది
1: he sacrifices the drink and food.
0: నిద్రను దూరము జాగించుకొని
1: he doesn't sleep well.
0: అనారోగ్యములకు గురి అయి
1: he suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసి
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక
1: without having a control
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత
1: because of excessive desire
0: మతిని చేర్చుకొని
1: he becomes mad.
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: అండ్ హీ గ్రీవ్స్ హీ సఫర్స్
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: ఫర్ ది గ్రీఫ్ ఫర్ ది లాస్ ఫర్ ది యాంగ్జైటీ
0: కనుకనే రాగ క్లేశం అనేటువంటిది మానవుని కుంగదీసి పుల్లిప్ప చేస్తున్నాడు.
1: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
0: The desham.
1: The fifth one, hatred.
0: ఈ ద్వేషం అనగా ఏమి?
1: What do you mean by hatred?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
1: expecting the result,
0: ఒక వ్యక్తిని చేరి
1: joining an individual,
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire,
0: ఇతరులను ఆశ్రయించి
1: he approaches him.
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు
1: when the desire is not fulfilled by approaching
0: aa vyaktula paina oka vidhamainatundi desham prarambhamavutundi
1: then he develops hatred towards him
0: tara swarthamu sapriyojana nimittamai
1: for his selfishness and self interest
0: manavudu aneka vidhamainatundi aasalanu kalpinchukoni
1: man will have so many desires
0: aa aasalanu vipalamainappudu
1: when desires are not fulfilled
0: yetti vyaktula paina krodhamu prarambhamavutundi
1: you will have anger on the man in front
0: vyaktulu endu maatrame kaadu
1: not only on individual
0: tanu korina korika
1: the desire
0: tanu aashinchina aashalu
1: and all these aspirations
0: yaravera kundina
1: not fulfilled
0: daivam paina kodina desham ostunna
1: you will have hatred on God also
0: idi kevalamu desha klesham
1: this is called the suffering of hatred
0: ivanni kudunu manovikaram yokka lakshanamule
1: they are all aberrations of the mind
0: ivanni evariki nashtamu
1: who will be put to loss
0: ee kleshamulanni kudunu vyaktike nashtam.
1: All these sufferings will lead to put to loss to an individual.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు
1: the man who puts himself to suffering
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై
1: will be all the responsible for restlessness.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: He forgets the true nature of the self.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He forgets the nature of self.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
1: హి కన్సిడర్స్ ది సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ హి.
0: భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ది మ్యాన్ టు గ్రీఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యందు
1: ఏ మ్యాన్
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తాడు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరము కొడుకు ఆనందము లేక దుఃఖంతోనే విరిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన స్థితి యొక్క స్థితులకు కారణమేమి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: Only effect in the mind.
0: ఒక్క మానవుని యందు
1: in one man
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని యందు
1: in same man
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human human in him
0: మరొక దేహమునందు
1: another body
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him
0: మరొక దేహం నందు
1: another body
0: మానవ పశుత్వము అనుకుంటున్నాడు.
1: It's human animal in him
0: మానవ దేవుడు
1: human god
0: మానవ మానవుడు
1: human human
0: మానవ దానవుడు
1: human demon
0: మానవ పశుత్వము
1: human animal
0: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటున్నాడు.
1: All the four are in man.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: How are they present in man?
0: వీటి యొక్క ప్రభావం అది ఏమిటి? ప్రభావం ఏమిటి?
1: What are the effects and what are the causes?
0: మానవ దేవుడు
1: one human god
0: brahmanishta paro devaha nirantaram kudunu brahmanishtudai
1: continuously remaining as brahman
0: atma lakshyam cheta
1: కీపింగ్ ద సెల్ఫ్ యాజ్ ది ఎండ్,
0: ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్,
0: సర్వ కర్మలు కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేస్తూ,
1: డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్,
0: సర్వ దృశ్యములు కూడా భగవద్ దృశ్యములుగా విశ్వసించి,
1: ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ ద సీన్స్ ఆర్ ది డివైన్,
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి,
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్,
0: తన జీవితం అంతా కూడాను
1: త్రూ అవుట్ హిస్ లైఫ్
0: బ్రహ్మనిష్ఠ చేతనే
1: విత్ ఆల్ ద బ్రహ్మ
0: గతుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్ష్యం గావించుకుంటుంది.
1: హి స్పెండ్స్ అండ్ డిలైట్స్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మన్ త్రూ అవుట్ హిస్ లైఫ్.
0: ఇంకా రెండవ వాడు,
1: ద సెకండ్ వన్,
0: మానవ మానవుడు,
1: హ్యూమన్ హ్యూమన్,
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య అన్నారు. మత్స్య లోకములో ఉండినటువంటి ఈ మానవుడు,
1: ద మ్యాన్ ఆన్ అర్త్,
0: సత్య ధర్మములను రచించి,
1: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్,
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని,
1: he will develop the feeling that he has to speak truth and do righteous actions.
0: Satya jeevitanni dharma jeevitanni gadustu untadu.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: Tana kartavyame pradhanamaitu lakshyam ga unchukoni,
1: he will keep the duty as the aim.
0: Adhikaramulanu aashinchaka,
1: without aspiring any position,
0: kartavyanni nirvartistu untuntadu.
1: He discharges his duties.
0: Daya,
1: compassion,
0: dharmamu, danamu, sanubhuti, సహనము ఇత్యాది గుణముల చేత,
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్, వర్చ్యూ, టాలరెన్స్,
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ,
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్,
0: సత్యధర్మములను విశ్వసించి,
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్నెస్,
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్,
0: అతనే మానవ మానవుడు,
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు,
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్,
0: మద్యపాన రథు దానవ, తాను తినటము, త్రాగటము, నిద్రించటము, ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ స్లీపింగ్,
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu athulo vikasinchavu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu, parulanu baadinchatamu, parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untuntadu.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: Parulanu baadinchatamloni aanandistadu kani maroka daralo athaniki aanandam emaatram kodunu ruchinchadu.
1: He delights himself while harming others, but not in any other way.
0: Inga satpurushulanu leka mahapurushulanu leka dharma veerulanu chuchinappudu adaniki aneka vidhamainatundi yokka dveshamu asuya kodunu perugutundi.
1: When he sees great people, saintly people, the men of righteousness,
0: samasta durgunamula chetanu duralochana chetanu nindina manasunu kaliginatundi vaade manava danavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feeling.
0: Inka manava pasuttamu,
1: then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kodunu indri sukhamune aashinchi, పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోటనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్, హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజన్ లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హ్యావ్ గాట్ సీజన్ అండ్ రీజన్, బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హ్యాస్ నో రీజన్ అండ్
0: పరిమితమైన కూడాను అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
1: యూ విల్ హ్యావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుకనే
1: సో
0: ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు,
1: సో దిస్ హ్యూమన్ డెమన్,
0: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
1: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఇన్ హిస్ హార్ట్ ఎనీ హ్యాపీనెస్ ఆర్ రైట్వస్నెస్ ఆర్ జస్టిస్.
0: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
1: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ యూ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ,
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
0: సార్థకం కాలేకుండా పోవడానికి
1: ఫర్ దట్ బీయింగ్ నాట్
0: ప్రాప్తమైనటువంటి చింతలే మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మానవత్వంలో
1: ది హ్యూమన్ లైఫ్,
0: దివ్యత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamainatundi yokku ee prapanchamundu paripurnamainatundi jeeva tattvanni manamu anubhavinchali.
1: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
0: Kantiki kanipinchedi,
1: that which is seen with the physical eye,
0: tanuvunu kaliginchedi,
1: that melts the heart,
0: manasunu muripinchedi,
1: that deludes the mind,
0: manugadanu veliginchedi,
1: that which expresses the
0: bhautika prapanchame.
1: Only the physical world.
0: Ee parthavamaiti ee prapanchamulandu aparthavamaiti yokka divyattu kudunu untundi.
1: In this world which is undeserving there is divinity.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: Out of the totality of Brahman, this originated.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దే
0: ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణవిదం పూర్ణాత్పూర్ణముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము.
1: దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము.
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన
1: అండ్ ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్,
0: పూర్ణమే తా మిగిలి ఉండును.
1: ఓన్లీ ఫుల్ రిమైన్స్.
0: మిగిలినది పూర్ణమే.
1: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్.
0: ఉన్నది పూర్ణమే.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్.
0: తీసినది పూర్ణమే.
1: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్.
0: మారినది పూర్ణమే.
1: దట్ విచ్ చేంజెస్ ఇస్
0: సర్వము పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్.
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: మీనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ది సచ్చిదానంద.
0: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
1: this human quality which is the very form of sat chit
0: manasika sankalpam yokka vikaram cheta,
1: because of aberrations of thought,
0: aneka vidhamaitundi kleshamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manandiga anubhavinchitamu madhyamaitundi jeevitam.
1: Leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitam.
1: The main life is to lead the life of a human god.
0: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
1: Therefore man today is not leading the life of a human being.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: రాగ ద్వేషములే.
1: The reason is the attachment and
0: hatred. రాగ ద్వేషములకు కారణము,
1: the reason cause for attachment,
0: మనసు.
1: The mind is responsible.
0: ఈ మనసు ఆశించినటువంటి ఒక సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగ ద్వేషములు సంభవిస్తున్నాయి.
1: As the desires, aspirations of the mind are not fulfilled, you find this
0: attachment.
1: Human being is not the form of any grief or misery.
0: He is
1: not merely not the form of
0: bliss. That
1: which is the center of pleasure and pain,
0: Sachidananda swarupude manavu.
1: Man is the very form of Sachidananda.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ స్ట్రగుల్, మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సచ్చిదానంద.
0: విశాలమైన ప్రపంచమునందు,
1: దిస్ వాస్ట్ వరల్డ్,
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: అనంతమైన జగత్తునందు,
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్
0: వరల్డ్ అంత భావములకు అవకాశం ఇవ్వక
1: వి షుడ్ నాట్ యూస్
0: అంత భావములనే మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దట్ ఆల్ ద పాస్ట్ ఫీల్
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని
1: డెవలపింగ్ నారో ఫీలింగ్స్
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వి లీడ్ దిస్ హార్డ్ లైఫ్
0: ఇది ఎవరి తప్పు?
1: హూజ్ మిస్టేక్ ఇస్ దట్?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు.
1: ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్
0: పశువు కంటిని హీనమై పతనమగును.
1: హీ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు.
1: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద ఇంటెలెక్ట్
0: పశుపతిగా మారు.
1: హీ విల్ బికమ్ గాడ్.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి.
1: It has got discrimination.
0: ఇది మనస్సుకు అతీతమైనటువంటి.
1: It is beyond the mind.
0: మొట్టమొదటి దేహము.
1: The first one is body.
0: దానికి పైభాగమది ఇంద్రియములు.
1: Above that sense.
0: దానికంటే పైభాగమది మనస్సు.
1: Over that mind.
0: దానికంటే పైభాగమది బుద్ధి.
1: Beyond that is intellect.
0: బుద్ధికి పైభాగమది ఆత్మ.
1: Above the intellect is the self.
0: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and reflection.
0: మనసుకు అతీతమైనటువంటి ఒక తత్వము బుద్ధి.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
1: inquiring the nature of intellect,
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైనటువంటి ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Then only the nature of self would be known.
0: మానవుడు
1: human being
0: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
1: right from birth to death
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: He struggles for food and
0: ఈ విధంగా పాటుపట్టడం వల్ల తాను ఏమి సాధించినట్టు?
1: By studying so, what is that he accomplished?
0: నిద్ర

0: ఇతిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర పోయడి గాలి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దులేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యూ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: వ్యయమందగా చేయుచు జీవితము
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారబోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగదలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెద్ద సుఖములు
1: What big happiness you have got.
0: Itiga yochana cheyu manava.
1: Oh man, understand, inquire.
0: Oh manavuda.
1: Oh man.
0: Neevu yemi dirini sadinchavu?
1: What is it that you have accomplished?
0: Bhagavantuni vismarinchi.
1: Forgetting God.
0: Kevalam jeevitam aneetundi yokka bhautikamaitundi ee jeevitanni vishwasinchi.
1: Having full faith in this physical world.
0: Sadinchavu.
1: What is it that you have achieved?
0: Okka thuri kannulu musukoni vicharana chesthe.
1: The moment you close your eyes,
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే, విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయుల్లో దర్శించావు.
1: You have visited
0: many. ఎన్ని యాత్రలో చేశావు.
1: You have visited pilgrimage
0: centers. ఎన్ని సత్సంగములో ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకముల్ పఠించితిని
1: I studied books.
0: Uttiga chuchiti sarva shastramu.
1: I have gone through thoroughly all the texts.
0: Nishtulamaina vidyalanu nechiti nanchunu sarvamela.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: Ni hasta yugambu mochi.
1: Joining both of your hands.
0: Paramatmuni chintana cheyaleni.
1: If you do not think of God,
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్ ఈజ్ ఇట్ నాట్ ఎ వేస్ట్?
0: ఇదంతా నిష్ప్రయోజనం.
1: ఈజ్ ఆల్ యూస్.
0: ఏమి చదువు ఈ చదువు?
1: What is this education?
0: ఏమి పూజన ఈ పూజన?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కాని విచారణ చేస్తే
1: But when we
0: inquire,
1: nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: Though it confers temporary joy,
0: కాని సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all truth, that we don't get.
0: Kanuka, pannikudu manasaku yokka vikaramulu, manasaku yokka prabhavamulu.
1: They are all perversities of the mind and
0: human being. Goppa vidyoku chestunnanu.
1: One is doing a job.
0: Goppa padavilo untunnanu.
1: I am in high position.
0: Nenu adhikarini.
1: I am in authority.
0: Idiye pedda papam.
1: It is a big sin.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హీ ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
1: హీ రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్.
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
1: హీ సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్.
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
1: హీ స్టార్టెడ్ ప్రేయింగ్.
0: ఏమని?
1: వాట్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈశ్వరుడా,
1: ఓ ఈశ్వర,
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ద సిన్స్, ఆల్ ద మిస్టేక్స్.
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపులు కదా. ఇతనేమిటి పాపం చేశాడు? మిగిలిన మొదలుకొని నిరంతరము శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమేమి?
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ టెక్స్ట్.
0: నేను మూడు పాపములు చేశాను శంకర.
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: ఓ గాడ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్.
0: నేనే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను.
1: ఐ అండర్స్టూడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్.
0: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యు.
0: కానీ ఈశ గిరీచ పరేశ నిరేశ భేష భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈశ గిరీస నరేస పరేశ విలేసయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను. ఇది పాపం కాదా?
1: ఈజ్ నాట్ ఎ సిన్ శంకర ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్ ఈశ నరేశ పరేశ పరేశ గిరీశ.
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది తలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాడు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సే.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సెకండ్ సేన్?
0: ఈశ్వర సర్వభూతానాం సీతా వాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను. నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను. ఇది పాపం ఏను అన్నాను.
1: I say one thing, I think differently, I do another way. This is a sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాను నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్
0: ఒక్కటే అని విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్,
0: ఒక్కటే అని ఉపన్యాసంలో చేసి,
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్,
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ.
0: ఇది మూడవ పాపం.
1: ఇస్ ద థర్డ్ సిన్.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్. గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: చూశారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: The sin is to say one thing and think differently.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: Man is engrossed in this sin.
0: ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందమో, మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో, ఆనాడే పూర్ణ మానవుడు.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: కనుక ఉపనిషత్తులు,
1: సో ఉపనిషత్,
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్.
1: ఉపనిషత్ said there is unity in thought and word and deed.
0: ఆత్మస్వరూపము.
1: You are the form of the self.
0: ఆత్మనగా ఏమిటి? మహా ఆత్మ, దివ్యమైనటువంటి ఆత్మస్వరూపము.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanuga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know
0: the mind. It is
1: the mind that ruins him.
0: కనుక నీ మనస్సును మనం ఆధీనం కావించుకుంటే,
1: when we have control over the mind,
0: మనస్సును మనం స్వాధీనం కావించుకుంటే,
1: when we have full control over the mind,
0: సర్వమునకు మనమే అధీనం అవుతాం.
1: We have full control over everything. అధికారం
0: అయిపోతాం.
1: Then we have authority.
0: మనస్సును ఆధారంగా కొన్న మానవు, ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనం.
1: We have taken the mind as a basis.
0: మనస్సును ఆధీనం చేసుకోవాలి.
1: But it is your control over the mind.
0: అది ఈనాడు మనం చేయవలసింది.
1: That's what we should do today.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: There's no man without the mind.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: Without man,
0: కాబట్టి మనస్సు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: Therefore, mind, man and world are one.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునఃస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing in our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఏ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: వెన్ హి ఆఫర్స్ వర్షిప్ హీఈస్ ఎ బ్రాహ్మిన్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఏ బ్రాహ్మణ్ హూ గోస్ త్రూ పంచాంగ ఇస్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హాస్ ఎ చాన్స్ మంత్ర
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: దట్ బ్రాహ్మణ్ ఇస్ వన్.
0: చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా ప్రపంచం, అనగా
1: వరల్డ్,
0: విశ్వం అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: ప్రపంచము. ఏమిటి ఈ ప్రపంచం?
1: What do you mean by prapancha?
0: Panchabhutamulaku vikasame prapanchamu.
1: The blossoming of the five sets of elements.
0: Prapanchamulo panchabhutamulu vikasimpa chestunnam.
1: In this world all the five elements blossom.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
0: ఫైవ్, వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్,
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వీ సెపరేట్ దెమ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వీ మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నింటి యందు ఉండే ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస నిశ్వాసములు నా యొక్క విశ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం ఇచ్చుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: బట్ రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రసనమం విద్య. అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్.
0: ఆత్మానాం రథనమి.
1: ద సెల్ఫ్ ఇస్ చారిటీ.
0: అతనే రథికుడు.
1: హీఈస్ ద చారిటీ.
0: దేహాలు రథములు,
1: బాడీస్ ఆర్ చారిటీ.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి,
1: చారిట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: చారిటీ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా కూడా ఉంటుంటారు.
1: They are different ways.
0: Kani anekatvamlo undetundi ekatvam ani ettu darshinchali.
1: How to visualize the unity of diversity? Andi
0: tappani sariga undetundi untunnayi.
1: All have most
0: aa ekatvanni manam gurtinchali.
1: That we should understand.
0: Kotishudu aakasham nundi utti padaledu.
1: Millionaire has not come down from sky.
0: Kooti peda ee matti nunchi putti raledu.
1: The pauper has not come out of the mud.
0: కూటి పేద కోటేశ్వరుడు ఇద్దరు కుళ్ళు తల్లి గర్భం నుండే పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటేశ్వరుడు కూటి పేద.
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగర్.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: ఏ పాపర్ మే టేక్ జస్ట్ వాటర్ అమంగ్ ద రై.
0: కోటేశ్వరుడు పంచపంచ పరమాన్నములు భుజించవచ్చు.
1: ఐ మిలియనేర్ మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: అన్నములవి వేరు కానీ ఆకలి ఒకటే.
1: ద ఫుడ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ హంగర్ ఇస్ వన్.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ హావ్ టు సీ ది యూనిటీ హియర్.
0: ఇంకా మానవుడి యొక్క మరణము
1: దెన్ ద డెత్.
0: కోటేశ్వరుడు కానీ కూటి పేద కానీ
1: మిలియనేర్ ఆర్ బెగర్
0: మరణం ఒక్కటే.
1: డెత్ ఇస్ వన్.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటుందని కానీ
1: ఏ డిఫరెన్స్ ఇన్
0: దాహములో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకనే అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: దేర్ఫోర్ వెన్ వి రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ బికమ్స్ ది బేసిస్ ఫర్ డివినిటీ.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ లీడింగ్ దట్ సార్ట్ ఆఫ్ లైఫ్.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows in arms and body
0: mitimiri poi
1: as in income
0: margamulo praveshinchi
1: as enters
0: anyaya akrama anacharamlo koodi
1: he is full of all wrong
0: jeevitanni dashti pattinchukoni పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: హి లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగుకొలది.
1: యాజ్ యు గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: మీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, కార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు కూడాను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంతుడు రావాలి.
1: యాజ్ మ్యాన్ ఇస్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ హ్యావింగ్ నోబుల్
0: భావములు వస్తున్నాయి.
1: ఈస్ హ్యావింగ్ మీన్
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: హీ డస్ వికెడ్ యాక్షన్.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: హీ పుట్స్ అప్ ఎ షో యాజ్ ఇఫ్ హీ ఇస్ హ్యావింగ్ హ్యాపీనెస్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: దేర్ లైస్ అహెడ్ ద రిజల్ట్ కాన్సిక్వెన్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురన్నా అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురన్నా.
1: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
1: దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
0: ఓ తైతైతైతే తైబొమ్మ దీని తమాషతున్న తోలు బొమ్మ.
1: ఓ టాయ్ వై డు యు డాన్స్ ఇస్ ద టాయ్ ఆఫ్ ది స్కిన్.
0: తోలు బొమ్మని.
1: ఇట్ ఈస్ జస్ట్ ది టాయ్.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యు షుడ్ హ్యావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్.
0: కనుక అన్నిటికి నీ మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనసును కొంతవరకు నువ్వు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ కంట్రోల్.
0: మనసు కంట్రోల్ ఉన్న మైండ్ అంతా వినకూడదు.
1: యు షుడ్ హావ్ లీజ్ మైండ్ ఎనీవే.
0: కొంతకాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనసు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద
0: నేచర్ ఆఫ్ ద మైండ్, దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవ
1: ఇస్ మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మీన్ గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే
1: ద వన్ దట్ నాట్ ది డే ఈజ్ దేవ్ ఆర్ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యు ఫైండ్ దిస్ డే?
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే.
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ ద నైట్.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: పాప పుణ్యములే లేవు.
1: He has no sin or merit.
0: అధిక అల్పత్వములే లేవు.
1: He has no high or low.
0: సమత్వమే.
1: Everything equanimity.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకములను చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని భగవంతుని కొడుకు చెల్లకేరుస్తున్నాం.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: గాడ్ విల్ నెవర్ గెట్ బ్యాడ్ నేమ్.
0: దేనికి తాను లొంగడు.
1: యూ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: హి ట్రాన్సెండ్స్ ఎవ్రీథింగ్.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మరుగుతాయట.
1: ద వన్ హూ గోస్ ఆన్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
0: కుక్కలు చూసి మరుగుతూ ఏనుగు తోక కూడా అల్లాడింటాడు.
1: యాజ్ డాగ్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ వ్యాగ్ హిస్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోభమైపోతున్నావు.
1: యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
0: అట్టు కాకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దట్.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడత లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 29th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 11th సెప్టెంబర్. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing Atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti. జాగరతో భయం. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈ

0: that whoever is wakeful, whoever has discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu, vishyasakti, ఉండినటువంటి వ్యక్తికి దుఃఖమన్నా భయం ఏర్పడుతుంది.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద ఆబ్జెక్ట్స్ విల్ బి హ్యావింగ్ ది ఫియర్ ఆఫ్ సఫరింగ్.
1: కనుకనే అర్జున, నీవు సమ్యక్ దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్పాడు కృష్ణుడు.
0: కృష్ణ దేర్ ఫోర్ కమాండెడ్ అర్జున to develop an integral vision.
1: Samyak drishti anaga idi dinni sudarshanamu ani kuda cheppavachu.
0: Samyak drishti or integral vision also refers to sudarshana or good vision.
1: Ee naadu manavunaku moodu vidhamulainatundi drishti kaladu.
0: Today's man has three kinds of vision.
1: ఒకటి దేహ దృష్టి.
0: వన్ ఇస్ ద విజన్ ఓరియంటెడ్ ఫ్రమ్ బాడీ.
1: కేవలం బాహ్యమును మాత్రమే తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే తన యొక్క ఒడ్డు పొడవును మాత్రమే చూచేటువంటి స్వభావం.
0: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
1: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
0: దిస్ ఈజ్ ఎ విజన్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఫెనామినల్ వరల్డ్.
1: రెండవది మానసిక దృష్టి.
0: ద సెకండ్ వన్ ఈజ్ మెంటల్ విజన్.
1: అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకు నువ్వు ఆధారం చేసుకుని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు.
0: దిస్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ మెంటల్ విజన్ ట్రైస్ టు సీ ద ఫీలింగ్స్ ద థాట్స్ అండ్ డీడ్స్ అండ్ బిహేవియర్ అండ్ హౌ దీస్ థాట్స్ ఎమినేట్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: మానవునికి మనసునందు ఉన్నటువంటి భావములే చర్యలు ఎందు కనిపిస్తుంటాయి.
0: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatuvanti dani yokka pratibimbamule ee baita charyalu.
0: The outward action is only
1: a reflection of inner being. Ee charyalanu maatrame drishti andunchukoni manavudu melagutuntadu.
0: People will be conducting himself keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
0: ద థర్డ్ వన్ విజన్ ఈజ్ ఆత్మిక్ విజన్.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడవును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
0: హీ డస్ నాట్ థింక్ ఆర్ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ద డీడ్స్ ద బ్యూటీ ద బిహేవియర్ ది ఫీలింగ్స్ అండ్ ది ఎక్స్టర్నల్ ఫీచర్స్ అలోన్.
1: రూపనామములు, చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
0: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ పర్వేడింగ్ ఇన్ ఆల్ దో దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
1: రూపములు కాని, చర్యలు కాని మార్పు చెందినటువంటివి.
0: ది ఫార్మ్ అండ్ ద డీడ్స్ అండర్ గో చేంజ్.
1: పరిణామము కలుగునటువంటివి.
0: దే అండర్ గో సమ్ ట్రాన్స్ఫర్మేషన్.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
0: దే ఆర్ సబ్జెక్ట్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్.
1: అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
0: ద వన్ హూ హాస్ గాట్ ఇంటిగ్రల్ విజన్ డస్ నాట్ డెవలప్ ఎనీ లైకింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్ డీడ్స్ అండ్ సచ్ అదర్ థాట్స్ ఎట్సెట్రా.
1: కనుకని ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో హాస్ బీన్ ప్రూవ్డ్ దట్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సచ్ గుడ్ అండ్ సేక్రెడ్ విజన్ హాస్ ఓరియంటెడ్ టువర్డ్స్ డివినిటీ.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నది. దీనికి ఒక గాథ.
0: దెర్ ఇస్ అ స్టోరీ విచ్ సేస్ దట్ మహావిష్ణు హ్యాస్ దిస్ డిస్క్ విచ్
1: సృష్టి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఇంటిగ్రల్ అండ్ హోల్సమ్ విజన్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం.
0: ద ఎఫెక్ట్ ఈజ్ దట్ నాట్ మెర్లీ విల్ హీ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హీ కెన్ ఈవెన్ బికమ్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరాత్మను ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ద వన్ హూ రియలైజెస్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఎ పర్సన్ హూ గెట్ ది నేచర్ ఆఫ్ డివినిటీ బికమ్స్ డివైన్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
0: A person, if you want to become really sthita pragna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
0: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ekatvam anetundi okka atma tattvam ku tappa anyam kaadu.
0: The unifying nature has been there only for atman and
1: nothing else. Drishtini atma vepana maralthamani bodhinchadu.
0: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలు యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ది విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ది టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
0: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు.
0: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు.
0: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
0: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
1: ఈ విధంగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
0: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్.
1: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమిడ్చుకుంటూ ఉంటుంటారు.
0: వన్ కైండ్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
1: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు.
0: ఎ ఫ్యూ అదర్స్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని అమర్చుకుంటారు.
0: ఎ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సన్ట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
0: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: Ratamanandu yamarchabadinatunte ratikuni evvaru kodanu chudaru.
0: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
1: Daivamane 20 yokka vigrahamunu ratamulo amarchi తద్వార రథోత్సవం జరుగుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిదే జరగదు.
0: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has to be daivam.
0: This, the indweller is God.
1: ఈ దైవం పైన దృష్టి మరల్చేటువంటి వారు చాలా తక్కువ.
0: There are very few people who turn their concentration towards God.
1: కేవలము దేహం యొక్క రూపరేఖలను
0: only towards the physical appearances of the body,
1: deeniki amarchetunte oka alankaramulanu
0: and the decorations and such other things,
1: deenini dharinchetunte dustulanu,
0: the clothes that are worn,
1: ఈ విధమైనటువంటి యొక్క బాహ్య దృష్టి ఎందు మాత్రమే అనేక మంది తమ యొక్క దృష్టిని అభివృద్ధి పరుచుకుంటారు.
0: ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ దేర్ అటెన్షన్ ఓన్లీ ఆన్ దీస్ ఎక్స్టర్నాలిటీస్.
1: మరికొంతమంది దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి, అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
0: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: Anaga veeri bhakti prapattulanu maatrame kontha varaku gurtistu pothuntaru.
0: They recognize the devotion which is exhibited there.
1: Idi kevalamu rathamunu chuchetunte varikante chaala takku mandi veeru.
0: People who undertake this kind of vision and concentration will be smaller than people who just concentrate on the
1: chariot. అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
0: The person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: అయ్యో, రథములో ఉండినటువంటి యొక్క ఆ సుందర విగ్రహం కనిపించలేదే, ఆ మూర్తిని చూడడానికి అడ్డంగా ఉంటుండాలి, ఈ అలంకారాలు చేయటం వల్ల మూర్తి కనిపించడం లేదే అని పరితపించేటువంటి వారు చాలా తక్కువ.
0: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
1: అయితే ఇది ఏది రథము, ఎన్ని రథములు?
0: Then what is this chariot? How many chariots there are?
1: ఈ రథమే మానవుని యొక్క దేహము.
0: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
0: This is not one chariot. There are a few crores of chariots.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక procession లో వెళ్తూనే ఉంటున్నాయి.
0: These chariots will be going every day in procession.
1: వీధి ఇంటి ఇంటి యందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
0: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్ టు ఎ చారియట్.
1: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
0: వి కాన్సన్ట్రేట్ అండ్ టర్న్ అవర్ విజన్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్ వాట్ ఈస్ హూ ఇస్ దిస్ పర్టికులర్ పర్సన్,
1: ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
0: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్, ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ యానిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్, ఎవ్రీ బాడీ ఈస్ ఏ
1: చారియట్. చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వీ కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
0: శివ ఈస్ రైడింగ్ ఓవర్ నంది యాజ్ అ వెహికల్.
1: కనుక శివుని యొక్క రథం ఏమిటి, ఎద్దు.
0: What is the chariot of Shiva? It is
1: manavula yettunu maatrame chustunnamu.
0: We are just seeing only this
1: Shivunni chuttam ledu.
0: We are not caring to see Shiva.
1: Vinayakudu eluka vahanam.
0: Vinayaka rides on the
1: eluka kudunu oka rathame.
0: Rat is also a vehicle.
1: అదే విధముగా ఈ నవగ్రహముల లోపల కూడా ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
0: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ నైన్ గ్రహాస్
1: కుక్కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
0: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట, కుక్క,
0: క్రో,
1: డాగ్ ఆల్సో,
0: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతమే.
0: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని యందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ హావింగ్ లుక్ అట్
1: రథం. రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారములు ఎందే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా నువ్వు వ్యక్తం చేస్తున్నావు.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ డెకొరేటింగ్ దిస్ చారియట్.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమునే లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కాని దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
0: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, the pleasures of the body and the external decorations of the body are being looked into and not the indweller.
1: Kanukane Arjuna, neeku kantiki kanipinchetuvanti anni kudanu nee taatalu nee tandrulu nee tammullu nee bhavamardulu ee rathamulu maatrame nu chustunnavu.
0: Therefore Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they only
1: guru chariots. Tatalu aneetunte yokka ee rathamulanni kuda nu neevu darshistunnam.
0: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
1: Neeku desha drishti maatrame abhivruddhi parchukuntunnavu.
0: You are developing the vision of the external body alone.
1: Nee boti vaadu ee desha drishtini ye maatram kuda nu lakshyam cheyakoodu.
0: A person like you should not care so much for the
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందించుకో.
0: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
0: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
1: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
0: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
1: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా?
0: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
0: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
0: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
1: ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు.
0: The external beauties of this body and all the beauty
1: ప్రతిబింబమునకు విలువిచ్చేటువంటి యొక్క అర్జునుడు మా అవివేకి.
0: The Arjuna who gives so much of value only to the reflection must be extremely foolish.
1: అర్జునుడు మహాజ్ఞాని.
0: Arjuna is extremely wise person.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
0: He is not a poor.
1: లోభి కాదు.
0: He is not a miser.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున, కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
1: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
0: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
0: What is the meaning of the word krupana?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
0: There are a number of meanings for this word.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
0: One is a poor person.
1: అయితే అర్జునుడు దరిద్రుడు కాడే?
0: He is not a poor man.
1: అతను ధనంజయుడే.
0: He is the one who has got plenty.
1: ప్రపంచమందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
0: He has acquired and amassed the entire.
1: ధనమునకు తక్కువ లేదు.
0: There is no depth of wealth.
1: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
0: He is not a poor person.
1: కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడా చెల్లదు.
0: Therefore this word is not applicable to Arjuna.
1: ఓనీ లోభి అని రెండవ అర్థము.
0: The second meaning is miser.
1: అర్జునుడు లోభి కాదు.
0: Arjuna is not a miser.
1: సర్వసంగ పరిత్యాగి.
0: He has renounced all the things.
1: కనుకనే అర్జును, కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ముల్లోకములు తెచ్చిన హస్తం నందుంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. బిచ్చమైనా ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను, కానీ ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనన్నాడు.
0: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood and kill the people.
1: ee vidhamainatundi lobhi anetundi arthani kudanu arjunuke emathram kudanu sambandham undi.
0: Therefore the word miser is also not applicable to Arjuna.
1: aithe krupanudu anetundi daniki ee artham ante ikkada ajnani annaru.
0: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant.
1: Ajnanam aneetundi kudanu prakruta sambandham aneetundi ajnanam kaadu.
0: The ఇగ్నోరెన్స్ ఆల్సో ఈజ్ నాట్ వరల్డ్లీ ఇగ్నోరెన్స్.
1: లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ రిలేటింగ్ టు దిస్ వరల్డ్.
1: పారలౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ రిలేటింగ్ టు ది
1: అంతర్దృష్టి యందు మాత్రమే తాను కొంతవరకు వెనుకంజ వేస్తున్నాడు.
0: హీఈస్ ఓన్లీ లాగింగ్ బిహైండ్ ఇన్ ది ఇన్నర్ విజన్.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: In order to save him from the backwardness in the inner vision, he just said, do not become a victim of such
1: a vyavasayatmaka buddhi undali annadu.
0: Therefore he has just said that you should have vyavasayatmaka buddhi.
1: Vyavasayatmaka buddhi.
0: Vyavasayatmaka buddhi.
1: Ikkada ee vyavasayam aneetuvanti vishayanni manu kontha vicharinchali.
0: We have to try to understand a little more about this word vyavasaya.
1: Kshetramunu tanta pandiche nimittamai రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాది.
0: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
0: ఇఫ్ విత్ రెఫరెన్స్ టు ఎ సాధక, వాట్ ఈస్ దిస్ ఫీల్డ్?
1: హృదయ క్షేత్రాన్ని వ్యవసాయం చేయాలి.
0: ఇట్ ప్రిఫర్స్ టు కల్టివేషన్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్.
1: ప్రాపంచికంగా వ్యవసాయం చేసేటుంటాడు, ముందు తాను చేపట్టవలసినటువంటి విషయం ఏమిటి?
0: వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి ప్రిపేర్డ్ ఫార్ ఇన్ ది కల్టివేషన్ ఆఫ్ ద ల్యాండ్?
1: ఏ భూమిలో ఏ విత్తనము నాటాలి, ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
0: ద ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్ వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ హావ్ టు బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
0: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు, ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి.
0: Before you think of cultivating and raising any crop in the land, you'll have to take out the weeds and shrub.
1: దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి.
0: Afterwards, you'll have to plow it. So irrigated and soften the whole land.
1: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
0: Have to prepare the land for the purpose of sowing seeds.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
0: This particular thing has been described as విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
0: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: పనికి మాలినటువంటివి, పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలను తీసి పారవేయాలి.
0: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: తదుపరి ఎలాంటి విత్తనములు నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి, మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి కొనుక్కోవాలి.
0: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
0: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము, విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
0: Therefore, in order to cultivate any crop, you should have both the margas, vidhayaka and vidhvamsaka.
1: అదే విధంగాని నీ హృదయములో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
0: ఇన్ ద సేమ్ వే, ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డూ ఇస్ యు హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూజ్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడా పెరికి పారవేయాలి.
0: యూ హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడా తీసి పారవేయాలి.
0: నాట్ మెయిన్లీ దిస్, బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకెన్ అవుట్.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
0: ఆఫ్టర్ దాట్ యూ హావ్ టు ఇరిగేట్ ది ఎంటైర్ హార్ట్ విత్ ది వాటర్స్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
0: With waters of love, the heart becomes soft and cultivable.
1: సాధన సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
0: With the help of this wealth of sadhana, you have to plow this heart.
1: Anta bhaga kalipi chakkaga aa vittanam naadaniki taginetuvanti anuvuga cherchukovali.
0: You have to make the entire heart రెడీ ఫర్ సోయింగ్ ఆఫ్ ద సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
0: దెన్ యూ హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
0: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ యు హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
1: హృదయ చెట్టు కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజము నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
0: When the heart is full of bad weeds, bad thoughts, and when it is barren and also very hard, how can you sow the seeds?
1: కనుకని ఈ దృష్టిని లక్ష్యమందించుకొనియే కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
0: Keeping the all these things in view, Krishna has used this word vyavasayatmika buddhi.
1: నీ హృదయమనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
0: He has said in the field of your heart you cultivate.
1: అందులోని నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
0: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్
1: అందులోని మోక్షం అనే ఫలము నీవు అందుకోగలవు.
0: యుల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
0: దేర్ ఫార్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయి ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
0: Keep in your mind the unity which is inherent in the
1: heart. బాహ్య దృష్టిని నీవు నిర్మూలం చేసుకో.
0: Root out your external
1: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
0: Develop the love of God.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
0: Then only you can become స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
0: స్థితప్రజ్ఞ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
1: ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
0: హీ వుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ది జాయ్స్ అండ్ హీ వుడ్ నాట్ గెట్ షాంక్ బై ది సారోస్.
1: అభయుడు కాగలవు అన్నాడు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్ అభయ నిర్భయ అండ్ భయ.
1: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
0: ఫర్ దిస్ వర్డ్ భయ ఫియర్ నిర్భయ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్ దిస్ ఈజ్ ఆపోజిట్.
1: భయము లేనటువంటి భయము పోయేటువంటిదే నిర్భయము అని.
0: రిమూవింగ్ ఆఫ్ ఫియర్ ఈజ్ నిర్భయ.
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: దారిలో త్రాడుబడి ఉంటుండాలి.
0: There is a rope lying on the road.
1: కొంత చీకటి ఆవరించిన తక్షణమే ఆ తాను ప్రయాణమవుతూ ఆ త్రాడును చూచాడు.
0: When it was dark while he was walking on the road, he happened to see that rope.
1: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
0: On seeing that rope, this person thought that it was a snake.
1: పాము అని భయపడ్డాడు కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
0: Fearing that it was a snake, he put on the torch and he observed.
1: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
0: Immediately he realized that it was not a snake, it was only a rope.
1: Bayam poyindi.
0: The fear disappeared.
1: Kanuka ee bayamu raavatamu bayamu povatamu idi kevalamu konni chanamulu maatrame untuntadi.
0: This getting fear and getting rid of fear is only momentary.
1: Bayamunakunu bhramane.
0: For fear it is only delusion.
1: Nirbhayamunakunu bhramane.
0: For nirbhaya also it is delusion.
1: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
0: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
0: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
0: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
0: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం భయమే లేదు.
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
1: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు. అక్కడ
0: కంటిన్యూస్లీ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ ఫియర్
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
0: హు షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
0: In fearlessness, he is not aware of the second entity.
1: ఇదు రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
0: You get fear only when you think of
1: రెండోది లేనే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
1: అలాంటి స్థితి ఏంటి అభయము అని.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యుర్ ఫియర్లెస్.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
0: దిస్ ఫియర్లెస్నెస్ ఈస్ అసోసియేటెడ్ విత్ యూ.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టు ఓన్లీ వన్.
0: ఇట్ రెఫర్స్ టు నాట్ దేర్ నో టు, దేర్ ఇస్ ఓన్లీ వన్.
1: ఇంకా భయమునకు అభయమునకు అనేకత్వం ఉంటుంటాడు.
0: ఫర్ అభయ అండ్
1: అనేక భయమునకు,
0: భయ అండ్ అభయ దేర్ ఆర్ మెనీ థింగ్స్.
1: తనను తాను మరచినటువంటి వానికే భయం.
0: ఎ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ సఫర్స్ ఫ్రమ్ ఫియర్.
1: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
0: ఎ పర్సన్ హూ రిమెంబర్స్ ఓన్లీ ది వరల్డ్ సఫర్స్ ఫ్రమ్ ఫియర్.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
0: ఎ పర్సన్ హూ హాస్ అటాచ్మెంట్ అండ్ డిజైర్ అలోన్
1: పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
0: ఎ పర్సన్ హూ కెన్ బి డెలివర్డ్ బై ది ఆబ్జెక్ట్స్ అలోన్ కెన్ సఫర్ ఫ్రమ్ ఫియర్.
1: పరార్థములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం.
0: ఎ పర్సన్ హూ ఇస్ ఇమ్మర్స్డ్ ఇన్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ విల్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
1: అభయట్
0: హి విల్ బి ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
0: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్ యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: యూ రికగ్నైజ్ ద మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడాను గురి కావు.
0: ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
0: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్ యూ విల్ నాట్ హ్యావింగ్ ఎ రియల్ విజన్.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
0: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
0: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
1: Sudarshanam annaru.
0: This has been described as Sudarshanam.
1: Manchi drushti.
0: Sacred vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ భాగవత ఫర్ దిస్.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
0: ది ఎలిఫెంట్ వాస్ కాట్ బై ఎ క్రోకడైల్.
1: గజేంద్ర మోక్షము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి యొక్క అంతర్భావము.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ గజేంద్ర మోక్ష.
1: ముసలితో పోరాడి తాను తప్పించుకోగలను అనేటువంటి అహంకారము అధికంగా ఉంటున్నది ఈ గజమునందు.
0: దిస్ ఎలిఫెంట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఈగోయిజం దట్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు ఫైట్ అండ్ ఫ్రీ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ది క్రోకడైల్.
1: ఇందులో రెండు విషయాలను మనం చక్కగా గుర్తించాలి.
0: టూ థింగ్స్ విల్ హావ్ టు రికగ్నైజ్.
1: ముసలికి నీటి ఎందున్నప్పుడే బలం.
0: క్రోకడైల్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ ఇస్ ఇన్ వాటర్.
1: ఏనుగు గట్టు పైన ఉన్నప్పుడే బలం.
0: ఎలిఫెంట్ విల్ హ్యావ్ వాటర్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ ఆన్ ది బ్యాక్.
1: ఏనుగు జలంలో దిగితే బలం ఉండదు.
0: When it enters the water, elephant will not have
1: strength. Musali gattu paiku vaste balam undadu.
0: Crocodile, when it comes to the banks, it will not have
1: strength. Musali jalamlo untuntam cheta ee yenuku kante adhikamainatundi pattu pattindi.
0: As the crocodile was in water, it was able to exercise so much of strength.
1: Ee musali ikkada naa kaalanta kuda ledi idi musali. Alanti daanto nenu poraadi tappaka saadhinchukogalanani ahankaramto untunnadu gajam.
0: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: jalamulo undinanta varaku deeniki amitamaina balam undunnanaatundi vishayamu ee gajamunaku teliyadu.
0: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
1: Poraadi poraadi poraadi kattagattu alasipoyindi.
0: Fighting restlessly for a long time the elephant got tired.
1: Deham yokka balamu cheenichutu vachindi.
0: It lost all its physical prowess.
1: Kontha varaku manobalamunu pravesha pettindi.
0: It used all its mental power.
1: ee deha manobalamu rendu kuda krushinchi poyayi.
0: Both the physical and the mental power sank.
1: Atma balanni anveshin chesindi.
0: Then it sought atma bala.
1: Rave ishvara kavave varada samrakshinchu bhadratmaka నీవే తప్ప ఇత పరంబెరుగ. ఇంతకాలము దేహము మనసు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహ బలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
0: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దాట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ విజన్ ఆన్ ఇట్స్ బాడీ, ఇట్స్ విజన్ డిడ్ నాట్ గో టువర్డ్స్ గాడ్.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్స్ మైండ్, ఇట్ డిడ్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
1: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
0: సో లాంగ్ యాజ్ ది ఎలిఫెంట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాడీలీ విజన్ అండ్ మెంటల్ విజన్, గాడ్స్ గ్రేస్ డిడ్ నాట్ డిసెండ్.
1: కట్టకట్టు దేహ మనో బలములు యొక్క కృష్కించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
0: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్, ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
1: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
0: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హ్యాస్ సెంట్ ది సుదర్శన వీల్.
1: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
0: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
1: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడే అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
0: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
1: సుదర్శనం దైవ దర్శనం అతనిపై దృష్టి అతనిపైన పడింది.
0: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
1: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
0: When did you acquire?
1: సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది.
0: After renouncing all the things that this elephant had, when it turns towards
1: నీ దృష్టి నా పైన పడినప్పుడు నా దృష్టి నీ పైన పడుతుంది.
0: Only when you turn your vision towards Swami,
1: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికి నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
0: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
1: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
0: All your vision is concentrated on your body.
1: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
0: The effulgence of the shining sun is all around.
1: కాని మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
0: But that light has not entered into your own room.
1: కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: మనము టాప్ వేసుకొని కూర్చున్నాం.
0: We have put a top.
1: ఈ యొక్క టాప్
0: we have put a
1: మూత వేసుకొని కూర్చున్నాము.
0: We have put a lid, we have put a terrace.
1: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
0: ఓన్లీ వెన్ యూ బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్.
1: అదే రీతిగా అహంకారం అనే మూత వేసుకున్నాం.
0: సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్స్
1: విత్ అభిమానములనే గోడలు కట్టుకున్నాం.
0: వీ హావ్ డెవలప్డ్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
1: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
0: ద గ్రేస్ the rays of grace are not able to fall.
1: Suri kiranamulo raledhe raledante etla vastayi?
0: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
1: Okaru oka chinna kontha kaalam munduga jarignatundi vishayam.
0: There is a small incident which has happened a few days back.
1: Oka intilo
0: in a particular house
1: oka dukkamu
0: a sorrow
1: kaligindi
0: befell.
1: Anaga oka pedda vyakti aa intilo poyinadu.
0: An elderly person there, the master of the house probably died.
1: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
0: The Hasif and the children cried.
1: భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ఉంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
0: They pray to God, oh God.
1: అని ఏడుస్తున్నారు.
0: They began crying and praying to God, oh God, why are you so cruel? Why are you not showering a little more grace?
1: మా కుటుంబాన్ని దైవం మర్చిపోయినాడు.
0: God has forgotten us.
1: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
0: God's grace and his rays are
1: కనుకనే మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
0: That's why you have this great calamity has befallen our family.
1: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
0: Why have you forgotten Swami us?
1: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
0: సడన్లీ ఏ డివైన్ వాయిస్ వాస్ హెర్డ్ దేర్.
1: అమ్మా, నీ దృష్టి నాపైన ఎందుకు పడలేదు, నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట.
0: గాడ్ టోల్డ్ హిమ్, అమ్మా, వై ఆర్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ యువర్ విజన్ ఆన్ మీ, వై హావ్ ఫర్గాటన్ మీ.
1: దైవం మర్చినాడని తాను అంటుంది, కానీ దైవాన్ని వీరు మర్చినారు.
0: She is telling that God has forgotten them, but in fact they have forgotten
1: God. దైవం దృష్టి వీడి పైన పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు.
0: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
1: మరచినది నీవే కానీ నేను కాదు.
0: యు హావ్ ఫర్గాటన్ నాట్ మీ.
1: నీ దృష్టి లేనిది నీది కానీ నాది కాదు.
0: యు హావ్ నాట్ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ మీ బట్ నాట్ మీ టువర్డ్స్ యూ.
1: అదే విధంగానే ఈనాడు మన దృష్టి దైవంపై లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
0: ఇన్ ద సేమ్ వే వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్ వీ నాట్
1: ఏబుల్ స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు.
0: అండ్ వితౌట్ రికగ్నైజింగ్ వీ జస్ట్ సే వీ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ గాడ్.
1: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ,
0: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకుని
0: you are standing in front of me.
1: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు
0: I am standing in front of you.
1: నీ కంటిలో ఎవరు ఉన్నారు?
0: Who do you see?
1: నేను ఉన్నాను.
0: You see me.
1: నా కంటిలో ఎవరు ఉన్నారు?
0: Who can be seen in my
1: eye? ఉన్నావు.
0: You can be seen in my eye.
1: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు? నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
0: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
1: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నాపైన నీ దృష్టి పెట్టు, నీపైన నా దృష్టి ఉంటాయి.
0: Therefore, come directly and stand before me, concentrate your vision on me, my vision will
1: follow. అదే విధంగానే గజరాజ దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
0: ఇన్ ద సేమ్ వే వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
1: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
0: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
1: ఈ గజరాజు ఎవడు?
0: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
0: This is the proud or elephant arrogance.
1: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అది డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
0: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్ హీ గెట్స్ ఎ డిజైర్.
1: అదే దప్పి అన్నారు.
0: దట్ మే బి కంపేర్డ్ టు థర్స్ట్.
1: ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
0: వెన్ దిస్ ఆరోగెంట్ మ్యాన్ developed thirst, he went to the waters of samsara.
1: ee samsaram aneetundi danlo adugu pettinado pettaledu.
0: He has not completely entered into the waters of samsara.
1: ee maha balavatram aneetundi mamattam aneetundi gattiki pattesindi.
0: This attachment has caught hold of him.
1: ee mamattam aneetundi musali.
0: This attachment and possessiveness is
1: ee mamattam aneetundi musali patteetappudiki inga barinchukolekapoyadu.
0: This attachment of crocodile, when it caught hold of him,
1: ఇంతకు పూర్వము తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒకసారి ఏడ్చవచ్చు.
0: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
1: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికో ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
0: ఆఫ్టర్ ది మ్యారేజ్ దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
1: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది వీటికి చాలా బంధన ఏర్పడిపోయింది.
0: Once you develop egoism, interest, desire and attachment, all these bondage developed.
1: ee yokka bandhana yerpadetappudiki bhagavantudu ganipinchadu.
0: When this bondage developed, he was able to turn towards God.
1: appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
0: Only when he looks at God, he would be able to earn.
1: ee bhagavantuni mundugane kontha varaku prayatna purvakanga sadinchinte ee badale undavu kada.
0: If only he had earned the grace of God even before, there would not have been this.
1: Kanuka Arjuna, nee ee bandhanaku mari guri kavaddu.
0: Therefore Arjuna, do not become a victim of this bondage.
1: Ee andari yendu undinatvanti oka ekatvam anukunte aatmatvanni lakshyam nandinchuko.
0: Keep in your mind the unifying principle of Atman, which is existing in all
1: humans. Vyavsayatmaka buddhi nee kaligi untundu.
0: Cultivated mind you
1: develop. Hrudaya kshetramlo ee vidhamainatvanti oka unna chettunu penchukovaddu.
0: Don't develop the weeds and shrubs in your own heart.
1: Bhagavad anugraham anetunte panda chettanu penchuko.
0: You grow the tree of grace of God in your heart.
1: Nee drushtini daivam paina maralchu.
0: Turn your sight towards God.
1: Idhe neevu sadhinchavalsinatunte
0: sadhana. This is what you will have to accomplish.
1: Idhe nee lakshyam.
0: This must be your object.
1: Idhe nee gamyam.
0: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Wouldn't you love to hear about a system of philosophy that originated in India even before the Vedas? Radio Sai brings you now a divine summer course discourse of Bhagwan Baba on Purva Mimamsa, a doctrine propounded by the ancient Indian sage Jaimini. The discourse was delivered on 31st May 1993.
1: మంచివారి పొందు మహిళను దొరకదు, మంచివారి పొందు మహిళను దొరకదు, దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను

విలువబోలు వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రము.

0: వజ్రముకటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దర్ ఆర్ మెనీ మెనీ వికెట్ పీపుల్ దేర్ అరౌండ్. మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దేర్. డూ యూ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రెషస్ జెమ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: షడాంగ దర్శనములు, దాని యొక్క విశిష్టతను, షడ్దర్శనముల యొక్క ప్రభావమును జగత్తునకు వ్యాపింపచేయగలిగి అనేక మంది మహర్షులు అనేక విధములైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshana was made by many saintly people and they taught the same to the entire world.
0: Jaimini Maharshi తన యొక్క జీవితంలో ధారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస, అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది.
1: దిస్ టర్మ్ మీమాంస మెంట్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అండర్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ విజ్డమ్.
0: వేదములకు పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ వేద, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వ
0: మీమాంసం. పూర్వముగా ఉదయించినటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఫార్ ఎర్లియర్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ పూర్వ మీమాంస.
0: ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, కర్మకాండ.
0: సమస్త ధర్మములు కూడాను కర్మముని అనుసరిస్తూ వచ్చాయి.
1: All principles of righteousness are in the field of action.
0: కాని ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: As it was there, even before Veda, it is also

0: మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: మెనీ సెయింట్లీ పీపుల్ స్ట్రగుల్ ఇన్ దిస్ వరల్డ్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ అవర్ యాక్షన్ షుడ్ బి రైచువస్.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ ధర్మ యు షుడ్ ఇన్వెస్ట్.
0: కర్మ జిజ్ఞాస కాక ధర్మ జిజ్ఞాసుడు కాలేదు.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: Dharma jignasudu kaaka brahma jignasudu kaaledu.
1: If you are not after this righteousness, you cannot be after brahma.
0: Nuvvu leka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kaayi leka phalamu kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: Atulane karma leka bhakti kaluguna jagatilo.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: Bhakti leka jnana padamu kaluguna.
1: Without devotion, do you get the fulfillment of
0: kalukune
1: jnana?
0: Karma jignasa dvara dharma jignasa. Dharma jignasa valla brahma jignasa praptistundi pratimanavunaku.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness,
0: Deenki,
1: and the brahman.
0: Jaimini Maharshi తన యొక్క స్వానుభవంతో పరిశోధనలు సలిపి పరిశీలన ద్వారా తన యొక్క మనసును సంతృప్తిపరుచుకున్నాడు.
1: ద సేమ్ థింగ్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ బై సెయింట్ జైమిని విత్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
0: కర్మ జిజ్ఞాస
1: ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: మ్యాన్ డస్ యాక్షన్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కానరాడు.
1: There is no man who doesn't do any activity.
0: Uchvasa nishvasamlo kudanu karmane.
1: The breathing exercise is action.
0: Mana dehamulo prasarinchetunti yokka raktam kudanu karmamayamainatundi.
1: The blood circulation is also an action.
0: Kanukane karmanu vismarinchi dharmamunu vishwasinchadaniki avakasam ledu.
1: Therefore we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu చక్కని ఉదాహరణలు అందిస్తూ వచ్చాడు.
1: Therefore Saint Jaimini gave many examples in this field of action.
0: మనము నిత్య జీవితంలో గృహస్థ ధర్మమునందు కొన్ని వంటలను మనము చేసుకుంటుంటాం.
1: As a householder in our daily routine we make many preparations.
0: ఒక పచ్చడి మనము చేయాలనుకుంటే దీనికి కొన్ని పదార్థములు మనం ప్రోగు చేసుకోవాలి.
1: If you want to prepare chutney you should have some material.
0: ఒక కొబ్బరికాయ పచ్చడి చేయాలి.
1: You want coconut chutney.
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: You need chilies, tamarind, salt and coconut.
0: ఈ పదార్థములన్నీ కూడాను ప్రోగు చేసి
1: collecting all the material.
0: మూడింటిని కలిపి
1: mixing them.
0: దీని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపొందుతుంది.
1: When you grind it you'll get chutney.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: This is karma jignasa.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: Anukunnanta maatramane idi sadhinchadaniki veelu kaadu.
1: Is not possible to have by thought.
0: Padarthamulu kudanu manam progu cheskovali.
1: We have to collect material.
0: Ee padarthamulu progu cheskotame kaakunda padarthamulu yokka swaroopanni ekatvanga nirminchukovali.
1: Not only collection, how to bring that form.
0: Otti mirapakaya tinadaniki veelu kaadu.
1: Is not possible to eat chilies.
0: Otti uppunu tinadaniki veelu kaadu.
1: You don't eat salt.
0: Otti chintapandunu tinadaniki veelu kaadu.
1: We don't eat tamarind.
0: Mudintini samabhagamulato దీన్ని సరి అయినటువంటి రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్ దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ ద ఎంక్వైర్ ఆఫ్ యాక్షన్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ.
0: చేసినంత మాత్రంలో చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రిపేర్.
0: ధర్మ జిజ్ఞాస దానిని అనుభవించాలి, తిని చూడాలి.
1: ధర్మ జిజ్ఞాస ఇస్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ ఈట్.
0: తిని చూచారు.
1: You have eaten.
0: ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషమో అనేటువంటి దాన్ని గుర్తించటము,
1: while tasting you know the
0: dosham nirmulam gavinchadame brahma jignasa.
1: Rectifying that which is short is brahma jignasa.
0: Atulane
1: similarly
0: ee manava janmamunandu
1: in human life
0: vihitamainatti karmalu aacharinchi
1: performing one's own responsibility
0: aacharinchinatundi karmalanu anusthanamlo unchi

0: ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ యాక్షన్స్,
1: ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపం ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తించి,
0: అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ రాంగ్,
1: తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
0: రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస.
1: మనము పుట్టినాము,
0: వి ఆర్ బోర్న్,
1: పంచభూతముల చేత కూడినాము,
0: వి ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచకోశముల చేత చేరినాము,
0: వి ఆర్ ఇన్ ది కంపెనీ,
1: పంచాత్మను అనుభవిస్తున్నాము,
0: వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది ఫైవ్.
1: అనుభవించినప్పుడు,
0: when we experience,
1: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
0: The experience is dharma jignasa.
1: ఈ అనుభవించిన తరువాత,
0: after experience,
1: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాము.
0: You have recognized there's no permanent happiness.
1: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
0: What is this permanent happiness?
1: అది ఏ బ్రహ్మ తత్వము?
0: That is the nature of brahma.
1: ఆ శాశ్వత ఆనందమైనటువంటి బ్రహ్మ తత్వమును చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
0: To have that brahman, the true bliss is brahma jignasa.
1: కనుక ప్రతి మానవునికి నీ కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
0: So in every man these three steps are there: action, karma jignasa, righteousness, dharma jignasa and brahma jignasa.
1: కర్మ యొక్క కాండములు సక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టాడు, దర్శించాడు.
0: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస, ద జైమిని ఇన్వెస్టిగేటెడ్ ఇన్ ఫుల్ అండ్ టాట్ ఇట్.
1: ఈనాటి మానవుని యొక్క దృక్పథము,
0: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే,
1: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుంది,
0: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
1: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి,
0: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్,
1: ఈ భౌతిక జీవిత ఆనందం నిమిత్తమై,
0: ఫర్ ద హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
0: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్,
1: కానీ ఈ శ్రమలు ఏమాత్రము తీరుటలేదు.
0: బట్ యెట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్.
1: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
0: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి,
0: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్ నేచర్,
1: భౌతికమైనటువంటి యొక్క జీవితమును గడపడానికి ప్రయత్నం చేయటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు, దుఃఖములకు, నిరాశలకు గురి అయిపోయి కృశించి కుళ్ళి జీవిస్తున్నాడు.
0: As if as he spends all the time in this physical transient world, he suffers from various miseries, anxieties.
1: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
0: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఎవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
0: You put a question to anybody, who are you?
1: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
0: He will say, I'm so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
1: ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
0: ఈ సేస రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ది బాడీ.
1: దేహమునకు పెట్టిన పేర్లే కానీ తాను పుట్టినవి కాదు కదా.
0: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
1: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
0: బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హీ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. సో
1: ఇంకా కొంచెం ఒక లోతులకు దిగి, ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు,
0: ఈవెన్ గో డీప్ అండ్ సే హూ ఆర్ యూ సార్ టెల్.
1: నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలం ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతులు అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
0: దెన్ దే స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్, లాయర్, బిజినెస్ మెన్, ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
1: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
0: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
1: డాక్టరు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
0: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
1: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
0: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
1: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
0: బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
1: ఈ వృత్తుల గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
0: మ్యాన్ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
1: మొదలు దేహాన్ని ఆధారంగా కొని, దేహములకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హి ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
1: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
0: లేటర్ వెన్ యూ ఆస్క్ హిమ్ అగైన్ హి ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హి డస్.
1: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
0: దెన్ యూ ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
1: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
0: Then if you ask him again, who are you, he will say, I am Indian, American, Canadian, African, basing on the country to which he belongs.
1: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కాని తనను తాను పరిచయం చేసుకోవటం లేదు.
0: All these introductions basing on the body, the profession and the country are just outside, but he is not introducing himself properly.
1: Aithe deeniki sariyaina jawabu emiti?
0: Then what is the correct reply?
1: Neeku peru kaadu,
0: not name.
1: Neeku vrutti kaadu,
0: not profession.
1: Ee naadu nee vyaparasthudiga undavachchunu.
0: Today you may be a businessman.
1: Tirigi taanu inkoka rakamaina vrutti inko praveshinchavachchunu.
0: Later you may undertake different job.
1: Kanaka ee vruttulu shashvatamu kaadu.
0: Professions are not permanent.
1: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
0: ద కంట్రీ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
0: ఇఫ్ యూ కాంట్ లివ్ ఇన్ వన్ కంట్రీ, యూ గో టు అనదర్ కంట్రీ.
1: కనుక సరైన జవాబు ఏమిటి?
0: వాట్ ఇస్ కరెక్ట్ రిప్లై?
1: నేను ఆత్మను.
0: ఐ యామ్ ఆత్మ, ట్రూ సెల్ఫ్.
1: నా దేహములో ఉన్నాను.
0: ఇట్ ఇస్ ఇన్ ద బాడీ.
1: నా వృత్తిలో ఉన్నాను.
0: ఆర్ ఇన్ ప్రొఫెషన్.
1: నా యొక్క దేశంలో ఉంటున్నాను.
0: ఆర్ ఇన్ ద కంట్రీ.
1: కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం, అది ఏ సత్యం.
0: Therefore that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is true.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క సంకల్పాన్ని విస్మరించి,
0: forgetting the thoughts which are eternal and permanent,
1: స్వస్వరూపాన్ని దూరము గావించుకొని,
0: away from the true
1: form, భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క వీటిని ఆధారం చేసుకుని,
0: basing on the physical secular world,
1: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
0: He is introducing himself to the world thus.
1: ప్రతి మానవులకు,
0: ఫర్ ఎవరీ ఇండివిజువల్,
1: నేను, నాది. ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చండాలుని మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకును ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు.
0: ఆల్ అటర్ దీస్ టూ, ఐ అండ్ మైన్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్, ఉమెన్, మ్యాన్, అన్టచబుల్ టు ఎన్ ఎంపరర్.
1: నేను,
0: ఐ,
1: ఇది ఆత్మకు సంబంధించినటువంటి అర్థము.
0: దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆత్మ, ట్రూ సెల్ఫ్.
1: నాది, ఈ దేహమునకు సంబంధించినటువంటి అర్థము.
0: మైన్ రిలేట్స్ టు ద బాడీ.
1: కనుక నేను అనేటువంటిది సత్యమైన నిత్యమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటిది.
0: సో ఐ రిలేట్స్ టు ఆల్ దట్ ఇటర్నల్.
1: అది దేహీ,
0: దట్ ఈస్ దేహీ ఇన్ డ్వెల్.
1: నాది అనేటువంటిది దేహము.
0: మైన్ ఇస్ బాడీ.
1: దేహం అనేటువంటి యొక్క గది లోపల, దేహం అనేటువంటి యొక్క దీని లోపల, రథము లోపల దేహి అనేటువంటి వాడు కూర్చున్నాడు.
0: ఇన్ దిస్ బాడీ దర్ ఇస్ ఎ చారియట్, దర్ ఇస్ దిస్ చారియటర్, దేహి.
1: దేహి అనేటువంటి యొక్క గూడులో ఉండినప్పుడు దేహి దేహమనేటువంటిదిగా గూడు తయారవుతుంది.
0: వెన్ ది ఇన్డ్వెల్లర్ ఇస్ దేర్, ద బాడీ విల్ బి ది హౌస్.
1: ఇంటిలో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా?
0: Just because you are in the house, can you claim ownership?
1: ఇల్లు అంటావే కానీ నేనే ఇల్లు అని ఎవరు చెప్పలేరు.
0: You say this is my house, you don't say I am the house.
1: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు. ఇది ఎంత అజ్ఞానం.
0: Today you live in this house of the body, but you identify yourself with this house. What ignorance it is.
1: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
0: While traveling in car, can you say that you are the car?
1: నా కారు.
0: This is my car.
1: అదే రీతిగా దేహమనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు.
0: Similarly, the body that is the chariot, you are the charioteer.
1: నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు.
0: There is no relationship whatsoever between you.
1: రథమును ఒకవైపున వదలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చు.
0: You can leave the chariot and take another.
1: ఇంటిని వదలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చు.
0: You can leave your house and go to a foreign country.
1: కనుక ఆ ఇల్లుది నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
0: టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ ఐ హావ్ ది హౌస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: మన దేహం లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
0: ఇన్ అవర్ బాడీ దేర్ ఆర్ సో మెనీ లింబ్స్.
1: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
0: దట్ ప్రెజెంట్ ది ఐస్, ది ఇయర్, ది నోస్, ది మౌత్ అండ్ లెగ్స్.
1: ఇవన్నీ చేరినదే దేహం కాని
0: ది బాడీ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్.
1: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ సెపరేట్ అవుట్ ఐ.
1: ఒక చెవు మాత్రమే దేహం కాలేరు.
0: వీ కెనాట్ ఐడెంటిఫై ద బాడీ విత్ ఇయర్.
1: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ ఇస్ ద బాడీ.
1: కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
0: ద ఆత్మ ట్రూ సెల్ఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ది ఈగో.
1: దేహములో ఉన్నది ఆత్మ.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైన్.
1: మనసులో ఉన్నది ఆత్మ.
0: ఇన్ ద మైండ్ ఇస్ ప్రెసెంట్.
1: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
0: ఆత్మ ఇస్ ఇన్
1: అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సెన్సెస్.
1: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
0: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లింబ్స్ వర్క్.
1: చక్కని ఉదాహరణము,
0: ఎ గుడ్ ఎగ్జాంపుల్,
1: కారు లోపల
0: ఇన్ ఎ కార్
1: స్టేరింగ్ ఉంటుండాలి,
0: దర్ ఇస్ స్టేరింగ్,
1: క్లచ్ ఉంటుండాలి,
0: దర్ ఇస్ క్లచ్,
1: బ్రేక్ ఉంటుండాలి,
0: బ్రేక్,
1: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి,
0: దర్ డిఫరెంట్ పార్ట్స్,
1: ఈ హారన్ ఉంటుండాలి,
0: దర్ ఇస్ హారన్ టూ.
1: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
0: డూ దే వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్?
1: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హార్న్ దానిపాటికి అది వాయిస్తుందా?
0: ఇఫ్ యూ గో ఇన్ ఎ కార్ డూ యూ మీ డూ ఎక్స్పెక్ట్ ద హార్న్?
1: స్టీరింగ్ దానిపాటికి అది తిరుగుతుందా?
0: డస్ ది స్టీరింగ్ వర్క్ ఇట్సెల్ఫ్?
1: డ్రైవర్ ఉన్నాడు అక్కడ,
0: దేర్ ఇస్ డ్రైవర్ దేర్.
1: ఈ డ్రైవర్ ఏ దీనిని అన్నింటినీ కూడా వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
0: ఇట్ ఇస్ ద డ్రైవర్ దట్ డ్రైవ్స్ అండ్ ఆపరేట్స్.
1: కనుక ఆ డ్రైవరే ఆత్మ.
0: ద డ్రైవర్ ఇస్ ఆత్మ.
1: ఏకమనే రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి, కన్నుల ద్వారా చూస్తూ చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
0: ద ఇన్వెలర్, ద టూ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. ఇట్ విల్ మేక్ యువర్ ఐ సీ, విల్ మేక్ యువర్ ఇయర్ లిసన్, అండ్ విల్ మేక్ యువర్ మౌత్ స్పీక్.
1: చిన్న ఉదాహరణ మీరు చూడండి,
0: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
0: సో లాంగ్ ద డ్రైవర్ ఈస్ ఇన్ ద బాడీ, ఆల్ లింబ్స్ డూ దేర్ యాక్షన్.
1: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు,
0: ద మూమెంట్ డ్రైవర్ గెట్ అవే ఫ్రమ్ ద బాడీ,
1: అదే కన్నులు ఉంటున్నాయి ఇక్కడ,
0: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ దేర్,
1: చూడగలుగుతున్నాయా?
0: ఆర్ ఏబుల్ టు సీ?
1: అదే చెవులు ఉంటున్నాయి, వినగలుగుతున్నాయా?
0: వెరీ సేమ్ ఇయర్స్ ఆర్ దేర్,
1: అదే నోరు నాలుక ఉంటుండాలి,
0: ద సేమ్ మౌత్ అండ్ టంగ్ ఆర్ దేర్, డు దే స్పీక్?
1: అదే చేతులు ఉంటున్నాయి, పనులు చేయగలుగుతున్నాయా?
0: సేమ్ హ్యాండ్స్ ఆర్ దేర్, డు దే యాక్టివ్?
1: ఏ మాత్రము చేయటం లేదు,
0: నథింగ్
1: వాట్ ఎవర్. సర్వాంగములు కూడాను స్తంభించిపోయినాయి.
0: All limbs come to stand still.
1: జడమైపోయినాయి.
0: They become inert.
1: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది?
0: So what is it that does? The seeing, listening, talking.
1: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
0: It's only the master, the owner, the atma that does all this activity.
1: అతను ఈ దేహములో ఉండినంత వరకును అతన్నే శివం శివం శివం.
0: So long he is in the body, he is called Sivam Sivam.
1: Ah, Sivam, ee dehamunu vadaltane idantha Sivam Sivam Sivam.
0: The moment Sivam gets out of this body, it is Sivam the dead body.
1: Kanuka evaru unte Sivamu, evaru lekapothe Sivam.
0: When do you call him Sivam? When do you call it the dead body?
1: Atma tattvam aneetundi ee dehamunandu sarvaangamulu chetanu pani chestunnanta varaku idi Sivame.
0: So long there is atma that making the limbs work, it is Sivam.
1: Kana
0: so
1: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు.
0: When you inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
1: దీనికి మనసు ఉంది,
0: మైండ్,
1: బుద్ధి ఉంది,
0: ఇంటెలెక్ట్,
1: సంస్కారం ఉంటుంది,
0: అండ్ ఆల్సో ద కల్చర్.
1: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
0: ఆత్మ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: మనసు చేసేటువంటి పని ఏమిటి?
0: What is it that mind does?
1: Sankalpamlu cheyatamu,
0: thinking,
1: danini aneka vidhamainatundi yokka mananamu cheyatamu,
0: recapitulate again.
1: Karuga nee mananam cheyatamu chetane mananatrana sammilitaha iti mantraha annaru.
0: As it
1: adhe mananam,
0: the recapitulation is the mind.
1: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
0: ద మైండ్ ఈజ్ ఆల్సో బండల్ ఆఫ్ థాట్.
1: సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము.
0: ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ టు థింక్.
1: మననము చేయటమే మనసు యొక్క గుణము.
0: ద క్వాలిటీ ఆఫ్ ద మైండ్ ఈజ్ టు రికాపిటలేట్.
1: ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైన కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ద మైండ్ ఫంక్షన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్
1: బుద్ధి,
0: ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఇంటెలెక్ట్?
1: ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే.
0: ఇట్ ఇస్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆత్మ.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి.
0: ఇట్ డిస్క్రిమినేట్స్ దాట్ విచ్ ఇస్ టెంపరరీ అండ్ పర్మనెంట్.
1: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
0: ఇట్ డిసైడ్స్ వాట్ ఈస్ ట్రూ అండ్ ఫాల్స్.
1: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ త్రీ ఫ్యాకల్టీస్: డిస్క్రిషన్, డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్.
1: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
0: దెన్ వాట్ డూ యూ మీన్ బై రిఫైన్మెంట్?
1: పునర్జన్మములకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
0: That which forms the basis for the rebirth is samskara.
1: ఈ పునర్జన్మములకు ఏది సంస్కారం అనగా మన జీవితంలో ఏ విధమైన కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మములకు అవి తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
0: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth. కనుక
1: జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంతకాలములో ఆధారణ అన్నారు.
0: So what you do with smarana, the chanting Lord's name, is that comes as refuge later. కరుణ
1: జీవిత కాలములో మనము మంచి కార్యములు చేయాలి.
0: Therefore in lifetime we should do good.
1: జీవిత కాలములో మనం పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించాలి.
0: In our lifetime we should tread on sacred path. భగవంతుని
1: మనం చేస్తూ రావాలి.
0: We should think of the Lord.
1: ఇవన్నీ చేయటం వల్లనే,
0: because of all this,
1: అంతిమలో కూడాను అవి మన యొక్క స్మరణకు వస్తుంటాయి.
0: At the end they come to our mind.
1: దేయోహి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యము లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
0: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
1: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
0: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
0: Throughout your lifetime you do japa.
1: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
0: ఇట్ హస్ బికమ్ ఎ ప్రాక్టీస్.
1: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడాను వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
0: టువర్డ్స్ ది ఎండ్ ఆల్సో యూ స్టార్ట్ మూవింగ్ యువర్ ఫింగర్స్.
1: నీవు మాట్లాడుతుంటే దానిపాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
0: వైల్ టాకింగ్ విత్ అదర్స్ ఆల్సో యూ స్టార్ట్ మూవింగ్ యువర్ ఫింగర్స్. ఇట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: ఇంకా కొంతమంది
0: సమ్ అదర్స్
1: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటాయి.
0: దే హావ్ గాట్ ది హ్యాబిట్ ఆఫ్ యూజింగ్ స్నఫ్.
1: వీరికి అన్కాన్షియస్ లో కూడాను ఈ చెయ్యి నేను ముక్కు దగ్గరికి పోతుంటాది.
0: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
1: యోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడాను అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద నాస్ట్రిల్.
1: అభ్యాసములు ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడాను మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
0: జస్ట్ ఎస్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, the good habits too will be with us.
1: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
0: So we should cultivate good habits.
1: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
0: Through these good habits we'll have good birth.
1: కనుక జీవితములో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
0: This దర్శన పూర్వమీమాంస taught many sacred paths basing on the
1: ఈ కర్మకాండ జననము మొదలుకొని మరణము వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం.
0: నామకరణము,
1: అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడాను చెవులు కుట్టటము, ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
0: We experience all this by way of rituals right from birth till the end.
1: ఇవన్నీ వేదవిహితమైన యొక్క కర్మలు.
0: They are all prescribed by Veda.
1: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
0: Jaimini inquired clearly what is main and what is not.
1: Dehame ashashvitamu.
0: Body is temporary.
1: Kani ashashvitamainatundi deham aacharinchinatundi oka karmalanni nu shashvitam kagalava?
0: But do the actions performed by the temporary body, can they ever be permanent?
1: Kaadu, kaadu.
0: No.
1: Kani.
0: But?
1: Ee karma kayamainatundi edo karmalu aacharistune povali.
0: But the body has to indulge in some activity.
1: Ee shashvitamulu kaakapoyinappudikini.
0: Though they are not permanent.
1: Manas samskaram nimittamai.
0: Because of the refinement of the mind.
1: ఈ కాయము కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
0: Through this body we should experience all actions.
1: ఈ దేహము మంచి కర్మకాండాలు చేసినప్పుడే
0: when the body
1: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
0: When the body does good actions you will have good results.
1: కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
0: So it's not great to do any good action.
1: ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ?
0: What are we doing now?
1: స్నానం చేయాలి.
0: We should take bath.
1: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
0: Why do you have bath?
1: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
0: For purity of the body.
1: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
0: The purity of the body is not important.
1: మానసిక అన్ని కూడా శుద్ధం చేయాలి.
0: The mind also should be pure.
1: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
0: This is called purity of the outer and inner.
1: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
0: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
1: సోంబేరి సన్యాసి ఉంటున్నాడు.
0: Here is a celibate. A lazy ascetic.
1: అతనికి ఆకలి అయింది.
0: He is hungry.
1: అతను ఒక ఇంటికి వచ్చి ఒక ఇల్లారుడు భవతి భిక్షాం దేహి, అమ్మా నాకు ఆకలిగా ఉంటుండాలి, కొంచెం అన్నం పెట్టండి అన్నాడు.
0: He approached at the doorstep and said, "Oh mother, I am hungry, give me food."
1: ఆ స్త్రీ మహా వేదాంతి.
0: That woman is a great philosopher.
1: భారతీయ సంస్కృతి ఎంతకూడదు చక్కగా గుర్తించినటువంటి స్త్రీ.
0: She has recognized the culture of Bharat clearly.
1: నాయన అతిథిని అభ్యాగతులను ఆదరించటము మా గృహస్థుల ధర్మము.
0: He said, "It is proper for all householders to receive the guests."
1: మీరు కాలం కాని కాలంలో మా ఇంటికి వచ్చారు.
0: You have come at an odd time.
1: తక్షణమే నేను దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను, అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి, తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
0: He said, "I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath," she said.
1: వీడు ఒక దొంగ వేదాంతి.
0: He is a false philosopher.
1: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు, సోంబేరి.
0: He is perfectly lazy. He is not willing to have bath.
1: చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
0: He said, "For all ascetics of my type, repeating Lord's name is bath."
1: గోవింద నామమే నాకు స్నానం అమ్మ అన్నాడు.
0: Chanting Lord's name is very bath to us.
1: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
0: That lady
1: is తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
0: That lady is very intelligent.
1: ఓ, వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు, ఈ సంస్కారము కర్మ సిద్ధాంతానికి గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
0: She could understand that he is a false renunciant.
1: వీనికి సరియైన బుద్ధి చెప్పాలని
0: to teach him a lesson.
1: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అనింది.
0: She also said, "Chanting Lord's name is food, better you go."
1: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
0: If chanting Lord's name is bath, why not food?
1: చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
0: Such sort of people are many today.
1: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
0: They are very lazy.
1: తమో గుణం అధికమైపోతుంది.
0: They are very lazy. They don't do certain actions.
1: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
0: they take it as truth.
1: ఏవి నిత్యమైనటువంటి వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
0: They don't make use of those things that are eternal.
1: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
0: All rituals today have become unsacred.
1: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనైనా.
0: So whether you do these rituals or not, purify your mind.
1: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమే,
0: to purify the mind,
1: దైవ చింతన అత్యవసరము అన్నారు.
0: Thinking of Lord is most essential.
1: కేవలము ఈ ప్రకృతి,
0: this nature,
1: ఈశ్వర సృష్టి కాదు,
0: is not God's creation.
1: ఇది సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
0: Some say it's not God's creation, it's natural. Some argue that way.
1: కర్త లేక కార్యం ఏర్పడదు.
0: Without the cause, there cannot be effect.
1: పూలు సూది దారముంది పుష్పమాల తానగున.
0: There are flowers, there's a needle and thread. Can it be a garland?
1: ఈ హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
0: Should there not be one that would make a garland?
1: ఏమిటిది, జడం ఉంది చైతన్యం ఉంటుండాలి, మ్యాటర్ ఉంది ఎనర్జీ ఉంది.
0: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
0: Should there not be one that would combine two?
1: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, డు యు గెట్ ద లైట్?
1: ఎవరైనా ముట్టించేవారు ఒకడు ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్.
1: స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున.
0: ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్, డు యు గెట్ జ్యువెలరీ?
1: చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి మేకర్.
1: విద్య కలదు, బుద్ధి కదలు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు?
0: There is education, there is intellect, there should be a teacher.
1: Board paina ee danga raachi idi raasi vachchu, kaani vidyarthulu adigam emiti raadu antante emi cheppaledu.
0: You may write a letter on the board if you are the student.
1: Akshara undi,
0: దేర్ ఇస్ లెటర్
1: అక్షరంలో అర్థం ఉంది
0: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ద లెటర్
1: అక్షరంలో శబ్దం ఉంది
0: దేర్ ఇస్ సౌండ్
1: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దం ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా
0: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ అండ్ ద మీనింగ్ ఇన్ ద లెటర్
1: ఇది ఏ
0: దిస్ ఇస్ లెటర్ ఏ
1: ఇది బి
0: దిస్ ఇస్ బి
1: ఇది సి
0: దిస్ ఇస్ సి
1: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకడు కావాలి
0: Absolutely, a teacher is needed to show the name.
1: ABCD అక్షరాలు ఉంటున్నాయి.
0: There are ABCD letters.
1: ఏ దేన్ని ఏ అనాలో, దేన్ని బి అనాలో, దేన్ని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
0: So there not be one who should tell us what is A, what is B, what is C.
1: అలాంటి వాడే గురువు అన్నారు.
0: He is true guru, preceptor.
1: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
0: How he should be?
1: తాను తాను తెలుసుకున్నటువంటి వాడుగా ఉండాలి.
0: He should know himself.
1: సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య
0: గుడ్ క్వాలిటీస్ గుడ్ ఇంటెలెక్ట్ ద ట్రూత్ డివోషన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దాట్ ఎడ్యుకేషన్
1: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు
0: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్
1: ఈ నిర్మలత్వముకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు
0: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్
1: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు
0: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ
1: పైన సూర్యుడున్నాడు
0: దేర్ ఇస్ సన్ అబౌవ్
1: నీవు కింద ఉన్నావు
0: యు ఆర్ డౌన్ బిలో
1: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది
0: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్
1: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి
0: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్
1: సూర్యుని నుండినే పుట్టాయి
0: క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్
1: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది
0: క్లౌడ్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ ద వెరీ సేమ్ సన్
1: అయితే ఈ క్లౌడ్స్ ఈ మేఘములు శాశ్వతమైనవా కాదు కాదు
0: However, these clouds, are they permanent? No.
1: అశాశ్వతమైనవే
0: నాట్ టెంపరీ
1: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు
0: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్
1: ఓపిక పట్టు
0: యూ షుడ్ బి పేషెంట్
1: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్
1: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిస్కరేజ్మెంట్
1: ఓపిక పట్టుకో
0: వెయిట్ పేషెంట్లీ
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైనవి కాదు
0: దే ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ దే కమ్ అండ్ గో నాట్ పర్మనెంట్
1: శాంతము అత్యవసరము
0: So peace is most essential.
1: నీవు కొంచెం ఓపికను సాధించు.
0: Be patient.
1: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి ఆ సూర్యుడు కనిపిస్తాడు.
0: Immediately clouds will vanish, you will see the sun.
1: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వ మీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
0: This darshana purva mimamsa teaches this patience.
1: నిత్య జీవితములో మానవుడు ఏ విధమైనటువంటి సమయం నందు ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఇస్ టాట్ బై దిస్
1: దుఃఖం కలిగింది
0: యూ ఫీల్ మిజరబుల్
1: ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు
0: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ
1: సుఖాన్ని స్మరించు
0: థింక్ ఆఫ్ హ్యాపీనెస్
1: దుఃఖం దూరం అవుతుంది
0: దెన్ యుల్ బి అవే ఫ్రమ్ మిజరీ
1: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది
0: ఇట్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ నాక్ ఆల్సో
1: అజ్ఞానం వచ్చింది
0: యు ఆర్ ఇగ్నోరెంట్ నౌ
1: ప్రజ్ఞానాన్ని నువ్వు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు
0: యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్
1: ఏదో ఒకరిపై కోపం వచ్చింది
0: యువర్ యాంగ్రీ విత్ సమ్
1: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు
0: ఇమీడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సర్వ్
1: వాడిపై కోపం వచ్చింది
0: యువర్ యాంగ్రీ ఆన్ హిమ్
1: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి
0: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్
1: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా
0: ఇస్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ దట్ పర్సన్
1: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది
0: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దాట్ ది స్పీడ్ ఆఫ్ ద యాంగర్ వుడ్ బి లెస్
1: అక్కడ కోపం వచ్చిన తక్షణమే
0: ద మూమెంట్ హీ హ్యాస్ యాంగర్ యు గెట్ ఇన్
1: ఒక గ్లాసు చల్లని మంచినీళ్లు త్రాగు
0: డ్రింక్ టంబ్లర్ ఆఫ్ కూల్ వాటర్
1: కూర్చో నెమ్మదిగా
0: సిట్ డౌన్ సైలెంట్లీ
1: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది
0: అండ్ ద యాంగర్ వుడ్ బి పాసిఫైడ్
1: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది
0: ద యాంగర్ ఇస్ పర్వర్షన్ ఇస్ నాట్ ద ట్రూ
1: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుట అద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది
0: వెన్ యూఆర్ యాంగ్రీ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ డోంట్ లైక్ యువర్ ఫామ్
1: అప్పుడే ఈ కోపం చల్లారుతుంది
0: దెన్ యాంగర్ విల్ బి పాసిఫైడ్
1: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా
0: దిస్ యాంగర్ మేడ్ మీ లుక్ అగ్లీ
1: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపము చల్లార్చుకుంటాడు.
0: దెన్ హీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ,
1: ఇంకే విధమైన యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోట పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
0: When there are agitations and worries in the mind, go forth all alone and walk.
1: నీవు నడిచేటప్పటికి నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోదు.
0: As you walk very fast, because the blood circulation, all these feelings would be pacified.
1: ఏమైనా నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
0: if you are really lucky one with the knowledge of music,
1: bathroom lo vellu,
0: go to bathroom,
1: bucket leki neellunu viduchu,
0: fill the bucket with water,
1: oka swaranga vastuntayi,
0: the water will come in a particular tune,
1: aa swarani neevu aadharam chesukoni paata paadu,
0: basing on the tune of the water that comes on the tap, you start singing,
1: aa swaramuku ee paataku leenam gaavinchu,
0: and then make your song and the tune of the water same,
1: aadhetvanti neetiki nee na swaraniki emaina vyathyasam unda ani vicharana chey. ఈ విచారణ లోపల ఈ కోపం చల్లారిపోతుంది.
0: యు ఆల్సో ట్రై టు డిస్క్రిమినేట్ ద డిఫరెన్స్ ఇన్ ద ట్యూన్ యువర్ ట్యూన్ అండ్ వాటర్.
1: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ సీక్రెట్స్, దేర్ సో మెనీ డివైసెస్ టు పాసిఫై అవర్ యాంగర్.
1: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువు అయిపోయారు.
0: అండ్ టుడే దేర్ నో వన్ టు టీచ్ సచ్ సీక్రెట్స్.
1: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
0: Saint Jaimini taught all these things in Purva Mimamsa.
1: అది నాడంత అడుగులు పడిపోయినాయి.
0: All these things are neglected now.
1: ఎక్కడ కూడా నువ్వు కనిపించడం లేదు.
0: We don't see anywhere.
1: ఒక దేహమాంసం కనిపిస్తుందని కానీ పూర్వ మాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
0: We see the mamsa, the flesh of the body, deha, but not Purva Mimamsa.
1: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should understand the sacredness of Purva Mimamsa.
1: ఇంతవరకు ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
0: To the extent possible, Uttaramimamsa, Darshana is also here.
1: Purvamu, Uttaramu anetuvanti rendu pachamulaga vibhajincharu.
0: They are like two. One is Purva and other is Uttara.
1: Ivi rendittiki ni ekam kavadaniki veeru kaadu ani kuda nirupincharu.
0: It's also proved that both cannot be one.
1: Ee Uttara Darshanamu ekam kavadaniki avakasam unda? Ledu.
0: Is it possible for the East and West to become one?
1: Ekkadaina ekamaipothe madhyalo ekam kavali. భగవంతుల్లో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
0: ద యూనిఫికేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ గాడ్.
1: పూర్వమీమాంస పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఉత్తరమీమాంస.
0: Till then these two, పూర్వమీమాంస ఉత్తరమీమాంస lie apart.
1: దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు.
0: దిస్ అర్జున్ ఆల్సో సెడ్.
1: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
0: అర్జున టోల్ with all agitation at the time of making mission.
1: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
0: Krishna, there is no use in consulting those people.
1: Kuracha buddula kauravula ramaragi marato pottu kottura.
0: Those wicked people, Kauravas, would they have any kind of compromise?
1: Chalika uttara dakshina dromula kaliyenu kaliyuna.
0: Will ever the east and west meet?
1: Yuddhamu siddhamanaka kala haranamikayela.
0: Why don't you say we are ready for the battle? Why do you waste time?
1: Inta varaku tanu vadinchutu vachesadu.
0: He argued to that extent.
1: అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా.
0: డూ యూ ఫైండ్ ఎనీ బడీ థ్రోయింగ్
1: జాస్మిన్ బ్రోలా? ముష్కరుని బ్రోలా, హితోక్తులు మేలా, ఓ గుణజాల, ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
0: వై డూ యూ స్పీక్ అఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్? వై దీస్ వర్డ్స్ అట్ ఆల్?
1: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన.
0: ఎనఫ్. విల్ ఎవర్ ఈస్ట్ అండ్
1: వెస్ట్ కాలహరణ మీకు ఇయ్యేలా?
0: వై డూ వేస్ట్ టైం?
1: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికి ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడపక కదలు మిట్టికి.
0: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్ అర్జున స్టార్టెడ్ సేయింగ్,
1: ఇంతమంది బంధువులను, ఇంతమంది మిత్రులను, ఇంతమంది పుత్రులను, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తపుకోడు భుజించడానికా నేను యుద్ధం చేయటము? నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
0: అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెం? వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్?
1: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
0: దేర్ ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ అజిటేషన్.
1: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
0: While at peace, it inquires, ఇట్ డిస్క్రిమినేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
1: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
0: సో ఫర్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మైండ్ ఇస్ ద కాజ్.
1: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
0: ఫర్ బ్లిస్ అండ్ మిజరీ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
0: ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: భూషణకు మనసే కారణము.
0: ఫర్ ప్రైజ్ అండ్ బ్లేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
0: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్.
1: రాకన్మానవ హాని వృద్ధులు మహారణ్యము నందాగి నన్ను.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు ఫాల్.
1: దేహం విధులను పోషించి రక్షించి నన్ను.
0: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని.
0: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
1: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
0: యూ షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
1: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: If you protect dharma, it will protect you in turn.
1: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
0: Therefore, what is to be protected is the human
1: ఈ మానవ ధర్మము.
0: What is the human dharma?
1: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: One has to discharge
1: the ధర్మాన్ని అనుసరించాలి.
0: Human self follow the
1: వానప్రస్థుడు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మమును అనుసరించాలి.
0: A celibate should observe.
1: సన్యాసి ధర్మమును అనుసరించాలి.
0: Ascetic should observe his own dharma.
1: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
0: దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్.
1: ఇది జీవితం యొక్క పరమావధి.
0: దిస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని దొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
0: By merely closing your nose and closing your eyes and just beating the stomach, you don't get liberation.
1: దేనినైనా చూడు.
0: You see anything?
1: దైవ భావంతో చూ.
0: See with that divine feeling.
1: దేనినైనా విను. దైవభావంతో విను.
0: యు లిసన్ టు ఎనీథింగ్ విత్ లిసన్ విత్ డివైన్ ఫీలింగ్.
1: దైవభావంతో చేయి.
0: వాట్ ఎవర్ యు డూ విత్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
0: యు షుడ్ హ్యావ్ దట్ స్టడీ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ప్లీజ్ లార్డ్.
1: ఈ విధంగా చేసినప్పుడు
0: వెన్ యు డూ సో
1: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
0: దెన్ యూ అటైన్ బ్లిస్.
1: కాన
0: సో
1: విద్యార్థుల విద్యార్థినియులారా
0: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్
1: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
0: లిసనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ సో లాంగ్ ఎంజాయింగ్ ఇట్ నాట్ ఫర్గెట్
1: విన్న విషయములను
0: ఆల్ దోస్ థింగ్స్ హర్డ్
1: కన్న దృశ్యమును
0: ది సీన్స్ యు ఆర్ సీయింగ్
1: హృదయమునందు చేర్చుకొని
0: కీపింగ్ దెమ్ ఇన్ హార్ట్
1: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ
0: recapitulating
1: them. ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకం అవుతుంది.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ దెన్ యువర్ లైఫ్ విల్ బి సేక్రెడ్.
1: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాస్ లో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ద ట్రూ రిజల్ట్ బై పార్టిసిపేషన్ ఇన్ సమ్మర్ క్లాసెస్.
1: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి.
0: This you deserved out of great good fortune.
1: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
0: Never spoil this deservedness.

0: The mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం.
0: The chief purpose of love is sacrifice.
1: ప్రేమ దేనిని కోరదు.
0: Love doesn't need anything.
1: ప్రేమ ఎవరిని దూషించదు.
0: Love will not criticize anyone.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: Love will not harm anyone.
1: ప్రేమ నిస్వార్థము.
0: Love is selfless.
1: నిర్మలము.
0: Pure.
1: ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకోలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: ప్రేమ అనగా నిస్వార్థము, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమల యందు కూడాను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: It is the divine love that brings people closer even though they stay at far distance.
1: Viyogulanu samyogam kavistundi.
0: The separation would certainly result in reunion.
1: Pashu pravattanato mudiginatundi manavuni pashupatiga marustundi.
0: The man with the bestial quality will turn himself into the divine.
1: Laukika bhautika loka sambandhamainatundi yokka premaranu kramakramina దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ షుడ్ డెవలప్ ద డివినిటీ విద్ హిమ్.
1: నిశ్చలత్వాన్ని, నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: One should make an effort, keeping in full view the divine love, unmindful of all the obstacles and the problems and the sufferings that come on the way.
1: కాని విశ్వభ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: But even such love, you cannot call it the one of principle of unity.
1: Brotherhood of man అన్నారు.
0: We say brotherhood of man.
1: ఇందులో కూడాను స్వార్థం ఉన్నది.
0: Even this fraternity, brotherhood of man.
1: ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకని విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో, కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: Even among brothers, there are differences of opinions, agitations, conflicts and infights.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: నాయందు నీయందు వారియందు వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము.
0: The true form of this love lies in entertaining the feeling or the atmic principle which is uniform in everyone.
1: వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మ
0: తత్వం
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: నాయందు నీయందు వారియందు వీరియందు ఉన్నటువంటి

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: Anninti endu kuda nu manam ekatvanni bhavinchali.
0: We should take this spirit of oneness in all aspects.
1: Itti ekatvanni mukhyanga manam visvasinchinappude పరిపూర్ణ ప్రేమ తత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: When we abide this principle of unity, oneness, you can understand the spirit of divine love.
1: మన హృదయము నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: We should fill our heart with love.
1: కేవలము హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: On the other hand, if we fill our hearts with all hatred and enmity and pretend as if we have love, we are betraying ourselves.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మల ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమ తత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ విల్ నెవర్ గివ్ ఇట్ అప్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు ఇన్స్టిట్యూట్ లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: they are pure. Baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu parivaram chetanu konni sangha dosham chetanu aneka vidhamuga maa manasu maarutundadani cheppukuntuntaru.
0: They say that their mind changes the moment they leave these premises, blaming the company around and society.
1: Sariyaina jababu kaadu.
0: It is not the proper.
1: Nijamuga nee hrudayamunande nirmalamaina nischalamaina nisvarthamaina premane ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్, యు కెనాట్ చేంజ్.
1: సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యు.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరం.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగన రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యు హావ్ ద పిక్చర్ ఆఫ్ a flowering tree,
1: creeper. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగ ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్, ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్, బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ, బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుక నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: Therefore the love with which you fill it up in your heart, no one can change.
1: ప్రేమ మనస్సు కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: It's not the mind, it's the heart you have to fill.
1: Mind అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: The mind is the combination of thoughts.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: The thoughts will come and go, pass off.
1: కనుక హృదయము లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవరికి భయపడదు.
0: One angle, fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittamai premistundai kaani maroka padartha nimittamai kaadu.
0: The love is for just for love's sake.
1: Kanuka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainti yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulaku nu premaku pradhanamainti pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi

0: సత్యగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ.
1: This love which is of this triangular principle is the true love.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: ఒక రాజు
1: a king
0: వేట మార్గమే అరణ్యానికి వెళ్ళాడు.
1: He went to the forest for hunting.
0: వేటాడి వేటాడి అలసిపోయాడు.
1: He was very much tired while hunting.
0: దాహం వేసింది.
1: He was thirsty.
0: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
1: There he could find the flow of water nearby.
0: అక్కడ ఎవరు ఉన్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
1: He went there to know who is there.
0: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
1: There he found a noble soul in meditation.
0: ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
1: King did not object or come in the way of his meditative process.
0: అక్కడ కూర్చున్నాడు రాజు.
1: The king sat there.
0: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి ఎవరండి మీరు ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారంలో అడిగాడు.
1: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
0: నేను ఒక దేశపు రాజును.
1: Said, "I am the king of a kingdom."
0: వేటాడే నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాను.
1: I have come to this forest for hunting.
0: అలసిపోయాను.
1: I am tired.
0: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
1: I came here to take rest for some time.
0: అనేటప్పటికి ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు.
1: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
0: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
1: The king has partaken them all and he was happy.
0: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
1: While returning, the king prayed to the saint.
0: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
1: Our kingdom is very close to this place.
0: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
1: For all the help that you have extended to me, I request you to go out to our kingdom and accept our hospitality.
0: కాని సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
1: The saint being total renunciant did not accept this invitation.
0: కాని రాజు చాలా బలవంతపరిచాడు.
1: But the king persisted, insisted.
0: రాజును సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
1: In order to satisfy this king, he came close.
0: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
1: Both of them had baths.
0: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
1: The king entered into sanctum sanctorum.
0: అతని వెంటనే ఈ మహనీయుడు కూడాను వెళ్ళాడు.
1: The saint also followed him.
0: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
1: The king was praying.
0: దేవాది దేవా,
1: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
0: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
1: It's my good luck that I could be a king.
0: కాని ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
1: It's not enough, this small
0: kingdom. నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
1: I should expand this kingdom.
0: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: I should conquer the neighborhood.
0: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
1: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
0: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు
1: The saint was
0: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
1: The saint was listening to the prayer of the king, left the spot without telling him.
0: స్వామి, భుజించక పూర్వమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
1: The king said, "You are leaving this place, saint. You are leaving this place without eating. Please stay on."
0: నేను బిచ్చగాండ దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు.
1: The saint said, "I have not come here to beg another beggar."
0: నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are a beggar.
0: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
1: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
0: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
0: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. ఈ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
1: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
0: Anaga నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చెయ్యడు.
1: The one with true love,
0: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్.
0: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
1: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
0: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking, is not shabari given
1: by Aduga katanakai madayu jatayu kadakunegi sadgati galiginchade adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda. జటాయు కోరిందా?
0: డిడ్ జటాయు డిజైర్? నో.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and the total love,
1: God will run. అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోక తత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly, physical.
1: ఈ ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward part.
1: కానీ పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానం లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: that. భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: But you are asking for mean things.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: But God wants to give you higher things.
1: అన్నిటి కూడా భగవత్ సంకల్పంపై నిలబెట్టాలి.
0: So you just depend on God, surrender to him.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు.
0: Then God will grant you what all that you need.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: What you need and what you don't.
1: ఏది మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: What is good for you and what is not. You don't know.
1: కనుకనే నీకు మంచైనటువంటి దానిని నీకు అనుకూలమైనటువంటి దానిని ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ఏ
0: నిమిషంలో ఎప్పుడు
1: ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, when once we leave everything to God, God will give everything that we need.
1: విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు.
0: Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
1: అన్నింటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles.
1: భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore, we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: ఇట్స్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
1: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోవాలంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach, they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమే ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
1: నాట్ బెగ్గర్.
0: యూఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యూఆర్ బిగ్గర్.
0: బట్ యూఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యూఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God, himself will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వీ మే హావ్ టు డిజైర్. అమ్మాయి నా
1: భూమి పెట్టదట, అడగకుండా అమ్మాయినా బువ్వ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృతి సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము, ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీ.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో.
0: Whatever is given,
1: ఇచ్చిన అందుకో.
0: Whatever is given,
1: మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: Don't discriminate whether it's good or bad.
1: నీకు దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
0: From your standpoint, it might look bad.
1: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
0: But in future, it may be good.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: the one suffering from malaria,
1: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
0: Doctor gives him quinine mixture.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: It's very bitter to taste.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుందని కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుంది.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: It is proper cure for malarial disease.
1: కనుక నీ ప్రారంభంలో భక్తి అనేటువంటిది కూడాను చాలా కష్టముగా ఉంటుంటాది.
0: Therefore, in the path of devotion, you may find certain difficulties on the way.
1: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు.
0: But we should not be afraid of these troubles.
1: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
0: We should never give up the devotion.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధముల శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance facing all troubles and turmoil. Pleasure
1: is an interval between two pains. Rendu badhala madhyalone sukham untundadi.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhala vallane mana sukham kudanu praptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane, will it serve you the jaggery?
1: Pittibatti rasamu peelchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramulaina kodanu manam aneka kotalu kosinappude daniki sarayina viluva labhistundi.
0: Even the diamond, you have to cut it across several faces to make it shine.
1: Aa cutting cheyakapothe daniki sarayina viluvine raadu.
0: If you don't cut the diamond, it will not have
1: oka bangaruleina manam nippulo vesi kaalchi chuttuto vesi kotti aneka cutting chesinappude deeniki oka sundaramaina nagaga tayaravutundi.
0: So gold has got to be burnt in fire, it must be hammered.
1: Karukane manavattam aneetundi oka divyatvanni క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine
1: సులకంగా మనం భావించరాదు.
0: You should not take it, mistake it in another way.
1: సులకనగా
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఈజీ వే, లైటర్ వే.
1: కానీ అది చాలా పవిత్రమైనటువంటి,
0: బట్ ఇట్స్ హైలీ సీక్రెట్.
1: చూచేకి చాలా చిన్నదిగా ఉండవచ్చు.
0: ఇట్ మే అపియర్ టు బి సింపుల్.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చు.
0: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వం.
0: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడా పొందాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
1: చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: ఈ అహం కు పుట్టినటువంటిది మనస్సు.
0: మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ అహం.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్.
0: అండ్ ది వర్డ్ ఇస్ బోర్న్ టు దిస్.
1: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
0: దేర్ఫోర్ దిస్ వర్డ్
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: అండ్ ది మైండ్ ఈస్ ది సన్ ఆఫ్
1: అహం. ఆత్మ బిడ్డ.
0: అహం ఇస్ ది సన్ ఆఫ్.
1: కాబట్టి ఆత్మకు అహం సన్.
0: And therefore, aham is the son of atma.
1: Atmaku mindu grandson.
0: Mind is the grandson.
1: Atmaku vaku great grandson.
0: This word speech faculty is great grandson.
1: Kanuka father, son, grandson, great grandson. Ee mukku naluvuru kudanu oka atma sambandhame.
0: Therefore, the father, son, grandson, great grandson belong to same atmic family.
1: Kanuka andu kudanu atma unnadi kanukane adi ee nijamaina prema tattvamu.
0: Since atma is present in all, it is true love.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: దేర్ మే బి ఎ పర్సన్ వితౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఆత్మ.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
1: అదే సచ్చిత్ ఆనందం.
0: దట్ ఈస్ సచ్చిత్ ఆనందం.
1: అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండదు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్ బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకని కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్? ఇట్ ఈస్.
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద
1: ప్రెజెన్స్. నీవు అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు.
0: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై
1: ఇట్. ఉన్నది, ఉన్నది, ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెజెంట్.
1: దీనిని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈస్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్.
1: వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నో
1: రాకపోకలు లేనటువంటి ఒక దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఈస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నో గో.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వీ సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఇది ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హస్ హి కమ్ టు?
1: ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అక్కడే ఉన్నాడు.
0: హి ఇస్ ప్రెసెంట్ దేర్.
1: మీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఇస్ సేక్రెడ్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతే కాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఎంటర్డ్ ద ఫారెస్ట్ హిస్ అండర్టేకింగ్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు.
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయన నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్?
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణముల లోపల నేను కూర్చున్నటువంటి స్థానంకే మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐ యామ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, ఈస్ వెరీ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకోనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are,
1: what
0: you are doing.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is
1: man. Thoughts, words, action.
0: There should be harmony of thought, word and deed.
1: అప్పుడే నేను మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను.
0: Then I am ready to fulfill your desire.
1: నీవు ఇంటి దగ్గర భగవంతుని దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తోట పైన కూర్చునేటువంటి వరముని తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: At home you have determined that you will go to the forest, undertake penance and return with all the boon granted, that you will sit on the lap of the father.
1: Talachinattuga tapas chesavu
0: and you did penance as you thought.
1: Kani aa tapasuku aa yokka sankalpamunaku taginatundi matalu unda leda anetundi nenu parikshinchali.
0: I should test whether you speak appropriate your thought and penance.
1: Dhruvudu cheppadu, swami.
0: Dhruva said, swami,
1: nenu edo oka chinna penkutu okkati దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హాస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్క కై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: ఇస్ ఇస్ మై గుడ్ లక్ ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was caught by
1: God. సంకల్పించడం ఒక్కటి,
0: యువర్ థాట్ ఈస్ వన్,
1: ఆచరించడం ఒక్కటి,
0: ప్రాక్టీస్ ఇస్ వన్,
1: ఈ రెండు ఒక్కటైపోయినాయి.
0: బోత్ ఆర్ వన్.
1: కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఈజ్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ టూ ఆర్ వన్, వన్ ఈజ్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్ ద అదర్ వన్ సింగిల్
1: ఓట్. రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా త్రికరణ శుద్ధి.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావములకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఒకటి,
1: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేంటి? వాగ్దోషం చేతనే.
0: దో ధ్రువ హ్యాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: బికాజ్ హిస్ టాక్ ఇస్ ఎట్ వేరియన్స్ విత్ అదర్
1: టూ. ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈజ్ ది సన్ ఆఫ్ ది
1: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: So mind should have the thoughts of the Brahman.
1: రాలేదు.
0: No, it hasn't happened.
1: కనుక నీ తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: So when father is in one way,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: In fact, he is the son to the father.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహాదుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
1: అలా దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్ ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless attribute less aspect of the divinity.
1: Nama roopamulu undinappatikini vaatini manam tyagam cheyali.
0: Though it has the name and a form, but we have to sacrifice.
1: Ye naatikaina ee deham tyagam ayyetundi.
0: One day or other the body has got to be sacrificed.
1: Kaani tyagam ante emiti?
0: What is sacrifice?
1: Kevalam tyagam, deha bhavam tyagam cheyatam kaadu.
0: Is not giving up the body.
1: Aalukiddalu vadalatam kaadu.
0: Is not leaving
1: aasti paasthulu vadalatam kaadu.
0: Is not giving up property.
1: Ee deenni tyagam cheyali.
0: What is to be sacrificed?
1: Manavuni aavarinchinatvanti yokka raaga dvesha asuyaadulu tyagam cheyali.
0: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
0: అండ్ హ్యూమన్
1: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: హ్యూమానిటీ ఇస్ ఎన్కంపాస్డ్ బై దీస్ త్రీ ద కవరింగ్. వన్ హ్యాస్ టు త్రో ఇట్
1: అసైడ్. కన్నుకు పొర వచ్చింది.
0: సపోజ్ ఐ
1: పొరను తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది.
0: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్. నీవు
1: దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ
1: విజన్. నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద హార్ట్ ఇస్ కవర్డ్ బై ద
1: వాటిని ఇదే త్యాగం.
0: గివింగ్ ఇట్ అప్ దీస్ త్రీ ఈ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: నాట్ గివింగ్ అప్ ప్రాపర్టీస్.
1: దుర్గుణాలు మనం దూరం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: When once you get away from the bad qualities, you will have the realization of the spirit.
1: అది నీ రైట్.
0: That is your right.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: హి ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివైన్.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: హావింగ్ కమ్ ఫ్రమ్ గాడ్ హి ఫర్గెట్స్ గాడ్.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: ఆల్ క్లౌడ్స్ ఆర్ బోర్న్.
1: ఆ మేఘం తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ కవర్ ద వెరీ సన్.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హ్యాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్? కొంతలో కదిలిపోతాయి, దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: ద సన్ ఫీల్స్ సో నాట్ టు హ్యావ్ కైండ్ ఆఫ్ ఎనీ యాంగర్ బికాస్ క్లౌడ్స్. అదేవిధంగానే
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఎట్ టైమ్స్ అవర్ హార్ట్ ఈస్ కవర్డ్ బై మీన్స్ ఆఫ్
1: ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: అండ్ దేర్ ఫోర్ ద లవ్ దట్ షైన్స్ ఇస్ కవర్డ్ బై జెలసీ.
1: అప్పట్లో శాంతిని వహించాలి.
0: దెన్ వీ షుడ్ మెయింటైన్ పీస్.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడ నుంచి కదిలిపోతాయి.
0: క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ బికాజ్ ఆఫ్ ద విండ్ అండ్ ద సేమ్ విండ్ విల్ టేక్ దెం.
1: మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: ది క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ దే విల్ వానిష్ బికాజ్ ఆఫ్ ద విండ్.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: దట్ వర్ల్డ్ విండ్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు
0: when once there is the wind of love, all clouds will go.
1: ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి.
0: All clouds will go.
1: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు.
0: There is nothing that you cannot accomplish without love.
1: దేనినైనా సాధించలేకపోవచ్చును.
0: You may not achieve anything.
1: కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు.
0: There is nothing you cannot achieve. సర్వమును
1: ప్రేమ చేత సాధించవచ్చును.
0: Everything you can achieve with this love.
1: కనుకనే ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై, పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివి అని నీ విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
1: కనుక ప్రతి ఒక్కదాని కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
0: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద ఫీల్డ్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so also the
1: అన్నిటి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదిలే స్థానం లేదు.
0: Then no, no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది అటాచ్మెంట్ ది హేట్రెడ్ అండ్ జెలసీ యు షుడ్ హావ్ ప్యూర్ లవ్.
1: ప్రేమను
0: యు షుడ్ హావ్ సెల్ఫ్లెస్ లవ్.
1: నిరహంకారమైన ప్రేమను
0: అండ్ లవ్ విచ్ ఇస్ ఈగోలెస్
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ దట్.
1: ఇది ఏ నిజమైనటువంటి భక్తి.
0: దిస్ ది ట్రూ డివోషన్.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడా కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవి కొన్ని సోపానములు.
0: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady. That's all.
1: Oka middin ekkalante oka nichchini vestam ladder.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: Ee ladder paina daniki karchukoni undala, kinda bhoomiki aadharanga undali.
0: The ladder should lean on the top.
1: Appude madhyana unnatundi steps nanta manam daatukoni povochu.
0: Then only it is possible to climb up the steps.
1: Kinda unnatundi oka aadharame vishwasamu.
0: The lower end is the basis of faith.
1: Aa vishwasam paina ee ladder nu aadharam cheskovali.
0: So the ladder should just be based on this.
1: Paina top karchukunnatundi de prema.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనప్పుడు మనం ఎక్కిపోవచ్చు.
0: Therefore, with the faith and love, you can climb up to any extent.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
0: Without these two, you can never climb the ladder.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యము.
0: Even if anyone tries, you'll find it impossible.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: You should have the basis here and also the top one that leans on
1: విశ్వాసము. గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: యూ షుడ్ హావ్ సీక్రెట్ లవ్.
1: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనం చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ హావ్ దీస్ టూ, యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఈ రెండింటిని పొందే కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: దెన్ వన్స్ యూ హావ్ దీస్ టూ, వై షుడ్ యూ నీడ్?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search.
1: సర్వత పాణిపాదం తస్ సర్వతోచే శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా వృత్తిశక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: First, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't.
1: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవి.
0: If you say that you are in search of your own self, others will take you.
1: అదే విధంగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: When you, if you say that you are in search of God,
1: భగవంతుడు నీ వెంటనే వెంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు.
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని, ఈ ఉపాధులను పురస్కరించుకుని, నేను ఫలాని వాడిని ఫలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ అండ్ ది వెస్చర్ యు హావ్ పుట్ ఆన్ యు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అస్ వన్.
1: అనేక మంది మహర్షులు, అనేక వేద శాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది, అన్ని క్వశ్చన్స్ లో కూడా హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
1: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉన్నాయి.
0: There are so many words there.
1: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask, if anyone comes to you, you'll say, who are you, where have you come from?
1: అందరిని ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ, వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: దెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
1: కనుక ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali,
0: first self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you will have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead to
1: sacrifice valane realization vastundi.
0: Out of the sacrifice you will attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
1: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ యూ కెనాట్ లీవ్ దేర్.
1: రూఫ్ లేకపోతే మనం నివసించలేము.
0: వితౌట్ లేయింగ్ ది రూఫ్ యూ కెనాట్ లీవ్ దేర్.
1: కనుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
1: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: Self confidence is first.
1: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి స్టే.
1: ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ లైఫ్
1: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: కాన్ఫిడెన్స్, వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్.
1: విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ ఎంజాయ్ ది బ్లిస్.
1: ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ ది బ్లిస్ఫుల్ స్టేట్
1: ఆనందం ఇది నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
0: దెర్ విల్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
1: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
0: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
1: ఎప్పుడు త్యాగం చేస్తావో త్యాగేనేకి అమృతత్వ మానసః న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసః. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
0: ఇట్స్ ఆల్ ది సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ మనం చేయలేకపోతున్నాం.
0: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్ దట్ బైండ్ యు.
1: ఈ రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
0: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
1: అందుకోసమని ఎవరో చెప్పారు.
0: Therefore it is
1: said, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
0: వి సే ది గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ఎ రోప్.
1: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
0: When God has created all these things, all creatures, Yama drives out the body.
1: ఈ ప్రాణానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
0: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
1: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడా లేదు.
0: Well, he has not.
1: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
0: హీ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
0: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్‌ట్వైన్డ్.
1: ఈ అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
0: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
1: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
0: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
1: కనుకనే
0: సో
1: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చున్నాడని కానీ భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్.
1: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
0: వీ షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
1: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
0: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
1: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
0: We'll have low satisfaction when we feel so-and-so is responsible for our
1: pleasure. ఇలా అల్పతృప్తులకు మనం ఏమాత్రం కూడా లొంగిపోరాదు.
0: We should never submit ourselves to
1: అన్నిటికీ మనమే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్.
1: మంచి చెడ్డలకు మనమే కారణం.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
1: సుఖ దుఃఖములకు మనమే కారణం.
0: ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: లాభ నష్టములకు మనమే కారణం.
0: ఫర్ ప్రాఫిట్ అండ్
1: లాస్. నిందా స్తుతులకు మనమే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్.
1: అన్నింటికి మనమే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ద మెయిన్ కాజ్.
1: కనుక మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
0: దెన్ వన్స్ వి ఫీల్ దట్ వీఆర్ ద మెయిన్ కాజ్, ఎవరితో
1: సుఖం లభిస్తుంది, కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
0: And once you feel that troubles are because of others,
1: nirbhayam,
0: you will be fearful.
1: Nirbhayam. Eppudu vastundi nirbhayam?
0: When you will be fearless.
1: Paripurna prema undinappudu nirbhayam vastundi.
0: When there is total love, you will be fearless.
1: Dosham undinappude bhayam aavaristundi.
0: When there is no love, you will be fear stricken.
1: Manalo doshamulku ee maatramu avakasam ivvakoodu.
0: Don't give scope for any mistake.
1: సాధ్యమైనంత వరకు ఏ చిన్న పని చేసినప్పటికీ, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని డిస్క్రిమినేషన్ చేయి.
0: ఫర్ ఎవ్రీ యాక్షన్ డిస్క్రిమినేట్ దేర్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ అండ్ బ్యాడ్.
1: టైం తీసుకో.
0: టేక్ టైం.
1: తొందర పడవద్దు.
0: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్. వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: సో నెవర్ బీ ఇన్ ఎ హరీ. డిస్క్రిమినేట్ వెదర్.
1: తొందర పడవద్దు. ఏది వచ్చినప్పటికీ శాంతంగా నీవు ఉండు.
0: ఎనీథింగ్ మే కమ్,
1: దైవాన్ని స్మరించు.
0: Think of God.
1: దైవ ప్రేమను పెంచుకో.
0: Develop divine love.
1: ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
0: The very love will transform.
1: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
0: And it will make you free from the misery.
1: అంకితం చేస్తుంది.
0: And then that will make you surrender.
1: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
0: This is the proper education.
1: చదువులు చదవచ్చును.
0: The worldly education we can have.
1: కానీ ఇది కూడాను ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: This is also physical secular education.
1: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
0: This is very basis for our external worldly life.
1: సుఖీంప హేమతారక విద్య, పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
0: Therefore worldly knowledge for this worldly life.
1: ఈ రెండు విద్యలు ఉండాలి.
0: ఈ
1: రెండు విద్యలు ఎట్టివి?
0: What sort of
1: negative positive వంటివి?
0: They are like negative and positive.
1: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడాను negative, negative, negative.
0: All this worldly education is negative.
1: కనుకనే మన హృదయం నుండి కొన్ని negative యొక్క thoughts అంతా నింపుకున్నాము.
0: Therefore we filled our hearts with the negative thoughts.
1: కానీ ఆశించేది positive ని ఆశిస్తున్నాము.
0: But we expect positive from God.
1: Impossible.
0: It is impossible.
1: కారణం ఏమిటి?
0: What the reason?
1: Negatives నింపుకుంటున్నాము.
0: Because you filled with
1: negative thoughts వస్తున్నాయి.
0: Therefore you get negative thoughts out of it.
1: Positive ని ఎత్తకోరడానికి నీకు అధికారం
0: లేదు. How do you expect the positive?
1: నీకు అధికారం లేదు.
0: You have no right.
1: నీ మొట్టమొదటి హృదయంలో positive నింపుకో.
0: Therefore fill your heart with the positive.
1: అప్పుడు అన్ని కూడాను లభిస్తాయి.
0: Then you will have everything.
1: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
0: Therefore worldly knowledge relates to the physical and
1: mental world. పరతత్వానికి సంబంధించినటువంటివి హేమతారక విద్య, సారక విద్య.
0: Therefore spiritual knowledge will give you liberation.
1: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
0: It has no objection whatsoever.
1: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
0: We have to lead our life in between these two.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
0: Many of you play football.
1: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
0: There is a system in this football game.
1: అటువైపున ఒక 6 మంది, ఇటువైపున ఒక 6 మంది ఉంటారు.
0: On one side one team 6, another team 6 this side.
1: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
0: Last there will be goal at the end.
1: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటుంది.
0: దేర్ విల్ బి వన్ లిమిట్ దిస్ సైడ్, అనదర్ లిమిట్ అదర్ సైడ్.
1: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
0: వెన్ ద బాల్ గోస్ ఇన్ బిట్వీన్ ది టూ ఇట్స్ ఎ గోల్.
1: అదే విధంగానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యం.
0: Likewise,
1: ఈ ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
0: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
1: సత్యధర్మ శాంతి, అసత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వమును కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
0: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
1: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
0: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
1: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంట్లో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య, ఇదే మన లిమిట్లు.
0: Therefore the goals, the limits are one is
1: physical
0: education,
1: another spiritual education. మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితే మనం గోల్ అయిపోయినాం.
0: Therefore if you kick the ball that passes between the two, it's the goal.
1: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది, కానీ గోల్ కాదు.
0: But if it crosses the boundaries, even it goes to one furlong, it's out but not goal.
1: కనుక ఈ ప్రాకృతమైన విద్యను చదవండి.
0: Therefore study the worldly
1: knowledge. దాంతో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
0: And good, have good positions.
1: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
0: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
0: ఆఫ్ ఆల్ ఇట్స్ ఓన్లీ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఈ లౌకిక విద్యలన్నీ చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి.
0: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
1: ఇది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
1: నదీనాం సాగరో గతిహి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: ఆ సాగరమే గతి.
0: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
1: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఆ విశ్వాసం చేత
0: With that faith,
1: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
0: with that determination,
1: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: Develop love.
1: ప్రకృతిని మనం ఏమాత్రము విమర్శించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
1: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
1: భగవత్ స్వరూపమే.
0: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఈ ప్రకృతి అంతకూడను కార్యస్వరూపము.
0: ద హోల్ నేచర్
1: పరమాత్మ కారణము.
0: గాడ్ ఈస్ ది కాజ్.
1: కారణకార్య సంబంధమే ఈ ప్రపంచము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: మీరు చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
1: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకూడను అణు అణువులు కూడాను దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
1: Kana,
0: but
1: kevalam laukika vidyaltone mana jeevithanni antyam gaavinchukodadu.
0: We should not end our lives learning the formal physical education only.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 24th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 5th సెప్టెంబర్. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఇస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఇస్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హు హావ్ డన్ పెనన్స్ దట్ ఈస్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Kshama dharmamu.
2: Forbearance is dharma.
1: Kshama vedamu.
2: Forbearance is veda.
1: Kshama ahimsa.
2: Forbearance is non-violence.
1: Kshama yajnamu.
2: Forbearance is also yajna.
1: Kshama santoshamu.
2: Forbearance is
1: kshama daya.
2: Forbearance is compassion.
1: Kshama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetvanti vyaktulaku, satyame deham aneetvanti visvasincheetvanti vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of Paramatman.
1: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aithe ఇది నిత్య జీవితంలో ఉండున్న కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman even to a small extent only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వంలో చేరేటువంటి మార్గం ఏమిటి?
2: What is the path which leads
1: to the way to immortality?
2: What is the way to immortality?
1: దీనికి అనేక పర్యాయాలు చెప్పాం. Removal of immoralities is the only way to immortality.
2: Swami has just said a number of times that removal of immorality is the only way.
1: మానవుని యందుండినటువంటి బలహీనతలు, మానవుని యందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంభము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా, హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకున్నట్టు సాధ్యమవుతుంది.
2: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత అండ్ లెర్నింగ్ దెమ్
1: కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్

0: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
0: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
0: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
0: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
1: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటివి.
0: Forbearance offers a type of test for us under circumstances which are trying, which are full of problems, which are full of trials, tribulations, etc.
1: కష్టములు, దుఃఖములు, విచార సమయమునందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
0: We will have to cultivate and achieve forbearance only under circumstances which put us to tests and trials and tribulations.
1: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
0: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
0: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడెన్ వీక్నెస్ మానిఫెస్ట్.
1: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
0: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం and is hatred.
1: కనుకి ఇట్టి బలహీనతలు ఏర్పడేటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
0: Therefore, when circumstances put us to test, we'll have to practice forbearance.
1: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
0: If we do not have forbearance, we get different types of unhappiness and lack.
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
0: We may take to wrong and evil ways also.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to recognize the truth and the permanent qualities of this forbearance and practice it.
1: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము.
0: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
1: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
0: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
1: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
0: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
1: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
0: Lack of forbearance has made people scholars lose their prestige.
1: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి ఒక అందమైనటువంటి ఒక నగ వంటిది.
0: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతనే అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
0: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఫర్బరెన్స్ వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్, వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్, దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్, సారో, ట్రబుల్స్ అండ్ సచ్ అదర్.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
0: The most important thing which humanity should have is forbearance.
1: ఇది మానవతా గుణము.
0: This is an important quality of humanity.
1: ఈ గుణము రాణింపకుండినా మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
0: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని

0: కఠినమైనటువంటి యొక్క చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
0: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
1: Forbearance may be compared to a protection for man.
0: ఈ కవచమును ధరించినటువంటి యొక్క వ్యక్తిని ఏ దుఃఖములు, ఏ బాధలు, ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
1: వన్ హూ ఈస్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ ప్రాబ్లం, ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
0: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
1: వేమన హాజ్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
0: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
1: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్, కామెంట్, కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ షుడ్ బి వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
0: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
1: When some people criticize, admonish, we are not going to lose much.
0: కానీ ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
1: బట్ బై ఛాన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
1: బట్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ విల్ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫర్బరెన్స్ అండ్ యూజ్ అండ్ ఎంప్లాయ్ ఫర్బరెన్స్.
0: జగత్తులో జీవకోటికి ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులైనటువంటిది వృక్షము, నదులు, గోవులు.
1: దెర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. వన్ ఈస్ ద ట్రీ, ది అదర్ ఇస్ ద కౌ అండ్ ద థర్డ్ ఇస్ ద రివర్.
0: వృక్షములు, నదులు, గోవులే లేకపోతే మానవత్వమే క్షీణిస్తుంది.
1: Without trees, rivers and cows, humanity would not be able to function well.
0: Aithe ruchamuni entha mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhamuluga kodaru dani himsinchinappatikini tana krinda cherinatunti vaniki needanichi tiyani palamulichi varini aneka vidhamula aanandanni chekurustundi.
1: Whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
0: Apakaram chesinatunte vyaktulake ivi upakaram chestu vachayi vrutchamulu.
1: Trees have been doing good for people who might in their turn do bad to it.
0: Inka nadulu ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధము చేసి, అనేక విధములుగా ఉపయోగించి ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
1: Then the rivers. In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever may they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
0: Jalamu jeevulaku pranam.
1: Water gives life to the
0: prana samanamainatunte jalamunu ee vidhamainatunte yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునటలేదు.
1: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యుమానిటీ, వెదర్ దే ఇట్ ఇస్ యూ పుట్ టు గుడ్ యూజ్ ఆర్ బ్యాడ్ యూజ్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
0: ఇంకా గోవులు తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
1: దెన్ కౌస్, denying their own milk to the children to their own cause, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
0: ee yokka govunu himsinchinappatikini tana yokka cheeramunu madhuramainatti cheerangane andistu vachaya gaani idi kevalamu oka chedu rakamainatti yokka cheeramunu andinchatam ledu.
1: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
0: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
1: These cows also have been doing good to the humanity, which in turn may be doing certain bad to the cows.
0: అట్లనే అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: But we should not go on doing good under all circumstances either.
0: సమయ సందర్భాలను కూడాను కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకొని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
1: We have to understand the circumstances and the conditions, and we'll have to employ discrimination and then use forbearance.
0: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీ రాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
1: From history it is very clear and very well known to you that Ghori Mahamad gave a lot of trouble to Prithviraj.
0: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు గోరి మహమ్మద్.
1: He invaded the country of Prithviraj 17 times.
0: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
1: He not merely invaded the country 17 times, he destroyed very valuable property.
0: సిరి సంపదలను దోచుకున్నాడు.
1: He took away a lot of wealth.
0: అనేక విధమైన నష్ట కష్టములకు గురి చేశాడు.
1: He put the entire country to different difficulties and losses.
0: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుకు పంపుతూ వచ్చాడు.
1: In spite of all these things done by him, Prithviraj, he excused him and he allowed him to go back.
0: పట్టుపడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
1: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్ హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్ హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
0: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
1: యాజ్ టోల్డ్ బై ద్రౌపది ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్
0: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
1: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వీ షుడ్ ఎక్స్క్యూజ్.
0: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ గోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
1: పృథ్వీరాజు ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యాస్ ఎక్స్క్యూజ్ గోరి మహమ్మద్.
0: వెరచిన వాని,
1: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
0: దైన్యమున వేదురునుందిన వాని,
1: a person who is humble and who just
0: nidramai marachina vani,
1: a person who has lost consciousness,
0: saukhyamuga madhyamutraagina vani,
1: a person who is drunk,
0: bagnudai parachina vani,
1: a person who is with a broken heart,
0: sadhujana bhavam vanini kaavu manchuva tarachina vani,
1: a person who just approaches and requests
0: kaaminula sthilanu,
1: a woman
0: champuta dharmam kaadu palguna.
1: ఓ అర్జున, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కిల్ సచ్ పీపుల్.
0: అదే విధంగానే గోరి మహమ్మద్ శరణార్థుడై నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
1: సిమిలర్లీ వెన్ గోరి మహమ్మద్ సరెండర్డ్ హింసెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్, పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
0: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు గోరి మహమ్మద్.
1: బట్ గోరి మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
0: తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
1: ది సెకండ్ ఇయర్ ఇట్సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగైన్ and he succeeded in catching hold of Prithviraj and he removed the ice.
0: Kanuku ilanti trasupam swabhavam kaligina tuntivarni endu manam chama anetuntidi amitanga manam upayoginchara.
1: వీ షుడ్ నాట్ యూజ్ ఫర్బరెన్స్ టు పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్ లైక్ దాట్ లైక్ స్నేక్.
0: తెలుగులో చెప్తారు, తుమ్మ చెట్టుకు నీరు పోసినా పాముకు పాలు పోసినా ప్రమాదము తప్పదు అంటారు.
1: ఇట్ ఈస్ సెట్ ఇన్ తెలుగు దాట్ గివింగ్ వాటర్ టు ఎ పర్టికులర్ స్మాల్ ప్లాంట్ కాల్ తుమ్మి ప్లాంట్ అండ్ టు
0: థార్నీ బుషెస్
1: అండ్ గివింగ్ మిల్క్ టు ఎ స్నేక్ ఈజ్ నాట్ ప్రాపర్ అండ్ అప్రోప్రియేట్.
0: కనుక మన యొక్క ఓర్పు ఇలాంటి కృతజ్ఞులపైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
1: Forbearance should not be shown towards people who are ungrateful.
0: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు, పరోపకార సంబంధమైన మార్గమునందు, పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
1: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
0: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
1: There were 12 disciples who were important disciples who were living with Jesus.
0: Kani tana shishyule ani visheshinchi aneka vidhuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
1: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్, ఆల్ ప్రొటెక్షన్, ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, దేర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్. టెంప్టెడ్ బై మనీ హీ టర్న్డ్ అవుట్ బి ఎ ట్రెజరర్ టు హిస్
0: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
1: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెజరస్.
0: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి ఒక శిక్ష విధించమని ప్రార్థన కూడాను చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షని ఇప్పించవలసిన అవసరం లేదు.
1: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
0: Yavaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
1: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
0: Oka Ramayanam nandu kudanu మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఏ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
0: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
0: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్, బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
0: అలనాటి పాండవులు ఆకులలో మిల్మేసి అడవి పాలైపోయిరన్న.
1: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
0: రాములంతటి వాడు రమణి సీతను బాసి పామునుని వలె ఏడ్చెనన్న.
1: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామ హింసెల్ఫ్ had to cry like an ordinary person.
0: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacha.
1: On account of haste alone all these consequences will
0: yavaro chakale vaadu emo annadani మూర్ఖుడైనటువంటి వ్యక్తి ఏదో దూషించాడని విన్న తక్షణమే సీతను అడవికి పంపించాడు. ఓర్పును కోల్పోయాడు.
1: రామ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియెంట్ పేషెన్స్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లిజనింగ్ టు ది క్రిటిసిజం అండ్ ది కామెంట్ ఆఫ్ సమ్ యూజ్లెస్
0: వాచ్మెన్. దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
1: బట్ ఇన్ కేస్ ఆఫ్ ది డివైన్ యాక్ట్స్ దేర్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్.
0: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
1: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వర్లీ వే ఆన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామా హ్యాడ్ టు డూ దట్ పర్టికులర్ యాక్ట్.
0: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ, సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ తాను ఆ యొక్క దీనిని కోల్పోయి యుద్దము లోపల లేక ఈ జూదముడాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
1: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
0: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: దేర్ఫోర్ దే వర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
0: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓట్ను ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
0: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
1: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is a
0: కొంతవరకు మనం ఓపికతో ఉండవచ్చునే కాని మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
1: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
0: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
1: Under what circumstances should we lose patience?
0: ఇది ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
1: Under what circumstances when we forego or when we lose the patience, what would be the consequences?
0: కొన్ని సమయం లోపల పూర్తి ఓర్పు ప్రమాదమే తెప్పిస్తుంది.
1: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
0: కొన్ని సందర్భం లోపల తొందరపాటు ప్రమాదం తెప్పిస్తుంది.
1: Under circumstances haste will lead to certain problems.
0: వేగిరించినచోనది విషం యగును.
1: If you are unduly hasty it will become poison.
0: ఆలస్యం అమృతం విషం అన్నారు.
1: But it is also said if you are unduly if you are a little slow,
0: aithe ee rendu padamulu kudanu viruddhamainatundi padamulaga untunnayi.
1: Slowness and haste are two opposite words.
0: Alasyam amrutam visham, nidanam cheyakuddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
1: And on the one hand it is just said you should not unduly delay. Delay turns even
0: వేగిరించినచోనది విషయం ఏగను, తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
1: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
0: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
1: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూజ్ అవర్
0: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓట్ను ఉపయోగించుకోవాలి.
1: వి హావ్ టు యూజ్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
0: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
1: A particular person who is not well,
0: కొన్ని క్షణంలో ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
1: He is likely to lose his life itself within a few minutes.
0: అక్కడ వేగిరించినతో ఉన్నది విషయం యగును ఉంటే పోతుంది. ఇంకా ఒక తొందరపాటు అవసరం.
1: There you should be very hasty, you cannot delay there.
0: అక్కడ ఆలస్యం అమృతం విషయం, అక్కడ ఆలస్యం చేయకూడదు. మొట్టమొదటి ఆరోగ్యకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, ఒక వైద్యం మనం సరపాలి.
1: And under those circumstances delay becomes poisonous. You should be hasty there, you should be hurried up.
0: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును, కొన్ని దుర్మార్గత్వమును, కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
1: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
0: ఆ సందర్భమునందు కొంత సౌండ్ను కూడాను మార్చడం అవసరమవుతుంది.
1: Under such circumstances, changing the sound and voice a little is also good.
0: ee sound nu maarchinanta maatram olpu oopnu kolipoyinam ani bhavincharadu.
1: By merely changing, increasing the volume of sound, it is not as if we have lost patience.
0: ee oopnu kolipokunda sound nu maarchi mana yokka hrudaya pavitratanu అభివృద్ధి పరచుకోవటానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
0: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
0: ఐతే. ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారం అవుతాం.
1: Without changing the truth itself but by changing the sound we'll be able to follow the path of
0: meek. Andariki telisinaatundi vishayame ashwatthama vishayamu.
1: It is a thing which is very well known to all of you about ashwatthama.
0: Tellavaraka puramee pandavulnu hatam cheyalani cheppi pratigna pattadu ashwatthama.
1: Ashwatthama has taken a vow that he was going to destroy all the pandavas before the sunrise.
0: Ardharatri kaabothundadi.
1: It was becoming midnight.
0: Pandavulu chikkaledu.
1: He was not able to get at Pandava.
0: కాని తన ప్రతిజ్ఞ తెల్ల సూర్యోదయం కాక పూర్వమే ఈ పాండవులను హతమార్చాలని ప్రతిజ్ఞ పెట్టాడు.
1: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
0: ఈ పూర్వమే దీనికి పూర్వమే అశ్వత్థామ యొక్క ప్రతిజ్ఞను గుర్తించినటువంటి ఒక కృష్ణుడు పాండవులను సంరక్షించడానికి తగిన ప్రయత్నాలంతా చేసి పెట్టాడు.
1: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
0: ఇక్కడ దుర్వాసుడు అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: Durvasa was one who was not prepared to tell a lie.
0: Maha kopiste kani asatyam matra adadu.
1: He was given to a lot of fits of anger, but he would not.
0: Aa kopam kudanu konni taapamulanta kudanu teechindi.
1: That particular anger also only to quench the
0: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
1: He was changing the sound only to protect his own truth.
0: Aa mundu ratri krishnudu ee durvasunu daggariki vellaadu.
1: The previous night Krishna happened to go to Durvasa.
0: Durvasudu santasinchi swami yokka raakanuku kaaranam emtani prashninchadu.
1: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, Swami, what is the reason for your coming?
0: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
1: Krishna said that I need your help today.
0: Loka samrakshakudai జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సిన నేను చేస్తాను అన్నాడు.
1: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
0: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
1: బట్ ఈవెన్ ఇన్ ది హెల్ప్ ఎక్స్టెండెడ్ దేర్ ఇస్ ఎ పర్టికులర్ లిమిట్.
0: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
1: దుర్వాస, హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ హూ నోస్ ఆల్ ద థింగ్స్, హీ జస్ట్ సెడ్, స్వామి, ఐఎమ్ ప్రిపేర్ టు డూ ఎనీ హెల్ప్ బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు అట్టర్ ఎ లై.
0: దుర్వాస, ఋషి మానస్ సంచారి నేను మాత్రం అసత్యం ఆడమని చెప్తానా? ఇలాంటి దానికి నేను కూడా నువ్వు పాల్పడను అన్నాడు.
1: Krishna said, well, I am the indweller of all the hearts of
0: dharma samsthapana taya sambhavami yuge yuge dharma samsthapana cheyatame na yokka pratigna.
1: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?
0: Dharmam deeni paina aadharapadundi, satyam nasti paro dharma, satyamane punadi paina dharmam aneetundi goda nilchi undi.
1: Dharma or righteousness is based on the foundation of truth.
0: కాని అసత్యం ఆడమని నేను కూడా చెప్పను.
1: ఐ వుడ్ నాట్ ఆస్క్ యూ టు టెల్ ఎ లై.
0: అయితే కొంత శబ్దము మార్చు అన్నాడు.
1: బట్ యూ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
0: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటాను అన్నాడు.
1: ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
0: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ ఆస్క్ టు డిగ్ ఎ పిట్ wherein 5 people can stay.
0: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
1: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
0: పైన పలకలు వేశాడు.
1: ప్లాంట్స్ ఆర్ పుట్ ఆన్ ద పిట్.
0: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
1: దుర్వాస చైర్ వాస్ పుట్ ఆన్ దోస్ ప్లాంట్స్.
0: ఆ చైర్ పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
1: దుర్వాస సాట్ ఇన్ దట్ చైర్.
0: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
1: Ashwatthama will come and will ask you, where are Pandavas? You tell the truth, but while telling, change the sound a little.
0: Ashwatthama Krishnudu cheppinattuga rane vachadu, Swami, tikala gnanulu meeru. Pandavulu ekkada unnaro meeku telusunu. Daichesi naa gaduvu minchi pothuntundadi. Pandavulu ekkada unnaro daichesi cheppandi annadu.
1: As was predicted by Krishna, Ashwatthama came and just said that, Swami, you know all the things in all the 3 times. Please let me know, Swami.
0: Kattiga sound mat. Pandavulu naa kinda unnaru annadu kopamtho.
1: As was instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, is it Pandavas? Well, they are under me.
0: He kopanga ఈ దుర్వాసుడు నా కింద ఉన్నారనేటప్పటికీ ఈ అశ్వత్థామకు భయం వేసింది. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
1: వెన్ దుర్వాస ప్రిటెండింగ్ యాంగర్ టోల్డ్ అశ్వత్థామ దట్ దోస్ పాండవాస్ ఆర్ అండర్ హిమ్ అలోన్, అశ్వత్థామ గాట్ ఫ్రైటెన్డ్ దట్ దుర్వాస ఇస్ వెరీ యాంగ్రీ. ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ పాండవాస్, ఐ మే బి కిల్డ్ బై దుర్వాస, హీ థాట్ అండ్ హీ రాన్ అవే.
0: కనుక సత్యము చెప్పినప్పటికీ పరులను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై, తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కానీ అసత్యం చెప్పలేదు.
1: దూర్వాస ట్రూ టు హిజ్ ఓన్ స్టేచర్ అండ్ నేచర్ యాజ్ మహర్షి, హీ ఇన్ ఆర్డర్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ లార్డ్ హిమ్సెల్ఫ్, ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్, హీ అట్టర్డ్.
0: కనుక మనము క్షమా క్షమా అని అన్ని సమయములందు అన్ని విషయములందు కూడాను దీనిని ఉపయోగించుకోవటం ప్రమాదం అవుతుంది.
1: ఇఫ్ యు సే పేషెన్స్ అండ్ పేషెన్స్ వెల్ వీ షుడ్ నో అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ హౌ టు యూజ్
0: సాధనల యందు పవిత్రమైన కార్యములు యందు పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గములు యందు మనం ఓపికను సాధించాలి.
1: We should use patience in spiritual exercises, sadhanas, and in controlling our own words against people.
0: Adhyatmika margamunaku, atma tattvamunaku, addu tagileetuvanti danipaina manam oppun sadhinchali.
1: We should have control over things which come in the way of the principle of spirituality, practices of spirituality.
0: Idi oka pariksha ghattamuluga manam visheshinchali.
1: We should take it as a type of test.
0: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
1: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
1: ఓన్లీ ఆఫ్టర్ achieving forbearance and patience would be able to understand the true principle of spirituality and divinity.
0: ee oopunaku rendu vidhamulainatvanti yokka aacharamulu kodano athyavasaram.
1: For practicing forbearance and patience there are two other things which you will have to be practiced.
0: ee oopunaku dvesha asuyamulu kodano kontha cherakunda chuchukovali.
1: If you want to practice forbearance and patience there should not be anger and hate.
0: Dvesha asuyalu indulo kontha varaku naina emana praveshisthe ee yokka oorpu chanamulo kolipotam manam.
1: If you have hatred and jealousy even in the smallest measure you will not be having patience.
0: Idi sadhakuniki undavalsinatundi sariyainatundi sadgunalu.
1: These are things which are essential virtues for every sadhaka.
0: Ee dvesha asuyamulu gurinchi repati dinam maatladukundam.
1: About hatred and jealousy, we'll speak about this tomorrow.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: వాట్ మస్ట్ వన్ డూ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్? భగవాన్ బాబా ఇన్ హిస్ ఇన్ఫినిట్ కంపాషన్ రివీల్స్ దిస్ డివైన్ సీక్రెట్ ఇన్ హిస్ డిస్కోర్స్ డెలివర్డ్ ఆన్ 22nd April 1998 at Kodaikanal.
1: ధర్మములేక దాన ధర్మములేక దయయు ప్రీతియులేక మానసంబున మంచి నీతి లేక చెడు గుణం

0: ఈనుడు ఇలను చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు,
1: in this vast world,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహమునందు,
1: in this infinite humanity,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: We come across three types of individuals.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: The first category are called పుష్టి జీవాస్.
0: రెండవ తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగిరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగిరీ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: పుష్టి జీవాస్ ఆర్ దోస్ హు ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ దే డిడ్ ఇన్ ద పాస్ట్.
0: ఎట్టి సాధనలు చేయకపోయినప్పటికీ,
1: విదౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ పర్సూట్,
0: ఎట్టి శాస్త్ర విచారణ తెలియనప్పటికీ,
1: విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్,
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికీ,
1: దౌ దే డోంట్ రీడ్ ఎనీ సీక్రెట్ టెక్స్ట్,
0: ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికీ,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వపు జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ,
1: experiences divine bliss,
0: భగవత్ ప్రేమలో లోలలాడుతూ,
1: and dances in delight in God's joy,
0: జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు,
1: and spends a peaceful life.
0: దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: No spiritual endeavor is required.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది?
1: After the cooking is over, why do you need firewood?
0: అదే విధంగానే
1: అనేక
0: జన్మలు యందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధన లక్కర్లేదు.
1: Likewise, all the merit accrued in the past lives, like the firewood, he does not need any kind of spiritual path now.
0: కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
1: Externally speaking, we don't see any wisdom in
0: him. సత్సంగమును చేరలేదు.
1: He is not in the company of the good.
0: ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వజన్మ సుకృతము యొక్క ప్రభావమే.
1: All these good effects are because of the merit of the past life.
0: అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం.
1: That is the true life.
0: అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము.
1: The joy of such people is the supreme bliss.
0: అదే నిత్యానందము.
1: Eternal bliss.
0: అదే అద్వైతానందము.
1: Non-dual bliss.
0: అదే పరమానందము.
1: That is supreme bliss.
0: ఇట్టి పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి,
1: the person recipient of such blissful state,
0: ఈ ప్రపంచమునందు ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు,
1: ద సెకండ్ కేటగిరీ,
0: తన యొక్క జీవితములో,
1: ఇన్ హిజ్ లైఫ్ టైమ్,
0: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
1: హీ రీడ్స్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఎపిక్స్ అండ్ సో ఆన్.
0: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
1: హీ రికగ్నైజెస్ సెవెరల్ ట్రూత్.
0: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ hard struggles to earn reputation, name and fame.
0: ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడిగా ఉంటాడు.
1: He is a scholar for himself.
0: గొప్ప కీర్తిని ఆర్జిస్తూ వస్తుంటాడు.
1: He is a man of reputation.
0: కానీ
1: yet
0: ఇట్టి గ్రంథ పరిచయం చేత
1: The textual information,
0: ఈ పండిత ప్రాభవ్యం చేత,
1: the scholarship either,
0: దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతున్నాడు.
1: Doesn't make him deserve God's grace.
0: దైవానుగ్రహము లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనమేమిటి?
1: Without God's grace, why should we read? That's all in vain.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we go on reading lifetime, when are you going to practice it?
0: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైన కాలం వ్యర్థం చేయటమే.
1: We can understand the position of the people amounting to waste of time.
0: అనేక గ్రంథములు చదువుతూ ఉంటారు.
1: They read many books.
0: అనేక మంది మహనీయులను దర్శిస్తుంటారు.
1: They go to noble souls.
0: అనేక సమావేశంలో పాల్గొంటుంటారు.
1: They participate in congregations.
0: కానీ ఎన్నిటి ఎందు పాల్గొన్నప్పటికీ,
1: in spite of participation,
0: అనుగ్రహమునకు మాత్రం అత్యంత దూరంగా ఉంటాడు.
1: They are far off from God's grace.
0: కారణం,
1: why?
0: తన హృదయములో భగవద్భావము లేదు.
1: In his heart, there is no divine feeling.
0: గ్రంథ పరిచయం మాత్రమే అమితంగా సల్పుకుంటూ,
1: he is based on the bookish information.
0: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా జీవిస్తుంటాడు.
1: He leads life relying on superficial knowledge.
0: ఇలాంటి జీవితమునకు శాంతి అన్నది చాలా దూరము.
1: Such a life is far from peace.
0: కనుక ఇది రెండవ తరగతి వారి యొక్క పరిస్థితి.
1: This is the plight of the second category of individuals.
0: ఇంకా మూడవ తరగతి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
1: Then what is the position of third class of people?
0: ఎప్పుడు చూచినప్పటికీ ప్రాప్తమైన జగత్తును గురించి, భౌతికమైన జగత్తును గురించి విచారించటం.
1: All the time they go on thinking of this physical, mundane, temporal world.
0: దేహములకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
1: దే ఎక్స్పెక్ట్ అండ్ వర్క్ ఫార్ బాడీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: భౌతికమైన వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
1: దే వాంట్ ద ఫిజికల్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్.
0: ఈ విధమైనటువంటి వ్యక్తి,
1: సచ్ ఎ పర్సన్,
0: కలయందైనప్పుడు దైవాన్ని స్మరించడు.
1: విల్ నాట్ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ హిస్ డ్రీమ్.
0: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని, కష్ట సమయం ఉందని కూడాను భగవంతుని స్మరిస్తారు.
1: వీ ఫైండ్ వికెట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్.
0: కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకూడను దైవమును ఏమాత్రము చింతించరు.
1: ద థర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ప్రవాహ జీవాస్ విల్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్ ఎనీ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి,
1: మ్యాన్ ఆఫ్ దిస్ టైప్,
0: గతియే లేదు.
1: నో destination at all.
0: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం, పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
1: Such people are sure to be born again and again.
0: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
1: However, in this class of people there are some people with certain hidden latent feelings.
0: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
1: For the outside world, they are not known as devotees.
0: Satsangam ne emaatramu kalavaru.
1: They will never join good company.
0: Satsam bhashanalu emaatramu saluparu.
1: They don't listen to good talk.
0: Sadaacharamulu emaatramu prakatimcharu.
1: They don't practice anything that's noble and good.
0: Ee vidhanga undi kudanu hrudayamulu bhagavantuni daachukunneetunte vaallu kontha mandi untaru.
1: Yet there are some who have God hidden in their heart.
0: Oka kutumbamulo భార్యా భర్త ఉండేటువంటి వారు.
1: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
0: భార్య పరమ భక్తురాలు.
1: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నిరంతరం కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ,
1: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఏ నిమిషమైనా, ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ వెన్ హర్ హస్బెండ్ వుడ్ స్పీక్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను, ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు.
1: హస్బెండ్ నెవర్ సెడ్, నెవర్ అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ట్రయల్.
0: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
1: ద వైఫ్ ఇస్ వెరీ మచ్ డిప్రెస్డ్ for this reason.
0: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
0: ఈ సంసార నామను ఈడడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
1: గాడ్స్ లైఫ్, గాడ్స్ నేమ్ ఇస్ ద బోట్ టు క్రాస్ అక్రాస్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వెన్ హస్బెండ్ ఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్, వాట్ వుడ్ హ్యాపెన్ టు హిమ్?
0: మానవుడై పుట్టి
1: Having been born a human being,
0: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ,
1: ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్,
0: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
1: ఇఫ్ హి డజంట్ థింక్ ఆఫ్ గాడ్, వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: ఇది నా దురదృష్టమా?
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: లేక అతని అదృష్టమా?
1: ఆర్ ఈస్ హిస్ ఫార్చూన్?
0: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
1: షీ ఈస్ వెరీ మచ్ వరీడ్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: ఒకనాడు భగవంతుణ్ణి గురించి
1: వన్ డే
0: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ ప్రేడ్ టు గాడ్ ఫర్ వెంట్రీ.
0: ఓ దయానిధి,
1: ఓ కంపాషనేట్
0: గాడ్, ఓ కృపాసాగరా,
1: వన్ ఆఫ్ మెర్సీ,
0: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
1: Why have you given that kind of mind to my husband?
0: నిన్ను ఒక్క క్షణమైనా కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది.
1: It's not possible for him to think of you.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు భగవంతు నామాన్ని చింతించడు.
1: Under any circumstances, he is not thinking of you, O God.
0: ఇలాంటి కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
1: Why have you given him such
0: నా
1: భర్తను
0: ఎందుకు ఈ సుధా హృదయంగా నీవు మార్చుకున్నావు?
1: Why have you made him a stone hearted one, tough one?
0: నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు?
1: Why have you given me that devotion infinite?
0: ఈ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదు.
1: There seems to be no relationship between the two.
0: ఇది నా కర్మనా?
1: Is it my fate?
0: నా ప్రారబ్ధమా?
1: Is it my fate or destiny?
0: చాలా ఏడ్చింది.
1: She cried and cried.
0: ఆనాటి రాత్రి,
1: దట్ నైట్,
0: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
1: హస్బెండ్ వాజ్ స్లీపింగ్.
0: ఒకవైపున తిరుగుతూ,
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్,
0: రామా రామా అన్నాడు.
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్, హీ సెడ్ రామా రామా గాడ్స్ నేమ్.
0: ఆ పదము భార్య వినింది.
1: ద వైఫ్ హర్డ్.
0: ఎంతటి అదృష్టం ఈనాడు.
1: How lucky I am.
0: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
1: My ears are really fortunate.
0: నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
1: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
0: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
1: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
0: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
1: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్. ఇల్లు
0: అలికింది, ముగ్గులు వేసింది.
1: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్ అంబియన్స్.
0: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
1: షీ అరేంజ్ ఫర్ మంగళ వాయిద్య.
0: భర్త లేచేటప్పటికి ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుండాలి.
1: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్, హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
0: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ది పిల్లర్స్.
0: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుండాలి భార్య.
1: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
0: భర్త అడిగాడు.
1: హస్బెండ్ ఆస్క్డ్,
0: ఏమిటి ఈనాడు పండుగ?
1: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
0: ఎందుకోసం నీవింత ఉల్లాసంగా ఉంటున్నావు?
1: వై ఆర్ యూ సో హ్యాపీ?
0: అని ప్రశ్నించేటప్పటికీ
1: ఆమె
0: భరించుకోలేక కాళ్లపైన పడింది.
1: వెల్ షీ కుడ్ంట్ బేర్ ఎనీ లాంగర్, షీ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: నా భగవంతుడు కృపాసాగరుడు,
1: మై గాడ్ ఇస్ కంపాషన్,
0: దయానిధి
1: ఇస్ ద వెరీ,
0: నా ప్రార్థన విన్నాడు.
1: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
1: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
0: ఏమిటి నా జవాబు?
1: హస్బెండ్ సెడ్, వాట్స్ దాట్?
0: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
1: అండ్ వైఫ్ సెడ్, వైల్ యు వర్ ఫాస్ట్ అస్లీప్ లాస్ట్ నైట్ యు అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ రామా రామా.
0: ఇన్ని సంవత్సరములు అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు.
1: ఆల్ దీస్ ఇయర్స్ ఐ నెవర్ హర్డ్ యు స్పెల్లింగ్ అవుట్ గాడ్స్ నేమ్.
0: ఇతరుల దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమో అనుకుంటు అది కూడా నేను వినలేదు.
1: బై మిస్టేక్ ఆల్సో యు నెవర్ సెడ్ గాడ్స్ నేమ్, ఐ నెవర్ హర్డ్.
0: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
1: లాస్ట్ నైట్ వైల్ యు ఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యు సెడ్ గాడ్స్ నేమ్.
0: మీరు పలికినటువంటి రామనామమే నాకింత ఉల్లాసాన్ని అందించింది.
1: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నాకింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
1: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
0: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
1: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
0: స్తంభించిపోయాడు.
1: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. What?
0: నా నుండి రామనామం బయటపోయిందా?
1: Did I say Rama? Has it come out of my lips?
0: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
1: I kept God's name in treasure.
0: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
1: I kept God in my heart all along.
0: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
1: Rama, has he come out of my heart last night?
0: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
1: So saying, he breathed his last.
0: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
1: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్స్టర్నలే ఫిజికలే ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్ దే మే నాట్ సే గాడ్స్ నేమ్ యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
0: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ
1: యంగ్స్టర్స్
0: నగర సంకీర్తనలో పాడుకుంటూ
1: పార్టిసిపేట్
0: భజనలు చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర సంకీర్తన్ ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
0: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
1: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
0: నీ ఉద్యోగం చేసి
1: డూ ఏ జాబ్
0: రిటైర్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: నీకు కావలసినంత సమయం చిక్కుతుంది.
1: యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: అప్పుడు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
1: యూ డూ ఏ జాబ్ నౌ ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్ వై నౌ.
0: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
1: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
0: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
1: The childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: The childhood refers to the body but not the fundamental principle.
0: శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: So we can't go by the age of this body.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of God of death spread that noose and drive you in.
0: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
1: When people give up all hopes asking you to keep the body outside.
0: బిడ్డలు లబలబ ఏడ్చు వేళ.
1: When wife and children start crying.
0: తరమా.
1: Is it possible?
0: హరి నామము నోటను బల్క.
1: Is it possible to say the name of God at that moment?
0: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
1: This is the plight of the people that wait for the old age.
0: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
1: The nose is thrown at you by the messengers of the God of death.
0: బంధువులు దబ దబ బయట పెట్టుడనికి లాభము లేదని చెప్పు వేళ.
1: The relations hurry that the body be kept outside giving up the hope.
0: బిడ్డలు లబలబ ఏడ్చు వేళ.
1: The wife and children cry in vain. Can you think of God's
0: name?
1: Impossible.
0: జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
1: What all that we do, the chanting God's name will come to our rescue.
0: ఈ జీవిత కాలంలో ఆదర్శమంతమంది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
1: When we don't think of God, be ideal now. When can you be ideal later?
0: జీవిత కాలంలోని భగవత్ చింతన అనేటువంటిదానికి ఆదర్శాన్ని అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
0: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
1: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
0: ఆనందాన్ని ఇస్తుంది.
1: గివ్స్ అస్ జాయ్.
0: సార్థకతను చేకూరుస్తుంది.
1: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
0: ఒక దేవాలయంలో
1: ఇన్ ఎ టెంపుల్
0: అనేక సంవత్సరం నుంచి
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు.
1: ఎ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్.
0: అనేక సంవత్సరం అభ్యాసం కావటం చేత
1: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్
0: ఒక చేతిలో పూజ అనగా హార్ తట్ట పెట్టుకుని
1: హీ వాజ్ హోల్డింగ్ ఏ ప్లేట్ టు
0: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ
1: హోల్డింగ్ ద బెల్
0: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
1: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
0: శ్రేయో హి జ్ఞానమభ్యాస. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటం ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
1: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ యొక్క పూజారి మరణించాడు.
1: దట్ ప్రీస్ట్ డైడ్.
0: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
1: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
0: ఆ పూజారి
1: దట్ ప్రీస్ట్
0: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
1: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
0: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
1: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్ ఇన్ పర్ఫెక్ట్లీ. వై?
0: తనకు అభ్యాసం పూర్వ అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
0: బాల్యము నుండి కొంత కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటం ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
1: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్?

0: వార్ధక్యంలో మనకు వాక్కునందరూ ఉచ్చరించడానికి వీలు కాదు.
1: Unless we think of God from our childhood, it's not possible to think of Him when the end approaches.
0: అనేక మంది యువకులు,
1: many youngsters,
0: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
1: Join the military.
0: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
1: they're in the military.
0: వీరికి అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
1: Recruitment is made at that time.
0: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు.
1: You will not be given a gun the moment you are recruited into the army.
0: మిలిటరీలో చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉండాలి.
1: All those that join the army military, two things they need to know.
0: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
1: One, they should know how to fire the gun.
0: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
1: Second, they should know marching.
0: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
0: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు, అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
1: బీ దట్ ఏ దోబీ ఆర్ ఏ వాచ్మ్యాన్ ఆర్ ఏ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
1: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
1: ద చైల్డ్ హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్
0: థింగ్స్.
1: వాట్ ఆర్ దీస్ టూ?
0: భగవంతుణ్ణి ప్రేమించాలి.
1: He should love God.
0: సమాజ సేవ చేయాలి.
1: He should serve society.
0: ఈ రెండింటి యందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: Divinity is present in these two.
0: పవిత్రమైన మానవత్వాన్ని ధరించి,
1: having taken the sacred
0: human life, దివ్యమైన దైవత్వాన్ని పొందడానికి,
1: to attain the divinity,
0: ఈ రెండే మూల కారణము.
1: These two will be helpful.
0: ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి.
1: We should carry our life with these two principles.
0: చిన్న వయసు నుంచి ఇవి తరబీదు చేయాలి.
1: We should train ourselves right from the tender age.
0: ఈ వయసునందు మనం చేసినప్పుడే,
1: when we do it at this young
0: age, మనకు సద్గతి ప్రాప్తిస్తుంది.
1: We'll have the redemption, liberation.
0: జీవితం ఎంత కాలమో ప్రయాణం ఎప్పుడు చెప్పలేరు.
1: We cannot decide how long we are going to journey here, travel in this life.
0: ఎప్పుడు, ఎక్కడో,
1: where and when,
0: ముదివి యందు,
1: old age,
0: లేక ముసలి యందు,
1: or advanced,
0: లేక ప్రాయమందు,
1: youth,
0: లేక యువకునందు,
1: or as a youngster,
0: ఎప్పుడు విడిచేది ఎరుకలేదు.
1: When we are going to drop this body, we don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేవు తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి.
1: If you are intelligent enough, know God right now in lifetime.
0: కనుక ఏ నిమిషంలో భగవంతు యొక్క అనుగ్రహం దక్కుందో,
1: at what moment you are going to receive God's
0: prapanchikam yokka drishti lopala,
1: from the worldly point of view,
0: evarinaina manam photo teevalanukunte,
1: if you want to click your camera and take the photo,
0: chakkaga nilchukomani
1: you'll ask him to stand
0: ready ani cheppinappudu adani chakkaga unnappudu aa photo indulo vachi padipodu.
1: The photographer says ready and clicks his camera and gets the picture.
0: Kaani prakrutamainatunte yokka photographer ku ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడు ఏమో.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్, వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
0: అతని హృదయంలో మనం పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడు ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్, వీ షుడ్ బి ఎవర్ రెడీ.
0: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
0: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
0: కర్మలను వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
0: ఎప్పుడైనా ఎక్కడైనా సరే,
1: ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్,
0: భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: భగవత్ చింతనే లేకపోతే,
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
0: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
1: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది top on the
0: ద్వారం దగ్గర పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటది.
1: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ది అప్స్టేర్స్, అట్ ది గేట్ దేర్ ఇస్ ఎ డాగ్ అలసేషన్.
0: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
1: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యూ హావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది అలసేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
0: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
1: వి డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
0: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
0: ఏ మాయా.
1: దిస్ ఇస్ అల్సేషన్ డాగ్.
0: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషన్ డాగ్ ఇల్యూజన్.
0: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ.
0: గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
1: వెన్ వి సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేయర్స్.

0: ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయన్ కూడా ఏం చేయదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్ ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్ అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సేషియన్ డాగ్ ది ఇల్యూజన్.
0: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
1: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: ఇని ఎట్టి పరిస్థితి ఏంది అయినప్పటికీ
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయమునందు దాచుకుని
1: వీ హావ్ టు ట్రెజర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్.
0: భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: అండ్ ఇన్స్టాల్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము.
1: హ్యూమన్ హార్ట్ ఈస్ ద రియల్ ఆల్టార్ ఆఫ్ ద డివైన్.
0: ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో
1: when Draupadi was humiliated
0: aneka vidhamuluga prarthinchindi krishnunni,
1: she prayed Krishna in several ways.
0: Apadbandava anadarachaka,
1: oh the refuge of the forlorn,
0: Vrindavana vihari,
1: the one who goes around
0: Vrindavana sanchari, yemimo namamulanta cheppindi.
1: She called God in several names, the one who belongs to Vrindavana, the one who stays in Gokula.
0: Krishnudu raledu, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు.
1: కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్, హీ డిన్ కమ్ టు హర్ రెస్క్యూ.
0: కడపటికి అలసిపోయింది.
1: అల్టిమేట్లీ షీ వాస్ టైర్డ్.
0: ఈ దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది.
1: షీ వాస్ అటర్లీ టైర్డ్ బికాస్ ఆఫ్ ది మిస్ డీడ్స్ ఆఫ్ దుర్యోధన.
0: కూలిపోతూ
1: షీ వాస్ జస్ట్ ఫాలోయింగ్ ఆన్ ద గ్రౌండ్.
0: హృదయవాసి అనింది.
1: Ultimately said, oh, she said, హృదయవాసి, ఇన్డ్వెల్లర్ ఇన్ మై హార్ట్, గాడ్ మేనిఫెస్టెడ్ దేర్.
0: ప్రత్యక్షమయ్యాడు.
1: Yes, God appeared there.
0: తన సంరక్షించాడు.
1: And protected him.
0: సమయమును పురస్కరించుకొని,
1: Basing on the time.
0: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించింది.
1: At one time, Draupadi questioned Krishna.
0: కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఎన్నో పర్యాయము నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు.
1: I prayed to you repeatedly. You did not respond.
0: కానీ,
1: but
0: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు.
1: When I was about to collapse, fall, you manifested there.
0: కారణమేమిటి?
1: What is the reason?
0: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు.
1: Now this answer is appropriate to all devotees now.
0: ద్రౌపది,
1: ఓ ద్రౌపది,
0: నన్ను బృందావన విహారి అన్నావు.
1: You call me as Brindavana Vihari.
0: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను.
1: When you call me Brindavana Vihari, I must go to Brindavan and reach here.
0: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు.
1: Because your statement will not be true if I act otherwise.
0: మధురాపుర సంచారి అన్నావు.
1: You said మధురాపుర సంచారి.
0: దగ్గర ఉన్నటువంటి వాడు నేను మధురకు పోవాలి, నేను రావాలి. అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా?
1: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్.
0: కనుక అక్కడి నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్.
0: హృదయవాసి నేను.
1: ఐ ఎమ్ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను.
1: యూ మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్, ఐఎమ్ ఎవర్ రెడీ.
0: కనుక నీవు లోపలిని స్మరించు.
1: యూ థింక్ ఆఫ్ మీ విదిన్.
0: మనస్సుతో స్మరించు.
1: థింక్ ఆఫ్ మీ
0: హృదయంతో వరించు.
1: హోల్ హార్టెడ్లీ.
0: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు.
1: దిస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ద ఆన్సర్.
0: కనుక
1: సో
0: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి,
1: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే,
0: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
1: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్.
0: కానీ ఈ మార్గంలో అన్ని కూడాను,
1: బట్ ఆల్ దీస్ పాత్స్
0: భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు.
1: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్.
0: ఏ మార్గం చాలా సులభం అవుతుంది?
1: హౌ ఇస్ ఇట్
0: హృదయంలో ప్రతిష్ఠింపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు,
1: you have to visualize, experience God in your heart in full faith.
0: అప్పుడు భగవంతుడు రక్షిస్తుంటాడు.
1: Then God will protect you.
0: భగవంతుడు ఏ ప్రదేశమందో లేడు.
1: God is not
0: దేవుడు అనగా వేరు దేశమందుడు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనది దేహమందే.
1: God dwells in your heart, in your body.
0: కనుక ఏ టెంపుల్ నందో ఏ మసీదు ఎందో ఏ దీని ఎందో లేడు భగవంతుడు.
1: God is not present separately either in a temple or a mosque or a church. God has not limited himself in a church or a synagogue. What is the chariot of God? It is the heart of a devotee.
0: కనుక భక్తుని హృదయమునందుపల పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడా కలగవు.
1: దేర్ఫోర్ డివోటీ హూ హస్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్.
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
1: మ్యాన్ టుడే సీస్ గాడ్ యట్ హీ సేస్ హీ హాజ్ నాట్. హౌ ఫూలిష్ హీ ఈస్.
0: కేవలం బయట తట్టు ఉండేటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు.
1: హీ కాల్స్ ఫర్ గాడ్ ఎక్స్టర్నల్లీ.
0: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీ సౌండ్.
1: గాడ్ యు ఫైండ్ ఔట్ సైడ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్.
0: రియాలిటీ లోపల ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ రియాలిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక నీ హృదయమందు ఉన్నటువంటి భగవంతుని సంపూర్ణంగా విశ్వసించు.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ప్రెజెంట్.
0: ఆ భగవంతుడే సర్వత్రా ఉంటున్నాడనేటువంటి యొక్క భావాన్ని నీ మదిలో స్థిరం చేసుకో.
1: స్ట్రెంగ్థెన్ ది థాట్ దట్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం.
1: So Gita says, yes, God has got his feet everywhere.
0: Sarvama vrtishtati ennadu.
1: The feet and the hands and the ears and the eyes of God are present
0: yet
1: all over.
0: Tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Bhagavantuda.
1: Oh God.
0: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavantudu okanoka samayamlo javabu cheppadu.
1: That God gave a reply at one time.
0: భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నేనెప్పుడు నీ వెంటనే ఉన్నాను.
1: ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: నీ వెనుకనే ఉన్నాను.
1: ఐఎమ్ బిహైండ్ యూ.
0: నీ వెనుకనే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
0: భగవంతుడా, నిజంగా నా వెనుకనే ఉన్నావా?
1: ఓ గాడ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ బిహైండ్ మీ?
0: తప్పగా.
1: ఎస్, ష్యూర్.
0: నా నీడనే నీ దేహము.
1: ఆఫ్టర్ ఆల్, I am the shadow and you are the body there.
0: My shadow is your body.
1: My shadow is your body. My shadow is your body.
0: Ani cheppadu.
1: He said so.
0: Idi nijama?
1: Is it true?
0: Na venakane unnava?
1: Are you behind me?
0: Ani venaku tiri chuchadu.
1: And he turned behind.
0: Kanipinchaledu.
1: He didn't find God there.
0: Bhagavantuda.
1: Oh God.
0: Neevu kudunu asatyam aattama?
1: You also speak untruth.
0: నా వెనుకనే ఉన్నావు అని చెప్పావు.
1: You said that you are behind me.
0: కానీ నేను తిరిగితే నా వెనకలేదే.
1: But when I turn back, I didn't find you.
0: పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: And God says, oh mad cap, when you turn behind, your back also turns.
0: నేను కూడా తిరగవలసి వచ్చింది.
1: When you turn back, I too have to take a turn.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ నాట్ అండర్స్టుడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టుడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
0: నీవు ఇక్కడ ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
1: వెన్ యూ ఆర్ దేర్ దేర్ ఇస్ చైర్ బిహైండ్.
0: నీ ప్రక్కకు తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ బిహైండ్ యూ ఫైండ్ ది చైర్ బై యువర్ సైడ్.
0: కనుక నీ సర్వత పాణిపాదం.
1: సో హిస్ ఫీట్ అండ్ హ్యాండ్స్ ఆర్
0: ఎవరెవరి ఎవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాదో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ అండ్ అపియర్స్ యాజ్ పర్ యువర్ ఓన్ ఫీలింగ్ అండ్
0: సెంటిమెంట్స్. నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
1: ఓ గాడ్, డోంట్ యూ హావ్ ఇయర్స్ టు లిసన్ టు మై ప్రేయర్?
0: ఎందుకు నా ప్రార్థన నీవు వినటం లేదు?
1: వై డోంట్ యూ లిసన్ టు మై ప్రేయర్?
0: నీ చెవుల్లో ఎందుకు నా ప్రార్థన పట్టడం లేదు?
1: హౌ ఇస్ దట్ మై ప్రేయర్స్ డోంట్ గెట్ ఇన్ టు యువర్ ఇయర్?
0: వారికి,
1: టు దోస్ దట్ ప్రే లైక్ దాట్,
0: సర్వత పాణిపాదం తత్సర్వతోక్షీ శిరోముఖం, అట్టి వారి దగ్గర కేవలము చెవులు మాత్రమే ఉండి వింటుంటాయట.
1: దేర్ యూ ఫైండ్ గాడ్ లిసనింగ్ విత్ హిస్ ఇయర్స్.
0: స్వామి, నా బాధను నీ కంటికి కనిపడలేదా?
1: స్వామి, డోంట్ యు సీ మై సఫరింగ్?
0: ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు?
1: వై డోంట్ యు సీ మై ప్రాబ్లమ్స్?
0: ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర.
1: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్ వై డోంట్ యు సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు? ఓ గాడ్, ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాది.
1: ఓ గాడ్, వై డోంట్ యు స్టే విత్ మీ, అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
1: వెన్ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
0: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
1: వెన్ యూఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిసనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
0: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
1: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
0: అది ఏ ప్రణవ శబ్దము?
1: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్ ప్రణవ.
0: చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
1: వెన్ యూ కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యూ లిసన్ టు ఆల్ సౌండ్.
0: గట్టిగా మూసుకో.
1: జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్.
0: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటాయి.
1: దెన్ యూ లిసన్ టు ప్రైమల్ సౌండ్ ఓం ఫ్రమ్ విదిన్.
0: కనుక భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
1: You are just watching me with your physical eyes.
0: చేత నా మాటలు వింటున్నావు.
1: You listen to me with your physical ears.
0: కనుక ఈ చర్మ కన్నములు మూసుకో.
1: Close these ears.
0: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
1: Live in utter silence.
0: అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది.
1: Then you can listen to the sound of my footsteps.
0: ఈ విధమైన యొక్క మార్గములు అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: Like this, varied paths have been prescribed.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
1: Those that do not understand God's words and His message properly face troubles and problems. సూరదాస్
0: కనులు లేవు.
1: Is blind.
0: కాని తనకు తాను చేసుకున్నటువంటి పనియే.
1: It's all his own making.
0: ఎవరో ఒక స్త్రీని చూచి
1: he watched a lady.
0: ఆమె పడిపోతున్నప్పుడు
1: when he was running after that woman.
0: భర్త నీ కన్నులు నిచ్చిండేది ఎందుకు భగవంతుడు.
1: Her husband asked, why God gave you eyes?
0: పరిస్థితిని చూచి నువ్వు వెంటబట్టడానికి నీ కన్నులు నిచ్చాడు.
1: Why God gave you eyes to run after a woman?
0: పోమని మందలించాడు.
1: And he just reprimanded him, asked him to get out.
0: ఆ బాధలను భరించుకునేలేక
1: he couldn't bear the suffering.
0: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నందే ఒక ఇది ఉంటున్నది మల్లెపు అనే నిమ్మ చెట్టు.
1: And there he could find a lemon tree in the yard.
0: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
1: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by himself.
0: కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why eyes are given?
0: ముందు తిరుగుటక.
1: Is it to go around everywhere?
0: ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు.
1: I don't want these eyes.
0: ఇతరులతో నేను మందలింపబట్టడానికి ఈ కన్నులు ఇచ్చావు.
1: Oh God, have you given me the eyes so as to be accused by others?
0: అప్పటి నుంచి
1: since then
0: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
1: started chanting God's name Krishna.
0: ద్వారక చేరాడు సూరదాసు.
1: సూరదాస్ reached ద్వారకా.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
1: as he was blind
0: సూరదాస్ ద్వారకు పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
1: At one time as he was proceeding to Dwaraka, being totally blind, he was about to fall into the well.
0: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడి మరే వెంట వచ్చాడు.
1: As he chants the name of Krishna, Krishna appeared in the form of a young boy.
0: చేయి పట్టుకున్నాడు.
1: He caught hold of his hand.
0: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసు గారు?
1: This little boy asked, oh Dasu, where do you want to go?
0: నేను ద్వారక పోవాలి అన్నాడు.
1: ఓ బాయ్, ఐ వాంట్ గో టు ద్వారక.
0: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
1: ద బాయ్ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
0: సంతోషం అన్నాడు. చాలా ఆనందించాడు.
1: సూరదాస్ సెడ్, ఓకే, అండ్ హి వాజ్ వెరీ హ్యాపీ.
0: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
1: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెడ్, ఓ సార్, యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐ విల్ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
0: అయ్యో, నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
1: And Surdas was doubtful if the boy goes, he may return or not.
0: పోకూడదని గట్టిగా ప్రార్థించాడు.
1: సో హీ నెవర్ వాంటెడ్ ద బాయ్ టు గో.
0: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ద బాయ్ స్టూడ్ దేర్ అండ్ రిమైన్
0: కలవనే పండుకో.
1: And Surdas wanted the boy to sleep by his side. I don't know when you would get up and leave. Hold your hand on me. And let me put my hand on you. I will know when you go. You cannot move about.
0: ఆ చెయ్యి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
1: As the boy kept his hand on Suradas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives. He got up next morning. He said, Suradasu, I am Krishna.
0: నేను నిన్ను దాకిచ్చి దారి చూపించే నిమిత్తమై
1: టు షో యూ ద పాత్,
0: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై
1: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్,
0: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
1: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
0: నీ కన్నులు నిచ్చేదా?
1: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
0: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
1: అట్ ఎ మోమెంట్ హి టచ్డ్ బోత్ ది ఐస్,
0: కన్నులు వచ్చాయి.
1: ఇమ్మీడియట్లీ హిజ్ సైట్ ఇస్ రెస్టోర్డ్.
0: కృష్ణుని చూచాడు.
1: హీ సా కృష్ణ.
0: కృష్ణ, ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు.
1: కృష్ణ, ఐ హావ్ సీన్ యూ, ఐ డోంట్ వాంట్ ఐస్ ఎనీ మోర్.
0: నిన్ను చూసి నీ కన్నులు ఇంక గురించి చూడని.
1: ఐ హావ్ సీన్ యూ విత్ దీస్ ఐస్, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడీ.
0: నీ కన్నులు తీసుకుని పో, ప్రపంచంలో సంచరించు.
1: అండ్ కృష్ణ సెడ్, గో అరౌండ్ ద వరల్డ్ విత్ ది ఐస్ ఐ హావ్ గివెన్ యూ నౌ.
0: ఎందుకోసం ఈ కన్నులు?
1: వై దీస్ ఐస్?
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరి.
1: దోస్ పీపుల్ హావ్ ఐస్.
0: ఎంతమంది కన్నులు లేవు?
1: మెనీ పీపుల్.
0: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
1: Many people have these eyes. Do they look at God?
0: నాకింతే చాలు.
1: I have seen you, that is enough, my Lord.
0: Cheviyundi chevatulai ati manoharamaina nigana malimpa nerarairi.
1: Many people have ears, but they have not been fortunate enough to listen to the melodious music of God.
0: Garu ee chevulu ee kannulu naaku akkaledu.
1: I don't want these eyes and ears.
0: Naaku gnana chechuni ichi.
1: I want the eye of wisdom.
0: Ani cheppetappudiki కృష్ణుడు అతని యొక్క తలపైన చేయి పెట్టాడు.
1: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
0: అతని యొక్క ప్రాణం కృష్ణులో ఏకమైపోయింది.
1: అండ్ ది లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ దెన్.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
1: వేర్ వెన్ వాట్ వై హౌ గాడ్ బ్లెసెస్ యూ నో వన్ కెన్ డిసైడ్.
0: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
1: Chanting his glory, be ever ready.
0: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
1: Consider that everything is God's play, whatever that happens in his
0: world. అబ్బాయి చెప్పాడు, రాజుకు వేలు తెగింది.
1: This boy said now, a king got his finger cut.
0: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
1: It was watched by minister.
0: మహారాజా, it is good for you అన్నాడు.
1: The minister said, oh king, it's good for you.
0: ఈనాడు వేలు పోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు.
1: అండ్ ద కింగ్ సెడ్ వాట్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యు సే ఇట్స్ ఫర్ మై గుడ్ యు మే సే టుమారో ఐ బిహేడెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్.
0: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
1: అండ్ దెన్ హీ వాంటెడ్ ద మినిస్టర్ టు బి ఇంప్రిజన్.
0: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్ దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుంది.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్ నథింగ్ బ్యాడ్.
0: పవిత్రుడు,
1: గాడ్ ఈస్ సెక్రెట్.
0: భగవంతుడు నిర్మలుడు,
1: గాడ్ ఈస్ ప్యూర్.
0: భగవంతుడు నిస్వార్థుడు,
1: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
1: దట్ సెల్ఫ్లెస్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
0: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: కనుక
1: సో
0: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
0: ఈ స్థానం ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
0: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
1: వై డు యు సర్చ్ ఫర్ గాడ్?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునికై ప్రీతి ఏలా.
1: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్ వై ఆర్ ఇన్ సచ్ అ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్.
0: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొనక్కర్లేదు.
1: వై డూ వృక్షమే
0: మన దగ్గర ఉంటుండాలి.
1: యూ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ యువర్ కోర్ట్.
0: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
1: Through love, we should have full faith in God with the principle of unity or oneness.
0: ప్రేమ భావాన్ని అతని పైన ప్రవహింప చేయాలి.
1: We should allow the thoughts of love flow towards God.
0: అప్పుడే భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
1: Then we will enjoy the divine love within.
0: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
1: I say I love God, but I doubt whether God loves me or not.
0: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఏగి నీ ఫ్రెండ్ కు రాస్తే,
1: if you post a register letter to your friend,
0: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
1: How do you know whether the letter is received or not?
0: Acknowledgement నీకు వాపస్ వస్తుంది.
1: You should get back the acknowledgement receipt.
0: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
1: When you get the acknowledgement receipt, it means your letter reached.
0: Acknowledgement ఎప్పుడు రాలేదో ఆ ఖబర్ చేరలేదు.
1: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
0: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
1: God also should love you. It means your love reaches God.
0: నీ ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
1: You don't know what sort of love you have.
0: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
1: When your love is pure, God's love flows towards you.
0: కనుక నీ భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
1: Never be carried away with the feeling that I love God. Wait and long for the divine love to be showered on you. At all periods of time, think of God.
0: నామస్మరణ చేత
1: through chanting
0: నామి అయిన రూపం మనకు ప్రాప్తిస్తుంది.
1: You'll have the very form of God manifesting in front of you.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: పరమ పావనమైన భరతావనియన్ సహనమన్మదే మనకు చక్కదనము. పరమ పావనమైన భరతావనియన్ సహనమన్మదే మనకు చక్కదనము. ప్రేమ స్వరూపుర
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవులకు సహనం అన్నది ఏమిటో తెలియకపోతున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ వాట్ సహన టాలరెన్స్ ఈజ్.
1: సహనం అన్నది భారతీయుని యొక్క అందచందమని గుర్తించుకోలేకపోతున్నారు.
2: పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ది టాలరెన్స్ విచ్ ఇస్ ది రియల్ బ్యూటీ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్.
1: సహనం లేనటువంటి మానవుడు మానవుడే కాదు.
2: వన్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ టాలరెన్స్.
1: హీనులను కురూపులను చూచినప్పుడు మానవునకు సహనం అన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనం అన్నదనే కేవలము గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of the worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్య శీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: సత్యశీలమే నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: మధురభావం వేది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం పైన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధురభావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటి కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధురభావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: దిస్ నెక్టరైన్ ఫీలింగ్ కెనాట్ బి అబ్టైన్డ్, కెనాట్ బి పర్చేస్డ్ నార్ రెంటెడ్ అవుట్. ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ నెక్టరైన్ లవ్.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశమును ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణమును పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ దీస్ ప్రిన్సిపల్స్, ఎంకరేజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎటర్నిటీ, అండ్ హ్యావ్ బీన్ అడాప్టింగ్ ద ఏలియన్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతికిన కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: You will be successful in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love. Love does not merely mean loving each other.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: భారతీయస్ హావ్ ఫర్గాటెన్ దిస్ సీక్రెట్ పాత్ ఆఫ్ లవ్.
1: అనాది కాలం నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మనల్ని కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: అందరూ ఎందు కరగని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ద డివైన్ లవ్ వేర్ ఎవర్ యూ సీ, వేర్ ఎవర్ యూ ఫైండ్.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటిరెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ అ డివైన్ లవ్ విచ్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తు నందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ థింగ్ ఈక్వల్ టు దట్ ఆఫ్
1: ఈ కనిపించేటువంటి ప్రేమలన్నీ కూడాను భూటకములు, నాటకములు.
2: ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ ఆర్ జస్ట్ భూటక, ఫాల్స్హుడ్, నాటక, ద డ్రామా.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
2: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం అదే నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ wants us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేలదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైనా భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటన్నిటినీ ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి,
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమ గల మానవులకు ఎట్టిది కూడా లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమస్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: వీ కెన్ బి కాల్డ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇఫ్ ఓన్లీ వీ ఇన్స్టాల్ దట్ లవ్ విత్ ఇన్ అస్.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: దైవం ఎవరు?
2: హూ ఇస్ గాడ్?
1: నీవే దైవము.
2: యు ఆర్ గాడ్.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ యందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: You consider God separate.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: Never doubt that he is here and he is not there.
1: Chakri sarvopagatundu.
2: God is everywhere.
1: Endendu vetaki chuchina andande karadu ani Prahladudu cheppadu.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: Itvanti prema tattvanni manamu gurtinchukovadaniki marchipothunnam.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయుల సంస్కృతి ఇదియే.
2: దిస్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: యు సే గాడ్, యు ఆర్ గాడ్, గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: తన యందున్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ హిమ్.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
2: whatever you seek after, never give up this love.
1: ఇది ఏమన్నా గొప్ప ధనం.
2: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
2: There's no other property beyond this love.
1: ఈ ప్రేమనే గొప్ప నిధి.
2: In fact, this love is the mine of wealth.
1: దీన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులు కేవలము ప్రేమిస్తున్నావు.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: కానీ ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
2: This is all worldly love relating to the physical.
1: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
2: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడూ మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
2: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: Flower is not ordinary one.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: This is symbolic of the heart of God.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: It has got so many petals.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసేస్తే పుష్పం ఎక్కడుంది?
2: When you go on removing petals, where is the flower?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
2: రేఖలు ది పెటల్స్ ఆర్ ది లేఖలు ద లెటర్స్ ఆఫ్ ద డివినిటీ.
1: ఎవరి ప్రేమలోని లేఖ ఒక్కటి తప్పిపోయిందా వాడు ప్రేమ స్వరూపుడే కాదు.
2: ఇఫ్ వన్ మిస్సెస్ దిస్ లెటర్ ఆఫ్ లవ్, యూ కెనాట్ కాల్ హిమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీని అన్నింటికి ఆధారం ఒక్కటే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ బేసిస్ ఫర్ ఆల్.
1: అది ఏ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మనే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ ఇన్ వేరీడ్ మ్యానర్.
1: మన తల్లి తండ్రి సోదరులు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
2: ద మదర్ ఫాదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ represent the petals.
1: Andaru cherinatundi kutumbamu anetundi pushpamu.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnante matramuna chaladu.
2: It's not enough if you have this family relationship.
1: Visha kutumbikuduga nayu kavali.
2: One should belong to this universal family, family of the universe.
1: Evani chusina namaskaram. నమస్కారం నమస్కారం నమస్కారం.
2: యూ షుడ్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ సల్యూట్ నమస్కార్ ఎవ్రీ వన్ హూమ్ యూ కమ్ అక్రాస్.
1: దీనికి మించినటువంటిది ఎక్కడైనా మనకు లభిస్తుందా?
2: దిస్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎవ్రీబడి యూ డోంట్ గెట్ మోర్ దెన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
2: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇన్ దిస్ కాస్మాస్ ఇస్ వెరీలీ ఇస్ డివైన్.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడా నువ్వు జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్.
1: ఈ కనిపించిన అన్ని కూడా నువ్వు వస్తువులుగా నీవు భావిస్తున్నావు.
2: యూ కన్సిడర్ మియర్లెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: ఈ వస్తువులన్నీ కూడా నువ్వు దైవ కృపములే.
2: ది మెటీరియల్ objects of this world also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచములో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా నూకాలు రాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుక మనం పిచ్చివారమైపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదన్నీ కూడాను దైవ స్వరూపములే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక will of God కాదు form of God.
2: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవముగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: So we should give up this material point of view.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: We should go the power, the strength of God and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: You don't experience any other thing other than God in this world.
1: నిమ్మనము నీటిని తాగాము.
2: You have taken water.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలి.
2: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
2: This is the sin committed by man.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
2: Selfless.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపం.
2: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: It is beyond all caste, community, race and nationality.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: We have the human values within us, but we are in search of them outside.
1: Manavata viluvalu ante
2: human values
1: emunt anukunnaru.
2: What do you think of them?
1: Manavata viluvale daiva gunamulu.
2: The human values are the divine qualities.
1: Daivuniki vere gunamade devudu.
2: God has no special attributes other than these.
1: Daivamu aneetuvanti padame oka pedda gunamu.
2: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని అందు తిప్పుకొని మనం భ్రమిస్తున్నాము.
2: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: నా నోటి అందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
1: నాకు మరొక పదం నాకు మరొక పదము నాకు తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
2: దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియన్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలి,
1: ముక్త,
2: లిబరేటెడ్,
1: నిర్మల స్వరూపిణం.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కానీ దానికి వండన్ను కానే కాదు.
2: ఆల్ దీస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒక్కటే ఒక వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: The greatest way of describing God is only
1: ee premaku minchinatundi vannana ekkada chikkili kodunu manaku adi vannane kaadu.
2: Beyond this realm of description of love, nothing lies ahead.
1: Kopam nandu kaani, taapam nandu kaani, vicharam nandu kaani, dukham nandu kaani, edini endu kodunu ee prema premane.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: యూఆర్ ఆల్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారంను మనం చింత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యూ హ్యావ్
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
1: Heenudainatundi vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
2: There is none in this world who are low.
1: Aa heenamainatundi gunamu manayende.
2: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavanthuni quality idi kaadu.
2: It's no way the God's quality.
1: Bhagavanthuniki quality ide levu.
2: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: Love is his form.
1: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకెంత ఆనందమో చెప్పలేను.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalam parihasamto gaani leka pavitramainatundi gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
2: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palukarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: Aa premato parikinatundi palukulu annitikini akkadane jawab vastundi.
2: You get the response, then
1: naaku enta aanandamo cheppalenu.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalam

0: ఆత్మతో సాయి అని పిలుచు.
1: సే విత్ ఆల్ లవ్ సాయి.
0: ఓయి అని పలుకుతా.
1: యూ గెట్ ది రెస్పాన్స్ ఓయి ఓయి.
0: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
1: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
0: ఆ ప్రేమను మాత్రము కవరుగా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
1: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
0: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి, ప్రేమ చేతనే చూడండి.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్ వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
1: ఆల్ యువర్ వెల్త్ ఆల్ యువర్ స్టేటస్ స్టాండ్ నో వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
1: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్
0: ప్రేమ. ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
1: ప్రేమ యాజ్ యూ అటర్ దట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ దేర్.
0: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్.
0: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
1: యూ మే గో ఎనీవేర్.
0: అడవులు ఎందున్నా,
1: యూ మే బి ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలో ఉన్నా,
1: ఓవర్ ఇన్ ద స్కై,
0: పట్టణంలో ఉన్నా,
1: ఇన్ ఎ సిటీ,
0: పల్లె ఉన్నా,
1: ఓ విలేజ్,
0: గుట్ట మీద ఉన్నా,
1: ఆన్ ద మౌంటైన్ టాప్,
0: కట్టేటపడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ద డీప్ సీ.
0: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
1: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
0: కనుక ఇతనికి ఏ గృహము ఏ వసతి ఏ నివాసము ఏ మాత్రము లేవు.
1: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
0: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
1: This love we should acquire.
0: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
1: You cannot buy this love with any amount of money.
0: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
1: You can only get it by offering your mind.
0: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని
1: it's only the mind that can acquire.
0: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మొట్టమొట్ట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: It's only the love that one has to develop.
0: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
1: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
0: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించదు.
1: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రేమనే మన యొక్క డివోషన్.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ది ట్రూ డివోషన్.
0: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
1: Devotion without love is only deep ocean.
0: Aa ocean kuda nu elantidi uppu needa vali.
1: This deep ocean is saltish saline.
0: Devotion is like sweet water.
1: The devotion is full of sweet water.
0: Amritamayam entundi ee prema.
1: And this love is nectar.
0: Aanandamayam entundi ee prema.
1: Love is bliss.
0: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ మిస్టీరియస్ వండర్ఫుల్.
0: అంతటా చిక్కునది ఈ ప్రేమ.
1: అండ్ యూ గెట్ ఇట్ సో ఈజీలీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదిలి
1: యూ గివ్ అప్ దట్ ఈజీ సింపుల్ లవ్.
0: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వరల్డ్లీ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
1: యూ సేఫ్ గార్డ్ దట్స్ సీక్రెట్ లవ్.
0: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
1: ఇట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
0: ముక్తి భక్తి యుక్తి రక్తి అన్నక్తి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
1: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్. They all center round this love only.
0: Kanuka

0: ఈనాడు గురు పౌర్ణమి దినము మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
1: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణిమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి.
0: ఈ ప్రేమలే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
1: Without love, whatever that is given to you is useless.
0: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
1: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
0: Itti premane meeru abhivruddhi parchukondi.
1: This love we have to foster and grow.
0: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthadu.
1: This evening Bhagavan will explain the details of love.
0: Prema mudita manase kahe.

మాత పిత బంధు సఖ సభ

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యశూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకొడును క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందున్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్న మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతితిండి మతిహాని, మితతిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: Vidura also said, by observing silence, we'll have the power.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: Atiga maatadatam cheta manavuni endu oka nervousness bayal deertuntadi.
0: By talking too much, we give a scope of being nervous.
1: Ee nervousness valla edi maatadalanu edi maatadakoodudu aneetunti vignata shakti kudanu kolipothuntadu.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: Enta mitamuga manam maatadate anta sevalu manam aacharinchavachchu.
0: If we talk less, we can serve more.
1: అయితే ఈ సేవల యొక్క అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడా అభివృద్ధి గావించుకోవచ్చును.
0: Through service we can develop friendship.
1: ఈ మిత్రత్వం అంటే ఏమిటి?
0: What do you mean by friendship?
1: కేవలము హలో హలో అని ఒకరినొకరు పలకరించుకోవటం కాదు మైత్రి.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు యందు అన్ని రంగములు యందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేస్తానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattulandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, vaari aina, bharta aina, kumarudaina, inke evarainappudikini anto into swartham anetundidi swaprayojanam anetundidi lakshyam nandinchukoni itarulu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka yetti swaprayojanamu leka preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self interest, there is only one God who loves you.
1: Yetti tatpantamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evaru nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukotam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhivruddhi parichukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu అని మనం విచారణ చేస్తే తనకు తానే తను గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే పలాని రోడ్ లో ఉన్నానని చెప్పవచ్చును, పలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: If you ask your friend, where are you? He will say, I am present at such certain place, in a hotel or his own residence.
1: Kani aa number intilo aa hotel lo nivasinchedi evaru?
0: Who is the one that stays there in that hotel?
1: Kevalam upadi maatrame nivasistuntundadi, deham maatrame nivasistundadi.
0: It is only the body that stays there in the hotel.
1: Kani dehame thana kaadu.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: తన హృదయమునందే నివసిస్తున్నాడు.
0: He lives in his own heart.
1: ఆ హృదయమునకే ప్రేమ అని పేరు.
0: That heart is called love.
1: కనుక ప్రేమ యందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: So man lives in love.
1: ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: He carries out life so
1: ప్రేమ చేతనే తన నిత్య కర్మలను తాను ఆచరిస్తున్నాడు మానవుడు.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: Kanuka tana yokka nivasam emiti premane pradama nivasam.
0: So what is, where is his residence? Love.
1: Atti nijamainatundi address ni tanu kanukunnappude manavudu sariyainatundi yokka pravartana chetanu sariyainatundi gunamulu chetanu manavatvanni aadarshavantamainatundi reetiga teechididdukogaladu.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: Ee character anetundi kodanu maatalu chetanu చేష్టల చేతను నడతల చేతను ప్రవర్తనల చేతను కొంతవరకు పోషించుకోవచ్చు.
0: వీ కెన్ ఆల్సో డెవలప్ అవర్ ఓన్ క్యారెక్టర్ బై మేకింగ్ అవర్ వర్డ్స్ ద యాక్షన్స్ ప్రాపర్.
1: ఒకానొక సమయంలో షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా,
0: ఎట్ వన్ టైమ్ వెన్ బాబా వాస్ దేర్ ఇన్ షిరిడీ,
1: దాస్ గన్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాస్ ఎ డివోటీ బై నేమ్ దాస్ గన్.
1: అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాస్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్.
1: ఆ సమయం లోపల ఈ మహారస్ దేశ్ దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఎ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా వై డోంట్ యూ పర్మిట్ మీ టు స్టే హియర్ పర్మనెంట్లీ?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: హి సెడ్ వై నాట్ యు కెన్ స్టే, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఈస్ దిస్ మై హౌస్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: యూ టూ కెన్ స్టే హియర్.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పగా నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
0: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
1: డిశ్చార్జ్. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years he came, Bhagwan, I am trying for promotion for the last 3 years.
1: Kevalam na gauravam nimittamai nenu paatapadutunnanu kaani dhanam kosam kaani leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after
1: Taam
0: you get promotion?
1: Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది.
0: 1-2 years passed.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామనవమి మొహరం.
1: మర్చావా నీవిచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్ దాస్ గన్, హావ్ యు ఫర్గాటన్ ద ప్రామిస్ యు హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి,
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: సరే పొమ్మన్నాడు.
0: He said, okay, go.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
0: by the time he returned there at the station,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
0: Stolen articles made up of gold were present there at the station.
1: కడాతూరికి దీనిని ఎన్క్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్. ఈ వస్తువులంతా ఎక్కడ నుంచి వచ్చాయి నీకు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూవెల్?
1: ఎవరు తెచ్చి పెట్టారు?
0: హూ బ్రాట్ దెమ్ హియర్?
1: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్లా వచ్చి చేరుతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: Inka dani paina aneka vidhamainatundi enquiries anta jariginayi.
0: That is followed by thorough inquiry.
1: Appudu nenu ichina matanu tappatam cheta naaki apavadulanni talapaina padutunnayi anetundi uddeshamto satyanni gurtinchi resign chesi appudu chiriyilo vachi cheripoyadu Dasgan.
0: Dasgan has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore, he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone.
1: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత తమ తమ సుఖదుఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖదుఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధములో వారి యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ యు బి అవర్ ఎమిసరీ యు గో దేర్ యాస్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటెడ్.
1: ధర్మజుడు అర్జునుడు భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ అర్జున భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు, వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
1: సహదేవుడు వెళ్ళాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా భావన హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా.
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం భావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్,
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే 10,000 నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుని యొక్క ప్రవర్తన, పరమ భక్తుని యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాది.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సేక్రెడ్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున
0: అభిమానమే, కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: Why should you throw the jasmine?
0: Nushkarani brola hitoktulu mela gunajala yelayi sandhi matalika gopala.
1: Why do you throw all these precious things into the fire? Would they ever accept for the compromise? Why all this?
0: Salika
1: yena
0: uttara dakshina dhruvulu kaliyuna.
1: East and west will ever they meet?
0: Yuddham siddhamanaka kalaharanamika yela.
1: Be ready to fight, why do you waste time?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువులు కలుస్తాయా?
1: డూ యూ థింక్ ద నార్త్ అండ్ సౌత్ వుడ్ ఎవర్ మీట్?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరి అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: The chariot was kept in the middle.
0: Inta surattamu veerattamu gambheeramto palikinatvanti yokka ee krishnudu manasu karigi poyindi.
1: Krishna's heart melted though he had all the valor and the courage.
0: Ee bandhu mitrulu chuchetappudike manasu mari poyindi.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: Indari bandhu mitru guru putrula jampi bharinchutettulo.
1: How to bear the suffering killing everybody all relatives.
0: Krishna నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి, కాలము గడుపక కదలు మింటికి.
1: మై ఐస్ ఆర్ రీలింగ్, హెడ్ ఈస్ రీలింగ్, లెట్స్ గో బ్యాక్.
0: ఇందరి బంధు మిత్రు గురుపుత్రుల జంపి భరించుటెట్టులో.
1: హౌ టు బేర్ ద సఫరింగ్ కిల్లింగ్ ద రిలేషన్స్ బ్రదర్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టీచర్స్.
0: పూర్వం అంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: Does he not know beforehand that they are their relatives?
0: Kaani aa suratham anetundi aa yavana vasu lopala aa vidhanga utti padutuntadi.
1: Because he was in full youth, the blood was boiling.
0: Yuvakula yokka hrudayam anetundi ee vidhanga untuntadi.
1: This is the heart of the man of a courage.
0: Mudukura raktam anetundi ee vidhanga pravahistu untuntadi.
1: That is the trend of hot blood.
0: Ee yavanam anetundi madhyalo kadilipoyetundi meghamlo vantidi.
1: The youth is like a passing cloud that comes.
0: Baalyamulo ledu, వృద్ధాప్యములు లేదు, ఈ యవనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: ద స్టేజ్ ఆఫ్ యూత్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టం ఎందుకు?
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ యూత్?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: Arjuna's age at that time was 74 and that of Krishna 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76, యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరం మంచి యువకుడు అని అంటుంటాం.
1: Now we say between the age of 18 to 20 is
0: యువత. త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: Till 50 it is just childhood.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 years.
1: The commander in chief Bhishma was aged 112.
0: Alanti 112 years age vadu commander chief ga untunnadu.
1: Bhishma age 112 served as commander in chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Anati aahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for that strength.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమునకు కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఏజ్.
0: అంతే కాకుండా అనవసరమైన భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీ ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: The student becomes the one of the pleasure, having sought admission into an institution.
0: కానీ విద్యార్థి విద్యార్థిగాని ఉంటుండాలి.
1: A student should remain as a student.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: He should not have any kind.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనమవుతుంది.
1: Then you will spoil your education.
0: విద్యా. యా అనగా ప్రకాశము. ఏది?
1: యా
0: అనగా ప్రకాశము.
1: Which means the
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదియే విద్య అని.
1: That which gives this brilliance, light, is vidya.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కానీ మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: Therefore he should seek the light of knowledge, nothing else.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: The modern student, by talking too much, losing his power.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: The power given to the student, which is to be spent throughout his lifetime, is spoiled by the time he reaches 20.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: Therefore everyone should preserve this power, energy given to us.
0: చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: We should also preserve.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: Even youngsters, very young boys, they put on glasses.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: Even youngsters have got hearing aids.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: What's the responsible for?
0: కలి ప్రభావమా?
1: Is the effect of Kali?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: It's not possible to think so.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: Your own weakness is the cause.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్.
0: ఈ విచారం అంటే కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ. దీనికి
0: రూపం ఏమిటి? వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: Anti tappa deeniki kaaranale levu. Deeniki roopame ledu.
1: It has no form either.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meer dhairya sahasam cheta gunamunu poshinchukoni nadatanu penchukoni aadarshavantamainatundi roopanga meer tayar kavali.
1: Therefore you should be ideals by developing, fostering the virtues and proper
0: behavior. Hrudayamlo undinatundi prema tattvanni pavitramaina margamlo pravesh pettali.
1: See that the love is directed along the sacred path.
0: Adi daivatvamu.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావములన్నీ కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్, సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: వేర్ యాంగ్రీ.
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది.
1: అండ్ యువర్
0: అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: ద క్యారెక్టర్స్ లైక్ జెలసీ, ఇవి
0: చాలా చిన్నవి, విలువలేనటువంటివి.
1: దే ఆర్ మీన్, సో లో, నో వాల్యూ.
0: విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క చమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
1: ఫర్ దీస్ వాల్యూలెస్ థింగ్స్ వై షుడ్ యు స్పాయిల్ సీక్రెట్ క్వాలిటీస్ లైక్ ఫర్ బేర్ అండ్ పీస్.
0: పూర్వం చెప్పాను, పి
1: భగవాన్ రిఫర్ టు 3 P's.
0: పి ప్యూరిటీ.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the 3 P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్
0: హావ్ ప్రతి దానికి ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: దేనికి?
1: వాట్ ఫర్?
0: మంచి దానిపై ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడు చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్డ్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ దిస్ యూస్.
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they will give up the determination to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యూ ఇట్స్ రైట్, కమ్ ఆన్ స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్.
0: నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దిస్ చిత్ ఇస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరు కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్స్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు.
1: If he is an astrologer and a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్నా, అవేర్నెస్ అన్నా, కాన్షియన్స్ అన్నా, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటి చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఇస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్స్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలిగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలిగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagwan tells us. Four
0: F's.
1: Four F's.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Nee conscience is nee master.
1: Your conscience is your master.
0: Kanuka nee conscience nee follow chey.
1: So follow your conscience.
0: Nee conscience is nee guruvu.
1: And your conscience,
0: nee conscience is nee daivamu.
1: That's God.
0: Nee conscience is nee witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, talupu tireduda kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke cheludda ka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: అడిగినదేదియో అడగనే అడిగితిరి అడిగినదిడుదాక విడువకుండు.
1: హ్యావింగ్ ఆస్ డోంట్ డ్రాప్ డోంట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: He has to confer grace out of disgust.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you should ask falling unconscious.
0: అంతియే కాని నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: ఓన్లీ దట్ ఇఫ్ యు గో ఆన్ యువర్ ఓన్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ. That is determination.
0: అది ఏ డిటర్మినేషన్?
1: దట్ ఇస్ డిటర్మినేషన్.
0: అది ఏ పట్టుదల?
1: దట్ డిటర్మినేషన్.
0: ఆ పట్టుదల దేనిపైన ఉండాలి?
1: వాట్ ఈస్ ఇట్?
0: పవిత్రమైనటువంటి దానిపైన.
1: యూ షుడ్
0: పరోపకార సంబంధమైనటువంటి దానిపైన ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్. దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: అది ఏ దైవం.
1: ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: రియల్ మిత్రుడు దైవమే.
1: ద రియల్ ఫ్రెండ్ ఇస్ ఓన్లీ గాడ్.
0: శ్రుత్ అని చెప్పింది గీత.
1: గీత
0: అనగా ఏమిటి? ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా.
1: Without expecting anything in return.
0: ఏ దానిని కూడా నీ నుంచి ఆశించకుండా.
1: Does not expect anything from you.
0: నిన్ను ఏ విధమైనటువంటి దాన్ని కోరకుండా.
1: He doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో.
1: With total renunciation.
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: It is the divine hand that helps you in every task that you undertake.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: At all periods of time everywhere.
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: God's hand is always a helping
0: hand. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: That help we should always desire for.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: What is the use of other sorts of help?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానమవుతుందా?
1: You may have number of dogs, they can all never be equal to a tiger.
0: కాదు కాదు. ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: The modern students with the courage, they determine.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: This is the weakness in this modern age.
0: Okanadu,
1: one day,
0: adavi lopala undinatundi jinkalanni cheri,
1: all the deer over there in the forest,
0: oka conference jarukunnayata.
1: They held a conference.
0: Ee conference lopala,
1: there in the conference of the deer,
0: aa deer kanta kodana oka adhyakshudainatundi vaadu oka vidhamainatundi pratigna chesadata.
1: The president of the conference of the deer has vowed there,
0: my dears, ఓ ప్రియమైనటువంటి జింకలారా,
1: హీ సెడ్, ఓ డియర్ డియర్స్,
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడా ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: Because so much of power and
0: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగులంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will
0: అంత
1: come out.
0: శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్డ్ ఎ యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేమందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: All theirs were ready, passing the resolution unanimously.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్, one dog there in the forest barked loudly.
0: కుక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఎంత ఈ నిర్ణయాలు.
1: వాట్ ఆర్ దిస్ రిజల్యూషన్?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరార్, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికను కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: It's one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred time.
0: కాలమును ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad company.
0: దుష్కార్యంలో ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: Therefore we should spend time in good company, entertain good thoughts, good behavior, good emotions and good feelings.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: Even the adults also will feel
0: ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా కుమారుడు యొక్క మంచి పేరు, మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: All parents want you to get a good name and fame.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: You should stand first in the
0: class. ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: Today there are ranks.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: But his behavior is blank.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: Examination rank, life is blank.
0: ఉంటుంటాది.
1: This is the trend now.
0: కాదు అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: You should secure rank in every
0: aspect. ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: There should not be any crack any time.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: By talking too much we develop bad qualities.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye.
1: Goodbye. That's
0: ఇంకా అమితంగా మాట్లాడకూడదు.
1: You should not talk too much.
0: అమితంగా మాట్లాడుతూ పోతే ఏమేమి వస్తాయో ఇంకా మన నుంచి.
1: By talking too much, you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్.
0: తద్వారా మనమే బలహీనుడైపోతాము.
1: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
0: ఈ బలహీనత చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతాము.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైన భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యూ విల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
1: యూ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్.
0: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: ద గాసిప్ సమ్ టైమ్స్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ద వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకనే అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore, this kind of valor of talking
0: is more.
1: The action is less and less. Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: దిస్ ఈస్ ది సార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తయతీతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: ఎ స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫర్ స్టడీ.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: టీచర్. తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యు షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ద మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ది స్టూడెంట్. హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ద లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం,
1: ఫస్ట్ బ్రహ్మచర్యం,
0: గృహస్థం,
1: హౌస్ హోల్డ్,
0: వానప్రస్థం, సన్యాసం
1: అండ్ సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యం, విద్యార్థి దశ ఒక ఫౌండేషన్, పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడు అంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి, కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ ఐడియల్ హౌస్ హోల్డర్ యు నీడ్ వెరీ గుడ్ ఫౌండేషన్ యాజ్ ఎ
0: స్టూడెంట్ మంచి పేరును సంపాదించాలి
1: యు షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్
0: ఇంటిలో బయట కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి
1: అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్ యు షుడ్ గెట్ గుడ్ నేమ్
0: పుత్రోత్సాహమునాడు పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు పుత్రోత్సాహము
1: is not merely distributing sweets on the day one begets a son
0: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు
1: father will not be immediately happy on coming to know that he has a son
0: పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహమునాడు పొందును తండ్రి
1: the day when he
0: ప్రపంచమంతా జనులంతా కూడాను నీ కుమారుడు మంచివాడు మంచివాడంటే అప్పుడు ఆ తండ్రికి చాలా ఉత్సాహం కలుగుతుంది
1: when the whole world everybody praises your son అతి ఆనందాన్ని
0: తల్లిదండ్రులకు అందించాలి పుత్రులు
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want
0: నాడు పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు పుత్రోత్సాహము.
1: Is not merely distributing sweets on the day one begets a son.
0: తండ్రికి పుత్రుడు జన్మించగా

0: దాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age, listening to the name and the fame of their son.
0: అంతే కాని వారికి చెడ్డ పేరు కావాలని, ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు. దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు. కనుకనే అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: You should make your parents very happy, ecstatic by giving a good name.
0: Mita bhasha atihayi.
1: If we talk less, you'll be very happy.
0: Sanyasasramamundu mahaneedu maunamunu vahinchi aranyamulo poi chudatamu vinatamu maatatamu ee mooditti yokka dinini kuda stambippa chesi aa maunamu chetane divyamainatunti yokka shaktini abhiruddhi gaanchukuntu vacharu.
1: Ascetics spend their time in the forest observing silence. Will not look at anything, will not listen to anything.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నాడు.
1: Therefore they listen to the inner sound by observing external silence.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: They close their eyes and sit in meditation.
0: ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటాది?
1: How is it?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: Everything should be silent.
0: ఆ నిశ్శబ్దములోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్.
0: శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్
0: ఎంత నిశ్శబ్దంగా నీవు ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఈజ్ గాడ్.
1: సో సైలెన్స్ ఈజ్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: ఎంక్వైర్ క్లియర్.
0: చెవులు రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యు విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye nishabdamloni shabdam.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu aa yokka shabdam andulo bayal deerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is Brahma.
0: Kanukani

0: వన్ ఆఫ్ ద సౌండ్.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: శ్రమపడి పని చేస్తాము.
0: You work all the day time.
1: రాత్రి ఒక తూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night, all senses take rest.
1: రెండవ దినము చురుగ్గా మనం పని చేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means where limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడాను విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can take rest.
1: శాంతి నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క, విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లనే దానికి సుషుప్తి, గాఢ నిద్ర, మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి, గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మానిఫెస్ట్.
1: కనుకని స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము, తుర్యావస్థ, అది ఏ

0: తత్వము.
1: ఫైనలీ సూర్య, విచ్ ఇస్ అల్టిమేట్,
0: మహత్తరమైన శక్తి,
1: ద మైటీ పవర్.
0: దీనియే తురియావస్థ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
0: జాగ్రత్త,
1: వేకింగ్,
0: స్వప్నం, సుషుప్తి, తురియావస్థ, నాలుగు స్థానములు.
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్, ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియ.
0: కనుక మనం తురియావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
1: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియ.
0: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి యొక్క ఇది ఉండదు, ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
1: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వి గో ఆన్ థింకింగ్.
0: నిద్ర కూడా పోరు చాలా మంది.
1: మెనీ డోంట్ స్లీప్.
0: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
1: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
0: ఒక నైట్ అంతా మేల్కొని 20 పేజీలు చదువుతాం మనము.
1: We spend the whole night reading 20 pages.
0: ఏ ప్రయోజనం చదివి?
1: What is the use?
0: 20 pages చదివావు.
1: You have gone through 20 pages.
0: ఈ తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
1: Next morning you don't remember even one page of
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
1: Because the natural sleep is very essential.
0: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
1: By giving up sleep you will never pass.
0: కానీ నిద్రపో.
1: Sleep.
0: Early get up.
1: And then get up early.
0: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు కావాల్సింది చదువుకో.
1: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
0: అంతేకాని నిద్ర మాత్రం చెడుపుకోకూడదు.
1: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
0: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
1: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
0: కనుకనే నిద్ర చాలా అవసరము.
1: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
0: నిద్రే సమాధి స్థితి అన్నారు.
1: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
0: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
1: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
0: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
1: డోంట్ బి వరీడ్.
0: ఎందువల్ల?
1: వై?
0: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
1: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ అవుట్ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్
0: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: అన్ని మన యొక్క మాటల చేతను, చేతల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
1: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
1: డోంట్ టాక్ టూ మచ్, కట్ షార్ట్ యువర్ టాక్.
0: అవసరమైన మాట్లాడుకోండి.
1: Talk what is necessary.
0: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
1: You can talk on matters related to your subject.
0: హలో అంది, హలో అని అంతే.
1: Always restrict yourself.
0: పైసా ఇచ్చి కనిపించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
1: Because the relationship by spending naya paisa, you cannot give it up even spending 4,000 later.
0: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఎవరితోనా విరోధము వద్దు.
1: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
0: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
1: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
0: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
1: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్, వై షుడ్ హ్యావ్ రిలేషన్షిప్?
0: మంచి పేరు తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ?
1: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
0: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది?
1: యూ షుడ్ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్. ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
0: ఒకవైపు కాలం వ్యర్థము,
1: యూఆర్ వేస్టింగ్ టైం,
0: మనసు కష్టము,
1: అండ్
0: ధనం వ్యర్థము,
1: మనీ వేస్ట్,
0: ఎనర్జీ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: అన్ని వేస్ట్ అయిపోతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
0: కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
1: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
0: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
0: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక
1: సో
0: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: మన హార్ట్, మన దైవత్వాన్ని కలిసి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
0: పాప భీతిని కూడా నువ్వు పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: పాపమే రాకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka konavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. It is only possible to establish connection between love to love only. Therefore, strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu vidya rangamunandu aneka vidhamulainatvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In the first instance, to begin with, we should know the implications and the significance of education.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: బై మియర్లీ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ అవైలబుల్ అండ్ బై నోయింగ్ ది కంటెంట్ అండ్ ది డెప్త్ ఆఫ్ ది మీనింగ్ వన్ కెనాట్ కాల్ హిమ్సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: లోకములో చదువులు అనేక మంది ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వీరులు మహాజనులు కనిపిస్తూనే ఉన్నారు.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: Aiste ee chaduvu valla vaaru chesinaatundi maarpu emiti jagattunuku em vivekamunu andistu vacharu deeni valla vachinaatundi oka paritham emiti aneatundi vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge, no one has estimated.
0: Kani vidyavalla kani maatpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamu gaavinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
1: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వమును గురించి విచారణ చేస్తూ వచ్చారు.
1: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
0: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
1: In full understanding of the need to know these three aspects, fundamentals of life, we have started MBA courses in our institute.
0: Anaga M anaga manasika tattvani gurtinchadam.
1: M stands for the knowledge, the awareness of the mind.
0: B anaga bhautika tattvani gurtinchadam.
1: B is the understanding of the physical world.
0: A atma tattvani vicharinchadam.
1: A is getting into the details of the spirit or the soul.
0: MBA anaga aneka mandi kevalamu manasika tattvani gurtinchadam maatrame telustu unnaru.
1: MBA in this world, people think it is only that which relates to the mind.
0: Adi kaadu mukhyam.
1: It's not that important.
0: Manasika tattvani gurtinchadamu sulabhame.
1: It's quite easy to know the ways of the mind.
0: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
1: బట్ టు నో ద సెల్ఫ్, ద ఆత్మ, ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
0: ఆత్మ అనగా ఏమిటో ఎవరికీ అర్థం కాదు.
1: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ, ద సెల్ఫ్ ఈజ్.
0: దానికి ఒక రూపము లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
1: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్. కాన్షియస్నెస్.
0: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
1: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
0: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
1: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
0: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
1: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
1: టుడే వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ కాన్షియస్నెస్ క్లియర్లీ, వీ కెన్ నో వాట్ కాన్షియన్స్ ఈజ్.
0: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
1: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వీ కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
0: కాన్షియస్ అనగా సెన్సెన్స్.
1: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది కేవలం ఒక విధమైన లోపల చైతన్యమే.
1: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
1: కాన్షియస్నెస్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్.
0: ఈనాటి మానవుడు ఎవరు కూడాను దీన్ని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి ఒక విషయం అని మీరు భావించుకోవచ్చును.
1: యు మే కన్సిడర్ దట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
0: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
1: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
0: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
1: టు నో ద రియాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: We have been proceeding along the level of material knowledge.
0: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
1: We should know the consciousness is the transcendental principle.
0: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
1: This is the fundamental knowledge, the spiritual knowledge.
0: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge and the secular knowledge.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికం అనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
1: Never feel that the spiritual knowledge is beyond your understanding.
0: ఇది అంతర్భావంతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
1: It is the one with all inner awareness.
0: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
1: Awareness, we think, is only recognizing effect.
0: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: What is this? This is a kerchief. Awareness.
0: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
1: What is this? This is a flower. Awareness.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
1: These are all related to physical objects.
0: ఇది కర్చీఫ్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, బట్ట.
1: You say it is kerchief cloth.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
1: What is the fundamental behind this cloth, kerchief?
0: ఇది వస్త్రము.
1: This is the cloth.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without the
0: threads.
1: The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
0: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: What has to be known today in the modern world is this nature of the self, Atmatattva.
0: Atmatattvanu gurtinchinatvanti vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
1: When once you know yourself, you will be knowing everything the rest.
0: Kanuka atmatattvam anaga emiti?
1: What is this self?
0: Ippudu shariram unnadi.
1: Here is the body.
0: Ee shariramunaku anni rakamulaitundi angamulu untunnavi.
1: This body has so many senses.
0: Ee angamulu anni kudanu aadutune unnavi.
1: All these senses are angamulanni
0: kudunu pani chestune unnavi.
1: They are all functional.
0: Aithe ee pani cheyadaniki edi aadharam?
1: What is the basis for the operational aspect of the senses?
0: Aithe angamulu pani chestunnaye kaani idi cheyitho nenu ee pushpanni pattukunnanu.
1: The senses, the limbs act as I hold this flower.
0: Aithe ee cheyitho aa pushpanni pattukunnappudu ee chetiki edi shakti istundadi?
1: I hold this flower. What is that gives support to my hand that holds it?
0: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
1: Well, I smell this flower.
0: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుందది?
1: How do you smell it?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏం కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
0: కానీ అంటున్నావు ఇది నా కాలు.
1: You say this is my leg.
0: It is my head.
1: My head.
0: My fingers.
1: My fingers.
0: My hand. My finger. My leg. My head. Then who are you?
1: You say this is my hand, my finger, my leg. Then who are you?
0: నీ వనేటువంటి అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
1: If only you know who you are, you can say this is mine.
0: ఈ తల ఎవరిది?
1: Whose head is this?
0: ఈ కాలు ఎవరిది?
1: Whose legs are
0: they? ఈ వాసన ఎవరిది?
1: Whose hands are they?
0: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
1: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యూ గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
0: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
1: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
0: సత్య దానికి కూడా హూ ఆర్ యూ వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ వేర్ డిడ్ అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవడం లేదు.
1: యూ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
1: సో ద ఫండమెంటల్ బేసిస్ is this question, who am I?
0: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారం అవుతాం.
1: If you know this I, you'll be knowing the rest.
0: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి ఒక వ్యర్థం కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
0: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది.
1: There is a fundamental principle behind all this.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every effort to know this fundamental principle.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: What is this law?
0: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుంది?
1: Where does it come from?
0: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
1: Can man live without law?
0: కనుకనే love is God, live in love.
1: So it is said, love is God, live in love.
0: ఈ ప్రేమను మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: We should know love first.
0: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
1: Without love there are no objects either.
0: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: There is an inner latent immanent energy.
0: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి?
1: Many people refer to this truth. What is this truth?
0: Trikala bhajyam satyam annaru.
1: Truth is changeless in all the three periods of time.
0: Kaani inta matram tone satyam manam ninnam cheyakoddu.
1: You cannot stop at that level.
0: Trikalamunaku atheetamainatundi satyam.
1: Truth transcends all the three periods of time.
0: Aa satyam ekkadi nunchi vastundadi?
1: Where does it come from?
0: Satyam bruyat. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ నెవర్ స్పీక్ ఇట్ విత్ ఆల్ ఎంఫసిస్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ వే.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
1: Though it has no form, it has a meaning.
0: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: We say truth is God, love is God, but we cannot deny its experience of the form.
0: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
1: We use this word God, apply.
0: గాడ్ అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of this God?
0: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
1: Even an atheist, when he commits a mistake, he says, oh my God.
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: Though he has no idea, yet he says, oh my God.
0: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: Nobody can give the definite meaning to this word God.
0: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతియే.
1: To know this meaning, you need your self-experience.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: How can you know your experience?
0: ఇప్పుడు చూడండి, 1 + 1 = 2 అయింది.
1: Here is an illustration. 1 + 1 = 2.
0: 2 + 2 = 4 అయింది.
1: 2 + 2 = 4.
0: 2 - 1 = 1 అయింది.
1: 2 - 1 = 1.
0: ఈ ప్లస్ మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థములను కూడా మనం చెప్పగలుగుతున్నాము.
1: We are able to see and say all this material world.
0: కానీ దీని యొక్క సత్య స్వరూపమును గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But we have not made an attempt to know the fundamental truth.
0: ప్రపంచమంతా కూడా వస్తువులతో చేరినటువంటిది.
1: The whole world is a combination of material.
0: ఇదంతా మెటీరియల్ లోకం.
1: All this world is full of material.
0: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
1: But beyond this material world, there is a mind.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: Beyond this realm of the mind, there is something beyond.
0: బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
1: That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
0: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
1: We may know many.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నమ్మరు.
1: You can know everything, count and say crores.
0: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
1: Beyond this, what do you say?
0: ఇవన్నిటికి చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
1: Finally, you would not end anywhere.
0: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We only exhibit our verbosity, nomenclature, but we don't know the depth.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి అది ఒక్కటే.
1: But in every man, this fundamental principle is there.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This exists in every human being.
0: కనుక love is God అన్నప్పుడు love అనేది is everywhere.
1: When we say love is God, it implies that love is everywhere.
0: సర్వమునియందు ఉంటున్నది.
1: This fundamental love is in everyone.
0: Truth is in me.
1: Truth is in me.
0: I am truth.
1: I am the truth.
0: I am truth.
1: I am truth.
0: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు. నీవంటే ఏమిటి?
1: యు సే ఐఎమ్ ట్రూత్, దెన్ హూ ఆర్ యూ?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: వెన్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఫైనల్లీ
0: స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో, కమ్ టు ద గోల్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడపడ తేలేది అది ఒక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్ధబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
1: There are certain perversions, deviations in the field of research.
0: కాదు కాదు కాదు.
1: It shouldn't be so.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ను మనం చూడాలి.
1: It's only by inner inquiry you know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: ఎంక్వైరీ,
1: ఎంక్వైరీ,
0: ఇన్క్వైరీ,
1: ఇన్క్వైరీ.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: దిస్ క్వైరీ, ఇన్క్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: We use words.
0: కాని పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైమును.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనం గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదట నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే.
1: When your faith in yourself, I.
0: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: Then you can understand the second person, you.
0: అయ్యే తలకాయనప్పుడు you అనేది అర్థమవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుకనే సింపుల్ I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది యు అనేటువంటిది, హూ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ యు అండ్ దెన్ వీ.
0: ఒక చిన్న పదము,
1: స్మాల్
0: ఐ,
1: ఐ
0: ప్లస్ యు,
1: ప్లస్ యు,
0: ఐ ప్లస్ యు రెండు చేరినప్పుడు హూ అయింది.
1: ఐ ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు వీ.
0: వీ ప్లస్ హీ,
1: వీ ప్లస్ హీ
0: ఏమవుతుంది?
1: దెన్ వాట్ ఈస్ ఇట్? దెన్
0: ఓన్లీ హీ అవుతుంది.
1: వీ ప్లస్ హీ ఈజ్ ఈక్వల్ టు హీ.
0: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యు అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యు ఆల్సో చేంజ్.
0: యు అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యు.
0: కానీ ఐ ఆమ్ బాయ్,
1: ఐఎమ్ ఎ బాయ్,
0: ఐఎమ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎ మ్యాన్,
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
1: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
1: దేర్ నో యూజ్ ఇన్
0: హ్యాండ్ హీ హీ హీ
1: For everything, he is most important.
0: He daivattam tot.
1: That he is God.
0: He anetundi danni nee yandu vaari yandu vaari andari yandu untunnadi.
1: That he, the divinity, is in everyone.
0: He is everywhere.
1: He, God,
0: in you, with you, above you, below you, around you.
1: He, the God, is in you, with you, above you, below you, around you.
0: Kaani I anetundi in me, in my, in my, ivanni cheppodaniki veelu kaadu.
1: It's not possible, nor is it good enough to say it is in me, with me, alone.
0: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి యొక్క దైవత్వాన్ని బోధిస్తుంది.
1: సో దిస్ హీ స్పీక్స్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్,
0: ఐ లవ్ హిమ్,
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీ ప్రేమను ఏ రీతిగా ప్రేమించగలవు?
1: హౌ డు యూ లవ్ యువర్ సెల్ఫ్?
0: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఈ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
1: Do you have full faith in your body?
0: నమ్మటం లేదు.
1: నో.
0: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకగలుగుతున్నావు?
1: When you have no faith in your body, how can you say that this is
0: my body? బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: The body goes on changing.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: All are changeable.
0: అద్వితీయం, అద్వైతం అనేటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యువల్ చేంజ్ లెస్.
0: దానికి వేరే మనకు పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మనకు పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఇస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
1: Who has given this
0: name? పెట్టి పట్టినటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడీ.
0: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: ఈజ్ ఎవ్రీవేర్.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నీవు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఈస్ ఎవ్రీవేర్?
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
0: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: వెన్ వన్స్ యువర్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటది.
1: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం అనేటువంటి డ్రాప్ వంటిది.
1: I love you. All this is just a drop.
0: కాని అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నా అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: And once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is ఆత్మా.
0: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకు రావాలి.
1: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైం మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అత్తానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ is everywhere.
1: ఆత్మ is
0: everywhere. You, with you, above you, below you, around you.
1: This ఆత్మ, the self, is everywhere. In you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ ఏబుల్ టు సే దట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నీవు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది నీ యందు ఉన్నటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్ అవేర్నెస్.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
0: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
1: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏంటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: యూ హ్యావ్ నోన్ ఇట్.
0: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
0: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: First, know your physical nature, body.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: This is the physical body.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: There are so many limbs attached.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోన ఉన్నటువంటి వాడిని నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: This is my hand.
0: ఇది my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
1: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్, యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్ డిఫికల్ట్, డు నాట్
0: దానినే మనం సాధించవలసింది.
1: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: దట్ సెల్ఫ్ విచ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఇస్
0: సర్వము సాధించిన వారే అవుతాం.
1: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతిదానికి నీవు క్వశ్చన్ వేసుకొని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్,
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనకలు కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
0: మానవుని అందున్నటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: దిస్ చైతన్య అవేర్నెస్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ దేర్ ఎనీవేర్ ఎల్స్.
0: ఇది అవేర్నెస్ కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది అవేర్నెస్.
0: ఇది కాన్షియస్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ కాన్షియస్.
0: కాన్షియన్స్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ కాన్షియన్స్.
0: కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను సరైన రీతిగా మనం అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్షియస్నెస్ క్లియర్లీ.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: ఈ
0: కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాస్ ఎనీబడీ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: టు అండర్స్టాండ్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎంక్వైరీ.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగడం లేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యువర్ స్టూడెంట్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టెన్లీ.
0: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంతులేని నేడు అవని అందు.
1: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: బ్లైండ్ అంటే ఏమిటి?
1: హూ ఇస్ బ్లైండ్?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
0: చీకటి, చీకటి
1: అండ్ డార్క్నెస్.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: హూ ఇస్ ద సీయర్?
0: కన్నులు మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐస్.
0: ఏం చూస్తున్నావు?
1: వాట్ యూ సీ?
0: చీకటి చూస్తున్నాను.
1: యూ ఓన్లీ సీ
0: డార్క్. ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్నెస్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతిదానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య ది ఎంప్టీనెస్.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ యాజ్ ద బేసిస్.
0: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: దాట్ విల్ సర్టన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకం అనేది లేకపోతే నువ్వు ఎక్కడా ప్రయాణం చేయలేవు.
1: Without this faith, you cannot journey anywhere.
0: నువ్వు ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నువ్వు చేరగలవు?
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదో.
1: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుక నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్.
0: ఎక్కడ పోతున్నానటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది?
1: బిహేవియర్. హౌ
0: ఈ రూపం ఎక్కడ నుంచి వచ్చింది?
1: ద ఫామ్. హౌ యూ
0: ధనం ఎక్కడ నుంచి వచ్చింది?
1: మనీ. హౌ యూ
0: అందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ఆల్
0: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
1: దిస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వము.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హాస్ నో చేంజ్.
0: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం.
1: వి సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: You say that I love him very much.
0: Ayana nunchi nu edeni premistunnavu?
1: What is that you love in him?
0: Adana roopani nunchi premistunnava?
1: Is his form?
0: Adana pravartana nunchi premistunnava?
1: Behavior?
0: Adana oka aanandanni nunchi premistunnava?
1: All his happiness?
0: Adani deni nunchi nu premistunnavu?
1: What is that makes you love him?
0: Deni nunchi nu premistunnavu?
1: In fact, none of these.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్స్.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: లవ్ ఇస్ దేర్.
0: ఆ ప్రేమనే దైవము.
1: Love is God.
0: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: Love is God. God is the personification of love.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: It's only connection, love to love.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: Later the son died.
0: తల్లి ఒకటే ఉంది.
1: And the mother remained.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది.
1: And she went on feeling sad.
0: నాయనా, నీవు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: The mother said, I could live
0: without you. నీవే లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ.
1: Without you how can I live?
0: కాబట్టి నేను అనిపించేది ఎక్కడ.
1: Then who am I?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
0: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్, ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ఫాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: దేవుని దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
1: ది లవ్ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద ఫిజికల్ ఫ్రేమ్.
0: తదుపరి దేనిని ప్రేమించలేడు.
1: అండ్ సో యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ ద ఆల్.
0: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
1: సో ఇన్ఫాక్ట్ అటాచ్ టు దిస్ లవ్.
0: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
1: And this love is life.
0: ఈ ప్రాణమే దైవము.
1: And this life is
0: అది
1: God.
0: ఆత్మ.
1: That is ఆత్మా.
0: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: సో ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ దిస్ సెల్ఫ్ ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ద ఎమోషన్ ఆఫ్ లవ్,
0: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
1: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ, ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ ద సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: And do not have any material objects as the centers of love.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: With the material objects as the centers of love, there will be void.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: If you have this love, it will remain eternally.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: So you should be love to love only.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కానీ ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ టెంపరరీ అండ్ ఎఫీమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love.
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: And the true love is permanent.
0: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
1: Consider the fundamental truth.
0: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
1: Truth is not material.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: And love is not a material.
0: Truth is truth.
1: Truth is truth.
0: Love is love.
1: Love is love.
0: కనుక love is Lord. Love is God.
1: Love is love.
0: కానీ ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: What is to be had is only love. Is not love for the body.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: All the forms are temporary and ephemeral.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకమైనటువంటి తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాస్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్ ఉన్నటువంటి చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: కాబట్టి డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కారణం.
1: So for disappointment, appointment.
0: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment is.
0: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: Have your inner form.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: This self is your real form.
0: ఏ రూపంలోనైనా తలుస్తుంటది.
1: It will think of any other form.
0: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
1: Never consider God as a definite form.
0: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle gaadu.
1: Rama, Krishna, Govinda are the names given.
0: Ee pettina perluku shastram ledu.
1: These names given are not permanent.
0: Kaani edo oka naamaanni manam nimnayam cheskovali.
1: However, you need one to proceed with.
0: Kaduga mee chaduvulanni kunu chaduvatam satyame.
1: Yes, it's needed that you should
0: ఆ చదువులో ఉన్నటువంటి సారాన్ని అంతా గుర్తించడం సత్యమే.
1: ఇట్ ఇస్ ఆల్సో ట్రూ దట్ యు నో ది ఎసెన్స్.
0: అది ఎంతవరకు సత్యం అవుతుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: దాన్ని అనుభవించేంత వరకు సత్యం అవుతుంది.
1: అంటిల్ ఇట్ కమ్స్ టు ఎక్స్పీరియన్స్.
0: అనుభవించిన తర్వాత ఆ సత్యం కూడా అసత్యం అయిపోతుంది.
1: ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది ట్రూత్ ఆల్సో బికమ్స్ ఫాల్స్హుడ్.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫామ్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, విచ్ ఇస్ ఫండమెంటల్.
0: ట్రూత్ కు ఏమాత్రం రూపం లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్,
0: ఆ లవ్ ఏ నీకు గాడ్.
1: దట్ లవ్ ఈజ్ గాడ్,
0: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
1: గో ఆన్ ఎన్హాన్సింగ్ దిస్ లవ్.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఇన్వెస్టిగేట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్.
0: భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు.
1: దేర్ ఈజ్ గాడ్.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: వితౌట్ గాడ్ ద వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the Creator.
0: పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుంది.
1: And the Creator is necessary.
0: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
1: The Creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని నీవు ప్రేమిస్తురా.
1: Then once you love this God, you will experience.
0: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తురావద్దండి.
1: Don't go on praying a definite form in the name of God.
0: ఈ రూపంతో తీసుకునేదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
1: Because all forms go on changing.
0: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
1: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
0: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
1: Then once you understand this love clearly, you'll never be disappointed.
0: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్, అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
1: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
0: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
0: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
1: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
0: ఆ నేమును ఏమైనా రూపంలో పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
0: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటూ ఇవ్వకండి.
1: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గాడ్,
0: ఒక్కటే ఒక మార్గం చాలు.
1: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
0: అది ఏ ప్రేమ.
1: That is the path of love.
0: అది ఏ ట్రూత్.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమతత్వం నీకు బోధపడుతుంది.
1: And once you hold on to love, you will understand.
0: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
1: It's not to be decided in a day or two.
0: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
1: You should determine to achieve this.
0: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
1: At one time, as you all know, Ramana Maharshi lived here.
0: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
1: Everyone would say that, Swami, I have come for this purpose.
0: నీవెవరు నాయన అంటాడు.
1: Then Swami puts this
0: question. నీవెవరో నీవు తెలుసుకుంటా తప్పక నేను చెప్తానంటే.
1: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
0: నీవెవరో నీవు తెలుసుకుంటా.
1: First know who you are.
0: నేను మీతో అన్ని చెప్తానన్నాడు.
1: Then I'll tell the rest.
0: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
1: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality.
0: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
1: So this I, the self, has no difference.
0: జనవరణములు రెండు కూడాను

0: సత్యం అది.
1: ద బర్త్ అండ్ డెత్ ఆర్ అటర్లీ ఫాల్స్.
0: జన్మ ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ బర్త్ దేర్ ఇస్ డెత్.
0: జన్మ అన్నప్పుడు దేహానికే కానీ ఆత్మకు కాదు.
1: బర్త్ అండ్ డెత్ రిలేట్ టు ద బాడీ నాట్ టు ద సెల్ఫ్.
0: ఆత్మతత్వానికి మనం ప్రేమించాలి కానీ జన్మన్నాళ్ళు అయ్యేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
1: దేర్ ఫోర్ లవ్ ద సెల్ఫ్ విచ్ ఇస్ బర్త్ లెస్ అండ్ డెత్ లెస్ అండ్ నాట్ ద బాడీ.
0: బంగారు మిమ్మల్ని అంతటినీ నేను బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ అడ్రస్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బంగారు.
0: బంగారు అనటంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి మీకు?
1: వాట్ ఈస్ ద మీనింగ్ వెన్ స్వామి కాల్స్ యూ బంగారు?
0: బంగారు చిక్కుతుంది.
1: యూ హ్యావ్ గోల్డ్.
0: ఈ బంగారు ఏ నాటికి పేరు తప్పదు.
1: అండ్ దిస్ గోల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్
0: ఆ గోల్డ్ ఎన్ని రకాలు కరిగించవచ్చు, ఎన్ని రకమైనటువంటి నగరగానో మార్చుకోవచ్చు.
1: యూ కెన్ జస్ట్ చేంజ్ ఇట్ and make any ornament jewel out of it.
0: కానీ బంగారం మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
1: బట్ యూ కెనాట్ చేంజ్ ది గోల్డ్ ఇట్స్ నేచర్.
0: కాబట్టి మీరు బంగారంతో చేరినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
1: సో యూ మే బి చేంజింగ్ బట్ యు ఆర్ ఎసెన్షియలీ గోల్డ్.
0: కానీ బంగారం మాత్రం నువ్వు పెట్టుకో.
1: బట్ హ్యావ్ దిస్ గోల్డ్.
0: అది ఎప్పటికీ మారదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
1: డిజైర్ ద చేంజ్లెస్. Never desire which is fast changing.
0: కరుగునే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
1: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
0: బంగారు బంగారు బంగారు బంగారు
1: బంగారు గోల్డ్ విచ్.
0: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
1: And this bangaru gold is not going to die.
0: Ee puttetunte vaadu kaadu.
1: Nor would be born.
0: Bangaru eppudu bangare.
1: Gold is gold.
0: Adi shashtamainatundi.
1: It remains forever.
0: Adi satyamainatundi.
1: That is truth.
0: Aa satyanityamainatundi danni manam kortu povalu gaani satyanityam kaanatundi danni koripoyi manam mosamulo padipothunnam.
1: So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is changeable.
0: Kanukane Shankara vaaru cheppaaru punarapi jananam punarapi maranam పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
1: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ యూ గెట్ ఇన్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్ అండ్ యూ టేక్ బర్త్ రిపీటెడ్లీ. బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీటెడ్లీ.
0: చావు పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో యూ డిజైర్ విచ్ ఇస్ బర్త్ లెస్ అండ్
0: డెత్. చావు పుట్టుకునేటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకునేందుకు కోరాలి.
1: వై షుడ్ యూ బి బోర్న్ అగైన్ టు డై?
0: కనుక మనం పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్ లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
1: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ నాట్ న్యూలీ బోర్న్.
0: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
1: దిస్ లవ్ గెట్
0: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
1: దిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
0: ఇన్ యూ
1: ఇన్ యూ ఆల్సో.
0: ఆ ప్రేమనే మనం కోరాలి.
1: And desire that eternal love.
0: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
1: If you hold on, cling on to that love, you'll be eternal.
0: దీన్ని మీరు సత్యంగా కోరండి.
1: Consider this truth.
0: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
1: And have full faith in this love.
0: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
1: Don't have faith in this worldly love.
0: అన్ని నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
1: In fact, you have been cheated and deceived by this worldly love.
0: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
1: All this worldly love is like temporary clouds.
0: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
1: Clouds come and go.
0: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని చెప్పండి.
1: Not even one cloud is permanent.
0: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
1: So love that which is permanent.
0: ఆత్మ.
1: That is the self.
0: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
1: Love the self.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
1: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
0: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
0: ఐ విల్ ఎక్స్ప్లెయిన్.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
1: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
0: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
1: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
0: చదువును చదవండి.
1: యూ స్టడీ.
0: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
1: నో ది ఎసెన్స్.
0: గుర్తించుకునే అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ది ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: దాన్ని అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
1: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్
0: అంతేగాని
1: మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
1: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
0: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
1: లవ్ ఈజ్ పర్మనెంట్.
0: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తున్నారండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
0: ఊరికి ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
1: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
0: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
1: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ రూయినింగ్ దెమ్సెల్ఫ్
0: కట్టుబడికి ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
0: ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
1: వెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్.
0: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
1: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడ్మెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
1: Develop only that love.
0: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
1: When once the love which is with you, it will safeguard you.
0: అది విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: దట్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
0: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

మన శిఖరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

నవ సముద్ర కరణావ ఏక రామనా భవ సముద్ర సుఖదనావ ఏక రామనా రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంచెం చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. ఇట్స్ నాట్ సింప్లీ లిమిటెడ్ టు ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ. ఎవ్రీబడి షుడ్ సింగ్ జాయిస్ఫుల్లీ.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి యొక్క ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: Band paadthe band ku ostunda result.
1: In fact, the results, if it goes to the band instruments alone,
0: you note to paadthe neeku ostunda result.
1: If you just sing with your tongue, the results will come to you.
0: Kanuka neevu note to neevu hrudayam tho paadathu.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

భక్తి విద్యలనెల్ల భక్తితో చదివేరు, ముక్తి విద్యలకెవడు ముందు రాడు. ఎట్టి వారికి ఈశ్వరత్వం పెట్టుగలుగు, వినుడు భారతీయ వీరసుతుడా.

0: వీరసుతుడా.
1: We study most devotedly all the forms of education that will help us to carry on our livelihood. But no one comes forward to study that gives us liberation. How do you expect such people to recognize the divinity? Listen to this valiant son of Bharat.
0: Vidyarthulare.
1: Students.
0: ఈనాటి విద్యార్థులు చదువు సంధ్యల ప్రారంభము కాగానే అహంకారము, ఆడంబరము, మోహము ఆపాద మస్తకములకు విద్య కంటే ముందుగానే ప్రవేశించి ఉంటాయి.
1: బిఫోర్ వన్ అక్వైర్స్ నాలెడ్జ్ యాజ్ వన్ లెర్న్స్ ఎడ్యుకేషన్ బిఫోర్ హీ ఎడ్యుకేట్స్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ సర్క్యులేట్స్ in him the percolates ego, pomp and attachment top to toe.
0: Intakito poka durbuddhulu duralochanalu dushteshtalu duravipraayamulu varilo kevalam cheemala puttala vale puttutu untayi.
1: Further, you find bad feelings, wicked actions and all wrong sentiments rampant, growing more and more like ants.
0: Nijamuga yuvakulu yandu yuvatulu yandu manavattam anetundi maripippa chesetundi yokka astamadamulu aishad vargamulu tamoguda rajogudamulu ivanniyu cherinappudu 16 kadalaga roopondutuntayi.
1: Among men and women, there are 16 qualities that make them forget the very human nature.
0: Manavuni yandu ee dushtamainatvanti okka shodasa kalalato nindi untadu ee naati yuvakulu andaru.
1: The modern youth are encompassed by the 16 traits.
0: Kevalam dhanamadamu, gunamadamu, bhujabalamu, బుద్ధిబలము, ధైర్యబలము, తిరిబలము, సంపద బలము, విద్యాబలము, కులబలము, ఇవన్నీ కూడాను అష్టబలము.
1: There are various forms of ego, such as the wealth, the quality, the physical strength, intellect and valor. They are not the strength at all, they are forms of ego.
0: దానికి తోడుగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం, ఈ ఆరు.
1: Adding to this, there are six more: the desire, the anger, the lust, the greed.
0: రజోగుణం, తమోగుణము.
1: Adding to that,
0: అన్నీ చేయటప్పటికి షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు ఈనాటి యువకుడు.
1: Adding to that, the emotion in the bestial quality, the 16 encompassing.
0: కానీ మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన, దివ్యమైన షోడశ కళలు మరుగుపడిపోతున్నాయి.
1: Therefore, the actual real sacred latent divine qualities,
0: భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు.
1: God has got all the 16 traits so sacred.
0: ఈ షోడశ కళలు కాదు,
1: not of this nature.
0: ఇవి అష్టమదములు, అర్షద్ వర్గములు.
1: These are 8 forms of ego and 6 weaknesses.
0: వీటిని ఏనాడు విద్యార్థి దూరము గావించునో ఆనాడే ఇతను భగవత్ సంబంధమైనటువంటి షోడశ కళలతో ప్రకాశిస్తాడు.
1: That day when a student gets rid of these 16, then you will have the latent 16 divine qualities.
0: కనుక మానవుని యొక్క ప్రధాన గుణములు కామ, క్రోధ, లోభ, మోహ, మత్సర్యములు కావు.
1: Therefore, the chief qualities of mankind are not lust, greed, anger, avarice and so on.
0: ఇవి కేవలము మృగ లక్షణములు.
1: They are animal
0: లక్షణములు.
1: They are animal qualities.
0: మానవుని లక్షణములు, మానవుని యొక్క గుణములు, మానవుని యొక్క విలువలు సత్యము, ధర్మము, శాంత, సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవుని యొక్క సహజమైనటువంటి యొక్క విలువలు.
1: ద హ్యూమన్ క్వాలిటీస్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, ఫర్బేరెన్స్, కంపాషన్, సింపతి.
0: ఈనాటి మానవుడు పశుగుణములను ప్రవేశపెట్టుకోవటం చేతనే మానవతా విలువలు మరుగైపోతున్నవి.
1: బికాస్ ఆఫ్ బీస్టియల్ క్వాలిటీ ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ హిడెన్.
0: కనుకనే ఈనాటి విద్యా విధానములో మానవతా విలువలను జ్ఞప్తికి చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, modern education should take up to remind the human values.
0: ఈనాటి విద్యా విధానములో యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటిది.
1: This is
0: passing cloud.
1: This is state of youth comes and goes like a passing cloud.
0: ఈ క్షణికమైనటువంటి యొక్క ఈ యవ్వనత్వమునకు అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు.
1: ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ వీఆర్ జస్ట్ స్పాయిలింగ్ దట్ ఇన్ఫినిట్ లేటెంట్ డివినిటీ విత్ఇన్ us.
0: కాన ప్రతి యువకుడు కూడాను దివ్యమైన భావములను అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, every young man should develop divine thoughts.
0: Dhanamu.
1: Money.
0: Kevalam vastundi potundi.
1: Money comes and goes.
0: Dhanamunna dhanayani ganamuga palikina pudamiyam disumanta shanti ledu.
1: You may pride yourself because of the money you have, but you will not have peace of peace.
0: Vidya unnadani విర్రవీగిన కాని పుడమియం దిశుమంత శాంతి లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దేర్స్ నో పీస్ లెఫ్ట్ ఇన్ యూ.
0: ఇది ఏమిటి ఈ శాంతి లేనటువంటి విద్యలు?
1: వాట్ ఫార్ ఇస్ దిస్?
0: ఈ శాంతి లేనటువంటి ధనం మనకెందుకు?
1: వై డూ నీడ్ మనీ?
0: ధనము ఏది? జ్ఞానధనము.
1: What money? The wealth of wisdom.
0: Aishwaryamu. Emti aishwaryamu? Arogya aishwaryamu.
1: That wealth of health.
0: Inka manlo undatundi sampada emti?
1: What is the true wealth within us?
0: Paripurnamainatundi ek swechha sampada.
1: That wealth of freedom.
0: Emti ee freedom ante?
1: What do you mean by freedom?
0: The end of wisdom is freedom annaru.
1: The end of wisdom is freedom.
0: Kaadu ee naati vidyavantullo ఫ్రీడమ్ అంటే ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, ఇష్టమొచ్చినట్టు సంచరించవచ్చును, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించవచ్చును, ఇష్టమొచ్చిన కార్యములు చేయవచ్చును, అది స్వేచ్ఛ అంటున్నారు.
1: టుడే పీపుల్ కన్సిడర్ ఫ్రీడమ్ మెంట్ టు యాక్ట్ యాజ్ పర్ వన్స్ ఓన్ వ్యాగరీస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కాదు స్వేచ్ఛ.
1: ఇట్స్ నాట్ ఫ్రీడమ్.
0: ఆత్మ నిగ్రహం స్వేచ్ఛ.
1: ద సెల్ఫ్ కంట్రోల్.
0: ఆత్మానందం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ బ్లెస్.
0: ఆత్మ జ్ఞానం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మ వికాసం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్.
0: కనుకనే దీనికి ఎట్లా అర్థం అని చెప్పవచ్చును?
1: హౌ డు యూ కాల్ ఇట్?
0: స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ.
1: స్వ ప్లస్ ఇచ్ఛ ఈ
0: స్వేచ్ఛ. స్వ ఆత్మ.
1: స్వ ఆత్మ
0: ప్లస్ ఇచ్ఛ డిజైర్.
1: ఇచ్చా డిజైర్.
0: ఆత్మ డిజైర్ స్వేచ్ఛ.
1: ద డిజైర్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాటి విద్యార్థులు గాని యువకులు గాని ఆత్మ వరకు ప్రయాణం చేయటం లేదు. కేవలము దేహ స్వేచ్ఛను మాత్రమే సంచారంగా వాళ్ళు అనుభవిస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్స్ డోంట్ గో టు దట్ పాయింట్ ఆఫ్ ఆత్మ. దే ఓన్లీ టేక్ ద బాడీ ఇన్ టు కన్సిడరేషన్.
0: కనుకనే భగవద్గీత ఎందుకులను స్వధర్మ పరధర్మ అని రెండు బోధలు చేశాడు.
1: Bhagavad-gita also refers to two aspects, swadharma and paradharma.
0: Swadharma managa chatridu chatri dharma, brahmanudu brahmana dharma, shudrudu shudra dharma ani ee vidhanga jati mata kula bhedamulaku sambandhinchinatundi dharmamuluga prabodhistu unnaru.
1: The swadharma is taught this way based on the caste and community.
0: Adi kaadu swadharma. Atma dharmane swadharmam.
1: The dharma, the code of the spirit.
0: పరధర్మం. పరధర్మం అనగా దేహధర్మము.
1: పరధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద బాడీ.
0: ఈ దేహము జడమైనటువంటిది.
1: బాడీ ఇస్ ఇనర్ట్.
0: దీని యందు మనసే ప్రేరేపణ కలిపి అనేక విధమైనటువంటి కర్మలను ఆచరింపజేస్తుంది.
1: ఇట్స్ ద మైండ్ దట్ ప్రాంప్ట్స్ అండ్ మేక్స్ ద బాడీ యాక్ట్.
0: కనుక మన స్వేచ్ఛ అనేటువంటిది ఇది కాదు మన స్వేచ్ఛ.
1: సో దిస్ ఇస్ నాట్ ద ఫ్రీడమ్.
0: సమాజంలో గౌరవాన్ని సాధించేటువంటి యొక్క ప్రవర్తననే మన యొక్క స్వేచ్ఛ.
1: The kind of behavior that brings you esteem, honor, respect in society. The freedom is the one that gets you the name, respect in society.
0: Atma jnaname sariyena swechcha.
1: The knowledge of the self, the wisdom of the self is freedom.
0: ఇంద్రియ నిగ్రహమే సరి అయిన స్వేచ్ఛ.
1: సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఫ్రీడమ్.
0: దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక. అది నీ యొక్క యోగము. మరి ఎంత యోగంలో పుట్టావురా నీవు అనగా ఏమిటి, ఎంత అదృష్టవంతుడు పోయి.
1: పతంజలి సేస్ వాట్ యోగ, హౌ లక్కీ.
0: అలాంటి అదృష్టవంతుణ్ణే భగవంతుడు కోరి వస్తుంటాడు.
1: గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ ఫార్వర్డ్.
0: భగవంతుడి దగ్గరికి నీవు పోనక్కర్లేదు, భగవంతుడే నీ దగ్గరికి వస్తుంటాడు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు గాడ్, హీ హింసెల్ఫ్ విల్ కమ్ టు యూ.
0: కనుకనే భగవంతుని మనం పిలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు కాల్ హిమ్.
0: పరమ భక్తుడైనటువంటి త్యాగరాజు కూడాను
1: ఎ వెరీ గ్రేట్ డివోటెడ్ త్యాగరాజ హింసెల్ఫ్ ఇన్వైటెడ్ గాడ్.

0: త్యాగరాజ ప్రేయర్ టు దట్ లార్డ్ ఆఫ్ బ్యూటీ, ఇన్వైటింగ్ హిమ్ టు
1: రమ్మని పిలిచాడు.
0: ఇన్వైటెడ్ హిమ్.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దట్,
1: రారా

0: Further, he said, I cannot bear the pangs of separation any longer. You come and take care of me.
1: కానీ ఇది భక్తుడు పిలిచవలసినటువంటిది కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది ప్రాపర్ ప్రేయర్ ఆఫ్ ఎ డివోటీ.
1: తనలో ఏదో దోషం ఉంటేనే భక్తుడు భగవంతుని పిలుస్తున్నాడు.
0: Unless until he has got a mistake, he doesn't need to invite.
1: భగవంతుడే నిన్ను పిలవాలి, come on my dear అని పిలిచాలి.
0: God himself should invite you, come on my dear.
1: ఎప్పుడు పిలిచాడు?
0: When?
1: కరిష్యే వచనం తవ అని అర్జునుడు అన్న తర్వాత.
0: When Arjuna says, I'll follow your command.
1: నీ ఆజ్ఞను తిరసా వహించి నా జీవితమంతా నీ ఆజ్ఞ లోపలి లీనమైపోతాను అని వాగ్దానం ఇచ్చిన తర్వాత, మన్మనాభవ మద్భక్తో మధ్యా జీవాం నమస్కురే మామే వైశ్యసి సత్యం తే అజ్ఞానే ప్రయోజిమి మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా వాడురా, కమాన్ కమాన్ అన్నాడు.
0: When Arjuna openly confessed and declared, oh Krishna, I'll follow your command, then only Krishna called him.
1: ఆ విధమైనటువంటి యొక్క అద్భుతము కావించిన మరుక్షణంలోనే భగవంతుడు నిన్ను తన చేర్చుకుంటాడు.
0: Then once we surrender, God will certainly call you.
1: అత్యంత సమీపుడవుతాడు.
0: You'll be very close to him.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములు మానవుని యందు అమితంగా ఉంటున్నాయి.
0: Such divine feelings are present quite a lot in mankind.
1: కానీ అట్టి మానవుడు ఇవి పవిత్రమైనటువంటి మానవతా విలువలని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But today, no one is considering them sacred feelings.
1: ఆ భావములు మానవునికి రావాలి.
0: We should have revived those feelings.
1: ఈ దుర్భావములు నాది కాదు, ఇది కేవలము ఒక మృగముల యొక్క భావములు.
0: These bad thoughts I have are of animal qualities, not mine.
1: నేను మానవుడను.
0: I am man.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి వాణం.
0: I am born from out of the divine.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి మానవులకు ఈ మరువు బుద్ధులంతా ఎందుకు వచ్చింది?
0: Having been the spark of the divine, why should you be bestial?
1: కానీ మన యొక్క సంఘ దోషమే దీనికి మూల కారణం.
0: The mistake lies with the company.
1: కనుకనే మనం దుష్ట సంఘముల నుంచి దూరం కావాలి.
0: Therefore we should run away from bad company.
1: Run away from bad company.
0: Run away from bad company.
1: ఒక్క క్షణమైనా అక్కడ వెయిట్ చేయద్దు.
0: We should not wait for a moment.
1: Run away.
0: Run away.
1: ఆ దుస్సంగం నుంచి మనం దూరం కావాలి.
0: We should run away from bad company.
1: కనుకనే విద్యార్థులయందు పవిత్రమైనటువంటి భావములు, పరిశుద్ధమైనటువంటి భావములు, నిర్మలమైన భావములు, నిస్వార్థమైనటువంటి భావములు పెరగాలి.
0: Therefore,
1: పెరగాలి.
0: Among students, the sacred, pure, selfless thoughts should increase.
1: దీంతో ఒక్క చిన్న ఉదాహరణ మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Understand clearly one example.
1: భగవంతుడు సర్వమును సృష్టించాడు.
0: God created everything.
1: అణు మొదలుకుని ఘనం వరకును భగవంతుడి యొక్క సృష్టియే.
0: Right from microcosm to macrocosm is divine manifestation.
1: అలాంటి భగవంతుని కనుకోవడానికి సాధ్యం కాదు.
0: It's not possible to know God where he is.
1: అయితే ప్రతి అణువుకును ఘనంగానే భావించాలి, ప్రతి ఘనంకును అణువుగానే విశ్లేషించాలి.
0: హౌఎవర్ ఎవ్రీ మైక్రో హ్యాస్ గాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ మాక్రో అండ్ వైస్ వర్సా.
1: కనుకని ఉద్ధవుడు చెప్పాడు.
0: సో ఉద్ధవ సెడ్,
1: నిను గనుగొన్న గలమా కృష్ణ, నిను గనుగొన్న గలమా.
0: ఉద్ధవ సెస్, కృష్ణ, కెన్ వీ నో యూ?
1: అడవు కంటే అతి సూక్ష్మరూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ఎన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుందువట, అడవురేణు తృణకాష్టము మొదలవు అఖండ రూపుడవై వెలుదువట, నిను గనుగొన్న గలమా.
0: You are among the 84 lakhs of creatures present in this world.
1: అణువులందరూ ఉండేటువంటి వాడు భగవంతుడే.
0: God is present in every atom.
1: ఎందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని?
0: Why has he gifted this
1: world? నాయన, ఓ మానవులారా, ఓ దివ్య జీవులారా, ఇదిగో ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని సృష్టించాను.
0: ఓ మ్యాన్కైండ్, ఓ డివైన్ బీయింగ్స్, ఐ హావ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్.
1: మానవుడు తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు ఏ ఏ పదార్థములు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా అనుభవించాలో అనేటువంటి దానికి తగినటువంటి సామగ్రిని అంతా నేను సృష్టించాను.
0: ఓ మ్యాన్, రియలైజ్ దట్ ఐ హావ్ గివెన్ యూ, ఐ క్రియేటెడ్ ఆల్ ద మెటీరియల్. ఐ గివెన్ యూ వాటర్.
1: చల్లదనానికి గాలినిచ్చాను.
0: ఐ గివెన్ యూ కూల్ బ్రీజ్.
1: చలిని ఓర్చుకోవడానికి ఎండనిచ్చాను.
0: ఐ హావ్ గివెన్ యూ ఆల్ థాట్స్.
1: నీవు వినడానికి శబ్దాన్ని ఇచ్చాను.
0: సౌండ్ ఈజ్ మై క్రియేషన్.
1: త్రాగడానికి నీరిచ్చాను.
0: అండ్ ఐ హావ్ గివెన్ యు ద డ్రింకింగ్ వాటర్.
1: అన్ని పంచభూతములు మీకోసమే సృష్టించాను.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ యూ.
1: కానీ మీ ఇష్టానుసారం అనుభవించుకోండి.
0: ఎంజాయ్, ఎక్స్పీరియన్స్ ఫ్రీలీ. యాజ్
1: మీకే ఇచ్చాను.
0: ద ఫ్రీడమ్ ఇస్ గివెన్ టు యూ.
1: దీనిపైన నాకెట్టి యొక్క అధికారము లేదు.
0: ఐ డోంట్ అబ్జెక్ట్.
1: ఏ అధికారము లేదు, ఏ అబ్జెక్షన్ లేదు.
0: ఐ డోంట్ అబ్జెక్ట్, ఐ హావ్ నో అథారిటీ ఆల్సో.
1: ఇష్టం వచ్చినట్టు అనుభవించుకోండి.
0: ఎక్స్పీరియన్స్.
1: ఏ ట్యాక్స్ లేదు.
0: నో ట్యాక్స్.
1: ఏ విధమైన సుంకము లేదు.
0: నో ట్యాక్స్ వాట్స్ ఎవర్.
1: ఏది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా అనుభవించుకోవచ్చు.
0: ఎంజాయ్ ఫ్రీలీ ఎనీ
1: లానీ.
0: బట్
1: ఒక్క కండిషన్ మాత్రం ఇచ్చాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్.
1: ఏ దాన్ని మీరు అనుభవిస్తున్నారో దాని యొక్క ఫలాన్ని కూడా మీరు అనుభవించాలి అన్నాడు.
0: ద ఓన్లీ స్టిప్యులేటెడ్ కండిషన్ ఈస్ వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ నౌ యూ మస్ట్ ఫేస్ ది
1: కాన్సిక్వెన్సెస్. చెడ్డ ఫలితం వస్తుంది.
0: If any bad action, you'll have bad results.
1: మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది.
0: Good action will give you good results.
1: దీనిని మీకు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
0: Be ready to face the results.
1: దీంతో నేను కూడా ఏమాత్రము ప్రవేశించను.
0: I don't interfere with the results.
1: అనుభవించే తీరాలి.
0: You are bound to face the results.
1: దీనిని గీత యందు కూడాను చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: Gita also has set a very good idea.
1: భగవంతుడు చీకటిని దూరం చేయడానికి లైట్ నిచ్చాడు.
0: God has given us light to dispel darkness.
1: వేడితో బాధపడేటువంటి వానికి చల్లని గాలిని ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు.
0: He has given us cool breeze to breathe enough.
1: మానవుడు అనుకుంటాడు దీని స్వేచ్ఛగా అనుభవించాలి.
0: Man wants to experience freely.
1: భగవంతుడు గాలినిచ్చి దీపాన్ని అరిపివేస్తున్నాడే, ఇది ఏమి న్యాయము?
0: God has created the breeze that would extinguish the light here. What is the justice here?
1: Mare purusha prayatnam neeku atyavasaramu.
0: Human effort is necessary.
1: Gaalini ichanu nilchukodaniki, nee pranaanu nilpukodaniki ichanu.
0: I created this air to sustain your life.
1: Velugunu ichanu.
0: I gave you the light.
1: Neevu cheekatilo agnanam ane cheekatilo pala guntalo padi అనేక బాధలకు గురి కాకుండా ఉండే నిమిత్తమే నీకు జ్యోతినిచ్చాను.
0: ఐ హావ్ గివెన్ యూ దిస్ ల్యాంప్ సో దట్ యూ డు నాట్ సఫర్ ఇన్ దట్ పిచ్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వెలిగే
1: శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఐ గేవ్ యూ ది కెపాసిటీ టు ద
1: దీపానికి వెలిగే శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఇట్ ఇస్ ద లైట్ దట్ ఇల్యూమిన్స్.
1: కానీ ఈ యొక్క వీచేసి యొక్క గాలి వచ్చి వెలిగే దీని జ్యోతిని ఆపివేస్తే నా శక్తికే లోటు కలుగుతుంది.
0: అండ్ ఇఫ్ ది విండ్ దట్ బ్లోస్ extinguishes the lamp over there, there will be some defect in my creation.
1: Adi a law of nature.
0: That's the law of nature.
1: Gali gali paadiki veechalsindi.
0: The air must follow its own nature.
1: Jyoti paadiki velagavalsindi.
0: The light should illumine.
1: Aithe neevu aaripokunda neevu oka glass ni pettukovali. Adi purusha prayatnamu.
0: However, in order to see that you do not be extinguished, you should have a chimney glass there.
1: Adi pettukokunda oh gali naa deepaanni aarpakoodu ante adi ekkatu tappu kaadu.
0: On the other hand, you cannot say, oh air, see that this lamp will
1: be saved. Nature ke chala viruddham avutundi.
0: It will be against the
1: bhagavantu nature. Bhagavantu srushtinchinatvanti prati dani kudunu viruddham aipothundi.
0: It will be quite contradictory to the entire creation.
1: Kanaka deenini bhagavantu ye matram kudunu oppukodu.
0: God will not accept that.
1: Aite.
0: However.
1: Kontha mitimiri poyinappudu.
0: When it's beyond limits.
1: Bhaktuni yokka matulu manchi sthitiki vachinappudu.
0: When the devotee's mind
1: vari
0: is perfect order.
1: Vari prarthana nundi aavirbhavinchinappudu.
0: In response to their fervent prayer.
1: Appudu bhagavantude saakshatkarinchi vari badhalanu nivarana gaavistadu.
0: God manifests himself and gives them relief.
1: Okaraka samayam lopala meeru bhagavatamlo chadivi undavachunu.
0: At one time in bhagavatam you must have gone
1: through.
0: Brahma
1: goppa kumbha varshanni kurpinchadu.
0: Brahma saw to it that there was downpour of rainfall.
1: Kani urchatam dani sahajamu.
0: It is quite natural for the rain.
1: Gopikalu gopalaru anta krishnuni chuttukunnaru.
0: All gopikas and cowherd boys were around Krishna.
1: Krishna mammanu rakshinchu rakshinchu maa govulnu rakshinchu ee varshamunaku mem taalalemu jeevinchalemu ee baadhalanu bharinchalemu ani prarthisthaaru.
0: All gopikas cowherd boys prayed to Krishna, Krishna protect us because we cannot bear this heavy rain any longer.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్
1: వర్షం నిలపడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టాప్ దిస్ రెయిన్.
1: నా సృష్టియే.
0: ఇట్ ఈస్ మై క్రియేషన్.
1: కుర్చవలసింది కుర్చవలసినదే.
0: ఇట్స్ బౌండ్ టు రెయిన్.
1: అయితే దానిని తప్పించుకోవడానికి ప్రార్థన వల్ల కొన్ని ఉపాయములు ఉంటున్నాయి.
0: However, there are certain devices to escape from the effect.
1: నాకు శక్తి ఉన్నది కదా అని దానిని నిలపడానికి వీలు కాదు.
0: Since I have the divine power, I don't stop
1: నా శక్తిని నేను ఉల్లంఘించినట్టు అయిపోతుంది.
0: ఇట్ మీన్స్ ఐ ట్రాన్సెండ్ మై ఓన్ లా.
1: కనుక రండి.
0: కమాన్.
1: నేను గోవర్ధనగిరి పర్వతం ఎత్తుతాను, దాని కింద మీరు దాచుకోండి.
0: ఐ లిఫ్ట్ గోవర్ధన మౌంటైన్ అండ్ యూ కెన్ స్టాండ్ అండర్ ఇట్.
1: వర్షమును మాత్రం నిలపడానికి వీలు కాదు.
0: ఐ డోంట్ స్టాప్ ద రెయిన్.
1: ఆ ఎత్తడానికి పోతే ఈ మానవుని యొక్క మంకు బుద్ధులు,
0: ద నారో మైండెడ్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: తక్షణమే సందేహం ఒకటి ప్రారంభమైపోయింది.
0: ఇమ్మీడియట్లీ దే డౌటెడ్.
1: కృష్ణ రక్షించమని కోరినటువంటి వాళ్ళు,
0: దోస్ దట్ ప్రేడ్ ఫర్ ప్రొటెక్షన్,
1: కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తేటప్పటికీ,
0: వెన్ కృష్ణ లిఫ్టెడ్ ద గోవర్ధన మౌంటైన్,
1: బాలుండీతడు
0: ఈ సచ్ ఎ యంగ్ బాయ్,
1: కొండ దొడ్డది,
0: మౌంటైన్ ఇస్ మైటీ,
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: మైటీ మౌంటైన్ సో హెవీ, కెన్ హీ ఎవర్ బేర్ ద వెయిట్ ఆఫ్ ఇట్?
1: బాలుండీతడు,
0: ఎ టైనీ థాట్,
1: కొండ దొడ్డది,
0: వెరీ బిగ్ మౌంటైన్,
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: కెన్ దిస్ బాయ్ బేర్ దట్ హెవీ
1: వెయిట్? ఈ కొండను ఎత్తగలడా?
0: కెన్ హీ లిఫ్ట్ ద మౌంటైన్?
1: వచ్చింది డౌటింగ్ థామస్.
0: డౌటింగ్ థామస్ డౌటెడ్ యాజ్ యూజువల్.
1: తక్షణమే ఎత్తాడు.
0: ఇమ్మీడియట్లీ లిఫ్టెడ్.
1: ఓన్లీ ఒక్క చిటికన వేలు పైన,
0: విత్ లిటిల్ ఫింగర్.
1: అందరూ అందులో వచ్చి చేరిపోయారు.
0: ఆల్ గ్యాదర్డ్ దేర్.
1: చేరేది చేరారు.
0: దే అసెంబ్ల్ దేర్ ఎనీవే.
1: వర్షం నుంచి తప్పించుకున్నారు.
0: దే కుడ్ అవాయిడ్ ది.
1: తాము తమ గోవును కూడా అక్కడ చేర్చుకున్నారు.
0: కౌస్ అండ్ అదర్
1: కానీ తల్లిదండ్రులకు ఒక విధమైన భయము ప్రారంభమైంది.
0: బట్ పేరెంట్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ ది
1: సిచువేషన్. యశోదానందులు చాలా భయపడుతున్నారు.
0: యశోదానంద వెరీ మచ్ అఫ్రైడ్, ఫియర్ స్ట్రికెన్.
1: కొండ ఎత్తటమేమో ఎత్తాడు, సరిపోయింది.
0: సమ్హౌ ఆర్ అదర్ హీ లిఫ్టెడ్ ది మౌంటైన్.
1: దాన్ని క్రింద దింపటం ఎట్లా?
0: హౌ టు పుట్ ఇట్ డౌన్ నౌ?
1: అది కింద దింపే సమయంలో కొండ కిందకి మా కృష్ణుడు పడిపోతాడు ఏమో.
0: యాజ్ హీ పుట్స్ ఇట్ డౌన్ వెల్ హీ మే బి అండర్ ద వెరీ మౌంటైన్ విచ్ హీ లిఫ్టెడ్.
1: ఇప్పుడు అనుకున్నారు అందరినీ ఒక్కతూరి కృష్ణుడు.
0: కృష్ణ అట్ వన్ టైమ్ సెడ్,
1: నా ఆజ్ఞ మీరు శిరసా వహించాలి అన్నాడు.
0: కృష్ణ సెడ్, యూ షుడ్ ఫాలో మై కమాండ్.
1: ఎవరు నా ఆజ్ఞను పాటించరో వారు రక్షింపబడతారు.
0: Those that who will follow my command will be protected.
1: ఎవరు ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాడు కేవలం హతమైపోతాడు.
0: Those that disobey, they are sure to die.
1: ఒక్కతూరి అందరు కూడాను.
0: At one moment, all of you.
1: నేను ఆ ఓం అని పలికినప్పుడు అందరు కన్నులు మూసుకోవాలి అన్నాడు.
0: As I say om, let all of you close your eyes.
1: కృష్ణుడు ప్రారంభించాడు.
0: కృష్ణ స్టార్ట్,
1: కన్నులు మూసుకున్నారు.
0: ఎవ్రీబడి క్లోజ్ దేర్ ఐస్.
1: కొండ క్రింద ఉంది, కృష్ణుడు వీడితో ఉన్నాడు, ఆడుతున్నాడు.
0: దే సా ద మౌంటైన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అదర్స్ వర్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్.
1: ఇది ఏ భగవంతుని యొక్క లీలలు?
0: దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్
1: ది డివైన్. కొండ ఎట్ట దిగించాడు, ఎట్ట కిందికి దింపాడు?
0: హౌ ద మౌంటైన్ ఈస్ పుట్ డౌన్ దేర్.
1: ఒక్క క్షణం లోపల ఏమైనా చేయవచ్చు.
0: ఇన్ ఎ మూమెంట్ ఎనీథింగ్ కెన్
1: బి డన్. కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును.
0: వితౌట్ గాడ్స్ విల్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్
1: కారణ అకారణ.
0: యు ఆర్ బియాండ్ ఆల్ రీజన్.
1: కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును కారణ కారణ.
0: Without your will, even a grass blade cannot move.
1: మాత్రమునకె పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, మరి గలంగరు, ముదమి జందరు, భూమిని కొందరు వివేకమున వర్తించదమనికడు విర్రవీగదరు. కాని చివరికే వేళకేది సంభవించునో తెలియవాల ఎంతవారలైనా కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును.
0: అది
1: ఎరుంగరు,
0: దే డోంట్ అండర్స్టాండ్.
1: మది గలంగరు,
0: దే డోంట్
1: జందరు,
0: దే డోంట్ ఎక్స్.
1: భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు కాని.
0: బట్ దే ప్రైడ్ దెమ్సెల్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇంటెలిజెంట్.
1: వివేకమున కడు వర్తించదమని విర్రవీగదరు కాని.
0: దే ఆర్ హైలీ ఈగోయిస్టిక్ థింకింగ్ దట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్.
1: కడకటికి ఏమి చెందును.
0: బట్ అల్టిమేట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
1: విర్రవీగుతారు.
0: దే ప్రైడ్ దెమ్సెల్స్.
1: అది ఏ భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూక్ష్మము.
0: దిస్ ఇస్ ది సటిలిటీ ఇన్ ది డివినిటీ.
1: కేవలం బాహ్య దృష్టితో సామాన్యమైనటువంటి యొక్క రూపాన్ని మాత్రమే చూస్తూ,
0: వి గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్,
1: దాని యొక్క చేష్టలను మాత్రమే పరిగణించుతూ,
0: అండ్ థింక్ ఆఫ్ ది యాక్షన్స్ అసోసియేటెడ్,
1: తాను మావలేస్ జీవితాన్ని నడుస్తూ ఉన్నాడని భావిస్తుంటారు.
0: As God also leads the life of a human, we consider in a normal way.
1: చాలా మోసం చేస్తుంది.
0: But that will certainly
1: అది మానవత్వాన్ని చాలా మరింత మూర్ఖంలో ముంచుతుంది.
0: Our human life will be reduced to a foolish life.
1: దేహం మావలే ఉంటుండాలి.
0: Body of God is
1: మావలే తింటున్నాడు.
0: He also
1: మావలే తిరుగుతున్నాడు.
0: He moves like
1: కానీ
0: but
1: తాను మావాడు.
0: But however, he is different.
1: తాను తానే.
0: He is what he is.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యతత్వాన్ని ఎవడు గ్రహిస్తాడో,
0: the one who knows this principle of truth,
1: అది ఏ నిజమైన విద్య.
0: That is the true education.
1: విద్యయోసగును వినయంబు.
0: Education confers humility.
1: వినయములను కలుగు పాత్రత.
0: Out of humility,
1: పాత్రత వనల ధనము.
0: And money there.
1: ధనము వల్లను ధర్మంబు.
0: That leads to righteousness.
1: దాని వల్లను ఐహిక ఆముష్మికంబులు పొందునరుడు.
0: And man gets pleasure here on earth and life after.
1: కనుకనే మొట్టమొదటి చదువు అనేటువంటిది కేవలము ధన సంపాదన కోసం కాదు. విద్యయోసగును వినయంబు.
0: సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ప్రైమర్లీ
1: విద్యా దదాతి వినయం. ఈ వినయము లేనటువంటి విద్య విద్య అనే కాదు, అలాంటి వాడు విద్యార్థియే కాదు.
0: ది వన్ హూ ఇస్ నాట్ హంబుల్ ఇస్ నో స్టూడెంట్ అట్ ఆల్.
1: అతను విషయార్థి.
0: ఇస్ ద వన్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్,
1: నాట్ విద్యార్థి.
0: అండ్ నాట్ విద్యార్థి.
1: విద్యాం అర్థైతీతి విద్య.
0: ది వన్ హూ డిజైర్స్ విద్య ఇస్ విద్యార్థి.
1: కనుక ఈ జగత్తునందు దైవత్వాన్ని గుర్తించటము ఎవరికి అంత సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ద డివినిటీ ఇన్ ఫుల్ ఫర్ ఎనీ.
1: ఎవడు జవదాటకుండా ఆజ్ఞను శిరసావహించి తాను బద్ధుడు అవునో వాడు మాత్రమే ఈ దివ్యత్వాన్ని పరిపూర్ణంగా కూడా అనుభవించగలడు.
0: ద వన్ హూ ఫాలోస్ గాడ్స్ కమాండ్ ఇన్ టోటో విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ది డివినిటీ.
1: ఒకానొక సమయంలో షిరిడి లోపల,
0: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
1: మహాలక్ష్మతై నిరంతరము రాత్రి వేళలయందు సాయిబాబాతో అదే రూమ్ లోనే నిద్రించేటువంటి వాడు.
0: మహాలక్ష్మపతి యూజ్ టు స్లీప్ ఎట్ ద ప్లేస్ వేర్ సాయిబాబా స్లీప్స్.
1: ఒక చౌట్రీ అనేటువంటిది ఉండేది, చావిడి అని.
0: దేర్ వాజ్ ఎ చౌట్రీ దేర్.
1: దాని పేరు చావిడి అన్నారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ చావిడి.
1: ఆ చావిడి లోపల ఒక చిన్న పలక కట్టుకుని ఆ పలక పైన పవడించేవాడు సాయిబాబా.
0: సాయిబాబా యూజ్ టు రెస్ట్ ఆన్ ఎ వుడెన్ ప్లాంక్.
1: ఆ పలక ఎంతది తెలిసినా,
0: యు నో ది సైజ్ ఆఫ్ ది వుడెన్ ప్లాంక్,
1: 5 inches మాత్రమే వెడల్పు.
0: విత్ 5 inches
1: వెడల్పు,
0: విత్ 5 inches.
1: దానిపైన ఆజానుబాహుడు సాయిబాబా.
0: జైజాంటిక్ పర్సనాలిటీ సాయిబాబా.
1: మంచి ఎత్తైనటువంటి మనిషి.
0: ఇస్ వెరీ టాల్.
1: అతను ఆ పలక పైన పవరించేవాడు.
0: బట్ హీ లైస్ ఆన్ దట్ వుడెన్ ప్లాంక్.
1: వేరే ఎక్కడ స్థలం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్.
1: దానికి క్రింద మహాలక్ష్మపతి పండుకునేటువంటి వాడు.
0: అండ్ మహాలక్ష్మపతి స్లీప్స్ బినీత్ దిస్ వుడెన్ ప్లాంక్.
1: కానీ ప్రప్రథమంలో మహాలక్ష్మపతికి చాలా భయం ఏర్పడేటువంటిది.
0: బట్ మహాలక్ష్మపతి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఇన్ ద ఎట్ ద బిగినింగ్.
1: ఆ పలకను కూడాను సాయిబాబా పాత పంచలతో ఉంటే ఆ పంచలతో కట్టి పెట్టాడు దాన్ని.
0: Even this wooden plank was kept hanging with the help
1: old
0: of
1: dhotis.
0: With old dhotis.
1: Aa kinda pandukunte avi eppudu tegutayo eppo.
0: When he sleeps there under the wooden plank, well, it may drop down.
1: Mahalaspati chaala chinnaga undetundi vaadu, chaala thinniga undetundi.
0: Mahalaspati is very thin.
1: Anta pedda manishi naa paina padithe nenu bratukanna అని చాలా భయపడిపోతున్నాడు.
0: మహాలక్ష్మపతి ఇస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ వెన్ సచ్ జైజాంటిక్ పర్సనాలిటీస్ టు ఫాలో ఆన్ హిమ్, వాట్ వుడ్ హ్యాపెన్ టు హిమ్.
1: రాత్రి అంతా నిద్రపోయేవాడు కాదు.
0: వెల్ హీ కుడ్ నాట్
1: ఎక్కడ కొంచెం శబ్దమైన పరిగెత్తిపోయేటువంటి వాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లీస్ట్ ఆఫ్ ది సౌండ్స్ హీ యూజ్ టు గెట్ అప్ అండ్ రన్ అవే ఫ్రమ్ ది స్పాట్.
1: కడపటికి అక్కడ చక్కగా దైవత్వాన్ని ఒక్క మహాలక్ష్మపతికి మాత్రమే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ డివినిటీ ది ప్రిన్సిపల్ వాజ్ ఓన్లీ డెమోన్స్ట్రేటెడ్ టు మహాలక్ష్మపతి అలోన్.
1: మహాలక్ష్మపతి లే అన్నాడు.
0: మహాలక్ష్మపతి గేట
1: అప్పుడు ఛోటాభాయ్ అని పిలిచేటువంటి వాడు మహాలక్ష్మపతిని.
0: యూజ్ టు కాల్ మహాలక్ష్మపతి ఛోటాభాయ్.
1: ఆ త్రాళ్లు కట్టారు చూడండి, పాత పంచలు కూడా లేవు. ఒట్టి పలక మాత్రమే నిలిచి ఉంటుండాలి గాలిలో.
0: దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్, నాట్ ఈవెన్ ఓల్డ్ ధోతి.
1: ఆ పలక పైన జోల మాదిరి ఊగుతున్నాడు సాయిబాబా.
0: ఆన్ దిస్ వుడెన్ ప్లాంక్ యూ ఫైండ్ సాయిబాబా యాజ్ ఇఫ్ హీ వాస్ స్వింగ్.
1: నా బరువును ఆ యొక్క పాత పంచలా మోసేటువంటిది కాదు.
0: Do you think that my weight will be borne by that old dhoti?
1: Na shaktiye na ee dehanni baram vahistundadi.
0: It is my divine power that bears the burden of my weight.
1: Appudu cheppadu.
0: Then he said,
1: Manaspati, evvariki neevu cheppaddu.
0: Don't tell this to anybody.
1: Nenu patrilo andaru kudanu nenu edo brahmanudani కొంతమంది సింహముడన్నని ఇంకొకరు ఇంకొక విధాన్ని మరికొంతమంది పటేల్స్ అని ఈ విధంగా నన్ను భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ పత్రి విలేజ్ సమ్ కన్సిడర్ మీ యాజ్ ఎ బ్రాహ్మిన్ బాయ్, సమ్ యాజ్ ఎ పటేల్, సమ్ యాజ్ ముస్లిమాన్.
1: పత్రి గ్రామం లోపల
0: బట్ ఇన్ దిస్ పత్రి విలేజ్
1: దేవగిరి అమ్మ గంగా భవాజ్యుడు అనేటువంటి బ్రాహ్మణులకు పుట్టినటువంటి వాడని నేను.
0: ఐఎమ్ బోర్న్ టు బ్రాహ్మిన్ కపుల్ దేవగిరి
1: గంగాభవాడ్యుడు
0: గంగాభవాడు
1: ఈ ఇరువురి యొక్క కుమారుడు.
0: ఐఎమ్ బోర్న్ టు ది బ్రాహ్మిన్ కపుల్.
1: అప్పుడే తాను అక్కడ చెప్పాడు.

0: ఆ యొక్క మర్మము ఎవరికి చెప్పకూడదన్నాడు.
1: He wanted that the secret should not be revealed to anybody.
0: Endukanaga aanadu aa shiridi lopala aa chuttu pranthamlo endukudanu maharashtram lopala hindu mahamdans anetuvadi chaala tegalu erpadi okarinokaru champukovatam jarugutundeetundi.
1: Because at that time there was rivalry and clashes between Muslims and Hindus at that time.
0: Idi manchidi kaadu.
1: So it's not proper.
0: Kanuka nenu mahamdans lo mahamdan hindulo hindu.
1: Therefore I am a Mohammedan among Muslims. I'm a Hindu among Hindus.
0: Kanuka nannu Hindu ani cheppaddandi Mohammedan ani cheppaddandi.
1: So don't tell anybody that I'm a Hindu or a Mohammedan either.
0: Ani mahanaspattu maata teeskunnadu.
1: And then he made
0: mahanaspattu. Aa vidhamaina konni konni rahasyalu evariko okariki iddariki maatrame cheptu vachindi kaani ee avataram nandu kaani andariki teliyesetundi kaadu.
1: Divine secrets are revealed to one or two. In no other incarnation things are revealed to many.
0: Rama avataram nandu kudanu
1: in Ramavatara
0: ఒక్క లక్ష్మణుడు తప్ప మరెవ్వరికి చెప్పలేదు తన యొక్క తత్వాన్ని.
1: The divinity is revealed to Lakshmana alone, none else.
0: ఎందుకంటి నిరంతరం కూడా తాను వెంట జంట ఇంటా ఉండేటువంటి వాడు.
1: Because Lakshmana was in his company.
0: లక్ష్మణుడి యొక్క త్యాగము ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కానటువంటిది.
1: The sacrifice of Lakshmana is beyond estimate.
0: లక్ష్మణుడికి గొప్ప రాజ్యం ఉంటుండాలి.
1: There's a big kingdom.
0: తల్లిదండ్రులు ఉంటున్నారు.
1: Parents are there.
0: భార్య పిల్లలు ఉంటున్నారు.
1: Wife and children.
0: కానీ ఇవి నాకు అక్కర్లేదు.
1: But he denied them all.
0: నా రాముడు నాకు కావాలి.
1: హీ వాంటెడ్ రామ.
0: కనుకనే దేనినైనా నేను త్యాగం చేసి రాముడితో నేను వెళుతాను అని సుమిత్ర దగ్గరకు వచ్చి ప్రార్థించాడు.
1: హీ ప్రేయర్ టు సుమిత్ర దట్ హీస్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫాలో.
0: తల్లి పేరు కూడా ఎంత మంచి పేరు సుమిత్ర, మంచి స్నేహితురాలు అని.
1: ద నేమ్ ఆఫ్ ద మదర్ ఇస్ సుమిత్ర, గుడ్
0: సుమిత్ర, మంచి స్నేహితురాలు,
1: ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
0: పాదాలకు నమస్కారం చేసి లక్ష్మణుడు వెళుతుంటే నాయన రాములు ఉండినటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రాములు లేనటువంటి ఈ అయోధ్యనే మాకు అరణ్యము అని.
1: Then he did namaskar to the feet of his mother taking leave from her and mother says wherever Rama is that
0: రాములకు ఎట్టి అనానుకూలము కలిగించుకోకుండా ప్రవర్తించును ఆయన.
1: Conduct yourself that there would not be any inconvenience.
0: కించిత్తైనా కూడా నువ్వు మనసునందు బాధ కలగకుండా చూసుకో.
1: But see that Rama would not
0: అతనికి ఏమైనా కొంచెం మనసులో బాధ కలిగితే ప్రపంచానికే బాధ కలుగుతుంది.
1: ఇఫ్ రామా ఫీల్స్ హర్ట్
0: ఎందుకంటే ఉండేటువంటి వాడు భగవంతుడు, భగవంతుని మనసు ఏమైనా కష్టం కలిగితే ప్రపంచానికే కష్టం కలుగుతుంది.
1: ఇఫ్ వీ హర్ట్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ బి హర్ట్.
0: అక్కడి బోధ చేసింది సుమిత్ర.
1: బట్ ఎ గుడ్ టీచింగ్ ఇస్ దట్ సుమిత్ర.
0: కృష్ణావతారం నందు
1: దెన్ ఇన్ కృష్ణావతార
0: కృష్ణావతారంలో బలరాముడు ఎప్పుడు ఉండేటువంటి వాడే.
1: బలరామ ఆల్సో వాస్ దేర్.
0: కానీ సాత్యకి మిత్రుడు.
1: బట్ సాత్యకి ఈజ్ ద ఫ్రెండ్.
0: చాలా మంది బ్రదర్ అని కూడా అనుకుంటుంటారు. కాదు కాదు, కృష్ణుడికి పరమమిత్రుడు సాత్యకి.
1: సంథింగ్ దట్ హిస్ బ్రదర్ నో హీస్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్.
0: కృష్ణుడు ఎక్కడ ఉంటే ఒక బలరాముడైనా ఉండడు, కానీ సాత్యకి మాత్రం ఎప్పుడు నీడవలే తిరుగుతూ ఉండేటువంటి వాడు.
1: యూ మే ఫైండ్ ఈవెన్ బలరామ మిస్సింగ్ ఎట్ టైమ్ సాత్యకి వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ.
0: తాను దేహాన్ని వదిలేక పూర్వం కూడాను సాత్యకిని మాత్రమే పిలిచి
1: ఈవెన్ బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ హీ సమ్మన్డ్ సాత్యకి.
0: ఇదిగో ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క అల్లర్లు ప్రారంభమవుతాయి.
1: Now only conflict fights start from
0: Yadava kulam nandu musalam prarambhamavutundi.
1: There's bound to be a kind of infight among Yadavas.
0: Kanuka ee motta motta streelandarni teeskuni ee Hastinapuram vellipommanna.
1: Take away all the women to Hastinapura.
0: Nenu pon annadu.
1: He said I won't go.
0: Nenu neetone untanu.
1: I'll be with you.
0: Appudu inka atani tappinchadaniki meppinchadaniki veelu kaakapoyindi Satyakini.
1: And he could not convince Satyaki in one way or other.
0: Arjunni pilchi
1: then he summoned Arjuna.
0: Ee villu teesukoni pomani cheppadu.
1: He wanted
0: ee evaru ikkada undakoodadu.
1: Women should not stay here any longer.
0: Mother Yashoda idigo ippudu ee vidhamainatundi okka allarlu prarambham avutayi.
1: Now only conflict fights start from
0: Yadava kulam nandu musalam prarambham avutundi.
1: There's bound to be a kind of infight among Yadavas.
0: Kanuka

0: దెమ్ ఆల్ టు హస్తినాపుర, యశోద, దేవకీ దేవి, రుక్మిణి, సత్యభామ అండ్ సో.
1: సాత్యకి కేవలం కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు, ఒక చెట్టు కింద కూర్చున్నాడు.
0: సాత్యకి వాస్ స్టేయింగ్ దేర్ ఆల్ అలాంగ్ క్యాచింగ్ ది ఫీట్ ఆఫ్
1: కృష్ణ. ఉన్నంత వరకు నీతోనే ఉంటాను, నీవు వెళితే నేను కూడా వస్తాను.
0: I will stay here so long I am alive. You go, I will also follow you.
1: నేను సహించుకోలేను.
0: I cannot bear the pangs of separation.
1: ఆ విధంగా ప్రార్థించినటువంటి వాడు తాను ఎప్పుడు ఈ దేహాన్ని వదిలేసేది కూడాను సాత్యకి మాత్రమే చెప్పి.
0: కృష్ణ ఇన్ఫార్మ్డ్
1: ఇటువంటి కొన్ని కొన్ని రహస్యములంతా కూడా దైవత్వం లోపల ఎన్నో ఉంటున్నవి.
0: There's so many subtleties, secrets in the divinity.
1: అత్యంత రహస్యమైనటువంటి కూడా చాలా ఉంటున్నాయి.
0: The innermost secrets.
1: సూక్ష్మమైనటువంటి కూడా ఉంటుంటాయి.
0: The subtleties are there.
1: ఇత్యాది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఒక్కరి ప్రాణమిత్రుడిగా ఉండినటువంటి వానికి అది చెవిలో వేయటం అందరికీ చెప్పడానికి వీలు కాదు.
0: The innermost secrets, subtleties of the subtleties are conveyed to the closest friend only.
1: కనుక దైవత్వం అనేటువంటిది అందరికి ఏ విధంగా అర్థమవుతుంది?
0: హౌ కెన్ ఎనీ వన్ అండర్స్టాండ్?
1: ఏదైనా అద్భుతాలు చూసినప్పుడు అబ్బా దైవము అంటారు.
0: When they see any miracle, they say, oh God, divinity.
1: అది ఒక దినము రెండు దినము జరుగుతాను తిరిగి స్వామి సామాన్యమే.
0: After 2 days over, they take it a routine, normal thing.
1: అది కలగకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ హ్యావ్.
1: ఎప్పటికీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ గా ఉంటుండాలి.
0: వన్ షుడ్ బి ఇన్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ త్రూ అవుట్.
1: ఈ అవేర్నెస్ అనుకుంటాం, అది కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ అవేర్నెస్.
1: మార్పును కలుపుకోకుండా, కూర్పును కలుపుకోకుండా చిత్త ప్రజ్ఞుడై ఉంటుండాలి.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎడిషన్స్ ఆర్ డిలీషన్స్. యూ షుడ్ బి స్టడీ.
1: కానీ చాలా మంది భగవద్గీతలో స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని అనేక రీతిగా వివరించుకుంటూ వచ్చారు.
0: బట్ భగవద్గీత ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై మెనీ ఇంటర్ప్రిటర్స్ ద క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
1: స్థిత ప్రజ్ఞుడు అంటే అందరికీ పగలైనప్పుడు స్థిత ప్రజ్ఞుడికి రాత్రిగా ఉంటుంది.
0: పీపుల్ ఎక్స్ప్లెయిన్ దట్ దిస్ టు స్థిత ప్రజ్ఞ, వాట్ ఎ డే టు ఎవ్రీబడీ ఇస్ నైట్ ఫర్ హిమ్.
1: అందరికీ నైట్ అయినప్పుడు స్థిత ప్రజ్ఞకి పగలుగా ఉంటుంది.
0: వాట్ ఎ నైట్ టు ఎవ్రీబడీ ఈజ్ ఎ బ్రాడ్ డే లైట్ ఫర్ స్థిత ప్రజ్ఞ.
1: ఒరే పిచ్చివాడా, ఇది అది స్థిత ప్రజ్ఞకి లక్షణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ?
1: అయితే రైల్వే స్టేషన్ మాస్టర్లు నైట్ అంతా మేలుకుంటారు, తెల్లవారుతూ వాళ్ళంతా స్థిత ప్రజ్ఞలేనా?
0: You find the railway station masters keeping vigilant, awake throughout night.
1: Chaala mandi gurkhalanta kudun raatrinta melukuntaru da telavari nidrapothar vaalanta sthita prajnulena?
0: Gurkhas watchmen they are awake throughout night, are they sthita prajnas?
1: Kaadu,
0: no.
1: Sthita prajna ganaka jagat vyavaharam nandu melukunnatunti vaadu bhagavad vishayamlo taaru chaala jagrataga nichu anaga bhagavad vishayamlo melukunnatuntadu జాగ్రత్త విషయంలో నిద్రపోతుంటాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఇన్ ది వరల్డ్లీ మ్యాటర్ హీ స్లీప్స్ వైల్ హీస్ అవేక్ ఇన్ ది డివైన్ రెల్మ్.
1: చాలా మంది జగత్ వ్యవహారం లోపల చాలా జాగ్రత్తగా ఉంటారు.
0: బికాస్ మెనీ ఆర్ అవేక్ ఇన్ ది వరల్డ్లీ వే.
1: స్థిత ప్రజ్ఞుడు జాగ్రత్త విషయం లోపల పూర్తి మర్చిపోతాడు, తాను ఆనందంలో మునిగి ఉంటాడు.
0: వేరే స్థిత ప్రజ్ఞ నెగ్లెక్ట్స్ ది వరల్డ్లీ వే.
1: అది స్థిత ప్రజ్ఞ లక్షణాలు.
0: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
1: విషయవాసంలో దూరం చేసుకుని విశ్వేశ్వరుని యొక్క చింతనలో మునిగేటువంటి వాడు స్థిత ప్రజ్ఞుడు.
0: స్థిత ప్రజ్ఞ ఆల్వేస్ స్పెండ్స్ టైమ్ ఇన్ ద డివైన్ అండ్ అవే ఫ్రమ్ ది సెన్షువల్ వరల్డ్.
1: కనుక అట్టి స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని మానవుడు పొందాలని ప్రబోధిస్తూ వచ్చింది.
0: గీత టాట్ దట్ వన్ షుడ్ బి స్థిత ప్రజ్ఞ.
1: లోకములో
0: ఇన్ దిస్ వరల్డ్
1: ఎన్ని విధమైనటువంటి యొక్క చర్యలు జరుగుతూ ఉంటున్నాయి.
0: యు ఫైండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
1: భగవంతుని యొక్క చర్యలేందు సర్వం కూడాను ఆనందమయమైనటువంటిది.
0: Whatever God does, it will be blissful.
1: చెడ్డది అనేటువంటిది ఒక్కటి కూడా జగత్తులో లేదు.
0: There's nothing bad in this world.
1: నీ దృష్టికి చెడ్డదిగా ఉండవచ్చును, కానీ అంతా భగవంతుని యొక్క సృష్టియే. భగవంతుని సృష్టి చెడ్డదవుతుందా?
0: From your viewpoint it may be bad, but in God's creation everything is good.
1: నీ ఉన్న స్థాయికి, నీ ఉన్న పరిస్థితికి, నీ ఉన్న తెలివితేటలకు అవి మంచి చెడ్డ అని నిర్ణయించవచ్చు.
0: For your position, the circumstances and level of understanding, it may be good or bad.
1: కాని అన్నింటికి అతీతమైన స్థాయిలో పోతే అంతా మంచిది, ఏది చెడ్డదే లేదు లోకం.
0: But at the transcendental stage, everything is good, nothing is bad.
1: కాన మనము జగత్తులో ఏది కూడా చెడ్డది లేదనేటువంటి భావాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
0: So we should not consider anything bad in this world.
1: అలాంటి గొప్ప పరిస్థితి, అలాంటి భావము మనకు వచ్చేంత వరకు మాత్రము మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Until we reach those heights, we should proceed along the right direction.
1: దీంతో మరొకటి ఉండాలి.
0: There's another point here.
1: అనేక మంది ధ్యాన స్థితిలో మునిగిపోతుంటారు.
0: Many forget themselves in the state of meditation.

0: దైవత్వం అనేటువంటిది ఒక పవర్ఫుల్ కరెంట్ వంటిది.
1: డివినిటీ ఈజ్ ఎ పవర్ఫుల్ కరెంట్.
0: మనం అనుకుంటుంటాం త్రీ ఫేస్ అని చాలా పవర్ఫుల్ ది.
1: యూ థింక్ ది త్రీ ఫేస్ కరెంట్ ఫ్లో ఇస్ హైలీ పవర్ఫుల్.
0: అది భగవంతుడు, దానికంటే ఇంకా అధికమైన పవర్ఫుల్.
1: గాడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది త్రీ ఫేస్ కరెంట్ సప్లై.
0: కనుకనే ఒక చెడ్డ ఇంకొక మంచిలో ప్రవేశిస్తుంటాయి.
1: దేర్ఫోర్ బ్యాడ్ ఎంటర్స్ ఇన్ టు గుడ్ ఇన్ ది
0: ఒక మంచి ఇంకొక చెడ్డలో ప్రవేశిస్తూ ఉంటాయి.
1: లైక్ వైజ్ ది గుడ్ ఫ్లోస్ ఇన్ టు ది బ్యాడ్ ఇన్ అదర్ వే.
0: కనుకనే ధ్యాన సమయంలో మాత్రము ఒక దేహానికి ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: దేర్ఫోర్ వైల్ ఇన్ మెడిటేషన్ నో టూ బాడీ.
0: నా ఉద్దేశం మెడిటేషనే కాదు, ఎలాంటి పరిస్థితిలో కానీ ఇతరుల దేహంతో ఒక దేహాన్ని కలిపినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు చెడ్డ భావాలే ఉంటే అవి మెత్తవి ఇవి కరెంట్ మాదిరి వీళ్ళు ప్రవేశిస్తాయి. కనుకనే సాధ్యమైనంత వరకు కూడాను ప్రత్యేకంగా ఉండటం చాలా మంచి. ఆ ఉద్దేశంతోనే ఋషులందరూ కూడాను అరణ్యానికి వెళ్లిపోతూ వచ్చారు.
1: దేర్ఫోర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ బెటర్ వీ డోంట్ బి క్లోజ్ టు ఎనీ బాడీ. దేర్ఫోర్ ద సేజెస్ రిమైన్ స్పెండ్ టైమ్ ఇన్
0: కనుక సాధ్యమైనంత వరకు మీరు ఒకరికొకరికి సాధ్య సంబంధం లేకుండా ఒంటరిగా కొంతవరకు జీవించడం చాలా అవసరం.
1: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్ లెఫ్ట్ టు అవర్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ దైవం యొక్క పరమాత్మ అయినటువంటి రహస్యం.
1: దిస్ ఈస్ ది సుప్రీం సీక్రెట్ ఇన్ స్పిరిచువాలిటీ.

0: రేడియో సాయి ప్రెసెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 21st of April 2002 ఆన్ ద అకేషన్ ఆఫ్ శ్రీరామనవమి.
1: చక్కెర కంటి తీపి చక్కెర కంటి తీపి దది సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు స్మరింపుము రామనామము. చక్కెర కంటే తీపి దధి సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కానా

0: స్మరింపు రామనామమున్
1: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద కర్డ్, స్వీటర్ దెన్ ద వెరీ హనీ. యాజ్ వన్ రిపీట్స్ గాడ్స్ నేమ్, రామాస్ నేమ్, ఇట్ ఇస్ వెరీలీ ద వెరీ నెక్టార్. సో ఓ మైండ్, చాంట్ హిజ్ నేమ్, సింగ్ హిజ్ నేమ్ రిపీటెడ్లీ.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కోసల దేశమునకు ముఖ్య పట్టణము అయోధ్య.
1: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కింగ్డమ్ బై నేమ్ కోసల.
0: ఎట్టి శత్రువులు కూడాను ఇందులో ప్రవేశించుటకు వీలుండదు.
1: దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఎనీ ఎనిమీ టు గెట్ ఇన్ టు దాట్.
0: కనుకనే దీనిని అయోధ్య అని పేరు పెట్టారు.
1: And hence the name, the capital, happens to be Ayodhya.
0: Manu Chakravarti nirminchinatvanti okka gramame ee Ayodhya gramam.
1: It is the one built by the emperor Manu.
0: Vaikunthamulo sankalpinchukunnatvanti okka brahma sankalpame jagattunaku oka pravahanga roopondinadi.
1: It was the will of Brahman in paradise that has manifested in the form, the thought that has taken in the form of creation.
0: Atti sankalpame manasa sarovaram nundi aavirbhavinchinatvanti kanukane ee yokka pravahamunaku manasa sarovaramu ani peru vachindi.
1: As this has happens to be the manifestation of the will of God that flows incessantly, it is given the name Manasa Sarovara.
0: Andulo oka bhagamu Ayodhya ku samipamulo pravahistu unnadi.
1: Part of this Manasa Sarovara flows across this city Ayodhya.
0: Deenini Sarayu nadi ani pilicharu.
1: That is called by name Sarayu river.
0: Itti pavitramaina Ayodhyanu పరిపాలించేటువంటి చక్రవర్తి దశరథ మహారాజు.
1: ది కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్ హ్యాపెన్స్ టు బి దశరథ.
0: సర్వ సౌఖ్యములు, సర్వ సదుపాయములు, సర్వానందములు ఉండి కూడాను అతనికి పుత్రులు లేనటువంటి యొక్క విచారము అతన్ని చాలా బాధిస్తూ వచ్చింది.
1: In spite of all comforts, conveniences, plenty and prosperity and the pleasure from the worldly parlance, Dasharatha was feeling so sad and as he had no children.
0: Gunasiludu, pavitra hrudayudu, nirmala nisvartha parudu, ayinatvanti sumantudu, okanadu Dasharathuni daggara cheri, Prabhu, mee vicharamunaku naa yokka chinna sankalpamunu విన్నవించుకుంటున్నాను అన్నాడు.
1: సుమంత, హూ హ్యాపన్స్ టు బి క్వైట్ క్లోజ్ టు ద కింగ్ దశరథ, ద వర్చువస్ వన్, ద సీక్రెట్ సోల్ అండ్ సెల్ఫ్లెస్, అప్రోచ్డ్ స్లోలీ ద కింగ్ దశరథ అండ్ సెడ్, ఐ హావ్ గాట్ ఎ ప్లాన్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
0: రాజ్యమునకు అశ్వమేధ యాగము అత్యవసరం.
1: ఫర్ ది కింగ్డమ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఎ సీక్రెట్ రిచువల్ బై నేమ్ అశ్వమేధ యాగం.
0: వ్యక్తిగతమైనటువంటి మీ జీవితమునకు పుత్రకామేష్టి కూడాను అత్యవసరం.
1: And to have children, another sacred ritual by name పుత్రకామేష్టి must be performed.
0: కనుక ఈ పుత్రకామేష్టి యాగమును జరిపి పుత్రులు ఆవిర్భవించిన తర్వాత అనేక విధమైనటువంటి ఆనందములు దేశమునకు అందించవచ్చు.
1: After performing this sacred ritual పుత్రకామేష్టి యాగ, one can beget children and make the whole country happy.
0: అయితే దీనికి తగినటువంటి యొక్క ఏర్పాటు అనేవును శీఘ్రంగా ఆవించమని దశరథుడు ఆజ్ఞాపించాడు.
1: దశరథ కమాండెడ్ ద వేరియస్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ టు కండక్ట్ దిస్ పుత్రకామేష్టి యాగ.
0: స్వామి, దీనికి ప్రధానమైనటువంటి ఋత్విక్కు ఒకడు ఉండాలి.
1: వన్ చీఫ్ ప్రీస్ట్ ఇస్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్.
0: అనేక మంది యజ్ఞ యాగాధికృతులకు ఋత్విక్కులు ఎన్నుకుంటున్నారు, కానీ ఈ పుత్రకామేష్టి యాగమునకు ఒక ప్రధానమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క సూత్రధారి ఒకడు ఉన్నాడు.
1: There are so many priests who would undertake this, performing this Putrakameshti Yaga, but a chief priest is very much required.
0: అతనే ఋష్యశృంగుడు.
1: He happens to be Rushyasrunga.
0: ఆ ఋష్యశృంగుని పిలిపించి ఈ పుత్రకామేష్టి యాగమును జరిపింపమని ప్రార్థించాడు శ్రీ సుమంతుడు.
1: సుమంత వాంటెడ్ ఋష్యశృంగ టు బి ది చీఫ్ ప్రీస్ట్ టు కండక్ట్ దిస్ పుత్రకామేష్టి యాగ.
0: ఇదే విధంగానే అంగదేశం పాలించేటువంటి యొక్క ఋష్యశృంగుడికి కూడాను ఆయన పద్మపాదుడికి కూడాను లోకములో క్షామం ఏర్పడింది.
1: ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ద ఫ్యామిన్ వేర్ ఋష్యశృంగ అండ్ పద్మపాద హ్యాపెన్ టు స్టే.
0: ఆ పద్మపాదుడు కూడాను ఋష్యశృంగుని పిలిపించి తన దేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క ఈ యొక్క అశాంతిని రూపుమాపించాలని సంకల్పించుకుంటున్నాడు.
1: ఇట్ వాజ్ ద డిజైర్ ఆఫ్ పద్మపాద దట్ ఋష్యశృంగ షుడ్ పర్ఫార్మ్ ఎ సీక్రెట్ రిచువల్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద పీపుల్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్.
0: సుమంతుడు, దశరథుడు ముగ్గురు చేరి ఆ ఋష్యశృంగుడు ఉన్నటువంటి యొక్క స్థానమునకు ప్రయాణమై వెళ్లారు.
1: సుమంత అండ్ దశరథ వెంట్ దేర్ టు మీట్ ఋష్యశృంగ దేర్.
0: ప్రార్థించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చి అశ్వమేధ యాగము పుత్రకామేష్టి యాగము జరిపించాడు దశరథుడు.
1: దశరథ ప్రేయర్ ఋష్యశృంగ టు ప్రిసైడ్ ఓవర్ దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పుత్రకామేష్టి యాగ.
0: యాగము జరుగుతుండగా ఆ మంటల మధ్య ఒక తేజోవంతుడైనటువంటి ఒక మూర్తి ఒక పాత్రను ధరించి ఆ మంటల నుంచి బయట వచ్చాడు.
1: యాజ్ ద సీక్రెట్ రిచువల్ వాజ్ గోయింగ్ ఆన్ అమిడ్స్ట్ ది fury of all the flames, there emerged a person with a very big container.
0: Aa patre payasam patra.
1: That is the container of the rice pudding payasa.
0: Aa tejavantudainatundi oka murti aa patranu teesukoni vachi vasishtha variki andinchadu.
1: That man of brilliance and effulgence passed on this container with the rice pudding to King Dasaratha.
0: దీని విషయమై దశరథునికి చక్కగా వివరించి ముగ్గురు భార్యలకు కూడాను సమంగా పంచమని చెప్పాడు.
1: The purpose behind this payasa was very well explained to Dasaratha so that it would be distributed among the three of the consorts.
0: కానీ ఈ పాయసమును పంచేటువంటి విధానములో కమ్మ రామాయణం ఒక రకంగాను తులసి రామాయణం మరొక రకంగాను వాల్మీకి రామాయణం మరొక రకంగాను ఈ విధంగా అనేక రామాయణములు రావటం చేతనే అనేక మార్గములు అవలంబిస్తూ వచ్చాయి.
1: ద రేషియో ఆర్ ద ప్రపోర్షన్ ఇన్ విచ్ దిస్ రైస్ పుడింగ్ పాయసా వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ది త్రీ క్వీన్స్ వాజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ డిఫరెంట్ రామాయణస్ కంపోజ్డ్ బై కంబ తులసి అండ్ వాల్మీకి.
0: కానీ ఇవి ఏవి కూడాను సరైనటువంటి యొక్క సమాధానములు కావు.
1: None of them gives the exact proportion.
0: Sahajanga manavuni yokka jeevithamulo ye vidhamainatundi yokka sthitini puraskarinchukoni ye vidhamainatundi sankalpamulo aavirbhavisthayo danini puraskarinchukoni ye cheyali.
1: In fact, the will has to manifest depending upon the position, the life and the circumstances around.
0: Vasishtha varu dasaratha maharajuku andinchinappudu dasarathulu vachi ఈ మూడు భార్యలకు కూడాను మూడు కప్పుల్లో పోశాడు.
1: వశిష్ఠ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ పాయస టు త్రీ ఆఫ్ ది త్రీ క్వీన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్
0: సమానంగానే ఇచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్.
0: ఎందుకంటే ఆ కాలం కానీ ఈ కాలం కానీ సమత్వాన్ని పంచే సమయం లోపల సమదృష్టిని పెంచుకోవాలి.
1: Then and now, the main principle that has to be followed, that was followed earlier, was this principle of equality.
0: Abhyanga sthanamunu acharinchi vachi, Rishisringuni daggara, meeru ee payasamunu bhujinchali ani cheppadu.
1: The queens were asked to take the holy bath that morning and had to partake this payasa.
0: Kausalya anandinchindi.
1: Kausalya was ecstatic.
0: Kaika anandinchindi.
1: Kaika was blissful.
0: కానీ సుమిత్రకు ఆనందం లేదు.
1: సుమిత్ర వాజ్ నాట్ హ్యాపీ.
0: పతియాజ్ఞ మీరటానికి ఇష్టం లేదు.
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు డిసోబే హర్ హస్బెండ్.
0: శిశువుడు అందించినటువంటి ఈ ప్రసాదమును భుజించకుండా వదులుటకు తనకేమాత్రము మనసు అంగీకరించలేదు.
1: షీ కుడ్ నాట్ సాటిస్ఫై హర్ సెల్ఫ్ బికాస్ షీ హాస్ టు నెసెసర్లీ పార్టే అభ్యంగ స్నానం చేసింది.
0: అభ్యంగ స్నానం చేసింది.
1: ఆఫ్టర్ హ్యావింగ్ హోలీ బాత్
0: ప్యాలెస్ టాప్ పైన అనగా పైభాగమునందు ఎండ కాస్తుంటే తన కురులను ఆర్చుకుంటూ కూర్చుంది.
1: షీ క్లైంబ్ అప్ ది స్టేర్ కేస్ అండ్ వాస్ డ్రైయింగ్ హర్ హెయిర్ స్టాండింగ్ ఆన్ ద టెర్రస్ ఆఫ్ ద ప్యాలెస్.
0: ఆ కప్పును ఒక దగ్గర పెట్టి
1: షీ కెప్ట్ ద కప్ ఆన్ వన్ సైడ్.
0: దీనిని భుజించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఈటింగ్ దిస్ ఫుడ్ సాక్రిఫిషియల్ ఫుడ్?
0: జ్యేష్ఠ పుత్రునకు రాజ్యము దక్కుతుంది.
1: ది ఎల్డెస్ట్ ఇస్ ఎలిజిబుల్ టు రూల్.
0: పట్టప్రాణి కుమారునకు రాజ్యము చిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్వీన్స్ సన్ వుడ్ బి ద లీగల్ హెయిర్.
0: కేకే రాజ్యముకు ప్రమాణం ఇచ్చినట్టుగా ఈ యొక్క కోసల దేశమునందు ఈ యొక్క కైకకు కలిగినటువంటి వాడికి రాజ్యము దక్కుతుంది.
1: యాజ్ పర్ ద ప్రామిస్ గివెన్ టు ద కింగ్ ఆఫ్ కేకయ హర్ సన్ కైక హ్యాస్ టు బి ద కింగ్.
0: నాకు ఎట్టి ఆధారములు లేవు.
1: I don't have any evidence to show.
0: అలాంటి సుమిత్రకు పుత్రులు పుట్టి
1: if Sumitra is to have a son
0: ప్రయోజనం ఏమిటి?
1: Why, what for?
0: అని తాను నిరాశగా నిస్పృహ చేత కంటిదారాలు కార్చుకుంటూ ఆ కప్పును అక్కడ పెట్టి కురుళ్ళు దూవుకుంటుండాలి.
1: సుమిత్ర కెప్ట్ ద కప్ విత్ ది సాక్రిఫిషియల్ ఫుడ్ ఆన్ వన్ సైడ్ ఫీలింగ్ ది స్టేట్.
0: పనికత్తెలు పరిగెత్తి వచ్చి
1: ఫ్రస్ట్రేషన్
0: దశరథుడు పిలుస్తున్నాడని రమ్మని చెప్పాడు.
1: There was a message that Sumitra was to report to Dasharatha.
0: ఆ కప్పును కట్టి ఆ కప్పును తీసుకోవడానికి పోయే లోపలే ఒక గద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: She tied up her plant at that time and in the meantime it so happened eagle came over there and collected this container.
0: పూర్వమున్న బాధ కంటే ఈ బాధ వేయింతలు అధికంగా కలిగింది.
1: And she was feeling more sad this time.
0: దశరథుడు ఏమి కోపగిస్తాడో
1: and how Dasharatha
0: Vishwamitra శాపానికి ఏమి గురి అవుతానో
1: she would be put to curse.
0: వశిష్ఠ వారు ఏమి దండిస్తారో
1: Vasishtha would punish.
0: ఇవన్నీ ఒకదానిపైన ఒకటి కలిసి మెలిసి ఆమె మరింత బాధ కలిగింపజేసింది.
1: She was full of anxiety and worries repeatedly.
0: పరిగెత్తిపోయింది.
1: She ran.
0: కౌసల్యకు కైకకు ఇది బోధించింది.
1: She told everything what all that transpired.
0: అక్క నేను చేసినటువంటి పొరపాటు ఇది.
1: This is my mistake, she admitted.
0: నేను కొంచెం అలక్ష్యంగా ఉండటం చేత గ్రద్ద వచ్చి ఆ కప్పును తీసుకుని పోయింది.
1: ఇట్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఐ లాస్ట్ దిస్ కంటైనర్.
0: నేను ఉద్దేశపూర్వకంగా దీనిని ఏమాత్రము సంకల్పించలేదు.
1: ఐ హావ్ నాట్ డన్ ఇట్ వాంటన్లీ.
0: ఆనాటి సౌతులు కూడాను చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వారు.
1: ఇన్ దోస్ టైమ్స్ ది స్టెప్స్ సిస్టర్స్ ఆల్సో మూవ్.
0: వీరందరూ ఒక తల్లి బిడ్డలుగా
1: ఇంటిమేట్లీ
0: గమనించుకునేటువంటి వారు.
1: అండ్ దే యూస్డ్ టు అబ్జర్వ్ ది కంఫర్ట్ ఆఫ్ ఈచ్ అదర్.
0: చెల్లి బాధపడవద్దు.
1: She said, sister, don't feel
0: అని బయటికి లోపల వెళ్ళింది. అలాంటి కప్పునే ఒకటి తీసుకుని వచ్చింది.
1: She has gone in and brought the
0: కౌసల్య తన పాయసంలో అర్ధ భాగంలో అందులో పోసింది.
1: కౌసల్య has shared part of her.
0: కైక కూడాను తన భాగంలో అర్థం పోసింది.
1: So also Kaika followed the suit.
0: ముగ్గురు సమానమైనటువంటి స్థితి లోపల ఈ కప్పును తీసుకుని పోయారు పూజా మందిరంలో.
1: All the three queens returned contain with all the containers.
0: దీనితో సుమిత్ర కొంత సంతోషించింది.
1: సుమిత్ర వాస్ హ్యాపీ విత్ దిస్ జెస్చర్.
0: నా సౌతులు నన్ను ఈ విధంగా ఆదరించారు సహకరించారు. ఎంత అదృష్టవంతురాలను ఎంత అదృష్టవంతుడు ఈ సోదరుడు అని చాలా ఆనందించింది.
1: షీ వాస్ సో హ్యాపీ దట్ హర్ సిస్టర్స్ వర్ సో కన్సిడరేట్ విత్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ హర్.
0: ఇవన్నీ సహజంగా జరగవలసినటువంటివి.
1: ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్ ఇన్ నేచురల్ వే.
0: కల్పితమైనటువంటి రీతిగా ఈ పాయసం ఇంత భాగము ఈ పాయసం ఇంత భాగం ఇవంతా కేవలం మ్యాథమెటిక్స్ లెక్క రియాక్షన్.
1: Whereas some of the authors composed on mathematical basis the proportion.
0: Bhujincharu mugguru.
1: They all had partaken this prasada.
0: Bhujinchina tarvata.
1: After that.
0: 9 nalla ayindi.
1: 9 months passed.
0: Kani Kausalyaku kumarudu puttadu.
1: Kausalya gave birth to a son.
0: కానీ ఎట్టి సమయం లోపల
1: పంచభూతము
0: సమస్థితంలో ఉంటుండి ప్రవహించేటువంటి ఒక సమయంలో పుట్టాడు.
1: ఎట్ ఎ టైమ్ వెన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ రామ వాజ్ బోర్న్.
0: ఆ బిడ్డకు చాలా ఆనందాన్ని అందించే నిమిత్తమే తల్లి చాలా కుతూహలపడుతూ ఉండాలి.
1: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్.
0: ఈ వార్త ఇంకా సుమిత్ర కైకేయులకు తెలుపక పూర్వమే అందరికీ కూడాను ఈ నొప్పులు బయలుదేరాయి.
1: As the message was conveyed to Sumitra Kaikeyi, all of them, the other two queens also had labor pains.
0: Sumitraku కుమారుడు పుట్టాడు.
1: సుమిత్ర గేవ్ బర్త్ టు ఎ సన్.
0: లక్ష్మణుడు పుట్టాడు.
1: లక్ష్మణ వాజ్ బోర్న్.
0: మరి కొన్ని నిమిషం లోపలే శత్రుఘ్నుడు వచ్చాడు.
1: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ మోమెంట్స్ శత్రుఘ్న వాజ్ బోర్న్.
0: ఈ యొక్క ఇరువురు కుమారులతో ఆనందిస్తూ ఉండగానే కైకకు మరొక కుమారుడు పుట్టాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ కైక గేవ్ బర్త్ టు అనదర్ సన్.
0: అతనే భరతుడు.
1: అండ్ హీ ఇస్ భరత.
0: నలుగురు పుత్రులు కూడాను దశరథునకు నాలుగు వేదములుగా పుట్టాయి.
1: ఆల్ ద ఫోర్ సన్స్ సింబలైజ్ ద ఫోర్ వేదాస్.
0: చతుర్వేదములే చతుర్విధమైన పుత్రులుగా జన్మించినారు.
1: ద ఫోర్ సన్స్ రిప్రజెంట్ ద ఫోర్ వేదాస్.
0: వారందరికీ శిల్పించి పదో దినమునందు వీరి నలుగురికి కూడాను నామకరణం చేయించారు.
1: ఆన్ ద టెన్త్ డే ద ఫోర్ సన్స్ వర్ నేమ్డ్.
0: సర్వ విధములు కూడాను జనులను ఆకర్షించి వాళ్ళను భద్రపరిచి వారికి ఆనందాన్ని అందించేటువంటి ఒక కుమారుడు, రమించేటువంటి కుమారుడు కాబట్టి రామ అన్నాడు.
1: ద వన్ హూ ఇస్ సో డిలైట్ఫుల్, ద వన్ సో హూ ఇస్ సో బ్లిస్ఫుల్, అండ్ ద వన్ హూ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడీ ఈజ్ నేమ్డ్ యాజ్ రామ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: అతను అనేక విధములుగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను అద్దమునందు ప్రతిబింబాన్ని చూసినట్టుగా ప్రతి హృదయమునందు కూడాను ఆత్మను దర్శించేటువంటి వాడు.
1: In fact, he has got the capacity to experience, to visualize the principle of self in everyone like the reflection in a mirror.
0: కనుకొని అతనికి ఒక విధమైనటువంటి ఒక తేజస్సు సర్వులు ఎందుకును కనిపించేటువంటిది.
1: Therefore, everybody could visualize that effulgence, brilliance around him.
0: ఆ యొక్క జ్యోతిని ఏ విధంగా కనిపించేటువంటివి.
1: How was the light?
0: సర్వుల హృదయమునందు కూడాను చంద్రాకారంతో కనిపించేటువంటివి.
1: The light was in the form of a moon in the heart of everybody.
0: ఎక్కడ చూసినా చంద్రుని చూసినట్టుగా తాను అనిపించేటువంటిది.
1: It looks as though the moon is shining all through.
0: అందువల్ల అతనికి రామ చంద్రుడు అని పేరు పెట్టారు.
1: And so he is christened this way, Ramachandra.
0: వారు నలుగురు పాడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలమును సంతోషంగా గడుపుతూ వస్తున్నారు.
1: ద ఫోర్ బ్రదర్స్ వర్ స్పెండింగ్ టైమ్ సింగింగ్ టుగెదర్, ప్లేయింగ్ ఆల్ ది టైమ్.
0: కానీ సుమిత్ర బిడ్డలు ఏమాత్రము నిద్రించటం లేదు, పాలు తీసుకోవటం లేదు, ఏ విధమైన ఆహారం కూడా వారికి చేరటం లేదు.
1: ద టూ సన్స్
0: పుట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడాను ఏడుస్తూ ఉన్నారు.
1: ద టూ సన్స్ ఆఫ్ సుమిత్ర, దే వర్ నాట్ డ్రింకింగ్ మిల్క్, they were not sleeping, they were highly restless, crying.
0: వారితో పాటు సుమిత్ర కూడాను ఏడుస్తూ ఉండాలి.
1: సుమిత్ర ద మదర్ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్.
0: నా దురదృష్టవశాత్తు నేను మొదలై ఏడుస్తూ ఉన్నాను.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ లక్ ఐఎమ్ క్రైయింగ్.
0: జన్మించినటువంటి ఈ కుమారులు కూడాను ఏడుస్తూనే జన్మించారు.
1: ద టూ సన్స్ బోర్న్, దే టూ
0: స్టార్ట్ క్రైయింగ్. ఏంటి నా దురదృష్టము,
1: ఐఎమ్ వెరీ అన్లక్కీ
0: అని చాలా బాధపడుతూ ఉండేటువంటి.
1: షీ వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ సాడ్.
0: ఎవరూ లేని సమయం చూచి
1: at a time when there was no one
0: around దగ్గరికి వెళ్ళి
1: she approached her sister.
0: గురుజీ, ఈ బిడ్డలు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, సుఖశాంతితో జీవిస్తే చాలు అనింది.
1: She said, Guruji, I don't expect anything from my two sons. It is enough.
0: వీరి ఏడుపులకు కారణం ఏమిటి?
1: Why they are not sleeping?
0: ఏ బాధలు లేవు.
1: They have no suffer, no complaint.
0: శారీరక సంబంధమైనటువంటి నొప్పులు లేవు.
1: They don't have any pain whatsoever.
0: ఇలాంటి పిల్లలకు పుట్టినప్పటి నుంచి కూడాను ఏమి ఈ వ్యాధి?
1: Why is it that they have been restless, crying?
0: Vasishtha varu kannulu moosaru.
1: Vasishtha closes his
0: eyes. Jnanamagnu leipoyi jnanamlo pradarshinchadu.
1: Sat in meditation.
0: Amma Sumitra,
1: Sumitra,
0: neevu adrushtavanturalu.
1: You are really lucky one.
0: Andari endu kudanu samatvanga mitranga chucheetuvanti danamu nee peru Sumitra.
1: You are Sumitra. You are named so because you are close and intimate.
0: Neevu yechanakkaraledu.
1: You don't need to cry.
0: ఒక్క చిన్న పని చేయి.
1: జస్ట్ డూ అకార్డింగ్లీ.
0: కౌసల్య దగ్గరికి, కైక దగ్గరికి వెళ్లి వారిని ఒక పర్మిషన్ కోరుకో.
1: గో టు కౌసల్య, గో టు కైక అండ్ సీక్ దే పర్మిషన్.
0: లక్ష్మణ్ణి రామతో ఉయ్యాలలో పండబెట్టి, శత్రుఘ్ని భరతుని ఉయ్యాలలో పండబెట్టి వారిద్దరు కూడా ఆ విధంగా ఉండేటట్టుగా చేయి. భుజిస్తారు, నిద్రిస్తారు, సర్వవిధమైన ఆనందాన్ని అనుభవిస్తారు.
1: Make Lakshmana lie by the side of Rama in the same cradle. Likewise, make Shatrughna lie by the side of Bharata.
0: Sumitra
1: then they start
0: chala
1: eating and they start sleeping. Sumitra was happy.
0: Kausalya, Kaikeyi chala anandincharu.
1: Kausalya and Kaika, they were very happy.
0: Akka, tisukoni ra. బాబు నా బిడ్డలే, వీరు నా బిడ్డలే, అందరు కూడా నువ్వు కలిసిమెలిసి ఉండటం మనందరికీ ఆనందమే.
1: దే వర్ సో హ్యాపీ టు నో దిస్ ప్రపోజల్ అండ్ ఇన్వైటెడ్ ద చిల్డ్రన్.
0: రాముని తీసుకెళ్ళింది, లక్ష్మణ్ని తీసుకెళ్ళింది,
1: లక్ష్మణ
0: రాముని పండుకునే ఉయ్యాలలో పెట్టింది.
1: వాస్ కెప్ట్ జస్ట్ బై ద సైడ్ ఆఫ్ రామ.
0: శత్రుడిని తీసుకెళ్ళింది, భరతుడు పండుకుంటున్నట్టు ఉయ్యాలలో పండబెట్టింది.
1: శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత్.
0: పండబెట్టిన క్షణం నుంచి కూడాను ఇరువులు కూడా ఏడ్చటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద సెకండ్ దే డిడ్ంట్ క్రై.
0: ఆడుకుంటూ పాడుకుంటూ కాళ్ళు చేతులు కదిలించుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ వర్ వెరీ యాక్టివ్ మూవింగ్ దేర్ హ్యాండ్స్ అండ్ ద లెగ్స్.
0: ఈ దృశ్యాన్ని చూసి మిత్ర,
1: దిస్ హాడ్ హ్యాపెన్డ్,
0: నేను ఎంత అదృష్టవంతురాలను,
1: ఐఎమ్ వెరీ లక్కీ,
0: నా కుమారుడు ఏమి చేయకపోయినప్పటికీ సుఖంగా ఆనందంగా ఆడుకుంటున్నారు.
1: Though nothing has been done, I am so happy to find my children play.
0: Inte chalani thanu ento aanandani kalutu vachindi.
1: She was so happy watching children going to sleep.
0: Okanaka samayam lopala
1: at one time
0: Vasishtha varu ekakaga kanipinchinappudu,
1: when Vasishtha was found all alone,
0: swami veer iruvuru akkadiki cheradaniki kaaranam emiti?
1: Why is it that the children were in the company of
0: Lakshmanu Ramunito cheradaniki, శత్రుడు భరతుడితో చేరడానికి ఏమి కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు జాయిన్ రామ? సో ఆల్సో శత్రుఘ్న వాస్ టు జాయిన్ భరత.
0: నీవు సద్హృదయురాలు, సదాచార సంపన్నురాలు, సద్గుణవంతురాలు, ఏ యొక్క కపటము ఎరుగునటువంటి దానవు. నీ మనసు నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది నీకు తెలియంది కాదు.
1: And he said, look here, you are noble
0: ani aavini entano varnistu,
1: pure hearted, without any kind of pretentious nature.
0: Nee payasam kappu teeskoni poyinappudu garuda,
1: when the cup was taken away by the
0: brother, nee nirubu kudunu sahakarinchi,
1: both of you have cooperated.
0: Kausalya bhagamlodi konchemu
1: and part of Kausalya
0: kaika bhagamlodi konchemu poyatam cheta kaika bhagamlo unnatunte amsame ee shatrughnudu bharatunto cheripoyadu.
1: And the shatrughna was in the company of Bharata because he was born out of the sacrificial food collected from the share.
0: Kausalya yokka bhagamlo unnatunte yokka payasam yokka amsame lakshmanudu ramunito cheripoyadu.
1: And Lakshmana was born because of part of the Kausalya had to be in the company of Rama.
0: ఏ అంశం ఆయా అంశంతో చేరిపోతూ ఉంటాయి.
1: Therefore each one was in the company of the other.
0: భగవద్గీత యందు కూడాను మమైవ అంశం జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశములే.
1: The same thing has been stated in the sacred text Bhagavad Gita that you are all the sparks of the divine.
0: అదే విధముగానే
1: likewise
0: రామాంశం రామునితో, భరతాంశం భరతునితో చేరిపోయినాయి.
1: So happened that the spark of Rama was in the company of Rama, so also of Bharata.
0: ఆనాటి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడుపుతున్నారు.
1: సిన్స్ దెన్ దే వర్ స్పెండింగ్ టైమ్.
0: యుక్త వయస్సు వచ్చింది.
1: అట్ ఎన్ ఎంగేజ్
0: దశరథుడు వీరికి వివాహం చేయాలని సంకల్పించుకున్నాడు.
1: దశరథ థాట్ దట్ ఇస్ టైమ్ టు గెట్ దెమ్ మ్యారేడ్.
0: కానీ ఈ సమయాన్ని సరిగా ఒక దూత వచ్చి స్వామి విశ్వామిత్రుల వారు ఏచించినారు అని ప్రార్థించాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ఎ మెసెంజర్ కేమ్ అండ్ సెడ్ అండ్ రిపోర్టెడ్ ద అరైవల్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర.
0: ఆ కాలములకు అన్ని కూడా సరిపోతుంటాయి.
1: థింగ్స్ వర్ ఇన్ రైట్ స్టేట్.
0: సమయ సందర్భానుసారంగా భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తూ ఉంటారు.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ మాస్టర్ ప్లాన్ టు ప్రొవైడ్ ద సిచ్యువేషన్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ మిషన్.
0: తానే లేచి దశరథుడు ద్వారం దగ్గరికి వెళ్లి వచ్చినటువంటి విశ్వామిత్రుని లోపలికి తీసుకుని వచ్చాడు.
1: దశరథ గాట్ అప్ అండ్ అషర్డ్ ఇన్ ద సేజ్ విశ్వామిత్ర పర్సనలీ.
0: స్వామి, నా అదృష్టం పండింది.
1: I'm so lucky.
0: ఈనాడే బాలులకు వివాహం చేయాలని నేను సంకల్పించుకున్నాను.
1: Is my view to get my sons married.
0: మీ ఆశీర్వాదం చిక్కింది.
1: We are blessed by your visit.
0: మీరు ఇక్కడ ఆదేశించడం నాకు చాలా ఆనందమైంది.
1: I'm so happy that you have come here.
0: మీరు వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు.
1: I want to know why you are here.
0: ఎక్కువ దీనికి తిరిగి పోకూడదు. నేను వచ్చిన కారణము నా యజ్ఞ సంరక్షణ నిమిత్తమై రాముని తీసుకుని పోవాలి అన్నాడు.
1: I have not come here to state anything lengthy. I want Rama to protect the performing of sacred rituals there in the forest.
0: ఈ దశరథుని హృదయంలో పెద్ద ఆటం బాంబ్ పడినట్టు అయిపోయింది.
1: It is something like bomb blast in the heart of Dasaratha.
0: ఎంత కాలమునకు నేను ఈ విధమైనటువంటి యజ్ఞ యాగాదు చేసి నేను పొందినటువంటి ఈ కుమారులను ఈ యజ్ఞములకు తీసుకుని పోతున్నాడే, ఏ కన్నెరుగున్నటువంటి యొక్క ఈ రాములకు ఏమి చేయగలడు?
1: What is it that you want to take away Rama from me? He is born because of the sacred ritual after a very, very long time. What is that he is going to do being so young?
0: ఏనాడు కూడాను అరణ్యాలకు పోలేదు.
1: He never visited God.
0: రాక్షసులను చూడలేదు.
1: He never saw demons.
0: పోరాటం జరగలేదు.
1: And no
0: one. ఎవరితోనూ ద్వేషం లేదు.
1: Yes, no hate.
0: సహనస్థితుడు.
1: And
0: he's సౌభాగ్యం లేదు. ఇలాంటి వాడిని ఈ కఠినమైన అరణ్యానికి నేను ఏ విధంగా పంపాలి?
1: And he's so kind and compassionate. How am I to send him to the forest?
0: అని బాధపడుతూ,
1: so feeling sad.
0: ఋషివర్య, నా కుమారులు బాలురు,
1: యుక్త
0: వయస్సు కూడా కాలేదు.
1: మై చిల్డ్రన్ ఆర్ సో యంగ్ బాయ్.
0: అలాంటి పిల్లలను నేను ఏ విధంగా పంపాలి?
1: హౌ కెన్ ఐ సెండ్ సచ్ యంగ్ బాయ్?
0: ఆయన ఒకే మాట.
1: అండ్ ఇట్ వాస్ ఓన్లీ వన్ వర్డ్ హీ సెడ్.
0: నీ మాటను నిలబెట్టుకుంటావా లేక నా కుమారుడు నా వెంట పంపుతావా?
1: ఆర్ యూ గోయింగ్ టు ఫుల్ఫిల్ ప్రామిస్ గివెన్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు సెండ్ యువర్ చిల్డ్రన్ విత్ మీ?
0: ఇచ్చాకుల వంశములందు ఆడిన మాట తప్పిన వారు ఇంతవరకు ఒక్కరు కూడా కనిపించలేదు.
1: ఇన్ ది ఇక్ష్వాకు క్లాన్ ఎవ్రీవన్ స్టూడ్ బై ది ప్రామిస్.
0: దశరథ, నీవు ఆడిన మాట తప్పుతున్నావు.
1: దశరథ, యు ఆర్ జస్ట్ టేకింగ్ బ్యాక్ యువర్ వర్డ్.
0: నీ కీర్తికి అపకీర్తిని సంపాదిస్తుంది.
1: యు ఆర్ బ్రింగింగ్ డిస్రిప్యూట్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: కానీ దశరథ కూడా చాలా యోచించాడు.
1: దశరథ ఆల్సో థాట్ ఓవర్.
0: ఏం చేసి గురువులు వారిని పిలిపించాడు.
1: అండ్ హిస్ వాంటెడ్ ది గురు టు
0: కమ్. వశిష్ఠుల వారు వచ్చారు.
1: వశిష్ఠ కేమ్.
0: వశిష్ఠులు వస్తే చెప్పాడు, ఈ విధంగా విశ్వామిత్రుడు కోరుతున్నాడు, నా గతి ఏమిటి అన్నాడు.
1: దిస్ హాస్ బీన్ ది రిక్వెస్ట్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ?
0: దశరథ, నీకు సహజ పుత్రులు కాదు వీరు.
1: దశరథ, దే ఆర్ నాట్
0: దైవ సంకల్పవశాత్తు నీకు ప్రాప్తించినటువంటి యొక్క వరప్రసాదాలు.
1: యు ఆర్ ది గిఫ్ట్స్ ప్రసాద ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జ్ఞానసూర్యులు.
1: They are born out of fire, the very personification of wisdom.
0: వీరికి ఎట్టి ఆపదలు సంభవించవు.
1: They will not have any trouble.
0: ఎట్టి ప్రమాదములు జరగవు.
1: They will never face any danger.
0: కనుక నీవు మాట ఇచ్చిన ప్రకారం పంపించమన్నాడు.
1: As per the promise, better you send your sons along with me.
0: కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
1: Here a point must be noticed.
0: విశ్వామిత్రుడు రాములు ఒక్కరిని మాత్రమే కోరాడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ రామా ఓన్లీ టు ఫాలో హిమ్.
0: రాముడు ప్రిపేర్ అయినాడు.
1: Rama was ready.
0: విశ్వామిత్రుని జతలో పోతున్నాడు.
1: అండ్ హీ వాస్ జాయినింగ్ ద కంపెనీ.
0: లక్ష్మణ్ ఎవరు పిలవలేదు, తల్లిదండ్రులు ఆజ్ఞాపించలేదు, వశిష్ఠుల వారు రమ్మని కోరలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లక్ష్మణ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్. హీ వాజ్ నాట్ కమాండెడ్. హీ వాజ్ నాట్
0: రాముల వెంట లక్ష్మణ్ కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ ఆటోమేటికలీ.
0: హంసము
1: బికాజ్ హీ ఇస్ పార్క్.
0: బింబం వెంట ప్రతిబింబం పోయినట్టుగా ఆ ప్రతిబింబం కూడా వెళ్ళిపోతుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ద షాడో. లక్ష్మణ ఫాలోడ్ రామ
0: అనుకున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర థాట్
0: ఈ సంకల్పానుసారము దైవ ఆజ్ఞ జరుగుతూ ఉంటాయి.
1: థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ అండ్ కమాండ్ ఆఫ్ గాడ్.
0: అయితే వెళ్లే ముందుగా దశరథునికి మాత్రము ఒక వాగ్దానం చేశాడు.
1: బట్ ప్రయర్ టు ద డిపార్చర్ హీ మేడ్ అ ప్రామిస్ టు దశరథ.
0: దశరథ, నాలో లేని శక్తులు లేవు.
1: దశరథ, ఐ హావ్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: నాలో సమస్త శక్తులు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ గాట్ ఆల్ ద పవర్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని జ్ఞాన శక్తులు కూడా ఉంటున్నాయి.
1: ఐ గాట్ ఆల్ పవర్స్, ద ఎథీరియల్, ద ఫిజికల్, ద వరల్డ్లీ అండ్ ద స్పిరిచువల్.
0: కానీ యజ్ఞమునకు నేను కూర్చున్న తర్వాత యజ్ఞ దీక్షను వహించుకున్నటువంటి వాడు ఏ విధమైనటువంటి హింసలు ఎవరికి పెట్టేయకూడదు.
1: బట్ వెన్ వన్స్ ఐ ప్రిసైడ్ ఓవర్ ది పర్ఫార్మింగ్ ఆఫ్ ద సీక్రెట్ రిచువల్
0: ఏ రాక్షసుని నేను చంపకూడదు.
1: ఐ యామ్ నాట్ సపోజ్ టు కిల్ ఎనీబడీ.
0: అది నా యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి ఒక నియమము.
1: ఇట్ ఈస్ ద డిసిప్లిన్ దట్ హాస్ గాట్ టు బి ఫాలో.
0: లేకపోతే నీ కుమారుని నేను ఎందుకు ఆశించాలి?
1: ఆర్ ఎల్స్ వై డూ ఐ వాంట్ యువర్ చిల్డ్రన్.
0: నాకు అవసరం లేదన్నా.
1: ఐ డోంట్ నీడ్ దెమ్.
0: వెళ్లి యజ్ఞ సంరక్షణ జరిగింది.
1: అండ్ ది హోల్ రిచువల్ వాజ్ వెల్ ప్రొటెక్టెడ్.
0: వెళ్లే సమయం లోపల
1: యాజ్ దిస్ వాస్ హ్యాపెనింగ్
0: సరయూ నది తీరానికి వెళ్లాడు.
1: దే వర్ వెరీ క్లోజ్ టు సరయూ రివర్.
0: విశ్వామిత్రుడు రామా, రామునే పిలుస్తున్నాడు కానీ లక్ష్మణ్ణి పిలిచడం లేదు.
1: విశ్వామిత్ర వాస్ టాకింగ్ టు రామా ఓన్లీ ఆల్ అలాంగ్.
0: రామా ఇటు రా అన్నాడు.
1: సార్ రామా కమ్ ఓవర్ హియర్.
0: రాముడు దగ్గర పోయి కూర్చున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
0: విశ్వామిత్రుడు పిలవకపోయినప్పటికీ లక్ష్మణ్ కూడా పోయి దగ్గర కూర్చున్నాడు.
1: దో లక్ష్మణ వాజ్ నాట్ కాల్డ్ యెట్ హీ ఫాలోడ్ అండ్ సాట్ బై సైడ్ ఆఫ్ రామా.
0: చెప్పాడు, నాయన ఇది అరణ్యంలో జరిగేటువంటి యజ్ఞము.
1: దిస్ ఇస్ రిచువల్ ఫారెస్ట్.
0: సిద్ధాశ్రమం.
1: దిస్ ఇస్ సిద్ధాశ్రమం.
0: ఇక్కడ ఏ విధమైనటువంటి వంటలు వాడలు చేయడానికి వీలు కాదు.
1: దేర్ విల్ బి నో ఫార్మల్ కుకింగ్ వాట్స్ ఎవర్.
0: అంత ఋషులు, ఋషిపతులు, శిష్యులే ఉంటున్నారు.
1: అండ్ హియర్ వి ఫైండ్ సేజెస్ స్టేయింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్.
0: కనుక నాయన మీరు రాజపుత్రులు.
1: యు ఆర్ ప్రిన్సెస్.
0: సుఖభోజనం చేసేటువంటి వారు.
1: యు ఆర్ యూస్ టు కంఫర్ట్.
0: సౌఖ్యమైన జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లక్షరీ.
0: కనుక మీరు యజ్ఞ సంరక్షణకై వస్తున్నారు.
1: యు ఆర్ హియర్ టు సేఫ్ గార్డ్.
0: మీకు మంత్రోపదేశం ఒకటి చేస్తాను అన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టీచ్ యు ఏ మంత్ర.
0: ఇంత సంరక్షణ చేసేటువంటి రామలక్ష్మణులకు మంత్రోపదేశం ఎందుకు?
1: రామ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ది రిచువల్ డస్ హీ నీడ్ మంత్ర?
0: అనగా ఇవన్నీ కూడాను లౌకికమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి గుర్తులకై ఈ విధంగా చెప్పారు.
1: దీస్ ఆర్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ డీడ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
0: బల అతిబల ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను.
1: ద టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అతిబల వర్ టాట్ టు హిమ్.
0: ఇవి నిద్రాహారం లేకుండా చేస్తాయి.
1: దే విల్ సీ టు ఇట్ దట్ యు డోంట్ నీడ్ టు హావ్
0: ఎనీ దినములు ఈ యజ్ఞం సంరక్షించాలో ఏమిటో.
1: ద వాట్ వే యు ఆర్ గోయింగ్ టు సేఫ్ గార్డ్
0: నిద్ర రాకూడదు.
1: యు షుడ్ ఆర్ నాట్ సపోజ్ టు స్లీప్
0: ఆహారములకై పరితపించకూడదు.
1: యు షుడ్ నెవర్ బి హంగ్రీ.
0: ఈ రెండింటిని త్యజించాలి.
1: యు హావ్ టు సాక్రిఫైస్ బోత్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: ఈ మంత్రాన్ని స్మరించండి. నిద్రాహారం లేకుండా ఉండవచ్చు.
1: యాజ్ యు రిపీట్ ది టూ మంత్రాస్ యు డోంట్ యు నెవర్ ఫీల్ థర్స్టీ నార్ హంగ్రీ.
0: వారు మంత్రములు జపిస్తూ
1: as they were chanting
0: etti aakali ekkadi nidra lekunda kaalamulu gadupthu vacharu.
1: They never had any hunger or thirst at any point of time.
0: Yuddhamu sambhavinchindi
1: and it had happened.
0: Marichudu vacharu.
1: Marichake
0: atanni okka nimisham lopala oka baanam tho kotti vesadu.
1: He was shot dead by one arrow.
0: Ekkado poi padipoyadu ee okka marichudu.
1: And Maricha fell at a long distance.
0: ఇది జరిగిన తక్షణమే
1: ఇమీడియట్లీ
0: శూర్పణఖ వచ్చింది.
1: శూర్పణఖ
0: పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది.
1: బిగ్ సౌండ్.
0: స్వామి ఏమిటి ఈ శబ్దము? పర్వతాలు కూలినట్టుగా ఉంటున్నాయే.
1: వాట్ ఈస్ దిస్
0: అన్నాడు రాములు.
1: రామ సెడ్ వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ బిగ్ సౌండ్.
0: పర్వతాలు కాదు నాయన, ఆమె కంఠమే ఆ విధమైనటువంటి ఒక స్వరం.
1: Nothing to do with any mountain or big sound whatsoever. Her very voice is like
0: ame yokka kanta swaram chetane sarvulu kudunu bhayapadipothuntaru.
1: Everyone would be afraid of her tone, of her voice.
0: Kabatti vostundadi swarpanaka.
1: Swarpanaka was about to come.
0: Rama siddhamu annadu.
1: Rama be ready.
0: Ramulu sandehistu vachadu.
1: Rama was doubting.
0: Swami srivada cheyakudadu kada.
1: I am not supposed to kill a woman.
0: Idi sri.
1: Here lies a woman.
0: దీన్ని ఏ రీతిగా నేను సంహరించాలి?
1: వాట్ వే కెన్ ఐ కిల్?
0: క్షత్రియ ధర్మం ఇది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ జస్టిఫైబుల్.
0: కానీ నా తండ్రి కూడా ఆజ్ఞాపించలేదు.
1: బట్ ఐ హావ్ నాట్ బీన్ కమాండెడ్.
0: మీరు మాత్రమే ఆజ్ఞాపిస్తున్నారు.
1: అండ్ యూఆర్ ఓన్లీ కమాండింగ్ మీ టు డూ సో.
0: నేను ఏ విధంగా దీన్ని పొందుకోవాలి?
1: హౌ కెన్ ఐ కిల్? తాతకి
0: చెప్పాడప్పుడు విశ్వామిత్రుడు.
1: అండ్ విశ్వామిత్రుడు సేడ్
0: యజ్ఞ సంరక్షణ సమయం నందు
1: while protecting yajna
0: ee purusha bhedame ledu.
1: You don't have to observe the
0: difference. Man ichcha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati anta atma ramule.
1: Everything is just the personification of the supreme self.
0: Meer ketti chintalu levu.
1: You don't need to worry.
0: Kabatti deento stree purushula yokka bhedamunu e maatramu neevu vicharinchakoodadu.
1: The difference on grounds of gender does not arise.
0: Sare guru vaagne kada ani pettadu చంపినాడు.
1: యాజ్ ఇట్ వాజ్ ద కమాండ్ ఆఫ్ ద గురు హి
0: క్షణంలో చచ్చినటువంటిది కాదు. ఎంతో యుద్ధం జరిగింది, దాని అంతా మనం ఇప్పుడు తీసుకోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు నో ది ఎంటైర్ నరేషన్ ద స్టోరీ పార్ట్ ఆఫ్ ఇట్.
0: చంపిన తర్వాత
1: ఆఫ్టర్
0: ప్రశాంతంగా సిద్ధాశ్రమము ఆనందంగా నవ్వులతో ఉంటుండాలి.
1: ద సిద్ధాశ్రమ was a place of peace.
0: దేవతలు పుష్పవర్షంను కురిపించారు.
1: అండ్ దర్ వాజ్ ఎ రెయిన్ ఆఫ్ ఫ్లవర్స్ బై డైటీస్ ఓవర్ దేర్.
0: ఇది ఇట్టు ఉండగా
1: యాజ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్
0: అయోధ్య నుంచి అనగా ద్వారా భరతం నుంచి ఒక లెటర్ తీసుకుని వచ్చాడు ఒక బంటు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ ఎ మెసేజ్ వాస్ సెంట్.
0: అందులో ఏముంది?
1: వాట్ ఈస్ ఇట్?
0: శివధనస్సును విరిచేటువంటి యజ్ఞం ప్రారంభించాం.
1: ఇట్ వాజ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ బ్రేకింగ్ ద
0: మీరు రావాలి అని ఆహ్వానించాడు జనకుడు.
1: ఇట్ వాజ్ జస్ట్ ఇన్విటేషన్ సెండ్ బై కింగ్ జనక.
0: బయలుదేరాడు విశ్వామిత్రుడు.
1: అండ్
0: వీళ్ళకి ఏమి సన్యాసులు తాడు పేడు ఏమీ లేదు, ఏమి సర్దుకోనక్కర్లేదు.
1: యాజ్ దే వర్ అన్మ్యారీడ్ దే డోంట్ నీడ్ టు క్యారీ హెవీ లగేజ్ విత్ దెమ్.
0: తీసుకున్నాడు ఒక బట్ట వేసుకున్నాడు.
1: వెల్ దే వర్ జస్ట్ గోయింగ్.
0: రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ రామలక్ష్మణ ఆర్ యూ రెడీ టు ఫాలో మీ?
0: దేనికి? మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు. ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు.
1: వాట్ ఫార్? మై ఫాదర్ వాంటెడ్ అస్ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
0: జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: ఐ డోంట్ నో వాట్ యజ్ఞ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై జనక.
0: ఇది చాలా గొప్ప యజ్ఞము.
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్.
0: పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దట్ టు ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు ఫాలో.
0: శివధనస్సు.
1: ఇట్ వాస్ శివధనస్సు.
0: ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు.
1: నో వన్ హాస్ గాట్ ఎనీ పవర్.
0: కదిలించడానికి ఎవరికీ చేత కాదు.
1: నోబడీ కెన్ మూవ్ ఇట్.
0: అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది.
1: అండ్ ద డాటర్ ఆఫ్ కింగ్ జనక కుడ్ లిఫ్ట్.
0: ఆనాటి నుంచి జనక మహారాజు ఈ యొక్క శివధనస్సును ఎత్తినటువంటి వాడికి నేను నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని తాను సంకల్పించుకున్నాడు.
1: అండ్ జనక హ్యాస్ టేకెన్ ఎ వావ్, ద వన్ హూ వుడ్ బ్రేక్ దిస్ శివధనస్ వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కనుక ఈనాడు ఆ ధనుసును ఎత్తే విషయమై ప్రారంభించారు యజ్ఞం.
1: అండ్ దేర్ఫోర్ దిస్ యజ్ఞ ఇస్ అండర్టేకెన్ టు ఫుల్ఫిల్ ద వా.
0: ఈ మిథిలాపురి జనులంతా వచ్చారు,
1: రాజులంతా వచ్చారు, ఎవ్రీబడి ఆల్ కింగ్స్. అందులో
0: ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు.
1: రావణ ఆల్సో వాస్ అమంగ్ వన్ అమంగ్ ది వచ్చారు, ఆల్ అటెండెడ్.
0: ఆకాయభూషుడు ఈ రావణుడు.
1: రావణ ఈజ్ మైటీ వన్,
0: పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు.
1: హెస్ గాట్ హెఫ్టీ వెల్ బిల్ట్ పర్సన్.
0: మొట్టమొదట తానే ఎత్తడానికి నుంచి వచ్చాడు.
1: హి వాస్ ద ఫస్ట్ వన్ టు ప్రొసీడ్ టు బ్రేక్ దట్ శివ.
0: అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: హెస్ వాస్ ప్రొసీడ్ విత్ ఆల్ ద మెజెస్టీ, ది హెఫ్టీ పర్సనాలిటీ, ఎవ్రీవన్ వాస్ సర్ప్రైజ్డ్.
0: ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతిగా అందించగలడు జనకుడు.
1: King Janaka, how is he going to offer his daughter so tender and dedicated to this person? They were not able to
0: understand.
1: The personality itself was the size of a mountain.
0: Sorry, emaina kaani anukoni evarlo varu tandukunnaru.
1: Okay, they just pacified themselves thinking that things happen as per divine will.
0: Yadam cheyi pattadu.
1: And he can't hold the left hand.
0: Kadalledu.
1: And the Shivadana
0: rendu chethulu pattadu. కదలలేదు.
1: అండ్ రావణ యూజ్ బోత్ హ్యాండ్స్,
0: తన బలమునంతా ఉపయోగపెట్టాడు.
1: అండ్ హి యూజ్డ్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్,
0: కదలలేదు.
1: దేవదన్
0: కట్టకడపడి క్రింద పడిపోయాడు.
1: హి ఫెల్ డౌన్ అల్టిమేట్లీ.
0: ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు.
1: హి వాస్ పుట్ టు షేమ్ అండ్ హ్యూమిలియేషన్.
0: అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతుంటాది.
1: ఎ మ్యాన్ విత్ ఈగో విల్ బి
0: హ్యూమిలియేటెడ్. అహంకారం అత పతనము అన్నారు.
1: అండ్ ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్.
0: ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనుడే దీనికి పతనం గావిస్తారు.
1: అండ్ మ్యాన్ విత్ ప్రైడ్ విల్ బి పుట్ టు ఇన్సల్ట్ బై సొసైటీ.
0: వీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడాను దక్కవు చిక్కవు.
1: హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ reverence or respect from anybody.
0: అహంకారమునకు అవమానమే దీనికి తగినటువంటి ఫలితం.
1: అండ్ ఈగో విల్ సర్టన్లీ రూయిన్ యూ.
0: పడిపోయాడు పాపం.
1: అండ్ రావణ ఫెల్ డౌన్.
0: ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు.
1: ఆల్ వర్ టేకెన్ సర్ప్రైజ్ టేకెన్ అబ్యాక్.
0: ఎవరి చేత కాదు ఇంకా.
1: And it's not possible for anybody.
0: అని ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు.
1: నో వన్ అటెంప్టెడ్ టు గెట్ అప్.
0: చూచాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాచ్డ్ ద సీన్.
0: రామా
1: రామా
0: కనుసైగు చేశాడు.
1: హి జస్ట్ గేవ్ హిమ్ సిగ్నల్ సైన్స్.
0: రాముడు లేచాడు.
1: రామా గాట్ అప్.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: హి వాస్ వెరీ యంగ్.
0: 15 సంవత్సరం.
1: ఏజ్డ్ 15.
0: ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే
1: యాజ్ ద బాయ్ వాస్ ప్రొసీడింగ్
0: ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది.
1: ద వెరీ జెస్చర్, ద స్టైల్ ఆఫ్ వాక్,
0: ఆ తేజస్సునందే ఎంతో తీక్షణమైన
1: శక్తి కనిపించింది. ఆల్ ద స్ప్లెండర్, ద గెయిటీ,
0: సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది.
1: ఆల్ పవర్స్ నెసెసర్లీ ఫాలోడ్ హిమ్, ద కెపాసిటీస్ వర్ విత్ హిమ్.
0: శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు.
1: హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ.
0: వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు, కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు.
1: ఆల్ కింగ్స్ వర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామా అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్.
0: చిరునవ్వు నవ్వుకుంటూ
1: స్మైలింగ్లీ
0: అంగవస్త్రం సర్దుకుని
1: అండ్ యూ జస్ట్ అడ్జస్టింగ్
0: ఎడమ చేత్తో దాన్ని పట్టాడు.
1: అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ సెవెన్
0: పట్టిన తక్షణమే అది లేచింది.
1: ద మూమెంట్ హి కుడ్ లిఫ్ట్ ఇట్ అప్.
0: కానీ దాన్ని దారాన్ని కట్టాలి.
1: బట్ యెట్ ఇట్ హాస్ గాట్ టు బి టైడ్.
0: దాన్ని వంచాలి.
1: ఇట్ హాస్ టు బి బెండ్.
0: ఎత్తడమే అంత పెద్ద కష్టం అయితే వంచడం మరింత కష్టం.
1: టు లిఫ్ట్ శివధనుస్ ఈజ్ ఎ బిగ్ డీల్.
0: దాన్ని వంచాడు ఎడమ చేత్తో.
1: అండ్ హీ మేడ్ ఇట్ బెండ్.
0: కుడి చేత్తో ఆ నారని కట్టాడు.
1: అండ్ హీ టైడ్ అప్.
0: ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనుస్.
1: యాజ్ హీ వాస్ బెండింగ్ శివధనుస్ ఇట్ బ్రోక్ ఇమ్మీడియట్లీ.
0: ఆ శివధనుస్ విరిగేటప్పటికి
1: యాజ్ ఇట్ బ్రోక్
0: బ్రహ్మాండమైనటువంటి ఒక శబ్దం వినిపించింది.
1: ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్, బిగ్ సౌండ్.
0: అందరూ ఉలిక్కిపడ్డారు.
1: ఆల్ ఓవర్ సర్ప్రైజ్.
0: ఏమిటి ఈ విచిత్రము?
1: వాట్ ఇస్ దిస్?
0: ఏమిటి ఈ రామశక్తి?
1: వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ?
0: యోచించుకుంటూ కూర్చున్నారు.
1: దే వర్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.
0: తక్షణమే
1: ఇమ్మీడియట్లీ
0: సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు.
1: సీత కేమ్ దేర్ ది గార్లండ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సార్,
0: రామా
1: రామా
0: నువ్వు సిద్ధమేనా?
1: ఆర్ యూ రెడీ?
0: స్వామి, నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు.
1: స్వామి,
0: సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు.
1: స్వామి, ఐఎమ్ సెంట్ టు ది సిద్ధాశ్రమ ఫాలోయింగ్ యూ బై మై ఫాదర్ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
0: నా తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడా నేను దీనికి సిద్ధం కాను అన్నాడు.
1: until I get permission, command from my father,
0: విశ్రామిత్రుడు పోయి జనకుని చెవిలో చెప్పాడు.
1: And then he whispered in the ear of Janaka.
0: జనకుడుకును రాజనీతి కలిగినటువంటి వాడు కనుక అంగీకరించాడు.
1: Janaka is fully aware of the ethics and moral principles.
0: అయోధ్యకు పంపించాడు సిపాయిలను.
1: And message was sent to Ayodhya.
0: జరిగిన విషయం అంతా తెలపమని చెప్పి వాళ్ళందరూ కూడా సమూహంగా రావాలని.
1: The whole thing was reported to Dasharatha there in Ayodhya. They were all asked to come here.
0: 3 దినములు పట్టింది.
1: It took 3 days time for them to reach.
0: 3 దినములు కూడాను రామలక్ష్మణుడు ఒక రూమ్ నందు కూర్చున్నారు.
1: రామ లక్ష్మణ వర్ స్టేయింగ్ ఇన్ ఏ రూమ్ దేర్ ఆల్ దీస్ 3 డేస్.
0: చిన్న తమాష.
1: హియర్ సంథింగ్.
0: రాములు కాలుపైన కాలు వేసుకొని
1: Rama sitting cross legged.
0: Oka kaalunu mettaga ottukuntunnadu tanaku.
1: And in fact he's pressing one of his. He was just massaging one of his feet.
0: Chucharu.
1: He does not taste.
0: Narada velladu.
1: Narada went there.
0: Chinna sandulo chuchadu.
1: He just watched him.
0: Paapam. Rajakumarulu. He's a prince. Kumarulu.
1: He is a prince.
0: ఇంత దూరం నడుచుకుని వచ్చారు.
1: దే కేమ్ బై
0: ఏనాడు కూడా వారు ఇంత శ్రమ పడి ఉండరు.
1: దే నెవర్ స్ట్రెయిన్డ్
0: పాదాలు నొప్పిగా ఉన్నాయేమో.
1: దర్ హాస్ దే మే బి ఫీల్ ది పెయిన్ ఇన్ ద లెగ్.
0: తన నొప్పును తానే ఒత్తుకుంటున్నాడు.
1: సో హి ఇస్ మసాజింగ్ హిస్ ఓన్
0: ఫీట్. అని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్డ్.
0: లక్ష్మణుని పిలిపించాడు.
1: అండ్ హి కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు తలుపు తెరిచి చూచాడు.
1: లక్ష్మణ ఓపెన్
0: ది డోర్. పోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు ఎవరు కూడా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నోబడీ కమ్ ఇన్ ద వే యాజ్ వన్ బ్రదర్ వాంట్స్ టు బి
0: అండర్. లక్ష్మణుడు పాదం దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉన్నాడు.
1: మసాజింగ్ వన్ ఆఫ్ హిస్ ఫీట్.
0: చూచారు.
1: He does not taste.
0: Narada vellaadu.
1: Narada went there.
0: Chinna sandulo chuchadu.
1: He just watched him.
0: Paapam.

0: అద్భుతమైనటువంటి యొక్క దీన్ని దృశ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి యొక్క నాటకము.
1: దిస్ ఈజ్ ఓన్లీ అ డ్రామా ఎనాక్టెడ్ బై మీ టు షో టు ద వరల్డ్ వాట్ ఐ యామ్ డూయింగ్. లక్ష్మణ్
0: కూడా తెలుసును.
1: లక్ష్మణ్ ఆల్సో నోస్.
0: రాముని ఎట్టి బాధలు లేవని.
1: రామ హ్యాస్ నో పెయిన్ వాట్సెవర్.
0: ఎట్టి బాధలు రావని.
1: నథింగ్ విల్ ఎవర్ కమ్ టు హిమ్.
0: కానీ
1: బట్
0: మూడు దినములు గడిచిపోయింది.
1: త్రీ డేస్ పాస్.
0: గొప్ప సైన్యంతో వస్తున్నాడు దశరథ మహారాజు.
1: దశరథ వాస్ కమింగ్ విత్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: కేవలం వీరిద్దరు మాత్రమే కాదు.
1: నాట్ ఓన్లీ దిస్ టు.
0: భరత శత్రుఘ్నులు కూడా వస్తున్నారు.
1: భరత శత్రుఘ్నులు ఆల్సో కమింగ్.
0: వాళ్ళ మిత్రులంతా వస్తున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్ కమింగ్.
0: అందరూ వేలాది ప్రజలంతా వస్తున్నారు.
1: థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్.
0: వచ్చారు దిగారు.
1: దే కేమ్ అండ్ గాట్ డౌన్.
0: ఒకరికొకరు చేర్చుకున్నారు. చాలా ఆనందించారు.
1: దే వర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫన్ టుగెదర్.
0: ఒకరి శిరస్సును ఒకరు ముద్దాడారు.
1: అండ్ దే వర్ సో హ్యాపీ వాచింగ్ ఈచ్ అదర్.
0: భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు నలుగురు చేరారు ఒక రూమ్ లో.
1: అండ్ ఆల్ ఫోర్ బ్రదర్స్ అసెంబ్ల్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
0: అంతా జరిగింది. నాలుగవ దినం కళ్యాణం.
1: అండ్ ఫోర్త్ డే ద హోలీ వెడ్డింగ్.
0: ఈ కళ్యాణం కూడా జరిగింది. మీకు అన్ని ఎన్నో పర్యాయం చెప్పాను.
1: భగవాన్ డిస్క్రైబ్ దిస్ హోల్ హోలీ సెలెస్టియల్ వెడ్డింగ్.
0: మొట్టమొదట ప్రథమ పుత్రునికి కన్యాదానం చేయాలి.
1: ఫస్ట్ ది ఎల్డెస్ట్ మస్ట్ బి మ్యారీడ్.
0: జనకుని యొక్క మొదటి పుత్రిక ఉంటుండాలి. ఈమె గాలిసాడిలో వచ్చినటువంటిది, అనగా దున్నేటువంటి దాంట్లో చిక్కినటువంటిది సీత.
1: సీత ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఊర్మిళ జనకుని ప్రథమ పుత్రి.
1: ఊర్మిళ ఇస్ ది ఎల్డెస్ట్ డాటర్.
0: ఈ ఇరువురిని కూడా తెచ్చిపెట్టారు.
1: బోత్ ఆఫ్ దెమ్ హాస్ టు బి దేర్.
0: ఎందుకంటే రామలక్ష్మణులు వచ్చారు కదా ఇద్దరు.
1: బికాజ్ రామలక్ష్మణ బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్.
0: రెండవ దినము భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు.
1: అండ్ ది ఫాలోయింగ్ డే భరత శత్రుఘ్న కేమ్.
0: ఈ నరగరిని చూచారు.
1: అండ్ ఆల్ ది ఫోర్.
0: ఎంత అదృష్టవంతుడే నేను.
1: హౌ లక్కీ.
0: అది దశరథుడు తనలో తాను ఉప్పొంగిపోతూ వచ్చాడు.
1: దశరథ వాస్ హ్యాపీ థింకింగ్ ఆఫ్ దిస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: కుశద్వితిన్ బిడ్డలు ఈ యొక్క ఇద్దరు బిడ్డలు మాండవి శృతకీర్తి.
1: మాండవి శృతకీర్తి
0: అనగా జనక మహారాజు యొక్క తమ్ముడు బిడ్డలు.
1: దే ఆర్ ది డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ జనక.
0: సరిగా సరిపోయింది.
1: ఇట్ ఇస్ దే సూటెడ్
0: ఈ నలుగురు బిడ్డలకు. నలుగురు బిడ్డలు సరిపోయినారు.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్.
0: నిల్చుకున్నారు.
1: దే స్టూడ్.
0: ఇంకా మాలలు వేసుకోవాలి.
1: దేవర్ అబౌట్ టు బి
0: గా. ఆ మాలలు వేసుకునే సమయం లోపల
1: అట్ దట్ మూమెంట్ ఆఫ్ గార్లింగ్
0: రామేమో చాలా ఆజానుబాహుడు.
1: ఓ దే హాడ్ గట్ వెల్ బిల్ పర్సన్.
0: నిల్చుకున్నాడు, మాల వేశాడు. కానీ సీత కొంచెం పొట్టిది.
1: సీత వాజ్ షార్ట్.
0: ఆమె ఈ ఆజానుబాహునికి తగినంత శక్తి కలిగినటువంటిది కాదు.
1: హౌ కెన్ షీ గార్లండ్ రామ హూ ఇస్ సో టాల్ ఇన్ హైట్.
0: అప్పుడు ఎంతసేపు అయినా కూడాను నేను శివధనస్సు వీచినటువంటి వాడిని, ఇంతమంది వీరుల లోపల నేను తలవంచటము చాలా అవమానం.
1: రామ ఫెల్ దిస్ వే ఐ బ్రోక్ దట్ శివధనస్ ఐ కాన్ బెండ్ ఆన్ మై.
0: పురుష లక్షణం అక్కడ కూడా నిరూపించింది.
1: దట్ ది మాస్కులిన్ సుపీరియర్ మేల్ డామినేషన్ వాస్ దేర్ ఈవెన్ ఎట్ ద టైమ్.
0: శిరస్సు వంచటము రాజు యొక్క ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
0: అందులో ఇంతమంది ప్రజల లోపల ఒక స్త్రీ నిమిత్తమై నేను శిరస్సు వంచటము చాలా అవమానం.
1: దట్ టు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ వుమన్ హీ వాస్ నాట్ ప్రిపేర్ టు బెండ్ డౌన్ హిస్ హెడ్.
0: చక్కగా నిల్చుకున్నాడు రాముడు.
1: రామ స్టూడ్.
0: ఈమె చాలా ప్రయత్నం చేస్తుండాలి.
1: షీ వాజ్ మేకింగ్ ఎన్ ఎవరీ ఎఫర్ట్.
0: ఎక్కడ ఉందో శిరస్సు, ఎక్కడ ఉందో ఏమిదో, ఎక్కడికి వెయ్యాలో తెలియటం లేదు ఆయన.
1: రామ వాజ్ సో టాల్ షీ కుడ్ నాట్ వాచ్ హర్ వాచ్ ది హెడ్ ఆఫ్ రామ. హౌ టు గాల్ అని వాజ్ ద ప్రాబ్లం.
0: చూచేటువంటి వారు కాదు.
1: అండ్ రామ విల్ నెవర్ బెండ్ హిస్ హెడ్.
0: కిందికి వంచుకొని వేస్తూ ఉంటుండాలి.
1: అండ్ సీత వాజ్ అబౌట్ టు గాల్ అండ్ హిమ్ విత్ హర్ హెడ్ బెంట్.
0: కానీ అతని శిరస్సే తగలటం లేదు.
1: బట్ ఇట్ వాజ్ ఇన్ నో వే అరౌండ్ ది హెడ్ ఆఫ్ రామ.
0: మెత్తగా తల వంచి లక్ష్మణుకి సై చేశాడు రాముడు.
1: రామ సాఫ్ట్లీ ఇన్ ఎ టెండర్ వే సీక్రెట్లీ
0: ఇది నీ యొక్క సిగ్నల్వే అన్నాడు. అంతా అన్ని చేశాడు. భూమిని ఎత్తితే అందరూ ఎత్తైపోతారు.
1: ఇఫ్ దట్
0: చిట ఒకటి మాత్రమే పెరగదు.
1: ఇఫ్ దట్ ఎర్త్ ఈస్ టు బి లిఫ్టెడ్ ద ఎవ్రీబడి లెవెల్ వుడ్ బి
0: చూచి చూచి జనులంతా కూడా చాలా విసుగెత్తిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్
0: తల వంచడం లేదు. ఈమె అతని మెడలో మాల వేయటం లేదు. ఈ కారణం ఏమిటి?
1: Why is it Rama doesn't bend his head? Why is it that Sita is not garlanding him? What's the reason behind it?
0: ఈ చిత్ర విచిత్రములు కనిపెట్టినటువంటి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: Watching the whole thing, Lakshmana came running all the way, fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినవాడు లేవలేదు.
1: And he fell at his feet and he didn't get up.
0: ఎంత సేపైనా చూచాడు రాముడు.
1: Rama waited long.
0: లక్ష్మణ లెమ్ము అని వంగినాడు ఇట్టారు.
1: So Rama had to bend Lakshmana. It's time for you to get up.
0: ఈ సమయ సందర్భానుసారంగా సీత కనిపెట్టి తక్షణమే ఆ మెడలు
1: వాచింగ్ ది రైట్ అప్రోప్రియేట్ టైం నోటీసింగ్ దిస్ సీత ఇమ్మీడియట్లీ గార్లెండ్ రామ.
0: ఇది లక్ష్మణ యొక్క యుక్తి.
1: దిస్ ఇస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.

0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో సేడ్
0: కపివారది దాటునా
1: విల్ ది మంకీ బి ఏబుల్ టు క్రాస్ దిస్ ఓషన్. Is it possible to bind him?
0: Lakshmanundu valachuna.
1: Will Lakshmana serve him?
0: Lakshmi Devi kolachuna.
1: Will concert Lakshmi love him?
0: Sukha buddhi gala Lakshman Bharatudu chuchi chuchi brukuna.
1: Such intelligent Bharata of all the people,
0: will
1: he ever serve him?
0: Yantu goppara.
1: The power of Rama is so mighty, so great.
0: Ee paramabhakti yokka shakti evaru kanipettaleru.
1: That is the power of intense devotion. No one can measure.
0: పెండి అయింది, అంత అయిపోయింది.
1: The wedding happened.
0: సరే, ఇంకా గొప్ప వైభవంగా అందరూ కూడా అయోధ్యకు వచ్చారు.
1: It was all celebrated.
0: మధ్యలో కొంచెం కలహాలు కూడా జరిగినాయి. మధ్యలో కలహాలు కూడా సంభవించాయి.
1: But there happened some conflict.
0: See, pleasure is an interval between two pains. అని రెండు సుఖముల మధ్య లోపల ఒక కష్టం కూడా వస్తుంటది.
1: There was infighting conflict, no doubt. The pleasure is an interval between two pains.
0: అప్పుడు ఏదో జయించాడు. అయోధ్యకు వచ్చి చేరాడు.
1: దే రీచ్ అయోధ్య.
0: చేరిన తర్వాత కొన్ని దినములు జరిగిన తర్వాత దశరథునికి ఒక విధమైనటువంటి యొక్క అర్లీ మార్నింగ్ 3 గంటల సమయం లోపల ఒక స్వప్నం వచ్చింది.
1: దశరథ హ్యాడ్ ఏ డ్రీమ్ ఇన్ ది అర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
0: ఈ 3 గంటల సమయంలో వచ్చినటువంటి స్వప్నము పరమ సత్యం అవుతుంది అని దశరథుని యొక్క విశ్వాసం.
1: ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ దశరథ వాట్ all that he dreams in the early hours of the morning will come true.
0: Em vachindi?
1: What was the dream?
0: Thanu vruddudainattu,
1: as if
0: chethru kaallu unukutu unnattu,
1: as if his age, the hands and the feet were shivering,
0: apashaknalanta kuda jariginattu,
1: while he was facing all kinds of bad
0: omens, chaala baadapadutu lechadu,
1: and feeling so sad he got up.
0: Nenu ikku kaalam undalenu.
1: I don't think I would live long.
0: Ramulu patta abhishekam cheyali.
1: Rama must be
0: karuni. Ee sankalpichukunnadu appadikappude.
1: That was his determination.
0: Raju talisthe deeniki em kodu untuntadi.
1: When king decided, everything will necessarily happen.
0: Erpaatu girpaatu emi avasaram ledu.
1: Arrangements are not necessary.
0: Kabatti cheyalannadu.
1: So he was prepared for to coronate Rama.
0: Vasishtulu varini pilipinchadu.
1: He summoned Vasishtha.
0: Atan daggara kodina aadya teesukunnadu.
1: And he took his permission.
0: Kaani Ramulu,
1: but Rama,
0: సమత్వము అనేటువంటి దాన్ని, సోషల్ అనేటువంటి దాన్ని ఆనాడే ప్రారంభించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈక్వల్ మైండెడ్ సోషల్ ఆబ్లిగేషన్ వాజ్ వెరీ వెల్ రియలైజ్ బై రామ.
0: అందరూ సమత్వంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి ఈక్వల్.
0: ఈ హెచ్చు పల్లములు ఏమాత్రం ఉండకూడదు.
1: దేర్ నథింగ్ లైక్ అప్స్ అండ్ డౌన్.
0: వేదములకు అవకాశమే అందించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: సర్వులు సమానత్వమైన జీవితాన్ని గడపాలి.
1: ఆల్ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ ఎన్ ఈక్వల్ వే.
0: జీవులందరూ ఒక్కటే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్.
0: దేవుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: కాబట్టి దేవుడు ఒక్కడు, జీవుడు అనేకత్వము.
1: గాడ్ ఈజ్ వన్.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చడమే రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనుకున్నాడు.
1: ఇట్ వాజ్ ది ఫీచర్ ఆఫ్ రామా టు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వశిష్ఠుల వారు అంగీకరించారు.
1: వశిష్ఠ అక్సెప్టెడ్.
0: రాముని దగ్గర పిలిచాడు.
1: అండ్ హి కాల్డ్ రామా టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: రామా, నీకు యువరాజ పట్టం కట్టాలని సంకల్పించుకున్నాను.
1: ఇట్స్ మై ఐడియా టు
0: రేపటి దినమే సిద్ధంగా ఉంటుండన్నాడు.
1: బి రెడీ, యు ఆర్ గోయింగ్ టు బి కారోనేటెడ్ టుమారో మార్నింగ్.
0: రాముడు సర్వజ్ఞుడు.
1: రామా ఇస్ ఓమ్నిసెంట్.
0: సర్వశక్తిమయుడు.
1: హి ఇస్ ఆల్ పవర్.
0: సర్వవ్యాపకుడు.
1: హి ఇస్ ఆల్ పర్వైజ్.
0: సర్వచింతామయుడు.
1: అండ్ హి నోస్ ఎవ్రీథింగ్.
0: సూచించాడు.
1: అండ్ హి థాట్.
0: ఒకరు చెప్పనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు బి టోల్డ్ బై ఎనీవన్.
0: తండ్రికి జవాబు చెప్పటము మంచిది కాదని కొంచెం యోచిస్తూ కూర్చున్నాడు.
1: అండ్ హి వాస్ థింకింగ్ దిస్ వే దట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ టు ఆన్సర్ ద ఫాదర్స్ కమాండ్.
0: నాన్న,
1: హి సెడ్, ఫాదర్,
0: భరత్ ఇక్కడ లేడు కదా.
1: భరత ఇస్ నాట్ హియర్.
0: శత్రుఘ్న ఇక్కడ లేడు కదా.
1: శత్రుఘ్న ఇస్ నాట్ ప్రెసెంట్.
0: కాబట్టి వాడు రావాలి కదా అన్నాడు.
1: షుడ్ దే నాట్ బి ప్రెసెంట్ ఫర్ ద కరోనేషన్?
0: నీకు అనవసరము.
1: ఇట్స్ నాట్ నెసెసరీ. డోంట్
0: నా ఆజ్ఞ నీవు శిరసా వహించమన్నాడు.
1: యూ ఫాలో మై కమాండ్, హీ సెడ్.
0: మంచిది,
1: హీ సెడ్.
0: కానీ
1: యట్
0: మేము నలుగురు ఒక రక్షకంలో పుట్టాము.
1: In fact, all four brothers are born in the same
0: ఒక్కరు ఒక యజ్ఞ హోమం పాయసం నుంచి పుట్టాము.
1: వన్ ఈస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫిషియల్ ఫుడ్.
0: మాకు నలుగురికి అక్షరాభ్యాసం ఒక సమానంగానే చేశారు.
1: ఆల్ ద ఫోర్ స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్ఫబెట్.
0: నామకరణం సమానంగానే చేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ వర్ ట్రైన్ ఇన్ ద సేమ్ వే.
0: ఉపనయనం అందరికీ సమానంగానే చేశారు.
1: ద సీక్రెట్ థ్రెడ్ సెరమనీ వాస్ పర్ఫార్మ్డ్ ఆన్ ద
0: సేమ్ డే. వివాహం అందరికీ సమానంగానే చేశారు.
1: అండ్ ద మ్యారేజ్ ఆల్సో వర్ పర్ఫార్మ్.
0: కానీ పట్టాభిషేకం నాకు మాత్రమే ఎందుకు కట్టాలి?
1: వై ఇస్ ఇట్ ఐ అలోన్ షుడ్ బి కరోనేటెడ్? వై
0: నలుగురికి ఒకేతరి పట్టాభిషేకం కట్టాలి?
1: ఆల్ ది ఫోర్ బి కరోనేటెడ్ ది సేమ్ మొమెంట్.
0: అప్పుడు దశరథుడికి చాలా ఇదేసింది.
1: దెన్ దశరథ వాస్
0: నాయన రాజ్యం ఒక్కటి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్
0: రాజు ఒక్కడే.
1: ఓన్లీ వన్ కింగ్, దట్స్ ఆల్.
0: కాబట్టి నలుగురికి చేయడానికి వీలు కాదన్నాడు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కరోనేట్ ఆల్ ది ఫోర్.
0: నాలుగుగా విభజించు, నలుగురికి నాలుగు భాగం అందించు.
1: అండ్ హీ సెడ్ లెట్ దిస్ కింగ్డమ్ బి స్ప్లిట్ ఇంటూ ఫోర్.
0: కాబట్టి మా నలుగురికి ఒకే పర్యాయం పట్టి అభిషేకం జరగాలి.
1: లెట్ ఆల్ ది ఫోర్ ఆఫ్ us బి డిక్లేర్డ్
0: as కింగ్స్. కాలంలో జరగడానికి వీలు లేదు అన్నాడు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమంగ్ us.
0: దశరథుడు తల తిరిగిపోయింది.
1: దశరథ ఫెల్ ద రీలింగ్ సెన్సేషన్.
0: రామా నువ్వు కొంతసేపు పోయి రామని చెప్పాడు.
1: హి సెడ్ రామ్ బెటర్ యూ లీవ్ స్పెండ్ సమ్ టైమ్.
0: రాముని పంపించాడు.
1: అండ్ హీ సెంట్ అవే.
0: వశిష్ఠుడు వారిని పిలిచి ఆలోచిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కాల్డ్ వశిష్ఠ స్టార్టెడ్ కన్సల్టింగ్ హిమ్.
0: వశిష్ఠుల వారి కూడాను రామునికి నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.
1: వశిష్ఠ సెడ్ దట్ యు విల్
0: మన తరతరముల నుంచి కూడాను మన రాజ్యము ఒకే రాజుగా వచ్చేటువంటిది.
1: సిన్స్ many of the generations the entire kingdom was under the control of one
0: Ramuni yokka sankalpanusaranga aneka vidhamulaitundi oka rajyamunu vibhajinchali.
1: And today Rama wants the kingdom to be split.
0: Vibhajinchatam kaadu okoka gramam okoki.
1: No, that in fact a part should be given to one each of them.
0: Ee vidhanga thanu vibhajinchaniki vellinappudu Ramulu angikarinchaledu.
1: And this has not been acceptable.
0: Inte kaakunda ee dasharathuniki vruddhudaipoyadu.
1: Dasharatha was aged.
0: Vayasu vachina tarvata buddhi astavyastamaipothuntadi.
1: Quite old in age, he is suffering from this. Ee
0: chintalanta athaniki sarainatundi artham kalagadu.
1: And he could not understand the reality.
0: Kanuka athaniki arthamayye reetiga bharata shatrughnulu ravali annadu.
1: And to make him understand, he said that bharata shatrughna should be present.
0: Vaadu raavadaniki 15 dinamulu padutundi.
1: And it will take 15 days for them to be here.
0: Kabatti deeni valla entaina yochana chesukovachu annadu kaalam gadupthu vachadu.
1: In the meantime they can
0: రాముని యొక్క శక్తి సామర్థ్యములు రాముని యొక్క యుక్తి ప్రయుక్తులు చాలా విచిత్రమైనటువంటివి చిత్రమైనటువంటివి.
1: ద పవర్ అండ్ ద కెపాసిటీ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రామ వాస్ సో మిస్టీరియస్.
0: అందరూ సమర్థులుగా ఉండాలి.
1: ఎవ్రీబడీ షుడ్ బి.
0: అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ప్రథమ సత్యము.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సర్వ లోక సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి.
1: దట్ ఎవ్రీబడీ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ఇలాంటి ప్రాచీనమైన యొక్క సంస్కృతిని తాను పాటిస్తూ వచ్చున్నాడు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కాబట్టి ఈ పట్టాభిషేకం అప్పటికి నిలిచిపోయింది.
1: సో కరోనేషన్ హ్యాడ్ టు బి స్టాప్.
0: తర్వాత భరత శక్తుని పిలిపించారు.
1: ఇన్ ద మెయిన్ టైం భరత శక్తుడు నాకే.
0: ఇందులో కూడాను ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు. ఎవరు కూడా రామాయణాలు చదువుతున్నారు.
1: పీపుల్ గో త్రూ రామాయణ.
0: పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చిపెట్టుకుంటున్నారు.
1: దే గాట్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ పిల్లో.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: కంఠస్థం చేస్తుంటారు.
1: దే గెట్ ఇట్ బై హార్ట్.
0: కానీ సారాన్ని ఇంతైనా కూడా దాన్ని గ్రహించలేరు.
1: దే గెట్ ఇట్ బై హార్ట్, రీడ్ ఇట్ రిపీటెడ్లీ, బట్ దే డోంట్ క్యారీ ఎనీ ఎసెన్స్.
0: అందరూ ఎంతో రామాయణం గురించి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: ఆల్ పీపుల్ ఆర్ మిస్టిఫైడ్.
0: కౌసల్య చాలా గుణవంతురాలు, ఆమె పట్టపురాణి, ఆమె చాలా సద్గుణవంతురాలు, ఆమె యొక్క ఆజ్ఞను అందరూ శిరసా వహించాలి అని చెప్పుతూ వచ్చారు.
1: People start speaking that Kausalya is the queen and everyone will have to necessarily follow her. She is one of nobility.
0: Kadapati bharya Kaikeyi.
1: And
0: ame aadnuku e maatram kuda addu ledu.
1: And Kaikeyi was the youngest of all. No one can interfere.
0: Kurchonte kurchola leyamante leyali.
1: If you say sit down, one has to do so.
0: ఈ విధమైన యొక్క చేతిలో పెట్టుకుని నాటకం ఆడుతుండాలి కైక.
1: సో ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కైక.
0: ఈ విధంగా జరుగుతూ ఉంటే
1: యాజ్ థింగ్స్ హావ్ హ్యాపెనింగ్
0: సుమిత్రని ఎవరు మాట్లాడిచ్చేవారు లేరు.
1: నో వన్ వాజ్ టాకింగ్ టు సుమిత్ర.
0: సుమిత్ర యొక్క గుణము,
1: ద క్యారెక్టర్ ఆఫ్ సుమిత్ర.
0: శత్రుఘ్న యొక్క గుణము,
1: ద క్యారెక్టర్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఎటువంటిది, ఎటువంటిది, అలాంటి దీన్ని వర్ణించడానికి ఎవరికి చేత కాదు.
1: అండ్ దే కెనాట్ బి నరేటెడ్ ఇన్ ఫుల్ బై ఎనీబడీ.
0: ఒకానొక సమయంలో రాములు అరణ్యానికి వెళ్లిపోతున్నాడు.
1: ఎట్ వన్ టైం
0: ఈ పట్టాభిషేకం జరగలేదు.
1: కరోనేషన్ డిడ్ నాట్ టేక్ ప్లేస్.
0: కైక కోరింది 14 సంవత్సరం అరణ్యానికి పంపమని.
1: కైక వాంటెడ్ దట్ రామా షుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎక్సైల్.
0: ఈయన వెళ్లిపోతున్నాడు.
1: హి వాస్ ప్రొసీడింగ్.
0: కౌసల్యకు నమస్కారం చేయడానికి అని వెళ్లాడు.
1: అండ్ హి వాస్ అబౌట్ టు ప్రొసీడ్.
0: ఒళ్ళుని ఏడుస్తూ ఉంటుండాది.
1: షీ వాస్ క్రైయింగ్.
0: అంతఃపురం అంతా కూడా ఏడుపులే.
1: ఎవ్రీవన్ ఇన్ ద
0: ప్యాలెస్. ఎక్కడే గాని ఏ ఆనందమో జరగలేదు.
1: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఎనీవేర్.
0: తర్వాత లక్ష్మణుడు కూడాను ఎవరికి నేను చెప్పలేదు. కానీ సుమిత్ర దగ్గరికి పోయి నమస్కారం చేయడానికి వెళ్ళాడు.
1: లక్ష్మణ ప్రాస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుమిత్ర.
0: ఆమె ఒకటే ఒకటి చెప్పింది.
1: షీ సెడ్ వన్ థింగ్.
0: నాయనా లక్ష్మణ,
1: లుక్ హియర్ మై సన్ లక్ష్మణ,
0: నీవు అరణ్యానికి వెళుతున్నానని నీవు బాధపడద్దు.
1: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ గోయింగ్ టు ది ఫారెస్ట్.
0: అది అరణ్యం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ఫారెస్ట్.
0: రాములు లక్ష్మణుడు లేనటువంటి ఒక అయోధ్యనే అరణ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ విదౌట్.
0: రామ లక్ష్మణుడు జీవించేటువంటి ఒక అరణ్యమే అయోధ్య.
1: ద ఫారెస్ట్ వేర్ రామ లక్ష్మణ లివ్ ఈస్ అయోధ్య.
0: కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు.
1: దేర్ ఫోర్ కన్సిడర్ దట్ ఫారెస్ట్ ఇస్ అయోధ్య అండ్ స్పెండ్ యువర్ టైం.
0: రాములే నీ తండ్రి. నే నీ తల్లి,
1: రామ ఈజ్ యువర్ ఫాదర్, సీత ఈజ్ యువర్
0: వారి సేవలకు ఎట్టి అభ్యంతరం కాకుండా నువ్వు చూసుకోమని చెప్పి.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ ఆబ్స్టికల్ యాజ్ యు సర్వ్ బోత్ ఆఫ్ దెమ్.
0: ఏ తల్లి అయినా చెప్తుంది అట్లా?
1: విల్ ఎనీ మదర్ టాక్ లైక్ దాట్?
0: ఏదో వాళ్ళు వరాలు ఇచ్చాడు, రాముని అరణ్యానికి పంపవచ్చును,
1: దాట్
0: నీవు పోనక్కరేమి.
1: As per the boon granted to
0: Kaika,
1: Rama can go to the forest. You don't have to go.
0: కాని ఏ తల్లి కూడా నువ్వు ఆ విధంగా చెప్పలేదు.
1: నో మదర్
0: మాతృమూర్తులు ఎందు ఉన్నటువంటి యొక్క సుగుణములు సుమిత్ర ఎందుకు కనిపిస్తూ వచ్చాయి.
1: ద వర్చ్యూస్ ఆఫ్ ఎ చేస్ట్ ఉమెన్ ఆర్ వెరీ మచ్ నోటీస్డ్ ఇన్ సుమిత్ర.
0: తర్వాత 14 సంవత్సరం రావడానికి వీలు ఉండదు కదా,
1: టు మేక్ ఇట్ పాసిబుల్
0: ఊర్మిళ చెప్పిపోదాము అన్నాడు పాపం.
1: అండ్ హీ వాంటెడ్ ఎ థింగ్ టు బి కన్వేడ్
0: ఊర్మిళ జనక మహారాజు ఒక మొదటి బిడ్డ.
1: ఊర్మిళ ఇస్ ద ఫస్ట్ డాటర్ ఆఫ్ జనక.
0: ఆమె గొప్ప గుణవంతురాలు.
1: షీఈస్ నోబుల్.
0: ఆమె త్యాగము, ఆమె ఔదార్యము ఎవరికి లేదు.
1: దట్ సాక్రిఫైస్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ జెనరాసిటీ.
0: ఆమె పెయింట్ వేసుకుంటూ కూర్చుంది.
1: అండ్ షీ వాస్ పెయింటింగ్ ఎట్ దట్ డే.
0: ఏమిటి పెయింట్?
1: వాట్ వాస్ ద పెయింటింగ్?
0: రేపటి దినం జరిగేటువంటి పట్టాభిషేకము, శ్రీరామచంద్రునికి సీతకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధం అంతా పెయింట్ వేసి తన తండ్రి అయినటువంటి జనకుడికి పంపాలని సంకల్పించుకుంది.
1: షీ వాస్ పెయింటింగ్ ది కరోనేషన్ సెరిమనీ ఆఫ్ రామ అండ్ సీత, అండ్ హ్యాస్ ది హోల్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు హర్ ఫాదర్ కింగ్ జనక.
0: అది వేస్తూ ఉండినది పాపం.
1: షీ వాస్ పెయింటింగ్.
0: ఊర్మిళ అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ సెడ్ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ఊర్మిళ
0: ఒక్కతూరి ఉలిక్కి పడి లేచినట్టుగా లేచింది.
1: షీ జస్ట్ గాట్ అప్.
0: లేచేటప్పటికి ఆ పెయింట్, ఆ ఫోటో అన్ని చెల్లిపోయినాయి, దానిపైన పడిపోయినాయి. ఆ వేసిన పెయింట్ అంతా కూడా చెదిరిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ వాట్ హ్యాపెండ్ వాజ్ ద పెయింట్ స్పిల్ట్ ఓవర్ ద పెయింటింగ్ అండ్ ద హోల్ పెయింట్ వాజ్ ఇరేజ్.
0: అయ్యో, నేను దీన్నంతా చెడగొట్టుకున్నానే అని బాధపడుతుండాలి.
1: షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాజ్ ద పెయింటింగ్ వాజ్ స్పాయిల్డ్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, విచారించవద్దు.
1: లక్ష్మణ సెడ్ డోంట్ బాదర్.
0: రాముడి యొక్క నిజ పట్టాభిషేకము,
1: కరోనేషన్
0: కౌశల్ని చెడగొట్టింది.
1: కరోనేషన్ వాజ్
0: పెయింట్ యొక్క పట్టాభిషేకము నీ భర్త లక్ష్మణుడే చెడగొట్టాడు.
1: అండ్ లక్ష్మణ ఆల్సో స్పాయిల్ ది కరోనేషన్.
0: కాబట్టి దీనికి విచారించనక్కర్లేదు.
1: సో డోంట్ వారీ.
0: నేను వెళుతున్నాను.
1: ఎక్కడికి? వేర్ ఆర్ యూ గోయింగ్?
0: రామసేవకు అన్నాడు.
1: ఐఎమ్ ప్రొసీడింగ్ టు సర్వ్ రామ.
0: ఆమె ఆనందంగా అంగీకరించింది.
1: అండ్ షీ వాజ్ సో హ్యాపీ.
0: నేను వస్తానని కానీ, నువ్వు పోతున్నావే, నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళమని కానీ అవి ఏమీ ఒత్తిడి పెట్టలేదు.
1: అండ్ ఊర్మిళ నెవర్ సెడ్ యు ఆర్ గోయింగ్ దట్ యూ షుడ్ నెసెసర్లీ టేక్ మీ, ఐ విల్ ఫాలో యూ, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: నాత, నిన్ను, నీ సోదరుణ్ణి, నా అత్తగారు ఈ సోదరుల యొక్క సేవ నిమిత్తమే కన్నది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బాన్ టు సర్వ్ యువర్ బ్రదర్స్. దట్ ఇస్ వెరీ పర్పస్ బిహైండ్ యువర్ బర్త్.
0: శత్రుఘ్నుడు భర్త సేవ కోసమని.
1: శత్రుఘ్న ఇస్ దేర్ టు సర్వ్ భరత్.
0: లక్ష్మణుడు రామ సేవ కోసమని.
1: లక్ష్మణ ఇస్ బాన్ టు సర్వ్ రామ.
0: కాబట్టి మీ సేవను మీరు చేసుకోండి.
1: సో లెట్ యు
0: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి.
1: లెట్ యు డూ యువర్ డ్యూటీ
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఒక్క మాట మాత్రం చెప్పింది.
1: షీ సెడ్ వన్స్,
0: ఏ సమయంలోనైనా కూడాను 14 సంవత్సరం లోపల ఒక్క క్షణం కూడా నన్ను తలంచవద్దు.
1: During the 14 years of exile, never think of me.
0: Varyena cheptunda itla?
1: Will any wife talk like that?
0: Evvaru chepparu.
1: Nobody.
0: Sankalpincharu.
1: Nobody.
0: Nannu kshanamaina kuda meer charanchakoddu.
1: And you should not think of me even for a moment.
0: Rama Sita yokka sevaku abhyantaram kalugutundi.
1: Because it may come in the way of service.
0: Sita Ramuni yokka ninne chintistu.
1: And you should think of Mother Sita.
0: Varni ee vidhamaina atankam lekunda kaapaadutundani.
1: Without any obstacle in the way.
0: Nannu maatrame poorthi marchipondi 14 samvatsaramlo.
1: And let you forget me during this period of 14 years.
0: Aa vishalamainaatti bhavamunaku lakshmanude kantidaru kaachadu.
1: And Lakshmana was shedding tears watching the broad mindedness of Urmila.
0: Neekinte goppa vishala buddhi untunnadani nenu tarchukoledu.
1: I never thought that you are so broad minded. సెడ్ లక్ష్మణ.
0: కనుక నీ విశాల హృదయంని నేను ఏమాత్రం హృదయం నందించుకుంటాను.
1: అండ్ ఐ కీప్ వాట్ యు సెడ్ బికాజ్ యు ఆర్ బ్రాడ్ మైండ్.
0: అప్పుడు ఊర్మిళ చెప్పింది, ఈ విశాల హృదయాన్ని కూడా నీవు తలంచవద్దు.
1: యు డోంట్ థింక్ ఆఫ్ దిస్ టెంపర్మెంట్ బ్రాడ్ అండ్ మైండ్.
0: సీత యొక్క విశాల హృదయాన్ని నీవు స్మరిస్తురా.
1: అండ్ యు థింక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్
0: రాముని యొక్క ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చుకుంటురా.
1: అండ్ యు సీ దట్ యు ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ్.
0: అని సీతారాముని యొక్క సేవ యందు ఎట్టి అభ్యంతరం కాకుండా ఉండే నిమిత్తంగా ఈ యొక్క సాధించింది.
1: షీ సెడ్ దట్ నథింగ్ షుడ్ ఇంటర్ఫియర్ యాజ్ దిస్ యాజ్ హీ సర్వ్స్ రామ.
0: ఊర్మిళ గుణవంతురాలు,
1: ఊర్మిళ ద వర్చువస్ వన్, ఊర్మిళ
0: సుమిత్ర వంటి మాతృమూర్తులు,
1: అండ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
0: ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా ఎక్కడ కనిపించారు.
1: నాట్ ఓన్లీ దిస్ వరల్డ్, యు డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: వీళ్ళందరినీ పంపించినారు, అయిపోయింది ఇంకా.
1: దే వర్ ఆల్ సెంట్, ద స్టోరీ వెంట్ ఆన్.
0: యుద్ధం లోపల
1: దేర్ ఇన్ ద వార్
0: లక్ష్మణుడు మూర్చబడ్డాడు.
1: లక్ష్మణ ఫెయింటెడ్.
0: మూర్చబడినటువంటి లక్ష్మణ్ని చూచి రాముడు చాలా పరితపిస్తూ ఉన్నాడు.
1: రామ వాస్ ఫీలింగ్ సో
0: సాడ్. లక్ష్మణ, ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కుతుంది, కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు చిక్కడు, చిక్కడు, చిక్కడు. నేను లక్ష్మణ్ కోల్పోయినానే ఇంక నేను ఎందుకు బ్రతికుండాలి అని చాలా బాధపడుతున్నాడు.
1: Rama was feeling so sad because it's quite possible to get a wife of the type of Sita. It is impossible to get the brother of the type of Lakshmana. He was feeling so sad.
0: అక్కడ ఉన్నటువంటి వైద్యుల లోపల సంప్రదించి సంజీవ పర్వతాన్ని తీసుకుంటారండి అన్నారు.
1: And the Sanjeeva mountain was to be brought.
0: వచ్చాడు హనుమంతుడు.
1: హనుమాన్ కేమ్.
0: ఎగిరాడు ఒక దుంకు.
1: He flew all the way.
0: సంజీవ పర్వతాన్ని తీసుకుని ఎక్కడుందో ఆ చెట్టు ఏమిటిందో ఎవరికి తెలియదు, పర్వతాన్ని తీసుకుని పోయాడు.
1: Where that actual medicinal plant was available as he could not trace it out, the whole mountain
0: was గ్రామం పైన బయలుదేరి వస్తున్నాడు పాపం.
1: And he was proceeding across this village Nandi.
0: నంది గ్రామం లోపల భరతుడున్నాడు.
1: భరత స్టేట్ దగ్గర నంది
0: చూచాడు. ఎవడో రాక్షసుడు ఈ పర్వతాన్ని తీసుకుని పోతున్నాడని ఒక్క తూరి అంబు విచ్చాడు.
1: అండ్ భరత షాట్ అన్ ఏరో థింకింగ్ దాట్ ఇట్ వాస్ ఎ డెమన్.
0: పర్వతంతో పాటు లక్ష్మణుడికి హనుమంతుడు కింద పడ్డాడు.
1: అలాంగ్ ద మౌంటైన్ హనుమాన్ ఆల్సో ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: కింద పడినటువంటి హనుమంతుడు నమస్కరిస్తూ అందరూ చేరారు. ప్రజలంతా కూడా,
1: ఆల్ పీపుల్ అసెంబ్ల్,
0: నంది గ్రామ ప్రజలు, అయోధ్య ప్రజలు అందరూ పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నంది గ్రామ్ అండ్ అయోధ్య కేమ్ రన్నింగ్.
0: చూచారు.
1: దే సా దిస్.
0: చూచేటప్పటికి అందరికీ ఒక నమస్కారం చేశాడు హనుమంతుడు.
1: అండ్ హనుమాన్ డిడ్ నమస్కార్ టు ఆల్.
0: భరత,
1: భరత,
0: మీ సోదరుడైనటువంటి లక్ష్మణ్ని మూర్చిందినాడు.
1: అండ్ లక్ష్మణ
0: అతన్ని బ్రతికించే నిమిత్తమై
1: to see
0: Lankapuri doctors anta kudanu ee sanjeeva parvatanni teeskon ramannaru.
1: To see that he is conscious again, this mountain was is brought.
0: Sanjeeva vrichamoni,
1: there lies a plant by name Sanjeeva.
0: Avachu naaku teliyadu ganuka danni teeskon pothunnanu annadu.
1: Since I do not know where this Sanjeeva plant is, I brought the whole mountain.
0: Deeni kosam lakshmanu moorcha padipoyadu.
1: Lakshmana faint.
0: Lakshmanu moorcha vineetappadiki,
1: as he heard the news that Lakshmana,
0: ambaru kanti daralu gaacharu.
1: Everybody feeling sad.
0: లక్ష్మణుడు ఈ విధంగా ఉన్నాడా, అతన్ని చూసి రాముడు బాధపడుతున్నాడా?
1: ఇస్ దిస్ ది ప్లైట్ ఆఫ్ లక్ష్మణ? రామా ఫీల్
0: ఈ కారణం లోపల ఇంత అవస్థలు పడటానికి కారణం ఏమిటి? అందరూ చాలా బాధపడుతున్నారు, ఇంకా ఆడవాళ్ళు చెప్పనక్కర్లేదు.
1: దే వర్ జస్ట్ ఎంక్వైరింగ్ ద రీజన్ ఫర్ ద సాడ్నెస్ ఆఫ్ రామా అండ్ లక్ష్మణ అండ్ దేర్ ప్లైట్ అట్ దట్ మూమెంట్. విమెన్ ఫెల్ట్ మోర్ సాడ్ అండ్ సారీ ఫర్ ద సిచ్యువేషన్.
0: చూచాడు ఒక్క తూరి హనుమంతుడు.
1: హనుమాన్ వాచ్ ద హోల్ సీన్.
0: అందరి కంటల నుంచి నీరు కారుతుండాలి.
1: ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
0: కానీ ఒక్క స్త్రీ మాత్రం అక్కడ కార్చలేదు.
1: బట్ దేర్ ఇస్ వన్ లేడీ హూ డిడ్ షెడ్.
0: ఎవరు?
1: హూ ఇస్ షీ?
0: ఆమె సుమిత్ర.
1: షీ ఇస్ సుమిత్ర.
0: ఆమె కంటిదారణ కారలేదు.
1: షీ డిడ్ షెడ్ ఎట్ హియర్.
0: ఎందుకు దీనికి కూడా?
1: వై?
0: రాములకు ఎట్టి బాధలు కలగవు.
1: నథింగ్ వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ టు రామా.
0: రామనామాన్ని స్మరించేటువంటి నా కుమారుడు అయినటువంటి లక్ష్మణికి అతనికి ఎట్టి బాధలు సంభవించవు.
1: మై సన్ లక్ష్మణ హూ ఇస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్.
0: నిరంతరము రామ రామ రామ రామ రామ రామ అని రామనామాన్ని స్మరించేటువంటి నా లక్ష్మణికి అణువణువు కణుకణుగుణను రామనామందే నిండి ఉంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సన్ లక్ష్మణ థింక్స్ ఆఫ్ రామా అండ్ సింగ్స్ హిస్ గ్లోరీ.
0: కాబట్టి నా కుమారుడికి రామునికి ఎట్టి బాధలు ఉండవు.
1: సో నథింగ్, నో ప్రాబ్లమ్, నో
0: వరీ. ధైర్యంగా ఆమె ఉంటుండాలి.
1: అండ్ యూ సో హ్యాపీ అండ్ స్టాండింగ్.
0: ఈ ధైర్యాన్ని చూచి
1: భరతుడు భరత
0: ఈ హనుమంతుణ్ణి ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ టుక్ హనుమాన్ టు ఊర్మిళ,
0: అనగా లక్ష్మణ్ యొక్క భార్య.
1: అండ్ షీ ఇస్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ్.
0: ఆమె ఎక్కడికి బయటకు రాలేదు.
1: అండ్ షీ డిడ్ స్టెప్ అవుట్ ఆఫ్ హర్ హౌస్.
0: ఏ మాట ఇచ్చిందో లక్ష్మణ్ పోయే సమయంలో ఏ రూమ్ లో నేను ఉంటానని చెప్పిందో అదే రూమ్ లో లక్ష్మణ్ తిరిగి వచ్చేంత వరకు అదే రూమ్ లో వదలకుండా ఉంటుంది.
1: ఊర్మిళ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ స్టేడ్ ఇన్ ద సేమ్ రూమ్ యాస్ ద ప్రామిస్. అలాంటి ప్రతిజ్ఞ
0: పట్టింది ఆ యొక్క ఊర్మిళ.
1: దట్ వాస్ ది వౌ, ది డిటర్మినేషన్ ఆఫ్ ఊర్మిళ.
0: భరతుడు వెళ్లి
1: భరత వెన్
0: వదిన
1: సెడ్,
0: ఇదిగో ఇతను హనుమంతుడు.
1: Here lies Hanuman.
0: తల కింది కొంచుకుంది అన్ని ఊకొడుతుండాలి.
1: And she was listening what all that has been said to her.
0: ఎక్కడి నుంచి వచ్చాడు?
1: Where you come from?
0: రామా రావణ యుద్ధం సంభవించింది.
1: It was the time of the war.
0: లక్ష్మణుడు మూర్చి ఉన్నాడు.
1: And Lakshmana swooned.
0: రాముడు బాధపడుతున్నాడు.
1: And Rama was feeling sad.
0: లక్ష్మణ లక్ష్మణ లక్ష్మణ.
1: And you
0: said, "You again now, ki bratik enduku?"
1: Rama was shouting the name of Lakshmana.
0: Ramulu chala baadhapadutunnadu.
1: Rama was not prepared to live without Lakshmana.
0: Lakshmani kaapade nimittamai nenu ee yokka Sanjeeva parvatanni teesukupothunnanu annadu.
1: To protect Lakshmana, I am carrying this Sanjeeva mountain.
0: Okka thori Urmila gudanu pakku navvindi.
1: Urmila laughed at once.
0: Hanuman, nee vayuputrudu.
1: Hanuman, you are son of wind god.
0: నీవు సంకల్ప సర్వ సంకల్పబులుడు.
1: యూ నో ఎవ్రీథింగ్.
0: నీకు కూడా అంత మాత్రం తెలియదా?
1: డోంట్ యు నో దిస్?
0: లక్ష్మణుడు పీల్చే గాలి, తీసుకునే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎందుకు రామనామం ఉంటుండాలి?
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లక్ష్మణ విల్ క్యారీ ద
0: నామం. ఎట్టి ప్రమాదం జరుగుతుందా?
1: Will that nama, the name of the Lord, will ever face any problem?
0: దానికి వీలే లేదు.
1: Nothing can happen.
0: కాబట్టి లక్ష్మణికి ఏమాత్రమూ ప్రమాదం లేదు.
1: లక్ష్మణ will never.
0: ఒక ప్రశ్న అడిగింది.
1: He will, that was the situation.
0: ఆ సమయంలో రాముడు ఏం చేస్తున్నాడు, లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు అనేది.
1: What is that Rama was doing at that moment?
0: రాముడు బాధపడుతున్నాడు.
1: Rama was feeling.
0: కంటిదారలు కారుస్తున్నాడు.
1: He was shedding tears.
0: లక్ష్మణుడు కన్ను మూసుకొని ప్రశాంతంగా ఉన్నాడు.
1: లక్ష్మణ was just lying down with his eyes closed.
0: అప్పుడు చెప్పింది ఊర్మిళ.
1: Then Urmila said,
0: నా భర్తకి ఎట్టి బాధలు లేవు కనుకనే ప్రశాంతంగా కన్నులు మూసుకొని ఉన్నాడు.
1: As my husband had no problem or any pain whatsoever, he was taking
0: రాముడు రాముడు యొక్క రాక్షసులు వేసినటువంటి విల్లులంతా కూడా రాముడికి తగులుతున్నాయి కాబట్టి రాముడు బాధపడుతున్నాడు.
1: And Rama was feeling sad because all the arrows shot at Lakshmana fell on Rama.
0: కనుకని ఈ విధంగా కూడాను ఊర్మిళ యొక్క సుమిత్ర భక్తి ప్రపత్తుల యొక్క లక్షణాలంతా కూడాను రామాయణం ఎక్కడ కూడా చూపలేదు.
1: All the Ramayana is composed by many people do not contain the mystery and the
0: ఇలాంటి పవిత్రమైన
1: ఊర్మిళ అండ్ సుమిత్ర
0: ఆనాటి ఉండటం చేతనే
1: because of such sacred noble
0: ధర్మమూర్తి అయినటువంటి మాతృమూర్తి
1: and that very embodiment
0: మూర్తి అయినటువంటి యొక్క సతిమూర్తి
1: and she is one of truth
0: ఊర్మిళ సుమిత్ర
1: ఊర్మిళ అండ్ సుమిత్ర సింబలైజ్ ది మదర్
0: ఊరే ఈ జగత్తునంతా కూడా అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చారు.
1: అండ్ దే వెరీ చెస్టిటీ నొబిలిటీ
0: అందరూ కూడా మిత్రులుగా ఉండాలి.
1: సో సుమిత్ర లెట్ యు బి ఫ్రెండ్లీ
0: టు ఎవరీ మిత్రులుగా ఉంటుండే మీరంతా కూడా రూపంలో మీరు మిత్రులుగా ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఫ్రెండ్లీ టు ఎవరీ
0: అందరూ సుమిత్రులే కావాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి సుమిత్ర
0: అందరూ సుపుత్రులే కావాలి.
1: ఆల్ షుడ్ బి సుపుత్ర గుడ్ సన్
0: అది ఏ దేశం కోరేటువంటిది ఈనాడు.
1: దాట్స్ వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే.
0: పూర్వకాలం నందు భారతదేశం నందు రామాయణం యొక్క చరిత్రను ఎవరు కూడా వినటువంటి వారు ఉండరు.
1: In fact, most of you must have necessarily heard Ramayana.
0: కొన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ నేటికి కూడాను రామాయణ చరిత్ర ఏమాత్రము తెరదరిగిపోలేదు.
1: Though thousands of years passed, yet Ramayana is read and gone through.
0: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంటుంది.
1: Ramayana is ever new, ever brilliant, ever fresh.
0: రామనామం తలచినటువంటి వారికి
1: the one who chants name
0: రామరూపాన్ని దర్శించినటువంటి వారికి
1: the one who sees Rama form
0: లేదు.
1: They don't have any kind of holy desire.
0: ప్రపంచం లోపల రామశక్తిని రామనామమును ఎంతవరకు వర్ణిస్తుంటూ వచ్చింటాడు వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు.
1: వాల్మీకి డిస్క్రైబ్డ్ ఇన్ ఫుల్ ద గ్రేట్నెస్ అండ్ ద డెప్త్ ఆఫ్ రామాస్ నేమ్ అండ్ హిస్ ఫామ్.

0: ప్రేమ స్వరూపులారా, రామనామమునకు మించినటువంటి అమృతం మరొకటి లేదు.
1: Nothing sweeter, nothing is greater than Rama's name.
0: ఈనాడు ప్రజల లోపల నామచింతన మర్చిపోతున్నారు.
1: And today people have forgotten to chant.
0: ఏదో సినిమా నామాలంత చెప్పుకుంటూ ఉంటున్నారు.
1: They are only repeating film songs.
0: కాదు కాదు, దాని వల్లనే దేశం ఈ గతి పట్టిపోయింది.
1: That is responsible for the present state of the country.
0: ఎక్కడే గాని ఏ వ్యక్తి కాని ఏ గొప్పవాడైనా కాని రామకృష్ణాన్ని కూడా తలుచుకోవటం లేదు.
1: No great man of any stature is thinking of
0: goppa chadavarlu, goppa scientistlu, goppa goppa medhavulu kudanu ee naadu vividhi pettukotam ku marchipothunnaru.
1: The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead.
0: Intlo pettukuntaru, bayataku vastane turchi vestaru.
1: They will have it at home and erase it the moment they come out of the house.
0: ఈ విధమైన ఫ్యాషన్ గా బయలుదేరింది.
1: దిస్ హాస్ బీన్ ద మోడర్న్ ఫ్యాషన్.
0: ఈ ఫ్యాషన్ మానవుని హతం చేస్తూ ఉంటుంది.
1: అండ్ ద మోడర్న్ ఫ్యాషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్.
0: కనుక మనం ఎవరైనా ఏమని అనుకోని,
1: లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్,
0: ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి అఫ్రైడ్.
0: దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయం?
1: వై షుడ్ బి అఫ్రైడ్ టు రిపీట్ గాడ్స్ నేమ్?
0: కాబట్టి ప్రపంచంలో మూల మూల వీధి వీధి వాడవాడ కూడా రామనామాన్ని చెప్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ చంట్ రామాస్ నేమ్.
0: రామ కృష్ణ గోవింద నారాయణ శివ విష్ణు అనే ఈ శివనామం కాని విష్ణునామం కాని రామనామం కాని ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి.
1: అండ్ వి షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్, ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది.
1: అండ్ టుడే వి హావ్ ఫర్గాటన్ నామస్మరణ.
0: భగవత్ నామస్మరణ లేకపోవడం చేతనే ఇంటింటి ఎందుకు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ బికాజ్ పీపుల్ ఆర్ నాట్
0: ఒక్కొక్క అన్నదమ్ములు కూడా కలహాలు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అమంగ్ బ్రదర్స్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పవిత్రత లోపల లేకపోవడం చేతనే ఈ అపవిత్రత వచ్చి
1: ప్రవేశపెట్టింది. దేర్ ఇస్ నో సీక్రెట్ క్వాలిటీ విదిన్, దేర్ఫోర్ ఆల్ అన్సీక్రెట్ థింగ్స్.
0: ఈనాడంతా కూడా ధనము ధనము ధనము ధనము ధనము ధనము.
1: అండ్ టుడే మనీ మనీ ఇస్ ద మెయిన్.
0: పదవి పదవి పదవి పదవి పదవి పదవి. ఏమిటి ఈ పదవులు?
1: వి వాంట్ మనీ అండ్ పొజిషన్.
0: ఏమిటి ఈ ధనము?
1: బట్ ఫర్
0: ఇవే మనం రక్షించేటువంటిది.
1: దట్ ప్రొటెక్ట్స్ యు.
0: ఎంతమంది ధనవంతులు లేరు ప్రపంచంలో?
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిచ్.
0: ఎంతమంది అధికారులు లేరు ఈ ప్రపంచంలో? వారంతా సుఖశాంతిని పొందుతున్నారా?
1: డు యు థింక్ దేర్ హ్యాపీనెస్ ఇస్ ఫర్ నౌ?
0: మనకు సుఖాన్ని ఆనందాన్ని శాంతిని అందించేటువంటిది భగవత్ నామము భగవత్ స్మరణే.
1: దట్ విచ్ కన్ఫర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇస్ ఓన్లీ గాడ్స్ నేమ్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: దీన్ని అలక్ష్యం చేసేటువంటి వారికి అవి అదో గతే పడుతుంది.
1: ద పీపుల్ హూ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్ విల్ రూయిన్ దెంసెల్వ్స్.
0: కనుక మనం అలక్ష్యం ఏనాడు కూడా చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్.
0: ప్రతి నామాన్ని కూడా మనం చింతిస్తూ రావాలి.
1: వీ షుడ్ సింగ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్.
0: శివుడు పంచాక్షరి స్వరూపుడు.
1: అండ్ శివాస్ నేమ్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: నమో నారాయణ అష్టాక్షర స్వరూపము.
1: నమో నారాయణ ఎయిట్ లెటర్స్.
0: ఈ పంచాక్షర స్వరూపము అష్టాక్షర స్వరూపంలో ఉన్నటువంటి ప్రాణములే మన యొక్క నామములు.
1: అండ్ దేర్ఫోర్ దట్స్ ద నేమ్ దట్ వి హావ్ టు ఫాలో, అడ్హియర్ అండ్ రిపీట్.
0: కనుకనే భగవంతుడు చెప్పాడు,
1: గాడ్ సెడ్,
0: పంచాక్షరంలో ఉన్నటువంటి యొక్క మకారము
1: ద లెటర్ మా,
0: ఈ అష్టాక్షరంలో ఉన్నటువంటి యొక్క లక్షణము
1: అండ్ దిస్ ఎయిట్ లెటర్
0: రకారము
1: రా,
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే
1: ద కాంబినేషన్ ఆఫ్ రా అండ్
0: రామ అని
1: ఈజ్ రామ.
0: పంచాక్షరంలో ఉంటుండాలి.
1: అండ్ దే వి ఫైండ్
0: పంచాక్షరం ఓం నమో నమ శివాయ
1: నమ శివాయ ఫైవ్ లెటర్
0: నమ శివాయ
1: నమ శివాయ.
0: మకారమిగిన లేకుండా పోతే అందులో
1: వితౌట్ దిస్ లెటర్ మా
0: నశివాయ అంత అమంగళమేమి.
1: నశివాయ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ఆస్పిషియస్.
0: మకారమే చేరినా అంత మంగళమే.
1: వన్స్ దేర్ ఇస్
0: నమ శివాయ
1: నమ శివాయ
0: నమ మకారం తీసేస్తే
1: ఇవెన్
0: నశివాయ శివం కాదు ఇది.
1: దెన్ మా ఇస్ డిలీటెడ్ well there's nothing of
0: namo narayanaya
1: namo narayanaya
0: anaga akkada makaram undala
1: and there the ra is necessary.
0: ఆ మకారం అనేటువంటిది
1: వితౌట్ దిస్
0: లేకపోతే అక్కడ కూడా అమంగళమే.
1: వితౌట్ దిస్ ఇట్స్ మీనింగ్లెస్.
0: ఈ శివాక్షరంలో ఉన్నటువంటి రకారము
1: అండ్ దిస్ లెటర్ హియర్ ఇన్ శివ
0: అష్టాక్షరంలో ఉన్నటువంటి మకారము
1: రెండు
0: చేరే రామ అని
1: బోత్ టుగెదర్ కన్స్టిట్యూట్ రామ.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ప్రజలారా
1: ఎల్డర్స్
0: భక్తులారా
1: డివోటీ
0: కానీ భగవత్ నామస్మరణ కంటే మనకు రక్షించేటువంటిది మరొకటి లేదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ కమ్స్ టు రెస్క్యూ.
0: ఎటువంటి పదవులైనా రాని
1: ఈనాడు
0: వస్తాయి రేపు పోతుంటాయి.
1: పొజిషన్స్
0: అంత పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్.
1: పొజిషన్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: మనం దీనికోసం మనం పాటు పడకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్
0: ఎలాంటి వారికైనా గాను ఒక అధికార బలం రావచ్చు.
1: యు మే హావ్ పొజిషన్.
0: దేనివల్ల?
1: వై
0: పాలిటిక్స్ వల్ల.
1: పాలిటిక్స్
0: ఈ పాలిటిక్స్ వల్ల వచ్చినటువంటి అధికారం ఎంతవరకు ఉంటుంది?
1: ద పొజిషన్ దట్ యు ఆక్యుపై బికాజ్ పాలిటిక్స్
0: ఊపితే పోతుంది.
1: దే జస్ట్ వానిష్.
0: కనుక మనకు ఈ పాలిటిక్స్ వల్ల వచ్చేటువంటి భావానికి మనం ఏమాత్రము ప్రాకులాడకూడదు.
1: లెట్స్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ పొలిటికల్ పొజిషన్.
0: హృదయం నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: హృదయం నుంచి ఎవరి హృదయంలో భగవత్ నామం ఉంటుండదో వాడు ధన్యుడు పుణ్యుడు.
1: వేర్ దేర్ ఇస్ గాడ్స్ నేమ్, వేర్ గాడ్స్ నేమ్ ఇస్ ప్రిజర్వ్డ్ సస్టైన్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్. That's all is in
0: వారికి ఇష్టం లేనిటువంటి వారు వద్దని చెప్పవచ్చు.
1: అండ్ దోస్ పీపుల్ డు నాట్ రిలీజ్,
0: నీకు వద్దు నాకు కావాలి.
1: యు మే డినై బట్ ఐ నీడ్ గాడ్.
0: నీ క్రియేటర్ రాముడు నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్.
0: నా రాముడు లేడంటే నీవెవరు?
1: వాట్ రైట్ హ్యావ్ యూ?
0: హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ? ద క్వశ్చన్ వై టు పుట్.
0: నా రాముడు నాకున్నాడు.
1: ఐ హావ్ మై,
0: నా శివుడు నాకున్నాడు.
1: ఐ హావ్ మై శివ.
0: నీవు లేదని చెప్పడానికి నీకు లేదేమో కానీ నాకున్నాడు.
1: వాట్ రైట్ హ్యావ్ యూ టు డినై మై గాడ్?
0: ఎవరికి ఏ విధమైనటువంటి లేదని చెప్పడానికి రైటే లేదు.
1: నో వన్ హ్యాస్ ఎనీ రైట్ వాట్స్ హియర్.
0: కాబట్టి ఈ రైట్ తో మనం ఫైట్ చేసుకుంటూ
1: కూర్చోవాలి. దిస్ రైట్ ఇన్ డివినిటీ వి హావ్ టు ఫైట్.
0: కనుక నీ భగవంతుని యొక్క నామస్మరణను ఏనాడు కూడా నువ్వు ఎక్కడ గాని ఎక్కడ కూడా వదలకూడదు.
1: ఎనీవేర్,
0: సర్వదా, సర్వకాలేషు, సర్వత్రా హరి చింతనం.
1: వీ షుడ్ ఎవ్రీవేర్, ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ, సింగ్ హిస్ గ్లోరీ.
0: రామ రామ రామ సీతారామ రామ.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాటి యొక్క భావాన్ని హృదయం లోపల ఏమాత్రం కూడాను కదలకుండా మెదలకుండా ప్రతిష్ఠ చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు ఇన్స్టాల్ దీస్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ ఎ స్టెడీ వే, ఇన్ అన్షేకబుల్ వే.
0: ప్రసాదాలు స్వీకరించి
1: రామప్రసాదం
0: అనుకోండి,
1: యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ రామప్రసాదం దిస్ మార్నింగ్.
0: రామనామమును ప్రసాదమిదిగో రండి భక్తులారా.

సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి ఉబుద్ధమను పాల నెయ్యి వేసి అబద్ధమని

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది మార్నింగ్ ఆఫ్ ది 21st ఆఫ్ నవంబర్ 1985 డ్యూరింగ్ భగవాన్స్ 60th బర్త్డే సెలబ్రేషన్స్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది 4th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్.

చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు, చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితము అంకితము చేసి

అరులకొసగుచు నీ శక్తి బలము తుదకు చివరి

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Vivida Deshamal Nundi. వివిధ భాషలతో, వివిధ వేషములతో, వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వము, దివ్యత్వం అనేటువంటి దాన్ని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions, externally, yes, there is this varied diversity. But deep within lies a fundamental unifying principle, and that is of divinity. And that again is blatantly obvious.
1: ఈనాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒకవైపున యుద్ధ భయం.
0: On the one hand, you have fear of war.
1: మరొక వైపున కరువు కాటుకాల భయం.
0: On the other, you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వము.
0: And on a yet another front, you have the selfishness.
1: మరొక వైపున అధికార దాహము.
0: And from yet another side, you see this craze for power.
1: ఇంకొక వైపున మానవుని యొక్క దివ్యత్వమును కోల్పోయి కేవలము ఒక రాక్షసత్వంగా ప్రకటించేటువంటి యొక్క అల్లకల్లోలములు మరొక వైపున.
0: And from yet another direction, you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human form. And then you have ideas like regional chauvinism. Then you have problems of finance and money. Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలముల మరొక వైపున.
0: ఎడ్యుకేషన్స్ బ్రాట్ అబౌట్ బై ది యంగర్ జనరేషన్.
1: ఒకటేమిటి, సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: వై టాక్ ఆఫ్ దిస్ లైక్ దిస్? దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కన్ఫ్రంటింగ్ మ్యాన్.
1: ఈ లోకంలో ఏ పదార్థము చూచినా, ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కానీ ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది ఏ? వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువులు యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it, and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము, అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువులపైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కు ఉండినంత వరకు మానవుని భయం ఏ కోసానా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: అద్వైతం పైన విశ్వాసము చేరగోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita in turn should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించగోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment wherein they can let go feelings of I, mine and thine should plunge into service activities.
1: సమాజ సేవనే మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకనే సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవాలన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారం అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటు రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతియందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మలు చేతుము అట్టి గమ్యమును మనం అందుకొందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకునే జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనం అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకునే గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మల యందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: But again in these actions of karma, there is a concept called ఊతుల.
1: ఊతులం
0: ఊతులం
1: ఊతులమనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: What this word ఊతులం in Sanskrit means is one who has experienced this state of atma.
1: అంతేకాక కర్మ యొక్క వాసనము అని కూడా దీనికి మరొక అర్థం.
0: There is yet another meaning attached to it. The thing that you associate with karma or action.
1: కర్మ వాసన వల్లనే మనకు జన్మలు లభిస్తున్నవనేటువంటి సత్యాన్ని భాగవతమునందు సప్తమ అధ్యాయములో ప్రహ్లాద చరిత్ర యందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ది భాగవత ఇన్ ది 7th ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద చరిత్ర వి హావ్ దిస్ కాన్సెప్ట్ దేర్ ఇస్ యాక్షన్ దట్ టెండ్స్ టు డిటర్మిన్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: Mahaniyuli yokka aagyalanu tiraskarinchi ahankarulai varini mahaniyulu baadha pettatam chetane ee vidhamainatunte yokka rakshasatvamunu anubhavinchadaniki oka kaaranam erpadinadu.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: Vaikuntha vasulainatvanti ee jayavijayulu rakshasajanmunu anubhavinchataniki kaaranam emiti?
0: Therefore these Jaya and Vijaya who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
1: Tama yokka ahankara cheryale deeniki moola kaaranam.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: taamu chesukunnatundi karmale taamu ee janmamunu anubhavinchadaniki oka aadharamaina.
0: Therefore their very actions determined the type of birth they had.
1: Rakshasa vamsham nandu janminchinatundi prahladudu mahaneeya vakyamulanu sirasa vahinchi aachaniyendu unchi aanandanni anubhavinchatam chetane rakshasa janmudainaippatikini prahladudu దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this, Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders.
1: తిరసా వహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకి దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders. Thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: Kanuka manavattu aneetundi manchi cheddalaku moolakaramunu karmanuga manam bhavinchali.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: Konni vishayamulandu manavudu indriya nigraha nimittamai aneka cheryalanu chestunnadu.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: Indulo edirini taanu poorthiga anubhavinchi taanu aanandistunnadu aneetundi oka satyanni gurtinchukolekapothunnadu.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: Karya roopamainatundi swabhavamulu ee prapanchamunandu ee maatram kodanu ee vyakti ayina kodanu visarjinchutaku veelu kaadu.
0: It is not possible for anyone in this world to discard this idea of doing something.
1: Atti paristhithulu yandu manavudu taanu anubhavinchinatundi emiti aneetundi vishayanni mottamota artham chestunnadu.
0: This being the case, everyone should ask a question. What is it that we should do first and foremost?
1: Anekatvamuloni ekatvanni manamu gurtinchadaniki konni prayatnamulu manam cheyali.
0: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: Atti paristhithulu yende manavattam saarthakam nondutundi.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: Nisvarthamainatunte seva chinnadi ainappatikini adi entayo labhadayakanga untuntadi.
0: A selfless act, however insignificant it could be, could bring to you untold benefits.
1: కోమల హృదయము లేక త్యాగభావము లేక సహనతత్వము లేక ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను కేవలం ఆడంబరమనే ధరిస్తుంది.
0: నాట్ పొసెసింగ్ ఎ టెండర్ హార్ట్ అండ్ డివైడ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ సాక్రిఫైస్ టాలరెన్స్ అండ్ ఫోర్బేరెన్స్ వాట్ ఎవర్ యూ మైట్ డూ హై అండ్ లాఫ్టీ వుడ్ హ్యావ్ నో మీనింగ్.
1: సానుభూతితో ఆచరించినటువంటి కర్మలే స్నేహాన్ని చేకూరుస్తుంది.
0: What little you do, if it is motivated by a sense of sympathy, brings to you friendship.
1: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్ యూ అన్టోల్డ్ బెనిఫిట్స్,
1: కోమల హృదయము లేక, త్యాగభావము లేక, సహనతత్వము లేక ఆచరించేటువంటి

0: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
1: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఇస్ బీన్ సెట్.
0: వేదమునందు సహనావవతు సహనోభవంతు సహవీర్యం కరవావై. సహనావవతు సహనౌ గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
1: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వి షల్ డూ సంథింగ్.
0: కలిసి పోరాడుదాం.
1: టుగెదర్ వి షల్ ఫైట్.
0: కలిసి జీవిస్తాం.
1: టుగెదర్ వి షల్ లివ్.
0: ఇది దీని యొక్క అంతరార్థం.
1: This is the inner significance of this
0: Vedic. ప్రాచీన కాలం నుండి వేదము కేవలం ఒక భిన్నత్వంగా అభివృద్ధిని గావించి దాని యందు కేవలం భేదములను పెంచి ఏకత్వాన్ని విస్మరించి ప్రచారం సలుపుతున్నదనేటువంటి ఒక దుర్వార్త.
1: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
0: Vedam chala vishalamainatundi.
1: This is not the case.
0: Anantamainatundi.
1: They are limitless. They are very
0: broad. Deeni antaratmamainatundi kevalamu paripurnatvamto undinatundi.
1: The inner significance is full. It will give you a total picture.
0: Vedamulu indulo emattam kodunu kaanaravu.
1: There is no place in the Vedas for division and differentiation.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
1: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం అని కూడా నిరూపించింది.
1: ద సొసైటీ అరౌండ్ యూ ఈస్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
0: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
1: దెర్ఫోర్ సర్వీస్ టు సొసైటీ ఈస్ వెరీలీ సర్వీస్ టు గాడ్. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఫీల్. అండ్
0: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం గావించుకుంటున్నాడు.
1: వి షుడ్ బి ఫర్మ్ ఆఫ్ దిస్ కన్విక్షన్. బట్ టుడే మ్యాన్ హాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు థింకింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ వర్కింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్ విత్ వాట్ హాస్ బీన్ గివెన్ డౌన్ టు హిమ్.
0: సమాజంలో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
1: హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ బట్ ద ఫాల్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ హీ టెండ్స్ టు గో అవుట్ ఆఫ్ హిస్ వే టు సీక్ దెమ్ అవుట్.
0: మానవులు ఎందున్నటువంటి దుర్గుణములలో దుష్టభావం అనేటువంటిది పరదోషములు చూపటమే.
1: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
0: తన ఎందున్నటువంటి దోషమును గుర్తించుకొనక పరుల లేని పరులలో లేనిటువంటి దోషములను సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
1: You tend to ignore your own faults. You try to seek faults in others and you try to deride and put them down.
0: అందుకే క్రైస్తవుడు చెప్పాడు ఒకతూరి, అయ్యా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నీవు తీసుకో, పరుల కంటి ఎందున్నటువంటి యొక్క అణువును మాత్రమే ఎందుకు నీవు అభివృద్ధి చేస్తావన్నాడు.
1: That's why it was in this context that Jesus Christ once said, Oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?
0: వేమును కూడాను తప్పులన్ను వారు తమ తప్పులెరుగరు అన్నాడు.
1: Even Vemana said, one who wants to seek fault in others does not think about the faults that he himself has.
0: Parana tappunu konta varakunu bayata pettadalchukunnatundi vyakti tana tappunu taanu mundu gurtinchali.
1: If you wish to point out the shortcomings of others, first of all recognize your own shortcomings.
0: Tanalo tappunu lenatundi vyakti maatrame పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
1: వన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ ఓన్ షార్ట్ కమింగ్స్ హ్యాస్ ఎ రైట్ టు లుక్ ఎట్ ది ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
0: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
1: సో దిస్ ఈస్ అన్ ఈవిల్ టెండెన్సీ.
0: మన సంస్థలలో పరుల దోషములను ఏమాత్రం కూడా పరికించకుండా చూసేటువంటి ప్రయత్నమునకు మనం ముందంజ వేయాలి.
1: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వీ షుడ్ స్ట్రైవ్ టు సీ దట్ వి డు నాట్ లుక్.

0: టు ద ఫాల్ట్స్ అండ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
1: దాపురి అంటారు భక్తులను చూచి.
0: నౌ వెన్ యు లుక్ ఎట్ డివోటీస్ యు థింక్ అబౌట్ ఎగ్జిబిషనిజం.
1: షోకిల్లా అంటారు మంచి దుస్తులను వేసుకుంటే.
0: నౌ ఇఫ్ ఎ డివోటీ స్పోర్ట్స్ ఎ గుడ్ డ్రెస్ యు సే హీస్ ఎ షో మ్యాన్.
1: మౌనంగా ఉంటే ఇతను కేవలము ఒక తెలివి తక్కువ వాడంటారు.
0: Likewise, if a person remains silent, you say he is devoid of any intelligence.
1: మాట్లాడితే ఇతను వాగుడు నోరు అంటారు.
0: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
1: అన్నింటి యందు కూడాను దోషములు చూచుటము దుష్టుల యొక్క లక్షణం.
0: So it is given to the evil ones to look for faults for everything and in everything.
1: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణమైతే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాడు.
0: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
1: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించినా మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
0: Once such an evil trait enters man, his mind itself gets evil.
1: చెట్టుకు అరులుకున్నటువంటి తీగ చెట్టుని మరుగుపరుస్తుంది.
0: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
1: taken shelter. మానవుని యందు అల్లుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
0: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
1: కనుక మానవుని హృదయము లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
1: పరులను గురించి మనం ఏమాత్రం కూడాను దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
0: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
1: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
0: We should not speak meanly of others.
1: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడా మనం వినరాదు.
0: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
1: చెప్పు వారి హృదయము విను వారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
0: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: సో ఎ ట్రూ సాధన ఇస్ వేరెన్ వేర్ వి ట్రై టు కర్బ్ ఈవెన్ సచ్ బేసిక్ టెండెన్సీస్ ఇన్ అవర్ డేలీ లైఫ్.
1: ఏ జపములు ఏ ధ్యానములు ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
0: ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ జప or sit in dhyana or do bhajans.
1: Kani japamulu cheyichu dhyanamulu cheyichu bhajanalu salputu parala doshamulu kudanu hrudayamunandu pratishtha chesukunna idi ye matram kudanu bhaktiki lakshanam kaadu.
0: But you keep doing your japa dhyana and keep doing bhajans, keep entertaining thoughts about others, evil and wicked ones, this cannot be true devotion.
1: Paradushana paradoshamulu parasravanamulu doshamuluga mana vinatamu idi maha paapam.
0: Criticizing others or listening to criticism of others are rather bad and undesirable things.
1: Kanukane aneka paryayamulu meeku telipi unnanu.
0: That's why on many occasions in the past I have made known a few things to you.
1: Pavitramaina divyamaina nyayamurti ainatunti yokka ramulapaina aneka vidhamulainatunti yokka doshamulanu kalpinchi mandara kaikaku bodhinchindi.
0: Rama, who was a paragon of virtues, who was all sacredness and divinity, on such a noble one, Mandara started creating stories.
1: దానిని వినినటువంటి కైకి గాని చెప్పినటువంటి మందర కాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు.
0: Now Mandara, who indulged in such talk, and Kaika, who gave her ear to such talk, what happened to them finally?
1: అట్టి దుష్టుల యొక్క పేర్లు ఏ స్త్రీనైనా ఉంచుకుంటున్నదా?
0: Today, do you see any woman or lady taking the names of Kaika or Mandara?
1: Kanuka manamu kaikalu kani mandara kani kaanaru.
0: So we should never become either Kaika or Mandara.
1: Dushtulainatunti kauravulu dharmamurtulainatunti pandavulanu nirantaram kudanu vaari doshamulanu vaari lopamulanni abhiruddhi parchukuntu vaarini adogati paalu cheyalani sankalpinchukuntu vacharu.
0: Likewise, the evil and wicked Kauravas, all the time, all their energies were spent in deriding and decrying and criticizing the noble and the idealistic Pandavas.
1: Kani katta kadapatiki Kaurava yokka paristhiti ye gati baalindi.
0: In the end, what became of the Kauravas?
1: Atti Kauravula yokka perlu ye yokka magavaraina pettukunchunnara?
0: So the names of these Kauravas, does any man today wish to have his name, his being named after any of the Kauravas?
1: Kanuka lokamulo manaku aadarshavantamainatvanti okka vyaktula tattvanni kontha varaku nu gurtinchi తద్వారా మన దివ్యత్వానికి అడ్డు తగిలినటువంటి మార్గములను మనం అనుసరించటమే నిజమైనటువంటి సాధన.
0: సో ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్, ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ours, we have any number of examples which bring home to us these home truths. We should
1: పవిత్రమైనటువంటి పరతత్వము ఎట్టి స్వార్థముతో ఉండదు.
0: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
1: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాం.
0: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature. We cannot comprehend it and in the process we tend to lose track of our own lives.
1: తన ఫలములు తాను తినవు చెట్లు.
0: A tree, it is said, does not eat its own fruit.
1: ఎవరి కోసము? పరుల కోసమే ఈ చెట్టు ఫలములను అందించుచున్నవి.
0: For whose sake then do you have these fruit and flowers?
1: గోవులు తన క్షీరమును తాము భక్షించవు.
0: Similarly, the cow does not drink of its own milk.
1: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
0: The milk is for the sake of others.
1: నదులు తమ జలములను తాము ఆరగించవు.
0: Likewise, the river does not drink of its own water.
1: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
0: This river water flows for the benefit and sake of others.
1: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
0: Now, the tree may be laden with fruit, but the tree does not eat.
1: నది నిండా జలము ఉండినప్పటికీ నది ఏ విధంగా గ్రోలదు?
0: The river might be overflowing with water, but the river does not partake of it.
1: పక్షులు పశువులు యందు క్షీరము ఉండినప్పటికీ ఆ పశువులు ఏ విధంగా తన క్షీరమును తాను ఆరగించవు?
0: The cow likewise does not drink its own milk.
1: సకలేశ్వరి స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
0: Likewise, God supreme, who has everything in him and who has nothing that he lacks, it is for the sake of others, it's not for his own sake.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
0: Man does not place his trust in this selfless thing called God. He instead places his trust in a fellow man and the result is disaster.
1: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
0: So what is the solution to today's problems?
1: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
0: Think good and act good.
1: ఇతిహాస పురాణము యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటుందని.
0: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
1: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వచ్చున్నది.
0: And this in turn confers on you good and noble traits.
1: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
0: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
1: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తి కూడాను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: And these qualities every person should aspire to make safe and secure.
1: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Character is our very life breath, life.
1: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: This is the idea that we should set before ourselves.
1: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
0: The one solution to all the problems besetting man today in this world is he should become selfless.
1: ప్రేమ లేకపోవడం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
1: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
0: Between one individual and another, there are these tendencies like hatred and jealousy.
1: ప్రేమ ఏమాత్రం కూడా ఏ పుసనందు కూడా కనిపించట్లేదు.
0: You cannot come face to face with even an iota or trace of love.
1: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
0: It is this idea of love that should be further.
1: సర్వ సమస్యలకు పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
0: The solution to all these problems is love and love alone.
1: ప్రేమనే ప్రధానమైన దైవం.
0: Love is God.
1: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
0: A heart devoid of love is a temple of darkness.
1: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
0: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
1: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరులు సాచుచున్నాడు.
0: He runs after fleeting pleasures and fleeting sources of joy.
1: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహములకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
0: And further he says that I am trying to curb my senses.
1: ఈనాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేస్తున్నట్టుగా మనకు గోచరిస్తూ ఉన్నారు.
0: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
1: Japamulu, dhyanamulu, bhajanalu cheyuchu parama bhaktula vale kudanu natistunnaru.
0: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
1: Kani ee sarva vidhamulainatundi pavitra sadhanalu endukonu damanni manam pondali. ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
0: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనం పొందుకోలేము.
0: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అదర్.
1: ఈ ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
0: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
1: Sakshara anaga ide nigrahudu ani artham.
0: This word Sakshara is one who has controlled his senses.
1: Deenini dama ani pilustu vacharu.
0: This is also called dama.
1: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
0: And one who has got this dama for himself can attain godhead.
1: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
0: But we are going against this idea of dama today.
1: Dama ituvaipu nunchi chuste madam ee madamuto manamu jeevisthu unnam.
0: Now the same word dama read from the other side reads mada of pride.
1: Ee madam anekunte rakshasatvaniki oka chithamu.
0: Now this is an evil demonic quality.
1: Madamu undinanta varaku kudunu madhavunni pondaledu.
0: So long as you have mada you can never attain godhead.
1: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
0: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్బ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
1: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
0: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మైట్ డు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
1: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
0: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
1: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
0: Now, these soldiers, who were positioned thus, were guarding the frontiers, ensuring that the enemy does not cross over the side.
1: ఒకనాడు పరరాజ్యమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
0: One day it so happened that people of the other country crossed over to this country.
1: అతనిని ఒక సిపాయి పట్టుకున్నాడు.
0: When they were in the act of crossing over, a soldier nabbed them.
1: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్ నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
0: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
1: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
0: And the superior officer shouted back, "Bring him to my presence."
1: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
0: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
1: అయితే వారిని ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
0: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
1: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, నన్ను వీడు విడచడం లేదు సార్ అన్నాడు.
0: Then the soldier shouted back again, sir, this person does not let me go, he has caught me.
1: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా, దొంగ సిపాయిని పట్టాడా?
0: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
1: కనుక ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహముల మాత్సర్యమైనటువంటి దొంగలు.
0: So who are the thieves of today? These six evil traits, kama, krodha, moham and the like.
1: Kanuka itti dongala chetulo manam chikkukoni devuda devuda ani cheppani ee yajamanu kekalu vesthe ee yajamanudu emi cheyagaladu?
0: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
1: Kanuka manam cheyutunnatundi yokka tattamu emiti aneetundi danni chakkaga artham chesukovali.
0: So the moral is, we should try and understand what we have to do first.
1: Manam indriya nigraham kosam aneka vidhamainatundi sadhanalu cheyali.
0: So for the sake of controlling the senses, we have to perform sadhana.
1: Kopamulu dveshamulu kaligeetundi samayam lopala danini shantamuto manam andukovali.
0: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
1: Samajamulo itti pavitramainatundi yokka margamulanu adarshanga manam nirupinchali.
0: And whatever we do, we must be models and ideals to those around us in society.
1: Yavaremannu kodaru manam sahinchukoni parinchukoni sevalo manam palpadali.
0: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
1: Tarulu dushimpa nivunu varivalane tirigi dushincha nee yokka adikatemi.
0: Now when somebody criticizes you, you criticize him in return, how then are you superior to your fellow being?
1: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
0: యు నో దట్ ఇట్ ఇస్ సర్టన్ థింగ్ ఇస్ రాంగ్ అండ్ యెట్ యు ట్రై టు డు దట్. ఆర్ యు ఫాలోయింగ్ ది డిక్టేట్స్ ఆఫ్ ధర్మ?
1: పరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
0: వాట్ ది అదర్ మ్యాన్ డస్ వి లుక్ అపాన్ ఇట్ యాజ్ ఎ గ్రేట్
1: ఇంజస్టిస్. అట్టి తప్పు మనం చేయకుండా చూసుకోవాలి.
0: We should see that we don't commit those mistakes.
1: అట్టి తప్పునే మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనం చెప్పుటకు ఏమాత్రం అధికారం ఉండదు.
0: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
1: కనుక సత్యసాయి సంస్థల యందున్నటువంటి ఒక కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి ఒక గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
0: So the workers and officials of the Satsai Seva organization, when they take upon themselves this task of serving society, see to it that you not look for faults of others. What others do by way of mistakes, you do not repeat them.
1: Satyasai bhavamulu kodanu meeru chakkaga artham chesukovatam ledu.
0: You are also not understanding the nature of satyasai.
1: Kanuka meeru artham chesukoni vattinchadaniki tagina prayatnam cheyatame sariyainatundi sadhana.
0: Understand this nature, what satyasai stands for, and behave accordingly.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Kalamu adhikamainadi.
0: Time has passed quite fast.
1: మీరు చురుకు చురుకుమని సూర్యుని కిరణాల్లో మీరు చుక్కిపోతున్నారు.
0: And you are suffering these powerful rays of the sun, suffering from it.
1: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
1: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
0: We shall reassemble again in the evening to resume our conversation.
1: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: I am bringing my discourse to a close at this point.
1: ముఖ్యంగా మనం సమస్తల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
0: We should try to seek ways and means of putting an end to our problems.
1: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
0: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: స్మర నిత్యం అనిత్యత త్యజ దుర్జన సంసర్గం. ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దుర్జన సంగము నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ద ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచి వారితో చెలిమిని చేయాలి.
1: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every
0: place. కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరు తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ది వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ depends on the principle of I or I-ness.
0: కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పురము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: Be that be a pauper or a millionaire, when one has to introduce one's own self, he uses this word I, I.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He used
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask, who are you? I am a doctor, is the response.
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone, who are you? I am a businessman.
0: బిజినెస్ చేసేది ఎవరు?
1: Who is doing this business?
0: బిజినెస్ ఒక వృత్తి.
1: Business is a profession.
0: డాక్టర్ ఒక పని.
1: Doctor is a work.
0: కానీ పని సంగతి నీవు చెప్తున్నావు, కానీ నీవెవరు మొట్టమొదట?
1: You are referring to your vocation, but what are you?
0: నా పేరు రామయ్య.
1: My name is Ramayya.
0: నా పేరు కృష్ణయ్య.
1: My name is Krishnaya.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కాని నీవు కాదే.
1: Ramayya and Krishna are the names given to the body, then who are you?
0: కనుక ఈ విధంగా విచారం చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి, కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్, నీ పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor the nation. ఇక్కడను
0: సమాజములో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: Vyakti, kutumbamu, ivanni kuda deni paina adharapadi untunnavi.
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: దే డిపెండ్ ఆన్ సొసైటీ.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ విదౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బి దట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఏ హౌస్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: పునాదియే లేకుండా భవనమే నిలవదు.
1: విదౌట్ ఫౌండేషన్ ద బిల్డింగ్ విల్ నాట్ స్టాండ్.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: దిస్ ఫౌండేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటుంది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేని కోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాదులు అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసము తన యందు ఆవిర్భవించునో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: One derives self-satisfaction out of self-confidence.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మ తృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది?
1: How do you develop this self-satisfaction?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: You have to give up this selfishness and then you can grow in self-satisfaction.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: You can attain peace by following the path of self-sacrifice.
0: అప్పుడే self-realization అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: Then we will understand the life of self-realization then.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మ తృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ టు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కానీ దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: ఆత్మ is the master.
0: కనుక మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతని ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వర్కింగ్ త్రూ ద vibration that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వం అనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of
0: this. ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచకు సంబంధమైనటువంటి విషయవాంచ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits.
0: కానీ ప్రపంచములో చిక్కనిది.
1: That which is not available
0: to భగవంతుని నుంచి లభ్యమయ్యేటువంటి దాని కోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: We pray to God for that which is not available in the world.
0: ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను విచారం చేయటం లేదు.
1: No man inquires about this.
0: ఏదో దీన్ని కోరినాము, భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది, దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turn the photographs.
0: భక్తులు భక్తులే కాదు.
1: Such people are not devotees at all.
0: కేవలం ఒక ఇమాజినేషన్.
1: It was all.
0: నేను భక్తులు అనిపించుకుంటుంటారు.
1: They call themselves devotees.
0: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
1: A true devotee works for bliss.
0: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
1: That bliss confers the rest.
0: అందుకోసమనే భగవంతుని నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ఈ సుఖము జ్ఞానమంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness and the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we will understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: divyatvam anetundi oka atmatattvanni artham chesukogaladu,
1: he can understand the divine principle of atma.
0: Manavudu anadi kalam nundi aneka vidhamainatundi oka sadhanalu salaptu vastunnadu.
1: Man has been undertaking many spiritual endeavors and pursuits
0: enni
1: since ancient times.
0: Enni sadhanalu chesinappatiki,
1: all the spiritual practices,
0: enni upanyasamulu vinnappatiki,
1: in spite of listening to the
0: enni grandhamulu chadivinappatiki,
1: in spite of reading the texts,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: vision. ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti.
0: ఈ సృష్టి దృష్టి నుంచి వచ్చినటువంటిది కానీ సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: As is the vision, so is the creation.
0: కడకు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: Buddha inquired, investigated.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ చెలిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: Nothing whatsoever.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుంది.
1: He understood that mind stands as a
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: For all spiritual pursuits, mind is the main obstacle.
0: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: He wanted to discover the path as to forget the mind totally.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: Then he has withdrawn his mind.
0: ఈ అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: Because of this amanaska or withdrawal of the mind, he could know atma.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: The spiritual path consists first forgetting one's own mind.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: How to forget the mind?
0: ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం వల్ల ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు
1: in this modern age
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: All that exists today is bookish knowledge.
0: అది కేవలం ఒక superficial knowledge.
1: Bookish knowledge is a superficial knowledge.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: Because of the lack of self-confidence, our knowledge is perverted.
0: తదుపరియ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: Then we have to develop discrimination knowledge.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కాని ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should know the principle of love very clearly.
0: ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi dinla unnapude manasu yokka prabhavam manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరములు పనిచేసినప్పటికని కట్టకడకు తెలుసుకున్నటువంటి ఇదియే.
1: This is the basic truth that
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రము ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of dependence, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి
1: he should brush aside the mind,
0: ఆదర్శంగా తీసుకుని
1: take the intellect as ideal,
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్
0: ఎన్ని జన్మలెత్తినప్పటికి ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: మా నీ సి.
1: హియర్ దర్ 3 letters మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఇలాంటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: Read it in the reverse order. మా నీ సి. Now it is సినిమా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవా
1: మానవా.
0: మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వీ సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
0: మాయ అనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూజన్?
0: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దాన్ని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: The non-existent state is taken as illusion.
0: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: When you pass along a path, the shadow follows you.
0: ఈ ప్రతిబింబమేనే మాయ అన్నారు.
1: We call this shadow as illusion.
0: ఈ మాయ ప్రతిబింబాన్ని మొదలుపెట్టి మనిషికి నడచడానికి వీలు కాదు.
1: Man cannot walk himself leaving the shadow.
0: Action, reaction, sound, resound.
1: Action, reaction, sound, resound.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములి, అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్, ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్, ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా, ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఏ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎం అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: N stands for nirvana.
0: Nirvana manaku labhyamavutundi.
1: How do you attain liberation?
0: Atma vishwasanni penchukunnappude nirvana manalo praaptistundi.
1: Nirvana liberation is possible when we develop self confidence.
0: Kanuka mottamota manamu atma tattvanni vishwasanga teeskovali.
1: So we have to have full confidence in self
0: confidence. Atma vishwasam undinanta varaku kuda manaku etti bhayamu ledu.
1: So long we have self confidence, we need no fear.
0: Ee naati manavudu sukhamuto dukhamuto ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: He doesn't possess even a fraction of confidence in the world affairs towards God.
0: పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణ.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
1: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్,
0: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్, 1000th ఆఫ్ ద లాట్ యూ స్పెండ్ ఫర్ అదర్స్.
0: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
1: We get worried for all the wealth and property in the
0: grain.
1: If we just develop confidence, faith in God, 1000th of all that, it is enough.
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి సాక్రిఫైస్?
0: అనుభవించేది ఏమిటి?
1: వాట్ ఇస్ వి ఎక్స్పీరియన్స్?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు ఆఫర్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతిలో మనకు లభ్యమవుతాయి.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ద వరల్డ్ బై
0: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదటి సొసైటీ.
1: సో
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యంగా ఉంచుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ సెంటర్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu sustiri shanti baddhatanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, Bharatiyas prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారతీయ.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ రైతింగ్ ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈస్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్ విల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయర్స్.
0: సంగీత సాహిత్య విద్యలు ఎందుకు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ భారత?
0: భా భావము.
1: భా ఫీలింగ్ భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్ రాగము.
0: తా తాళము.
1: తా ద బీట్.
0: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిది భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్: ద ఫీలింగ్, ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంటూ గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద సోషల్, మోరల్, ఎథికల్, ది స్పిరిచువల్, దిస్ భారత్ నేచర్.
0: భారతదేశం
1: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
0: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు సత్యస్వరూపుడు.
1: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు శాంతి స్వరూపుడు.
1: గాడ్ ఈస్ పీస్.
0: భగవంతుడు ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లిస్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
1: గాడ్ the bliss, we have to pray to him in the state of bliss.
0: Itti bhagavantunaku sat chit anandam anetundi saarthaka naamam.
1: The correct exact name of God is sat chit ananda.
0: Sat anaga emiti?
1: What do you mean by sat?
0: Shashvatam.
1: Sat means that which is
0: shashvatam anetundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manaku daiva bhavam aanadu manaku aavirbhavistundi.
1: Then the divine thoughts would come out.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bhagavantudu prema swarupudu.
1: God is the embodiment of love.
0: Bhagavantudu satya swarupudu.
1: God is the embodiment of
0: love. Bhagavantudu shanti swarupudu.

0: That eternal thought and feeling, we have to pray to him.
1: Chittanaga emiti?
0: What do you mean by chitta?
1: Jnanamayamainatuvanti
0: wisdom.
1: Ee jnanam etta undali?
0: How should it be?
1: Adhyatmikanga avirbhavinchali.
0: The wisdom should be spiritual wisdom.
1: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
0: సో గాడ్ విజ్డమ్, వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్
1: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
0: ద బ్లెస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్డ్ త్రూ ద పాత్
1: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
0: వీ కెన్ నెవర్ రీచ్ గాడ్, ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్, త్రూ ద పాత్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్.
1: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని.
0: Therefore, the true principle to attain divinity is truth.
1: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
0: When we worship God with love, he will give us his love.
1: యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
0: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
1: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
0: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
0: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
1: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
0: Here you have a flour mill.
1: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
0: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
1: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
0: If you place rice, you'll get rice flour.
1: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
0: the human body, the flour mill,
1: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
0: If you put phala, the fruit, you get the mala, the fecal matter.
1: ఆ ఫ్లోర్ మిల్ బెటర్ కదా.
0: The inert machine flour mill is better.
1: ఏంటి ఈ ప్రాణముండి ఈ దేహము?
0: What is this body with life?
1: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
0: When you put one thing, you get the different thing.
1: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణం అయిపోతుంది.
0: The pickle that served is digested by the evening.
1: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
0: But the same pickle in a jar will be safe for 1 year.
1: కనుక ఈ జాడి కంటే ఆ జాడి ఎంతో మేలు కదా.
0: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
1: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాద మాట నెమ్మనమున.
0: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 years, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
1: బాల్యమందు
0: in the childhood,
1: leka prayamando
0: or youth,
1: mudimiyando
0: old age,
1: leka musaliyando
0: or advanced age,
1: eppudu vidachedi erukaledu.
0: When one would die, nobody knows.
1: Maraname nischayamu,
0: death is certain.
1: Buddhimantudaina,
0: if you are good intelligent,
1: dehamunnantalo taanu teliyavalayu.
0: If you are intelligent enough, while in life, alive, you should know yourself.
1: ఇది మన దేహము?
0: ఇస్ దిస్
1: ఈ దేహమా మనము? కాదు. మలమూత్రముల దుర్గం మాంస రక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: కెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫెకల్ మ్యాటర్ ఫుల్ స్మెల్?
1: మలినపు కొంప,
0: ఇట్స్ ఎ డర్టీ సెంటర్.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప,
0: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
1: సంచలనము పొందు దుంప,
0: ఇట్ పెరినేట్స్ లైఫ్.
1: భవసాగరమే ఈదగలేని కంప,
0: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్. అంబుల
1: పగిలంబు మనమెప్పుదలంప,
0: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నమ్మబోకు మనసా,
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
0: ఎ స్కాలర్ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ హావింగ్ గాన్ త్రూ మెనీ బుక్స్.
1: పుస్తకముల్ పఠించితివి,
0: వీ హావ్ రెడ్ బుక్స్.
1: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్,
0: ఐఎమ్ థరో ఇన్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: వై డూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ అబౌవ్ ఆల్ యువర్ స్కాలర్షిప్.
1: నీ హస్తయుగము మోచి,
0: joining both of your hands,
1: paramaatmuni bhakti to kolvaleni ee pustaka grandhamantayunu nirattakamul kada manavam.
0: O man with all the scholarship, if you cannot join both the hands and offer your salutations at the lotus feet of God, all this are in vain.
1: నిద్ర నుండి లేచి,
0: రైట్ ఫ్రమ్ ద టైమ్
1: మరి నిద్రపోయడు దాది,
0: అంటిల్ యూ గో టు

0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
0: జీవితంబు
1: యు వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యుల ధరవోసి అరవింద జలాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: యు హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లర్నింగ్ స్టడీంగ్ దీస్ థింగ్స్.
0: మనం సాధించినటువంటిది
1: వాట్ ఈస్ దట్ యు అచీవ్డ్?
0: ఇన్ని రకమైనటువంటి శ్రమలు ఓర్చుకుంటున్నాం.
1: యు హ్యావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇనఫ్.
0: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
1: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
0: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావాల్సినంత కాలాన్ని తీసుకుంటాం.
1: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము.
1: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
0: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించే చాలా టైము.
1: But we don't want to spend and wait for God.
0: ఇంకా ఏమిటి నువ్వు సాధించేది?
1: What is that you
0: achieve? తుచ్చమైనటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నావు.
1: We wait for mean things.
0: దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి.
1: We should not wait for mean things.
0: భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి.
1: We should wait for God.
0: భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి.
1: We should wait for God's bliss.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితము.
1: That is true life.
0: జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు.
1: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
1: You have to save God. Your body.
0: దేనికోసం?
1: What for?
0: శరీరమాధ్యం కలు ధర్మ సాధకం.
1: The body is gifted to undertake and to render service to everybody.
0: ఒక వృక్షమును ఫలములంతా ఇస్తుందది.
1: A tree bears fruit.
0: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
1: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
0: కానీ
1: బట్
0: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమని ఒక ఫలాన్ని భుజిస్తుందా?
1: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్ ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
0: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
1: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
0: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన కొంచెమైన నీరు తాగుతుందా?
1: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ రివర్ డస్ నాట్ డ్రింక్.
0: ఒక గోవు
1: ఏ కావ్
0: తన నిండుకు కావలసినంత చీరమును పెట్టుకుంటుంది.
1: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
0: తనలో చీరముంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
1: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ డస్ ఇట్ డ్రింక్?
0: పంచుతుంది.
1: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
0: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూటింగ్?
0: ఏమి త్యాగం చేస్తున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
0: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
1: హౌ డస్ హి హెల్ప్ సొసైటీ?
0: నిరంతరం కూడా తాను.
1: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
1: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్ హుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్
0: గాడ్. లోకమంతా మంచిగా ఉండాలి.
1: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
0: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మంచేమాన్ని ఎందుకు కోరదు?
1: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
0: ధర్మో
1: డిజైర్స్ యువర్ గుడ్నెస్.
0: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
1: వెన్ యూ అప్హోల్డ్ ధర్మ ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
0: ధర్మ ఏవ హతోహంతి. దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది.
1: ఇఫ్ యూ కిల్ ధర్మ ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
1: We are born as humans because of good luck and merit.
0: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దిస్ ఫార్చూన్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లిబరేషన్.
0: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటు పడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫార్ వరల్డ్లీ ఎఫిమరల్ టెంపరల్.
0: ఇవన్నీ క్షణభంగురాలు.
1: దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ.
0: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
1: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
0: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
1: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
0: భక్తిలో ప్రవేశించింది.
1: అల్టిమేట్లీ హీ ల్యాండెడ్ అప్ ఇన్ డివోషన్.
0: భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే.
1: హీ సేస్ ఓ ఫూలిష్ మ్యాన్, ప్రే టు గోవింద, ప్రే టు గోవింద, వర్షిప్ హిమ్.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి డుక్నుంకరణీ.
1: యాజ్ ది ఎండ్ అప్రోచెస్ నో స్కాలర్షిప్ వుడ్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: పునరపి జననం, పునరపి మరణం,
1: ద బర్త్ ఆఫ్టర్ బర్త్,
0: పునరపి జనని జఠరే శయనం.
1: అగైన్ అండ్ అగైన్ వీ ఫైండ్ అవర్ సెల్స్ ఇన్ ద వూమ్ ఆఫ్ మదర్.
0: సంసారే బహు దుస్తారే.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు

0: We pray to God, oh God, show mercy and compassion towards us such that
1: Shankaracharya
0: we have the cross of family.
1: చాలా పవిత్రమైన అద్వైతము.
0: The non-dualistic principle of Shankara is sacred.
1: అద్వైతం నందు కూడాను భక్తికి ప్రధాన్యత ఇచ్చాడు.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: Devotion is essential to every man.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: This is a silver tumbler.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: This is silver one.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: If one once you melt it, what happened to the
1: tumbler?
0: There's no tumbler.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: And then it's a plate.
1: ఇది ఏంటి వెండి తట్ట?
0: It's a silver plate.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: This is a silver plate, this is a silver tumbler.
1: రూపనామాలు వేరువేరే అయిపోయింది కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: The name and the form are different, but essentially it is silver.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: ఒక్క మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: కనుకనే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So we have to understand this primordial principle.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గంబు ఒక్కటే.
0: But path is one.
1: వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: Clothes are many, but the yarn is one.
1: శృంగారములు వేరు, బంగారము ఒకటే.
0: Jewels are many, gold is one.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: దర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలు ఒకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్
1: మేకింగ్ ఎ గార్లాండ్ అండ్ డెకరేషన్.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The Hridaya is the altar of God.
1: భగవంతుడు ఎప్పుడు హృదయవాసి.
0: God dwells in our Hridaya.
1: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search for God elsewhere.
1: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి ఒక భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: We should not be carried away by external delusion.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: We should make effort to attain that infinite bliss.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: This is cloth.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: It's not cloth.
1: ఇది దారం కాదు, పత్తి.
0: Not threads.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: So cotton, threads and cloth are one.
1: ఇది కూడా అద్వైతమే.
0: This is non-dualism.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: Therefore, the food and the dress we wear and our home are non-dualistic. So this non-dualism is true wisdom.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్ నాన్-డ్యూయలిజం.
1: కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక్క ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ ది హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక
0: సో
1: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: వన్ షుడ్ ప్రే టు గాడ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే.
0: As he given you all by desire.
1: కోరక మునుపు ఇస్తుంటాడు.
0: He granted you before you asked for.
1: అడుగకువే ఓ మనసా, అడుగకువే ఓ మనసా.
0: ఓ మైండ్ డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్ ఫార్.
1: అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడివానగునని, అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్ డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్ ఫార్. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఇట్ ద ఫైల్ విల్ బి పుట్ డౌన్.
1: అడుగని శబరిని ఆదరించడే.
0: శబరి ఈస్ గివెన్ రిఫ్యూజ్ విత్.
1: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి కలిగించడే.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugupadipothundi.
0: The more and more you desire, it will be put down, let down.
1: Oh,
0: mind, don't.
1: Enni ni adagaddu.
0: Oh, mind, don't.
1: Nu adagavasindi bhagavantuni adugu.
0: What should
1: bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkaru naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else will
1: follow. Bangaru chetra unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand, you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku ring ichi, aa ring ringu gaane untadi, chain chain gaane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: Bangarne koru.
0: Ask for gold.
1: Enni nagalaina cheyinchuko.
0: You can have many jewels.
1: Daivanni koru.
0: Desire for God.
1: Enni vidhamainatundi oka aanandanni aina anubhavinchuko.
0: You can have all sorts of happiness.
1: Daivanni vismarinchi.
0: You forget God.
1: దైవం ఎక్కడివాడు?
0: Where is God?
1: అన్నింటికీ అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యూ ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆస్క్ వరల్డ్ అండ్ బి ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యు సెర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ సెర్చింగ్ గాడ్.
1: ఏంటి వెతుకుతున్నాడు?
0: వాట్ డు యు సెర్చ్?
1: చిరు సంపదలు వెతుకుతున్నాడు.
0: యు ఆర్ సెర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యు నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ ఇస్
1: సెడ్. చేస్తున్నాడు.
0: బట్ ఇట్ డస్ ఇట్ ఇన్ ద కాంట్రడిక్షన్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్. హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మరిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్
1: చెప్పినట్టుగా చేయండి.
0: డూ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్.
1: దక్షిణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: హీ విల్ గ్రాంట్ యూ ఇమ్మీడియట్.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: హీ యూ కెన్ సీ హిమ్ వేర్ ఎవర్ యూ సెర్చ్.
1: దక్షిణ హృదయ కవాటం తెరుస్తాడు.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: వీ హావ్ టు హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: చక్కగా ప్రేమించండి.
0: లవ్ గాడ్ వెల్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యు కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫామ్.
1: స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతునే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. వై యు ఆస్క్?
1: ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యూ విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే.

0: ఏటి పలుగాది. కోటి విద్యలుండి గుణము లేకున్నచో వాటి వినువ ఏటి పలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ thought after, perhaps make a person to become clever and nothing more. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?
0: Bahula vidyalaye bahula vidyalaye

పలుకులందు హీరో పలుకు జీరో, బహుళ విద్యలయ్యే వాంఛనునికి మీరే, పలుకులందు హీరో పనికి జీరో, తెలివితేటల వలన

0: the greater the number of skills that you master, and the different types of education that you make part of yourself, the greater is the number of desires and wants. One becomes a hero, no doubt, in terms of uttering blank, meaningless words. But when it comes to action, he becomes a big zero. Being clever is all right in one sense. But what is the benefit that one accrues from becoming clever or excessively clever, when even a fraction of what one has learnt and mastered is not translated into pure action?
1: సత్యం ఏకపదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్య మీ వాక్హృదయం సత్యం సర్వం. సత్యం దానం తపత్యాగం మిత్రత శౌచ్యం శౌచమాధ్యమం విద్యాచ గురు శిష్యుష ధ్రువేణీతా. ప్రేమస్వరూపులారా, సత్యమే భగవంతునకు చక్కని భవనం.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. Verily, it is Satya which is a mansion for God.
1: Dharmamu Satyamulo Sustiramai Unnadi.
0: And Dharma is firmly encased and in a secure manner in Satya.
1: Jnana Vijnanamulainatunti Vedamulu Satya Swarupalu.
0: The Vedas, full of wisdom and knowledge, they are nothing but a manifestation of this Satya.
1: Unnata sthitini pondagoru manavulu satyamunu anusarinchatame pradhanamaina kartavyam.
0: Those individuals who aspire to progress and prosper in life will necessarily have to follow the injunctions of Satya.
1: Satyamu danamu.
0: సత్య దాన
1: తపస్సు త్యాగము.
0: తపస్ ఆఫ్ పెనన్స్ త్యాగ ఆఫ్ సాక్రిఫైస్.
1: స్నేహము
0: ఫ్రెండ్షిప్
1: శుభ్రత
0: క్లీన్లీనెస్
1: రుజువర్తన విద్య గురు శిష్యుత అను తొమ్మిది రత్నములే విద్యారత్నములు. ఇవి విద్యార్థికి శోభను కలిగించుతుంది.
0: దీస్ అండ్ థింగ్స్ లైక్ సర్వింగ్ ద మాస్టర్, దీస్ ఆర్ ఎసెన్షియలీ నైన్ జెమ్స్, నైన్ డైమండ్స్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్.
1: సత్యం దానం అనంతం సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము ప్రేమ శాంతి అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ది సుప్రీం అటైన్మెంట్ యూ హ్యావ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ అండ్ అహింస ఆల్సో టు బి ఫౌండ్ డీప్ ఇన్ దట్ స్టేట్.
1: ఏకం సత్విత్రా బహుధావదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుస్తూ వచ్చారు.
0: టు బి ష్యూర్ దర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ వన్ ఎంటిటీ, నెవర్దలెస్ the wise, the sages have given it different connotations and different names.
1: Satyamunu pattu vadalaka atikraminchaka jeevinchetuvanti manavude aadarsha manavudu.
0: One who leads a life firmly attached to this idea of satya, who follows the injunctions of satya, is truly an ideal person.
1: Atani jeevitame nijamainatuvanti jeevitamu.
0: His life indeed is a true life.
1: సత్యం ఏ ఒక్కరి కోసమో ఏర్పడినటువంటిది కాదు.
0: దిస్ సత్య హాస్ నాట్ బీన్ లేడ్ డౌన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎనీ వన్ ఇండివిడ్యువల్.
1: కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ స్పేస్ అండ్ కంట్రీ.
1: అన్ని దేశములకు అంత కాలములకు అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: మానవ పితామహుడైనటువంటి మనుజుడు మనువు ఈ సత్యమును పరిశోధించి పరిశీలించి సందర్శించి తన యొక్క సంతతి అయిన మానవ జాతికి అందించిన మహావరప్రసాదము.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalanu.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకరాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అటర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్యస్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫార్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తమనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు.
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, udyogamunaku, undinatvanta sambandhanni tenchi veyyali.
0: We should break this link between education and a job on the other hand.
1: Vidya, jeevitam kosam kani, jeevinchuta kosam kaadu.
0: Education is for the sake
1: education
0: of
1: should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధములు సలిపి సాత్విక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: Kevalam vidya anaga granda parichayam maatrame kadani gurtinchali.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: Idi mastakamunaku chendinatvanti pustakamu kadaneatvanti satyanni kuda nu gurtinchali.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: Tana yokka hrudaya parivartana nimittamai yerpadinatvanti dei vidya.
0: True education is that which brings about a transformation of the heart.
1: Ee naati manavudu aneka parishodhanalu chalpi andukunna alpa gnanamunu vishva gnanamuto chekurchi taanu virravigutunnadu.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: Vijnanamunaku aadhyatmika dharmika vishwasamunaku samanvayamu gavinchi samarasamu chevinchetvanti yokka vidyane sariyainatvanti vidya.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka viluvanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu virivigaa perigipovatam chetane తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: టుడే దేర్ హస్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ ఆఫ్ ఆల్ దట్ ఈస్ మెటీరియల్ అండ్ సూపర్ఫిషియల్ అండ్ హీ టెన్స్ టు ఫీల్ దట్ హీ హస్ మాస్టర్డ్ ఎవ్రీథింగ్.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రమునకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకం అవుతుంది.
0: Only when you recognize the truth that there is something beyond these material entities will you have understood what true education is
1: not
0: all
1: about. Not physics, metaphysics.
0: In other words, it is not physics that you have to go for, rather it is metaphysics that you must seek out.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: But today we have people who are trying to understand this deep significance, this underlying link, and they are trying to go further into this matter.
1: ప్రాచీన భారతీయ మహర్షులు వశిష్ఠ వామన జమదగ్ని విశ్వామిత్రాదులు పరాశర మహర్షులు గౌతమ మహర్షులు ఇత్యాది మహర్షులు సప్తఋషులు అనేటువంటి పేరుతో సార్థక నామాన్ని అందుకున్నారు.
0: We have this illustration of this wise sages, seven in number, beginning with Vasishtha, Vamana, Jamadagni, Gautama and others.
1: Aithe ee aadhunika kaalamunandu atti rushulu kalara ani manaku sandeham kalagavachchu.
0: Today we might be assailed by a doubt, do we have such sages in our midst today?
1: Ee naadu vijnana shastramu kevalamu goppadi kaadani cheppakoodadu.
0: Now you cannot possibly say that what you have gained in terms of science and technology is not a great deal.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: సర్టన్లీ యూ డూ నీడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరచుకుంట ఎంత అవసరమో అభివృద్ధి పరుచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: ఈవెన్ యాజ్ యూ హ్ టు ఫర్దర్ ద కాస్ ఆఫ్ సైన్స్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ టు నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ నాలెడ్జ్.
1: విజ్ఞానముండి వివేకం లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానం పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుచున్నవి.
0: టుడే యూ హ్యావ్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ బట్ యూ డి నాట్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ హౌ టు యూజ్ దిస్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్. దట్ ఇస్ వై ది వరల్డ్ అట్ లార్జ్ ఈస్ బిసెట్ విత్ ప్రాబ్లమ్.
1: ఆధునిక విజ్ఞాన శాస్త్రమునందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు నువ్వు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడాను లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను కానీ నేను గుర్తించక పూర్వము కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: Newton was the one who was the first one to have given an interpretation regarding the force of gravity which the earth has. But he also had the wisdom to know that this force of gravity, this force of attraction has been present all along.
1: Atanu kudanu okanoka samayamlo ee yokka aakarshana shaktini nenu gurtinchanu kani srushtinchaledu annadu.
0: In fact, he went on to say that I have discovered this idea of gravity but I have not created it.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: He also had this firm conviction that there is that supreme hand behind this.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: ఐన్స్టీన్ వాస్ yet another towering figure who delved deep into the mysteries of nature. And he found in the end that there is this idea of spirituality deep within all that is material.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించవలనంటే సత్సంగం అత్యవసరమని కూడాను సత్సంగం ద్వారానే మానవుని యొక్క మానసిక పరిణామం కూడాను జరుగుతుందని కూడాను గుర్తించాడు.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga. Because it's only then that your mind and heart could be cleansed and purified.
1: అప్పుడే తనకు తాను ప్రశ్నించుకున్నాడు. Tell me your company, I shall tell you what you are అన్నాడు.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: మన యొక్క సంఘము ఎలాంటిదో మనము అలాంటి వారము అనేటువంటిది ఈ ప్రశ్న వల్ల స్పష్టమవుతూ వచ్చింది.
0: What becomes manifest in this simple question is, the type of society we live in is a reflection of our own nature.
1: Heisenberg anetvanti oka maha tattvavetta
0: Then we come to yet another great personality in the form of Heisenberg.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికమునకు వైజ్ఞానమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: It was in this event.
1: Master the mind. Be a master mind, అన్నాడు.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: హైడ్రోజన్ అనేటువంటి ఒక తత్వంలో ఎన్ని విధములైనటువంటి పరిశోధనలు సలిపి తదుపరి దీనికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఉన్నదని ఒక విజ్ఞానవేత్త గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతని Schrodinger.
0: The name of this person is Schrodinger.
1: అతను ఈ వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు అంతర్ సంబంధం కలదనియు వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమే ఆధారమనియు నిరూపిస్తూ వచ్చాడు.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు క్రమక్రమేణా పల్చబడుతున్నవని కూడా నూతాను గుర్తించాడు.
0: He also understood that by increasing one's wants and desires, one tends to lose one's own innate capacity.
1: అందువలన more desire is more despair, అన్నాడు.
0: That's why he said, more desire is more despair.
1: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: Then we come to yet another person, a great scientist by in his own right.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: He also strived to seek this harmony between science and spirituality.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: And what did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: ఆ పరిశోధన సలిపి లవ్ ఎవర్ హట్ నెవర్ అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించూ వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలందున్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి ఒక సైంటిస్టు చక్కగా రెండు పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist Dirac, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi అనేటువంటి ఒక మహా తత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: And then we have yet another giant figure of science, de Broglie.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని విమర్శించి తదుపరి నా విమర్శ కేవలం తెలివి తక్కువ విమర్శ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి ఒక శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: But in the end he came to the conclusion that this has been a futile exercise on his part and he came to accept the existence of God and that God is indeed behind everything.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: Therefore the sum and substance is that even in these days of modern science we have these present
1: day issues. వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి ప్రబోధించినటువంటి పరిశీలించినటువంటి పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: These, some of these people are the present day sages. In the same manner, going back to ancient times, the seven rishis, the saptarishis were those who gave us those pearls of wisdom.
1: Newton.
0: Now the present day saptarishis are Newton.
1: Tadupari. ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్తంతయు కూడాను దైవం యొక్క నిర్మితమే, దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He gave to us the fundamental truth that it is God alone who has created this world. It is God alone who has given the properties that one associates with this earth.
1: తదుపరి క్రిస్ట్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు తరంగమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
0: దర్ ఇస్ యట్ అనదర్ పర్సనేజ్ ఇన్ దిస్ లిస్ట్, క్రిస్ట్ జాబ్ కాప్రా, హూ ట్రైడ్ కాప్రా హూ అన్రావెల్ దిస్ లింక్ బిట్వీన్ ది ఆటమ్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ద వేవ్ నేచర్.
1: మహాభారతములో వ్యాసుడు రచించినటువంటి ఒక తత్వాన్ని చక్కగా గుర్తించి స్థిత అనేటువంటి తంతువుల ద్వారా సర్వము కూడాను సృష్టింపబడి భువనములు భూతములు రెండు కూడాను దీని వలనే కలుగుచున్నవనేటువంటి సత్యాన్ని నిరూపించడం లోపల తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
0: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this word sita, which permeated everything and everywhere in the form of deep vibrations which gave rise to all the worlds, all the elements.
1: ఒకానొక సమయములో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొనలేక
0: This is an instance or episode from the Mahabharata. Subhadra was pregnant and on one day Arjuna, who could not understand the nature of Abhimanyu who was in the womb,
1: ameku padma vyuhanni gurinchi cheptu vachadu.
0: Arjuna was discussing this padma vyuha with Subhadra.
1: Bharat deshamlo prachina kalam nundi గర్భమును ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను పవిత్రమైనటువంటి భావములను ఆహ్లాదమును అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
0: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ వర్ ఎక్స్పోజ్డ్ టు టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సేక్రెడ్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియాస్.
1: ఎట్టి బాధలు కూడాను మనోవ్యథలు చింతలు కలిగింపకుండా ఉండే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి శ్రీమంతములని మరొక కార్యములని కలిపి వారిని ఆనందముతో ముంచడానికి ప్రయత్నించేటువంటి వారు తల్లిదండ్రులు.
0: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: They used to perform rituals to see to it.
1: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతయు కూడాను ఆనందముతో ఉత్సాహముతో కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమములతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పేరెంట్స్? ద ఐడియా ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ ఇన్ ద వూంబ్ ఆఫ్ దిస్ మదర్ వుడ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ బోర్న్ బికమ్ వాలరస్ వేలియంట్ అండ్ బి ఆల్ దట్ ఈస్ నోబుల్ అండ్ గుడ్ అండ్ గాడ్లీ.
1: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను ఎట్టి యోచనలు ఎట్టి తలంపులను తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే అట్టి తలంపులే అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
0: ద ఐడియా ఇస్ దట్ ద ప్రెగ్నెంట్ వుమన్ వెన్ ఆల్ ద థాట్స్ దట్ షీ ఎంటర్టైన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వుడ్ బి ట్రాన్స్మిటెడ్ టు ద చైల్డ్ దట్ ఈస్ టు బి బోర్న్.
1: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
0: సో దిస్ ట్రూత్ వాజ్ సంథింగ్ నోన్ టు అవర్ ఏన్షియంట్ రిషీస్ లాంగ్ ఎగో.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితునియందు తమ జీవితమును గడపడం చేతని తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
0: సో దిస్ యూస్ టు బి ద కస్టమ్ ఆఫ్ ది ఓల్డెన్ టైమ్స్ అండ్ నో వండర్ దెన్ దట్ ద చిల్డ్రన్ దట్ వర్ బోర్న్ ఆల్వేస్ వుడ్ కమ్ అవుట్ టు బి ఐడియల్స్.
1: మార్కండేయ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర ఇలాంటి బాలులైనటువంటి వారి యొక్క పవిత్రమైనటువంటి భావములను బోధించేటువంటి వారు ఆనాటి కాలంలో.
0: In those days, it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahlada, Dhruva and Dhruva.
1: కానీ అందువలననే ఆనాటి బాలబాలికలు సద్భావములతో నీతి నిజాయితీలతో తన జీవితమును ప్రశాంతమైనటువంటి జీవితంగా రూపొందింప చేసుకుంటూ వచ్చారు.
0: This was the reason why the children of those days, boys and girls, used to grow up to be good and noble.
1: ఈనాటి తల్లిదండ్రులు లేక తల్లులు గర్భస్థితిగా ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఇంకా ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
0: But today, in today's world, either the parents or the mother alone, what do? They seek for their entertainment, the medium of the TV or the cinema and other forms of crude and characterless entertainments and scenario, so that the children also are born with such tendencies.
1: Kanukane, Arjunudu, Subhadraku, Padma Vyuhani gurinchi cheppe samayalo, Krishnudu praveshinchi, addu tagali, Bava, vinetuvanti Subhadra anukuntunnava, kaadu kaadu. గర్భస్థుడైనటువంటి శిశువే వింటున్నాడని ఈ సత్యాన్ని ప్రకటించాడు.
0: సో ఈవెన్ యాజ్ అర్జున వాజ్ ఎక్స్పౌండింగ్ టు సుభద్ర ద ఆర్ట్ ఆఫ్ దిస్ పద్మవ్యూహ, కృష్ణ ఇంటర్వీన్ అండ్ ఇంటర్జెక్టెడ్ విత్ ద వర్డ్స్, ఓ బ్రదర్ ఇన్ లా, ఆర్ యూ థింకింగ్ దట్ సుభద్ర ఇట్ ఈస్ హూస్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్? నో, ఇట్ ఈస్ అభిమన్యు ఇన్ ద వూమ్ హూస్ గివింగ్ హిజ్ ఇయర్.
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడు ఏమిటి, ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: అండ్ డౌన్ ద ఏజెస్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ దే హావ్ బీన్ ఇన్ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ ఫింగర్ ఎట్ కృష్ణ. హౌ కుడ్ హీ కమ్ అండ్ టాక్ సచ్ బ్లాస్ఫెమీ, థింగ్స్ విచ్ డోంట్ మేక్ ఎనీ సెన్స్, విచ్ ఆర్ బియాండ్ బిలీఫ్.
1: అయితే ఆనాడు హాస్యము పరిహాస్యము గావించినటువంటి విజ్ఞానవేత్తలు ఈనాడు అది సత్యము అనేటువంటి యొక్క పరిస్థితి కూడాను వచ్చారు.
0: బట్ టుడే వాట్ యు ఫైండ్ ద సీన్ హస్ చేంజ్డ్, పీపుల్ ఆర్ నౌ ఎక్నాలెడ్జింగ్ దట్ వాట్ వాస్ అటర్డ్ ఇన్ దోస్ డేస్ ఈస్ వెరీలీ ట్రూ.
1: అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్ అనేటువంటి ఒక పరిశోధనా కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా there is an institution going by the name Institute of Child Health and Human Development,
1: Carolina anetvanti university.
0: It is attached to Carolina University.
1: Indulo ee vishayanni chakkaga parishodinchi krishnudu cheppinatundi satyama leka asatyama anetvanti vishayanni nirupinchalani oka goppa professor dinni aneka samvatsaram nunchi parishodham chestu vachadu.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper ane 21.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana sadipi idi asatyam kaadu maa yokka alpamainatundi telivitetalaku idi andeetundi kaadu. ఇది విశాలమైనటువంటి భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది ఒక గొప్ప ప్రొఫెసర్ దీన్ని అనేక సంవత్సరం నుంచి పరిశోధన చేస్తూ వచ్చాడు.
0: An eminent professor on the staff of this institution undertook this experiment.

0: does, this Anthony Casper came to the conclusion that our insignificant minds can never possibly comprehend the significant truth contained and the phenomenon that Krishna was trying to outline.
1: It is only given. Karpattam shishavaku dinamu oka pandarasamu.
0: It is only given to giant intellects to unravel this mystery. He acknowledged that.
1: Nimma rasamu.
0: Now again, pregnant women are normally given lemon juice or lime juice.
1: Injection dwara ittu vachadu.
0: In the form, what this gentleman did was, he was injecting this juice in the form of an injection.
1: Aa bidda puttina tarvata talli palakante nimma rasamu.
0: And after the child
1: apple
0: was,
1: rasamu chaala ishtapadi talli vinnatvanti yokka shabdamulanu talli yokka gontu shabdamulanu ఆకర్షించేటువంటి యొక్క దివ్య శక్తి ఆ శిశువునకు కలదని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఇస్ ఆల్సో ప్రూవ్ బియాండ్ డౌట్ దట్ దిస్ చైల్డ్ విచ్ ఇస్ జస్ట్ బోర్న్ హ్యాడ్ దిస్ వండర్ఫుల్ కెపాసిటీ టు రెస్పాండ్ టు వాట్ ఎవర్ ద మదర్ వాస్ సేయింగ్.
1: గర్భంలో ఉండినప్పుడు ఆ తల్లి ఏ ఏ భావములను ఏ ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: ద మిరాక్యులస్ థింగ్ కమ్స్ హియర్. Even as the child was in the womb, she used to hear all that the mother used to entertain in the form of thoughts. After the child was born, it used to utter the very same words echoing the thoughts of the child's mother.
1: Anthony Casper gadachina anaga 1984 samvatsaram lopala January 3rd tejilo yavat America kanta kudanu ee garbhaka shishu yokka paristhiti chakkaga bhagam bharatamulo cheppinatvanti ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుందాదని అన్ని పేపర్లో చాటినాడు.
0: దిస్ ఆంథోనీ కాస్పర్ వాల్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్ హీ మేక్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ ఆన్ January 3rd, 1984 వేర్ ఇన్ హీ సెడ్ వాట్ ఎవర్ కృష్ణ హ్యాడ్ సెడ్ వాట్ ఎవర్ హీ వాస్ ట్రైయింగ్ టు అన్రావెల్ ఈజ్ ఇన్ డీడ్ ట్రూ.
1: కనుక అనేక మంది ఆధునిక తత్వవేత్తలు కూడాను వైజ్ఞానికులు కూడాను కేవలం అల్పబుద్ధి కలిగినటువంటి వారు కాదు. కొంతమంది ఈ సత్యాన్ని పరిశీలించి పరమ సత్యాన్ని నిరూపించడానికి కోసమని తన జీవితాన్ని కూడాను అంకితం చేసేవారు లేకపోలేదు.
0: Amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: కనుక భారతదేశము ప్రాచీన కాలం నుండి కూడాను ఆధ్యాత్మికంగా నైతికంగా ధార్మికంగా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహము అందించినటువంటి పరమ పవిత్ర దేశము భారతదేశం.
0: హూ ఆర్ ప్రిపేర్డ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఫైండ్ అవుట్ దిస్ ఎసెన్షియల్ లింక్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. దేర్ఫోర్ అగైన్ దిస్ భారత్ కంట్రీ ఇస్ వన్ విచ్ హాస్ గివెన్ టు అస్ రిచ్ ట్రెడిషన్ ఎ రిచ్ కల్చర్ అండ్ విజ్డమ్ ఫర్ ఎక్సలెన్స్.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితం వ్యర్థము గావించుకుంటున్నాము.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ సచ్ సరౌండింగ్స్ వి ఆర్ ఫ్రిటరింగ్ అవే అవర్ టైమ్ అండ్ లైఫ్స్.
1: ఒకానొక సమయం లోపల మిచెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when, in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడి పైన నిలిచి మన భూమినంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి.
0: Now, even as he was in deep space, he wanted to know how the moon, the earth was like.
1: Blue. అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రం పెట్టి ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రం వలె ప్రకాశించిందట.
0: హీ కుడ్ సీ నథింగ్ బట్ అన్ ఎక్స్పాన్స్ ఆఫ్ బ్లూ యాజ్ ఫర్ ద ఎర్త్ వాస్ కన్సర్న్. ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఎ డైమండ్ పాసింగ్ అగైన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ వెల్వెట్ క్లాత్.
1: అప్పుడు తాను రెండు కంటి దారలు కార్చాడు.
0: అట్ దట్ మోమెంట్ హీ షెడ్ టూ టీయర్స్.
1: ఆహా, డైమండ్ మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్గతిని పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: ఇట్ ఇస్ ఫర్ ద సెడ్ దట్ హీ షెడ్ దీస్ టియర్స్ బై వే ఆఫ్ వండరింగ్ వై హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ పీపుల్ ఆర్ బికమింగ్ ఇగ్నోరెంట్ వికెడ్ అండ్ ఈవిల్.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రం పుట్టింది కానీ వజ్రము నందు రాయి పుట్టదు.
0: బికాస్ విత్ ఇన్ ఎ డైమండ్ యూ కెన్ టు సీ ఎ డైమండ్ నాట్ ఎ పెబుల్ నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
1: కనుక

0: విజయరహితులై, ధర్మరహితులై, నీతి రహితులై, నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన జరపాలనుకున్నాడు.
1: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there was no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
0: దానికంత మూల కారణము ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ఆకర్షణే. తద్వారా తన యందు ఇమిడి ఉండినటువంటి సత్యం అనగా సాత్వికము, రాజసికము, తామసికము అనేటువంటి ఈ గుణములు ఇన్ని విధమైనటువంటి యొక్క పరిణామాలను కలిగిస్తున్నాయనుకున్నాడు.
1: Then he found that people are getting carried away by their material possessions and they are being influenced by these three qualities of sattva, raja and
0: karma. Phalamunu vishwasinchaleneetundi variki idi pradhanamainatundi aadarshanga kuda nu nirupichadu.
1: He also gave this as a firm lesson to those who do not believe in the law of action.
0: Prapanchamanandu yetti tindu manamu tindumo adi e manaku tagina rasanga maaripothundi.
1: Because the type of food that you eat will determine the type of strength that you can get.
0: Kalukane satyakamainatundi oka jeevithamu athyavasaramani kuda nu taanu nirupistu vachadu.
1: He also went on to emphasize that this sattvic food is essential for our
0: life. Enni vidyalu abhyasinchinappatikini, enta padavini sampadinchinappatikini, enta peru prakhyatinu poshinchukunnappatikini nadakalu sarilekundina ivanni kuda nirupayogamlo untayi.
1: One might master any number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they will all be futile.
0: ప్రపంచమునందు విలువైనటువంటిది మన యొక్క పదవి కాదు.
1: వాట్ ఈస్
0: మన యొక్క చదువు కాదు, మన యొక్క జ్ఞానము కాదు.
1: వాట్ ఈస్ వాల్యుబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఈ సర్టెన్ నాట్ అవర్ పొజిషన్, నాట్ వాట్ వీ హావ్ మాస్టర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ నాట్ వాట్ వీ హావ్ లెర్న్డ్.
0: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
1: ఆర్ బిహేవియర్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్.
0: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
1: ద టైప్ ఆఫ్ బిహేవియర్ డిటర్మిన్స్ ద టైప్ ఆఫ్ రిజల్ట్ దట్ వి గెట్.
0: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
1: సో ఆర్ బిహేవియర్ హ్యాస్ టు బి ప్యాటర్న్ ఆఫ్టర్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్.
0: మానవుని యొక్క హృదయమును విశాలముగా ఉంచుకోవాలి.
1: వి షుడ్ బ్రాడెన్ అవర్ విజన్ అండ్ అవుట్లుక్.
0: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
1: వి షుడ్ బిడ్ గుడ్బై టు ఆల్ దట్ ఇస్ నారో అండ్ పెట్టి మైండ్.
0: నిజమైనటువంటి విద్య ప్రేమనే, ప్రేమనే, ప్రేమనే.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ లవ్ అండ్ నథింగ్ బట్ లవ్.
0: ప్రేమ లేనటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
1: వితౌట్ లవ్ ఎ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఇట్ ఈస్ నో లైఫ్ ఎట్ ఆల్.
0: లౌకిక విద్యలు కూడా మనకు అత్యవసరమే.
1: వి సర్టెన్లీ నీడ్ దీస్ వరల్డ్లీ స్కిల్స్.
0: కానీ ఇవి మనకు సత్యస్వరూపాలు కానేరవు.
1: బట్ దీస్ ఆర్ నాట్ అవర్ ట్రూ నేచర్.
0: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
1: Now what should be the basis and prop for our life is that which is satya.
0: Enni chadivinu chadiviyu emi phalamu.
1: What's the use of mastering so many skills?
0: Tanna satavata tappincha evari taramu.
1: Who can possibly make you steer from what is written on your
0: form? Chetta buddhulu tanna dacche talat chereneni.
1: Once the evil thoughts enter your mind,
0: endabaru buddhulu bendubaru.
1: And whatever you have thus made part of your nature, they cannot be straightened up.
0: కనుక చదువుతో పాటు సంస్కారమును కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ యువర్ స్టడీస్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ కాన్సెప్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్. మదర్.
0: మిత్రులను విశ్వసించాలి.
1: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
0: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
1: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ మొమెంటరీ.
0: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము, కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
1: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
0: మన యొక్క శ్వాస మనము పరుండిన, నడుచుచుండిన, ప్రయాణం చేయుచుండిన, నిద్రించుచుండిన, మాట్లాడుచుండిన, ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
1: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
0: Dukkhamuto undu aanandamuto undu nee swasa ninnu vadali pottu povadam ledu.
1: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
0: Dukkhamulo undu sukhamulo untundu nee swasa ninnu vadalatam ledu.
1: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuously.
0: Adi vidamugane మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ మైట్ బికమ్ ఆఫ్ అస్,
0: అతి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
0: చదువులన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటివి, నీటి బుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
0: డిగ్రీ తీసుకునేంత వరకు శ్రమిస్తారు పాపం.
1: సో లాంగ్ యాజ్ వి హావ్ టు టేక్ అవర్ డిగ్రీ వి స్ట్రైవ్ ఫర్ ఇట్ వి మేక్ ఎన్ ఎఫర్ట్.
0: పరీక్షహాలకు పోయేంత వరకు విద్యనంతా తలను నింపుకుంటారు.
1: టిల్ ద టైమ్ వి ఎంటర్ ద ఎగ్జామ్ హాల్ వి ట్రై టు ఫిల్ అవర్ మైండ్స్ విత్ మ్యాటర్.
0: ఈ ఎగ్జామినేషన్ హాల్లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు, ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
1: వన్స్ ఎంటర్స్ ఎగ్జామ్ హాల్ హీ పోర్స్ అవుట్ ఆల్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హిస్ మైండ్ కమ్స్ అవుట్ ఎంటీ హెడెడ్.
0: విద్య అనేటువంటిది తలకు మన పుస్తకానికి సంబంధించినటువంటిది కాదు.
1: నా ట్రూ విద్య ఈ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కన్ఫైన్ జస్ట్ ది మైండ్ ఆర్ ద బుక్.
0: మనం ఈనాడు పుస్తకము మస్తకము పుస్తకము మస్తకము దీనికి మాత్రం కమ్ అండ్ గో కమ్ అండ్ గో దీనికంతా కూడా వన్ వే ట్రాఫిక్ గా చేస్తున్నారు.
1: టుడే వీ హ్యావ్ ప్రాక్టీస్ దిస్ ఆర్ట్ పర్ఫెక్టెడ్ ఇట్ దిస్ వన్ వే ట్రాఫిక్ ప్రాసెస్ ఫ్రమ్ ద బుక్ టు ద మైండ్.
0: కానీ మనం హృదయంతో చేరాలి ఈ విద్య.
1: Rather, there should be this idea of the heart.
0: రక్తంలో ఇమిడిపోవాలి ఈ విద్య.
1: It should become part and parcel of our blood.
0: మన ప్రవర్తనలో చేరిపోవాలి ఈ విద్య.
1: This vidya should become one with our nature, with our vidya.
0: మనసేకం వచసేకం కర్మనేకం మహాత్మనం అతని నిజమైనటువంటి విద్యావంతుడు.
1: Only then can you find this sense of fulfillment and this perfect harmony between the thought, word and deed. And he indeed is a great personage.
0: అటువంటి వ్యక్తియే దేశమునకు ఎన్ని విధములైన కూడా ఉపకారి కాగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ బ్రింగ్ బెనిఫిట్ టు ద కంట్రీ.
0: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
1: ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే టు హ్యావ్ సచ్ ఇండివిజువల్స్.
0: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
1: ఓన్లీ వెన్ సచ్ ఇండివిజువల్స్ కమ్ టు ద ఫోర్ విల్ దే బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ అరౌండ్.
0: జగత్ సంతోషము
1: అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ విత్ ఇట్సెల్ఫ్.
0: కానీ మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
1: Today we go on after this idea of shanti or peace.
0: ye america vaaru chuchina ye russia vaaru chuchina ye germany vaaru chuchina ye china vaaru chuchina shanti shanti shanti kavalani aashisthunnaru paapam.
1: Whether he is an american or a russian or a german or a chinese, he keeps talking about this shanti.
0: Kaani note tho cheppedi shanti chettho chesetundi daniki viruddhamainatundi pannulu.
1: You keep uttering the word shanti no doubt through this your tongue. But what you do through your action, through your hand, is something quite contrary.
0: Hastamuna anubambu unchuka arachutunduru shanti shantani.
1: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
0: Chandrajeraga galigi kudanu chandajalaru shanti sukamuru.
1: You may have reached the moon no doubt, but still you do not experience the state of shanti of
0: dehamu challabadutundadi kani manasu heetekutundadi vedekutundadi.
1: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
0: Ee naadu ee vidhamainatunte yokka vaigyanikamato mana prapanchame oka vishamayamainatunte roopanni daristundadi.
1: This distorted version of science and the advances it has made, it has poisoned the world around us today.
0: Mana vatavaranani kuda nu chaala paadu chestundadi.
1: There is also this environmental pollution.
0: ee naadu bhoomi pai unnatundi vatavaranam ni paadu cheyatam kaakunda star war ani cheppani star war mana paina kudunu aakashanni kudunu apavitram cheyadaniki prayatnistunnaru.
1: Today we have polluted the atmosphere around the earth. Not content with this, we have gone beyond the confines of the atmosphere through the medium of star wars and we are trying to pollute outer space.
0: Oreji shanti ekkada undi?
1: You are polluting outer space. All
0: horetvanti vaani hrudayamunde shanti ledu.
1: So how can you get this peace that you are aspiring for? The one who aspires for peace, he has no intention.
0: Kevalamu oka desha drohaniki sambandhinchinatundi bhavam.
1: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
0: Cheedu kitakamaina chestundi nelu maheshudaina cheyaledu.
1: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
0: Kanuka cheedu cheyatam goppatanam kaadu.
1: There is nothing great in doing harm.
0: Mana shakti koladi anto into meru cheyadaniki mana prayatninchali.
1: What little is given to us, we should try to use it for a beneficial cause.
0: Prema swaroopulara upakaram cheyutaku shakti lekapoyina leka ishtam lekapoyina nee oorukundina ante chaalu. Apakaram cheyakundute goppa గొప్ప ఉపకారం అని భావించాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, యూ మే నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ఎనీ గుడ్, ఎనీ పాజిటివ్ గుడ్ టు పీపుల్ ఆర్ థింగ్స్ అరౌండ్ యూ, బట్ డూ నాట్ డూ ఎనీ హార్మ్. నాట్ డూయింగ్ ఎనీ హార్మ్ ఈస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ దట్ యూ కెన్ పాజిటివ్.
0: ఈనాడు ఎంతనో మనము అభివృద్ధి గాంచుతున్నాం విద్యా విధానంలో.
1: Today we have made rapid advances in the field of education.
0: కాని విద్యను నేర్చుకున్నంత వరకు ఏమీ మన యొక్క ప్రవర్తన మారింది?
1: But having done this, how has it affected our behavior?
0: ఒక్క ప్రేమ తత్వమే ఉంటే సర్వమును హస్తగతం గావించుకోవచ్చు.
1: If only you have this medium of love within you, you can secure anything for yourself.
0: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
1: What is the reason that there are today assembled here lakhs of people? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them all here.
0: Kaduka, ee chaduvulante prema chaduvu chaala uttamainatundi chaduvu.
1: So, rather than all these different types of education, the education of love is the most important one.
0: MA, MSc lu పాసై వచ్చియో పిహెచ్డి తీసిన పెద్దలైనా.
1: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
0: సంపద నుండి సద్దాన పరులైనా.
1: యూ మే హ్యావ్ అన్టోల్డ్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యూ మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
0: పుడని కీర్తిని గన్న పుణ్యులైన.
1: యు మే ఆల్సో బి పీపుల్ హు హావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎ నేమ్ అండ్ ఫేమ్.
0: ఆయుర ఆరోగ్యంబు అనవరతంబుండి.
1: యు మే ఆల్సో హావ్ బీన్ బ్లెస్డ్ బై ఎ లాంగ్ ఫ్రూట్ఫుల్ లైఫ్.
0: పరిపూర్ణ బలులగు వారులైన.
1: యు మే ఆల్సో బి ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విగర్.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైన.
1: ఎవ్రీ సెకండ్ యు ఆర్ పెర్ఫార్మింగ్ జప ధ్యాన, ఆర్ యు హావ్ అటైన్డ్ మాస్టరీ ఆఫ్ ద వేదస్ విచ్ ఆర్ కమ్యూనికేటింగ్ టు అదర్స్.
0: సాటిరారు సత్య సాయికే నాటికైనా.
1: యు మైట్ బి ఎనీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ డిస్క్రైబ్ అబౌట్, but they can never be compared to such a Sai in any way.
0: Vidyanu nirchi yemi phalamu.
1: What then is the use of mastering so many skills and so many types of education?
0: Prema vidyanu nirpu prajalara. Prema vidyanu nirchudu prajalara.
1: O members, go in for this education of love. And education of love in its all pure.
0: ప్రేమనే ఈ జగత్తునంతా రక్షించేటువంటిది.
1: ఇట్ ఈస్ లవ్ అలోన్ కెన్ సేఫ్ గాడ్ దిస్ వరల్డ్.
0: ప్రేమ లేనప్పుడే ఈ జగత్తునంతా భక్షించేటువంటిది.
1: డివైడ్ ఆఫ్ లవ్ ద వరల్డ్ కెన్ బి ఈచ్ నౌ.
0: కనుక ఈనాడు లోకము నిత్య కళ్యాణ పచ్చని తోడంతో కిలకిల కళకళలాడవలనంటే ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో ఇఫ్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ హస్ టు బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ, జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆల్ అరౌండ్, లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: దేశం యొక్క అభివృద్ధి అంతా కూడాను కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
1: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఇండస్ట్రీ అలోన్.
0: కేవలం మేడల మిద్దెల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
1: నో ఈజ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రీ నేషన్స్ ప్రాస్పెరిటీ.
0: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
1: దట్ పర్సన్ హూ హ్యాస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్ అండ్ ద వరల్డ్ అట్ హార్ట్, he should go in for ideas like character and purity of mind and thought.
0: Morality
1: and morality, character and morality are essential.
0: ee yokka neeti nijayitile mana deshanni prachina kalam nundi rakshistundi. Vidyarthulara, vidya bodhakulara, vidyabhimanulara, vidyadhikarulara, vidyayandu ee prema tattamu aadhyatmika tattamu dharmikamainatundi oka bhavamulu naitikamainatundi pravartanalu undeetundi vidyanu abhyasimpa chesi జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: It is character and morality alone which can take the country forward. Students, teachers, and all those who have the cause of education dear to their heart, I am wishing that in this form of system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values. For this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the 4th convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్, ద ఈగో, ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాలు.
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ.
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేయనది ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యూ డివైడ్ ఇన్ దెమ్ ఇన్ టు రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: Madhyalo godalu adduga undatam chetane ee bhavanamulandu vivida roopamulo cheyakudinatvanti namamulo cheyinatvanti gaduluga yerpadutunnadi.
1: Because of these cross walls as obstacles, you find so many rooms designed for different purposes.
0: Kanuka aatma aneetvanti bhavanamu okkate.
1: Therefore the mansion of atma is
0: indulo shariramu indriyamu manasu బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటి యొక్క గదులను మనము ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపించుతున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దేర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: What is this guru?
0: ఎవరు ఈ గురు?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు గురు?
1: Who is guru?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: Is the guru who teaches you the physical form of education?
0: నేక భౌతికమైనటువంటి వస్తువులను విమజ విపజింప చేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru that shows physical objects?
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానాన్ని విపులంగా విశదీకరించి చేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: కాదు కాదు.
1: No.
0: వీరందరూ కూడా అధ్యాపకులే.
1: All of them are teachers.
0: నిజమైన గురువు,
1: a true guru,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమిటి?
1: A true guru is Brahmananda, eternal bliss. What do
0: you mean? బ్రహ్మానందమే నిజమైన గురు.
1: This eternal bliss is true guru.
0: ఎవరు ఈ బ్రహ్మానందం?
1: Who is this Brahmananda?
0: ఇతని యొక్క రూపం ఏమిటి?
1: What is his form?
0: ఇతను ఎక్కడ ఉంటాడు,
1: వేర్ ఇస్ హీ
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడా బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈస్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందములు కూడా అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందములో.
1: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దిస్ వెన్ మ్యాన్ ఇస్ హెల్తీ, వెరీ స్ట్రాంగ్, పీస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ప్లెజర్?
0: ధన కనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించడం లేని లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
1: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property, wealth?
0: కేవలము మానవానందము అన్నారు.
1: This is called the pleasure of man.
0: మనుష్యానందము అన్నారు.
1: It is called pleasure of man or మనుష్యానంద.
0: ఈ మనుష్యానందమునకంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
1: 100 times more than this pleasure of man, మనుష్యానంద, there is ఇంద్రానంద.
0: ఈ ఇంద్రియానందమునకంటే నూరు రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
1: 100 times more than the pleasure of senses ఇంద్రియానంద, there is దేవేంద్రానంద beyond that.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
1: 100 times more than blissful దేవానంద is the దేవానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు.
1: 100 times more than this is దేవేంద్రానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ బృహస్పతి ఆనంద.
0: ఈ ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
1: బియాండ్ దట్ 100 టైమ్స్ మోర్ దెన్ ప్రజాపతి ఇస్ బ్రహ్మానందం.
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
1: This Brahmanandam is the true measure, yardstick.
0: Itti manavulaku uhaatheetamainte aanandamunu nitya jeevithamulo manamu brahmanandam brahmanandam ani upayoga pettukuntunnam.
1: This Brahmananda, which is beyond all stretches of our imagination,
0: na kumarthi vivaha brahmanandanga jarigindi antaru.
1: We say that it is done in perfect measure, happiness brahmananda.
0: Na kumarudu pariksha lopala brahmanandamga result techukunna.
1: We say that my son got result brahmananda, supreme bliss.
0: Na kumarudu videshamulo apra brahmanandanga untunnadu.
1: My son is in supreme bliss abroad.
0: Ee brahmanandam ante anta sulabhamainatuntida, anta chinna deinatuntida, loka sambandhamainatuntida, leka bhoga bhagyamulato koodinatuntida, leka bhautikamainatuntida kaadu kaadu.
1: Is that brahmananda is so cheap, is so little, is so fractional, which is related to the physical,
0: naitika, bhautika, dharmika, aadhyatmika, laukikamulaku atheetamainatundi ee brahmanandam.
1: Brahmananda supreme bliss is beyond all social, ethical, scientific, technological atmosphere.
0: Ee aanandamunu anubhavincheetundi vaade nijamaina guru.
1: The true guru is one who experiences that brahmananda.
0: Atanu evaru?
1: Who is he?
0: Okka bhagavantudu tappa మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ అథారిటీ టు ఎంజాయ్ దిస్ బ్రహ్మానంద.
0: ఈ ఆనందమునంటే సమస్త ఆనందములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ దిస్ ఆనంద ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ కంటైన్డ్.
0: ఇంకా రెండవ వాడు ఎవడు?
1: దెన్ హూ ఇస్ సెకండ్ వన్?
0: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడా ఈ పరమ సుఖము అత్యున్నతమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ ది సుప్రీం ప్లెజర్ పరమ సుఖదం.
0: ఇది భౌతికమైనటువంటి సుఖము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ప్లెజర్.
0: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయంలో అంత్యమవుతున్నవి.
1: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ ద బిగిన్ ఎట్ వన్ టైమ్.
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: వరల్డ్లీ కంఫర్ట్ చేంజ్.
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: దే కమ్ అండ్ గో.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దట్ విచ్ నైదర్ కమ్స్ నా గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడా కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: When at what time it would burst, no one knows.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ఈ ప్రపంచమునందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖమును కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: కానీ అట్టి మార్పు చెందనటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురు.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: మూడవది,
1: the third,
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: వాట్ ఈస్ మీన్ బై కేవలం?
0: దేశ కాలములకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం మెంట్ హీ హూ ఇస్ బియాండ్ టైం.
0: ప్రపంచంలో ఉన్న తన సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: సిన్స్ ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
0: కనుక అట్టి దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
1: ద థర్డ్ గురు ఇస్ ద వన్ హూ ఇస్ బియాండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: అతడే భగవంతుడు.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: కేవలం జ్ఞానమూర్తి
1: ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానము,
1: జ్ఞాన
0: ఏమిటి ఈ జ్ఞానము?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ వరల్డ్
0: పదార్థ జ్ఞానమా?
1: ఆర్ ఆఫ్ ది మెటీరియల్?
0: లేక రసాయన జ్ఞానమా?
1: ఆర్ ఇస్ ఇట్ సైంటిఫిక్?
0: ఇంకా ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దట్?
0: వైజ్ఞానమా?
1: ఇస్ ఇట్ సైన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: ఈ జ్ఞానమును కూడాను కేవలము పదార్థములచే నిర్మింపబడేటువంటిది ఈ జ్ఞానము.
1: దిస్ నాలెడ్జ్ ఈజ్ రిలేటెడ్ టు ద మెటీరియల్.
0: జగత్తునందు గల సమస్త పదార్థముల యొక్క పరిణామంను గుర్తింపచేసేటువంటిది ఈ భౌతిక జ్ఞానం.
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఈజ్ దట్ విచ్ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: సమస్త జ్ఞానములకు మూలాధారమై,
1: ద బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇది సర్వ జ్ఞానములకు కూడాను అతీతమై,
1: బియాండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: అనంతమై,
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్,
0: అవ్యక్తమై,
1: విచ్ ఇస్ నాట్ ఎక్స్ప్రెస్,
0: ముక్తమై,
1: ఇట్ కంటైన్డ్,
0: ఏకత్వంగా ఉండేటువంటిదే జ్ఞానం.
1: రిమైన్స్ ఎస్ వన్ యూనిటీ ఇస్ జ్ఞాన.
0: అనగా అద్వైత దర్శనం జ్ఞానం.
1: ఇట్ మెంట్ నాన్ డ్యూయలిజం. అద్వైత దర్శనం
0: సమస్తము ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్ వన్ యూనిటీ అలోన్.
0: రెండవ పదార్థమే జగత్తునందు లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో సెకండ్.
0: ఒకవేళ ఉన్నదా,
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రెసెంట్,
0: ఈ పదార్థం యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే కాని రెండవది కాదు.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎగ్జిస్ట్, ఇట్ ఇస్ మియర్లీ ది రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ద ఫస్ట్ వన్.
0: అనగా నిజమైన జ్ఞానం అనగా స్వస్థరూప సందర్శనమే నిజమైన జ్ఞానం.
1: The true wisdom meant the understanding of the true self.
0: తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.
1: Understanding one's own self is true wisdom.
0: తనను తాను తెలుసుకోవాలని చేసేటానికి ప్రయత్నించేటువంటి మానవుడు ఏ ప్రదేశములకు వెళుతాడు?
1: A person who would like to know his own self.
0: ఏ గురువును ఆశ్రయిస్తాడు?
1: Whom does he approach?
0: అయ్యా నేను ఎక్కడున్నానని ఎవరైనా అడుగుతున్నారంటే వాడు నిజమైన జ్ఞాన కాదు, అజ్ఞాని.
1: If anyone asks, where are you? Is he a man of wisdom? No, he is innocent.
0: తనను తాను ఎవడుకూడను బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నించడు.
1: No one would find out himself in the outside world.
0: ఈనాడు అట్టి మానవుడిగా తయారు కావటం చేతనే అందరూ అజ్ఞానులుగా ఉంటున్నారు.
1: As in the modern times, people are like that. All of us are ignorant.
0: తనను తాను గుర్తింపజేసుకునేటువంటి వాడే జ్ఞాని.
1: He is really జ్ఞాని, the man of wisdom, if he knows himself.
0: తన తత్వాన్ని తాను గుర్తింపజేసుకునేటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకరు లేరు.
1: The only one who would make you to recognize yourself is God only.
0: కనుక భగవంతుడే జ్ఞానస్వరూపుడు.
1: So God is a very form of wisdom.
0: కనుకనే అతను సత్యస్వరూపుడు.
1: He is a very form of truth.
0: అతను అనంత స్వరూపుడు.
1: He is infinite.
0: అందువలనే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు.
1: Therefore Brahma God is defined this way. సత్యం, truth, జ్ఞానం, wisdom, అనంతం, infinite.
0: కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం. ద్వంద్వాతీతం,
1: ద్వంద్వాతీతం
0: ఏమిటి ఈ ద్వంద్వం?
1: వాట్ ఆర్ దీస్ టు ద్వంద్వ.
0: శీతోష్ణములకు అతీతము.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
0: సుఖ దుఃఖములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: లాభ నష్టములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: కీర్తి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ హస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం.
1: So that which is beyond duality.
0: Atane nijamaina guru.
1: He is true guru.
0: Gagana sadrusham. Gagana sadrusham.
1: Gagana sadrusham, next aspect.
0: Gagana ekkada undi?
1: What is meant by gagana?
0: Sarvatra vyapinchi untundi.
1: That which is all encompassing. That which spreads.
0: Ekkada chuchina gagana untundi.
1: The sky, the ether is present everywhere.
0: Gagana anaga aakasham annagaru.
1: The gagana means sky.
0: Aakasham anaga emiti?
1: What is meant by sky?
0: Aakasham gaganam shunyam.
1: The sky is shunya, emptiness.
0: Kanipinchetvanti kadani.
1: It is not apparent.
0: Maina paina chuchi idi aakasham anukuntunnam.
1: We look up and say it's sky.
0: Adi aakasham kaadu.
1: It's not sky.
0: Aakasham anaku avakasham kalipinchinatvantidi.
1: It gives a scope avakasha to akasha.
0: Ee meghamulu yokka sammelita swarupam.
1: It is just a combination of clouds.
0: Deenini manam akasham anukuntunnam.
1: That we take it as sky.
0: Akashame kaadu.
1: It is no sky.
0: Sarvatra untunnadi akasham.
1: It is spread all over.
0: Ekkada choopadaniki veelavutunda? Tappaka.
1: No. It cannot be shown. It cannot be shown.
0: Ikkada undi akasham.
1: It is.
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you twiddle the finger, it is there.
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you clap, there is ఆకాశం.
0: నేను మాట్లాడేది దట్టు ఉంటుంది ఆకాశం.
1: As Swami speaks, there is
0: ఈ ఆకాశమునకు గుణం ఏమిటి?
1: What is the quality attribute of ఆకాశ?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: The sound is the quality of ఆకాశ.
0: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
1: Wherever there is sound, there is ఆకాశ.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
1: Even inhalation, exhalation is sound.
0: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
1: So where is the position of sky?
0: అంతః సర్వవ్యాప్య నారాయణ స్థితః.
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం, అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్స్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మ.

0: ఆనందమయీ నిరంజనమయీ.
1: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి.
0: ఇదంత ఆకాశం యొక్క గుణములే.
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆకాశ.
0: కనుక ఈ విధంగా సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కనుకనే ఆ వ్యాపించిన వాడు ఎవరు?
1: హూ ఇస్ ది వన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవే?
0: అతనే భగవంతుడు.
1: హీఈస్ గాడ్.
0: కనుక అతనే నిజమైన గురువు.
1: దెర్ఫోర్ హీఈస్ ట్రూ గురు.
0: గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం.
1: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాది లక్ష్యం.
0: ఈ తత్వములంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెంట్ బై తత్వ?
0: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
1: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
0: ఒకటి,
1: వన్,
0: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
1: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈస్ కంటెయిన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అహం బ్రహ్మాస్మి.
1: ద నెక్స్ట్ అహం బ్రహ్మ.
0: ఇది యజుర్వేదం యొక్క సారము.
1: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
0: తత్వం అసి.
1: నెక్స్ట్ తత్వం.
0: ఇది సామవేదం యొక్క సారము.
1: ఇట్ ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: ఇది అధర్వణ వేద యొక్క సారము.
1: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్వణ వేద.
0: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
1: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యం.
0: ఈ నాలుగు మహావాక్యములు కూడాను
1: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యం
0: యొక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
1: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
0: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ
1: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్
0: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ
1: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్
0: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ
1: షోయింగ్ డిఫరెంట్ పాత్స్
0: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
1: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
0: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
1: The first one, ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెన్ బై ప్రజ్ఞ?
0: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం. కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
1: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో.
0: ఇది కాదు ప్రజ్ఞ.
1: దాట్ ఈస్ నాట్ ప్రజ్ఞ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
0: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
1: This prajna is present in the body, the senses, the mind, the intellect, the chitta and the ego, all over.
0: Kanuka aa prajna anetvanti sarva pranulayandu sarva jeevulayandu chara acharamulayandu kuda untunnadi.
1: This prajna is present in all beings, the living and the non-living alike.
0: Deenine constant integrated awareness annaru.
1: This is called constant integrated awareness.
0: Awareness ante em?
1: What is meant by awareness?
0: Telisukovatamu.
1: Knowing.
0: ఏమిటి తెలుసుకోవటము?
1: వాట్ ఈస్ టు బి నోన్?
0: ఇంత ఇంత తెలుసుకోవటమా?
1: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్?
0: కాదు కాదు.
1: నో.
0: అంతా తెలుసుకోవటం.
1: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. పూర్ణంగా తెలుసుకోవటం.
1: ది కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
0: చర అచరములు ఎందుకు ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
1: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
0: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
1: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
0: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
1: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
1: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
0: బ్రహ్మ అనగా ఏమిటి?
1: వాట్ మీన్ బై బ్రహ్మ?
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
1: బ్రహ్మ ఇస్ వన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
1: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
0: ఈ ప్రపంచమంతే కూడా బృహత్ స్వరూపమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
0: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమునందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
1: బ్రహ్మ ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే ఎక్స్పాన్షన్.
0: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
1: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
0: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
0: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
1: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వములు కలిగినటువంటి వాడే మొదటి గురువు.
1: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్, ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: రెండవది అహం బ్రహ్మాస్మి.
1: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
0: అహం అనగా ఏమిటి?
1: వాట్స్ మీన్ బై అహం?
0: అహం అనగా నేను అనుకుంటున్నారు.
1: వీ సే అహం అండ్
0: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి.
1: నో, ఇట్ హాస్ అనదర్ మీనింగ్.
0: సాక్షి,
1: విట్నెస్,
0: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
1: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీవన్.
0: అతనే ఆత్మ.
1: ఈజ్ ఆత్మ.
0: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
1: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
1: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
1: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
1: దిస్ ఆత్మ, ద అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఇది ఏమిటి? వస్త్రం.
1: వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఇది వస్త్రము తీసివేస్తే దారము.
1: When you remove it, you find thread.
0: దారము తీసివేస్తే ప్రత్తి.
1: When you remove the threads, you find cotton.
0: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒక్కటైనట్టుగా.
1: Therefore, the cotton, the thread and the cloth are one.
0: వివిధ సమయములందు,
1: at different times,
0: వివిధ కాలములందు,
1: in different times,
0: వివిధ పరిస్థితులయందు,
1: different positions,
0: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
1: They have these three names, ఆత్మ, అహం and బ్రహ్మ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
1: But it's all one, unity.
0: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
1: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
0: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
1: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same, అహం బ్రహ్మాస్మి.
0: ఇంకా మూడవది తత్ త్వం అసి.
1: ద థర్డ్ వన్ తత్ త్వం అసి.
0: ఇది సామవేదమునందు ఉండేటువంటి యొక్క సారం.
1: This is the essence in Samaveda.
0: Tat, adi.
1: Tat, that.
0: Tam, idi.
1: Tvam, this.
0: Asi, vakati.
1: Asi, at one.
0: Nenu, neevu. Neevu venu, neevu veriga unnappudu, neevu, neeve, nenu, nene.
1: When you and I are separate, we are different.
0: Neevu, nenu, rendu, asi, koodinappudu, ui, ayipothundi, inka rendodi. Neevu, nenu, nenu, manamu, ayipothundi.
1: When you say you and I are one, there's no you and I anymore. We are we.
0: కనుక రెండు ఒక్కటే.
1: సో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఉపాధిని ధరించినప్పుడు తమ్ అనుకుంటున్నావు.
1: వెన్ యూ హ్యావ్ ద బాడీ, వి సే త్వం.
0: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్, దట్.
0: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే త్వం.
1: దట్ విత్ ద బాడీ ఇస్ త్వం, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.
0: ఉపాధి సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
1: విత్ ద బాడీ ఇస్ జీవా ది ఇండివిజువల్, బియాండ్ ద బాడీ ఇస్ దేవ.
0: దేవుడు జీవుడు ఒక్కటే అనేటువంటిదే ఈ యొక్క సామవేదము చక్కగా ఇప్పుడు ఇంకా విశదీకరిస్తూ చెప్తూ.
1: ఇండివిజువల్ జీవ, ద దేవ గాడ్ హింసెల్ఫ్ ఆర్ వన్, ఎక్స్ప్లెయిన్ బై సమవేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: ద నెక్స్ట్ వన్ అయమాత్మ బ్రహ్మ.
0: ఇక్కడ చక్కగా మీరు విచారణ చేయాలి.
1: ప్యూర్ ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఐఎమ్ సాయిబాబా.
1: ఐఎమ్ సాయిబాబా.
0: అయం ఆత్మ. అయం ఆత్మ.
1: ఐఎమ్ ఆత్మ. ఐఎమ్ ఆత్మ.
0: అండ్ బ్రహ్మ.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: రెండు కాదే ఇక్కడ ఉండేది.
1: నో, టూ హియర్.
0: అయం.
1: అయం.
0: ఆత్మ.
1: ఆత్మ.
0: బ్రహ్మ.
1: బ్రహ్మ.
0: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్. మూడింటి యొక్క ఏకత్వం.
1: దీస్ త్రీ థింగ్స్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్ దిస్ వే.
0: దేహం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది.
1: యు హావ్ గాట్ ది బాడీ, ది మైండ్ అండ్ ఆత్మ.
0: ఈ మూడు చేరి ఒక్కటే.
1: All these three together are one.
0: శరీరంతో పనులు చేస్తున్నావు.
1: With body you function.
0: మనస్తో విచారణ జరుపుతున్నావు.
1: With mind you think.
0: ఈ రెండింటిని సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే.
1: You remain there as a witness.
0: జాగ్రత్తలో విశ్వడు నీవే.
1: In waking state you are విశ్వ.
0: స్వప్నములో తేజుడు నీవే.
1: As a dreamer you are తేజస.
0: సుషుప్తిలో నీవే తేజం.
1: In సుషుప్తి you are
0: ప్రాజ్ఞుడు నీవే.
1: You are ప్రాజ్ఞ.
0: ప్రాజ్ఞుడనగా ఏమిటి?
1: Who is this prajna?
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
1: దట్ ఈస్
0: ఆత్మతత్వమే ప్రజ్ఞ.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ, ప్రజ్ఞ.
0: కనుక ఈ నాలుగు వాక్యముల యొక్క అంతరార్థాన్ని ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఏ శక్తి ఉన్నదో అదే నిజమైన గురువు.
1: దట్ సింగిల్ పాయింటెడ్ డివినిటీ ఈజ్ ద ట్రూ గురు దట్ ఎక్స్ప్లెయిన్స్ అండర్ మైండ్
0: యూనిట్ ఆఫ్ బ్రహ్మ.
1: వన్, ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: ఈ నాలుగు యొక్క తత్వమసి అనగా మహావాక్యముల యొక్క సారమును చక్కగా అనుభవించి ఆనందించి ఆకారంలో ధరించినటువంటి వాడే గురువు.
1: ఈజ్ ట్రూ గురు హూ అండర్స్టాండ్స్ ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అండ్ ఎక్స్పీరియన్సెస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్
0: మహావాక్యం.
1: ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏకం.
0: ఏకం
1: ఏకం
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: That ekam, single, eva, only.
0: Okkate okkati unnadi.
1: There is only one thing.
0: Idi puttaka puramu.
1: Prior to birth.
0: Maraninchina tarvata.
1: After death.
0: Jeevitamulo.
1: During lifetime.
0: Eppudu kudalo undetundi okkate.
1: There is one that exists every time.
0: Maareetundi kaadi idi.
1: It doesn't change.
0: Ekam.
1: One.
0: Ekam anaga Bhagavantudu okkade ekam.
1: Ekam means God is only one.
0: ఇంకా ఎవరు ఏకం కాదు.
1: నో వన్ ఎల్స్.
0: ఇవంతా అనేకముతో కూడినటువంటి.
1: దట్స్ ఆల్ డైవర్సిటీ.
0: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
1: ఈజ్ ఎ ట్రూ గురు ఇఫ్ యు అండర్స్టాండ్స్ దట్ దిస్ డైవర్సిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
0: ఏకత్వంలో అనేకత్వం ఎట్లా ఉంటుంది?
1: హౌ డు యు ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
0: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
1: Here is a banyan seed.
0: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుండాలి.
1: This seed is a banyan, it's just one.
0: కానీ ఆ విత్తనం అందే పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: Within the small seed is a gigantic tree.
0: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
1: This tree has many branches.
0: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
1: There are so many sub branches.
0: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
1: There are so many flowers.
0: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
1: There are many.
0: దానిలోనే roots ఉన్నాయి.
1: Then there are fruits.
0: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
1: All are contained within.
0: చూడా, రూట్స్ వేరు,
1: రూట్స్ ఆర్ డిఫరెంట్,
0: కొమ్మలు వేరు,
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్,
0: పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్,
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్,
0: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షం అంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: A huge tree is contained within that single seed, that ekam.
0: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
1: Seed is one. Some say leaves, some say branches, some say fruits and so on.
0: Kanuka ekam okkate.
1: But only one.
0: Okkateinatundi vaade nijamaina guruvu.
1: That only one is the true guru.
0: Aa guru evaru?
1: Who is that guru?
0: Bhagavantude.
1: God himself.
0: Ekam nityam.
1: Nityam ever existing.
0: Eppudu maaranatundi vaadu.
1: Changeless.
0: Nityudu.
1: Is nitya. ఎవర్ ఎగ్జిస్ట్.
0: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నాట్ చేంజ్.
0: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
0: వాళ్ళు కదులుతున్నారు,
1: దే మూవ్.
0: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
1: దో ఎవ్రీవన్ మూవ్, హీ డజన్ మూవ్.
0: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
1: సో హీఈ్ నిత్య, హూ డజన్ చేంజ్.
0: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చేయలేదు.
1: Today among human beings, when born child, at the age of 10 boy,
0: 30 years man,
1: 30 years man,
0: 75 years grandfather,
1: 75 years his grandfather,
0: మార్పు చెందుతున్నాడు.
1: So he changes.
0: కానీ చిత్తుడు
1: is nitya, ever existing.
0: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
1: Under any circumstances he would not change.
0: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.

0: There's no end at all. There's no birth.
1: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడ ఉంది?
0: When there's no birth, how do you find end?
1: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
0: The one who is beyond birth and death is ఆద్యాంత.
1: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైనటువంటి వాడే నిజమైన గురు.
0: So the one who is eternal, who is beyond birth and death, he is true.
1: ఏకం నిత్యం విమలం.
0: That one, the eternal విమలం.
1: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
0: విమల మెంట్ వాజ్ నో డర్ట్ ఆర్ ఫిల్త్ వాట్సాప్.
1: పరిశుద్ధమైనటువంటి వాడు.
0: ద ప్యూర్ అండ్ సలీ.
1: పవిత్రమైనటువంటి వాడు.
0: నాట్ సీక్రెట్.
1: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
0: హ్యాస్ నో డర్ట్ రిలేటింగ్ ద వరల్డ్.
1: ఏది అతన్ని చేరినప్పటికీ అన్ని భస్మమే.
0: Whatever that might join, that would be reduced.
1: అగ్నిలో ఏం వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తాయి.
0: Whichever you put in the fire, good or bad, is bound to be burned.
1: అది ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటాయి.
0: All pure and sully.
1: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారమును కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
0: Whether you burn the body or the coal or the wood or the iron or gold, it is sure to act.
1: కనుకనే అతనినే విమలం.
0: So God is vimalam.
1: Atti nirmalamainatunti vaadu.
0: Is pure.
1: Parishuddhamainatunti vaadu.
0: Perfect.
1: Yavaru.
0: Who is he?
1: Atane guru.
0: He is guru.
1: Nirmalam nischalam.
0: Next, nischalam.
1: Chala marpu chendutuntai.
0: There are so many changes.
1: Bhoomi enno paryayam tirugutu untundi gantaku.
0: Earth rotates, revolves itself.
1: వెయ్యి 116 మైలు తిరుగుతూ ఉంటుంది.
0: ఇట్ రొటేట్స్ 1600
1: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
0: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్
1: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైలు వేగంతో తిరుగుతూ ఉంటుంది.
0: ఇట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్ 66,000.
1: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
0: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్
1: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు, భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
0: వీ మూవ్ వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
1: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
0: నో, ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
1: చంద్రుడే తిరుగుతున్నాడు.
0: ద మూన్ ఆల్సో.
1: సూర్యుడే తిరుగుతున్నాడు.
0: సన్ ఆల్సో.
1: ఈ సినిమా పిక్చర్ పైన
0: ఇన్ ఎ సినిమా
1: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
0: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
1: ఒక సెకండ్
0: పర్ సెకండ్.
1: కానీ ఇతను నిశ్చలం.
0: బట్ హీ స్టడీ.
1: తిరిగేటువంటి వాడు కాదు.
0: హీ డజంట్ మూవ్.
1: అంతా తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
1: అంతగా తానే ఉన్నాడు.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: తిరిగేది ఎక్కడ?
0: వేర్ డస్ హీ మూవ్ దెన్?
1: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
0: ఇఫ్ యు గో దేర్ హీ మస్ట్.
1: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
0: హీ ఈజ్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హీ ఈజ్ హియర్. హీ ఈజ్ హియర్. హీ ఈజ్ దేర్. వేర్ ఎవర్ యు ఫైండ్ హీ ఈజ్ దేర్.
1: కనుక నిశ్చలం.
0: హీ స్టడీ.
1: నిర్మలం.
0: ప్యూర్.
1: నిశ్చలం నిర్మలం.
0: హీ ప్యూర్ అండ్ స్టడీ.
1: ఇలాంటి భగవంత తత్వము లోపల
0: ఏకం
1: నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
0: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నింటికీ తానే సాక్షి.
0: హీస్ విట్నెస్ టు ఎవ్రీవన్.
1: ఎవరు మంచి కార్యం చేసినా,
0: వెదర్ గుడ్ వర్క్,
1: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
0: బ్యాడ్ వర్క్,
1: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
0: ఇన్ ఎనీ పొజిషన్.
1: ఒక సినిమా, ఒక డ్రామా వేస్తుంటాము.
0: A drama is an act.
1: ఈ స్టేజ్ పైన,
0: ఆన్ ద స్టేజ్,
1: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
0: As the king speaks,
1: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: సో మెనీ థింగ్స్.
1: జవాను దాన్ని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
0: దట్స్ వన్ ఆఫ్ ద స్టేజ్.
1: ఇవి ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ ఇవ్వటమే తన యొక్క పని.
0: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ, బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
1: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
0: బట్ హరిశ్చంద్ర ఐస్ ఫీలింగ్.
1: చంద్రమతి ఏడుస్తుంది.
0: చంద్రమతి ఇస్ క్రై.
1: కానీ లోహితాసుని పాము గర్చింది, చచ్చిపోయాడు.
0: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
1: ఈమె ఏడ్చినా వాడు చచ్చినా ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
0: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్ సాడ్, బట్ లైట్ డజంట్ క్రై.
1: అంత యాక్టర్స్ కు మాత్రమే ఈమె మార్పులు చెందుతుంటాయని, కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రమూ ఉండదు.
0: There are changes in the actors, but the light is the director, no
1: change. Sakshibhutam. Atane nijamaina guru.
0: He is the true guru, the eternal witness.
1: Ekam, nityam, vimalam, achalam, sarvati sakshibhutam. Bhavatitam.
0: The next aspect is bhavatitam.
1: Yadavacho nivartante aprapya manasasaha. ఇతను ఇట్టివాడే అట్టివాడని ఎవ్వరూ చెప్పడానికి వీలు కానటువంటి
0: గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్.

0: ఎక్స్ప్లెనేషన్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
1: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
0: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
0: దట్ ఇస్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్. హౌ డు యూ డిసైడ్?
1: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
0: సిన్స్ ఇస్ బియాండ్,
1: అతనే నిజమైన గురువు.
0: ఈస్ ట్రూ గురు.
1: త్రిగుణరహితం.
0: త్రీ క్వాలిటీస్.
1: సత్వ రజో తమో గుణములు.
0: త్రీ క్వాలిటీస్. ద ఫైనెస్ ద ప్యాషన్
1: ఈ సత్వ రజో తమో గుణములు ప్రకృతి యొక్క లక్షణాలు.
0: These three qualities refer to the world.
1: ఈ మూడు లక్షణములు ఉండినప్పుడే,
0: when these three qualities are
1: there, సుఖము దుఃఖము ఉంటుంటాయి.
0: There are pain and pleasure.
1: ఈ మూడు లక్షణాలు లేకపోతే ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
0: When these three qualities are not there, there's no pleasure.
1: ఈ మూడు గుణములే సర్వ అలక్షణములు.
0: These three are bad things.
1: కనుక అలక్షణముల చేత,
0: because of these three,
1: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
0: We face many difficulties.
1: కనుక త్రిగుణరహితం, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
0: హిస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
1: అతనే భగవంతుడు.
0: హీస్ గాడ్.
1: త్రిగుణరహితం.
0: హిస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
1: అతనే గురువు.
0: హీస్ గురు.
1: ఈ గురువు అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ గురు?
1: అనేక మంది చెప్పుకుంటారు.
0: మెనీ సే,

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
1: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ.
2: ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్.
1: తానే ఈజ్ క్రియేషన్.
0: సృష్టికర్త తానే.
2: ఈజ్ క్రియేటర్ టు.
0: ఈ భూత్తరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
2: ఈజ్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
2: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
2: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
2: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
0: విష్ణు అనగా ఎవరు?
2: హూ ఇస్ విష్ణు?
0: శంఖచక్ర కదా ధారియానా.
2: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
0: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
2: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
0: కర్త తానే.
2: హిస్ క్రియేటర్.
0: కర్మ తానే.
2: ఈజ్ ఆల్సో యాక్షన్.
0: కనుక జగత్తంతా కూడాను క్రియారూపము.
2: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే కర్త.
2: గాడ్ ఇస్ కర్త.
0: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
2: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: కారణం తానే.
2: హీజ్ యాక్షన్.
0: కర్మ తానే.
2: యాక్షన్
0: కర్తవ్యము తానే.
2: డూయర్
0: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ఫ్. ఇస్
0: విశ్వం విష్ణు స్వరూపం.
2: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
2: సో హూ ఇస్ విష్ణు? ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ.
0: గురువు.
2: అండ్ దట్ గురు.
0: గురువు అనగా ఏమిటి?
2: హూ ఇస్ గురు?
0: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడు ఆ గురువు.
2: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర.
0: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
2: గు ఇస్ అట్రిబ్యూట్లెస్. రు ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య.
2: గు ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ.
2: రు ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
0: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
2: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
2: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్? ద లైట్.
0: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
2: గురు మెన్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్ విజ్డమ్.
0: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వారు కాదు గురువు.
2: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
2: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
0: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరూ గురువు కాదు.
2: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వీ అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
0: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
2: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్.
0: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
2: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
0: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్స్ ద వన్
0: ఆచార్యులు లేరు.
2: దెర్ ఆర్ నో ఆచార్య.
0: గురువులు లేరు.
2: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
0: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
2: దే విస్పర్ మంత్ర
0: తత్వము.
2: దే విస్పర్ మంత్ర ఇన్ ది ఇయర్ అండ్ కలెక్ట్ మనీ.
0: గురువు యొక్క లక్షణములు.
2: దాట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ది టీచర్.
0: గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.
2: ద థర్డ్ ఆస్పెక్ట్ గురుదేవో.
0: మహేశ్వరునిగా ఎవరు?
2: హూ ఇస్ మహేశ్వర
0: అనగా
2: ఈమెన్?
0: ఈ జగత్తునందు సమస్త జీవులను శాసించేటువంటి వాడు మహేశ్వరుడు.
2: మహేశ్వర ఇస్ ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే శాశ్వతం, ఇది శాస్త్రం అని. శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
2: హీఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
0: ఏమి శాసించాడు?
2: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
0: ఎవరు ఏ దినంలో, ఏ కాలంలో, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధన చెప్పేటువంటి వాడు.
2: ఈజ్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి.
0: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
2: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది ఏనాటికి ఎప్పటికి ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
2: హీ డజంట్ చేంజ్ దిస్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
2: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ కమాండ్.
0: ఋతువులు శాసనమే.
2: సీజన్స్ ఇస్ శాసనం.
0: వర్షము శాసనమే.
2: ద రెయిన్స్ కమాండ్.
0: రాత్రింపగలు శాసనమే.
2: ద డే అండ్ ద నైట్
0: అంతా శాసనమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఎ కమాండ్.
0: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
2: ఇస్ ఆల్ నోయింగ్.
0: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
2: ఆల్ ఎన్కంపాసింగ్.
0: సమస్తమును తన హస్తములందు ఉంచుకున్నటువంటి వాడు గురువు.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
0: కనుకనే విష్ణువు.
2: సో విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి?
2: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్రం.
2: యస్ గట్ శంఖ
0: గదా పద్మము.
2: వన్ ఇస్ గద అండ్ పద్మ.
0: నాలుగు హస్తములు ఉన్నాయని.
2: హస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఒక చేతిలో శంఖము.
2: విత్ వన్ హి హస్ శంఖ.
0: ఒక చేతిలో చక్రము.
2: ది అదర్ హ్యాండ్ వీల్.
0: ఒక చేతిలో గద.
2: హస్ గట్ గద.
0: రెండవ చేతిలో పద్మము.
2: అనదర్ హ్యాండ్.
0: దీని అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: అనగా శంఖము, శంఖం అనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: చక్రము, కాల చక్రము, టైము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ద చక్ర, ద వీల్, ద టైమ్.
0: గద అనగా బలము.
2: ద గద, ద పవర్.
0: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ఎనర్జీ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పద్మము,
2: ద పద్మ ఫ్లవర్.
0: హృదయ పద్మములు, అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
0: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో బల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ, చక్ర, గదా, పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తునకు బోధిస్తూ వచ్చినటువంటి వారు.
2: సో శంఖ, చక్ర, గద, పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే ఇక్కడ విష్ణువు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రము పొత్తు కుదరదే?
2: హియర్ యూ సే విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
0: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
2: If you say that they don't see eye to eye, they are not too different.
0: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నా చూడదు, సంకుచిత బుద్ధులు వీళ్ళకు పొత్తు కుదరదు.
2: Only the narrow minded people bring about the difference between
0: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
2: One says I am Vaishnava, the other one says
0: కేవలం సంకుచితమైన భావములే.
2: They are all narrow feelings.
0: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
2: దే ఫైట్ అమాంగ్ దెమ్సెల్ఫ్స్.
0: ఉన్నది ఒక్కడే,
2: హిస్ ఓన్లీ వన్ గాడ్.
0: చూడండి, విష్ణువు చేతి లోపల శంఖము, చక్రము అనగా శబ్దము, కాలము, బలము, హృదయము, మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: గాడ్ హెస్ గాట్ ద సౌండ్, ద టైమ్, ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు,
2: దెన్ ఈశ్వర్.
0: ఈశ్వరుడు చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
2: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమరకము,
0: ఇంకొక చేతిలో త్రిశూలము.
2: అనదర్ హ్యాండ్ త్రిశూల.
0: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
2: ధమరక స్టాండ్ ఫర్ సౌండ్
0: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
2: సౌండ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: త్రిశూలము, త్రికాలముల యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
2: త్రిశూల, ద త్రీ టైమ్.
0: కాబట్టి కాలం కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుండాది.
2: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
0: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: Does when we say we find God is one, but the names are different.
0: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
2: From the worldly point of view among Bharatiyas, there's one example.
0: వైష్ణవులు తిరుపతికి వెళ్తుంటారు.
2: Vaishnavas go to Tirupati.
0: శైవులు తిరుపతికి పోతుంటారు.
2: Shaivites also go to Tirupati.
0: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
2: But there is only Venkatramana, one God.
0: Kani seivulu poyinappudu Venkateshwara, Venkateshwara antaru.
2: But Shaivites call, oh Venkateshwara.
0: Vaishnavulu poyinappudu Venkatramana, Venkatramana antaru.
2: But Vaishnavites say Venkatramana, Venkatramana.
0: Akkada Ishwara, ikkada Ramana.
2: There Ishwara, here Ramana.
0: Veeralla bhavalake marpu kani Venkateshwara ye marpu kalagaledu.
2: There is difference in their feelings, but Venkateshwara is one.
0: Venkatramana anetundi danni,
2: ద వర్డ్ వెంకటరమణ,
0: ఈశ్వర అనేటువంటి దాన్ని
2: వెంకటేశ్వర,
0: కేవలము అల్పబుద్ధుల యొక్క తృప్తులు.
2: దట్ ఇస్ మియర్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ నారో ఫీలింగ్స్.
0: ఈశ్వరునికి పశుపతి అన్నారు.
2: ఈశ్వర ఇస్ కాల్డ్ పశుపతి.
0: పశుపతి అనగా పశువులకంతా కూడా నాథుడు.
2: పశుపతి మీన్స్ ద లార్డ్.
0: పశువులు అనగా ఏమిటి?
2: అవుట్ ఆఫ్ దిస్ యానిమల్
0: మనోబుద్ధులతో చేరినటువంటి జీవతత్వాలకు పశుత్వము అని పేరు.
2: ద నేచర్ దట్ గోస్ అలాంగ్ విత్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: అదే విష్ణువు లోపల పోయినప్పుడు గోపాల అని అంటారు.
2: But from the sense of Vishnu is
0: Gopala Pashupati rendu okate.
2: So Gopala Pashupati are one.
0: Veedu Gopala antadu, vaadu Pashupati antaru.
2: Vaishnava is called Gopala, Shaiva is called Pashupati.
0: Ee vidhamainatundi peru lopala kuda nu ekatvanni chakkaga nirupana chestu vastundadu.
2: But even in the names there is unity here.
0: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamaipothunnayi.
2: Therefore, narrow feelings among the human beings lead to this diversity.
0: ఈ ఎంతకాలం ఈ అల్పబుద్ధులతో మనం సాధన చేసినప్పటికీ,
2: however long you may do with all this narrow feelings,
0: ఉన్నత స్థాయిని మనం ఏమాత్రం కూడా పొందలేం.
2: You will never reach noble heights.
0: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
2: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: నీవు దైవమే.
2: యు ఆర్ గాడ్.
0: తెలియనంత వరకు నీవు జీవుడే.
2: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
0: తెలుసుకుంటే నీవే దైవం.
2: వన్స్ యూ నో యువర్ గాడ్.
0: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
2: ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్,
0: వివేకంలో మనం ప్రవేశించాలి.
2: డిస్క్రిమినేట్.
0: ఎంత విజ్ఞానం ఉండినప్పటికీ
2: విత్ ఆల్ ది నాలెడ్జ్
0: వివేకమే లేకపోతే
2: వెన్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్
0: సర్వము వ్యర్థమైపోతుంది.
2: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్.
0: ఇంతసేపు
2: సో లాంగ్
0: అనిల్ కుమార్ టోకియో, జపాన్, హాంకాంగ్ అన్ని వైపులా పోయి వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు, వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
2: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
0: వీరికంతా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకు ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
2: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
0: Mee paina niddaya kaani vaari paina daya kaani rendu levu naaku.
2: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: ఎవ్వరు తలచిన అంత మాత్రమే నేను. ఎవరు ఎంత మాత్రం తలుస్తారో అంత మాత్రమే ఉంటాడు.
2: As you think, so God manifests himself.
0: వారి విశ్వాసం అనేది దీనికి మూల కారణం.
2: Their faith is responsible.
0: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితం అందిస్తుంటుంది.
2: Their faith gives them results.
0: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉంటున్నది.
2: However, good and bad are everywhere.
0: కానీ వారు దూరముగా ఉండటం చేత,
2: since they are far off,
0: దీని యొక్క భక్తి ప్రపత్తుడు
2: దేర్ డివోషన్
0: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
2: దేర్ వెరీ డీప్ ఇన్ దేమ్.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
2: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ సో డీప్,
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్షేమంగానే ఉంటాయి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దేర్
0: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
2: ద డివోటీస్
0: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
2: దే ఆర్ ఆల్వేస్ రెస్ట్లెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్.
0: రోడ్డు ప్రక్కలోపల
2: పెద్ద
0: పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
2: దే ఆర్ హ్యూజ్ ట్రీస్.
0: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
2: వెన్ యూ లుక్ ఎట్ దెమ్ దే ఆర్ జైజాంటిక్.
0: కానీ క్షామం ఏర్పడింది.
2: బట్ దేర్ వాస్ ఫామిన్.
0: వర్షము లేదు.
2: నో రెయిన్.
0: నీరు లేదు.
2: నో వాటర్.
0: కానీ ఆ వృక్షములు పచ్చగానే ఉంటున్నాయి.
2: బట్ దోస్ ట్రీస్ ఆర్ గ్రీన్.
0: దానికి ప్రక్కనే
2: అనుసాయి
0: ఒక వరి పంట ఉంటుండాలి.
2: ప్యాడీ ఫీల్డ్.
0: దానికి నిత్యము నీరు పెట్టాలి.
2: ద ప్యాడీ ఫీల్డ్ హ్యాస్ టు బి వాటర్డ్.
0: ఒక దినమేమైనా నీరు పెట్టకపోతే అది వాడిపోతుంది, ఎండిపోతుంది.
2: ఇఫ్ యూ డోంట్ వాటర్ ప్యాడీ ఫీల్డ్ ఫర్ వన్ డే, ఇట్ వుడ్ బి డ్రై.
0: ఈ తెలివి తక్కువ మనిషి ఏమనుకుంటాడు?
2: హూ ఇస్ ఫూలిష్ వన్?
0: వరి ఇంత చిన్న ముక్క ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడిపోయింది, చచ్చిపోతుండాలి.
2: సచ్ లిటిల్ వన్ ద ప్యాడీ.
0: ఇంత పెద్ద వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా కనకనలాడుతుంటారు.
2: ఎ బిగ్ ట్రీ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాటర్ ఇట్ స్టిల్ రిమైన్స్ గ్రీన్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
2: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
0: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
2: Therefore the roots having gone into the depths could take water.
0: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
2: But the roots of the paddy field have not gone that deep.
0: పైపైనే ఉంటున్నాయి. పైపై నీరు ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతేనే ఎండిపోతుంది.
2: Roots of the paddy field are just superficial. Receive the water there only, then becomes dry.
0: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
2: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్?
0: మన భావమును ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
2: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
0: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
2: వీ జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
0: అంతా మనం ఫ్లయింగ్ సాసెస్ మాదిరి తయారైపోయినాం.
2: వీ హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసెస్.
0: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
2: వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
0: ఆ నమ్మకం మన కుదరాలి.
2: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
2: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
2: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
2: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
2: వీ ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్.
0: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
2: We listen so many words.
0: Swami matalu nithyamu vintune untunnam.
2: We listen to Swami's words.
0: Kani kontha mandi okka thuri vinte chalu adi life antha pettukoni danni aacharanalo pettuntaru.
2: But some, if they listen once, they'll practice throughout their life.
0: Inta upanyasam chesinatvanti okka Anil Kumar kudanu.
2: Anil Kumar has given such a long lecture.
0: Ikkada India lo, Bangalore lo, Guntur lo unnanta varaku మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
2: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లైక్.
0: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నారు. కానీ
2: దోస్ లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్.
0: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్సు జంప్సు బంప్సు జంప్స్.
2: ద బట్ హిస్ మంకీ మైండ్ హస్ గాట్ బంప్స్ అండ్ జంప్స్.
0: ఒక్కొక్కరు తానే చెప్తాడు.
2: హీ హింసెల్ఫ్ సేస్ ఇట్ వన్ టైమ్,
0: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
2: బట్ హీ డౌట్స్ ఇస్ ఇట్ ట్రూ.
0: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
2: టు క్లారిఫై హిస్ డౌట్స్ ఐ హావ్ సెంట్ హిమ్ టు టోక్యో.
0: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్తులంతా కండ్లారా చూచాడు.
2: హీ హాస్ సీన్ హింసెల్ఫ్ ది డివోషన్ ఆఫ్ దోస్ పీపుల్.
0: దీనికంతా మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
2: హీ కుడ్ అండర్స్టాండ్ దట్ ది ఫెయిత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ద ఫౌండేషన్.
0: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
2: వేర్ ఎవర్ ఇట్ మే బి,
0: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
2: The faith will never lead you to failure.
0: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
2: When the faith is less, there will be anxiety.
0: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
2: ప్రహ్లాద లవ్స్ హరి.
0: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
2: హిరణ్యకశిప హేట్స్.
0: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిప goes on saying, denying.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద has got single faith. God exists, God exists.
0: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడింది.
2: When he was thrown out of the hills, who protected him?
0: విష్ణు కాదు.
2: It's not విష్ణు.
0: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
2: That faith has assumed the form of విష్ణు.
0: కనుక ఏ సమయం లోపల ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్ట వస్తుందో,
2: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
0: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
2: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
0: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
2: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
0: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోజనం చేయాలని ఆశించింది.
2: She wanted Swami to visit her house.
0: తప్పక వస్తానని మాటిచ్చాడు.
2: Baba promised that he would come.
0: కాని ఆమె సిద్ధం చేసుకుంది.
2: But she was ready.
0: అన్ని విధాలు కూడా కాచుకుంది పాపం.
2: She was waiting anxiously.
0: కాని చెప్పిన కాలానికి పోలేదు బాబా.
2: బట్ బాబా డిన్ గో అట్ ద అపాయింటెడ్ అవర్.
0: అన్ని తట్టలో పెట్టుకుంది.
2: ఆల్ మెటీరియల్స్ ఆర్ సర్వ్డ్.
0: పక్కన దగ్గరికి పోయింది. బాబా ఎందుకు నన్ను ఇంత అవమానం చేస్తున్నావు?
2: Then he went to Baba.
0: నాకు అవమానమైనా పర్వాలేదు, మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్ట్ టు ఫాల్స్హుడ్.
0: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
2: బట్ యూ షుడ్ నెవర్
0: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
2: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
0: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
2: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
0: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
2: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
0: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
2: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ద ప్లేస్.
0: చూచేటప్పటికీ కుక్క తింటూ ఉండాలి.
2: She noticed the dog eating. The
0: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరిమి కొట్టింది.
2: She has beaten the dog with a stick.
0: అప్పుడు నేను చేసిందంతా కూడా కట్టె కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్ ఇది డాగ్. దైవానికి చేసినటువంటి డాగ్ కంత అర్పితం అయిపోయింది. నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
2: She felt so mad, so sad because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
0: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
2: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ టు షిరిడీ.
0: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
2: బాబా. షుడ్ యూ నాట్
0: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
2: యూ షుడ్ స్టాండ్ బై యువర్.
0: ఇంత అబద్ధం చెప్పారు.
2: వై డిడ్ యూ స్పీక్ లైస్?
0: బాబా కోపం వచ్చి సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
2: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ అటర్ ఫాల్స్హుడ్?
0: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
2: బాబా యూస్ టు యూస్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
0: ఇప్పుడు ఎక్కువ దున్నపోతా దున్నపోతా అని ఉపయోగపెట్టేది.
2: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతూ దున్నపోతూ హీ బఫెలో.
0: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
2: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
0: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం ఆడడం కరలేదు.
2: ఐ నీడ్ నాట్ సాటిస్ఫై. I'm very firm of truth.
0: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
2: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫాదర్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది. ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
2: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
0: అన్ని రూపాలు నావే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ మైన్.
0: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
2: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇది నారో మైండ్.
2: యువర్స్ ఇస్ నారో మైండ్.
0: దానివల్ల నీకు వీనం కనిపిస్తుండాలి.
2: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: కుక్క ఎవరు? నేనే.
2: అండ్ దట్ వెరీ డాగ్
0: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే డెమోన్స్ట్రేట్ దట్ ఇది.
0: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని
2: కీపింగ్ వన్ ఫామ్
0: దీనిని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకుని
2: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్
0: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
2: Basing on these changes, if you change your attitude to the divinity, it's narrow-minded.
0: భగవంతుడు ఏ రూపమునైనా రావచ్చు.
2: God can assume any form.
0: అన్ని రూపములు తానే.
2: All forms are his.
0: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
2: Here is Swami.
0: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
2: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
0: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్తని మెసేజ్ ని పంపవచ్చు.
2: స్వామి కెన్ సెండ్ ఎ మెసేజ్ త్రూ ఎనీబడీ.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
2: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
2: వన్ మై డై బికాస్
0: ఒకరి పిడుగుబడి చచ్చిపోతాడు.
2: వన్ మై డై బికాస్
0: ఒకరు జారి పడి చచ్చిపోతాడు. జారి
2: వన్ మై స్లిప్ అండ్ డై.
0: ఇవన్నీ జరుగుతుండేటంటే ఏమిటి, భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాపం తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి.
2: హీ డైస్ బికాస్ ఆఫ్ సర్పెంట్ బైట్ బికాస్ సర్పెంట్ ఇస్ ఎ మెసేజ్. హీ డైస్ బికాస్ ఆఫ్ ఎ స్లిప్ బికాస్ స్లిప్ ఇస్ హిస్ మెసేజ్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
2: వీ హ్యావ్ హియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఇది ఎందుకోసం కట్టాలి?
2: వై షుడ్ బి కన్స్ట్రక్టెడ్?
0: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
2: మెనీ పీపుల్ సఫర్ ఫ్రమ్ వేరియస్ డిసీజ్.
0: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
2: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ ఎవ్రీవన్.
0: కొంతమంది మందుల పైన విశ్వాసము,
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ డాక్టర్స్.
0: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
2: పీపుల్ హావ్ ఫెయిత్ ఇన్
0: దేవుడు. ఏ రకమైతే ఏమిటి,
2: వాట్ ఎవర్ మే బి,
0: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని, చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
2: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
0: అదే విధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
2: ద డిసీజ్ మస్ట్ బి క్యూర్డ్, యూ షుడ్ బి హెల్తీ అండ్ యూ షుడ్ బి హ్యాపీ.
0: దానివల్ల చాలా మంది శ్రద్ద భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
2: ఫర్ దట్ రీజన్ మెనీ డాక్టర్స్, డాక్టర్ వేణుగోపాల్, ఢిల్లీ టీమ్, హైదరాబాద్ టీమ్,
0: వేణుగోపాలు, ఈ ఢిల్లీ టీము, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఏది కారణం?
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వేణుగోపాల్ అండ్ ఢిల్లీ టీమ్ టు విజిట్?
0: శ్రద్దా భక్తులే దీనికి మూల కారణం.
2: ఇస్ ఓన్లీ ద స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఢిల్లీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ రాత్రి పగలు శ్రమ పడాల్సిన అవసరం ఏమిటి?
2: వై షుడ్ ది లీవ్ ఢిల్లీ అండ్ స్ట్రగుల్ హార్డ్?
0: ఆసుపత్రి లోపల మంచిగా ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
2: They have got that good determination that everyone should be happy, that operation should be successful.
0: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
2: They do all this keeping Swami in view, nothing else.
0: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని చేపించాలి.
2: So each work has to be done in a particular person.
0: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
2: Everything leads to same
0: ఒక్క లక్ష్యమే.
2: Only one goal.
0: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
2: In those days, heart operation many are...